రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయంలో 1979 డిసెంబర్ 8వ తేదీన అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీకు ఇప్పుడు అందిస్తున్నాము.

ప్రేమ స్వరూపుడా. ప్రపంచము ఏ పదార్థమునకైనా కట్టలేక నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక వాచ్. ఈ వాచ్ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఏ జపాన్ ఉందో, ఏ జర్మనీ ఉందో, ఏ స్విట్జర్లాండ్ ఉందో, ఏ అమెరికా ఉందో ఉండియో తీరాలి. ఆ వ్యక్తి ఎట్టి వాటి ఉండవు. ఈ వాచ్ యొక్క తత్వము పూర్ణంగా గుర్తించేటువంటి వాడే ఉండవాడు. అట్టివాడే ఈ వాచ్ని నిర్మించడానికి అధికారి కాగలడు. అదే విధముగా లోక ఆరాధకులైన, లోక పాలకులైన సూర్యుడు, చంద్రుడు, అనంత నక్షత్రములు, కాలకులు ఇవన్నీ కూడాను కేవలం సృష్టించటలో ఏదో ఒక నాయకత్వము, ఒక కర్తత్వము, ఒక పవిత్రమైనటువంటి నిర్మాణత్వము తెలిసినటువంటి వాడు ఒక ఉండవలే. ఈ కర్త సర్వజ్ఞుడై, సర్వవ్యాపకుడై, సర్వ మహిమాన్వితుడై ఉండినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క సూర్యచంద్రాలను, నక్షత్రములను వాడే ఈ వాచిని నిర్మించడానికి అధికారి కాగలడు. అదే విధముగానే లోక ఆరాధకులైన, లోక పాలకులైన

చిట్టించుటకు అధికారి కాదని. అట్టి కట్టనే శాస్త్రజ్ఞులు అనేక విధమైన పేదలను ఆరాధిస్తూ స్మరిస్తూ తరించుతూ వచ్చారు. ఈ కర్తకు అప్రమేయుడు అని ఒక పేరును కూడా పెట్టారు. అప్రమేయుడనగా ఎట్టి ప్రమాణముల చేత కూడా గుర్తించుటకు సాధ్యం కానటువంటి వాడని అర్థం. ఇతను కేవలము వేదములకు మాత్రమే వేద్యుడు కనుక ఇతనికి వేదవేద్యుడు అని కూడా మరొక పేరు. ఇట్టి సందర్భుడైనటువంటి కర్తను గుర్తించడం, గుర్తించడం తగిన ప్రయత్నం చేయటము మానవుని యొక్క కర్తవ్యం. ఈ కర్తకు రెండు లక్షణములు కలవు. ఒకటి తటస్థ లక్షణం, రెండవది స్వరూప లక్షణం. తటస్థ లక్షణం అనగా తాత్కాలికంగా కొన్ని గుర్తులను నిరూపించి ఆ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని బోధించటం. ఆ పక్షి కూర్చున్నటువంటి ఇల్లు పలాని వారి ఇల్లు అని నిరూపించటము తటస్థ లక్షణం. అనగా ఆ పక్షి ఆ ఇంటి పైన తాత్కాలికంగా ఆ క్షణంలో కూర్చున్నదే కాని అది శాశ్వతంగా ఆ ఇంటి పైన ఉండేటువంటిది కాదు. అదేవిధముగా కొన్ని సద్గుణములు, సదాచారములు, సచ్చింతలు, చక్రవర్తనలు, సదాలోచనలు కలిగినటువంటి సమయం నందు ఇది దైవత్వము, ఇది దివ్యత్వము యొక్క ప్రతిబింబము అని నిరూపించటము తటస్థ లక్షణం. స్వరూప లక్షణం అనగా సత్, చిత్, ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అనగా సత్యమే బ్రహ్మస్వరూపం, జ్ఞానమే బ్రహ్మస్వరూపం, అనంతమే బ్రహ్మస్వరూపం అని నిరూపించటం. వీటిని అస్థి, భాతి, ప్రియ, రూప, నామములని కూడాను చెప్పవచ్చు. ప్రతి పదార్థమునందు కూడాను అస్థి, భాతి, ప్రియ, రూప, నామములు మిశ్రమై ఉంటున్నది. అస్థి అనగా ఒక పదార్థం ఉన్నది అని తెలపటం. అయితే ఆ వస్తువును ప్రకాశింపచేసి ఆ ప్రకాశము ద్వారా ఈ వస్తువును నిరూపించటము భాతి. మన అవసరమును బట్టి దానిని తీర్చి చేయటము ఇది ప్రియం. ఇవి మూడు కూడా దివ్యమైనటువంటి దైవ గుణములు. ఇవి ఆధారమైనటువంటి ఇంకా రూప నామములు ఆధేయమైనటువంటి. ఇట్టి అస్థి భాతి ప్రియ రూపనామములను నిరూపించటకు మూడు రకములైనటువంటి ప్రమాణములు ఉంటున్నది. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, రెండవది అనుమాన ప్రమాణం, మూడవది శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అనగా ఒక చిన్న ఉదాహరణ. పాలెగా ఉండి వాటికి తోడంటు వేసినప్పుడు రేపటి దినమునకు అది పెరుగుగా మారుచున్నది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. మానవుని యొక్క ప్రయత్నముల చేత, సాధనల చేత, సంకల్పము చేత మరుక్షణమునందు మరొక రూపముగా తీర్చిదిద్దుకోవటం ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఇది అనుభవ ప్రమాణం అని కూడా చెప్పవచ్చు. అనుమాన ప్రమాణం అనగా దూరమునందున్నటువంటి యొక్క పర్వతములో పొగను చూచి అక్కడ నిప్పు ఉన్నది అని నిరూపించడం ప్రయత్నించవచ్చు. అగ్ని మనకు కనిపించకపోయినప్పటికీ పొగను చూచి అనుమానము చేత అగ్ని ఉండవచ్చునని చెప్పటం ఇది అనుమాన ప్రమాణం. ఇంకా శబ్ద ప్రమాణం. కాశీని చూచి వచ్చినటువంటి వ్యక్తి కాశీ యొక్క చక్రం యొక్క వర్ణనను వాక్కు ద్వారా చూడనటువంటి వ్యక్తికి నిరూపించటం. అయితే ఈ శబ్ద ప్రమాణమునందు మరి రెండు ప్రమాణములు కూడా కూడి ఉన్నవి. ఒకటి లౌకిక ప్రమాణము, రెండవది వైదిక ప్రమాణం. లౌకిక ప్రమాణము దైవత్వాన్ని తాను నిరూపించటకు పూనుకొనదు. ఇంకా వైదిక ప్రమాణము ప్రత్యక్ష స్వరూపమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపించేటువంటి పవిత్రత కలిగి ఉంటారు. కనుక ఈ వైదిక ప్రమాణమును పురస్కరించుకుని ప్రతి మానవుడు కూడాను కర్త అయినటువంటి భగవంతుని కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించడం అత్యవసరం. ఇక్కడ దివ్యత్వమైన మానవత్వం ధరించి పవిత్రమైనటువంటి ఆత్మను మనము స్వీకరించి తద్వారా దైవత్వమనేటువంటి యొక్క దారిని మనము కొంతవరకు ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడే ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కూడాను ప్రకటించినటువంటి వారమవుతాం. నిజముగా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము ప్రకటించడానికి కాని, అనుభవించడానికి కాని, ఆచరించడానికి కాని అనేక విధమైనటువంటి సులభోపాయములు లేకపోలేదు. నిజముగా మానవునికి అనేక విధమైనటువంటి అపేక్షలు ఒక ప్రధాన

0: ఆధిక్యత అపేక్ష ఒకటి కలదు. ఆ అపేక్ష అకుంఠితమైనటువంటి యొక్క ఆనందము కావాలని ఆశ. కానీ ఈ ఆనందములకు రాత్రింపగలు అనేక విధములైనటువంటి శ్రమలకు పడి తద్వారా నిరాశకు గురి అవుతున్నాడు. నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనతో అప్రాప్త రూప ప్రాప్తి కలిగి ప్రాపురాడినటువంటి మానవులకు అశాంతికి గురి అయి కొంతవరకు నిస్పృహతో నిలిచిపోతున్నాడు. కారణమేమిటి? కేవలం మానవుడు తాను ఆశించినటువంటి ఆనందము దేహేంద్రియమునందు లభించునని భ్రమించి ఈ దేహేంద్రియమే వెంట పరిగెడుతున్నాడు. కాని తానే ఆనంద స్వరూపుడని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆనంద పిపాసి అనేటువంటి మానవుడి యందు పవిత్రమైనటువంటి దివ్య స్వరూపాన్ని ధరించి ఉన్నది. పిష్ట విద్గుణ సంపర్క అని ఉపనిషత్తులు ప్రబోధిస్తూ వచ్చాయి. పిష్ట అనగా పిండి, గుడ అనగా బెల్లం. సహజంగా పిండికి తీయదనం అనేటువంటిది ఉండుట వీలు కాదు. ఏ పిండి అయినప్పటికీ బెల్లము కూడినప్పుడే ఆ పిండికి మాధుర్యము చేకూరుతున్నది. కనుక ఈ ప్రపంచం అంతా కూడాను కేవలము పిండి వంటిది. ఈ యొక్క జగత్ అనేటువంటి పిండి యందు దైవత్వం అనేటువంటి యొక్క మాధుర్యము బెల్లము కూడినప్పుడే ఈ పిండి సర్వత్రా కూడాను ఇట్టి మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది. నిజముగా ఈ జగత్తునందు సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము సర్వత్రా కూడి ఉండటం చేతని ఈ జగత్తును మనం ఈనాడు ఆకర్షింపగలుగుతున్నాం. ఆకర్షణ సౌందర్యము ఈ యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ ఎక్కడ కలదో అక్కడ అంతైపుడను దైవత్వమే తాండవం ఆడుతుంది. కేవలము దేహేంద్రియ భ్రాంతికి గురి అయి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క దివ్యానందముని భవ్యానందముని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. జగత్తునందు కలగినటువంటి ప్రతి చరమునకు ఒక స్థిరమైనటువంటిది ఒకటి ఉంటున్నది ఆధారమే. ఇది ఒక మాల. మనకు కనిపించినటువంటిది పుష్పములు. కానీ ఈ పుష్పములు తమంతట తాము నిలుచుకుని ఉండటకు వీలు కాదు. ఈ పుష్పములను బంధించినటువంటి దారం ఒకటి ఇందులో కలిగినటువంటి. ఈ పుష్పమును రూప నామము ధరించి ఉన్నది. పుష్పమును అనేకము. పుష్పమును బంధించినటువంటి దారం ఏకం. ఈ ఏకమైనటువంటి దారమును మనం గుర్తించవలనన్నా ఈ అనిత్యమైన అనేకత్వమైనటువంటి ఈ పుష్పమును మనం కొంతవరకు పరిశీలన కలిపినప్పుడే ఈ ఆధారమైన దారం మనకు గుర్తించడానికి వీలవుతుంది. ఈ వైపున ఉన్నటువంటి పూలు ఇటువైపున, ఇటువైపున ఉన్నటువంటి పూలు ఇటువైపున మనం నెట్టి వేసినప్పుడే మధ్యన ఉన్నటువంటి దారము మనకు కనిపించుతుంది. అదే విధముగానే అనిత్యమై అశాశ్వతమై అసత్యమై ఉండినటువంటి యొక్క రూపనామములను రెండు వైపులా మనం నెట్టినప్పుడే అందులో ఆధారమైనటువంటి ఆత్మతత్వం మనము అర్థమవుతుంది. కేవలం రూపనామములు ఎందే మన జీవితమును అంకితం గావించుకుని ఇదియే సత్యము ఇదియే నిత్యమని మనం విశ్వసించి తద్వారా మనము అంధకారములోకి బంధులమైపోతున్నాం. కదిలేటువంటి ప్రతి పదార్థమునందు కూడాను కదలినటువంటి యొక్క స్థిరత్వమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది. మనం రోడ్డు పైన కారులో కదిలిపోతున్నాం. కానీ కారు కదులుతున్నదే కాని రోడ్డు కదలటం లేదు. అదే విధంగానే ప్రపంచమునందు మనం నిత్యము అనుభూతిలో ఉండేటువంటి సినిమాలు అనేక బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి కదిలిపోతున్నాయి. కానీ దాని యొక్క తెర మాత్రము కదలటం లేదు. అదే విధముగానే దేహమునందు 74,000 నాణముల తీత ఈ దేహమంతా కదిలిపోతున్నది. ఈ 74,000 నాణముల చేత కదిలిపోతున్నటువంటి ఈ దేహమునందు కదలనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉన్నది. అదే విధముగానే జగత్తునందు గల ప్రతి పదార్థము కూడాను చలనమైనటువంటివి కాని స్థిరమైనటువంటివి కాదు. దివ్యమైనటువంటి మానవత్వం మనకు ప్రాప్తించి ఈ మానవత్వంలో స్థిరమైనటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం ఆధారంగా తీసుకున్నప్పుడే ఈ ఆధేయం యొక్క తత్వము మనం అలక్ష్యం చేయటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. కాన మనము మానవత్వం ప్రాప్తించి కూడాను ఈ మానవత్వంతో మనము ప్రవర్తించవచ్చినటువంటి యొక్క కొన్ని రకమైనటువంటి నడవడికలను మనం ప్రధానమైనటువంటి దృష్టిలో మనం పరిశీలన చేయాలి. భారతీయ సంస్కృతి విజ్ఞానమైనటువంటి యొక్క మహాసముద్రం. అనాది కాలం నుండి భారతీయ సంస్కృతి పైన అనేక విధములైనటువంటి అవాంతరములు రాలి
1: దానిని అనేక విధములుగా చీలింపచేయడానికి ప్రయత్నాలు సల్పుతూ వచ్చాయి. బుద్ధ మతము, జైన మతము, ముస్లిం మతము, క్రిస్టియన్ మతము, ఇంకా అనేక మతములు కూడాను ఈ యొక్క పవిత్రమైన యొక్క భారతీయ మతమును అనేక విధములుగా చిన్న భిన్నము చేయుటకై పూనుకున్నాయి. కానీ సర్వ మతముల యొక్క సమ్మిళితమైన యొక్క మత స్వరూపమే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు. అన్ని మతములు కూడాను ఒక ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని బోధించేటువంటి యొక్క సత్య సూక్తులు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించుకోలేకపోయారు. మతములన్నీ చేరి మంచినే బోధించి తెలిసి వెలుగవలను తెలివి చూడ, మతులు మంచివైనా మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుడు. ఈనాడు మత సంబంధమైనటువంటి యొక్క భేదముల చేత మానవత్వాన్ని మరచి కేవలం దానవత్వంగా విజృంభించిపోతున్నారు. కొంతమంది స్వార్థపరులు కులతత్వాలతో కుస్తీలు చేస్తున్నారు, మతతత్వాలతో మారణ హోమం సృష్టిస్తున్నారు. స్వార్థము, సంకుచితము భావములనేటువంటిది చంద్రుని నంటుతున్నాయి. శీలరాహిత్యము చితారి బొమ్మను చేరి ఉన్నది. అనైక్యత అనేటువంటిది బంధింపబడినది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందు భారతీయ సంస్కృతిని ఎవరు ఎన్ని విధములుగా కూడాను తూలనాడినప్పటికీ, దాని చెడుపుటి ప్రయత్నించి చేసినప్పటికీ ఇది అసాధ్యమయ్యేటువంటి విషయం. సముద్రమునకు ఎన్ని పంప్ సెట్లు వేసి కొట్టే కానీ సముద్రం ఖాళీ చేయడానికి వీలవుతుందా? ఏ విధమైనటువంటి నదులు ఎండిపోయి లేక నదులు అధికంగా ప్రవహించినప్పటికీ సముద్రము కరగటం కానీ పెరగటం కానీ ఉండదు. అదే విధముగా భారతీయ సంస్కృతిని ఎందరూ ఎన్ని విధములుగా కూడాను పరాభివింపజేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇది ఏనాటికి చెట్టు చెదరక తట్టు కదలక నిత్యమై సత్యమై ఉంటుండేటువంటి యొక్క దివ్యత్వాన్ని ధరించినటువంటిది భారతీయ సంస్కృతి. ఈనాడు మానవీయులు ఈ సమత్వమైన దివ్యమైనటువంటి యొక్క భావములు కోల్పోవటం చేత వాని ప్రవర్తన కూడాను చిన్న భిన్న రూపాన్ని ధరిస్తున్నారు. ఈ ప్రవర్తన ఏనాడు సక్రమైనటువంటి మార్గాన్ని అవలంబించినో ఆనాడే దివ్యమైన మానవత్వాన్ని కూడా తాను గుర్తించడానికి వీలవుతుంది. మానవుడు మానవ దేహము మరణించిన తర్వాత కూడా ప్రవర్తన అనేటువంటిది శాశ్వతంగా నిలిచేటువంటిది. జీవిత పర్యంతము మానవత్వాన్ని ప్రకటింపజేయడానికి వేదము అనేక రకమైనటువంటి ప్రమాణము నిరూపిస్తూ వచ్చింది. భారతీయుడు పుట్టిన తక్షణమే వేదవాక్కు చేత తాను తన యొక్క జీవితమును ప్రారంభిస్తూ వచ్చాడు. Veda is the first word spoken by man. అలాంటి దివ్యమైనటువంటి మానవత్వం మనకు ప్రాప్తించి కూడాను కేవలము తుచ్చమైన అల్పమైన అనిత్యమైన ఈ ఇంద్రియ భోగముల నిమిత్తమై మనం అనేక పాటు పడుతున్నాం. నిజముగా ఇచ్చి పవిత్రమైన పట్టణములందు ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించడానికి అనేక మంది అనేక కృషులు చేయవలసిన అవసరం ఉంది. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అంటున్నాం. ఏది ఆ మ్యాన్ కైండ్? సమాజం యొక్క సత్యాన్ని ప్రకటింపచేసే నిమిత్తమై తన యందు ప్రతిబింబించినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని సమాజం యొక్క ప్రతిబింబంగా నిరూపించాలి. ఈనాడు మానవుని యందు సత్ప్రవర్తన క్రాంతి విజృంభించిపోవాలి. క్రాంతి, క్రాంతి, క్రాంతి. దేనికి క్రాంతి? ఎందుకు క్రాంతి? మనసునందు ఉన్నటువంటి భావము, మాట ఎందు పలికేటువంటి పలుకు, పేరు ఆచరించేటువంటి ఆచరణ, మూడింటికి సన్నిహిత సంబంధం లేనటువంటి క్రాంతి ఏమిటి? క్రాంతి తలంచటం ఒకటి, పలకటం మరొకటి, ఆచరించటం ఇంకొకటి. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం. కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏ మానవుడు గుర్తించి వర్తించునో అట్టి యొక్క మానవత్వం దివ్యమైనటువంటి మానవత్వం. మానవుని యందు మానవత్వము దేదీప్యమానంగా ప్రకాశించాలి. దీనిని లైట్ ఆఫ్ లైఫ్ అన్నారు. మానవత్వం లేనిటువంటి మానవుడు కేవలం ఆకార మానవుడే కాని సాక్షాత్ మానవుడు కాదు. ఈనాడు లోకములో కృత్రిమైనటువంటి దానిని ఆకర్షిస్తూ ఆశిస్తూ సత్యనిత్యమైనటువంటి దానిని విస్మరిస్తూ వస్తున్నాడు మానవుడు. సత్యనిత్యమైనటువంటి యొక్క విషయమునందు మానవుడు అనేక విధములుగా విరోధాన్ని విజృంభిస్తున్నాడు. దైవత్వము సర్వుల యందు ఉన్నటువంటి యొక్క ఏకశక్తి తత్వము అనేటువంటి దాన్ని ఈనాడు మనం గుర్తించాలి. ఈశావాస్యం విధం సర్వం. ప్రతి మానవుడు కూడా దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తిని ఆశిస్తున్నాడు. ఏ మానవుడు కూడాను దుఃఖ నివృత్తి కావాలని లేక ఆనంద ప్రాప్తి కావాలని ఆశించినటువంటి వాడు లేడు. ఏటావాట దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి అనగా ఏమిటి? ఇది మోక్షము అని. నాస్తికులు కాని, యాస్తికులు కాని, ఆస్తికులు కాని, ఆస్తిక నాస్తికులు కాని, యోగి కాని, భోగి కాని, జోగి కాని, వైరాగి కాని, వైరాగి కాని, ఎవడైనా కూడాను దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి అత్యవసరంగా ఆశిస్తున్నాడు. ముక్తి అనగా ఏమిటో వాడు గుర్తించుకోలేకపోయినటువంటి మూర్ఖుడు మాత్రమే ఈ ముక్తి నాకు అక్కరలేదనవచ్చు. ముక్తి అనగా కేవలం ప్రత్యేకమైనటువంటి కట్టడం వచ్చేట ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేసి సర్వ సుఖములతో అమర్చినటువంటి యొక్క భవనము కాదు ముక్తి. కేవలం మోహక్షయమే మోక్షం. మోహం అనగా ఏమిటి? అహంకారమును నిర్మూలము చేసి కేవలము ఆశలను అరికట్టుకోవటమే ఇది ఒక మోక్షము అని కూడా చెప్పవచ్చు. కమలసాని చెప్పినట్టుగా ఐ వాంట్ మోక్షం, ఫ్రీడమ్ అన్నారు. ఐ అనేటువంటిది ఈగో, అహంకారం, వాంట్ కోరిక. కనుకని ఈ అహంకార అపేక్షలు ఏనాడు మానవుడు నిర్మూలం గావించుకున్నో ఆనాడే ఇతనికి స్వేచ్ఛ లభిస్తుంది. కనుక ఈనాడు ఏ నాస్తికునైనా పోయి ఏమైనా నాస్తిక నీకు మోక్షం కావాలంటే నాకు అక్కర్లేదు అంటాడు. కమ్యూనిస్టులు పోయి నీకు మోక్షం కావాలంటే నాకు ఆ మోక్షం అక్కర్లేదు అంటాడు. ఒక డిఎంకేని పోయి నీకేమైనా మోక్షం కావాలంటే అదే నాకు అక్కర్లేదు అంటాడు. కానీ వాళ్ళు మోక్షం అంటే ఏమి అర్థాన్ని తీసుకుంటున్నారో అర్థం కావటం లేదు. అంటే అక్కర్లేనటువంటి వ్యక్తుల దగ్గరికే వెళ్ళి ఆనంద ప్రాప్తి దుఃఖ నివృత్తి మోక్షము నీకు అవసరమా అని ప్రశ్నించినప్పుడు తప్పక కావాలి అని ఆశిస్తాడు. కనుక ఏటావాట జగత్తునందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను మోక్షాపేక్ష ఎండే ఉంటున్నాడు. కనుక జగత్తునందు నాస్తికుడు అనేటువంటి వాడు లేడు. ఆ రథములు వేరువేరుగా భావించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారే తప్ప సత్యాన్ని గుర్తించుకుంటే ఇది నానాస్తములో ఉన్నటువంటి నిరాత్మే మనకు గోచరిస్తుంది. ఈ నాస్తిక అనేటువంటి పదమునందు కూడాను మనం చక్కగా విభాగం చేసి చూస్తే ఇందులో కూడాను పవిత్రమైన సత్యం మనకు ప్రకటిస్తుంది. నాస్తికుడు దైవమున్నాడా అంటే దైవము లేడుంటాడు. దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు. నిజముగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఈ పదమునే చక్కగా లోతులకి విచారణ చేస్తే దేర్ ఈజ్ మొదలొచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వస్తా ఉంటుంది. నాస్తికత్వంలోనో ఆస్తికత్వంలోనో ఉన్నటువంటి యొక్క ఇది వరల్డ్ బిల్డింగ్ అని చెప్పవచ్చు. నాస్తికునికి ఆస్తికునికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఎక్కడ అనేటువంటి దాన్ని విచారించాలి. నాస్తికుడు గాడ్ ఈజ్ నో వేర్ అంటాడు. గాడ్ ఈజ్ నో వేర్ ఇది నాలుగు పదములతో ఉంటుండాలి. ఇక్కడ కూడాను ఆస్తికుడు ఏమంటాడు? గాడ్ ఈజ్ నౌ హియర్ అంటాడు. ఈ వేర్ అనేటువంటి దాంట్లో డబ్ల్యూ నోపు చేర్చేస్తే నౌ హియర్ అయిపోయింది. ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చడం, అక్కడ ఉన్న డబ్ల్యూ ఇక్కడ చేర్చడం, ఇదే ఇందులో ఉన్నటువంటి వేర్. తెలుగు నందు లేక కన్నడం నందు సంస్కృతం నందు ఈ పదములకు సరైనటువంటి అర్థమేమైనా ఉన్నదాన్ని విచారణ చేస్తే నాస్తికుడు ఆస్తికుడు అని పేరు. ఈ నాస్తిక అనేటువంటి పదమును విభాగం చేసినప్పుడు నా ప్లస్ ఆస్తి నాస్తి అయిపోతుంది. కనుకని ఏ తర్వాత ప్రతి జీవి ఎందు, ప్రతి మానవుని ఎందు, ప్రతి అణువునందు కూడాను ఈ ఆస్తికత్వం అనేటువంటిది దైవత్వము అనుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. దీనిని పురస్కరించుకుని అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు. ఒక మర్రి విత్తనమును మనం కోసి దానిని అనేక ప్రత్యేకమైనటువంటి అర్థములతో మనం చూసినప్పటికీ ఆ విత్తనంలో ఉన్నటువంటి అణుశక్తి మనకు గోచరించదు. కానీ దానిని పోషించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి వృక్షంగా రూపొందుతున్నారు. పవిత్రమైన భారతదేశమునందు ఏ యొక్క ప్రదేశమునకు ఏ అణువు కూడాను సాత్వికమైనటువంటిది, దివ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని మనము ఈనాడు గుర్తించాలి. దురదృష్టవశాత్తు దుర్భావములలో ప్రధాన కిరీటమును ధరించినటువంటి అసూయాతత్వము ఈనాడు అధికంగా పెరిగిపోవడం చేత అనేక విధమైనటువంటి యొక్క ఆస్తికత్వంలో కొన్ని అనుమానాలకు గురి అవుతూ వస్తున్నది. మంచి కాని చెడ్డ కాని కేవలము తన భావముల యొక్క ఉద్రేకములే తప్ప ఎదురు వ్యక్తి యొక్క తత్వములు కావు. నేను దోసకాయ తింటే నా ఎదుటి వ్యక్తికి మామిడికాయ వాసన రావడానికి వీలు కాదు. నేను తిన్నటువంటి దోసకాయ వాసన నాకే వస్తుంది, నీవు తిన్నటువంటి మామిడి పండు వాసన నీకే వస్తుంది. కానీ ఈనాడు నేను తిన్నటువంటి పదార్థం యొక్క వాసన మరొకడు నాకు తేపుగా వచ్చింది అని భావిస్తున్నాడు. ఇది ఎట్టనగా నా యొక్క మంచి చెడ్డలు అనేటువంటిది నాకు మాత్రమే తెలుసును కాని మరొక వ్యక్తికి తెలుసుకోవటానికి వీలు లేదు. ఏ విధమైనటువంటి యొక్క మంచిని నాలో చెప్తున్నాడో అది నాపై ఉన్నటువంటి మంచి భావం అతందే కాని నాది కాదు. లేక నా పైన ఏదైనా యొక్క దుర్బోధన చేత దుర్భాష్యం ఆడుతున్నాడా, నాలో ఒక విధమైనటువంటి దుష్టత్వాన్ని తాను నిరూపిస్తున్నాడా, అది కూడాను నా పైనటువంటి దుష్టభావం అతందే కాని అది కూడా నాది కాదు. ఏ కలర్ గ్లాసెస్ వేసుకున్నటువంటి వ్యక్తికి జగమంతా ఆకలిలే కనిపిస్తుంది. కనుక సత్యసాయి యొక్క తత్వం అనేటువంటిది, సత్యత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను నిరూపించటకు ఎవ్వరికి కూడాను సాధ్యము కాదు. సత్యసాయి యొక్క సంకల్పము యోగక్షేమం, లోక సమస్త సుఖినోభవంతు, సర్వులు కూడాను ఆనందంగా ఉండాలి, సర్వులు కూడాను సౌఖ్యాన్ని అనుభవించాలి, సర్వులు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని లోకానందమును ఆశించటమే తప్ప స్వార్థానందము ఏ అణుమాత్రం కూడాను లేదనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడే సార్థకత పొందుతాడు. కాని కాలవశాత్తు కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు ఈ సత్యం కూడాను అతి త్వరలోనే కూడాను గుర్తించడానికి కొంతవరకు అవకాశం ఏర్పడుతుంది. మనిషికి ప్రక్కనే ప్రతిబింబంగా కూడాను చెడ్డ కూడాను జరుగుతూ వస్తుంటాడు. ఇవి రెండు కూడాను బింబ ప్రతిబింబముల యొక్క సంబంధం. ది ప్లెజర్ ఈజ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్య అంటే ఒక్క పవిత్రమైనటువంటి సుఖం కూడాను మనకు లభ్యమవుతుంది. ఈ సృష్టి యొక్క రహస్యమే ఇది ద్వైతం. ఒక్క మంచి ముసంబి లేక సాత్కోటి ఫలం ఉంటుండాలంటే ఆ ఫలమునందు తీయని మధుర రసం ఉంటున్నప్పుడు పైన పైన చేతి చర్మం కప్పుకుని ఉంటుండాలి. ఈ యొక్క చెడ్డది ఎందుకు ఉంటుండాలి అంటే మంచిని రక్షించే నిమిత్తమే వచ్చిందే కాని మంచిని ధ్వంసం చేసే నిమిత్తమే రాలేదు. చీకటే లేకపోతే ఈ యొక్క లైట్లకు ప్రకాశములకు విలువనే ఉండదు. కనుకనే దూషణే లేకపోతే దూషణ ముందుకు రాదు. అందుకోసమే అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు కూడాను ఈ విధమైనటువంటి మార్గమును అవలంబించి కట్టగడిపటికీ దూషణ లేకపోతే దుడ్డైనా పెట్టి కొనుక్కోమన్నాడు. మంచిదానికి లభించేటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యలు ఇవన్నీ అయితే ఈ భోగములనేటువంటివి కానీ కీర్తినేటువంటివి కానీ ప్రత్యక్షమైనటువంటివి కానీ ఇవి ప్రధానమైనటువంటివి కాదు. ఇవన్నీ కూడాను దుఃఖం అనేటువంటి యొక్క స్థానం నుండి ఉద్భవించినటువంటివి. సర్వ సుఖములకు సర్వ సంతోషములకు సర్వ సౌభాగ్యములకు దుఃఖమే కేంద్రం. ఏ యొక్క విషయము తాత్కాలికంగా మనం ఆనందాన్ని అనుభవింపచేస్తుందో మరుక్షణంలో దాన్ని దుఃఖంగా రూపొందింపచేస్తుంది. ఈ జగత్ అనేటువంటిది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహోత్కార తరంగమైన సాగరం. కనుక మన మన విశ్వాసములను మన మన ప్రేమతత్వాన్ని మన దివ్యమైన నమ్మకాన్ని మనం బలపరుచుకుంటూ మన యొక్క మానవత్వాన్ని ప్రకటించుతూ జగత్తుకు వికసింపచేస్తూ సమాజంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందింపచేయాలనేటువంటి యొక్క దివ్యమైన భావము ప్రతి మానవుడు కూడాను గుర్తించడం అత్యవసరమని నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1979 డిసెంబర్ 8వ తేదీన అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ ప్రసంగంలో స్వామి మానవునికి ఉన్న అపేక్షలను వివరిస్తూ అన్నిటికన్నా ప్రధానమైనది అకుంఠితమైన ఆనందం అన్నారు. మానవుడు దుఃఖ నివృత్తిని, ఆనంద ప్రాప్తిని ఎల్లవేళలా కోరుకుంటాడు. తాను ఆశించినటువంటి ఆ ఆనందం దేహేంద్రియాల వల్ల లభిస్తుందని వాని వెంట పరుగులు పెడుతున్నాడు. కాని తానే ఆనంద స్వరూపుడు అన్న సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు అని వాపోయారు.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో బాల వికాస్ చిన్నారులచే రూపొందించబడిన అర్హత అను నాటికను మీరు వింటారు.

అల్పజీవియు మంచి సంకల్పమున్న గొప్ప గౌరవాదరము గైకొనగలడు. ఉడుత బుడుత రాముని ప్రేమ నొందలేదే, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు. మనము చేసే ప్రతి పని పవిత్రమైనదిగాను స్వార్థరహితమైనదిగాను భగవంతునికి ప్రీతికరమైనదిగాను ఉండాలి. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది. జంతూనాం నరజన్మ దుర్లభం. భగవంతుని దృష్టిలో మానవ జన్మ మకుటంలాంటిది. సర్వకర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా గురువు వైపు విశ్వాసము, భక్తి, ప్రేమలతో అర్పితము గావించాలి. అదే ఉత్తమ మార్గము. తాను నమ్మిన గురువు తన ఇంట వెంట జంట కంట ఉన్నాడనే విశ్వాసముతో సాధన చేసినప్పుడు తప్పకుండా సద్గురువు హృదయంలో ప్రీతిపాత్రుడగు అర్హత సంపాదించుకోవచ్చు. అట్టి శ్రేష్ఠులైన శిష్యగణంలో మన అర్హత నాటికలోని సత్యకాముని పాత్ర చిరస్మరణీయం. అదిగో గౌతమ మహర్షి గురుకులాశ్రమం, శిష్యులు వేద పఠనం ఆలకిస్తున్నారు కదూ.

0: పరబ్రహ్మ స్వరూపులైన గౌతమ మహర్షిలకిదే నా సాష్టాంగ ప్రణామం. తీర్కాష్మాన్ భవ. నాయనా, నీ పేరేమిటి? ఎక్కడ నుంచి వచ్చావు? నీ అభిష్టము ఏమి? గురువర్యా, ఈ గురుకుల విద్యార్థుల విద్యాధ్యానము, క్రమశిక్షణ, భక్తి శ్రద్ధలను చూశాను. నాకు కూడా మీ వద్ద విద్యనభ్యసించవలనని ఆసక్తి కలిగినది. దయచేసి నన్ను కూడా మీ శిష్యగుణములలో ఒక్కరిగా చేర్చుకోమని అర్థిస్తున్నాను. చాలా సంతోషం నాయనా. నీ పేరేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? గురువర్యా, నా పేరు సత్యకాముడు. నా తల్లి పేరు జాబాలి. నాకు తండ్రి ఎవరో, ఆయన పేరేమిటో తెలియదు. తల్లిదండ్రుల కులగోత్రాలు, సాంప్రదాయాలు పరిశీలించిన తరువాతే శిష్యుని అర్హతను, శ్రద్ధాశక్తులను పరిశీలించి సంతృప్తి చెందిన పిదప వారి తమ శిష్యులుగా చేర్చుకోవడం మా గురుకుల సాంప్రదాయం. నీవు నీ తల్లిని అడిగి తండ్రి పేరు, కులగోత్రాలు తెలుసుకురా. అలాగే స్వామి, రేపు ఆ వివరాలు అడిగి తెలుసుకుని తమ దర్శనార్థమై వస్తాను. కృతజ్ఞుణ్ణి. సకలాభీష్ట సిద్ధిరస్తు. అమ్మా, గౌతమ మహర్షిల వారి గురుకులం వెళ్లాను. గురువుగారిని కలిసి గురుకులంలో చేరాలన్న నా అభిష్టము తెలిపాను. ఆయన నా తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. నీ తల్లిని అడిగి నీ తండ్రి పేరు, కులగోత్రాలు తెలుసుకురమ్మని ఆదేశించారు.
1: నన్ను క్షమించు నాయన. నా కడుపున పుట్టిన పాపానికి నీకు గురుకులంలో చేరి విద్యనభ్యసించే తలరాత లేదు, అర్హత అంతకంటే లేదు.
0: అలా అనవద్దమ్మా. ఎందువల్ల అలా విచారిస్తున్నావు? కారణమేమిటమ్మా?
1: నీకు నిజం చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. నాయన, నేను ఒక వేశ్యను. నీ తండ్రి ఎవరో అతని కులగోత్రాలు తెలపలేను. నా కడుపున పుట్టిన పాపానికి గౌతమ మహర్షుల వారి గురుకులంలో విద్యనభ్యసించే అర్హత లేదు నాయన. నన్ను కరుణించి క్షమించు.
0: అమ్మా, నీవేమీ దిగులు పడవద్దు. రేపు ఉదయమునే లేచి గురుకులములకు వెళ్లి గురువర్యుల వారికి యథార్థము వివరిస్తాను. గౌతమ మునివర్యులు తప్పక నన్ను కనికరిస్తారు. అంతా వారి దయ. గురువర్యా, ప్రణామములు.
2: ఆయుష్మాన్ భవ. సత్యకామా, నీ తల్లిని అడిగి వివరాలు తెలుసుకుని వచ్చావా?
3: సత్యకాముడు తనకు తల్లికి జరిగిన సంభాషణను యథాతథంగా వివరించాడు.
0: క్షమించండి గురువర్యా, నా తల్లి వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది.
2: నాయనా సత్యకామా, నీ సత్య సాంద్రతలకు ముద్దున్నయ్యాను. నీ పేరు సార్థకం చేసుకుంటూ నిజం దాచకుండా నిస్సంకోచంగా నిష్కపటంగా చెప్పావు. సకలాభీష్ట సిద్ధిరస్తు. కల్లాకపటం లేని నీ సప్రవర్తనతో, శ్రద్ధాశక్తులతో నా మనసును జయించావు. నీకు మా గురుకులంలో చేరే అర్హతను ప్రసాదిస్తున్నాను.
0: ధన్యుణ్ణి స్వామి. ఆజన్మాంతం తమకి కృతజ్ఞుణ్ణి.
2: చాలా సంతోషం నాయన. నీ వినయ విధేయతలే నీకు శ్రీరామ రక్ష.
3: సత్యకాముడు గౌతమ మహర్షి గురుకులంలో విద్యార్థిగా అర్హత పొందాడు. అయితే తోటి విద్యార్థులు సత్యకామును చులకనగా చూసేవారు. సత్యకాముడు తాను వచ్చిన కార్యక్రమమును దృష్టిలో పెట్టుకుని ఎన్ని ఉడుదుడుకులు వచ్చిననూ సహనముతో, ఓర్పుతో, అకుంఠిత భక్తి విశ్వాసాలతో తన విద్యాభ్యాసమును కొనసాగించాడు. పైపెచ్చు గురువుగారికి సేవలు చేయుచూ ఆయన ఆజ్ఞానుసారం నడుచుకునేవాడు. ప్రశాంతముగా కాలం గడుస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి తీవ్రమైన కరువు కాటకాలు వాటిల్లాయి. అప్పుడు గౌతమ మహర్షి తన శిష్యులకొక పరీక్ష పెట్టాడు.
2: ప్రియమైన శిష్యులారా, తీవ్రమైన అనావృష్టి కారణం వల్ల మన ఆశ్రమంలో ఉన్న 400 గోవులు తగినంత గ్రాసం లేక మక్కచిక్కిపోయాయి. అందుచేత ఎవరైనా బాధ్యత వహించి ఈ గోవులను సస్యశ్యామలమైన ప్రాంతానికి తోలుకుపోయి అవి వెయ్యి అయ్యేంత వరకు వాటిని సంరక్షించి మరలా మన ఆశ్రమానికి తీసుకుని రావాలి. మీలో ఎవరు ఈ బాధ్యతను వహిస్తారు? వారు తమ అంగీకారము తెలిపిన ప్రయాణానికి సిద్ధం చేయిస్తాను.
3: పూజ్య గురువర్యా ప్రణామములు. తమరు అనుమతిస్తే ఆ గురుతర బాధ్యతను మీ ఆ శిష్యులతో నేను శిరసావహిస్తాను.
2: కుమారా సత్యకామ, నీ ధైర్య సాహసాలకు చాలా ఆనందముగా ఉన్నది. కానీ నీవా వయసులో అందరికంటే చిన్నవాడివి, మరి నీవు ఈ బాధ్యతను భారాన్ని స్వీకరించగలవా?
3: స్వామి, అపర త్రిమూర్తి స్వరూపులైన తమ కృపా కటాక్షములు ఆ శిష్యులు నాకుండగా అసాధ్యములకు తావులేదు. తమ ఆజ్ఞకై వేచి ఉన్నాను. మీరు నిశ్చింతగా నన్ను ఆశీర్వదించి పంపండి.
2: శుభం నాయన, విజయోస్తు. నీ దీక్ష ఆత్మవిశ్వాసమే నీకు రక్ష. తక్షణమై ప్రయాణ సన్నాహానికి సిద్ధంగా విస్తాను.

0: సత్యకాముడు గురువుగారి ఆజ్ఞానుసారం గోవులను తీసుకుని బయలుదేరి వెళ్లాడు. అలా వెళ్లిన సత్యకాముడు గోవులను సస్యశ్యామల ప్రదేశంలో వదిలి తపోనిష్టతో గురుబ్రహ్మణే నమః అను మంత్రాన్ని నిర్విరామంగా జపిస్తూ ఉంటాడు. అతని గురుభక్తికి కఠోర తపశ్శక్తికి ఆనందించి సాక్షాత్తు దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
1: కుమార సత్యకామ, సహస్ర సూర్య ప్రకాశ తేజోమయులైన దివ్య పురుషులకు శిరసాభివందనములు. మీరు ఎవరు? ఎందులకు ఇచ్చటకి ఏ తెంచారు?
2: చిరంజీవ, నేను సురాధిపతి దేవేంద్రుడిను. నీ గురుభక్తికి కార్యదీక్షకు మెచ్చాను. ఇక నీవిచ్చుటకొచ్చిన కార్యము నెరవేరినది. నీవు నీ గురుకులమునకు మరలి పొమ్ము. నీ గురువు చెప్పిన మాటను పూర్తి చెయ్యగలిగావు. నీ గోవుల సంఖ్య 1000కి చేరింది.
1: దయామయ, మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. కానీ నేను గురువాజ్ఞకు బద్ధుడను. ఈ గోవులు 1000 కావడానికి ఇంకా సమయమున్నది. అవి 1000 అయ్యేంత వరకు నేను తిరిగి గురుకులం వెళ్లలేను. ఆ శుభగడియల కోసమే వేచి ఉంటాను.
2: కుమార సత్యకామ, నీవు నీ గురువాజ్ఞాన పాలనలోనూ వారి పరీక్షలోనూ విజయం సాధించావు. నేటితో నీ గోవుల సంఖ్య 1000 అయ్యింది. నీవు వెళ్లి లెక్కించుకుని చూసి చెప్పు.
1: ఆశ్చర్యం! ఇది మా పూజ్య గురువర్యుల అనుగ్రహ ప్రభావం. గోవుల సంఖ్య 1000కి చేరింది. ధన్యుడను స్వామి.
2: కుమార, నీకు ఆత్మజ్ఞానం గురించి వివరిస్తాను. గోవులను తీసుకునిరా, దారి గుండా వెళ్తూ నీకు సవివరముగా బోధిస్తాను.
1: ధన్యోస్మి సురాధిప, నా జీవితం ధన్యమైంది.
0: గురుదేవులు గౌతమ మహర్షి అనుగ్రహంతో తన అర్హతను, ఆత్మవిశ్వాసాన్ని, నిర్విరామ కృషిని నిరూపించి సత్యకాముడు దేవేంద్రుని మెప్పించి ఆత్మజ్ఞానం సముపార్జించాడు. కల్లా కపటం లేని సత్యకాముడు అచంచలమైన గురుభక్తితో మహాజ్ఞాని అయ్యాడు.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో బాల వికాస్ చిన్నారులచే రూపొందించబడిన అర్హత అను నాటికను విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటికను వింటారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: కథలు ఏనాటికీ మన వ్యధలు దూరము చెయ్యలేవు. మన వ్యధలను దూరము చెయ్యాలంటే మనము మన శక్తి సామర్థ్యములతో స్వయం కృషి సలపాలి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అయితే పురాణగాథల్లోని పవిత్రతను మనం స్వీకరించాలి. మనం భుజించే సమయంలో హితమైన వస్తువులు భుజిస్తాము, కుళ్లిన పండ్లు పారవేస్తాము. అదేవిధముగానే మన చిత్తము నుండి ఆవిర్భవించే దుస్సంకల్పములు మరియు సత్సంకల్పములలో మనము స్వీకరించవలసినవి సత్సంకల్పములు, విసర్జించవలసినవి దుస్సంకల్పములు. ఇతరుల యొక్క చెడ్డను మనము ఏమాత్రమూ చూడకూడదు. ఎవరో మనకు అపకారం చేశారని తిరిగి వారికి అపకారం చేయటానికి ప్రయత్నించకూడదు. ఎవరో మనకు అపకారం చేస్తే వారిని చెడ్డవారిని అంటున్నాము. నీవు తిరిగి వారికి అపకారం చేస్తే మంచివాడు ఎట్లా అవుతావు? నీవూ చెడ్డవాడే అవుతావు. నీకు అపకారం చేసిన వాడికి నీవు ఉపకారం చేస్తూ పోతే అదే నీ యొక్క మంచితనము. కనుక మనలో మంచిని మనము అభివృద్ధిపరుచుకోవాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి అవతార ప్రకటన చేసిన తర్వాత తన భక్తులు ఆర్తితో తన కోసం పిలుస్తుండగా, పాఠశాల విద్యార్థిగా రాజు కుటుంబ సభ్యునిగా ఇంక తాను నటించలేనని ఆ బండపై కూర్చుని వెల్లడి చేశారు. షిరిడీలో ఉన్నప్పుడు కొంత కార్యక్రమాన్ని నిర్వర్తించిన విషయాన్ని సూచిస్తూ, నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చవలసి ఉంది అని ప్రకటించారు. ఆ తర్వాత అక్కడున్న వారందరినీ భగవంతుని నామం జపిస్తూ భజన గీతాలు పాడమని ఆదేశించారు. దురాశతో దుఃఖంతో బాధపడే ప్రజలకు విముక్తిని ప్రసాదించటానికై గురువులకే జగద్గురువై స్వామి

అన్న భజన గీతం ద్వారా దాట సాధ్యం కాని ఆ భయంకర సంసార సాగరాన్ని దాటి తరించటం కోసం గురుచరణాలను మనస్సులో భజించండి అని స్వామి బోధించారు. స్వామి సూచించిన ఆ చరణాలు ఏ జగద్గురువో అక్కడ ఉన్న వారిలో కొద్దిమంది ఆ చరణాలు సాయి చరణాలే అని గుర్తించగలిగారు. ఆ తొలిదశలోనే స్వామి భగవంతునితో సంయోగం చెందాలంటే జీవకారుణ్యము సౌభ్రాతృత్వము తప్పనిసరిగా కలిగి ఉండాలని నొక్కి వక్కాణించారు. తన చుట్టూ ఉన్న ప్రజల నిస్సహాయతను, వారి ఆనందాన్ను మింగివేస్తున్న దుఃఖాన్ని, వ్యాధిని చూచిన స్వామి దయతో కరుణతో కరిగిపోయేవారు. దీపం చిమ్నీలో దాగుండే సమయం ఇంకా అంతరించి ప్రతి పల్లెలో, పట్నంలో, పాఠశాలలో, పవిత్ర స్థలాలలో, ఇంటింటా, వాడవాడలా ప్రతి హృదయంలో వెలుగులు చిమ్మవలసిన సమయం ఆసన్నమైంది. నరక బాధలు అనుభవిస్తూ కలుషితమైపోయిన మానవజాతిని ఉద్ధరించటానికై భూమిపై మానవాకృతిని దాల్చి అవతరించిన దైవం పాదాలు గట్టిగా పట్టుకుని తరించవలసిందిగా ప్రపంచ ప్రజలందరికూ శంఖారావంతో స్వామి పిలుపునిచ్చారు. ఆనాడు అలా మహత్వపూర్ణమైన పిలుపునిచ్చిన స్వామి పాదపద్మాలు గులాబీ పూరేకులపై, మంచుకొండలు పరిచిన మంచు తివాచీలపై, వాననీటితో తడిసిన బురద నేలలపై, అందమైన విశాలమైన రహదారులపై, సముద్ర తీరాన గల ఇసుక తిన్నులపై నలుమూలలా బాధాతప్తులైన ప్రజలను ఓదారుస్తూ, అనుగ్రహిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉరవకొండలో గడిపిన కొద్ది కాలంలోనే స్వామి ఆ గ్రామంలోని పిన్నలు, పెద్దలు అందరి హృదయాలలో ప్రతిష్ఠింపబడ్డారు. వారి కన్నులను ఆనందపు కాంతితో వెలిగేలా ప్రకాశింపచేశారు. వారి చెవులలో భజన గీతాల మాధుర్యాన్ని నింపారు. ఉరవకొండ పాఠశాలలో సగర్వంగా చెప్పుకోదగ్గ ఉత్తమ విద్యార్థే స్వామి. ఆ ఊరి ప్రజలందరికీ స్వామి గర్వకారణం. బాబా అద్భుత శక్తిని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన అసాధారణమైన తెలివితేటలను గురించి ప్రతి ఇంట కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. తనకై పరితపించే భక్తుల కోసం, తన కర్తవ్య పాలన కోసం వెళుతున్నానని స్వామి ప్రకటించగానే ఆ గ్రామ ప్రజలంతా ధైర్యాన్ని కోల్పోయి అంతులేని విచారంతో మూగబోయారు. కేవలం 14 ఏళ్ల చిరుప్రాయంలోనే తను భక్త సంరక్షణార్థమై అవతరించానని, షిరిడీ సాయిబాబాయే తానని ఉరవకొండలో ప్రకటించి స్వామి పుట్టపర్తి రావటం జరిగింది. కాని చుట్టుపక్కల గ్రామాలలోనూ, 40 మైళ్ల దూరాన గల అనంతపురం ఆవలి గ్రామాలలోని వారు కూడా సత్యనారాయణరాజుని సాయిబాబాగా అప్పటికే గ్రహించటం జరిగింది. ఒకరోజునేమైందంటే, ఒకరోజున ఒక జీపు డ్రైవరు చిత్రావతి నదీ తీరాన్ని దాటి పుట్టపర్తి రహదారి వెంట స్వామి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. చిత్రావతి అవతలి ఒడ్డున ఉన్న అడవికి ఆ జీపు డ్రైవరు, యజమాని అయిన ఒక ఆంగ్ల సబ్ డివిజనల్ ఆఫీసరు వేట కోసం వెళ్లారు. కాని అడవి నుండి అనంతపురం తిరిగి వస్తుండగా త్రోవలో సరిగ్గా పుట్టపర్తి గ్రామానికి ఎదురుగా అతని వాహనం ఆగిపోయింది. జీపు డ్రైవరు, యజమాని కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వాహనాన్ని కదల్చలేకపోయారు. అప్పుడు ఆ డ్రైవరు పుట్టపర్తిలో ఒక అద్భుత బాలుడు ఉన్నాడని, అతడు తన హస్తచాలనంతో విభూతిని సృష్టించి అన్ని రకాల వ్యాధులకు నివారణౌషధంగా ఇస్తాడని, మన జీపు బాగవటానికి కూడా ఆ విభూతి ఉపయోగపడుతుందని తన యజమానికి సలహా ఇచ్చాడు. అందుకు ఆ ఆంగ్ల యువకుడు అంగీకరించి తను జీపులోనే కూర్చుని డ్రైవరుని బాబానడిగి విభూతి తెమ్మని పంపించాడు. ఆ డ్రైవరు వెతుక్కుంటూ స్వామి దగ్గరకొచ్చాడు. కాని స్వామి, "నేను వస్తున్నాను పద జీపు దగ్గరికి" అనేసరికి అతడు ఆశ్చర్యపోయాడు. ఆ ఇసుక తీరం వెంబటి నడిచి జీపు దగ్గరికి రాగానే అందులో అంతకు 2 గంటల క్రితమే చంపబడ్డ పులి కళేబరాన్ని తొంగిచూశారు. స్వామికి అన్ని రకాల జీవుల పట్ల ప్రేమ ఎంతో అధికం. అమాయక జీవులను హింసించటం, చంపటం చూసి సహించలేకపోయేవారు. ఈ స్థలంలో జీపును నేను ఎందుకు ఆపానో తెలుసా? నేనే ఆపాను. నీవు చంపి తెచ్చిన ఆ పులి పిల్లలు 3 తల్లి కోసం ఏడుస్తూ అరుస్తూ ఉన్నాయిప్పుడు. వెంటనే వెనక్కి వెళ్ళు. ఆ 3 పిల్లల్ని తెచ్చి వాటిని చక్కగా సంరక్షించగల జంతు ప్రదర్శనశాలకు బహుమతిగా ఇవ్వు.
ఎటువంటి హాని తలపెట్టని ఆ అడవి మృగాలను ఇక మీదట ఇలా సరదా కోసం వేటాడి చంపకు. ఎందుకు వాటిని అలా చంపుతావు? వాటిని షూట్ చేయవలసినది తుపాకీతో కాదు, కెమెరాతో. అలా చేస్తే వాటికి ఎలాంటి హాని కలగదు అన్నారు స్వామి.

ఆ ఆంగ్ల యువకుడు స్వామి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి తరువాత ఇంకెప్పుడూ అతని జీవితంలో తుపాకీ చేత పట్టుకోలేదు. తుపాకీతో వేటాడి జంతువులను

కెమెరాతో నేర్పుగా వాటి చిత్రాలను తీయటమే ఎక్కువ సాహసవంతమైన, వినోదభరితమైన, సాత్వికమైన చర్యగా అతనికి అనిపించింది. తల్లి మరణంతో దిక్కులేనివైన పులిపిల్లలను అతడు ఒక జంతు ప్రదర్శనశాలకు బహుమతిగా ఇచ్చేశాడు. ఆ పులి చర్మాన్ని చర్మకారుడు శుభ్రం చేసి ఇచ్చాక అతడు దానిని పుట్టపర్తికి తీసుకుని వచ్చాడు. అప్పటికి ప్రశాంతి నిలయం నిర్మాణంలో ఉంది. అతను పులి చర్మాన్ని తెచ్చి స్వామి పాదాల చెంత సమర్పించాడు. కూర్గ్ ప్రాంతానికి చెందిన సాకమ్మ స్వామిని చేతిలో రుద్రాక్ష జపమాలతో ఆ పులి చర్మంపై యోగముద్రలో కూర్చుని దర్శనమివ్వమని అర్థించారు. ఒక ఫోటోగ్రాఫర్ను కూడా సిద్ధంగా ఉంచి ఎప్పుడు ధ్యానం చేయటం కానీ జపం చేయటం కానీ స్వామి చెయ్యకపోయినా ధ్యానముద్రలో ఫోటో తీయించారు. భగవాన్ సత్యసాయిబాబా దివ్యలీలలు అన్న పేరుతో శ్రీమతి నాగమణి పూర్ణయ్య ఒక పుస్తకాన్ని తెలుగులో రాశారు. పుస్తక పీఠికలో స్వామి దివ్యశక్తిని దర్శించటానికి లభించిన ప్రతి అవకాశాన్ని తప్పక వినియోగించుకునేదాన్ని అని ఆవిడ వ్రాశారు. ఆ పుస్తకంలో 140 కంటే ఎక్కువ లీలను గురించి వ్రాయబడటం జరిగింది. వీటిలో 115 కంటే ఎక్కువ లీలలు నా కళ్లతో ప్రత్యక్షంగా దర్శించి మహదానందాన్ని పొందినవే అని వ్రాశారు ఆవిడ. ఆమె దక్షిణ రైల్వే భాగంలో చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్గా పనిచేసే పూర్ణయ్య గారి భార్య. ఆ పుస్తకంలో ఆమె వ్రాసిన లీలలన్నీ స్వామి దివ్యత్వ ప్రకటానంతరం పాత మందిరంలో జరిగినవే. 1950 ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి స్వామి అంతవరకు నివసించిన ఆ మందిరం పాత మందిరం అని పిలువబడుతోంది. స్వామి సృష్టించిన విభూతితో అనేక వ్యాధులు నయం కావటం, స్వామి ఆదేశిస్తే వరదలు కూడా తగ్గుముఖం పట్టటం వంటి లీలలు ఎన్నో ఆ పుస్తకంలో వివరించబడ్డాయి. ఉధృతంగా పొంగి పొరులుతున్న వరద నీటిని కూడా నీవు ప్రయాణిస్తున్న బస్సు నదిని దాటించగలిగిందంటే అందుకు ముఖ్య కారణం నీకు నా మీద గల భక్తి, విశ్వాసం, నమ్మకం అని ఆమెకు తెలియచేశారు స్వామి. తులసిమాలలు, ఉంగరాలు, లాకెట్లు మొదలైనవి సృష్టించి భక్తులకు ధరించటానికిచ్చేవారు స్వామి. అంతేకాకుండా ఆయన అద్భుతంగా శస్త్రచికిత్సలు కూడా చేశారు. ఒకరోజున స్వామి అరటి తొక్క వంటి వస్తువేదో గోడపై నుంచి బయటకు విసిరేయటం చూశాను అంటూ నాగమణి గారు ఆ సంఘటనను గురించి ఇలా వివరించారు. ఆ తర్వాత స్వామి నా దగ్గరకు వచ్చి రక్తంతో తడిసి ఎర్రగా ఉన్న తన చేతులను శుభ్రం చేసుకోవటానికి నీళ్లు కావాలని అడిగారు. ఆ భక్తుణ్ణి కాపాడమని నన్ను ప్రార్థించావు కదా, అందుకే అతనికి ఆపరేషన్ చేశాను అన్నారు స్వామి. మత్తుమందైనా ఇవ్వకుండా పూర్తిగా తెలివితో ఉన్న స్థితిలో ఆపరేషన్ చెయ్యబడ్డ ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో అన్న ఆందోళనతో నేను ఆ రాత్రి నిద్రపోలేకపోయాను. పక్క గదిలో నొప్పితో అతను పడే బాధను తలుచుకుంటూ రాత్రంతా భయంతో అలా మెలకుగానే గడిపాను. ఉదయం స్వామి నన్ను పిలిచి రోగికి కొంచెం దూది ఇచ్చి రమ్మని చెప్పారు. భయపడుతున్న నన్ను వెళ్ళు, వెళ్లి వెంటనే దూది ఇచ్చిరా అని ఆజ్ఞాపించారు. తలుపు తెరిచి లోపలికి వెళ్లటానికి కొంచెం తటపటాయిస్తూ భయపడుతూ మెల్లగా లోపలికి చూస్తే అతను చక్కగా ఒక పళ్ళెం నిండా ఇడ్లీలు పెట్టుకుని పచ్చడి నంచుకుంటూ తినడం చూసి నివ్వెరపోయాను. స్వామి నా వెనకనే నుంచునున్నారు. ఇది డాక్టర్లు చేసిన ఆపరేషన్ కాదు అంటూ తమాషాగా నవ్వుతూ, ఈ ఆపరేషన్ చేసింది నేను, అందుకే అతనికి ఏమాత్రం నొప్పి లేదు, ఇంక ఏమీ ఇవ్వవలసిన అవసరం కూడా లేదు, అతనికి ఇక ప్రత్యేకమైన పథ్యం కూడా ఏమీ అక్కర్లేదు, అతనికి ఏది కావాలంటే అది తినచ్చు అన్నారు స్వామి. అతని పొట్టపై ఆపరేషన్ జరిగినందుకు గుర్తుగా పొడవైన మచ్చను నాకు చూపించారు. కాని కుట్లు వేసినట్లుగా గుర్తు ఎక్కడా లేదు. నేను సృష్టించిన విభూతిని నుదుటికి రాయగానే అది మత్తుమందుగా పనిచేసింది. ఒక త్రిశూలాన్ని, కత్తిని కూడా సృష్టించి శస్త్రచికిత్స పూర్తి చేశాను. శస్త్రచికిత్స పూర్తి కాగానే విభూతి చల్లాను, అంతే, అంతా పూర్తయింది అని చెప్పారు స్వామి. ఇటువంటి స్వామి యొక్క దివ్యమైన ప్రేమతో అనుభవించిన అనుభూతులు కల భక్తులు ఎంతమందో, వారి అనుభవాలను వింటూ మన జీవితాలను పునీతం చేసుకుందాం.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధా శ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 4వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

తాతగారు కేవలం అప్పులు మాత్రమే మిగిల్చారు. అందువల్ల 21 సంవత్సరాల వయసులోనే కాలేజీ వదిలి చరిత్రలో ఆనర్స్ డిగ్రీ చేతపట్టుకుని బయటకు వచ్చిన నాపై మా అమ్మను నా భార్యను పోషించవలసిన భారం నెత్తిపై పడింది. ఏదైనా ఆధారం కోసం వేట ఆరంభించాను. అదృష్టవశాత్తు త్రివేంద్రంలోని ఒక పాఠశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం లభించింది. 1919లో ధైర్యం చేసి విడిగా కాపురం ఉండటం ప్రారంభించాము. కాని నాకు లోపల చాలా బాధగా క్షోభపడుతున్నట్లుగా ఉండేది. ఐఏఎస్ చదవమని ప్రొఫెసర్చే ఆప్యాయంగా భుజం తట్టించుకున్న నేను జీవన భృతి కోసమై నెలకు 40 రూపాయల వేతనానికి అమ్ముడుపోయాను. మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తానికే ఆనర్స్ డిగ్రీ పరీక్షలో 2వ స్థానం సంపాదించిన నాకు ఇలా ఇంత చిన్న ఉద్యోగంలో స్థిరపడవలసి రావడం చాలా చిన్నతనంగా, అవమానంగా అనిపించేది. నా మనశ్శాంతి కోసం లా కాలేజీలో చేరి ఉదయం సాయంకాలం తరగతులకు హాజరై మెల్లగా లా డిగ్రీ కూడా సంపాదించాను. త్వరలోనే నన్ను అదృష్టం వరించింది. నా నెల జీతం సుమారు 50% పెరిగింది. దామోదరన్ పొట్టి అనబడే ఆయన పీపుల్స్ ఫ్రెండ్ అనే ఆంగ్ల మాసపత్రికకు తనను సంపాదకుడిగా ప్రకటించుకుని ఆయన పేరిట నన్ను ఆ పత్రికను నిర్వహించమని కోరాడు. అందుకోసం నాకు ప్రతి నెల 15 రూపాయలు ముట్టజెప్పేవాడు. ముఖ్య రహదారికి ఎదురుగుండా ఒక చిన్న గదిలో ఆయన ఆఫీసు నడుపుతూ ఉండేవాడు. ఆ గది పక్కగా ఒక కొబ్బరి చెట్టుండేది. ఆ కొబ్బరి బొండాలను చక్కగా ఉపయోగించుకోవటానికి కూడా ఆయన నాకు అనుమతినిచ్చాడు. ఆ రోజుల్లో పొట్టి మంచి దేశభక్తుడు. వందే మాతరం అనటమే నేరంగా ఉండే రోజులవి. పొట్టి ఎవరి గురించి రాయమంటే వాళ్ల గురించి పొగుడుతూనో విమర్శిస్తూనో ఆయన చెప్పినట్లుగా రాయవలసి వచ్చేది. అలా ఎవరి గురించైనా నొప్పించేలా రాయాల్సి వస్తే వాళ్లకంటే అది నన్నే ఎక్కువగా బాధించేది. ఈ వందే మాత్రం వైరస్ను పొట్టి నాకు కూడా అంటించాడు. మహాత్మాగాంధీ వస్తున్నారని తెలిసి ఆయనను చూడటానికి తన సొంత ఖర్చుతో నన్ను కూడా సేలం తీసుకువెళ్లాడు. మహాత్మాగాంధీ ఆగమనానికి కొద్ది రోజులు ముందుగానే సేలం చేరుకున్న మేము మున్సిపల్ కాలేజీ ప్రిన్సిపల్ గారింట్లో బస చేశాం. ఆయన ఈ ప్రిన్సిపల్ పదవీ బాధ్యత స్వీకరించకముందు నాకు త్రివేంద్రం కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. మహాత్మాగాంధీ తన 2 చేతులను మహమ్మద్ ఆలీ, షౌకత్ ఆలీ భుజాలపై వేసి నడిచేవారు. అలా ఆ ముస్లిం సోదరులతో కలిసి మహాత్మాగాంధీ సేలం రైల్వే స్టేషన్లో దిగగానే ఆ ప్రదేశం అంతా జయ జయధ్వానాలతో నిండిపోయింది. ఆ జనసమ్మర్థంలో మేము గాంధీగారిని ఒక చెట్టుపై నుండి పొంచి చూస్తూ ఉన్నాం. కాని ఆయన మాకేసి చూడలేదు. బహుశా ఆలీ సోదరులను ఎవరూ కింద చూపు చూడటం ఆయనకు ఇష్టం లేదనుకుంటాను. అతి కష్టం మీద ఆ జనసమూహం నుండి గాయాలు తగలకుండా బయటపడి మహాత్మాగాంధీ ప్రసంగిస్తున్న బహిరంగ సభకు చేరుకున్నాం. అదంతా స్వదేశీ ప్రదర్శన స్థలంలాగా ఉంది. అక్కడ ఏర్పాట్లన్నీ శ్రీ రాజాజీ అంటే సి రాజగోపాలాచారి గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాజాజీ గాంధీజీకి స్వాగతం చెప్పటం, వారు వెళ్లిపోతున్నప్పుడు వందన సమర్పణ చెయ్యటం మాకు వినిపించింది. ఆ రెంటి మధ్య జరిగిన కార్యక్రమం జనం తొక్కిసలాటతో ఏమీ చూడటానికి వినటానికి అవకాశం లేకపోయింది. మేము బాగా అలిసిపోయినప్పటికీ అమితమైన ఉత్సాహంతో మా పీపుల్స్ ఫ్రెండ్ వద్దకు తిరిగి వచ్చాము. నాన్నగారిని నిర్దయగా కబళించివేసిన మసూచి దేవత త్రివేంద్రంలో కూడా మమ్మల్ని వెంటాడి అమ్మని కూడా బలితీసుకోవడానికి ప్రయత్నించింది. కాని అమ్మ ఎంతో ధైర్యంతో పోరాడి మసూచి మృత్యుదేవత బారి నుండి తప్పించుకోగలిగింది. అమ్మ కోలుకునే లోపలే నా భార్యపై కూడా ఆ తల్లి ముత్యాల జల్లు కురిపించింది. సంతోషంలోనూ దుఃఖంలోనూ కూడా నాతో పాలు పంచుకున్న నా భార్య కూడా త్వరలోనే కోలుకుంది. నా ప్రార్థన భగవంతుడు మన్నించటం వలన, మేము పెట్టుకున్న నైటింగేలు వంటి నర్సు వల్ల ఎటువంటి అపాయం జరగకుండా మా అమ్మ, నా భార్య ఇద్దరూ మసూచి నుండి బయటపడ్డారు.
ఏడేళ్ల నుండి ఎడతెగకుండా నా భార్యని బాధపెడుతున్న ఆస్తమా మరియమ్మ దెబ్బతో పారిపోయింది. నేను పాఠశాలకు లా కాలేజీకి కూడా వెళ్తూనే ఉన్నాను. విద్యేతర వ్యాపకాలతో నేను అంతరంగంలో ఎంతో ఆనందాన్ని అనుభవించగలిగే అవకాశం లభించింది. పాఠశాల నిర్వాహకులు వారికి తోచినప్పుడు మాకు జీతాలు ఇచ్చినప్పటికీ విద్యార్థులతో కలిసి మెలిసి అనేక వ్యాపకాలలో నా సమయం ఆనందంగా గడిపే అవకాశం కలిగింది. పాఠశాలలోని పేద విద్యార్థుల కోసం నేను రచించి నిర్వహించిన షాజహాన్ నాటకాన్ని తగిన ప్రతిభగల విద్యార్థులచే ప్రదర్శింపజేశాను. ప్రొఫెసర్ జాదూనాథ్ సర్కార్ రాసిన ఔరంగజేబు నాటకం నుండి కావలసిన విషయాన్ని సేకరించాను. ఆ నవల ఆ సంవత్సరమే ప్రచురింపబడింది. ఆ నాటకంలోని ముఖ్య పాత్ర షాజహాను అయినా నేను మాత్రం ఔరంగజేబు పాత్రనే ధరించాను. తరువాత కాలంలో పుట్టపర్తి చేరుకున్నాక సంస్కృత పాఠశాల విద్యార్థుల కొరకై బాబా, రాధ, ధ్రువ, ప్రహ్లాద, సక్కుబాయి నాటికలు, శంకరాచార్య, పాండవులు, జీసస్ క్రైస్ట్ మొదలైన నాటకాలు రాసి ప్రదర్శింపజేసినప్పుడు నేను ఆ నాటకాలను నిర్వహించటం, కళాకారులకు శిక్షణనివ్వటం, రిహార్సల్స్ నిర్వహించటం, చివరకు వేదికపై ప్రదర్శించడం వరకు అన్ని బాధ్యతల్లో ఎంతో ఆనందంగా పాలుపంచుకునేవాడిని. తొలి ఆధ్యాత్మిక పాఠాలు. నేను ఈలోగా వార్తాపత్రికల్లో ప్రకటనల కోసమే వెతుకుతూ ఉండేవాడిని. కళాశాల అధ్యాపక వృత్తి కోసం ఉపాధ్యాయ వృత్తికి కావలసిన డిప్లొమా లేకపోవటం, అందుకు కావలసిన శిక్షణ లేకపోవటం వల్ల నాకు ఏ ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసే అవకాశం లేదు. లెక్చరర్ ఉద్యోగానికైతే ఉపన్యాసం ఇవ్వగలిగితే చాలు. నేను లా కాలేజీలో చేరిన విషయం విన్నప్పటి నుండి మా మామయ్య గారు న్యాయవాదివి కావద్దు, చీట్ చెయ్యొద్దు, టీచ్ చెయ్యి అని చెప్పేవారు. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండగలడు అని ఆయన అనేవారు. బాగా దగ్గర బాగా దూరమూ కాని ప్రదేశంలో లెక్చరర్ వృత్తిలో చేరమని అమ్మ ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అందుచేత ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, గుజరాత్లోని జునాగఢ్, విశాఖపట్నం మొదలైన ప్రదేశాల నుండి వచ్చిన అవకాశాలను వదులుకోవలసి వచ్చింది. ఒకరోజు లా పరీక్ష రాసి కాలేజీలోని రీడింగ్ రూంలో వార్తాపత్రిక చదువుతూ ఉంటే నా దృష్టి ఒక ఉద్యోగ ప్రకటనపై పడింది. అది మైసూర్లోని డీబీసీ హైస్కూల్ వారు చరిత్ర ఉపన్యాసకుడు కావాలి అంటూ చేసిన ప్రకటన. మైసూరంటే మేమున్న చోటికి మరీ దూరమూ కాదు, మరీ దగ్గరా కాదు. అందువల్ల నేను ఉద్యోగం కోసం అభ్యర్థన పత్రం దాఖలు చేసుకున్నాను. చేసిన 10 రోజుల్లోనే నాకు ఉద్యోగం ఇస్తున్నట్లుగా వారి వద్ద నుండి జాబు వచ్చింది. బంగారుగనులకు మంచిగంధప వృక్షాలకు నిలయమైన మైసూరు నగరానికి వెళ్లాలని మేం నిశ్చయించుకున్నాం. కొచ్చిన్ రాష్ట్రంలో పాఠశాల చదువు, త్రావణ్కోర్ రాష్ట్రంలో కళాశాల చదువు ముగించుకుని చరిత్రలో ఆనర్స్ డిగ్రీ చేతపట్టుకుని నాకు పరిచయం లేని మైసూరు నగరానికి ప్రయాణమయ్యాం. చరిత్రలో చదువుకున్న 4 ముఖ్యమైన యుద్దాల గురించి తప్ప మైసూరు నగరంతో నాకు పరిచయం లేదు. ఏమాత్రం పరిచయం లేని ఆ భాషతో సాహిత్యం, సాంఘిక వాతావరణం ఎదుర్కోవలసి వస్తుందని నాకు తెలుసు. త్రివేంద్రం నుండి మైసూరు నగరానికి 68 గంటల సేపు సుదీర్ఘమైన ప్రయాణం. తోవలో 6 చోట్ల ఆగాల్సి వస్తుంది. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించింది. నాకుగాని నా భార్యకుగాని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎవరూ లేరు. ఎవరో ఒకరు దూరపు బంధువులు ప్రతీ నెలా మా ఇంటికి వస్తూ ఉండేవారు. కాని అమ్మ మాత్రం నా భార్యవైపు బంధువు ఒకరికి మాత్రం తప్పక ఆశ్రయం ఇచ్చి తీరాలి అని పట్టుబట్టింది. ఆవిడ మరెవరో కాదు, మా అత్తగారే. ఆవిడ కూడా చాలా కాలం నుండి ముసలివాడైన తండ్రికి భారం తగ్గించి మా దగ్గరకు వచ్చేయటం కోసం ఎదురుచూస్తోంది. అందువల్ల మైసూరు వెళ్లేటప్పుడు తోవలో మేము వృద్ధుడైన నా భార్య తాతగారి వద్ద సెలవు తీసుకుని మా అత్తగారిని కూడా మాతో తీసుకువెళ్లవలసి ఉంది. మేం ముగ్గురం మా సామాన్లతో ప్రయాణం చేయడానికి వీలుగా ఒక మధ్యరకం పడవను ఏర్పాటు చేశాను. అలా పడవలో 3 రాత్రుళ్లు 2 పగళ్లు ప్రయాణం చేయవలసి ఉంది. 2 పడవ నడిపేవాళ్లు ఒకరి తర్వాత ఒకరు తెడ్లతో నావను నడుపుతున్నారు. ఆడవాళ్లు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
నేను అలా బల్లపై కూచొని ఆకాశం వైపు చూస్తూ మైసూర్లో గడపబోయే జీవితాన్ని గురించి ఊహించుకుంటున్నాను. నిద్రపోతున్న ఆ ఇద్దరు ఆడవాళ్లను చూస్తుంటే వారిద్దరూ ఒక కప్పు కింద ఎలా ఎమడగలుగుతారు? ఇకనైనా వారి జీవితం ఏ కష్టాలు కన్నీళ్లు లేకుండా ఆనందమయంగా సాగుతుందా అని అనిపించింది. అర్ధరాత్రి గడుస్తోంది, చుట్టూ గాఢాంధకారం. ఆ చిక్కని చీకటిలోంచి అకస్మాత్తుగా ఒక స్వరం వింతగా వినవచ్చింది. అది ఆవలి ఒడ్డున ఉన్న కస్టమ్స్ బూత్లోని ఒక పోలీస్ అధికారిది. మేము ప్రయాణం చేస్తున్న ఆ ప్రాంతం కొచ్చిన్ త్రావణ్కోర్ రాష్ట్రాలను వేరుచేసే సరిహద్దు ప్రాంతం కావడం చేత అక్కడి తనిఖీ అధికారులు వచ్చిపోయే పడవలను తనిఖీ చేస్తూ ఉంటారు. ఆ పోలీస్ అధికారి మమ్మల్ని అక్కడ ఆపేసి తనిఖీ చెయ్యొచ్చు, కాని అతను మమ్మల్ని అలాంటి ప్రశ్నలు ఏమీ వెయ్యకుండా ఎవరు మీరు, ఎటువైపు వెళ్తున్నారు అని అడిగాడు. మైసూరు వెళ్తున్నాం అని ధైర్యంగా చెప్పాం. అప్పటికే మాకు చాలా ఆలస్యమైపోయింది. ఈ కస్టమ్స్ వాళ్లు ఇక్కడ ఆపేస్తే మరింత ఆలస్యం అవుతుందని నేను ఆందోళన పడుతున్నాను. కాని అదృష్టవశాత్తు ఆ కంఠస్వరం మరింత మెల్లగా మృదువుగా, మైసూరనే ఎందుకంటావు? మైసూరు దాటి మరో ప్రదేశం నీకు తెలీదా అని నవ్వుతూ ప్రశ్నించి ఆ స్వరం ఆగిపోయింది. ఇక మేము కొచ్చిన్లో ప్రవేశించడానికి అనుమతి లభించింది. 27 సంవత్సరాల తరువాత మైసూరు రాజధాని అయిన బెంగళూరు నగరంలో పుట్టపర్తికిరా, నిన్ను నీవు తెలుసుకో అని బాబా అన్నప్పుడు మైసూరు దాటి మరో ప్రదేశం నీకు తెలియదా అన్న కంఠస్వరం తళుక్కున నా మస్తిష్కంలో మెరిసింది. అప్పుడర్థమైంది నాకు ఆ మాటలు చెప్పింది బాబాయేనని. ఆ ప్రదేశం మైసూరుకు దూరంగా ఉన్న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం అని. స్వామి మనోహరంగా నవ్వుతూ, ఆ వ్యక్తి తానేనని, నా భవిష్యత్తుని అనుగ్రహంతో సూచించానన్నట్లుగా అంగీకరించారు. ఎర్నాకులం నుండి రైల్లో ప్రయాణం చేసి అక్కడి నుండి ఒక బండిలో మా అత్తగారి ఊరైన తొట్టువాయి గ్రామానికి చేరుకున్నాం. ఆ గ్రామం పూర్ణానదికి ఎడమ ఒడ్డున ఉన్న కాలడి గ్రామానికి దగ్గరగా ఉంది. అప్పుడు పూర్ణానది నిండుగా ప్రవహిస్తూ వరదలతో ఉంది. ఆ స్థితిలో మేము నదిని దాటాల్సి వచ్చింది. కాని పడవ నడిపేవారు బాగా నేర్పరులు కావడంచేత ఆ వరద ఉన్న నదిని దాటించి మమ్మల్ని సురక్షితంగా మా అత్తగారి గ్రామానికి చేర్చారు. అక్కడ 2 రోజులు ఉండి మా అత్తగారిని తీసుకుని మైసూరొచ్చాం. మీ నలుగురం మైసూరు రైల్వే స్టేషన్లో దిగేటప్పటికీ స్టేషన్ అంతా మామిడాకుల తోరణాలతో పండుగ కోలాహలంతో కనబడింది. అక్కడ మైసూరు మహారాజు జన్మదినోత్సవ వేడుకలు జరుపుబడుతున్నాయి అని తెలిసింది. తీరా స్టేషన్లో దిగాక చూస్తే మా సామాను మాతో పాటు చేరలేదు, మా సామాను రైల్లో ఎక్కించబడలేదు. స్టేషన్ మాస్టారుకు నా బాధ చెప్పుకుంటే అతను నా గోడు వినే పరిస్థితిలో లేనంత తీరిక లేకుండా ఉన్నాడు. పండుగ హడావిడి అయ్యాక వచ్చి కలుసుకోమని, అప్పటికీ యాత్రికుల హడావిడి తగ్గుతుంది కాబట్టి అప్పుడు పరిశీలిస్తానని చెప్పాడు. నాకిది భరించలేని మరో పెద్ద ఆపద. కట్టుకోవడానికి బట్టలు, వండుకోవడానికి పాత్రలు అన్నీ నేను వెంటనే కొనవలసి వచ్చింది. ఆర్థికంగా అది నన్ను చాలా దెబ్బతీసింది. నేను మొదటి నెల ఖర్చు కోసం తెచ్చుకున్న డబ్బులో సగం ఖర్చయిపోయింది. కాలేజీకి వెళ్లినప్పుడు వేసుకోవడానికి మంచి దుస్తులు కూడా లేకుండా పోయాయి. మేం పోగొట్టుకున్న పెట్టిలో నాకున్న కోటు, మంచి పంట్లాంజత అన్నీ పోయాయి. ఈ మహారాజు జన్మదినోత్సవాల సందడిలో వసతి గృహాలన్నీ నిండిపోయాయి. ఎక్కడ బస చెయ్యడానికి నాకు ఖాళీ దొరకలేదు. ఎర్నాకులంలో నాకు మైసూర్లో వసతి గృహాలు చాలా ఉంటాయని, చౌకగా గది అద్దెకు తీసుకుని ఉండొచ్చని చెప్పారు. కాని మహారాజు పుట్టినరోజు పుణ్యమా అని నాకు ఎక్కడా బస దొరకకుండా పోయింది. నా ముఖం చూసి జాలిపడిన టాంగావాడు మరోసారి నగరమంతా తిప్పుతానని, గది వెతుక్కోమని చెప్పాడు. అతని మంచితనం చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా టాంగాలో వెళ్తూ విశ్రాంతి గృహం అని బోర్డు ఉన్న ఒక ఇంటికి వెళ్లాం. ఒక అతను కిటికీలో నుండి తొంగి చూస్తూ, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. అతని కంఠస్వరం ఏదో వింతగా ఉంది. అతను నేను పనిచేయబోయే పాఠశాలలో విద్యార్థినని చెప్పాడు. అతను ఆ ఇంటి యజమాని అల్లుడట.
అతను పరీక్షల్లో అప్పటికే 3 సార్లు తప్పి ఉన్నాడట. ఎవరో త్రివేంద్రం నుండి రాబోయే అధ్యాపకుడు తనని పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణి చేస్తాడని అతనికి తెలుసు. అతను ఆ భవనంలోని ఒక గది, వంటిల్లు ఉన్న భాగం మాకు అద్దెకు ఇవ్వడానికి అంగీకరించాడు. అక్కడే ఆ గదిలోనే దుమ్ములో చీమల్లో కాసేపు అలాగే విశ్రమించాం. మన్నాడు పెందలాడే లేచి చకచకా తయారై నా ధోవతి చొక్కా దులిపి వేసుకుని తోలు చెప్పులు తొడుక్కుని డీబీసీ పాఠశాలకు, అంటే ధర్మప్రకాశ్ భానుమయ్య కాలేజియేట్ హైస్కూల్ అక్కడికి బయలుదేరి వెళ్లి హెడ్మాస్టర్ గారి ఆఫీసు గదిలో ప్రవేశించాను. నా మాసిన బట్టలు అవతారం చూసి అతను ఎంత హేళనగా చూస్తాడో, ఎలా నన్ను స్వీకరిస్తాడోనని చాలా భయపడ్డాను. కాని నాకు అక్కడ ఎదురైన అద్భుతమైన ఆదరణ మాటల్లో వర్ణించలేనిది. ఆ హెడ్మాస్టారు గారు చేతులు కట్టుకు నిలబడి వారుంగో వారుంగో అని తమిళంలో రమ్మని ఆహ్వానించాడు. ఆయన ధోతీ, తెల్లని తలపాగా ధరించి స్వదేశీ వస్త్రధారణలో ఉన్నాడు. మొదటి పరిచయంతోనే మేము మంచి స్నేహితులుగా, మంచి సోదరుల వలె కలిసిపోయాం. నేను ఇల్లు వెతుక్కున్న వైనం ఆయనకు వివరించి చెప్పాను. ఒక ఇల్లు వెతుక్కోగలిగినందుకు ఆయన నన్ను చాలా అభినందించాడు. అక్కడ పక్కనే శంకర్రావు అనబడే మరొక వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు. నా ప్రయాణం వివరాలు, సామాన్లు పోయిన వైనం అంతా ఆయన కూడా జాలిగా విన్నాడు. అతను కూడా అదే పాఠశాలలో సైన్స్ అధ్యాపకుడిగా చేరడానికి వచ్చాడని విన్నాను. మైసూర్ రైల్వే అధికారులు పోయిన నా సామాన్లు తిరిగి ఇచ్చేదాకా కొంత ధనం అప్పు ఇస్తానని కూడా నాకు చెప్పాడు. ఎంతో భయపడిపోయినప్పటికీ అక్కడి పరిస్థితులు అన్నీ నాకు ఆ విధంగా అనుకూలంగా పరిణమించాయి. విశ్వవిద్యాలయ పరీక్ష రాయబోయే విద్యార్థులకు చరిత్ర, ఎకనమిక్స్, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్లము బోధించాలని నాకు పని కేటాయించారు. తరగతులు మరీ అంత రద్దీగా ఉండేవి కావు. విద్యార్థులు కూడా మరీ ముద్దులు కాకుండా చురుగ్గానే ఉన్నారు. పాఠశాల నిర్వాహకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. అతను పాఠశాలను తన సొంత ఆస్తిగా భావించేవాడు. అతను ధాన్యం వర్తకుడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు. అంతేకాక నగర పురపాలక సంస్థలో సభ్యుడు కూడా. ప్రతి నెలా ఆయన సొంత దుకాణం యొక్క ధనం నుండి మాకు జీతాలు చెల్లించేవాడు. మేం చేసే పనిని గురించి అడిగి తెలుసుకుని సంతృప్తికరంగా ఉందని అనుకున్నాకే మా జీతాలు ఇచ్చేవాడు. సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో కనీస మార్కులు సంపాదించుకున్న వారికే ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి అర్హత లభించేది. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై మంచి మార్కులు సంపాదించుకున్న వారికి కళాశాలలో ప్రవేశం లభించేది. కళాశాలలో ప్రవేశించే వాళ్లు ఒక ఏడాది పాటు శిక్షణ పొంది ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావలసి ఉండేది. ఈ విధానం వల్ల మంచి తెలివైన విద్యార్థులు మాత్రమే చివరికి లక్ష్యాన్ని చేరుకోగలిగేవారు. మిగతావారు గాలికి పొట్టులాగా చెదిరిపోయేవారు. నాకు పాఠాలు చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించేది. నేను నా విద్యార్థుల్ని అమితంగా ప్రేమించేవాడిని. గోపాలకృష్ణ అయ్యర్, సుబ్బయ్యర్ల వద్ద నేను నేర్చుకున్న పాఠాలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ప్రతిరోజూ తరగతిలో విద్యార్థుల చేత చదివించటానికి ఒక కొత్త ప్రార్థనా గీతాన్ని నేను రాశాను. అది నేను రాసింది అన్నా సరే, లేక అన్ని ప్రాంతాల ప్రజలు రాసిన రచనల నుండి కూర్చినవి అన్నా సరే. ఆంగ్ల నాటికలు ప్రదర్శించటాన్ని నేను బాగా ప్రోత్సహించేవాడిని. చంద్రహాస నాటకంలో దుష్టుడైన మంత్రి పాత్రను నేనే పోషించేవాడిని. విద్యార్థుల చేత పార్లమెంటు ఏర్పాటు చేయించాను. పాఠశాల నుండి వెలువడే ఒక పత్రికకు సంపాదకత్వం కూడా వహించాను. నా స్నేహితుడైన శంకర్రావుతో కలిసి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రుల్ని వారి పిల్లల చదువు పట్ల ఆసక్తి పెంపొందింపజేయడానికి, వాళ్ల చదువు పట్ల సరైన శ్రద్ధ వహించటానికి ప్రోత్సహిస్తూ ఉండేవాడిని. మైసూరు నగరంలోని విద్యార్థుల ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి వారికి కళాశాలలో ప్రవేశం లభించాలని కోరాను. ఆ నివేదిక విశ్వవిద్యాలయం వారి పత్రికలో ప్రచురించబడింది. నేను తీసుకున్న విశాలమైన ఇంట్లో అమ్మా, మా అత్తగారు కూడా చక్కగా సర్దుకుపోయి గడిపేవారు. ఆ ఇంటి నుండి చూస్తే చాముండీ పర్వతం, దేవాలయం,
చక్కగా కనపడుతూ ఉండేవి. మా అమ్మ అత్తగారు కూడా ఏ గొడవలు లేకుండా కలిసి ఉండటం వల్ల ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేది. నా భార్య కూడా చాలా తెలివైంది. ఆమె తన తల్లి కంటే ఎక్కువగా మా అమ్మగారికే శ్రద్ధతో సపర్యలు చేసేది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక బిడ్డకు తల్లై ఆవిడ ఇద్దరు తల్లుల అభిమానాన్ని ఆప్యాయతను చూరగుంది. 1923లో పుట్టిన మా అబ్బాయి తన అమ్మమ్మ నాన్నమ్మలు ఇద్దరికీ కూడా అంతులేని ఆనందాన్ని కలిగించాడు. మా జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. మా పాఠశాల వ్యవస్థాపకుడి అలవాట్లు పద్ధతులు మాత్రం మాకు విచారం కలిగించేవి. రాష్ట్ర అసెంబ్లీకి పురపాలక సంఘ సభ్యత్వానికి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనకు గెలుపు లభించేలా ప్రచారం చెయ్యమని మమ్మల్ని వేధించేవాడు. తన ధాన్యం బస్తాలు ఉల్లిపాయల బళ్ళు ఇవన్నీ నిలవ చేసుకోవడానికి పాఠశాల హాలును ఉపయోగించుకునేవాడు. అతనికి గదులు అవసరం ఉన్నప్పుడు పాఠశాల మూసెయ్యమని, విద్యార్థులకు సెలవులు ప్రకటించమని చెప్పేవాడు. ఆ హాలు నాటక ప్రదర్శనలకు కూడా అద్దెకు ఇస్తూ ఉండేవాడు. అందువల్ల స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలని, స్వతంత్రంగా ఉండాలని నేను ఆరాటపడుతూ ఉండేవాడిని. నా సహోద్యోగి తర్కశాస్త్ర అధ్యాపకుడు, గాంధేయవాది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిమాన శిష్యుడు అయిన ఒక స్నేహితుడు మైసూర్ మహారాజా కళాశాలలో పనిచేస్తూ ఉండేవాడు. అతడు న్యాయవాద వృత్తిని చేపట్టమని సలహా ఇచ్చాడు. మేమంతా కలిసి కూర్చున్నప్పుడు కాలేజీలో నేను వాదించటం, ప్రజాసేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాలుపంచుకోవటం అది చూసి నేను న్యాయవాద వృత్తిలో బాగా రాణిస్తానని ఆశించాడు. అతని మామగారు మైసూర్ రాష్ట్రంలోని సుమారు 50 గ్రామాలకు చెందిన వారికి అనువంశికంగా వస్తున్న గురువు. అతని సలహా కోసం మా స్నేహితుడు నన్ను 350 మైళ్ల దూరాన ఉన్న సిద్ధవనహళ్లి గ్రామానికి తీసుకువెళ్లాడు. ఆయన ఇచ్చిన హామీతో నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన నాతో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన చిత్రదుర్గకు వచ్చి అతని సొంత భవనంలో ఒక గదిని నాకు ఆఫీసుగా వాడుకోవడానికి ఉచితంగా ఇచ్చాడు. నాకు వృత్తిలో సంపాదన బాగా లభించేదాకా ఉచితంగా వాడుకోమని చెప్పాడు. కాని న్యాయవాద వృత్తిలో రాణించలేకపోవడానికి ముఖ్యంగా నాకున్న 3 బలహీనతలు కారణమని చెప్పుకోవచ్చు. 1, నా దగ్గరకు వచ్చే వాదులు మాట్లాడే కన్నడం, తెలుగు భాషలు నాకు బొత్తిగా రాకపోవటం. నా విద్యార్థులను బహువచనంలో సంబోధించి ఇబ్బంది పెట్టడం, పెద్దవారిని ఏకవచనంలో సంబోధించి అగౌరవపరచటం ఇంకా అప్పటికీ నాకు అలవాటుగా ఉండేది. 2 సమస్య ఏమిటంటే, న్యాయవాద వృత్తికి నేను తీసుకున్న లా డిగ్రీ మాత్రమే చాలదు. సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లలో కూడా శిక్షణ పొంది పరీక్ష పాసవ్వాల్సి ఉంది. అయితే ఆ డిప్లొమా కూడా తరువాత అతి కష్టం మీద సంపాదించాను. 3, లా గురించి నాకు సరైన పరిజ్ఞానం లేకపోవడం. అందువల్ల నా దగ్గరకు వచ్చే వ్యాజ్యగాళ్ల నుండే వారి తరపున ఎలా వాదించాలో నేర్చుకోవలసి వచ్చేది. అయినా కూడా ధైర్యం చేసి నన్ను లాయరుగా నమోదు చెయ్యమని మైసూరు హైకోర్టుకి దరఖాస్తు పెట్టుకున్నాను. కాని భగవాన్ రామకృష్ణ పరమహంస నన్ను ఆ ఊబిలో కూరుకుపోకుండా కాపాడారు. డిసెంబరు నెలలో చలితో వణుకు పుట్టిస్తున్న కాలంలో నా స్నేహితుడు శంకర్రావు బెంగుళూరు నుండి తనతో పాటు ఒకే కంపార్ట్మెంటులో ప్రయాణం చేసిన ఒక వ్యక్తిని నా వద్దకు తీసుకువచ్చాడు. అతను మరెవరో కాదు, రోజూ రాజభవనం నుండి స్కూలుకు వెళ్తూ తనతో పాటు నన్ను కూడా తన గొడుగులో తీసుకువెళ్తూ ఉండిన గోపాల్ మరార్. అతను తరువాతి కాలంలో మద్రాసు వెళ్లి క్రిస్టియన్ కళాశాలలో తన చదువు కొనసాగించాడు. తరువాత అతను రామకృష్ణ మఠంలో సన్యాసం స్వీకరించాడని నాకు తెలుసు. కాని మైసూరులో కాషాయ వస్త్రాలతో ఇలా నాకు ప్రత్యక్షమవుతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. నన్ను గుర్తుపట్టావా అని అతను అడిగాడు. అతను సన్యాసం తీసుకున్న తరువాత పెట్టుకున్న పేరు సిద్ధేశ్వరానంద అని నాకు తెలియకపోయినా గోపాల్ మరార్గా నాకు తెలుసు అని చెప్పాను. బేలూరు మఠం వారు మైసూరులో కొత్తగా నెలకొల్పిన రామకృష్ణ కేంద్రం బాధ్యతలు నిర్వహించడానికి నియమించారని చిన్ననాటి స్నేహితుడైన నేను
మైసూర్లో ఉన్నానని తెలిసి నన్ను చూడటానికి వచ్చానని అతను చెప్పాడు. కొత్త నగరంలో అతనికి కొద్దిగా ఆసరా ఇమ్మని నన్ను అతను కోరాడు. బెంగళూరు రామకృష్ణ ఆశ్రమంలో చేరి అక్కడ వారం రోజులు ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారందరినీ కేరళకు చెందిన కస్తూరి అనే పేరుగల అతను మీకు ఎవరికైనా తెలుసా అని అడుగుతూ ఉండేవాడట. నేను మైసూరు వెళ్లిపోవటం వల్ల వారెవరూ నా గురించి అతనికి తెలియచెప్పలేకపోయారు. మైసూర్ వచ్చేటప్పుడు కూడా రైలు ప్రయాణంలో ఆ పెట్టెలో ఉన్నవారిని కూడా అలాగే కస్తూరి అనే అతను తెలుసా అని అడిగినప్పుడు శంకర్రావు తనకు కస్తూరి తెలుసునని చెప్పి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఇక ఉపాధ్యాయ వృత్తిలో చావాలనిగాని లేదా కక్షలు కావేశాల న్యాయవాద వృత్తిలో కూరుకుపోవాలని గాని నేననుకున్నది ఎలా సాధ్యపడుతుంది? మైసూరు నగరంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించాలని ప్రతిపాదించి పథకం వేసి ప్రారంభోత్సవం చేసిన స్వామి శ్రీ వాసనానంద అదృష్టవశాత్తు మా ఇంటికి సరిగ్గా 10 గజాల దూరంలోని భవనాన్ని ఎన్నుకున్నారు. మా ఇంటికి మఠానికి మధ్య 2 ఇళ్లు ఉండేవి. శ్రీ వాసనానంద నగరంలోని టౌన్ హాల్లో ప్రసంగించినప్పుడు ఆయన చేసిన ప్రసంగంతో ఉత్తేజితులైన ప్రేక్షకుల్లో 20 మందిని ఒక్కొక్కరూ ప్రతి నెల 10 రూపాయల చొప్పున మఠం నిర్వహణ ఖర్చులకై చందా ఇచ్చేందుకు ఒప్పించారు. ఆ విధంగా సిద్ధేశ్వరానందకు 1 మఠం, స్నేహితులు, 1 కార్యదర్శి అంటే అది నేనే అన్నీ అమిరాయి. కాని కొద్ది నెలల్లోనే చందాదారులకి మఠం పట్ల ఆకర్షణ తగ్గిపోవటం వల్ల నిధులు రావడం కూడా తగ్గిపోయింది. మఠంలోని మేము సంతోషంగా ఉత్సాహంగా ఉన్నట్లు నటించడానికి ప్రయత్నిస్తూ ఉండాల్సి వచ్చేది. విచారణ చేయగా కళాశాలలోని విద్యార్థులు చాలామంది వ్యాపారస్తుల పిల్లలని, వారి వారి తల్లిదండ్రులకు బంధువులకు కిరాణా దుకాణాలు ఉన్నాయని తెలిసింది. అందువల్ల కొంతమంది విద్యార్థి బృందంతో కలిసి వారి వద్ద నుండి సహాయం అర్థించడానికి వెళ్లడం జరిగింది. దుకాణం సొంతదారులు తలా కొంత సరుకుల్ని ఉచితంగా ఇస్తామని చెప్పారు. మాతో తీసుకువెళ్లిన లావుపాటి పుస్తకంలో ఎవరెవరు ఏ వస్తువును ఎంతెంత ఇవ్వగలరో రాసి ప్రతి నెలా ఆ ప్రకారంగా మాకు ఆయా సరుకులను ఉచితంగా అందజేసేవారు. ఫలితం చాలా ప్రోత్సాహంగా ఉంది కొన్నాళ్లు. కాని ఈ సత్సంకల్పం కూడా కొద్ది రోజుల్లోనే అంతరించిపోయి మళ్లీ మా మఠానికి నిధుల కొరత ఏర్పడటం జరిగింది. ఆశ్రమం కారణంగా నాకు కళాశాల ఆవరణ దాటి బయటకు వెళ్లే అవకాశం లభించింది. అమ్మతి పట్టణంలోని కూర్గు భూస్వాముల సమావేశంలో మొట్టమొదటిసారిగా నేను కన్నడంలో ప్రసంగించాను. స్వామి సిద్ధేశ్వరానంద ఆంగ్లంలో ప్రసంగించారు. రామకృష్ణునిపై కన్నడంలో రాయబడ్డ గ్రంథాల నుండి విషయం స్వీకరించి నా ప్రసంగాన్ని తయారు చేసుకున్నాను. కన్నడంలో బాగా మాట్లాడటం రాయటం అలవాటయ్యాక వేరే కార్యక్రమాల్లో కూడా నేను ప్రసంగించడానికి ఒప్పుకోవలసి వచ్చింది. రామకృష్ణ పతాకం కింద యువకుల్ని సేవా కార్యక్రమాలకు ఎన్నుకోవటం మాకు సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో చాలామంది నిజాయితీ గలవారు ఉండేవాళ్లు. కాని వచ్చిన చిక్కల్లా వాళ్ల ఉదాసీనత. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు రాయడం కోసం వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఉచితంగా నిర్వహించాలని నేను సూచించాను. అలాంటి వెనుకబడిన విద్యార్థులు చాలామంది ఉండేవారు. మెత్తని మనసు, మృదువైన అంతరంగం గల గోపాల్ మహారాజ్ స్వామి సిద్ధేశ్వరానంద ఇటువంటి వారికి ఆశ్రమంలో స్వాగతమిస్తారని నాకు తెలుసు. మహారాజా కళాశాల, కాలేజియేట్ హైస్కూల్స్లోని అధ్యాపకులు మాకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించడంలో సాయపడేవారు. ప్రతి సంవత్సరం 80% పైగా పరీక్షల్లో ఉత్తీర్ణులై కృతజ్ఞతతో వెళ్లిపోయేవారు. కొద్దిమంది మాత్రం మళ్లీ మళ్లీ పరీక్షల్లో తప్పుతూ మా దగ్గరికి వచ్చి శిక్షణ పొందుతూ విజయం పొందటానికి కృషి చేస్తూ ఉండేవాళ్లు. ఈ మధ్యకాలంలో నేను సీనియర్ బాయ్స్ స్కౌట్ క్యాంప్లో శిక్షణ పొంది వచ్చిన 20 మంది విద్యార్థుల్ని ఎన్నుకుని వివేకానంద సంచార బృందంగా తయారు చేశాను. వీరంతా కష్టపడి ఇళ్లకు సున్నాలు రంగులు వేసి పోస్టర్లు అంటించి డబ్బు సంపాదించి చందాలు పోగుచేసినప్పుడు వారిని చూసి నేనెంతో గర్వపడ్డాను.
ఒకరోజు అకస్మాత్తుగా అనుకోని అదృష్టం మా తలుపు తట్టింది. ఆ రోజు మా వివేకానంద సంచార బృందం శ్రీకృష్ణరాజేంద్ర నూలుమిల్లు సందర్శించి బయటకు వస్తుండగా అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించి దూదివేళ్లు అంటుకోవటం జరిగింది. మేమంతా ఆరుబయట చెట్టు కింద బఠానీలు నములుతూ కాలక్షేపం చేస్తుండగా అగ్నిప్రమాదాన్ని సూచిస్తూ సైరన్ మోగింది. 3 గంటలసేపు ఈ బృందం ఎంతో కష్టపడి అతి ప్రయాసతో మంటల్ని ఆర్పివేయడం జరిగింది. అందుకుగాను కృతజ్ఞతలు తెలుపుతూ మిల్లు మేనేజింగ్ డైరెక్టర్ నుండి మాకు ప్రశంసాపత్రం అందింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవ్వింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 4వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

అనంతం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి ప్రార్థించుకున్నాము.
1: అవునురా.
0: కోటి వరాల దేవుడు,
1: ఆహా,
0: ముక్కోటి దేవతల నాయకుడు,
1: ఓహో,
0: మా అమ్మ ఈశ్వరమస్తుడు, ప్రేమావతారుడు, యుగావతారుడు, సత్య సాయిషుడు, బ్రహ్మ కడిగిన పాదములివి, బ్రహ్మము తానైన పాదములివి, అటువంటి పాదములను పట్టుకుందాంరా.
1: ఆ సుందర పాదాన్ని దివ్య భవ్యమైన పాదాలకు, పాదాల చెంట మన బుర్రకలను అర్పితం చేద్దాంరా.
0: పదరా.

0: శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మాల చింత ప్రణమిల్లుతూ
1: ప్రణమిల్లుతూ
0: ఈనాడు మనం యుగావతార్ అనే బుర్రకథను చెప్పుకుందాంరా.
1: అయితే అన్నయ్య, మనది చాలా అదృష్టవంతులంరా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో నిత్యం అణువణువున సతమతమవుతున్న మనవాటి వారి కోసం దేవుడు మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అవతారం ఎత్తుతూనే ఉన్నాడురా.
0: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు గీతలు గీతాచార్యుల వారు.
1: ధనం మూలం ఇదం జగత్, పైసామే పరమాత్మహే, జాన్ కత్రేమేహే అంటాన్రా నేను.
0: అదేమిట్రా?
1: ఏదో రైమ్ రితమిగ్గా ఉందని వాడాను, ఏం బాగోలేదా?
0: బాగుంది నీ రైమ్ రితం కానేక.
1: అయితే అన్నయ్య, ఆ రంగులాల కరెన్సీ ఆ రడుగుల మనిషిని ఆటాడిస్తోందిరా.
0: అవునరా,
1: ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చాంరా మనం?
0: ఏం తెచ్చాంరా?
1: అలెగ్జాండర్ అయినా బిల్గెట్లు అయినా పోయేటప్పుడు తీసుకెళ్లగలరా బంగారు బిస్కెట్లు?
0: ఏం తీసుకెళ్తారా?
1: డబ్బుకి దాసోహం, జబ్బుకి సోహం ఈనాటి మనిషిరా.
0: మంచి వేదంతం చెప్పారా తమ్ముడా. అందుకే ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికై విశ్వ రక్షణకు వెలుగు తేజమై ఆ భగవంతుడు మళ్లీ అవతరించాడు. ఈ అవతారమే కలియుగ అవతారంరా.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: అటువంటి యుగావతారుని పుట్టు పూర్వోత్తరాల గురించి, అసలు ఈ అవతారానికి గల అవసరాల గురించి కాస్త వివరంగా చెప్పరా?
1: చెప్తాను రవిను. 100 తప్పులు మించిచే శిశుపాల సమాజంలో
0: ఆహా
1: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదురా దేవునికి.
0: నిజమేరా,
1: కీచకులు, కంసులు, రావణాసులు, ఫ్రాక్షనిస్టులు వేలకు వేలు పుట్టుకొచ్చి సమాజాన్ని పీడిస్తుంటే
0: అయ్యో
1: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదు ఆ భగవంతునికి.
0: పరదారిని పంచదారగా భావించి అటు వాలి ఇటు రావణాసులు ఏమైపోయారా?
1: పులిని చూస్తే పులి భయపడదు,
0: అవును,
1: కానీ మనిషిని చూస్తే మనిషి భయపడతాడు.
0: కలికాల ప్రభావం రాది.
1: నేడు సామాజిక న్యాయం పూర్తిగా నీరు కారిపోతోంది.
0: ఆహా,
1: సాటి మనిషికి తోటి మనిషి భేదాభిప్రాయాలు సృష్టించి నీతి నియమాలకు తిలోదకాలిచ్చి నిరంకుశ పాలన కొనసాగిస్తుంటే
0: ఆహా
1: ఈ చీడ పురుగులను ఎవరు ఏరి పారేయగలరు?
0: ఓహో,
1: ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరా?
0: అందుకేరా, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను 5 గుణాలను తన ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ ఈ కలియుగంలో యుగావతారునిగా జన్మించారు మన స్వామి.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పరమశివుడు ఆనాడు భరద్వాజ మహామునికిచ్చిన మాట ప్రకారం
1: ఆహా
0: ముమ్మార్లు మానవాకారంలో ఈ భూమి మీద అవతరించుటకు నిర్ణయించుకుని ముందుగా పత్రిగ్రామంలో శ్రీ షిరిడీ సాయిబాబాగా అవతరించి 1918 సిద్ధి సమాధి యోగాన్ని పొందారా.
1: ఎంతటి పుణ్యస్థలం షిరిడి.
0: అవునరా, తన రెండవ అవతారం పుట్టపర్తి పుణ్యాల రాశి, పుడిమి పైన రెండవ కాశీ అన్నట్లుగా పుణ్యభూమి అయిన పుట్టపర్తి నించుకున్నారు, శివశక్తి అవతారణగా రూపుదిద్దుకున్నారు.
1: ఎంత చక్కగా వర్ణించేవారు.
0: అతడే మన కలియుగ అవతారుడు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారా.

0: నాకర వంశంలోని శ్రీ పెద్ద వెంకమరాజు గారికి మీసరగండ వంశంలోని శ్రీ ఈశ్వరమ్మ గారితో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్థానం జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పావురా. అయితే రత్నాకర వంశంలోని జాతి రత్నానికి జన్మనిచ్చారు మన ఈశ్వరమ్మ గారు.
1: ఓహో,
0: అయితే చిన్నడా
1: ఏమిట్రా,
0: ఇక్కడ మనం ఒక పవిత్రమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలరా.
1: పవిత్రమైన అంశమా, ఏమిట్రా అది?
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా,
1: అందరికీ తెలిసిన విషయమే.
0: అయితే పరమశివునికి చిరకాలంగా ఓ చిన్న కోరిక ఉండేదట.
1: ఏమిటేమిటి? దేవుడికి కూడా కోరిక, అదేమిట్రా?
0: తాను ఒక తల్లికి తనిడిగా పుట్టారని, అమ్మా నాన్న అని పిలవారని, ఆ తల్లి ఒడిలోని ఒదిగిపోవాలనిరా.
1: ఎంతటి చక్కటి కోరిక ఇది.
0: అయితే యాదృచ్ఛికంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ గారికి కూడా ఇటువంటి తపనే కలిగిందిరా.
1: అది క్వైట్ ఆబ్వియస్ రా. పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బుతుంది. ఇంతకీ మన ఈశ్వరమ్మ గారి కోరిక ఏమిట్రా?
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించి ఈశ్వరమ్మ అని నామధేయం పొందిన ఈశ్వరమ్మ గారు పరమభక్తురాలు. ఆమె ఆ త్రినేత్రుడే తనకి తనిడిగా పుట్టారని, ఆమెను అమ్మాని పిలవాలని, పిలిపించుకోవాలని ఆకాంక్ష.
1: అమ్మా, ఈశ్వరమ్మ తల్లి నీ వ్యక్తిత్వానికి జోహార్లమ్మా. ఆడతనానికి, అమ్మతనానికి అమ్మవమ్మా నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మా.

0: అటువంటి పుణ్యాలను పుణిగిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 నవంబర్ 23 కార్తీక సోమవారం నాడు మన స్వామివారు జన్మించారా.
1: కార్తీక సోమవారమా? వనభోజనాల పరంపరరా
0: అబ్బా.
1: మెను మహా బేషుగ్గా ఉంటుంది తమ్ముడు.
0: ఆ బ్రహ్మాండం ఎనియట కాస్త చెప్పరా బాబు. ఊరించుకుంటారా?
1: మాప కొమాప ఆలు ఓలు అబ్బో మాలో మీలు గౌ గే పే.
0: ఈ ఆలు ఓలు మాలో మీలు ఏమిట్రా? చెరువులో కప్పల్లాగా.
1: ఏముందిరా? మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
0: అబ్బా కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
1: కొమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడిరా.
0: బ్రహ్మాండం అనుకో ఇక.
1: ఓహో, ఇక ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలు.
0: అబ్బో అబ్బో అబ్బో.
1: మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
0: ఒరే నాకు ఆకలిసేస్తుందిరా. ఇంకా
1: ఇంకా లాస్ట్ ఐటమ్ తినేయి. గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగన్నమాట.
0: ఇక చాలరా. అయినా ఒరే, ఇవన్నీ దట్టించి ఆ మనిషికి పైకి లేవగలుగుతాడారా?
1: ఏముందిరా, ఓ మినీ మొబైల్ ట్రైన్ తెప్పిస్తే ఈజీగా లేస్తాడు.
0: ఆపరానే తిండిగోల, కథలోకి వెళ్దాం. పద
1: పదరా.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువు.
1: అవునురా.
0: భక్తి శక్తియే ముక్తికి తెరువు.
1: ఆహా,
0: సాయి శక్తికి తిరువు లేదురా, సాయి భక్తులకు ఎదురు లేదురా.
1: జయోస్తు సాయి భక్తుడా.
2: జయోస్తు సాయి భక్తుడా. జయోస్తు.

0: ಜಯೋಸ್ತುಡಾ ಜಯೋಸ್ತು ಸರ್ವಶಕ್ತುಡಾ ಜಯೋಸ್ತು ಸರ್ವಶಕ್ತುಡಾ ಜಯೋಸ್ತು ಸರ್ವಶಕ್ತುಡಾ.
1: ಐತೇ ಸೋದರ
2: ಚಪ್ಪರ,
1: ಪುಟ್ಟ ಪತ್ತಿಕೆಲ್ಲಿನಂತ ಪುಣ್ಯ ಮುಚ್ಚಿ ಪಡೆದ್ರ, ಗಂಗ ಮುಳುಗಿನಂತನೇ ಪಾಪಮಂತ ಪೋದ್ರ.
2: ಆಹಾ, ಎಂತಡೆ ನಗ್ನ ಸತ್ಯನೇ ಚೆಪ್ಪಾರ ನಿಜಂಗ.
1: పుట్ట పత్తికి ఎన్ని సార్లు వెళ్ళామన్నది కాదరా లెక్క.
2: మరి ఏమిట్రా,
1: అక్కడికి వెళ్లి మనం ఏమి నేర్చుకున్నామన్నదే పక్క.
2: కరెక్ట్ గా చెప్పావరా.
1: పుట్ట పత్తికి వెళ్లినప్పుడల్లా మనలోని చెడు మార్గాలను దుర్మార్గాలను వదిలిపెట్టేయాలి, మిగిలినవి వాటంతట అవే పోతాయిరా.
2: నిజమేరా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు.
1: ఆహా
2: స్వామి, తన బాల్యం నుండి దివ్య శక్తులు కలిగి దివ్య లీలలు చేస్తూ ఎందరో మహానుభావుల్ని పండితులను అవధూతులను సంభ్రమాశ్చర్య చేతులు చేసేవారా.
1: మన స్వామి ఇప్పుడు చేస్తుంది అదే కదరా. 1940 స్వామి ఉరవకొండలో ఉండగా ఒకసారి స్వామిని తేలుకుట్టిందిరా.
2: అయ్యో పాపం.
1: తేలుకుట్టిన స్వామి తెలివి తప్పారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
2: మరి తర్వాత ఏమైందిరా?
1: స్వామికి ఏ దయ్యమో భూతమో పట్టిందని చెప్పి భూత వైద్యుల చేత చిత్రహింసల పాలు చేశారా.
2: ఎంతటి నిర్దయులరా నిజంగా.
1: అంతు పట్టని స్వామి వింతపోకడలను చూసిన వెంకమరాజు గారు స్వామిని నిలదీసి అడిగారు.
2: ఏమని?
1: తానెవరో చెప్పమని.
2: మరప్పుడు స్వామి ఏమన్నారా?
1: దానికి స్వామి చిరునవ్వు చిందిస్తూ ఈ విధంగా తన అవతార ప్రకటన చేశారు.
2: సాయిరామ్.

0: సాయిరామ్, ఆహాహా అన్నయ్య, మనసు ఊగుతోందిరా.
1: అవునరా,
0: ఈ స్వామి గురించి, మన స్వామి గురించి ఇంకాస్త వివరంగా చెప్పరా.
1: చెప్తానరా విను. మన ఈశ్వరమ్మ గారంటే స్వామికి ప్రాణం.
0: ఆహా,
1: మరి స్వామి అంటే ఈశ్వరమ్మ గారికి పంచ ప్రాణం రా.
0: ఆ తల్లి తల్లిన అనుబంధం అద్భుతం, అమోఘం, అద్వితీయం, అపూర్వం, అమేయం రా.
1: అవునరా, ఈశ్వరమ్మ గారి సేవా తత్పరులు.
0: ఆహా,
1: ఆమె తన కోసం, తన వారి కోసం స్వామిని మూడు కోరికలు కోరారు.
0: మూడు కోరికలా? ఏమిటి రావి?
1: విద్య, వైద్యం, త్రాగునీరు.
0: ఆహాహా,
1: నాలుగో కోరికగా స్వామిని పుట్టె పడితే వదిలిపెట్టద్దని మాట తీసుకుందిరా.
0: అందుకే కదా ఈ రోజు మన స్వామి మనతో కూర్చొని ఇక్కడ బుర్రకలు వింటున్నారు.
1: అవునరా, అయితే ఈశ్వరమ్మ గారు అలా స్వామిని కోరిన తర్వాత స్వామి ఈశ్వరమ్మకు మాట ఇచ్చారా?
0: ఏమని?
1: పుట్టె పడితే వదిలిపెట్టానని.
0: ఆహా,
1: ఆనాడు ఆ మహాసాధీమ తల్లికి మన దేవుడిచ్చిన వరాలకు ప్రతిరూపాలే ఈనాటి పుట్టె పడితేలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, మొబైల్ హాస్పిటల్స్, ఇండోర్ స్టేడియం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు వాటర్ ప్రాజెక్ట్స్ రా.
0: అవునరా,
1: ప్రతి గ్రామస్తులంతా కలలో కూడా ఊహించినటువంటి వైభవాన్ని పరోక్షంగా తీర్చిదిద్దిందిరా మన ఈశ్వరమ్మ.
0: అయితే సోదరా,
1: చెప్పరా,
0: మన ఈశ్వరమ్మ గారు ఈ రోజు మనతో ఇక్కడుంటే స్వామి ఒరిస్సాలో ఆ వరద పీడిత బాధితులను ఏ విధంగా ఆదుకున్నారో చూసి చాలా సంబరపడిపోయేవారా.
1: అవునరా, అయితే చిన్నాడా,
0: ఏమిట్రా
1: ఆ తల్లి తనిలు ప్రేమానురాగులు హద్దు లేనివిరా.
0: ఆహా,
1: సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలకు తీసుకువెళ్లారా. అమ్మా ఈశ్వరమ్మ, ధన్యమాయనమ్మా మా జన్మ.
0: ఆహా,
1: పరితివాసుల భాగ్యమమ్మా, పుడమి చేసుకున్న పుణ్యమమ్మా.
0: అవునమ్మా,
1: నీదు జన్మ ఈశ్వరమ్మ.

0: సోదరా.
1: ఏమిరా?
0: అది ఒరిస్సా. మదర్ తెరీసా మనుగడ సాగిన సరిహద్దు.
1: ఆహా.
0: ప్రకృతి పగబట్టి కక్ష సాధించిన ఒరిస్సాలో సునామీని మించిన జల ప్రళయం ముంచెత్తిందిరా.
1: అయ్యయ్యో.
0: చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు అక్కడి ప్రజలంతా.
1: సాయిరామ్.
0: ఇల్లులు పోగొట్టుకుని అందరూ రోడ్డు నెక్కారురా.
1: అవునురా.
0: పడగల విప్పిన ప్రకృతి కోరలు పెకిలించి పగ్గాలు బిగించాడా పరమేశ్వరుడు. కరుణను పుణిగి పుచ్చుకున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ కన్న బిడ్డ మన సాయీశుడు.
1: ఆహా.
0: తన భక్తులు తమ సర్వస్వం కోల్పోయి తమ బతుకులు చితుకులైపోతుంటే చూస్తూ ఊరుకునే తత్వం కాదురా మన స్వామిది.
1: కాదురా మన స్వామిది.
0: శాశ్వతం కాని ఆస్తులమ్మి శాశ్వతంగా ఆదుకున్నాడు తన భక్తులను. 10 కోట్ల రూపాయల ఖర్చుతో 700 కుటుంబాలకు ఇల్లులు కట్టించారా. నిన్ననే శ్రీరామనవ పర్వదినాన్న ఆ దివ్య గృహాలకు వారిని యజమానులుగా ప్రకటించారు మన స్వామి.
1: ఎంత అదృష్టవంతులురా వాళ్ళంతా.
0: అవునరా. ఆహా. వారి జన్మ ధన్యమాయరా. సాయి మనసే వెన్న పూసరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇక్కడ నుంచి కథ చాలా టర్నింగ్ పాయింట్ తిరుగుతుందిరా.
1: టర్నింగ్ పాయింటా? అదేలారా,
0: మన స్వామి శివశక్తి అవతారనుగా అవతారం ఎత్తి పరిధిలో వెలిసిన తరువాత కైలాసంలో వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిపోయిందిరా.
1: ఇప్పుడు అక్కడ ఎలా ఉందిరా?
0: మన పెద్దనాడు చెప్తాడురా, వినరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: తల్లిదండ్రులు ఎడబాటు భరించలేని గణపతి కుమారస్వాములు ఏమి తోచిన పరిస్థితుల్లో ఉన్నారు.
1: అయ్యయ్యో,
0: ఆ పార్వతీ పరమేశ్వర అదృశ్యంతో నంది బృంగి ప్రమద గణాలు ఒకరేమిటి, మొత్తానికి వెండి కొండ వెలవెలబోతోందిరా
1: సాయిరామ్.
0: నారదుడు తన మహతిని మీతుకుంటూ బయలుదేరాడు ఆ హరిదంపతుల జాడ కోసం.
1: అయితే అన్నయ్య,
0: చెప్పరా
1: మనలో మాట, ఈ నారదునికి అసలు బట్టతలు ఉండేదారా?
0: నారదుడికి బట్టతలు ఉంటే నీకే ఉందిరా.
1: ఆహాహా, ఏమీ లేదు, బట్టతలు ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటారు కదా అందుకని.
0: నీ మొహంలో ఉంది బట్టతల కాదురా పట్టుదల, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అంటారు.
1: ఓహో, అయితే ఇక ఇప్పటి నుంచి నీ పట్టు వదలండిరా.
0: నీ తెలివిని అంచనవడం చాలా కష్టంగా ఉందిరా. కథలోకి వెళ్దాం పద
1: పదరా.
0: కళలు తప్పిన కైలాసం వెలవెలబోతోందిరా.
1: ఆహా,
0: దేవుడే లేని దేవాలయమైంది కైలాసం. పార్వతీ పరమేశ్వరులు శివశక్తివతారంగా రూపుదిద్దుకుని శ్రీ సత్యసాయిగా పుట్టపర్తిలో వెలిసిన విషయం నారదుడు కైలాసంలో చెప్పేశాడు.
1: మహాగటికుడు రాయుడు నారదుడు.
0: కైలాస వాసులంతా ఒక్కొక్కరు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి తరలి వస్తున్నారా.
1: ప్రశాంతి నిలయమా, అదెక్కడుంది రోయ్?
0: అదిగోరా, అదే దేవుడుండే గుడి, దేవతలందరి బడి, ఈశ్వరాంబవుడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తవతారుని నానుడి. అదిగోరా అల్లది ప్రశాంతి నిలయం.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈ విధంగా గణపతి, కుమారస్వామి, గాయత్రి, మహాలక్ష్మి మరియు సీతారామ లక్ష్మణులు హనుమంతుడితో సహా అందరూ ప్రశాంతనిలయం చేరుకున్నారు.
1: ఆహా,
0: నంది, భృంగి, ప్రమద గణాలు మొత్తం గో సంపదంతా గోకులాన్ని చేరుకున్నాయరా.
1: ప్రమద గణాలు మహిమాంతితమైన కమలాలుగా మారి ఆ పతీశుని దివ్య సౌదాలకి వన్న తెస్తూ ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయి. ప్రశాంతతకు భంగం కలగకుండా
0: మంచు కొండలోని మంచు మాయమైంది.
1: ఆహా,
0: మాన సరోవరం మౌనం దాల్చిందిరా.
1: అయ్యో,
0: పార్వతి వినపం మేరకు ఆ పరమేశ్వరుడు తన కంఠమందల గరళాన్ని మంచు కొండపై వదిలి వచ్చాడు.
1: ఓహో,
0: ఆ గరళ తాపానికి మంచంతా కరిగి ఓషధి ప్రస్తపురం గుండా ప్రవహించి గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్ర జలాలుగా మారి శివుని ప్రస్తుత కొలువైన పుట్టపర్తికి చేరి సాయి గంగలా మారి ఊరూరిని పల్లె పల్లెని పునీతం చేస్తోందిరా.
1: ఎంత పెద్ద మిరాకిల్ రా ఇదంతా.
0: అవునరా, ఈ శుభ సందర్భంలో మన అన్నయ్య ఒక పాట పాడతాడు, ఆస్వాదించరా.

0: ముక్కోటి దేవతలు, విద్యార్థులై భక్తులై భాసిల్లుతున్నారు. ధన్వంతరులు, వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారా.
1: ఋషులు, మహర్షులు, శివులు, భూసువులు వేదాలను నిత్య పారాయణ గావిస్తున్నారు. అష్టదిక్పాలకులే ఆచార్యులై విద్యాసేవలు అందిస్తున్నారు.
0: అధినాయకులు, సెంట్రల్ ట్రస్ట్, సత్యసాయి సేవా సమితులు దీని జనోద్ధరణలు, వృద్ధాశ్రమాలు చూసుకుంటున్నారు.
1: ఆహా,
0: కాకలు తీరిన కళా దిగ్గజాలు తయారవుతున్నారు.
1: ఓహో,
0: కళామతల్లి సరస్వతీ మాత కనుసన్నలలో, మీరిపురి సంగీత కళాశాలలో.
1: అయ్యే, మన సాయిదత్త అక్కడి నుండి వచ్చాడు కదా.
0: అవునరా, మీరిపురి సంగీత కళాశాలలో భావరాగ తాళయుక్తంగా భక్తి ప్రవాహం ప్రత్యక్ష భగవానుని మురిపించి మరిపించి మయమరిపిస్తున్నారా.
1: అల్లా, యేసు, బుద్ధ, జోరాష్ట్ర, మహావీరులు పత్తి వైభవానికి కలగ్గులై తమ తమ స్థానాలను హిల్వి స్టేడియంలో అలంకరించారు.
0: ఇక ఏడు కొండలు దిగి వచ్చిన ఆ శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు ఇట వెలుగే పరతీశుడు నేడు పృథ్వీయందు.
1: నిత్యం వండి వాయిస్తూ నిత్యాన్నదాన నిలయానికి వేలుపై వెలుగుతోంది క్యాంటీన్ లో అన్నపూర్ణమాత.
0: ఇక సాయి గీత మానస్ పుత్రిక సత్యగీత మంగళానికి ప్రతీకంగా స్వామి చేసే ప్రతి శుభకార్యానికి మంగళాన్ని పలుకుతోందిరా.
1: మొన్న స్వామి 83వ జన్మదిన వేడుకల సందర్భంగా సహస్ర పూజ చంద్రదర్శనం సలిపారురా.
0: అవునరా,
1: స్వామి లోక కళ్యాణార్థమై జరిగిన ఈ మహోత్సవాన్ని అందరూ తిలకించాల్సిందే.
0: యజ్ఞ యాగ క్రతువుల హవిర్భాగానికి అర్హుడు పరమేశ్వరుడే.
1: ఆహా,
0: పరమేశ్వరుడే శివశక్తి అవుతారుడైనా మన సాయీశుడురా.
1: ఆహా అన్నయ్య, మనసెక్కడికో పోయిందిరా.
0: ఆహా,
1: ఆనందంలో ముంచెత్తుతోంది.
0: అవునరా,
1: సాయినామస్మరణే ముక్తికి సోపానమన్నా మన స్వామి. సాయినామస్మరణ చేసుకుందాం పద.

0: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచురీస్ అనే బుక్ లో స్వామి గురించి, స్వామి అవతార గురించి చాలా స్పష్టంగా రాశాడురా.
1: భారతీయ నాడీ గ్రంథాలన్నీ స్వామి ఆచార వ్యవహారాలు ఆకార సాకారాలతో సహా వర్ణించాయిరా.
0: పరమశివుని జటాజూటం స్వామికి ముచ్చటైన కురులుగా మారాయి.
1: ఆహా,
0: జటాజూటం అందలి చంద్రుడు పర్తిలో పూర్ణచంద్రుడై పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడురా. ఇక నాగాభరణం నాగేశ్వరునిగా ప్రశాంతిని లేపు ప్రవేశ ద్వారం వద్ద వెలిశాడురా.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరం అయింది. త్రిశూలం ఉత్తర ద్వారం వందలి గోపురం అయింది ప్రశాంతి నిలయంలో.
0: ధమరుక భజన మందిరపు హారతి గంట అయింది.
1: ఆహా,
0: భస్మం దివ్య లీలా విభూతిగా మారింది.
1: శివుని త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే ఆ సాయి నేత్రద్వయంలో కలిసిపోయిందిరా.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసను మరిపిస్తూ చల్లని చూపులలో వెన్నెల వెలుగులై సాయిమాతగా వెళ్లి విరిసిపోతుందిరా.
1: ఓహో,
0: స్వామి తన బాల్యంలోనే ఆ నటరాజి నాట్య వైభవానికి బదులుగా ఋషేంద్రమునికి బదులుగా శివతాండవాన్ని మరిపించేటట్లుగా ఆనాటి శ్రోతలను మురిపించారురా.
1: ఏ విధంగా?
0: మన పెద్దాడు చెప్తాడురా విను.

0: చరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: పరుగు పందెం లాంటి ఈ జీవనయానంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం.
2: అవునరా,
1: అప్పుడు ఆ దివ్యశక్తి అనుక్షణం మనని అనుసరిస్తూ నడిపిస్తూ ఉంటుందిరా.
2: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా జీవితం ముగింపు లేనిదిరా.
1: అవునరా,
2: స్వామి ఉపన్యాసాలు, ఉపదేశాలు, మాటలు, పాటలు మళ్లీ మళ్లీ మళ్లీ వినాలని, దర్శించాలని,
1: తద్వారా ఆ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని కోరుతూ మన స్వామి యొక్క ప్రేమామృత జలులను మనందరిపైన కురిపింపచేయాలని ప్రార్థిస్తున్నాంరా. స్వామి, 1960 నుండి 70 సంవత్సరాలలో మా మాస్టర్ గారి బృందం మీ ముందు బుర్రకథ పాడుతుండగా మీరు ఒక భజన పాటని అడిగి మళ్లీ పాడించుకున్నారు ప్రేమతో. ఇప్పటికి 40 సంవత్సరాలు గడిచాయి స్వామి. ఇప్పుడు ఈరోజు అదే పాటని ప్రేమతో హృదయపూర్వకముగా మీకు అర్పిస్తున్నాము స్వామి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2019 శ్రీ వికారినామ సంవత్సర ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమం గురుకృప. మంత్రమూలం గురో వాక్యం అని గురుగీతలో పరమశివుడు పార్వతీదేవికి బోధించాడు. ఈ అంశాన్ని వివరిస్తూ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అందించిన చర్చాగోష్ఠిని, అనంతరం బృందావన్ క్యాంపస్ కామర్స్ ప్రొఫెసర్ శ్రీ ఎన్ శివకుమార్ గారితో ముఖాముఖిని ఇప్పుడు శ్రోతల కోసం పునఃప్రసారం చేస్తున్నాం. వినండి మంత్రమూలం.

0: ఈశ్వరాంబాసుతం దేవం సత్యధర్మ స్వరూపిణం విద్యారోగ్య ప్రదాతారం వందేహం సత్యసాయినం వందేహం సత్యసాయినం. సుజ్ఞాన మార్గదర్శకులు, అజ్ఞానాంధకార వినాశకులు, విజ్ఞానజ్యోతి ప్రకాశకులు అయిన భగవాన్ విశ్వగురు శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములందు మమ్ము మేము సహృదయంగా అర్పిస్తూ ప్రియాతి ప్రియమైన రేడియో సాయి శ్రోతలకు మరియు సాయిభక్త మహాశైలకు ప్రేమపూర్వక సాయిరాం. నేడు మనం గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గురువు యొక్క వివిధ అంశముల గురించి కూడా తెలుసుకుంటున్నాం. ధ్యానమూలం గురోర్ మూర్తి, పూజామూలం గురోర్ పదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురోర్ కృప అన్న ఈ దివ్యమైన శ్లోకం నుంచి మంత్రమూలం గురోర్ వాక్యం అన్న అంశంపై శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయపు బృందావనం విద్యార్థులమైన మేము మా అభిప్రాయాలను మీ ముందు ఒక చిన్న చర్చ రూపంలో ఉంచబోతున్నాం.
1: గార్గ్య, ఇంతకీ ఈ చర్చ అవసరం అంటావా? మంత్రం కేవలం ఒక అక్షరం గుంపే కదా, అలాగే గురువు కూడా ఒక మానవ మాత్రుడే కదా.
2: ఏమన్నావు నీరజ్, మంత్రం అంటే అక్షరముల గుంపేనా, గురువులంటే మానవ మాత్రులేనా? చూడు నీరజ్, మనతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మనం దేని గురించి పూర్తిగా తెలుసుకోకుండా డైరెక్ట్ గా కన్క్లూజన్స్ కి వచ్చేస్తాము, చివరికి ఏమీ తెలియకుండా మిగిలిపోతాము. మంత్రమును కేవలం అక్షరములగాను, గుడిలోనున్న విగ్రహములను కేవలం శిలలగాను, గురువులను కేవలం మానవ మాతృలుగాను భావించకూడదు. ఎందుకు భావించకూడదు అనేది డిస్కషన్ జరుగుతుండగా మనం తెలుసుకుందాం.
1: యోగానంద, నువ్వు చెప్పినది బాగానే ఉంది. అసలు మంత్రం అంటే ఏంటి, కాస్త వివరించగలవా?
2: మంత్రంకు అనేక వివరణలున్నాయి. వాటిల్లో ఎక్కువగా వాడే వివరణ ఏంటంటే, మననాత్రాయతే ఇది మంత్రః, అంటే మననము చేస్తే కాపాడునదని అర్థం.
1: మంత్రం అంటే ఏమిటో తెలుసుకున్నాం, మరి మంత్రంలో ఉన్నది ఏంటో ఇప్పుడు మనకు అప్పల నరసయ్య చెబుతాడు.
3: మంత్రంలో ఉన్నది బీజక్షరములు. విశ్వానికి బీజం మూలం. ఎంత పెద్ద వృక్షమైనా చిన్న బీజం నుండే కదా వచ్చేది. బీజమాం సర్వభూతానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ విశ్వం కూడాను భగవంతుడనే బీజం నుండే కదా ఆవిర్భించే ఉంటారు. అందుకే అంటారు, దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. అంటే విశ్వంలో కొలిచే దేవుళ్ళు అందరూ మంత్రాధీనులై ఉంటారు. ఎవరైతే ఈ మంత్రాలను వల్లించి బోధపరచుకుని నేర్చుకుంటారో వారే నిజమైన బ్రాహ్మణులు అని చెప్పవచ్చును.
1: అప్పల నరసయ్య, విశ్వంలో కొలిచే దేవుళ్ళందరూ మంత్రాధీనంలో ఉంటారన్నావు, అంటే మంత్రం వల్ల దేవతల ఆశీస్సులను పొందవచ్చన్నమాట. మరి మంత్రానికి ప్రార్థనకు తేడా ఏంటి?
4: ప్రార్థన లేఖ వంటిది. మనం ఎవరికైనా లేఖ రాస్తే అది వారికి చేరడానికి కాస్త సమయం పడుతుంది. దీనిని మనం మహాభారతంలో కురు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణ జరుగుతుండగా ఆమె చేసినది ప్రార్థన. దానికి ఫలితం శ్రీకృష్ణుడి నుండి రావడానికి కాస్త సమయం పట్టింది. కాని మంత్రం అలాంటిది కాదు. మంత్రం ఫోన్ కాల్ వంటిది. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే అది వారికి వెంటనే చేరుకొని వారు స్పందిస్తారు. అలాగే మనం మహాభారతంలో మళ్లీ చూసుకున్నట్లయితే కుంతీదేవి పుత్రవాంఛతో ఉచ్చరించినది మంత్రం. దాని ఫలితంగా వెంటనే తనకు కొడుకు లభించాడు. ఇది మంత్రానికి ప్రార్థనకు గల తేడా. అయితే అలాంటి మంత్రాన్ని మనకు అందించేది గురువు.
1: వాసు మనందరకు మంత్రానికి ప్రార్థనకు మధ్య తేడాను చాలా బాగా వివరించాడు. మరి అసలు గురువు అంటే ఎవరు?
5: చూడు నీరజ్, గురువుకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనేక అర్థములు ఇచ్చారు. చెప్పే ముందు ఒక శ్లోకం చెప్తా విను. గుకారోహ్యంధకారస్యాత్ృకారస్తన్నిరోధక అంధకార నిరోధత్యాత్ గురురీత్యభిధీయతే. భగవంతుడు బాబావారు చెప్పినట్లుగానే గుకారం అనగా అంధకారము, రుకారం అంటే నశింపజేయువాడు అని అర్థం. అయితే గురువు అంటే అంధకారం నశింపజేయువాడు అని అర్థము. అంతేకాక మరో అర్థం కూడా చెప్పారు. గు అంటే గుణాతీతుడని, రు అంటే రూపవర్జితుడని. ఇప్పుడు మనందరికీ సులువుగా అర్థమయ్యేలాగా ఇంకో సందర్భంలో ఇంకో అర్థాన్ని కూడా ఇచ్చారు స్వామి. ఏమన్నారంటే, గురి చూపించేవాడే గురువు అని. ఇప్పుడు అర్థమైందా మరి గురువు అంటే ఎవరు?
1: రత్నాకర్, గురువు అంటే ఎవరు అన్న ప్రశ్నకు అందరికూ అర్థమయ్యేటట్లు చాలా సులువుగా సమాధానం ఇచ్చారు. భాస్కర్, మరి గురువు యొక్క లక్షణాలు ఏంటో చెప్పగలవా?
3: నీరజ్, గురువు లక్షణాలు ఎన్నని వివరించగలం. అనుపమైన వారి కీర్తిని వివరించడానికి కొన్ని మచ్చుతునుకులు మనం చెప్పుకుందాం. గురువు ఒక కొవ్వొత్తి వంటివారు. ఎలాగైతే కొవ్వొత్తి చీకటిని పారద్రోలుతుందో, అలాగే గురువు కూడా చీకటితో నిండిన శిష్యుల మనసులలో తన సాంగత్యం వలన వెలుగును పరిచి జ్ఞాన ప్రకాశవంతులుగా మారుస్తారు. గురువు తన విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి ఉన్నత స్థాయికి చేర్చుతారు. వారి ఎదుగుదలకు తనొక నిచ్చెన అవుతారు. ఒకరి గెలుపు చూసి ఆనందపడేది తల్లిదండ్రులు, వారి తర్వాత వారి గురువు మాత్రమే. అంత నిస్వార్థమైన ప్రేమాగుణం, సేవాగుణం గురువుకు మాత్రమే సాధ్యం.
1: ఇప్పటి వరకు మనం మంత్రం గురించి, గురువు గురించి చర్చించాం. ఇప్పుడు మంత్ర మూలం గురువర్ వాక్యం అన్న వాక్యం గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే రెండు అర్థాలు వస్తాయి. సాధారణంగా గురువు పలికే ప్రతి వాక్యము మంత్రమే. దీనినే లౌకికమే గురువు పలుకుతాడు. మరి భాస్కర్, ఈ రెండిటిలోనున్న తేడాను కాస్త ఉదాహరణ ద్వారా వివరించగలవా?
3: సరే నీరజ్, ఈ ఉదాహరణ విను. నేనెక్కడో విన్న కథ ఇది. అదేమిటంటే, ఒక పాలావిడ రోజూ నదిని దాటి నది అవతల ఉన్న ఆశ్రమానికి పోయి అక్కడ గురుపత్నికి పాలు పోస్తూ ఉండేది. ఇలా రోజు పొద్దున్నే ఆశ్రమ కార్యక్రమాలు మొదలయ్యే ముందే పాలు పోస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె పడవలో నది దాటుతున్నది. అంతలోనే కుండపోత వర్షం మొదలైంది. దానివల్ల ఆ పడవవాడు ఆమెని సమయానికి అవతల ఒడ్డుకు చేర్చలేకపోయాడు. ఇలా ఆలస్యం అవ్వడం చేత ఆశ్రమంలో ఉన్న గురువు కోపానికి గురయ్యాడు. ఎందుకు ఆలస్యమైందని ఆమెను విచారించాడు. ఆమె జరిగిన సంఘటన వివరించింది. అది విన్న గురువు ఇలా అన్నారు, హరినామం జపిస్తూ నీటిలోనైనా నడుచుకుంటూ రావచ్చు కదా అన్నారు. అది విన్న పాలావిడ గురువు ఆజ్ఞను పాటిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆ పాలావిడ మరెప్పుడూ ఆలస్యం కాలేదు. ఎంత వర్షం పడినా తుఫాను వచ్చినా ఆశ్రమానికి సమయానికి వచ్చేది. ఇది చూసిన ఆ గురువు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఆ పాలావిడితో తన సందేహం వెలుబుచ్చుకుంటారు. ఆమె ఈ విధంగా చెబుతుంది, గురువుగారు, మీరు చెప్పినట్టు వర్షం పడినప్పుడు ఆ హరినామం జపిస్తూ నీటిలో నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఇది ఉన్న గురువుగారు ఒక మారు చూపించమని అడుగుతారు. చెప్పిన విధంగానే ఎంతో శ్రద్దాభక్తులతో హరినామం జపించుకుంటూ ఏమాత్రం తడబడకుండా నీటి మీద నడిచింది ఆ పాలావిడ. గురువు మామూలుగా చెప్పిన వాక్యాన్ని శ్రద్దాభక్తులతో విన్నది కాబట్టి హరినామం మంత్రముగా మారింది.
1: సరే భాస్కర్, ఇలా గురువు పలికే ప్రతి వాక్యం శ్రద్దాభక్తులతో వింటే మంత్రంగా మారుతుందని తెలుసుకున్నాం. అయితే గురువు మంత్రమూలాన్ని మాత్రమే మాట్లాడతారని ఎలా చెప్పగలం?
2: చూడు నీరజ్, మన పెద్దలు ఎలాంటి వారంటే, వారు చేసే ప్రతి పని, వారు మాట్లాడే ప్రతి మాట ఒక మంచి ఉదాహరణగా మనకు నిలిచారు. వారు మంచి ఉదాహరణగా నిలిచారు కాబట్టే మనకు ఈరోజు మాట్లాడుకోవడానికి నాలుగు వాక్యాలైనా మిగిలాయి. గురువు మంత్రం మూలం మాత్రమే మాట్లాడతారు అని చెప్పడానికి కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. అదే రమణ మహర్షి గారి కథ. ఒకనొక రోజు కుంజుస్వామి అనే పేరు గల భక్తుడు రమణ మహర్షి గారి వద్దకు వెళ్లాలనుకున్నాడు. కుంజుస్వామి రమణ మహర్షి దగ్గర నుండి ఎలాగైనా ఒక మంత్రం తీసుకోవాలని అనుకుంటాడు. కాని మనకు తెలిసినదే కదా, రమణ మహర్షి గారు ఎప్పుడూ ఎవ్వరికి ఏ మంత్రం అంత సులువుగా ఇవ్వలేదు. గురువుగారు మంత్రం అంత సులువుగా అయితే ఇవ్వబోడు. కాబట్టి గురువు మొట్టమొదట ఏదైతే పలుకుతాడో దాన్నే నేను మంత్రంగా భావిస్తా అని తలచి గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో రమణ మహర్షి గారు పాయసం తయారీలో ఉన్నారు. తయారు చేసిన పాయసంని బుట్టలోనున్న నాలుగు కుక్కపిల్లలకి పంచబోతున్నారు. అంతలో గురువుగారి చూపు కుంజుస్వామి మీద పడింది. అప్పుడు గురువుగారు కుంజుస్వామితో, ఆ నాలుగింటిని పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వదులు అని అన్నారు. గురువు చెప్పిన విధంగా కుంజుస్వామి గారు చేశారు. ఆ నాలుగు కుక్కపిల్లను క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్లి పాయసం తాగాయి. దీనిని గమనించిన కుంజుస్వామి ఇలా అర్థం చేసుకున్నారు, వేదంలో ఉన్న నాలుగు మహావాక్యాలను పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ దైవాన్ని చేరాలి. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే, గురువు మంత్రం మూలంగానే మాట్లాడతారు.
1: యోగానంద చెప్పిన రమణ మహర్షి కుంజుస్వామి కథలో వేదంలో ఉన్న 4 మహావాక్యములను పట్టుకుని ఒకదాని తరువాత ఒకటి వదులుతూ దైవాన్ని చేరుకోవాలని చెప్పారు. ఇంతకు వేదంలో ఉన్న ఆ 4 మహావాక్యాలు ఏంటి?
5: నేను చెప్తాను ఈరోజ్ విను. వేదంలో ఉన్న 4 మహావాక్యాలు: మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, 2 అయం ఆత్మా బ్రహ్మ, 3 అహం బ్రహ్మాస్మి, 4 తత్వమసి. అంటే ఇప్పుడు రమణ మహర్షి కథ చెప్పిన కథ చూసుకున్నట్లయితే మొదట 4 పట్టుకోవాలి, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వదలాలి. 4 పట్టుకోవడం అంటే 4 చదివి నిధిధ్యాసనం చేసుకోవాలని దాని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యమే బ్రహ్మ అని అర్థం. అయం ఆత్మా బ్రహ్మ, నాలో ఉన్న ఆత్మ బ్రహ్మ అని. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అని. తత్వమసి, నేనే అది అని దాని అర్థం. అయితే ఇప్పుడు అన్నిటినీ పట్టుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ వస్తూ ఉంటాం. మొదట వదలాల్సిందే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యం బ్రహ్మ అంటున్నాం, అంటే మరేదో బ్రహ్మ అని ముందు నిశ్చయించుకుంటాం అన్నమాట. కానీ దీనిని వదలాలి. మొదట దీన్ని వదులుతూ ఉన్నప్పుడు అదేదో బ్రహ్మని గిట్టిని పట్టుకోవడం అంటే 4 చదివి నిధిధ్యాసనం చేసుకోవాలని దాని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యమే బ్రహ్మ అని అర్థం. అయం ఆత్మ.

0: తీసేస్తావు. తర్వాత అయం ఆత్మా బ్రహ్మ, అంటే నాలో ఉన్న ఆత్మే బ్రహ్మ అని నమ్ముతావు. అయినా దీన్ని కూడా ఆపకూడదు, ఏదో బ్రహ్మ అని, నాలో ఉన్న ఆత్మ బ్రహ్మ అని నిశ్చయించుకున్నావు. దీన్ని వదిలేసినాక ఆ ఆత్మే నేను అని నమ్మాలి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అని అనుకోవాలి. అయితే ఇది చేసినాక దీని తర్వాత దీన్ని కూడా వదిలేయాలి అంటారు. అహం బ్రహ్మాస్మి అన్న దాన్ని వదిలేసినాక తత్వమసి అని వస్తుంది. ఇప్పుడు తత్వమసి అంటే నేనే అది అని. ఇప్పుడు బ్రహ్మ కూడా లేడని, బ్రహ్మ అంటే అసలైన నిజాన్ని తెలుసుకున్నాడని. బ్రహ్మ రూపవర్జితుడు, గుణాతీతుడు, మరి ఏమన్నా పేరు పెట్టి వర్ణించగలవా? కాబట్టే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ అని నువ్వు చెప్పలేవు, మరి నేను అదే, ఆ సుప్రీంనే నేను, దానికి పేరు పెట్టగలమా? అయితే దీంతో ఆపేయాలా? లేదు లేదు, దీంతో కూడా ఆపేయకూడదు, దీన్ని కూడా వదలాలి. నేను అది అంటావు కదా, ఇప్పుడు దీన్ని వదిలేసినప్పుడు నేను అన్నదే లేదు, నువ్వు అది ఒకటే అయ్యం. అందుకే స్వామి అంటూ ఉంటాను, పుట్టిన ప్రతి మనిషి కోహం కోహం అని ఏడుస్తారు. అంటే నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ ఉంటారు. తరువాత శ్వాస పీల్చుకోవటం మొదలు పెట్టినాక శ్వాసలో సో హం అంటూ ఉంటారు. అంటే నేనే అది నేనే అది అని. స్వామి దీన్ని ధ్యానం చేయమన్నాడు. నేనే అది నేనే అది అని నమ్ముతూ తర్వాత దానిలో ఒకటవ్వాలి, ఆ దైవంలో ఇలా ఒక్కటవుతాం అన్నమాట. ఆనాడు రమణ మహర్షి చెప్పిన కథలో ఇంత పరమార్థం ఉందని తెలుసుకున్నావా మరి నువ్వు?
1: అమ్మో, గురువు చెప్పిన వాక్యంలో ఇంత పరమార్థం ఉన్నదా? ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. మంత్రములు సులువుగా ఉండవా?
2: నీరజ్, జగద్గురువు విశ్వగురువు అయిన భగవాన్ ఎంతో పెద్ద వేదాంత సారాంశాలను చిన్న చిన్న పదాల్లో పెట్టారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ హర్ట్ నెవర్, అలా. ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తుంటే నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది. ఒకరోజు ఒక విద్యార్థి, స్వామి నాకు ఏదో మంత్రం చెప్పండి, ఒక్కటైనా చెప్పండి స్వామి అని చాలా ప్రాధేయపడ్డాడు. స్వామి ఆహా ఇప్పుడు కాదు, తర్వాత తర్వాత అని వాయిదా వేస్తూ వచ్చారు. ఇంకా ఎంతైనా స్వామి తల్లి కదా, కొడుకు అంత ప్రాధాయపడుతుంటే స్వామి ఏం చేస్తారు? స్వామి దయతో చెప్పారు. అప్పుడు చెప్పిన మంత్రం సరిగ్గా విని నీరజ్, ఇది జీవితంలో ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది. లవ్వు నవ్వు నవ్వు, సరిగ్గా విను, లవ్వు నవ్వు నవ్వు, లవ్ నవ్వు నవ్వు. అంటే ఏమిటి? ప్రేమ లవ్, లవ్ అంటే సంతోషం. ఇది మనం ఎప్పుడో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, నవ్వు ఇప్పటి నుంచే మొదలుపెట్టు. ఇంకో విధంగా చూస్తే మనం ఎప్పుడూ కూడా అందరినీ ప్రేమిస్తూ సంతోషంగా ఉండాలి. చూసావా మరి, స్వామి అంతెంత ఏదో ఎంతో పెద్ద సత్యాన్ని చిన్న చిన్న పదాల్లో మనకి అర్థవంతంగా చెప్పేశారు.
3: గార్గయ్య చాలా బాగా చెప్పావు. ఇది వింటుంటే నాకు కూడా ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒకసారి స్వామి ఉపన్యాసంలో అందరికీ ఒక మంత్రంను బోధించారు. అప్పుడు అందరూ దైవమే మంత్రంను చెప్తున్నాడని, అది కూడా గురు పూర్ణిమా నాడే చెప్తున్నారని భక్తులందరూ ఎంతో శ్రద్ధతో ఆనందంతో వింటున్నారు. అప్పుడు స్వామి ఈ మంత్రం ఇచ్చారు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడయా ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా. అంటే దేవుడు గతంలో మాత్రమే ఉన్నాడను లేక భవిష్యత్తులో వస్తున్నాడను దీనికి అర్థం కాదు, వర్తమాన కాలంలో కూడా ఉన్నారు. అందుకే స్వామి ఎల్లప్పుడూ ప్రెజెంట్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అని అంటారు. స్వామి ఇచ్చిన ఈ రెండు మంత్రముల్లో కూడా వర్తమాన కాలంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ప్రెజెంట్ లో ఉంటూ చేస్తున్న ప్రతి కార్యములను భక్తితో దైవానికి అంకితం చేయటమే మంత్రమూలం అని చెప్పవచ్చు.
1: మంత్రములు ఇంత సులువుగా కూడా ఉంటాయా? ఇప్పటి వరకు మంత్రమూలం గురువర్ వాక్యం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గురు బోధన ఎలా పొందాలి అన్న దానిపై మనం చర్చిద్దాం.
2: భగవద్గీతలో శ్రీకృష్ణ వారు ఇలా చెప్పారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే మనం గురువు దగ్గర ఆత్మబోధన పొందాలంటే ఈ విధుల్ని నిర్వర్తించాలి. ఒకటి, ప్రణిపాతము అంటే గురువు దగ్గరికి వెళ్లగానే సాష్టాంగ నమస్కారం చేయడం, మనల్ని మనం గురువుకి అర్పించడం. అప్పుడు అహం అనేది ఉండదు, అప్పుడే గురువు ఏదైతే చెప్తాడో అది మనం తీసుకోగలం. ఆ తర్వాత గురువు మనకు చేసే చిన్న చిన్న ఏదైతే విద్య బోధ ఉంటుందో దాన్ని అర్థం చేసుకుని మనకేవైనా

0: సందేహాలు వస్తే అవి గురువుని మళ్లీ అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత వారికి సేవ చేయాలి. ఇలా చేస్తే ఆయన ఈ జ్ఞానుడు తత్వదర్శనుడు మనకి ఆత్మబోధన చేస్తారు. స్వామి కూడా అంటారు ఆత్మ జ్ఞానమే నిజమైన జ్ఞానము అని. ఈ సందర్భంలో మనకి కచుడు మంచి ఉదాహరణగా నిలుస్తాడు. దేవతల పక్షం నుంచి వచ్చినా కూడా శుక్రాచార్యుడు మనసు దోచుకోగలిగాడు కచుడు. దీనికి కారణం ఏమిటి? కచుడు శుక్రాచార్యుడికి ఎంతో సేవ చేశాడు. శుక్రాచార్యుడి మనసుని పట్టుకున్నాడు, శుక్రాచార్యుడిని కాదు. అందుకేనేమో మృత సంజీవని విద్యని కచుడికి శుక్రాచార్యుల వారు ఇచ్చారు. ఇదే క్రమంలో మా తెలుగు సార్ గారు కూడా ఒకసారి నాకు ఈ ఒక విద్యార్థి గురించి చెప్పారు. ఈ కథ విన్న తర్వాత నిజంగా ఈ విద్యార్థిలాగే ఉండాలి అని అనుకుంటాం. ఒక ఆశ్రమంలో ఒక గురువు ఉండేవాడు. ఆయన గురువుల్ని, ఆయన తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్నగా టెస్ట్ చేసేవారు. వీరందరిలో కూడా ఒక విద్యార్థి చాలా జిజ్ఞాసులా కనిపించేవాడు. అందుకే గురువు ఈ అబ్బాయిని ఏదో విధంగా పరీక్షిద్దాం అనుకున్నాడు. సరే ఈరోజు పరీక్షిస్తానని పాఠం సగంలోనే ఆపేసి ఆయన ఆ రోజు తరగతిని ముగించారు. కాని జిజ్ఞాసి అయిన ఈ పిల్లవాడు, లేదు గురువు గారు చెప్పింది ఏంటి, నేను తెలుసుకోవాలి అని ఎంతో ప్రాధేయపడ్డాడు. అందుకే ఆయన ఏదో విధంగా నేను అది చదువుకోవాలనుకున్నాడు. సాయంత్రం గురుపత్ని అందరికి ఆ సగం పాఠం చదువుకునే అంత నూనె మాత్రమే ఇచ్చింది దీపాల్లో వేసుకోవడానికి. ఈ అబ్బాయి ఆ సగం చదువుకున్నాడు, దీపం ఆగిపోయింది. కాని తను ఆ మిగతా సగం ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఆసక్తి పడ్డాడు. అందుకే అందరూ పడుకున్న తర్వాత రాత్రి తను తన పుస్తకాన్ని పట్టుకుని దూరంగా ఒక దగ్గర వెలుగు ఉంటే అక్కడికి వెళ్లి కూర్చొని చదువుకున్నాడు. మరుసటి రోజు గురువు ఎందులో అయితే తిని చెప్పలేదో ఆ అంశంపై ప్రశ్న వేస్తే అందరూ చెప్పకపోగా ఈ అబ్బాయి మాత్రం రెట్టింపుతేంత నేను చెప్తాను అన్నాడు. ఇది చూసిన గురువుకి మొదట ఆశ్చర్యానికి లోనయ్యాడు. కాని ఈయనకు కూడా సందేహం వచ్చింది, ఎలా చెప్పగలిగాడు, నేను అసలు ఇతనికి ఏం చెప్పలేదే అని. అందుకే ఈరోజు కూడా అలాగే పాఠాన్ని సగంలో ఆపి ఈసారి గురువుపత్నికి చెప్పాడు, ఈయనకి నువ్వు ప్రతిరోజు ఇచ్చే నూనె కన్నా తక్కువ ఇవ్వు, చూద్దాం ఎలా చదువుతాడు అని. గురుపత్ని కూడా అలాగే తక్కువ నూనె ఇచ్చింది. సాధ్యమైనంత వరకు తన సోదరు దగ్గరికి వెళ్లి చదువుకున్నాడు. కాని ఎంతైనా సగమే చదువుకోగలిగాడు. తన సోదరులు కూడా అంతే. కాని అందరూ పడుకున్న తర్వాత జిజ్ఞాసి కదా నీరజ్, ఇతని ఆసక్తి చూడు, మళ్లీ పుస్తకం పట్టుకుని బయటకెళ్లాడు. రాత్రి అడవి అయినా కూడా వెళ్లాడు. ఏ సర్పాలు ఏ ఉన్నా కూడా తను చూడలేదు వాటి. వెళ్లాడు, అక్కడ నిప్పు మండుతోంది, కూర్చున్నాడు, చదువుకున్నాడు. కాని ఈసారి గురువు మాత్రం తన వెనకే వెళ్లాడు. ఇది చూసిన తర్వాత గురువుకి ఈ శిష్యుడి మీద ప్రేమ ఎంతగానో పెరిగింది. ఎందుకు తెలుసా? ఈ శిష్యుడు వెళ్లేంది ఒక శ్మశానంలోకి. అక్కడ ఒక చితి మండుతుంటే ఆ మంట దగ్గర కూర్చొని చదువుకుంటున్నాడు. తనకి తన పరిసరాల్లో ఏమున్నాయనేవి తెలియదు. తనకి తన విద్య తను నేర్చుకోవడం అంతే. కాని గురువు ఇది చూసి, అమ్మా నాకు ఒక నిజమైన శిష్యుడు వచ్చాడు అని సంతోషపడ్డాడు. కాని ఎందుకో గురువుకి దీనిని మళ్లీ పరీక్షించాలనిపించింది. అందుకే అన్నం పెడుతున్నప్పుడు అందరికీ గోంగూర పచ్చడి వేయమని, ఈ అబ్బాయికి మాత్రం ఇంత ఆవు పేడ వేయమని చెప్పాడు. ఇది గురుపత్ని కూడా అలాగే ఇతనికి ఆవు పేడనే వేసింది. కానీ సంస్కృతంలో అంటారు కదా, విద్యాతురాణం న సుఖం న నిద్ర అని. అలాగే ఈ రుచులు పచ్చులు ఏ సుఖాలు వాళ్ళకి తెలియవన్నమాట. అందుకేనేమో ఆ ఆవు పేడని కలుపుకొని తినేశాడు. ఇది చూసిన గురువుకి నిజంగా మనసు తరుక్కుపోయింది. అబ్బా ఇన్నాళ్లకి నాకు కావాల్సిన శిష్యుడు వచ్చాడు అని అతనికి ఎంతో ఆత్మబోధ చేశాడు. చూసావా నీరజ్, నువ్వు అడిగిన చిన్న ప్రశ్న ఏమో, ఇదిగో జవాబు ఇంత పెద్దగా ఉంటుంది. గురువు నుంచి జ్ఞానం సంపాదించడం అంత కష్టం అంత సులభం కూడా. మరి
1: గార్గయ్య, నిజమైన శిష్యులు ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పావు. కాని అటువంటి శిష్యులు ప్రస్తుత కాలంలో ఉంటారా అన్నదే నా సందేహం.
2: ఖచ్చితంగా ఉంటారు నీరజ్. దీనికి ఉదాహరణగా గురునానక్ శిష్యుడు మర్దానను తీసుకోవచ్చు. ఈ మర్దాన యొక్క అసలు పేరు మర్జానా. అయితే ఒకరోజు గురునానక్ ముస్లిం ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటిలో ఉన్న తల్లి అప్పుడు ఏడుస్తూ కూర్చుంటుంది. గురునానక్ ఆమెను చూసి, అమ్మా నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు. నీకు పుట్టే ప్రతి బిడ్డ కూడా పసితనంలోనే చనిపోతున్నారు. ఇలాగే మర్దాన కూడా ఎప్పుడు చనిపోతాడో అని బాధపడుతున్నా కదా అని అంటారు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ అంటది, వీడు కూడా చనిపోతాడేమో అనే వీడికి కూడా మర్జాన మర్జానా అనే పేరు పెట్టాను. గురువులైన మీరే నా కొడుకుని కాపాడాలి అని వేడుకుంటుంది. అప్పుడు గురునానక్ మర్జానా వైపు చూసి, మర్దానా ఇలారా అని అంటారు. అది విన్న వాళ్ళంతా అవక్కవుతారు. ఇక్కడ మర్జానా అంటే చనిపోయేవాడు అని అర్థం. కాని గురువు అన్న మర్దానా అనే పదం చావు లేనివాడు అని అర్థమిస్తుంది. గురువు పలికిన మాటలు మర్జానా జీవితానికి మంత్రాల్లా పనిచేశాయి. ఇలా మర్జానా మర్దానాగా మారాడు. ఆ తరువాత గురునానక్ ఇచ్చిన తీగ వాయిద్యాన్ని తీసుకుని గురువు పాడే పాటలకు వాయిస్తూ తాను బ్రతికినంతకాలం గురువుకి సేవ చేస్తూ ఆత్మజ్ఞానం సంపాదించాడు. స్వామి కూడా అంటారు కదా, ఆత్మజ్ఞానమే అసలైన జ్ఞానమని.
1: వాసు చెప్పిన కథలో మర్దానా ఒక శిష్యుడికి మంచి ఉదాహరణ. మరి ఇలాంటి శిష్యుల గురువుల యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉండాలో కదా. అసలు గురువు శిష్యుల జీవితాలను ఎలా మార్చగలడు?
2: ఇంతకు ముందు చెప్పిన మర్దానా కథలో మనం గురువు యొక్క మాట వల్ల తన జీవితం ఎలా మారిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం గురువు యొక్క తలంపు శిష్యుణ్ణి ఎలా మార్చగలదో చూద్దాం. మనందరికీ తెలిసిన శంకర భగవత్పాదులు గొప్ప గురువు. అయితే ఇతనికి గిరి అనే శిష్యుడు ఉండేవాడు. ఈ గిరి కాస్త మందబుద్ధి కలవాడు. ఏ పాఠం చెప్పినా సరే బుర్రకు సరిగ్గా ఎక్కేది కాదు. అయితే ఒకరోజు శంకరాచార్యులు శిష్యులందరికీ కూడా బ్రహ్మసూత్రాన్ని చెప్పాలి అని అనుకున్నారు. అది వినటానికి అందరూ వచ్చి కూర్చున్నారు. అయితే శంకర్లు మాత్రం ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు అని గమనిస్తారు శిష్యులు. అప్పుడు అడుగుతారు, గురువు గారు అందరూ వచ్చేశారు కదా, ఇంకెవరికోసం ఎదురు చూస్తున్నారు అని అంటారు. శంకర్లు గిరి ఇంకా రాలేదు కదరా అని సందేహిస్తారు. దానికి శిష్యులందరూ నవ్వుతూ, గురువు గారు ఆ గిరి వచ్చినా సరే అతనికి ఏమీ అర్థం కాదు మీరు చెప్పేది, అతని కోసం ఎందుకు ఎదురు చూడడం, సమయం వృధా అని అంటారు. కాని మనం గమనించాల్సింది ఏమిటంటే సరిగ్గా అదే సమయంలో ఈ గిరి శంకరాచార్య యొక్క బట్టలు ఉతుకుతూ ఉంటాడు. శంకర్లు తమ జ్ఞాననేత్రం ద్వారా గిరి గురువుకై సేవ చేస్తూ ఉన్నాడని తెలుసుకుంటాడు. తన పరిస్థితిని చూసి అయ్యో అని అనుకుంటాడు. అలా అయ్యో అని అనుకున్నారా లేదో, అక్కడ గురుసేవ చేస్తున్న గిరి జ్ఞానవంతుడవుతాడు. అక్కడి నుంచి గురువు దగ్గరకు తోటకాష్టకం చదువుతూ పాడుతూ గురువు నన్ను జ్ఞానం చేశాడు అని అంటూ వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం గురువు యొక్క తలపు మందబుద్ధి గల గిరిని తోటకాచారునిగా మార్చింది. కాబట్టి గురుసేవ చేసిన శిష్యులకు జ్ఞానవంతులు అవడానికి అవకాశం వస్తుందని నా ఉద్దేశం.
3: అవును వాసు, ఈ కథ చాలా బాగున్నది. అయితే ఈ కథలో నాకు బాగా నచ్చినది గురువుకి శిష్యునికి మధ్య అనుబంధం. అవును అప్పల నర్సయ్య, ఇందులో నీ భావాలు ఏమిటి?
4: అసలు రత్నాకర్ చెప్పాలంటే ఆనాడు శంకరులకు వారి శిష్యులకు మధ్య ఉన్న అనుబంధం చూస్తే ఎంతో ముచ్చటగా ఉండేది. ఎందుకంటే అప్పటి శిష్యులు గురువులతో పాటు ఉంటూ వారికే సేవ చేస్తూ విద్యను అభ్యసించేవారు. ప్రేమ, అనురాగం, ఆత్మీయత వీరి మధ్య ఎంతో దృఢంగా ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ సంబంధం బలహీనం అవుతుంది. ఈ కాలంలో శిష్యుల నడవడిక గురువులకు కోపం తెప్పించే విధంగా ఉంది. కాబట్టి శిష్యుడు గురువుకి కోపం తెప్పించకుండా నడుచుకోవాలి.
3: శిష్యుడు గురువునకు కోపం తెప్పిస్తున్నాడు అంటున్నా, మరి ఇలా కోపం రావడానికి కారణం ఏమిటంటావు?
4: ఆలోచిస్తే రత్నాకర్, ఈ సంబంధం మారడానికి గల కారణాలు ఇవి కావచ్చు. మొదటిగా, ఆ కాలంలో గురువులు చెప్పే బోధనలు విద్యార్థి సంపూర్ణంగా గ్రహించేవాడు. కాని ఈ కాలపు విద్యార్థి గురు బోధనలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. రెండు, ఆనాటి శిష్యులు గురువు ఆజ్ఞ వినయంతో పాటించేవారు. గురువు దండించినా దాన్ని సంతోషంగా స్వీకరించేవాడు. కాని నేడి దీన్ని శిష్యుల్లో చాలా తక్కువగా చూస్తున్నాం. ఇంకా బాగా పరిశీలించినట్లయితే ఆ కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం బోధించేవారు. గురువు దగ్గర నుండే మాత్రమే శిష్యులు జ్ఞానం పొందేవారు. ఈ కాలంలో శిష్యులు లౌకిక విద్యపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు, ఆధ్యాత్మిక విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. నాకు తెలిసి ఈ కారణముల వలనే ఆ గురు శిష్య సంబంధం తగ్గినట్లు తెలుస్తుంది.
3: అవునా? అవును నిజమే. అయినా ఈ కాలంలో విద్యా రీతి మారిపోతుంది. విద్యారీతి మారిపోవడానికి గల కారణాలు చాలా ఉండవచ్చును. నీ అభిప్రాయాలేమిటి గార్గయ్య?
0: నాకెందుకో ఇలా ఈ విద్యను సరిగ్గా అభ్యసించట్లేదు అన్నది విన్నా కొద్దీ అందరూ బహుశా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు చూసుకుని కేవలం జేబులు నింపుకుంటున్నారు కానీ మనసును నింపుకోవట్లేదు. అందుకే ఎంతో ఐశ్వర్యవంతులు అవుతున్నారేమో కానీ శాంతి పొందట్లేదు. దీన్ని వేమన గారు ఒక పద్యంలో చాలా బాగా చెప్పారు. చదువు చదివి చాలా చదవంగా చదవంగా, చదువు చదివి ఇంత చదువు చదివి, చదువు మర్మములను చదవలేడయ్యను విశ్వదాభిరామ వినరవేమ. అంటే ఎంతో పెద్ద పట్టాలు, ఎంతో పెద్ద చదువులు, పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారేమో కానీ ఆ చదువులో ఉన్న సారం స్వామిన్నట్టు విద్యాధిరాతి వినయం. అంటే ఆ చదువులో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో బహుశా వాటినెవరు పట్టుకోవట్లేదు, అందుకేనేమో ఈనాడు ఇంత అశాంతి అన్నట్టు. ఇంతకుముందు మీరు గురువు కోపం గురించి మాట్లాడారు కదా, ఈ శ్లోకం ఎందుకో దీనికి బాగా సూట్ అవుతుందనిపించింది. హరవృష్ట గురుస్త్రాత గురవృష్ట కదాచనం. అంటే ప్రళయంకరుడైన శివుడికి కోపం వచ్చినా కూడా గురువు తన శిష్యుని ఆ కోపం నుంచి దాన్ని కాపాడొచ్చేమో, కానీ గురువుకి కోపం వస్తే ఈ విషయంలో ఎవరూ గురువు నుంచి శిష్యుని కాపాడలేడు అని. అందుకే ఎంత పాపం కోపాన్ని అణచినా కూడా గురువు ఒక చిన్న మాట అంటారేమో కానీ ఆ మాటకి కఠినమైన ఫలితాలు ఉంటాయి సుమా. అందుకే మనం గురువు దగ్గర సరిగ్గా నేర్చుకోవాలి, అప్పుడే వాళ్ళిచ్చే సూక్ష్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నార్మల్ గా వచ్చే విద్యను అందరూ నేర్చుకుంటారు, అందులో గొప్ప లేదు. మనం వాళ్ళిచ్చే ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి.
3: అవును మరి, నిజానికి ఈ కాలంలో విద్య యొక్క విశిష్టతను మర్చిపోతున్నారు అందరూ. ఈ సమయంలో నాకు భర్తృహరి సుభాషితం గుర్తుకొచ్చింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడు, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదలు, విద్య నృపాల పూజితము, విద్య నరుంగని వాడు మర్త్యుడే. దీని అర్థము విద్య నిగూఢ గుప్తమగు విత్తము, విద్య రహస్యముగా దాచిపెట్టినటువంటి ధనము వంటిది, రూపము పురుషాలికన్, పురుషములకు ఇదే రూపం వంటిది, విద్య యశస్సు భోగకరి, విద్యయే కీర్తి ఇస్తుందని, విద్య గురుండు విదేశ బంధుడు, విదేశాల్లో విద్యయే బంధువు మరియు గురువుగా ఉంటుందని, విద్య విశిష్ట దైవతము, విద్య విశిష్టమైన దైవతమని, విద్యకు సాటి ధనంబు లేదలను, విద్య నృపాల పూజితము, రాజులు పూజించేది విద్య. ఇట్లాంటి విద్యను తెలుసుకునేవాడు మనిషేనా అంటారు.
0: అవునన్నా, ఈ విషయంలో యో వేదాహ ప్రభు సంస్థితాహ అన్నారు. అంటే ఎంత రాజ్యాన్ని తను ఆదేశించే రాజు కూడా తను వేదం యొక్క ఆజ్ఞలో ఉంటాడని. అందుకే అప్పుడు ఆశ్రమాలు ఉన్నప్పుడు పేద ధనిక ఏ భేదం లేకుండా అందరూ ఆశ్రమంలోకి వెళ్లి నేర్చుకునేవారు. ఇంకా విద్య గొప్పతనం ఏంటంటే నువ్వు ఎంత చెప్పినా కొద్దీ నీ జ్ఞానం ఇంకా పెంపొందుతుంది. అంటే నువ్వు చెప్పినా కొద్దీ నీకింకా అభివృద్ధి పడుతుంది.
1: ఆనాడు ఆధ్యాత్మిక విద్యను చెప్పేవారు ఉన్నారన్నారు, కానీ ఈరోజు సరస్వతి మందిరములు లక్ష్మీ మందిరములుగా మారుతున్నాయి. మరి ఆధ్యాత్మిక విద్యను చెప్పేవారు నేడు లేరు కదా?
2: దీనికి స్వామి చక్కని సమాధానం ఇచ్చారు నీరజ్. ప్రతి గురు పూర్ణిమ ప్రసంగంలో స్వామి ఇలా అన్నారు, ఈ రోజుల్లో ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి గురువు మనకు దొరకనప్పుడు నీకు నువ్వే గురువుగా మారాలి అని స్వామి మనకు చెప్పారు. అయితే మరొక సందర్భంలో స్వామి ఇలా అన్నారు, ఈ రోజుల్లో విద్యార్థులకు కావాల్సింది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్య. ఇవన్నీ నేర్చుకోవాలంటే కావలసిన గురువు అందరికీ దొరకకపోవచ్చు. అందుకే నేను పెట్టిన విశ్వవిద్యాలయాల్లో వాళ్లకు విద్యార్థులందరికీ లౌకికమైన విద్యను అందిస్తూ కూడా ఆధ్యాత్మిక విద్యను భజనల ద్వారా, అలాగే ప్రసంగాల ద్వారా, సత్సంగాల ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని పెంపొందిస్తున్నాను. అయితే దీనికి ఈ విద్యార్థులను ఎలా తీసుకున్నాడు స్వామి అని స్వామికి చిన్న అనాలజీలో చెప్పారు. ఆ రోజు యశోద బాలకృష్ణుడికి, అదే చిన్న ముద్దుడు కృష్ణుడికి వెన్న చూపించి ఇంకొక చేతిలో కర్ర పెట్టుకుని కర్రను దాచి వెన్నను చూపి అతనికి దగ్గరకు లాక్కునేది. అలాగే స్వామి ఇక్కడ ఏం చెప్పారంటే, ఆ యశోదలాగే నేను కూడా మీ అందరినీ కూడా లౌకికమైన విద్య అని వెన్నను చూపించి మిమ్మల్ని కూడా నా దగ్గరికి లాక్కున్నాను. అయితే నా ఇంకొక చేతిలో కర్ర అనే ఆధ్యాత్మికత ఉంది. ఇది దండన అనేది మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించాలి. అంటే మనం ముక్తికి దగ్గర అవడానికి మనకు ఉపయోగపడుతుంది. కనుక మీకు ఉపయోగపడడానికి కాస్త మీరు కష్టపడినా సరే మిమ్మల్ని దగ్గర లాక్కొని మీకు అన్ని చెప్తున్నాను. అయితే ఈ సమయంలో స్వామి నీకు నువ్వే గురువుగా మారాలి అని చెప్పిన తర్వాత గురువు గుణాతీతుడు రూపవర్జితుడు అని చెప్పారు. అట్టి గురువు నీలోనే ఉన్నాడు అని తెలుసుకోవాలి మనం. విశ్వ గురువైన స్వామి చెప్పిన ప్రతి వాక్యం కూడా మంత్రానికి మూలం. స్వామి చెప్పిన ప్రతి వాక్యంలో ఒక బోధన ఉంటుంది. అలాంటి బోధనలు పాటిస్తూ మనం ముందుకు సాగాలి.
3: ఇలా చెప్పావు బానే ఉంది వాసు, కానీ నీలోనే గురువు అంటున్నావు, నీలోనే గురువు ఉన్నాడంటున్నావు. మంత్రం ఇచ్చేవారెవరు? మంత్రమే దైవానికి దగ్గరగా చేరుస్తుంది కదా. మంత్రం లేకుండా మరి ముందుకే ఎలా సాగేది?
1: రత్నాకర్, ఈ సందర్భంలో నాకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు కస్తూరి గారు మంచి ముహూర్తమును చూసుకుని స్వామి నుండి మంత్రాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుని ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. అన్ని అడిగిన స్వామి కస్తూరి గారిని భోజనానికి రమ్మన్నారు. స్వామి ప్రక్కనే కస్తూరి గారిని కూర్చోబెట్టుకుని తినమన్నారు. కస్తూరి గారు దేవుడి ఆజ్ఞను ఎదిరించలేక గుండె నిండా బాధతో భోజనం చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత స్వామివారు కస్తూరి గారిని ఆ సంఘటన గురించి చెప్పమన్నారు. అప్పుడు కస్తూరి గారు జరిగిందంతా వివరించారు. అప్పుడు స్వామివారు కస్తూరి గారిని మంత్రం కోసం చేసిన ఉపవాస దీక్ష గురించి చెప్పమనగా కస్తూరి గారు స్వామివారి ఆజ్ఞను శిరసావహించారు. అప్పుడు స్వామి చిన్న చిరునవ్వు నవ్వి ఎందుకు మంత్రం కావాలి అని అడగ్గా కస్తూరి గారు స్వామి మీ దగ్గర కావడానికి అని సమాధానం ఇచ్చారు. అప్పుడు స్వామి కస్తూరి గారికి దగ్గరగా వచ్చి ఇంకెంత దగ్గర అవుతావు అని అడిగారు. దీన్ని మనం చూసినట్లయితే స్వామి వాక్యాన్ని పాటిస్తే అదే సరిపోతుంది. మరి మంత్రం యొక్క అవసరం ఉంటుందా?
3: ఆహా నీరజ్, ఎంత చక్కగా చెప్పావు. ఆ జగద్గురు సత్యసాయి బాబా వారు చెప్పిన వాక్యములే మంత్రములు అనేసి అర్థం చేసుకున్నాం. కాని ఆనాడు ఉన్నటువంటి గురుకులాలు ఈనాడుంటే బాగుండేది కదా. అయినా అట్లాంటి గురుకులాలు ఏమైనా ఉన్నాయంటారా?
4: ఎందుకు లేవు రత్నాకర్. మన శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఆధునిక విద్యను లౌకిక విద్యను ఆధ్యాత్మికతను ఏకం చేసి పూర్వకాలం లాంటి గురుకుల పద్ధతిలోనే విద్యాబోధన జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు గురువులతో పాటే ఉంటూ వారి ప్రేమానురాగాలు పొందుతూ వారికి సేవ చేస్తూ విద్యను అభ్యసిస్తారు. గురువులు కూడాను తల్లిదండ్రుల వలె ప్రేమనందిస్తూ శిష్యుల జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. దీన్ని మనం మోడర్న్ గురుకులగా చెప్పవచ్చును. ఇక్కడ మనం సహనావవతు అన్నదాన్ని సింపుల్గా కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం అంటూ జీవిస్తాం. ఇలా స్వామి చెప్పిన బోధనలను పాటిస్తూ ఆయన్నే మనం ఆదర్శగా తీసుకుని జీవిస్తూ ఉంటాం. ఇక్కడ ఒకరి కోసం ఒకరం, అందరం దైవం కోసం జీవిస్తూ ఆధ్యాత్మికత మార్గంలో ముందుకెళ్తూ ఉంటాం. భగవాన్ బాబా వారు మనకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.
5: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన ప్రతి వాక్యం మంత్రానికి మూలం, పలికిన ప్రతి పలుకు మంత్రమే. ఇట్టి జగద్గురుని మనమంతా ఆదర్శంగా తీసుకుని ఒకరినొకరు ప్రేమిస్తూ సేవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి.
6: సహనాభవతు,
1: మనల్ని భగవంతుడు రక్షించుగాక.
6: సహనో భునక్తు,
4: భగవంతుడు మనల్ని పోషించుగాక.
6: సహ వీర్యం కరవావహై,
5: ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాం గాక.
6: తేజస్వినావధీతమస్తు,
2: మన బుద్ధి ప్రకాశించుగాక.
6: మా విద్వేషావహై,
3: పరస్పరం ద్వేషం లేకుండా ఉండుగాక.
6: ఓ

0: సాయిరామ్. ఇంతవరకు మనం బృందావన్ పిల్లలు ఎంతో చక్కగా మంత్రమూలం గురుర్వాక్యం అనే అంశం మీద చక్కగా విశ్లేషించి మనకందించారు. మరి ఈరోజు మనతో పాటు బృందావన్ క్యాంపస్ నుంచి ఒక ప్రొఫెసర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన శ్రీ ఎన్ శివకుమార్.
1: సాయిరామ్.
0: సాయిరామ్ సార్.
1: సాయిరామ్
0: సార్, 1982లో మీరు మొట్టమొదటిసారి స్వామి కాలేజీలో జాయిన్ అయ్యారు.
1: అవును, ఇంటర్ కి జాయిన్ చేశాను.
0: మరి అప్పటి నుంచి 2019 స్వామి దగ్గర మీరు విద్య నేర్చుకుని ఇప్పుడు విద్యార్థులందరికీ ఒక గురువుగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఆచార్యుడిగా మీరు ఉంటున్నారు. 37 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ఈ టైంలో ఎన్నో లెసన్స్ స్వామి దగ్గర నుంచి మీరు నేర్చుకుని ఉంటారు. ఈరోజు మన శ్రోతలందరితో ఈ గురు పూర్ణిమ సందర్భంగా అవి పంచుకోమని మా ప్రార్థన సార్.
1: సాయిరామ్,
0: ఈ మన బృందావన్ పిల్లలు మంత్రమూలం గురుర్వాక్యం అనే దాని మీద చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు. అసలు మంత్రం అంటే ఏమిటి, గురుర్వాక్యం ఎలాగా ఆ మంత్రం అవుతుంది అనేది జనరల్ టర్మ్స్ లో చెప్పారు. మరి స్వామితో ఇంత అనుబంధం ఉన్న మీకు స్వామి పరంగా అసలు స్వామి మాటలు, స్వామి వాక్కులు, అసలు స్వామి దీని గురించి ఏం చెప్పారనేవి కొంచెం మీరు చెప్తారా సార్?
1: తప్పకుండా గణేష్. సాయిరామ్, అందరికీ స్వామి వారి పాద పద్మములోన ప్రణామాలు. మన పిల్లలు ఇంత బాగా చెప్పారు మంత్రమూలం గురుర్వాక్యం దాని గురించి. నాకు ఈ టైంలో ఒక మంచి చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. ఈ కథ స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇది మహాభారతం నుంచి స్వామి చెప్తారు. పాండవాళ్ళు అరణ్యాలు ఉండేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగాయి. అప్పుడు వాళ్ళు కృష్ణ పరమాత్మని దగ్గర ప్రార్థన చేసి, కృష్ణ దీనికి ఈ ఇబ్బందాలకి ఏమైనా ఉపాయం ఏమైనా ఉందా, ఇది ఎంత ఎప్పుడు పోతాయి అని ప్రార్థన చేశారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక దగ్గర ఉండే ఒక పత్రాన్ని తీసి దాంట్లో ఒక వాక్యాలు రాసి ఒక మంత్రాన్ని రాసి ధర్మజన్ దగ్గర ఇచ్చి చెప్పారు, ధర్మజ ఇది చాలా మంచి మంత్రం, కానీ నువ్వు ఇప్పుడు దీన్ని ప్రయోగం చేయొద్దు, నీకు ఎప్పుడు అన్నికింత ఎక్కువ ఇబ్బంది కలుగుతుందో అప్పుడు దీన్ని తీసి చదువు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అరణ్యాలు ఉండేటప్పుడు కొన్ని వారాలు జరిగాయి. ఒక్కతూరి చాలా ఇబ్బంది కలిగింది. అప్పుడు ధర్మజనికి ఇది జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు కృష్ణ పరమాత్మ మాకు ఒక మంత్రం ఇచ్చారే, అది ఏం చూస్తామని ఆ పత్రాన్ని తీసి అదిని చదివారు. దాంట్లో ఒక చిన్న వాక్యమే ఉండింది, కానీ అది పెద్ద మంత్రం అయింది. అదేమంటే తెలుగులో ఇది కూడా పోతుంది. స్వామి ఇంగ్లీష్ లో చెప్తారు దిస్ టూ షెల్ పాస్. దాన్ని చదివిన తరువాత ధర్మజునికి చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే అన్ని ఇబ్బందులు, అన్ని సంకటాలు తప్పకుండా పోతాయి, ఏమి ఉండదు. కానీ దానికింత ఇంకా ఒక మంచి లెసన్ ఏంటంటే, ఇబ్బందులు మాత్రము శాశ్వతం కాదు, సుఖాలు కూడా శాశ్వతం కాదు, ఏమి కూడా శాశ్వతం కాదు. అదే భగవద్గీతలో చెప్తారు, సుఖే దుఃఖే సమే కృప్త్వ లాభాలాభో జయాపజయ. స్థిత ప్రజ్ఞానానికి ఏమి ముఖ్యమంటే అన్ని చోట్ల అన్ని టైంలో స్థిరంగా ఉండాలి. ఎప్పుడును ఏమి అది భయపడకూడదు, చాలా సంతోషపడకూడదు. ఎందుకంటే అన్ని సమంగా ఉంటాయి, అన్ని ఎప్పుడు శాశ్వతం కాదు. అదే మంచి ముఖ్యమైన మంత్రం. ఎందుకంటే దీన్ని మేము మనం చేస్తా ఉంటే మనకి ఎప్పుడు అది ఉంటుంది, తప్పకుండా స్థిరంగా ఉంటాము, తప్పకుండా స్వామియే మాత్రమే శాశ్వతం అనుకుని తప్పకుండా సంతోషంగా ఉంటాం. ఇదే స్వామి చెప్పేది, మంత్రమూలం గురుర్ వాక్యం అంటే ఒక్కొక్క వాక్యం స్వామిది అంత మంత్రంకి సమానము అంటే అర్థం.
0: చాలా బాగుంది సార్. ఇందాక మన పిల్లలు చెప్పినట్టు మననాత్ త్రాయతే ఇది మంత్ర, దాన్ని అలాగ గుర్తు తెచ్చుకుంటూ ఉంటూ ఉంటే తప్పకుండా దాని సత్యం ఏంటో మనకి ఆటోమేటిక్ గా అది మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది సార్.
1: అవును అవును కరెక్ట్
0: సార్. మరి ఇన్ని ఏళ్ల స్వామితో అనుబంధంలో అసలు స్వామి వాక్యాలు ఎలాగ మంత్రాలు అవుతాయి, మీ అనుభవాల ద్వారా మాకు చెప్తారా?
1: యా తప్పకుండా చెప్తాను. ఎందుకు స్వామి వాక్యాలు మంత్రాలు అవుతాయని ఒక తూరి మేము అనలైజ్ చేయవచ్చు. ఎందుకంటే స్వామి మాట్లాడేదంతా టోటల్ సెల్ఫ్లెస్, అంతా టోటల్ ప్యూరిటీ. ఎందుకంటే స్వామి వాళ్ళకి మన హ్యాపీనెస్, మన వెల్ఫేర్ అదే ముఖ్యము. స్వామికి వాళ్ళకి సెల్ఫిష్నెస్ ఏం లేవు, టోటలీ సెల్ఫ్లెస్. అప్పుడు ఉండేటప్పుడు స్వామి చెప్పే ఒక్కొక్క పదాలు ఒక్కొక్క వాక్యాలు టోటల్ గా ప్యూర్ గా ఉంటుంది. అట్లా ఉండేటప్పుడు అది అంత శక్తివంతది అండి, టోటల్ పవర్ ఉంటుంది. నాకు ఒక చిన్న అనుభవం ఉంది
0: చెప్పండి.
1: అదేమంటే ఇది నా అబ్బాయి సాయి శ్రీరామ్ అంటే పేరు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడే పుట్టపర్తిలోనే ఫస్ట్ క్లాస్ నుంచి చదివాడు, తర్వాత ఇప్పుడు బృందావన్ లో థర్డ్ బీకామ్ చదువుతున్నాడు. వాళ్ళు ఫోర్త్ స్టాండర్డ్ లో ఉండేటప్పుడు ఒకతూరి వాళ్ళు చెవిలో చిన్న ఇంజురీ ఎట్లా ఉండింది, అప్పుడు మన ప్రిన్సిపాల్ మేడం పిలిచి ఒకతూరి బృందావన్కి పిలిచిపోయి అక్కడ ఏమైనా డాక్టర్ దగ్గర చూపించండి అని చెప్పారు. మన స్వామి హాస్పిటల్లో ENT డాక్టర్ దగ్గర చూపించాము. వాళ్ళు ఒకతూరి ఎగ్జామిన్ చేసి దీంట్లో ఏమో ఒక పెద్ద ప్రాబ్లం అట్లా ఉందని అనుకున్నాను, మీరు ఒకతూరి మణిపాల్ హాస్పిటల్ వెళ్లి అక్కడ ఒకతూరి అక్కడ డాక్టర్ దగ్గర చూపించండి అని చెప్పారు. అక్కడ వెళ్లినప్పుడు డాక్టర్ ఒక ఆడియోమెట్రీ టెస్ట్ అంటే ఏమి వినపడుతుందని టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ రాసి ఇచ్చారు. శ్రీరామ్ ని మేము అక్కడ ఆడియోమెట్రీ టెస్టింగ్ మణిపాల్ హాస్పిటల్ అని పిలుచుకుపోయాము. అక్కడ టెస్ట్ తర్వాత మాకు ఒక షాక్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ చదువుంటే వాళ్ళు ఏమి వినపట్లేదు, కంప్లీట్ గా బ్లాంక్ గా ఉండింది. అప్పుడు అక్కడ ఉండే డాక్టర్స్ చెప్పారు ఇది చెవుల కింద ఏమో లిక్విడ్ అది కొద్దిగా అక్కడ అక్యుములేట్ అయింది, అది తక్షణం ఆ లిక్విడ్ ని తీయాలి, ఆ తీసేస్తేనే వాళ్ళకి కర్క ఇంకా వినపడుతుంది అని చెప్పారు. నేను తర్వాత మన జనరల్ హాస్పిటల్లో అక్కడ ENT డాక్టర్ తో ఒక ఇచ్చాను, వాళ్ళు కూడా అట్లనే, కానీ ఇప్పుడు కొద్దిగా అట్లా ఏమైనా ఇంజురీ అట్లా ఉంది, మేము ఒక 2-3 వీక్స్ చూస్తాం అని చెప్పారు. నేను అప్పుడు చెప్పాను డాక్టర్ తో, సార్ మీరు అట్లా ఏమైనా ఆపరేషన్ చేయాలంటే ముందే చెప్పాలి నాకు, ఎందుకంటే నేను స్వామి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తాను, స్వామి అనుగ్రహం చేసి స్వామి పర్మిషన్ ఇస్తేనే మేము ఆపరేషన్ వెళ్తామని. తర్వాత ఒక వారం తర్వాత డాక్టర్ చెప్పారు తప్పకుండా ఆపరేషన్ చేయాలని. నేను ఆ వీకెండ్ నేను పుట్టపర్తికి వచ్చాను. తర్వాత స్వామి దగ్గర వెళ్లి ప్రార్థన చేసుకున్నాను, స్వామి ఇట్లా డాక్టర్స్ చెప్తున్నారు అబ్బాయి జస్ట్ 3rd-4th స్టాండర్డ్ చదువుతున్నాడు కానీ ఇప్పుడు ఏమి వినపట్లేదు, ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే చెవుల కింద ఏమో లిక్విడ్ అక్యుములేషన్ ఉంది, దీన్ని తీయాలని. అప్పుడు స్వామి విభూతి ప్రసాదం ఇచ్చి స్వామి ఇయర్స్ మాత్రం కాదు ENT ఇయర్ నోట్ థ్రోట్ అన్ని ఆపరేషన్లు చేయాలని అట్లా చెప్పేశారు స్వామి.
0: ఓకే.
1: తర్వాత నేను నెక్స్ట్ డే నేను ఆ విభూతి తీసుకుని శ్రీరామ్కి ఇచ్చాను స్వామి ప్రసాదంని. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఇంకొక తూరి డాక్టర్ దగ్గర పిలుచుకుని వెళ్ళాము. అప్పుడు ఒకతూరి డాక్టర్ ఎగ్జామ్ చేసి ఏమో అంతా కొద్దిగా మారినట్లు ఉంది, ఇంకొక తూరి మీరు మణిపాల్ హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పారు. ఇంకొక తూరి వాళ్ళని పిలుచుకుపోయాము. అప్పుడు అక్కడ ఆడియోమెట్రీ టెస్ట్ ఇంకొక తూరి చేశారు. అప్పుడు చేసినప్పుడు వాళ్ళకే చాలా సర్ప్రైజ్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు పర్ఫెక్ట్ నార్మల్ అంతా ఉండింది, ఏమి ప్రాబ్లం లేదు, ఎగ్జాక్ట్ ఎట్లా వినాలో అందరికీ అట్లానే పర్ఫెక్ట్ నార్మల్ అయింది. స్వామి ఒక వాక్యం ఈఎన్టీ ఇయర్ నోస్ థ్రోట్ ఆపరేషన్ చేయాలని చెప్పినది అన్నిటినీ స్వామినే ఆపరేషన్ చేసేశారు. ఆ క్షణం స్వామినే ఆపరేషన్ చేసేశారు. అంతా నార్మల్ గా పోయింది. 2 డేస్ లో మేము ఇక్కడ వచ్చి తిరిగా వాళ్ళని స్కూల్లో అడ్మిట్ చేసేసాము. ఇదే స్వామి వాళ్ళ పదాలనికి వాళ్ళ వాక్యాలనికి అంత పవర్. ఎందుకంటే స్వామి ఏమేమి చెప్తారో అదంతా ఈ ప్రపంచం అంతా వింటుంది. ఇంగ్లీష్ లో చెప్తారు, వెన్ స్వామి టెల్ సంథింగ్ ద ఎంటైర్ వరల్డ్ ద ఎంటైర్ యూనివర్స్ ద ఎంటైర్ నేచర్ చేంజెస్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ భగవాన్. అట్లా ఉండేటప్పుడు స్వామి చెప్పిన ఒక్క వాక్యానికి అన్ని మారిపోయింది. అదే స్వామి వాళ్ళి మేము చెప్పేది వాక్యాలని పవర్. ఎందుకంటే అదే మంత్రం, మననాత్ త్రాయతే ఇది మంత్ర. అది ఒక్క వాక్యము మనందరినీ రక్షిస్తుంది. అదే చాలా ముఖ్యమైనది.
0: సార్ మరి సార్ మీరు త్రయ సెషన్స్ కి ఎన్నో అటెండ్ అయిన అదృష్టానికి నోచుకున్నారు. త్రయిలో గాని లేకపోతే స్వామితో క్లోజ్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా జరిగిన అనుభవాలు, స్వామి చెప్పిన మాటలు ఎలాగ రియాలిటీలోకి వస్తాయి అనేది?
1: అవును, ఇది ఒక హాస్యమైన సంభవము. నేను చెప్పాను స్వామి వాక్యాలు స్వామి పదాలు అన్ని చాలా ముఖ్యమైనది. కానీ స్వామి కొన్ని తొరి హాస్యాలతో చెప్తారు, దున్నపోతని చెప్తారు. కానీ అది కూడా ఒక మంత్రమే. ఇది ఎట్లా అయిందంటే 2000 ఆ టైంలో మేము స్వామి ఆశ్రమ ముందు ఒక ఇల్లు కొనుక్కున్నామంటూ ఒక ప్లాన్ చేశాం. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏమంటే అది ఒక 3rd ఫ్లోర్ లో ఉండేది. అక్కడి నుంచి చూస్తే డైరెక్ట్ గా త్రయి కనపడుతుంది. మేము దర్శనకే రావని అక్కర్లేదు, అక్కడి నుంచి చూస్తేనే స్వామి దర్శనం అట్లా చాలా కనపడుతుంది. మంచి అవకాశం అని మేము నేను నా భార్య ఇద్దరు ప్లాన్ చేశాము. ఇద్దరు ఒకే లెటర్ రాశాము, కానీ 2 కాపీలు, వాళ్ళతో ఒకటి నాతో ఒకటి. ఆ లెటర్ రాసుకొని ఇట్లా ప్లాన్ చేశాము, ఒకే దర్శన్ వేళలో ఇద్దరు ఆ లెటర్ తో కూర్చుంటాము. స్వామి ఆ లెటర్ మా భార్యతోనూ తీసుకోవాలి, నాతోనూ తీసుకుంటే మేము దీని ఇల్లు గురించి ఇంకా అరేంజ్ ప్లాన్ చేస్తామని. స్వామి దర్శనానికి మేము ఒకే దర్శన్ టైంలో, అది ఆఫ్టర్నూన్ దర్శన్ టైం, అప్పుడు కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు అక్కడ రమేష్ హాల్ కి. ఫస్ట్ మా భార్య దగ్గర వెళ్లి ఆ లెటర్ తీసుకున్నారు. అప్పుడే నాకు చాలా సంతోషం అయింది, ఓ 50% స్వామి క్లియర్ చేశారని. తర్వాత మా సైడ్ వచ్చారు, నా దగ్గర వచ్చినప్పుడు నన్ను చూసి కూడా లెటర్ తీసుకున్నారు. ఆ క్షణం నాకు చాలా సంతోషం అయింది, ఓ స్వామి మీరు 100% మాకు ఈ పర్మిషన్ చేశారు ఇల్లు గురించి తీసుకో ఇంకా ప్లాన్ చేయడానికి. కానీ స్వామి ఒక 2 స్టెప్స్ తీసుకొని నన్ను చూసి ఆ దున్నపోతని చెప్పి ఆ లెటర్ నా పైన తింగి ఒక తూరి పారేసి వెళ్ళిపోయారు స్వామి. ఇప్పుడు స్వామి పర్మిషన్ లేదు, ఎందుకంటే అదే మేము ప్లాన్, స్వామి మా ఇద్దరి దగ్గర లెటర్ తీసుకుని వెళ్లాలని. కానీ స్వామి నా దగ్గర లెటర్ తీసుకుని నా పైనే పారేసి వెళ్ళిపోయారు. చెప్పినప్పుడు దున్నపోతని చెప్పి కూడా వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఆ ప్లాన్ మార్చేశాము, తీసుకోలేదు ఆ ఇల్లు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత, 10-15 ఇయర్స్ తర్వాత చూసేటప్పుడు ఒక్క చిన్న పదం స్వామి చెప్పినది దున్నపత అని చెప్పి మాకు ఆ ప్లాన్ మార్చినది ఎంత పెద్ద మంచి విషయం అని ఇప్పుడే కనపడుతుంది.
0: ఏమైంది సార్?
1: ఏమైందంటే ఆ ఇల్లు నేను చెప్పినట్ల అప్పుడు స్వామి త్రయి చూడొచ్చున్నట్లు ఉండింది. కానీ ఇప్పుడు ఆ ఇల్లుకు త్రయికి మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చేసింది,
0: ఫ్లైఓవర్
1: వచ్చేసింది. ఇప్పుడు ఏమి కనపడదు అక్కడ, త్రయి బృందాన్ని ఏమి కనపడదు. కానీ ఆ ఇల్లు బాల్కనీ దగ్గరనే ఉండే బ్రిడ్జ్ ఉంది, ఎప్పుడు నాయిస్ శబ్దం ఉంటా ఉంటుంది. ప్లస్ అక్కడ ఎక్కువ పొల్యూషన్, ఎందుకంటే అన్ని లారీలు అంట అదే హైట్ లో ఉండే దగ్గర ఎక్కువ పొల్యూషన్. ఇంకొకటి లిఫ్ట్ కూడా లేదు దాంట్లో, 3 ఫ్లోర్స్ పైన పోయేది చాలా కష్టమైపోతుంది. ఇంకా ఏమి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉండే ఫ్లైఓవర్ చాలా తక్కువ ఉంది, ఇంకొక ఫ్లైఓవర్ కట్టాలి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. అట్లా ఉంటే ఆ ఇల్లు ఫస్ట్ అదే డెమాలిష్ చేసేస్తారు. ఇప్పుడు అట్లా ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతాయి. స్వామి ఒక్క పదాలతో ఒక్క వాక్యంతో దున్నపోతని చెప్పి ఎట్లా మనను రక్షిస్తారని అదే స్వామి వాళ్ళు చెప్పేది కంట మా మంత్రాలు అట్లా మనందరినీ త్రాయతే అంటే రక్షిస్తుంది. ఇది అట్లా మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క స్వామి పదాలు ఒక్కొక్క వాక్యాలు అంత ముఖ్యంగా ఉంటుంది. ఇంకొకటి ఇది ఎట్లా అయిందంటే నేను బీకామ్ ఫినిష్ చేశాను. ఫినిష్ చేయటప్పుడు ఇది 1987 లో నేను బీకామ్ ఫినిష్ చేయటప్పుడు 86 డిసెంబర్ లో నేను స్వామి దగ్గర అక్కడ దర్శన్ టైంలో స్వామి దగ్గర, స్వామి నేను వెళ్లి మీ పర్మిషన్ తో మీ బ్లెస్సింగ్స్ తో నేను క్యాట్ ఎగ్జామ్ రాస్తానని చెప్పాను. అప్పుడు స్వామి క్యాట్ ఎగ్జామ్ అంటే ఏమని అడిగారు. నేను చెప్పాను స్వామి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఎంబీఏ దొరకడానికి అడ్మిషన్ టెస్ట్ అదే క్యాట్ ఎగ్జామ్. తక్షణం స్వామి చెప్పారు ఎంబీఏ మన ఇన్స్టిట్యూట్ లోనే ఉందే, ఎందుకంటే ఆ సంవత్సరమే 1986 లోనే స్వామి మన ఇన్స్టిట్యూట్ లో ఎంబీఏ ప్రారంభం చేస్తారు స్టార్ట్ చేశారు. అప్పుడు స్వామి చెప్పారు మన ఇన్స్టిట్యూట్ లోనే ఎంబీఏ ఉంది, ఎందుకంటే బయట వెళ్లి చదువుతున్నాడు. అప్పుడు స్వామి దర్శనానికి వెళ్లే ముందు నాతో ఒక 5 మినిట్స్ ఎందుకు మనందరూ స్వామి కాలేజీలోనే చదవాలని, ఎందుకంటే అంత ముఖ్యము స్వామి కాలేజీలో చదివేది అంత విలువైనట్టుంది స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు.
0: ఏం చెప్పారు సార్?
1: స్వామి చెప్పినది మన కాలేజీలో దొరికే టీచర్స్, మన కాలేజీలో దొరికే ఓ ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడనూ బయట దొరకదు. ఇక్కడ ఉండే గురువులు అంతా మంచి వాళ్ళు, వాళ్ళు చెప్పేది అంతా స్వామి ఏమేమి చెప్తారో దాని ప్రకారం వాళ్ళు మీకు టీచ్ చేస్తారు, అదే ముఖ్యము. బయట వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకి ఈ అది ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఇక్కడ ఉండే టీచర్స్ అందరికీ స్వామి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా, దానికోసం అంతా చాలా మంచిగా ఉంటుంది అని స్వామి చెప్పారు. అప్పుడు నాకు అర్థం కావట్లేదు స్వామి నా ఫ్యూచర్ గురించి స్వామి ప్లాన్ చేస్తున్నారని, నాకు అంత అదంతా నేను గుర్తుపడలేదు నాకు. తర్వాత అప్పుడు స్వామి నాతో మాట్లాడేటప్పుడు అక్కడ ఆ సైడ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కుక్క వచ్చేసింది, సడన్ గా వచ్చి వెళ్లిపోయింది ఆ కుక్క. అప్పుడు స్వామి ఆ కుక్కను చూసి నువ్వు, స్వామి చెప్పినది నువ్వు బయట వెళ్తే ఆ కుక్క అట్లా నువ్వు తిరుగాడుతుంటావు అని చెప్తావు స్వామి. ఇంగ్లీష్ లో స్వామి చెప్పినది ఇంగ్లీష్ లో ఇఫ్ యు గో అవుట్ సైడ్ యు విల్ రోమ్ లైక్ దట్ డాగ్ అని చెప్పారు స్వామి. అప్పుడే నాకు అర్థమైంది ఎట్లా స్వామి మనందరినీ రక్షిస్తున్నారని. ఒక్క వాక్యంతో స్వామి నా ప్లాన్స్ అన్ని మార్చేశారు.
0: ఎంత ప్రొఫౌండ్
1: స్టేట్మెంట్! అది అంత గురు దగ్గర నుంచే వస్తుంది, ఇటువంటి ఒక సద్గురు నుంచే వస్తుంది. ఎందుకంటే స్వామికి ఏది కావాలో ఆ ఎగ్జాంపుల్ కావాలంటే ఆ ఎగ్జాంపుల్ ఆ టైమ్ లో అక్కడ వస్తుంది స్వామికి. కరెక్ట్ గా వచ్చింది అది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ టైంలో ఆ కుక్క అక్కడ వచ్చి స్వామికి అది ఎగ్జాంపుల్ తీసుకుని స్వామి కరెక్ట్ గా చెప్పారు.
0: లేకపోతే ఇంకా మీ మైండ్ లో ఆ డౌట్ ఉండేది,
1: ఆ డౌట్ ఉండేది. అట్లా అయిపోయింది. తర్వాత స్వామి అనుగ్రహంతో నేను ఇక్కడనే ఎంబీఏ చేశాను. 1987 లో జాయిన్ చేసుకుని ఎంబీఏ చేశాను. తర్వాత స్వామి బ్లెస్సింగ్స్ తో ఫస్ట్ పిహెచ్డి స్కాలర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయి అక్కడనే ఇక్కడనే పిహెచ్డి అంతా ఫినిష్ చేసి తర్వాత అంతా స్వామి కాలేజీలోనే ఇప్పుడంతా టీచింగ్ అంతా చేస్తున్నాను. కానీ ఒక్క వాక్యము ఎట్లా మన అందరికీ మేము అది దాన్ని ఫుల్ అర్థం అప్పుడు కనపడుతుంది మాకు. ఏమంటే మేము అనలైజ్ చేసేటప్పుడు మాకు ఆ టైంలో చిక్కదు కానీ ఒక టైం తరువాత ఓకే 10-15 ఇయర్స్ తరువాత ఎంత ప్రొఫౌండ్ గా ఉంటుంది అని మాకు అప్పుడు కనపడుతుంది. అది ఇదే చాలా ముఖ్యమైనది
0: సార్. మీరు టీచర్ గా స్టూడెంట్ గా ఇన్ని అనుభవాలు పొందారు, మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఎలాగా స్వామి వాళ్ళకి చెప్పడము, అది వాళ్ళకి మంచి చేయటము, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే చెప్తారా?
1: చాలా ఉన్నాయి. నాకు మాత్రం కాదు పిల్లలతో కూడా స్వామి ఎట్లా ఉండాలని స్వామి చెప్తా ఉంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగినది 1997-98 టైంలో. అప్పుడంతా వింటర్ వెకేషన్ కి బృందావన్ పిల్లలు కూడా ఫస్ట్ టైం అదే వింటర్ వెకేషన్ స్టార్టింగ్ అప్పుడు ఇక్కడ పుట్టపర్తికి వస్తారు. ఒక 10-15 డేస్ ఇక్కడ పుట్టపర్తిలోనే కాలేజ్ జరుగుతుంది. అది తర్వాత వాళ్ళు బర్త్డే తర్వాత వాళ్ళు
0: బృందావన్
1: వెళ్తారు. అప్పుడు ఫస్ట్ డే క్లాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక అబ్బాయి అక్కడ భజన్ హాల్లో కూర్చున్నారు. అప్పుడు స్వామి వచ్చి వాళ్ళతో ఈ రోజు ఫస్ట్ పీరియడ్ ఏమని అడిగారు. వాళ్ళు టైం టేబుల్ కూడా చూడలేదు. వాళ్ళు ఏమో తక్షణం స్వామి అడిగారు కదా చెప్పాలని వాడు స్వామి ఈ రోజు ఫస్ట్ పీరియడ్ మార్కెటింగ్ అని ఇట్లా చెప్పేశాడు. నేనే మార్కెటింగ్ టీచర్ అప్పుడు. స్వామి వాళ్ళతో ఎందుకు ఫస్ట్ క్లాస్ కూడా కాలేదు, స్వామి వాళ్ళతో మార్కెటింగ్ అంటే ఏమని అడిగారు. అబ్బాయికి ఏమీ తెలీదు, మార్కెటింగ్ గురించి ఏమీ తెలీదు. అప్పుడు స్వామి చెప్పారు, మార్కెటింగ్ అంటే, మార్కెటింగ్ మీన్స్ బై లవ్ టు లవ్ విత్ లవ్ అట్లా చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి నాతో వచ్చి సార్ ఇట్లా స్వామి చెప్పారని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఇప్పుడు దాకా మార్కెటింగ్ చెప్పేటప్పుడు నేను ఇది తప్పకుండా క్లాసులు చెప్తా ఉంటాను. ఎందుకంటే స్పిరిచువల్ మార్కెటింగ్ అంటే ఇట్లనే. మేము మార్కెటింగ్ అంటే ఒక వ్యాపార రీతాలుగా చూస్తాం, కానీ స్వామి దాన్ని దానికింత ఎక్కువ ఒక స్టెప్ పైన తీసుకుపోయిని స్వామి చెప్పి ఇది ప్రేమతో ఉండాలి, అన్ని వ్యాపారం మాత్రం కాదు, దాని ప్రేమతో ఉండాలి. ఫార్ లవ్, బై లవ్, టు లవ్ మార్కెటింగ్, దీనికి మంచి డెఫినేషన్ స్వామి ఇచ్చారు. ఇదే స్వామి నాతో మాత్రం కాదు, మా స్టూడెంట్స్ తో కూడా స్వామి ఇట్లా చెప్పి, నాకు మాత్రం కాదు అందరికీ స్వామి ఒక మంచి ఉపదేశాలు ఇస్తారు స్వామి. ఇదే చాలా ఇంపార్టెంట్. అదే మంత్రమూలం గురువర్ వాక్యం.
0: సార్ స్వామి అప్పుడప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు చాలా హ్యూమరస్గా ఆ దున్నపోతూ అన్నారు. ఇలాంటి సందర్భాలు త్రయ బృందావనంలో జరిగినవి, స్వామి మాట్లాడినవి, ఎంతో మంది ఎల్డర్స్ కూడా స్వామి దగ్గరికి వస్తూ ఉంటారు కదా, స్వామి మాట్లాడింది నిజమవుతుంది, అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే.
1: ఇది ఒక పెద్ద హాస్య ఇన్సిడెంట్ అక్కడ త్రయ బృందావనంలో జరిగినది. మనకు ఒక పెద్ద భక్తుడు ఆఫ్రికా నుంచి, విక్టర్ కానూన్ ఒకరు, ఆయన చాలా మంచివాళ్ళు. ఒకతూరి స్వామి ఆ విక్టర్ కానూన్ వాళ్ళని పిల్లలతో మాట్లాడమని చెప్పారు. ఆయన ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతారు. ఒకతూరి వాళ్ళు స్వామితో ప్రార్థన చేసుకున్నారు, స్వామి మీ పర్మిషన్తో నేను ఒక ఆఫ్రికన్ సాంగ్ పాడతాను స్వామి. స్వామి పాడు అని చెప్పారు. అప్పుడు కానీ అది ఆ పదాలు అంతా మాకు చాలా హాస్యంగా ఉంటుంది. ఫస్ట్ నేను దానికి అర్థం చెప్తాను, తర్వాత నేను పాడతాను. ఎందుకంటే ఇప్పుడు కూడా పాడేటప్పుడు అదంతా నాకు అంతా వస్తుంది. దానికి అర్థం ఏంటంటే ఇది దీనికి సాయిబాబాకి జై అంతే దీనికి అర్థం, వా ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో. కానీ నాకు తెలిసినట్లు నేను పాడతాను. ఇట్లే వాళ్ళు పాడాడు. స్వామి కూడా చాలా నవ్వారు విన్న తర్వాత. సాయిబాబా ఈ బాత్రూము, సాయిబాబా ఈ బాత్రూము, ఈ బాత్రూము, ఈ బాత్రూము, సాయిబాబా ఈ బాత్రూము. స్వామికి చాలా నవ్వు వచ్చింది. ఇక్కడ సాయిబాబా బాత్రూము, సాయిబాబా బాత్రూము పాడుతున్నారని స్వామి చెప్పారు. చూడండి మీ బాత్రూమ్ లో కూడా నేను ఉన్నాను అని చెప్పారు స్వామి. అప్పుడు స్వామి చెప్పారు, ఇది దీనికి అర్థం ఏంటంటే సాయిబాబాకి జై ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో. వాళ్ళు స్వామి అప్పుడు ఏం చూపించారంటే మాకు ఒక భక్తుడు ఎంత భక్తితో పాడుతున్నారు. వాళ్ళకు కూడా తెలుసు బాత్రూమ్ అంటే అందరూ నవ్వుతారని తెలుసు, కానీ అది ముఖ్యం కాదు, వాళ్ళ భావమే ముఖ్యం. అట్లా అది స్వామికి అంత నవ్వు వచ్చేసింది. కానీ తర్వాత స్వామి చెప్పారు, ఎంత ముఖ్యమో భావం ఎంత ముఖ్యమని స్వామి అందరికీ చూపించారు. అదే మంత్రమూలం గురోర్ వాక్యం. ఒక్కొక్క పదాలు ఎట్లా అందరికి ఒక మంచి బోధనాలు ఇస్తాయని అది స్వామి చూపించారు మాకు.
0: సరే, మీకు వచ్చిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ స్వామి దగ్గర. ఒక స్టూడెంట్ గా, ఒక పిహెచ్డి స్కాలర్ గా స్వామి దగ్గర ఎన్నో డ్రామాస్ యాక్ట్ చేసే అవకాశం దొరికింది. దాంట్లో చాలా హిస్టారిక్ డ్రామా స్వామికి ఎంతో నచ్చింది, భజగోవిందన్ డ్రామా.
1: అవును,
0: దాంట్లో మీరు కూడా యాక్ట్ చేశారు కదా.
1: అవును,
0: ఆదిశంకర్ల వారు లైఫ్ ని డిపిక్ట్ చేస్తూ ఇది చెప్తున్నది. కంపల్సరీగా స్వామి ఈ మంత్రమూలం గురువాక్యం దానికి రిలేటెడ్ గా తప్పకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ గాని స్వామి ఇచ్చిన మెసేజ్ గాని ఉండుంటుంది.
1: అవును,
0: దాని గురించి చెప్తారా?
1: తప్పకుండా. ఇది నాకు ఒక పెద్ద ఆశీర్వాదం అని చెప్పాలి. ఎందుకంటే మేము బృందావన్ లో థర్డ్ ఇయర్ లో ఉండేటప్పుడే అప్పుడు స్వామి ఒక తూరి చెప్పారు, ఈ సంవత్సరము కాన్వకేషన్ టైంలో బృందావన్ పిల్లలు ఈ భజగోవిందం డ్రామాని వేయొచ్చని చెప్పారు. అప్పుడు మేమంతా అప్పుడు వింటర్ వెకేషన్ లో బృందావన్ లో ప్రాక్టీస్ చేసి మాకు త్రయి బృందావన్ లోపల స్వామి ముందు ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం దొరికింది. ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు వ్యాకరణ పండితుడు ఆ రోల్ నాకు ఇచ్చారు. స్వామికి చాలా సంతోషం అయిపోయింది దాన్ని చూసి. నెక్స్ట్ ఇయర్ 1987 లో నేను ఇక్కడ MBA జాయిన్ చేశాను. ఆ సంవత్సరము స్వామి ఒక వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఒక ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ప్రశాంతలయంలో. అప్పుడు స్వామికి అన్ని రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డి చేసే రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఈ డ్రామాని ఇంకొక తూరి వేయాలని స్వామి ప్లాన్. వాళ్ళు అక్కడ ఉండే పెద్ద మంచి రీసెర్చ్ స్కాలర్స్ ఒక హెడ్ వాళ్ళని పిలిచి స్వామి అన్ని రీసెర్చ్ స్కాలర్స్ కు ఒక్కొక్క రోల్ ఇచ్చేసే ఆ రోల్ ఇచ్చి నాతో నా దగ్గర లిస్ట్ తీసుకురాని స్వామి చెప్పారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్నింటినీ ప్రిపేర్ చేశారు, ఎవరెవరు ఏ రోల్ చేయాలి, రీసెర్చ్ స్కాలర్ ఏ రోల్ చేయాలని స్వామి వాళ్ళు లిస్ట్ తీసుకుని స్వామి దగ్గర వెళ్లారు. అప్పుడు స్వామి అన్నింటిని చూసి ఈ వ్యాకరణ పండిత రోల్ వచ్చింది కదా, వాళ్ళు ఎవరికైనా ఇచ్చినారు ఆ రోల్ ని స్వామి, అది మాత్రము ఈ రోల్ చేసిన వాళ్ళు గడిచిన సంవత్సరం అక్కడ బృందావన్ లో ఈ రోల్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ MBAకి వచ్చినాడు వాళ్ళనే వేసేసే అని చెప్పేశారు.
0: సేమ్ క్యారెక్టర్.
1: అదే నాకే చాలా పెద్ద ఒక అవకాశం, ఆశీర్వాదం. ఎందుకంటే ఆ డ్రామా స్వామి ప్లాన్ లో అన్ని రీసెర్చ్ స్కాలర్స్ చేసినది, అది అదే ప్లాన్ స్వామిది. కానీ నాకు, నేను రీసెర్చ్ కూడా చేయలేదు అప్పుడు, MBA చేస్తున్నాను. కానీ స్వామి నాకు ఆ ప్లాన్ అది ఆ అవకాశం ఇచ్చారు. చాలా స్వామి మంచి ఆశీర్వాదం. అప్పుడు చేసేటప్పుడు నా వ్యాకరణ పండిత రోలు స్వామి ఫస్ట్ 2-3 times స్వామి చూశారు. ఒక అది తర్వాత ఒక 2-3 times అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రశాంతిలం వేశాము. తర్వాత స్వామి మేము బాంబే అక్కడ షణ్ముఖానంద హాల్ వేస్తామని స్వామి చెప్పారు. అప్పుడు ఇంకొక మంచి ప్రాక్టీస్ చేయండి అని స్వామి చెప్పారు. అప్పుడు ఒక తూరి నన్ను చూసి స్వామి చెప్పారు, ఒక్క పదం అక్కడ దాంట్లో వస్తుంది, ఒక్కరు మన ఫ్రెండ్ నా ఫ్రెండ్ వచ్చి చెప్తారు, ఈ రోజు మంచి ఏకాదశి రోజు, మీరు అక్కడ శివ దర్శనానికి వస్తున్నారని అడుగుతారు. నేను అప్పుడు నేను వ్యాకరణం చదివితే ఆ టైంలో నేను చెప్తాను వాళ్ళకి ఆ డ్రామా ప్రకారం స్క్రిప్ట్ అంటే నేను ఏకాదశిని చెప్పాలి, ఏమేం పెద్ద ఏకాదశి అని అట్లా చెప్పాలి. నేను ముందు దాన్ని చెప్పేటప్పుడు నా చేయిని ఇట్లా పెట్టుకుని ఏకాదశి అట్లా చెప్పేది. అది స్వామికి అది నచ్చలేదు. స్వామి కొద్దిగా మార్చుకొని చెప్పారు, ఒకే వాక్యము ఒకే పద మార్చుకొని చెప్పారు. నేను దాన్నే మననం చేసి ఎట్లా మార్చాలి అట్లే అది నేను అట్లే థింక్ చేసేటప్పుడు ఒక చిన్న ఐడియా దొరుకుతుంది. స్వామి అనుగ్రహంతో ఒక చిన్న ఐడియా దొరికింది నాకు. అప్పుడు అక్కడ ఫైనల్ రోజు అక్కడ షణ్ముఖానంద హాల్లో ఆ డ్రామా వేయటప్పుడు ఈ యాక్షన్ ప్లస్ యాక్సెంట్ రెండింటిని నేను మార్చాను.
0: ఏం చేశారు సార్?
1: అది ముందు చెప్పి నేను చేసేది ఏకాదశి అట్లా చెప్పేది. ఆ రోజు మాత్రము నేను కొద్దిగా యాక్షన్ మార్చాను, ఇట్లా హ్యాండ్ చైన్ ఇట్లా చేసుకుని ఏకాదశి అట్లా కొద్దిగా యాక్సెంట్ మార్చాను. అది స్వామికి చాలా నచ్చింది. ఆ రోజు స్వామి అది డ్రామా పూర్తి అయిన తర్వాత స్వామి మనందరినీ మనందరితో ధర్మక్షేత్రాల్లో స్వామి ఒక మాట్లాడేటప్పుడు స్వామి దాని దగ్గర చూసి చాలా బాగుండింది అని యాక్షన్ బెస్ట్ ఈ రోజు అట్లా చెప్పారు. స్వామి వాక్యానికి అంత ముఖ్యమైనది. మేము స్వామి చెప్పేది అంతా ఒక చిన్న మార్చుకొని స్వామి చెప్పారు, అది మాత్రం మేము చేసినప్పుడు అంత స్వామికి అంత సంతోషం ఇస్తాం మేము, అంత ఆనందం ఇస్తాం. ఎందుకంటే మేము చేసేది అంత స్వామి సంతోషానికే ఉండాలి. అంత సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. ఇది ఒక్క చిన్న యాక్షన్ మార్చిన తర్వాత స్వామికి అంత సంతోషం అయిపోయింది. సర్వకర్మ భగవత్ ప్రీత, ఈ భగవత్ ప్రీత్యార్థం స్వామికి అంత ఆనందం కలిగిపోయింది. ఇట్లా మేము స్వామి ఏం చెప్తారో అది కరెక్ట్ గా మేము చేస్తే స్వామికి చాలా సంతోషం ఉంటుంది. ఇదే దానికి ముఖ్యమైన అర్థం. గురోర్ మంత్రమూలం గురోర్ వాక్యం, స్వామి చెప్పినది కరెక్ట్ గా చేస్తే ఇక్కడ ఉండే ఈ ప్రపంచానికి చాలా సంతోషం అయిపోతుంది, స్వామికి చాలా సంతోషం అయిపోతుంది, అందరికి చాలా సంతోషం అయిపోతుంది. ఇదే ముఖ్యం.
0: చాలా బాగుంది సార్. సార్ మనం చాంట్ చేసే ప్రతి మంత్రం, చేసే ప్రతి జపం, ఏ సాధన అయినా సరే ఆ భగవంతుని చేరటానికే.
1: అవును.
0: కానీ సాక్షాత్తు ఆ భగవంతుడే మన దగ్గరికి వచ్చి ఒక గురువుగా మనకి ఒక మంత్రం ఇస్తున్నారు, మనకు ఒక వాక్యం చెబుతున్నారు అంటే అది మన మంచి కోసం, మన శ్రేయస్సు కోసం.
1: అవును.
0: అది పాటిస్తే తప్పకుండా ఆ భగవంతుణ్ణి, ఆ లివింగ్ విత్ గాడ్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ అంటాం కదా సార్, ఆ విషయం ఇక్కడ స్వామి దగ్గర పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది.
1: కరెక్ట్.
0: సో స్వామి చెప్పింది తూచా తప్పకుండా అలాగా మనం ఆచరిస్తే అది మన లైఫ్ లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది.
1: కరెక్ట్
0: సార్. మరి ఇంకొక ఫైనల్ ఒక ఎక్స్పీరియన్స్ తో ఏదైనా ఈ మంత్రమూలం గురు వాక్యంతో మాట్లాడుకుని చేద్దాం సార్.
1: ఓకే. ఇది కూడా ఒక 1992 అట్లా జరిగింది. మనందరికి తెలుసు నువ్వు కూడా ఎంబీఏ చేసావు. ఆగస్ట్ 21 ఎంబీఏ డే అంతా మేము సెలబ్రేట్ చేస్తా ఉంటాం. ఆ ఇయర్ ఆగస్ట్ 21 సాయంత్రం దర్శనానికి వచ్చినప్పుడు పిల్లలందరినీ స్వామి పిలిచి ఒక లైన్ లో నిల్చుకుని స్వామి పాద నమస్కారాలు చేసుకోండి అని స్వామి చెప్పారు. వాళ్ళందరూ కరెక్ట్ గా మంచిగా లైన్ లో నిల్చుకుని వాళ్ళు ఒక్కొక్కరు వెళ్లి పాద నమస్కారం చేశారు. నేను అప్పుడు పిహెచ్డి స్కాలర్, నేనేం అనుకున్నానంటే పిల్లలందరూ లైన్ లో వెళ్తున్నారు, నేను స్టూడెంట్ కాదు, నేను పిహెచ్డి స్కాలర్ కదా, నేను అట్లా సైడ్ కి వెళ్లి నేను పాద నమస్కారం తీసుకుంటానని నేను ప్లాన్ చేసుకుని స్వామి దగ్గర వెళ్లాను. అప్పుడు స్వామి దగ్గర వెళ్లి స్వామి మీ అనుగ్రహం కావాలి అంట చెప్పాను నేను. అప్పుడు స్వామి నన్ను చూసి నీకేం స్పెషల్, నువ్వు కూడా లైన్ లో రా అని చెప్పారు స్వామి. అప్పుడే నాకు అర్థమైంది స్వామికి పిల్లలు, టీచర్స్, రీసెర్చ్ స్కాలర్స్ అందరూ ఒక్కటే స్వామికి. ఎందుకంటే అందరూ స్వామి పిల్లలే. స్వామి ఆ రోజు పిల్లలకి పాద నమస్కారం ఇస్తున్నారు. పిల్లలంటే స్టూడెంట్స్ మాత్రమే కాదు, టీచర్స్, రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ స్వామి పాద నమస్కారం ఇస్తున్నారు. అందరూ స్వామి పిల్లలే. స్వామి నా దగ్గర నువ్వు కూడా లైన్ లో రామని చెప్పారు. నేను అప్పుడే నాకు అర్థమైంది స్వామి దగ్గర వెళ్లేటప్పుడు అందరూ హంబుల్ గా ఉండాలి. అది నేను రీసెర్చ్ స్కాలర్, నేను టీచర్, అట్లా ఆరోగన్స్ ఉండకూడదు, ఈగో ఉండకూడదు. స్వామి సింపుల్ గా చెప్పారు నువ్వు కూడా లైన్ లో రమ్మని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఇది ముఖ్యమై అర్థమైంది. ఎందుకంటే ఒక టీచర్ గా ఉండేటప్పుడు కొద్దిగా ఈగో ఉండొచ్చు, కానీ స్వామి చెప్పినప్పుడు, స్వామి చెప్పినట్ల అందరూ చాలా హంబుల్ గా ఉండాలి. అట్లా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ స్టూడెంట్స్, టీచర్స్, మిగిలిన అందరూ స్వామి కోసం వచ్చినారు. అప్పుడు వచ్చినప్పుడు అట్లా వచ్చినప్పుడు హంబుల్ గా ఉండాలి, అందరూ ఒక్కడిగా ఉండాలి. అదే స్వామి చెప్పినది. ఒక్క వాక్యము ఎట్లా మన లైఫ్ లెసన్ కట్లా అయిపోతుందని నేను అనుకున్నాను ఆ రోజు.
0: శివకుమార్ సార్ ఇన్ని మంచి అనుభవాలు ఈరోజు మంత్రమూలం గురు వాక్యం దాని మీద మీరు చెప్పినట్టు స్వామి అనుభవాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
1: సాయిరాం. సాయిరాం గణేష్. సాయిరాం అందరికీ నా ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం.
1: సాయిరాం.
2: ఇంతవరకు శ్రోతలు 2019 శ్రీ వికారినామ సంవత్సర గురుపూర్ణిమ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమం గురుకృపలో భాగంగా శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావన్ క్యాంపస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందించిన మంత్రమూలం గురోహ్ వాక్యం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలను listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ద డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని వింటారు. పఠించిన వారు శ్రీ కె. సత్యనారాయణ ప్రసాద్.

వైద్యులు ఎందరో, కాని దివ్యవైద్యుడు ఒక్కడే. ఆ భవరోగ వైద్యుడు ఎవరో కాదు, శ్రీ సత్యసాయిబాబావారు. సర్వలోకాలకు యజమాని ఆయనే. సాయి కథే సాయి కీర్తి, సాయి కీర్తియే సాయి కథ. మీకు పరిచయమైన వారందరికీ దివ్య ప్రేమ మరియు స్నేహ సుగంధ పరిమళంను పంచండి. మొదటి అధ్యాయము భగవంతుని పిలుపు. నాకు ఎటువంటి ప్రచారమూ అవసరము లేదు. అసలు నా గురించి మీకేం తెలుసని? నా వైభవము ఘనత మీ ఊహకు అంతుపట్టనివి. మీరు నా గురించి ఏదైనా వ్రాయాలని అనుకుంటే మీ స్వంత అనుభవములను గురించి మాత్రమే ఖచ్చితంగా వ్రాయండి, అతిశయోక్తి వద్దు అంటారు భగవాన్. మీరు దైవమే అని గుర్తించడం కోసమే మీరు ఈ శరీరంలో ఉన్నారు. ఒక్క క్షణం ఈ విషయం గురించి ఆలోచించండి. మీలోని ప్రేరణలు, భావాలు, కోరికలతో మీకు మీరే ఒక గూడు అల్లుకుంటున్నారు. రెక్కలు ఎదిగే వరకు దానిని ఉపయోగించుకుని అందునుంచి బయటకి పారిపోవటానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలోకి మీరు రోదిస్తూ ప్రవేశించారు. మీ యథార్థాన్ని గుర్తించి చిరునవ్వుతో వెనుకకు వెళ్లటం ఎలాగో తెలుసుకోండి అంటూ బాబా ఇంకా ఇలా అంటారు, మీ ప్రయాణం యొక్క పరమార్థమును మీ శరీరం నెరవేర్చాలి. అయితే ఆ ప్రయాణం ఎక్కడికి? శ్మశానంలో విశ్రాంతి తీసుకోవటం కోసం కాదు. చనిపోవటం కంటే సాధించవలసిన గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. చనిపోయేలోగా మీ యథార్థతత్వాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మానందంలో లీనం కావాలి. మీ ప్రయాణంలోని ప్రతి క్షణము పవిత్రమైన కార్యములతో, పవిత్రమైన ఆలోచనలతో గడపాలి అని చెబుతారు స్వామి. నేను 1945 జూన్ 29 షిమోగా జిల్లాలోని బిదారెలో జన్మించాను. 5 వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉన్నాను. ఎవరైనా సాధువు లేక యోగి లేక సిద్ధపురుషుడు తటస్థపడినప్పుడు మా నాన్నగారు వారిని ఇంటికి తీసుకుని వచ్చేవారు. నేను 5 వయసులో ఉన్నప్పుడు ఒక సాధువు మా ఇంటికి వచ్చారు. ఆయన తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. షిరిడీ బాబా తనకు కలలో కనిపించారని, మా ఇంటికి వెళ్లమన్నారని ఆ సాధువు నాన్నగారితో చెప్పారు. ఆయన నాన్నగారికి షిరిడీబాబా ఫోటోలు 5 షిరిడీ సాయిబాబా దేవుడు, ఆయన్ని పూజించండి అని చెప్పారు. ఏం చదువుతున్నావు, ఏమవ్వాలని అనుకుంటున్నావు అని ఆ సాధువు నన్ను ఎంతో ఆప్యాయంగా అడిగారు. నేనింకా స్కూలుకు వెళ్లటం లేదు, కాని SSLC అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ వరకు మాత్రం చదవాలని అనుకుంటున్నాను అని చెప్పాను. ఆయన నవ్వుతూ, లేదమ్మా, నీవింకా చాలా చదువుతావు, నీవొక టెక్నికల్ గ్రాడ్యుయేట్ అవుతావు అన్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లలను పై చదువులు చదివించడం విషయంలో నాన్నగారికి అంత ఆసక్తి లేదు. కాని మా చదువుల కోసం మా మేనమామ చాలా పట్టుబట్టి నాన్నగారిని ఒప్పించాడు. హయ్యర్ సెకండరీ చదువు చదువుతున్నప్పుడు 3 మా మేనమామ ఇంట్లోనే ఉన్నాను. పెళ్లి కాని మా పిన్ని కూడా మాతోనే ఉండేది. ఆమె ఆధ్యాత్మిక బాటలో ఉండేది. ఆమెకు భజనలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లోకి షిరిడీ బాబా ఫోటోలు వచ్చాక ఇంట్లో రోజూ పూజా భజనలు చేస్తూ ఉండేవాళ్లం. మా నాన్నగారు రోజూ రుద్రాభిషేకం చేస్తుండేవారు.

అన్ని పండుగలు ఎంతో బాగా జరుపుకునేవాళ్లం. భద్రావతిలో ఎస్ఎస్ఎల్సి చదవటం పూర్తయిన తరువాత 1961వ సంవత్సరంలో కాలేజీ చదువు కోసం మైసూరు వచ్చాను. నేను, మా అమ్మ, అన్నదమ్ములు, అక్కజెల్లెళ్లు అందరితో కలిసి ఉండేదాన్ని. గొప్ప అవధూత అయిన ఒక దేవీ ఉపాసకుడితో మా తల్లిదండ్రులకు పరిచయం ఏర్పడింది. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన తన మహిమాన్వితమైన శక్తితో మా కుటుంబానికి ఎంతో సహాయం చేశారు. మాలో చాలా బలమైన ఆధ్యాత్మిక పునాదిని వేశారు ఆయన. మేము చదువుకునే రోజుల్లో మాకున్న ఒకే ఒక ఆకర్షణ ఈ స్వామీజీ. ఆయన ఆహారాన్ని కాని పానీయం కాని ఎప్పుడూ తీసుకునేవారు కాదు. మైసూర్ మహారాజా మైసూర్ ప్యాలెస్ ప్రధాన ద్వారం దగ్గర ఈ అవధూత కోసం ఒక గుడిని కట్టించారు. ఆ స్వామీజీ దయవలన నాకు మెడికల్ కాలేజీలో సీటు దొరికింది. 1963వ సంవత్సరంలో నేను ప్రీ ప్రొఫెషనల్ కోర్సులో చేరాను. నేను మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతూ ఉండగా మా ప్రియతమ స్వామీజీ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. మమ్మల్నందరినీ విడిచిపెట్టి మా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతిలో షాక్లో ఉన్నాము. దుర్భరమైన విషాదంలో మునిగిపోయాము. ఆయన మా గురించి ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ తీసుకునేవారంటే మేము ఈనాటికీ ఆయన గురించి ఎంతో కృతజ్ఞతతో తలుచుకుంటూ ఉంటాము. పుట్టపర్తి వెళ్లి శ్రీ సత్యసాయిబాబా వారిని ప్రార్థిస్తే స్వామీజీ ఎక్కడ ఉన్నారో చెప్తారని ఎవరో మాకు సలహా చెప్పారు. మేము ఇంకా పుట్టపర్తి వెళ్లాలన్న ఆలోచనలో ఉండగానే శ్రీ సత్యసాయిబాబా 1963లో మైసూరుకి వచ్చి శ్రీ రామచంద్రశెట్టి అనబడే నగలవర్తకునింట్లో బస చేశారు. మా పెద్దక్క అక్కడికి వెళ్లి మొట్టమొదటిసారిగా భగవాన్ దర్శనం చేసుకుని వచ్చింది. ఆ తరువాత మా పెద్దక్క తన స్నేహితురాలితో పుట్టపర్తి వెళ్లి స్వామి ఫొటోలు తెచ్చి మా పూజగదిలో పెట్టింది. బ్లిడ్జ్ న్యూస్ పేపర్ను చదివిన నా స్నేహితులు ఒకరు భగవాన్ గురించి విమర్శించేవారు. నాకు కూడా ఆయనంటే నమ్మకం ఉండేది కాదు. నేను ఆయన్ను పూజించేదాన్ని కాదు. ఆ ఫొటోలు పూజగదిలో పెట్టొద్దని మా అక్కకి చెప్పాను. ఒక వింతైన సంఘటన జరిగింది. నేను చదువులో ఎంతో చురుకుగా తెలివిగా ఉన్నప్పటికీ పరీక్షలో తప్పాను. మా పెద్దక్కకి తప్ప మిగిలిన మా కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం చాలా షాక్లా అనిపించింది. ఇదంతా భగవంతుడైన శ్రీ సత్యసాయిబాబా వారిని నేను గౌరవించకపోవడం వల్లనే ఇలా జరిగిందని మా పెద్దక్క అన్నది. మా పొరుగువారు స్వామి భక్తులు. వారు భజనలు పాడుతూ ఉండేవారు. నాకు ఆ భజనలు చాలా నచ్చేవి. మా పొరుగింటి వారితో కలిసి మనశ్శాంతి కోసం పుట్టపర్తి వెళ్లిరమ్మని మా పెద్దక్క చెప్పింది. 1968లో మహాశివరాత్రి పండుగకు మా పొరుగింటి వారితో కలిసి పుట్టపర్తి వెళ్లాను. బస్సు ప్రయాణం ఆలస్యమైంది. పుట్టపర్తి వెళ్లటానికి బుక్కపట్నం నుంచి వేరే దారి లేదు. అందువల్ల మేము మహాశివరాత్రి అయిన మరునాడు పుట్టపర్తి చేరుకున్నాము. అప్పటికే స్వామి విభూతి ప్రసాదం పంచుతున్నారు. పాద నమస్కారం కూడా ఇస్తున్నారు. నన్ను ఒక వరుసలో కూర్చోబెట్టారు. స్వామి వచ్చి సరిగ్గా నా ఎదురుగా విభూతి పొట్లాల బుట్టతో నిలబడ్డారు. నేను నా చేతులు జోడించి స్వామి ముఖం వైపు చూశాను. స్వామి ఎదురుగా ముఖాముఖి ఉన్నాను. రెండు విభూతి పొట్లాలు స్వామి నా ఒళ్ళోకి విసిరేసి పాద నమస్కారం చేసుకోమని చెప్పారు. నేను వారి పాదాలకు నమస్కరించాను. ఆ విధంగా మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్లినప్పుడే నాకు దర్శనం, స్పర్శనం, పాద నమస్కారం, సంభాషణం లభించాయి. మరునాడు నేను మైసూరు తిరిగి వచ్చేశాను. 10 రోజుల తరువాత మా నాన్నగారితో మళ్లీ పుట్టపర్తికి వెళ్లాను. రోజూ ఆయన దర్శనం చేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో ఆడవాళ్లు
మందిరం లోపలే పడుకునేవాళ్లు. నేను కూడా లోపలికి వెళ్లి తలుపు దగ్గరే నా పక్క వేసుకున్నాను. కాని నిద్ర పట్టలేదు. బ్లిడ్జ్ న్యూస్ పేపర్లో చదివిన వార్తల చేత ప్రభావితమైన నా మనస్సులో రకరకాల ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. నేను మందిరంలో అలా పడుకుని ఉండగా ఒక స్త్రీ లోపలికి వచ్చింది. తలుపు తెరచి ఉంది. నాకు కొంచెం భయం వేసింది. ఆమె కూడా లోపలే ఉండి ఉంటుంది. బహుశా ఎందుకో బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆమె తలుపు వేసి లోపలికి వెళ్లి పడుకుంది. కాని నాకు మాత్రం నిద్ర రావటం లేదు. ఇంతలో హఠాత్తుగా స్వామి లోపలికి వచ్చారు. నా వైపు ఎంతో దయతో చూస్తూ నా దగ్గరే నిలబడ్డారు. ఆయన ఏం చేయదలుచుకున్నారోనని ఆసక్తిగా గమనిస్తున్నాను. ఆయన అలాగే నిలబడి ఉన్నారు. ఆయన చుట్టూ ఒక తేజోవలయం కనిపించింది. నా వైపు చూస్తూ అలాగే చాలాసేపు నిలబడ్డారు. ఆయన్ను సందేహించటానికి కాని భయపడటానికి కాని నాకు కారణమేమీ కనిపించలేదు. ఆయన ఎంతో కరుణతో ఉన్నారే తప్ప హాని కలిగించేలా లేరు. ఆయన దివ్య సన్నిధి గురించి నాకు అవగాహన కలిగేలోగా స్వామి మెల్లగా కదిలి వెళ్లి పలుచని గాలిలో మాయమైనారు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు రథంలో ఉన్న చిత్రం ఉన్న దగ్గర గోడలోకి అదృశ్యమైనారు. నేను డిటెక్టివ్ నవలలు చాలా చదివేదాన్ని. ఆ గోడలో ఏదైనా రహస్య ద్వారం ఉందేమోనని తట్టి చూస్తే అక్కడ తలుపు ఏమీ లేదు. వెనుకకు వచ్చి ఒక స్త్రీ వలంటీర్ను ఆ గోడలో వేరే ఏదైనా తలుపు ఉన్నదా అని అడిగాను. ఆమె లేదు అని చెప్పింది. మరుసటి రోజు మందిరం లోపల పడుకున్న కొందరు స్త్రీలను ముందు రోజు రాత్రి భగవాన్ మందిరంలోనికి వచ్చారా అని అడిగాను. రాత్రివేళ స్వామి ఎప్పుడూ మందిరంలోనికి రారని, ముందు రోజు రాత్రి కూడా రాలేదని చెప్పారు. కాని నేను ఆయన చూశానని చెప్పారు. వాళ్లంతా నేను ఆయన్ను కళ్ళలో చూసి ఉండవచ్చునని నవ్వేశారు. స్వామి సజీవంగా రక్త మాంసాలతో నాకు కనిపించారని అప్పుడు నేను నిర్ధారణ చేసుకున్నాను. కాని ఆయన గోడ లోపలికి ఎలా మాయమయ్యారన్నది నాకు అర్థం కాలేదు. అది ఎవరి ఊహకు అందనట్టి విషయం. నిజంగా ఆయన మానవాతీతుడు. మా అక్క చెప్పినట్లుగా ఆయన మన అంచనాకు అందని వారని నాకు అర్థమైంది. మరుసటి రోజు మేము మైసూరు వచ్చేశాము. పుట్టపర్తిలో జరిగినదంతా నాన్నగారికి చెప్పాను. ఆయన నిజంగా భగవంతుడా అని స్వామిని గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఆయన్ని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపించింది. ఈలోగా మా అమ్మగారికి స్వామి బాల్కనీలో నించున్నట్లు కలలో కనిపించి ఆమెను పత్తి రమ్మని పిలిచారు. ఆమె నిద్రలేచి ఈ కళ గురించి మా నాన్నగారితో చెప్పింది. మొత్తం కుటుంబమంతటినీ పుట్టపత్తి తీసుకువెళ్లాలని నాన్నగారు నిశ్చయించినారు. మేమందరం కలిసి పుట్టపత్తి వెళ్లాము. మూడవ రోజు స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆయన నన్ను చూడగానే కన్నడంలో అష్టమత గలల్లి విద్యామదవుదు వందు, అంటే ఎనిమిది రకములైన మదములలో విద్యామదం ఒకటి అని అన్నారు. నీవు పరీక్షలో ఎందుకు తప్పావు? ప్రాక్టికల్ పరీక్షలో 5 మార్కులు వేయటం నా చేతుల్లోనే ఉంది అంటూ తన పిడికిల్ని చూపిస్తూ అన్నారు స్వామి. ఈ మార్కులు నీకు వెయ్యనివ్వలేదు. ఒక కారణంతోనే నేను ఈ పని చేశాను. నిన్ను సరిదిద్దాలన్నదే ఆ కారణం అన్నారు. తరువాత స్వామి అమ్మతో మాట్లాడారు. అవధూత మిమ్మల్ని విడిచి వెళ్లిన దగ్గరుంచి మీకు వండుకోవటం తినటంలో ఆసక్తి పోయింది. ఎందుకంటే మీరంతా ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టేశారేమో అని భయపడటం వలన. ఆయన అవధూతాన్ని మొదటిసారిగా స్వామి నోట వెంట విన్నాము. లేదు, ఆయన సజీవంగానే ఉన్నాడు. హిమాలయంలో తపస్సు చేసుకుంటున్నాడు అన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మా సోదరుడు అడిగాడు. ఎందుకు? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వెళ్లేటప్పుడు అతడు మీ గురించి ఆలోచించలేదు, పూర్తి వైరాగ్యంతో ఉన్నాడు. అదేవిధంగా మీరు కూడా వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నారు స్వామి. అతన్ని మీకు చూపించనా అని స్వామి అడిగారు. వద్దు స్వామి, మీరు చెప్పినట్లుగా అతన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోవటం లేదు అన్నది అమ్మ. ఇక మీదట నన్నే మీరు గురువుగా ఎంచుకోండి అన్నారు స్వామి. స్వామి మా నాన్నగారిని పిలిచి మాట్లాడారు. మేమంతా ఎంతో సంతోషంగా
వెనుకకు తిరిగి వచ్చాం. అప్పటి నుంచి ఆయన నిరంతరం మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ ఉన్నారు. ఈసారి నేను మైసూర్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఎక్కడ ఉన్నదో కనుక్కొని సమితి కార్యకలాపాల్లో పాలు పంచుకునేదాన్ని. ఒకసారి ఒక కుటుంబం పెద్దతో నాకు వాగ్వివాదం జరిగింది. స్వామి నిజంగా దేవుడే అయితే ఆయన ఆధ్యాత్మికతకు ఎందుకు ప్రాధాన్యతను ఇవ్వటం లేదు అని. ఈసారి నేను ఆయుర్వేదిక్ కాలేజీ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ విశాలాక్షి గారితో కలిసి మళ్లీ పుట్టపర్తి వెళ్లాను. నేను చెప్పిన దాంట్లో సత్యమును తెలుసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో. స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ గదిలో అప్పుడు 5 డాక్టర్లు ఉన్నారని స్వామి అన్నారు. స్వామి పైకి వెళ్లినప్పుడు 5వ డాక్టర్ ఎవరా అని మాలో మేము చర్చించుకోగాం. స్వామి పైకి వెళ్లినప్పుడు స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ గదిలో అప్పుడు 5 డాక్టర్లు ఉన్నారని స్వామి అన్నారు. స్వామి పైకి వెళ్లినప్పుడు 5వ డాక్టర్ ఎవరా అని మాలో మేము చర్చించుకోసాగాము. స్వామి క్రిందికి వచ్చాక, ఇదిగో ఈ అమ్మ డాక్టర్ అన్నారు. తరువాత స్వామి నా వైపుకు తిరిగి ఆధ్యాత్మిక విషయాల గురించి ముచ్చరించారు. శరీరం నీటి బుడగ వంటిది. శరీరం మట్టితో చేయబడింది, నశించిపోయేది. జీవిత పరమార్థము ఆత్మ సాక్షాత్కారము. ప్రతి ఒక్కరూ ఈ గమ్యాన్ని చేరుకోవాలి అన్నారు. ఏముంది వివాహంలో క్షణిక సుఖం అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆయన భగవంతుడేనన్న గట్టి నమ్మకం కలిగింది. మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన పరమాత్మ ఆయన. స్వామి నన్ను లోపలికి పిలిచి నా వ్యక్తిగత విషయముల గురించి మాట్లాడారు. తరువాత 2 నేను పుట్టపర్తి వెళ్లలేదు. కాని స్వామి ప్రతిరోజు నాకు కలలో కనిపించేవారు. మా అమ్మగారు దేవీ ఉపాసకురాలు. నాకు కూడా దేవీ రూపం అంటే చాలా ఇష్టం. ఒకరోజున నాకు కలలో జగజ్జనని సర్వాలంకార భూషితగా దర్శనమిచ్చింది. నేను ఆమె వెనక నడుస్తున్నాను. తరువాత ఆమె తన తలపై కిరీటాన్ని తీసివేసింది. నాకు ముఖం శిరోజాలు కనిపించాయి. ఓహ్, ఆయనే ఈమె అనుకున్నాను ఆశ్చర్యంతో. స్వామి నవ్వారు. ఈలోగా ఇద్దరూ ఒకటైనారు. ఎందుకు సందేహిస్తావు? ఆయన మళ్లీ తలపై కిరీటాన్ని పెట్టుకున్నారు. జగజ్జనని మళ్లీ చిరునవ్వుతో దర్శనమిచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఆయన్ని శివశక్తి స్వరూపుడని ఎందుకు అంటారో. 1969 నేను MBBS పూర్తి చేశాను. మైసూర్లోని ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్లో 1970 గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. నేను ఉద్యోగంలో చేరిన 15 స్వామి ముంబై వెళ్లారు. నేను మా పెద్దక్కతో కలిసి స్వామిని చూడటానికి బొంబాయి వెళ్లాను. నేనింకా ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉండటం వలన ప్రభుత్వం వారు సెలవు ఇవ్వరని నాన్నగారు అన్నారు. కాని నేను ఏమీ పర్వాలేదన్నాను. కాని నాకు ఆశ్చర్యం కలిగేలా నేను తిరిగి వచ్చాక ప్రభుత్వం నాకు సెలవు మంజూరు చేశారు. నేను నా పనిని కొనసాగించాను. నాకు సెలవు ఎలా దొరికిందని నాన్నగారు అడిగారు. అది ఒక అద్భుతం అని చెప్పాను. ఆయన మౌనంగా ఊరుకున్నారు. నన్ను మైసూర్లోని మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. నేను సేవాదళ్లో చేరాను. ఒకసారి స్వామి మందిరంలో సేవాదళ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. స్వామి నా దగ్గరకు వచ్చి, నువ్వు డాక్టర్వి కావా అని అడిగారు. అవును అని చెప్పగానే నన్ను వెళ్లి ఇతర డాక్టర్లతో పాటు కూర్చోమని చెప్పారు. నన్ను వెళ్లి హాస్పిటల్లో పనిచేయమని చెప్పారు. మహిళా విభాగానికి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ జయలక్ష్మి గారికి స్వామి నన్ను పరిచయం చేశారు. పండుగ రోజుల్లో పుట్టపర్తి వచ్చి భగవాన్ చేత ప్రారంభించబడి ఆ పండుగ రోజుల్లో మాత్రమే నిర్వహించబడే వైద్య శిబిరాల్లో పనిచేసేదాన్ని. స్వామి వైద్య పరీక్షల నిమిత్తం కొంతమంది రోగులను నా వద్దకు పంపిస్తూ ఉండేవారు. రోగుల చికిత్స గురించి స్వామి అడుగుతుండేవారు. ఒకసారి స్వామి మా అమ్మగారిని ఒక్కదాన్నే ఇంటర్వ్యూకి పిలిచి మా తమ్ముళ్లను స్వామి బృందావన్ కాలేజీలో చదువుకోవడానికి పంపించమని చెప్పారు. అమ్మ అందుకు అంగీకరించి నా తమ్ముళ్ళిద్దరినీ చదువుకు పంపించింది. 1973 స్వామి కలలో కనిపించి నన్ను సమ్మర్ కోర్సుకు హాజరుకమ్మని చెప్పారు. నాకు ఈ సమ్మర్ కోర్సు గురించి ఏమీ తెలియదు. నాకు సెలవు దొరకటం కూడా చాలా కష్టమే. నేను మౌనంగా ఊరుకున్నాను. మరుసటి రోజు కూడా స్వామి నాకు కలలో కనిపించి
నన్ను సోమరివి అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితికి వెళ్లి కనుక్కోమని చెప్పారు. నేను వెళ్లి అడిగినప్పుడు వాళ్లు అప్పటికే అప్లికేషన్లు ఇవ్వటం, అభ్యర్థులను ఎంపిక చేయటం కూడా అయిపోయిందని చెప్పారు. అందువల్ల నేను ఇంకేమీ మాట్లాడక ఊరుకున్నాను. కాని నాకు వచ్చిన కళ నిజమో కాదో తెలుసుకోవాలని నేను అనుకున్నాను. బహుశా May 21 అనుకుంటాను సమ్మర్ కోర్సు ప్రారంభానికి ఒకరోజు ముందుగా వైట్ ఫీల్డ్కి వెళ్లాను. సాయంత్రం దర్శనం కోసం కాసేపు సాయిరాం షెడ్లో కూర్చున్నాను. దర్శనం ఇచ్చిన తరువాత వెనుకకు వెళ్లబోతూ స్వామి నా దగ్గరకు వచ్చి ఎప్పుడు వచ్చావని అడిగారు. ఇప్పుడే అని చెప్పాను. ఉండు, నువ్వు ఏమి చేయాలో రేపు చెప్తాను అన్నారు. మర్నాడు నేను ఇతర డాక్టర్లతో కలిసి బయట కూర్చొని ఉన్నాను. ప్రారంభోత్సవానికి సరిగ్గా 5 నిమిషాల ముందు స్వామి మమ్మల్ని పిలిపించారు. మేము లోపలికి వెళ్లగానే ఫంక్షన్ ప్రారంభమైంది. సాయంత్రం మాకు బ్యాడ్జీలిచ్చి నన్ను ఒక నెలపాటు ఇక్కడే ఉండి డార్మిటరీ డిస్పెన్సరీకి ఇన్ఛార్జిగా ఉండమని చెప్పారు. నేను టెలిగ్రామ్ పంపించి ఉండిపోయాను. భగవాన్తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. మమ్మల్ని సేవ చేయటం కోసం గ్రామీణ ప్రాంతాలకు పంపించేవారు. మాతో మాట్లాడేవారు. అన్నింటినీ స్వామి స్వయంగా పర్యవేక్షించేవారు. ఉదయం దర్శనం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఇంచుమించు అన్ని కార్యక్రమాల్లో ఆయన ఉండేవారు. తన ప్రేమను కురిపించేవారు. ఆదివారాల్లో సాంఘిక కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. అటువంటి సమయాలలో స్వామి బహిరంగంగా ప్రసంగించి భాగవతం నుంచి కథలను చెప్పేవారు. సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉండేవి. 1974 సమ్మర్ కోర్సు కూడా స్వామి నన్ను ఆహ్వానించారు. నేను మరొక డాక్టర్ జగదీశ్వర్తో కలిసి డిస్పెన్సరీలో ఉండేదాన్ని. ఒకరోజున శ్రీమతి నాగమ్మ అనబడే భక్తురాలి అంత్యక్రియల కోసం ఆమె మృతదేహంతో పాటు శ్మశానానికి వెళ్లవలసిందిగా స్వామి చెప్పారు. స్వామి చెప్పినట్లే మేం చేశాం. మర్నాడు స్వామి వచ్చారు. ఆమెది చాలా మంచి ఆత్మ అని చెప్పి స్వామి అంత్యక్రియలు జరిపించారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక విషయముల గురించి స్వామి చేసే ప్రసంగములు వింటూ ఉండేవాళ్లం. ఒకవేళ అర్థం కాకపోతే స్వామి డైనింగ్ హాలుకు వచ్చి మాకు అర్థం కాని విషయాలను వివరించి చెప్పేవారు. ప్రశ్నలు అడగటాన్ని స్వామి ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మాకు ఏవైనా సందేహాలు ఉంటే అప్పటికప్పుడే అక్కడికక్కడే తీరుస్తుండేవారు. ఒకరోజు మధ్యాహ్నం నేను నా గది నుంచి క్లాసుకు వస్తుండగా స్వామి వరండా నుంచి వెళ్లవలసి వచ్చింది. స్వామి అక్కడ నుంచొని ఉండటం నేను చూశాను. ఆయన చుట్టూ కాంతివంతమైన తేజోవలయం చాలా వెడల్పుగా ఆవరించి సూర్యకిరణాల మాదిరిగా ఉండటం నేను చూశాను. అది ఆయన పాదాల క్రింద కూడా వ్యాపించి ఉన్నది. స్వామి భూస్థాయి కొంచెం ఎగువన ఉన్నారు. ఇది చూసిన నేను దిగ్భ్రాంతికి లోనైనాను. మోకాళ్లపై వంగి చేతులు జోడించాను. కొద్దిసేపటి తర్వాత స్వామి నా వైపు చూసి, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగారు. అప్పుడే నా గది నుంచి వస్తున్నానని చెప్పాను. స్వామి నవ్వి, మంచిది, నమస్కారం చేసుకో అన్నారు. అప్పటికి ఆ వలయం మాయమైపోయింది. నేను నమస్కారం చేసుకుని తరగతి గదికి వెళ్లిపోయాను. ఈ దివ్యదర్శనం పొందటం కోసమే స్వామి నన్ను సమ్మర్ కోర్సుకు రమ్మన్నారేమోనని నాకు అనిపించింది. అప్పుడప్పుడు స్వామి తన దివ్యత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. సమ్మర్ కోర్సు కన్వీనర్ అయిన డాక్టర్ గోకాక్ ఒకరోజు నన్ను క్యాన్సర్ వ్యాధితో మరణించిన ఒక భక్తునికి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం తీసుకువెళ్లారు. అతను ఢిల్లీ నుంచి వచ్చాడు. మేము అక్కడ వేచి ఉండగా స్వామి కిటికీ దగ్గరకు వచ్చి డాక్టర్ గోకాక్తో, ఈ లేడీ డాక్టర్తో ఎక్కడికి వెళుతున్నామని అడిగారు. ఆయన చెప్పారు. అప్పుడు స్వామి అన్నారు, అవును, అసలు జననము మరణము అనేవే లేకుంటే నాకు ఇక్కడ అసలు పనేముంది అన్నారు. మేము నివ్వెరపోయాం. తప్పకుండా, ఆయన భగవంతుని అవతారమే. సృష్టికర్త లయకారుడు కూడా ఆయనే. తరువాత మమ్మల్ని వెళ్లి మా పనులు చూసుకోమని చెప్పారు. మన ప్రభు స్వభావం అది. ఆయన చాలా సామాన్యంగా నిరాడంబరంగా ఉండే కరుణామయుడు, ప్రేమమూర్తి, దయాసముద్రుడు. కొన్ని రోజుల పాటైనా ఆయనకు అతి సన్నిహితంగా గడిపే అవకాశం లభించటం వలన నిజంగా మేము అనుగ్రహించబడ్డాము.

ఇంతవరకు మీరు ది డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సాయిరాం.

0: ఇప్పుడు ఉద్యోగ ధర్మ నిర్వహణలో యూనిటీ, ప్యూరిటీ, డివినిటీలకు ఉన్న ప్రాధాన్యత గురించి వివిధ వృత్తులలో స్థిరపడిన స్వామి పూర్వ విద్యార్థులతో చర్చా కార్యక్రమం విందాం. శ్రీ కోటా శివకుమార్ ఈ చర్చా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో శ్రోత అందరికీ కూడా ఈరోజు మరొక చక్కని కార్యక్రమం, ఒక ప్యానెల్ డిస్కషన్. స్వామి భగవద్గీత సందర్భంగా మనకి చెప్తూ 18 యోగాలున్నా కూడా అందులో మనందరికీ కూడా కర్మపరమైన కర్మయోగం అనేది చాలా ముఖ్యమని చెప్తారు. మనం చేసే పనులలో, జీవితంలో మనం సాగించే జీవితంలో, బ్రతుకులో, బ్రతుకు కోసం మనం చేసే జీవనోపాధిలో, అన్నిట్లో కూడా ఈ కర్మ అనేది ముఖ్యమవుతోంది. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలి అనేది ఈ రోజు, ఈసారి మనం ఎన్నుకున్న యూనిటీ, ప్యూరిటీ అనే డివినిటీ అన్న శీర్షికకు ఎంతో దగ్గరదని స్వామి చెప్తారు. మొట్టమొదట గనక మనం చేసే కర్మలో మన మనస్సు, మాట, కార్యము అనేవి దగ్గరికి తీసుకురాగలిగితే, ఒక చక్కని విచక్షణ మనం అలవర్చుకోగలిగితే, మనస్సు, బుద్ధి మధ్య వ్యత్యాసం చూసుకుని బుద్ధిని అనుసరించగలిగితే, జ్ఞానం కర్మలో ఉదయించి ఆ కర్మ పరిపక్వం చెందుతుంది, అక్కడి నుంచి ప్యూరిటీ అనేది తప్పకుండా వస్తుంది, దాని ద్వారా డివినిటీ అనేది వ్యక్తం అవుతుంది అని స్వామి చెప్పిన మాటలు మనము నిజంగా ఈ జీవితంలో ఇటువంటి ప్రొఫెషన్స్ నడిపిస్తున్న, జరుగుతున్న, ఏ విధంగా దానికి ఉపయోగపడుతోంది అనే విషయం గురించి మాట్లాడుకోవడానికే ఈనాటి ప్యానెల్ డిస్కషన్. నాతో ఈరోజు ప్యానెల్ డిస్కషన్ కోసం ముగ్గురు వ్యక్తులు ఉండడానికి అది చిన్న మాటలాగా అనిపిస్తుంది, వారు చక్కని ప్రొఫెషన్స్ లో ఉన్నారు. అయితే వారి గురించి పెద్దగా నేను గొప్పగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వారంతా స్వామి స్టూడెంట్స్. అది స్వామి స్టూడెంట్ అనిపించుకోవడమే అంతకన్నా గొప్ప విషయం లేదు. కాబట్టి వారిని ఒక్కొక్కరిగా నేను మొట్టమొదటి పరిచయం చేస్తాను. డాక్టర్ భార్గవ్ గారు, ఈయన 1983-90 స్వామి ప్రశాంతి నిలయం క్యాంపస్ లో ఎంఎస్సీ చేసి, దాని తర్వాత ఉత్కల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి జియో కెమిస్ట్రీలో, ఆయన ప్రస్తుతానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ సైంటిస్ట్ గా ఉన్నారు. అట్లాగే ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద వస్తుంది. మొత్తం 27 ఏళ్ల ఆయన ఎక్స్పీరియన్స్ లో ఆయన వాటర్ సప్లై, మినరల్ ఎక్స్ప్లోరేషన్ లాంటి సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చాలా వాటిల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన ద్వారా కొన్ని విషయాలు ఈ రోజు ఉందాము. తర్వాత ఐఎస్ రామకృష్ణ గారు, ఈయన 1993 బీఏ ఆనర్స్ స్వామి దగ్గర చేసి ప్రశాంతి నిలయంలో, తర్వాత ఎంబీఏ ఆయన చేసిన తర్వాత, ఆయన 20 ఏళ్లగా స్టార్ టీవీ, జీ టీవీ లాంటి అతి గొప్ప మీడియా పార్ట్నర్స్ తో ఉన్నారు, మీడియా కంపెనీస్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఐఆన్ బ్రాడ్బ్యాండ్ అనే కంపెనీలో సేల్స్ హెడ్ గా, ఆయన ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణ స్టేట్స్ మొత్తానికి సేల్స్ హెడ్ గా ఉంటున్నారు ఐఎస్ రామకృష్ణ గారు. తర్వాత సత్యదీప్ గారు, 3వ ప్యానెల్ మెంబర్ మనకి. ఈయన 2007 ప్రశాంతి నిలయం క్యాంపస్ లో ఎంబీఏ చేసి, ఒక 9.5 ఏళ్ల పాటు టీవీఎస్ లో, టీవీఎస్ కంపెనీలో ఆయన హెచ్ఆర్ లో ఉండి అక్కడ చక్కని పనులు చేసి, ప్రస్తుతానికి బెంగళూరులో టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్న కంపెనీలో ఏవీపీ, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ గా ఉంటున్నారు. వీరు సొంతగా ఒక పుస్తకం ప్రచురించడం కావించడమే కాకుండా ఆయన ఎన్ఎల్పీ సర్టిఫికేట్ ట్రైనర్ గా, అట్లా పర్ఫార్మెన్స్ కోచ్ లాగా ఉంటున్నారు. ఈ విధంగా మనకి ఈ రోజు ఉన్న ముగ్గురు ప్యానలిస్టులు కూడా ఎంతో ఘనత కలవారు. వారు కర్మ, వారు చేసే కర్మలో ఒక నిపుణత పొందినవారు. కాబట్టి వారి ద్వారా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అన్న విషయాలు ఏ విధంగా మనం సాధించవచ్చు అనేది మనం తెలుసుకుందాము. మీ ముగ్గురికి స్వాగతం అండి నేటి ప్యానల్ డిస్కషన్ లోకి. మొట్టమొదట భార్గవ్ గారు, మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తాను. మీరు చూసినట్టు మీరు సైంటిస్ట్, సైంటిఫిక్ ఫీల్డ్ లో ఈ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనేది ఏ విధంగా మనము దైనందిక జీవితంలో ప్రాక్టీస్ చేయొచ్చు?
2: గత 27 ఏళ్ల నుంచి నేను ఈ సైంటిఫిక్ ఫీల్డ్ లో ఉన్నానండి. అంటే పర్యావరణ సంరక్షణ, గ్రౌండ్ వాటర్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్ప్లోరేషన్, ఆ ఫీల్డ్ లో ఉంటూ నాకు కొన్ని విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. స్పెసిఫిక్ గా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కానీ మనం చూస్తే అనేక రంగాల్లోని చాలా అడ్వాన్స్మెంట్ పొందిందండి. అంటే ఫార్మసీ, బయోమెడికల్ రీసెర్చ్ అనుకోండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అలాంటి వాటిలోని, న్యాచురల్ రిసోర్సెస్ యూటిలైజేషన్, ఎక్స్ప్లోరేషన్ అనుకోండి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనుకోండి, అన్నిట్లోని చాలా ముందుకెళ్ళిపోయింది ఈ రీసెర్చ్ అనేది. అయితే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చాలా మట్టుకు మనకి చాలా ఉపయోగంగా ఉన్నా దానివల్ల కొంచెం మేలు జరిగినా కొంత నష్టాలు కూడా జరుగుతున్నాయి మనకి. అది ఎలా చెప్పాలంటే మనకి క్వాంటిటీ క్వాలిటీ అనేది మధ్యన బ్యాలెన్స్ ఉండాలి. ఈ క్వాంటిటీ క్వాలిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, గ్రౌండ్ వాటర్ అనుకోండి ఆర్ మినరల్ రిసోర్సెస్ అనుకోండి. ఎందుకంటే నేను జియాలజీకి సంబంధించింది ఆ ఫీల్డ్ లో ఉన్నానని నాకు ఈ ఎగ్జాంపుల్ తడుతున్నది. రెండోది ఇది బర్నింగ్ టాపిక్ కూడా,
1: బర్నింగ్ టాపిక్.
2: సో గ్రౌండ్ వాటర్ విషయం తీసుకోండి, మనం చాలా నీళ్లు వేస్ట్ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మనకేమో స్కూల్లోని తర్వాత చాలా టీవీస్ లో మీడియాలో మీరు చూస్తూ ఉంటారు, మనమేమో వాక్ ఫర్ రివర్స్ లేదంటే కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి వీ షుడ్ సేవ్ గ్రౌండ్ వాటర్, వీ షుడ్ సేవ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇలాంటివన్నీ మనం సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకో సైడ్ నుంచి మనం దాన్ని వేస్ట్ చేస్తూ
1: ఉంటాం ఉంటుంది.
2: సో ఇక్కడ ఒక విధంగా త్రికరణ శుద్ధి అనేది లేకపోవడం అనేది కనిపిస్తున్నది. ఒక సైడ్ ఏమో మనకి అన్ని కంఫర్ట్స్ కావాలి, ఇంకో సైడ్ ఏమో మనం చూడలేకపోతున్నాం లేదంటే మనం ఆలోచించలేకపోతున్నామా అనేది వస్తుంటే నాకు తట్టింది ఏంటంటే దీంట్లో యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ లేదు ఏమో అని నాకు అనిపిస్తున్నది. ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో గత 27 ఏళ్ల నుంచి ఉన్నాను. దీన్ని గవర్నమెంట్ మీద మనం బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే గవర్నమెంట్ లో చాలా చాలా పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేసింది. సో దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి ప్రాబ్లం అవుతున్నది. సో ఇక్కడ యూనిటీ అనేది మనకి లేదు. ఈ యూనిటీ గాని వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ఈ యూనిటీని ఎలాగ మనం తీసుకురావాలి అనేది పెద్ద
1: ఇష్యూగా ఉంటుంది. సో మీరు అంటున్నది ఏంటంటే మనకి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అతి ఎక్కువ శాతంలో ఉన్నా, ప్లాన్స్ అన్ని ఉన్నా కూడా ఎక్కడో వాటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడము, అక్కడ చిత్తశుద్ది లేకపోవడం వల్ల మనకి ఆ క్వాలిటీని తీసుకురాలేకపోతామని.
2: అవునండి, కరెక్ట్ గా
1: చాలా చక్కని విషయం చెప్పారండి. అంటే ఇది కేవలం ఒక ఈ వనరులు వాటర్ నీరు వంటివే కాకుండా మన జీవితాల్లో, మామూలు జీవితాల్లో ఉండే క్వాలిటీలో కూడా ఎఫెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రామకృష్ణ గారు, మీరు మీడియాలో ఉన్నారు, ఈ రోజు సామాన్య మానవుడు చూసుకుంటే గనక మీడియాకి సామాన్య మానవుడి జీవితానికి ఎక్కువ మనం విడదీయలేము, అంతగా వెళ్లిపోయింది మీడియా అందరి జీవితాల్లోకి. కాబట్టి దీని పద్ధతి ఎలా ఉంది, ఇది ఎంతవరకు యూనిటీ ప్యూరిటీ డివినిటీ తీసుకురాగలుగుతోంది మీరు ఒకసారి చెప్తారా?
3: ఇక్కడ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ అనేటువంటి టాపిక్ ని మనం డిస్కస్ చేసే ముందు అసలు ఈ మీడియా ఎలా ఇవాల్వ్ అయింది, గత 50 సంవత్సరాలుగా చూసుకుంటే మనకి మీడియా అనేటువంటిది, నేను ఈ చర్చని ఒక 4 విభాగాలుగా నేను విభజించదలుచుకున్నాను. మొదటిది సినిమా. సినిమా అనేటువంటిది ఎలా ప్రభావం చూపింది, దీంట్లో ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనేటువంటిది ఎలా ఇవాల్వ్ అయితే వస్తోంది. దాని తర్వాత న్యూస్ అండ్ ప్రింట్ మీడియా, ప్రింట్ అండ్ టెలివిజన్ మీడియా రెండోది. మూడోది వచ్చేసి మనకి కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి డిజిటల్ మీడియా ఒకటి. నాలుగోది ఈ రీసెంట్ పాస్ట్ లో వచ్చినటువంటి సోషల్ మీడియా. ఈ నాలుగు మీడియాల్లో అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ ఎలా వస్తుంది అనేటువంటి చూసుకుంటే, మొదటిది సినిమాలు చూస్తే మనకి ఎంతో కాలంగా ఎన్నో రకాల సినిమాలు వచ్చినాయి. దాంట్లో భక్తిరస ప్రధానంగా వచ్చినటువంటి సినిమాలు, దాని తర్వాత ఒక మెసేజ్ ని పాస్ చేస్తూ ఒక కుటుంబ విలువల్ని వ్యక్తపరుస్తూ వచ్చినటువంటి సినిమాలు కొన్ని. ఇలాంటివి వస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కువ భక్తిరస ప్రధానమైనటువంటి సినిమాలనే మనకి మనసులో రిజిస్టర్ అయిపోయినటువంటి సందర్భం మనకి. అందువల్ల అలాగే చూసినప్పుడు ఇంతకుముందు ఈ న్యూస్ రిపోర్టింగ్ గాని ప్రింట్ మీడియా గాని మనకి చూసినట్లయితే ఒక మన భారత ప్రజలందరూ కూడా ఒక స్వాతంత్ర్యం కోసం పోరాటం, ఐకమత్యంతో ఉండటం, తర్వాత అందరూ కలిసికట్టుగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ దాన్ని సంపాదించుకున్నట్టుగా మనం తీసుకుంటూ వస్తోందా ఈ ప్రింట్ మీడియా. సో ఇలా చూస్తూ ఉంటే మనకి ఈ మీడియాలో అందరూ కలిసి ఒకటి సంపాదించుకోవటం, ఒక సాధించటం అనేటువంటిది మనకు కనిపిస్తూ వస్తుంది. కాకపోతే ఈ తర్వాత వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ చూస్తూ ఉంటే టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది, దాని తర్వాత రకరకాల విభిన్నమైనటువంటి మనస్తత్వాలు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి సంస్థల వల్ల కూడా మనకి మార్పులు కూడా కనిపిస్తూ వస్తున్నాయి. సో ఈ విధంగా చూస్తే ఒక ఎట్లా ఇవాల్వ్ అవుతోంది అని చెప్పి చూస్తే మనకి ఈ ఒక రకంగా పాజిటివ్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ కూడా కొంచెం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. అది
1: చక్కగా చెప్పారండి. అయితే మనము వనరులు గురించి మాట్లాడుకున్నాము, ప్రకృతి సిద్ధమైన వనరులు నీరు వంటివి, అట్లాగే మీరు చెప్పినట్టు మాధ్యమాలు మాట్లాడుకున్నాము. ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి అంటే ఒక విధంగా మానవ వనరుల కోసమే, మానవుల కోసమే ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఈ మానవుల క్వాలిటీ ఎలా ఉంటుంది, మనం ఉంటున్న ఈనాటి సమాజంలో మన ప్రొఫెషనల్ లైఫ్ లో మానవుల క్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్ పనిపైన ఎలా ఉంటుంది, పని ఇన్ఫ్లుయెన్స్ వారిపైన ఎలా ఉంటుంది అని ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ కన్నా వేరే వాళ్ళతో మనం మాట్లాడడం అంత సంభవం కాదేమో. కాబట్టి ఈ రోజు మనతో ఈ విషయాలు చర్చించడానికి సతీప్ గారు ఉన్నారు. సతీప్ గారు మీతో ఈ విషయాన్ని చర్చ ఈ రోజు చూసుకుంటే కార్పొరేట్స్ లోకి చూసుకుంటే మనందరం ఇక్కడ మన పిల్లలందరూ కూడా వెళ్ళి జాయిన్ అవుతున్నారు, చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. వారు ఈ వర్క్ ఇక్కడ యూనిటీ ప్యూరిటీ డివినిటీ డెవలప్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా మీ ఆలోచనలు కొన్ని చెప్తారా, ఏ విధంగా దీన్ని చూడొచ్చు పనిలో?
4: ఓం శ్రీ సాయిరాం. ఇది యూనిటీ ప్యూరిటీ డివినిటీ అని మనం మాట్లాడుకుంటే భార్గవ్ గారు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. పాలసీస్ ఫార్ములేట్ చేయడం ఒక విభాగం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అన్నది దాట్ కమ్స్ డౌన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆర్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ది ఆర్గనైజేషన్. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇఫ్ యూనిటీ ప్యూరిటీ డివినిటీ హ్యాస్ టు బి సీన్ ఇన్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ లో మనం యూనిటీ ప్యూరిటీ డివినిటీ చూద్దాం అనుకుంటే కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ట్రాన్సెండ్ ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్.
1: ఓకే,
4: అది చాలా అవసరమైంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సో సాధారణంగా ఆఫీసుల్లోని ఆర్గనైజేషన్లో జరిగేది ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ప్రకారం ఆలోచించేవాళ్లు కొంతమంది, ప్లాన్ చేసేవాళ్లు కొంతమంది, పాటించేవాళ్లు కొంతమంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుతాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవడం వలన ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తారు, ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే ఆ రోజు మరి ఏం చేస్తారో మనకే తెలియాలి. సో ఆ విధంగా
1: అంటే ఎంతవరకు వారికి చెప్పబడుతోందో ఆ మేరకు మాత్రమే వారు చేస్తున్నారని చెప్తా.
4: కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ మీద పని చేయడానికి అది చేసి పని అయ్యిందా కాలేదా అని కూడా చూడరు. ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ది యాక్షన్ బట్ నాట్ అబౌట్ ద రిజల్ట్.
1: రైట్.
4: సో దానివల్ల ఏమవుతుందంటే థాట్స్, ఆలోచన లేదు ఏం చేయాలో అన్నది, మనం ఏం మాట్లాడుతున్నది అన్నది లేదు, మనం చేసేది కూడా ఎవరో చెప్పిన పని చేస్తున్నాం. సో స్వామి దానికి బ్యూటిఫుల్ గా మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ కూడా అంటారు.
1: అవును.
4: సో ఇది ఎలా మార్చేది అని అనుకుంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి యాజ్ ఎ మేనేజర్ ఆర్ యాజ్ ఎ లీడర్ మనం ఆలోచించాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనతో పనిచేసే వాళ్ళకి ఆ ఆలోచన అన్నది ఎలా డెవలప్ చేస్తాం అన్నది ముఖ్యం. సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి వెళ్తే నేను కొత్తగా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవారు. సో ఆయన దగ్గరికి నేను గాని ఏమైనా ప్రాబ్లం అయినా ఇష్యూ అయినా తీసుకెళ్తే ఆయన ఫస్ట్ మొదటి నేను ఇలా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఇలా చేస్తే మంచిది అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని ప్రశ్న అడిగేవారు.
1: కరెక్ట్.
4: దాంతో ఏమయ్యేదంటే నాకు ఆలోచించవలసి వచ్చేది ఇది కరెక్టా కాదా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఇమీడియట్ గా నాకేమైనా డౌట్స్ ఉంటే నేను అవి క్లారిఫై చేసుకోగలను. క్లారిఫై చేసుకోవడంతో ఆయన సజెస్ట్ చేసిన సొల్యూషన్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లైన్.
1: కరెక్ట్ కరెక్ట్.
4: ఇంకొందరిసార్లు ఏంటంటే హీ యూస్ టు ఆస్క్ నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి, ఇది ఎలా చేయొచ్చు, ఇది ఎలా రిజాల్వ్ చేయొచ్చు. సో ఈ ములాన ఏమవుతుందంటే మన ఐడియాస్ మన సొల్యూషన్స్ పెట్టడం ములాన మనకి ఒక కమిట్మెంట్, మనం కమిట్మెంట్ ఇస్తున్నాం మనం ఇలా చేయాలి అని. దాంతో మనం పెట్టిన లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్, మన ఎగ్జిక్యూషన్ లో పెట్టిన సిన్సియారిటీ, జెన్యున్నెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో దాట్ ఈస్ వెన్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ అవుతుంది. మన ఆలోచన, మన ఐడియాస్, మన సొల్యూషన్స్ మనం అది కమిట్ చేస్తున్నాం, మనం కమిట్ చేసింది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
1: అంటే ఇన్ షార్ట్ సజీవ్ గారు మీరు చెప్పేది మనది అని అనుకున్న ఓనర్షిప్ అనేది తీసుకుంటే గనక అందులో ఆటోమేటిక్ గా యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్, డీడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మీరు చెప్తున్నారు. చాలా బాగుంది స్వామి. ఇటువంటి మనకి మన చేసే సేవా కార్యక్రమాల్లో మనం ఏ పని చేసినా కూడా ఈ విధంగా చేయాలని స్వామి చెప్తూ ఉంటారు. మీరు చేసే మీకు వచ్చే జీతం కన్నా పని ఎక్కువ చేయండి అంటారు. అంటే ఇది ఒక లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ స్వామి మనకి చెప్పేది. కాబట్టి ఇటువంటివి ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు చెప్పిన ఎన్నో విషయాలు అయితే మళ్లీ వచ్చి నేను మీతో ఒకసారి మాట్లాడతానండి ఈ రౌండ్స్ లో కొంత వ్యవధి తర్వాత. ఎందుకంటే భార్గవ్ గారు ఇందాక చక్కని మాట చెప్పారు, ఆ మాట నాకు చాలా నచ్చింది. ఏమిటంటే రీసెర్చ్ అండ్ ప్రోగ్రెస్ అవ్వవలసిందే అన్నారు. ప్రోగ్రెస్ అనేది ప్రపంచం అంతా ఒక విధంగా ప్రోగ్రెస్ అవుతోంది. ఈ రోజు టెక్నాలజీ చూసుకుంటే వెళ్తోంది, సైన్స్ చూసుకుంటే అటువంటి ప్రోగ్రెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, మెషిన్ లెర్నింగ్ అంటున్నాము, ఇటువంటి ఎన్నో ప్రోగ్రెస్లు అవుతున్నాయి. అయితే ఆయన అన్న ఇంకొక చక్కని మాట అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి దీనికన్నారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్న రెండు మాటలు తీసుకొచ్చారు భార్గవ్ గారు మీరు. కాబట్టి ఇప్పుడు నాకు మొట్టమొదట ఎటువంటి ఛాలెంజెస్ మనం చూస్తున్నాం, మీరు ఏమన్నా కొన్ని ఉదాహరణలు తీసుకుని ఎటువంటి ఛాలెంజెస్ మనకు వస్తున్నాయి ఇందులో బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రోగ్రెస్ ని అనేది కొంచెం చెప్పగలిగితే.
2: ఒకటి కోట గారు, ప్రస్తుతానికి మన రీసెర్చ్ ఎలా జరుగుతున్నదంటే అంతా హెడ్ నుంచి జరుగుతున్నది. ఇదే గాని హార్ట్ తో రీసెర్చ్ గాని చేస్తే మనకి ఛాలెంజెస్ తర్వాత ఇష్యూస్ అనేవి ఉండవు. ప్రస్తుతానికి మనకి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయంటే అంత పంచపక్ష పరిణామాలు మనం ఎదుర్కొండా ఉన్నాయిగా మనం తినలేకపోతున్నాం. పాలసీలు అన్నీ ఉన్నాయి కానీ మన వాళ్ళు దానికి కింద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రైజ్ అయ్యి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. దానిలో చిన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఫ్యామిలీలోని పిల్లడు స్కూల్కి వెళ్లిన తర్వాత టీచర్ ఏమో యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఎన్వైరన్మెంట్ అంటారు, డోంట్ వేస్ట్ వాటర్ అంటారు. ఆ పిల్లడు ఇంటికి వచ్చిన తర్వాత వేస్టేజ్ ఆఫ్ వాటర్ అనేది కళ్ళారా చూస్తూ
1: ఉంటాడు.
2: అంటే పిల్లడు రెండు విధాలుగా నేర్చుకుంటుంటాడు, ఒకటి త్రూ స్కూల్ ఇన్పుట్స్ పుస్తకాలు చదివి, ఇంకోటి ఏమో పేరెంట్స్ ని టీచర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ
1: చెప్పినట్టు చేస్తారని స్వామి
2: చెప్పినట్టు చేస్తారని. చాలా మంచి నాటకం
1: అది.
2: సో ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఉంది. ది మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఒకటి అనుకుంటున్నాం ఇంకోటి జరిగిపోతున్నది, ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా లేదు. ఆ కమ్యూనికేషన్ రావాలి అంటే మనకి మిగతా ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ లో మీడియా వస్తుంది, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లోని. అది స్వామి చాలా చక్కగా బాల వికాస్ పెట్టి హ్యూమన్ రిసోర్సెస్ ని డెవలప్ చేయడం అనేది త్రూ బాల వికాస్ చేశారు. ఈ బాల వికాస్ లో గాని మనం ఇలాంటి పర్యావరణ సంరక్షణ ఇలాంటివి గాని తీసుకొచ్చి మనం పిల్లలకి ఈ టెండర్ ఏజ్ లోని గాని మనం గాని ఆ ట్రైనింగ్ ఇచ్చామంటే ఇది చాలా ముందుకు వెళ్తుందేమో నా అభిప్రాయం.
1: చాలా బాగుందండి. నిన్న ఈ వార్షికోత్సవాల్లో భాగంగా కూడా నిన్న బాల వికాస దినంగా చేసుకోవడం రేడియో సాయంలో ఉదాహరణ. మీరన్న మాట నిజమే, స్వామి అన్నది మొక్క ఇవ్వంగనేది మానే వంగున అని స్వామి అంటారు. సో పెద్ద అయిపోయింది స్వామి ఇంకో మాట అంటారు, మీకు అందరికీ తెలిసింది, పెరిగి పెరిగి పెద్దబాబు కోతయ్యాడు అంటారు స్వామి. సో మనం ఆలోచనలన్నీ పెరుగుతున్న కొద్దీ ఇంకా హార్డెన్ అయిపోయి సంఘానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే ఉంది. కానీ చక్కని మాట చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది నాకు భార్గవ్ గారు. ఏంటంటే మీరు ఒకటన్నా హార్ట్ నుంచి మనం ఆపరేట్ చేయాలి, హెడ్ కన్నా కూడా అన్నారు. సైన్స్ అంటే ఎక్కువ మనకి హెడ్ నుంచనే అభిప్రాయం ఉంటుంది, ద ఎనాలిసిస్ లాజిక్ సైన్స్ అనేసి. హార్ట్ నుంచి ఆపరేట్ చేయడం అంటే ఏ విధంగా ఉండొచ్చు అని మీ అభిప్రాయం?
2: అంటే ఇక్కడ మనం స్వామి చెప్పింది హ్యూమన్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన విద్యావాహినిలో హ్యూమన్ వాల్యూ కంటెంట్ అని ఒక అసెట్ ఉంటుంది, 7 అసెట్స్ లో.
1: ఓకే.
2: సో ఈ ప్రస్తుతానికి ప్రతి సిలబస్ లోనే ఈ 7 అసెట్స్ పెడతారు. దాంట్లో హ్యూమన్ వాల్యూ కంటెంట్ వాల్యూ కంటెంట్ అనేది ఒక టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్రూ హ్యూమన్ వాల్యూస్ పెడతారు.
1: కరెక్ట్.
2: ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
1: చెప్పండి.
2: స్వామి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది డివోటీస్ అండ్ ఆల్ ది పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. వాటర్ వేస్ట్ చేయకూడదు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, ఒకరోజు దర్శనంకి వచ్చినప్పుడు స్వామి తాలు కళ్ళు ఎర్రగా ఉండాలి. మన సీనియర్ స్టూడెంట్స్ అడిగారు, స్వామి మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే, ఏం లేదురా నేను మొహం కడుక్కుంటున్నప్పుడు సబ్బు రాసుకున్నాను, అది కొళాయేమో బంద్ చేసి ఉంచాను, ఈ లోపున సబ్బు జారిపోయిన తర్వాత కొళాయి ఎక్కడో నాకు తగలలేదు, చేతికి తగలలేదు, కొంచెం టైం ల్యాప్స్ అయినప్పటికీ ఆ సబ్బు ఏమో కంట్లోకి వెళ్ళింది, ఎందుకు ఎర్రగా అయిపోయింది అంటే దీంట్లోని స్వామి మొహం కడుకుని మనం ఏం చేస్తామంటే తిప్పే కొళాయి ఇప్పేసి మనం పడుతూకోవడం ఆ 5 నిమిషాలు రన్ అవుతూ ఉంటుంది. ఈ స్వామి మాత్రం ఎంత చక్కగా మనకి చెప్పారంటే ఈ కన్సర్వ్ వాటర్ అంటే అది ఆయన చెప్పదలుచుకున్నారు ఏంటంటే, మీరు యు థింక్ అబౌట్ అదర్స్, మీరు మిగతావాళ్ళ గురించి ఆలోచించండి, కన్జర్వేషన్ లో మిగతావాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది, అందుకు దట్ ఈస్ దట్ హ్యూమన్ వాల్యూ ఆఫ్ కన్సర్న్ ఫర్ అదర్స్ అంటే మిగతా వాళ్ళ కోసం మీరు ఎక్కువ ఆలోచించేది సెల్ఫ్లెస్నెస్ అనేది అక్కడ వస్తుంటుంది.
1: స్వామి తత్వం ప్రకారం చెప్పుకోవాలంటే ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఇన్ని జిల్లాలకి నీరిచ్చిన ఆయన, ఆయన పర్సనల్ యూజ్ కు వచ్చేసరికి మాత్రము ఆయన ఒక బొట్టు కూడా ఆయనకు అంత ఇంపార్టెంట్, అలా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక వాల్యూ, ఇటువంటి వాల్యూస్ మనకి నిండి ఉంటే గనక సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఉన్నా కూడా బానే ఉంటుంది అని మీరు చెప్తున్నారు. చాలా చక్కగా ఉందండి, బాగుంది ఇది మీరు చెప్పిన ఉదాహరణ. ఇటువంటిదే మనము మీడియా దీనికి అప్లై చేయొచ్చా? ఇప్పుడు మనకి మాధ్యమాలు పెరిగిపోతున్నాయండి రామకృష్ణ గారు, స్మార్ట్ ఫోన్స్ అని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, మీరు బ్రాడ్ బ్యాండ్ కంపెనీకి పనిచేస్తున్నారు, అందరికీ బాగా బ్రాడ్ బ్యాండ్ ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఇటువంటివన్నీ ఉన్న ఈ రోజుల్లో ఏ విధంగా ఈ ఛాలెంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎదుర్కొనొచ్చు, ఎలా దీన్ని చూడాలి అనేది మీరు, ఎందుకంటే ఇందాక మీరు కొన్ని చక్కని విషయాలు చెప్పారు ఏంటంటే ఎలా ఇది ఎవాల్వ్ అవుతోంది అనేది, కొంచెం పాజిటివ్స్ నెగిటివ్ రెండూ ఉంటాయండి అని. సో మీరు పాజిటివ్స్ పరంగా కానీ నెగిటివ్స్ పరంగా కానీ మొట్టమొదటి ఏ విధంగా చూడాలనుకుంటున్నారు?
3: అంటే ఇందాక నేను చెప్పినట్లుగా సినిమా అనేటువంటిది ఒక మీడియాగా చూసుకుంటే, మనం గత 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి సినిమాల్లో మనకి ఉదాహరణకి భక్త ప్రహ్లాద, భక్త తుకారాం, లేదంటే లవకుశ, లేదంటే శ్రీరామదాసు, అన్నమయ్య, ఇట్లాంటి సినిమాలు చూస్తే మనకి ఏంటంటే భక్తిరస ప్రధానమైనటువంటివి అయినప్పటికీ కూడా దాంట్లో వాల్యూస్ అనేటువంటిది మనస వాచ కర్మణ ఈ మూడు కూడా ఎట్లా దాన్ని మూడింటిని కలిపి ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేస్తున్నారు.
1: కరెక్ట్.
3: ఇప్పుడు సపోజ్ ఒక రాముని చూపించినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మః, లేదంటే రాముడు ఒక బెస్ట్ పర్సనాలిటీగా మనకి చూపిస్తూ వస్తున్నారు. సో దానివల్ల మనకేమవుతుందంటే ఒక క్యారెక్టర్ ఎలా థాట్, వర్డ్ అండ్ డీడ్ మూడు కలిసి ఎట్లా అయితే ఇవాల్వ్ అవుతున్నాడు ఒక పర్సనాలిటీ.
1: ఒక పర్సనాలిటీ అంటే మనమంతా రామాయణం లో చదివినదే తప్ప మనకి తెర మీద చూసినప్పుడు చాలా మందికి మనసులో నిండిపోయి అట్లా నిలిచిపోయింది రాముడు అంటే ఇలా ఉండాలి
3: అనేటువంటి. అలా వస్తున్నప్పుడు ప్రింట్ మీడియా దీని గురించి ఆలోచించినప్పుడు కూడా మనకేమవుతుందంటే రాముడు ఒక రిపోర్టర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అనేటువంటిది హనుమంతుని గురించి చెప్తూ లక్ష్మణుడికి చెప్తాడు.
1: ఓ
3: లక్ష్మణుడికి చెప్తూ ఈ శబ్దబ్రహ్మాన్ని తను కంట్రోల్ చేసుకున్నటువంటి వాడు హనుమంతుడు, రిపోర్టర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి చెప్తూ అవిస్తరం, అవిలంబితం, అసందిగ్ధం, అవ్యధం ఈ 4 క్వాలిటీస్ ఒక రిపోర్టర్కి ఉండాలి అని చెప్పి హనుమంతుడు చెప్తాడు. ఇలాంటి క్వాలిటీస్ గనక ఉన్నటువంటి వాడు మన వైపు గనక ఉంటే,
1: అంటే మరీ విస్తారం చేయకుండా చిన్నగా
3: తర్వాత అవిలంబితం,
1: వెరీ గుడ్,
3: బాగా ఎలాంగేట్ చేయకుండా ఎంత చెప్పాలో అంత చెప్పడం,
1: లేట్ కూడా చేయకూడదు,
3: టైం సెన్స్ ఉండేటువంటి. రెండోది అసందిగ్ధం, సందర్భోచితంగా. తర్వాత అవ్యధం, ముక్కలు ముక్కలుగా కాకుండా ఎంత చెప్పాలో అంత చెప్పి సందర్భాన్ని మనం వివరిస్తూ కంటిన్యూటీ ఉండేటటువంటిగా ఈ 4 క్వాలిటీస్ రిపోర్టర్కి ఉండాలి అనేటువంటిది ఆ రోజుల్లోనే రాముడు లక్ష్మణుడికి హనుమంతుని గురించి చెప్తూ హీ షుడ్ బి ద బెస్ట్ రిపోర్టర్.
1: ఫ్యాంటాస్టిక్. ఈ రోజు ఏ మీడియా రిపోర్ట్ చేస్తున్నా కూడా న్యూస్ గానీ ఇవన్నీ వాళ్ళు ఇటువంటి ఫాలో అవుతే ఆటోమేటిక్ గా ఉంటాయి,
3: ఆటోమేటిక్ గా ఇలాంటి వాల్యూస్ మనకి ఇలాంటి విలువలన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అలాంటిది చెప్తూ, అప్పుడు అలాగే చెప్తూ కూడా ఇంకొక సందర్భంలో సీతామ్మవారిని ఆంజనేయ స్వామి అంటే ఎక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి అనేటువంటిది కూడా మామూలుగా ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తూ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలి అని చెప్తూ కూడా సీతమ్మ వారిని చూసి వచ్చిన తర్వాత హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చేసి నేనేం చేసి వచ్చాను అని చెప్పేసి 200 శ్లోకాల్లో చెప్తాట, నేను అది చేసి వచ్చాను, ఇది చేసి వచ్చాను, లంకని గాల్చి వచ్చాను, మొత్తం అదో అంత అని చెప్పేసి చాలా ఇదిగా. బట్ అలాంటి హనుమంతుడే మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చేసి 4-5 మాటల్లోనే క్లుప్తంగా చెప్పేస్తాడు, అశోకవనంలో సింసుపా వృక్షఛాయలో మబ్బు కమ్మిన చంద్రబింబంలా, మకిల పట్టిన అద్దంలా, ఎండిపోయిన అరటి మొవ్వలా ఉన్నటువంటి అమ్మవారిని చూసొచ్చానని చెప్పాడే తప్ప ఇంత క్లియర్ గా ఇంత విస్తారంగా చెప్పలేదు. సో ఎక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి అనేటువంటిది కూడా విలువలతో కూడినటువంటి రిపోర్టింగ్ మనకి ఎప్పటి నుంచో అందిస్తూ
5: చాలా బాగుందండి. మీరు రామకృష్ణ రామాయణంలో అంశాలు తీసుకుని ఈ రోజు రిపోర్టింగ్ ఏ విధంగా ఉండాలి అనేది ఎంత చక్కగా చెప్పారంటే, ఐఎమ్ వెరీ షూర్ మన రేడియో సైడ్ నుంచి అవుతున్న రిపోర్టింగ్ ఆ విధంగానే అవుతూ ఉంటుంది తప్పకుండా. అయితే ఇది ముందరికి తీసుకెళ్తూ ఈ ఇటువంటి రిపోర్టింగ్ చెయ్యాలి ఎవరన్నా అంటే కూడా అక్కడ ఒక మానవుడే చేస్తున్నాడు, ఒక మనిషే చేస్తున్నాడు కాబట్టి ఆ మనిషిలో యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనే క్వాలిటీ రాకపోతే ఇది అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేదానికి ఇంత ఇంపార్టెన్స్ ఉందని మనం మొదటి చెప్పుకున్నాం. సత్యప్ గారు, మీరు ఇందాక చెప్పిన మాటల్లో ఒక మాట నాకు చాలా నచ్చింది. మీరు ఏమన్నారంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్ అన్నారు. అది స్వామి కూడా లీడర్షిప్ ను ఒకసారి ఆయన డిఫైన్ చేస్తూ స్వామి అన్నారు, టు బీ, టు డూ, టు సీ, టు టెల్ అన్నారు స్వామి. ఈ 4 మాటల్లో చెప్పారు స్వామి లీడర్షిప్ గురించి. మీరు బీయింగ్ నుంచి డూయింగ్ నుంచి బీయింగ్ అంటున్నారు, ఇది ఎంత ఛాలెంజింగ్ అండి ఈ రోజు కార్పొరేట్స్ కి? వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మానవత వనరులు అంటే రిసోర్సెస్ అనేది మానవులను అట్లా విధంగా అనవంత బాగుండదు, అయితే అంతా వనరులే కాబట్టి కార్పొరేట్ కి ఆ మాట ఉపయోగిస్తున్నాము. అయితే మనం ఎగ్జిక్యూటివ్స్ ని కానీ ఫ్రెషర్స్ ని కానీ కూడా తీసుకుంటున్నప్పుడు ఎలా ప్రిపరేషన్ చేయగలుగుతున్నారు కార్పొరేట్స్ డూయింగ్ నుంచి బీయింగ్ కి తీసుకెళ్ళడానికి?
4: చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో డూయింగ్ టు బీయింగ్ వెళ్ళడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్ నాట్ జస్ట్ టు ద కార్పొరేట్ యాజ్ ఎ హోల్ బట్ ఈవెన్ టు ది ఇండివిజువల్. ఒక మనిషి డూయింగ్ టు బీయింగ్ వెళ్ళాలి అనుకోవడం కూడా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. డూయింగ్ టు బీయింగ్ అంటే ఫ్రమ్ ఎ కార్పొరేట్ పర్స్పెక్టివ్ కానీ మనం మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అవుతుంది ఓరియంటేషన్ టు ది ఆర్గనైజేషన్స్ విజన్ అండ్ వాల్యూస్. మనం ఆ అలైన్మెంట్ గాని తేలేకపోతే ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యే ఇండివిజువల్స్ కి ఆ అలైన్మెంట్ గాని లేకపోతే ఈ ఆర్గనైజేషన్ ఏం చేయబోతుంది, ఎలా చేయబోతుంది, దీని వెనకాతల వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఏంటి,
5: చాలా బాగుంది,
4: అవి ఆ అలైన్మెంట్ గాని మనం తేలేకపోతే వీ విల్ హ్యావ్ ఎ హెరిక్యులన్ టాస్క్. చాలా కష్టమైన పని అది. అది ఎలా తెస్తాం? అది తేవాలి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ కి ఒక అవేర్నెస్ ఉండాలి.
5: ఓకే,
4: ఆ అవేర్నెస్ తన గురించి. స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, హూ ఎమ్ ఐ అన్నది ఫస్ట్ ప్రశ్నించుకోండి అని. అది చాలా ముఖ్యమైనది, సెల్ఫ్ అవేర్నెస్ అన్నది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇక్కడ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్ అంటే యాజ్ అన్ ఇండివిజువల్ నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నేను ఏ ఏరియాస్ లోని కంఫర్టబుల్. కొంతమంది ప్లానింగ్ లోని చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, కొంతమంది ఆర్గనైజింగ్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, కొంతమంది మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. సో నా స్ట్రెంగ్స్ ఏంటి, నా ప్రిఫరెన్సెస్ ఏంటి. సెకండ్ వాల్యూస్, నా ఫండమెంటల్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఏంటి, నేను దేని గురించి మాట జాడను, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐఎమ్ వెరీ ప్రిన్సిపల్డ్ అబౌట్. ఈ వాల్యూస్ ఈ స్ట్రెంగ్స్ మనం తెలుసుకుని ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు అలైన్ టు ద ఆర్గనైజేషనల్ వాల్యూస్, మన ఆర్గనైజేషన్ వాల్యూస్.
5: చాలా బాగుందండి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది నాకు. మనము ఈరోజు సంఘంలో చూసుకుంటే మన స్వామి ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నట్టే కాకుండా చాలా ఎక్కువ మటుకు 80-90% ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చేవాళ్లు ఎవరైతే మీ దాంట్లో ఆర్గనైజేషన్స్ జాయిన్ అవుతారో వీళ్ళకి ఈ వాల్యూ ఓరియంటేషన్ అంతగా లేదు. అంటే అక్కడ యూనివర్సిటీలో ఉన్న కరికులంలో కానీ ఇతర విధాలుగా కూడా అంతగా లేదు. మనకిక్కడ ఫార్చునేట్లీ స్వామి అనుగ్రహం వల్ల స్వామి కాకుండా స్వామి డివోటీస్ గా ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పే ఉపాధ్యాయుల దగ్గర నుంచి అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉంటున్నారు. అటువంటి సంభవం చాలా తక్కువ బయట. కాబట్టి అట్లాంటి వచ్చే వాళ్ళకి నిజంగా మీకు ఛాలెంజ్ గానే ఉంటుంది వాళ్ళ ఫండమెంటల్ వాల్యూస్ ని వాళ్ళు అడగడానికి, లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఎలైన్ అవుతారని. సో ఎటువంటి ఛాలెంజెస్ మీకు వస్తాయంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పగలరా, దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు?
4: ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్ మేము ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ.
5: అవును.
4: సో మేము లోన్స్ ఇస్తాం, ఆటో లోన్స్, వెహికల్స్ కొనుక్కోవడానికి. సో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ బోల్డ్ అని ఉన్నాయి.
5: అవును.
4: సో ఇఫ్ మనం అడిగితే, ఇఫ్ వి ఫోకస్ ఆన్ ద వాట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ బ్యాంక్స్ ఉన్నాయి, టొయోటా ఉంది, వేరే కంపెనీలు ఉన్నాయి. ఇఫ్ వి ఫోకస్ ఆన్ ద హౌ, ఎలా ఇస్తున్నారు అన్నది, కస్టమర్ సర్వీస్ అవనండి, లేక ఫాస్టర్ సర్వీస్, ఫాస్టర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అవనండి, అలాంటివి అవ్వచ్చు. బట్ ద రియల్ క్వశ్చన్ ఇస్ ద వై, మనం ఈ పని ఎందుకు
5: చేస్తున్నాం.
4: అండ్ ఇఫ్ దిస్ ఇస్ డిఫైన్డ్ ఇన్ ద విజన్, ఇప్పుడు మన విజన్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే, వి బిలీవ్ దట్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్ టు పీపుల్స్ లైఫ్స్
5: అని టొయోటా వాళ్ళ విజన్.
4: సో ఇక్కడ మనం చూసుకుంటే, ద వి బిలీవ్ అ కార్ యాడ్స్ హ్యాపీనెస్. అంత బ్యూటిఫుల్ గా విజన్ స్టేట్మెంట్ లోనే మీకు రెండు వాల్యూస్ వచ్చాయి, బిలీఫ్, హ్యాపీనెస్. ఇది, అండ్ వీ బిలీవ్ దట్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్ టు లైఫ్ అండ్ వీఆర్ హియర్ టు డెలివర్ దట్ హ్యాపీనెస్. సో చేసే పని ఎవరు చేసినా కూడా, హ్యూమన్ రిసోర్సెస్ లో అవనండి, సేల్స్ లో అవనండి, మార్కెటింగ్ లో అవనండి, ఆపరేషన్స్ లో అవనండి, దేర్ ఫోకస్ ఈజ్ టువర్డ్స్ హ్యాడింగ్ హ్యాపీనెస్ టు కస్టమర్స్ లైఫ్స్.
5: కరెక్ట్.
4: సో ఈ సింపుల్ వాల్యూస్, ఇఫ్ దీస్ సింపుల్ వాల్యూస్ ఆర్ ఏబుల్ టు బి పర్కులేటెడ్ డౌన్
5: కరెక్ట్
4: అట్ అన్ ఎగ్జిక్యూషన్ లెవెల్, పని చేస్తున్న వాళ్ళకి, కస్టమర్ కి హ్యాపీనెస్ మనం ఇవ్వాలి, అది ఎలా ఇవ్వగలం అన్నది గాని మనం, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు పుట్ దట్ డౌన్
5: కరెక్ట్,
4: దట్ ఈస్ జాబ్ డన్.
5: చాలా బాగుంది, బాగుంది. అంటే ద అదర్ పర్సన్ హూమ్ యూఆర్ సర్వింగ్, అక్కడ స్వామి సేవా తత్వమే వచ్చేస్తుంది. మళ్ళీ కస్టమర్ అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కస్టమరే కాబట్టి, ఆర్గనైజేషన్ లో ఎవరికి సర్వీస్ ఇస్తున్నావో వారికి హ్యాపీనెస్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే అల్టిమేట్లీ నాకు నచ్చింది ఏమిటంటే, ఇందులో హ్యాపీనెస్, టొయోటా అందరికి తెలిసిన విషయం ఏ ప్రేక్షకులందరికీ ఏంటంటే, అది చాలా పాత కంపెనీ జపనీస్, దానికి చక్కని వాల్యూస్ ఉన్నాయి టొయోటాకి, అటువంటి వాల్యూస్ ఉన్న కంపెనీ కాబట్టి ఇటువంటి విషయాలు చేయగలుగుతోందని. అయితే మనం మళ్ళీ ఈ సైన్స్ అనే ఏరియాకి వస్తే, భార్గవ్ గారు ఒక మాట మీరు ఇందాక చెప్పారు ఏంటంటే, క్వాలిటీ అనేది హార్ట్ నుంచి వస్తుంది, అది ప్యూరిటీకి
4: పుట్ దట్ డౌన్
5: కరెక్ట్,
4: దట్ ఈస్ జాబ్ డన్.
5: చాలా బాగుంది, బాగుంది. అంటే ద అదర్ పర్సన్ హూమ్ యూఆర్ సర్వింగ్, అక్కడ స్వామి సేవా తత్వమే వచ్చేస్తుంది. మళ్ళీ

0: ప్రొడక్టివిటీలో ఎక్కువ క్వాలిటీ అనేది ప్యూరిటీకి సంబంధించింది. ఈ రోజు సైన్స్ ఏరియాలో మన టెక్నాలజీగా ఎక్కువ వస్తుందనుకోండి, ప్రబలతో ఉంది, అదేంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, మరి ఏదైన వాటిలో కూడా టెక్నాలజీలోకి ఎక్కువ వెళ్తున్నారు. ఫ్యూచర్లో ఏమో చాలా పెద్ద పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ లేకపోతే దానివల్ల ఏ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కానీ వస్తాయని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల చాలా ఉద్యోగాలు కూడా పోయి ఇప్పుడున్న వాళ్ళు ఇంకా హయ్యర్ థింగ్స్ చేయగలగాలి, స్కిల్స్ డెవలప్ అవ్వాలి, ఇటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక సైన్స్ సైడ్ వెళ్లాలి, టెక్నాలజీ యూజ్ చేయాలి అనుకునే ఎవరన్నా ఒక వ్యక్తికి క్వాలిటీ ఎలా తీసుకురావాలి వాళ్ళు చేసే పనిలో అనేది ఒక ముఖ్యమైన విషయం అవుతుంది. అదే తెలుసుకోవడం వల్ల చాలా మందికి, ఎందుకంటే ఉద్యోగం వచ్చేస్తుంది, దానివల్ల ఒక స్థాయి వస్తుంది సొసైటీలో అనుకోవడం ఒక మాట, బట్ మనం చేసే పనిలో ఏ క్వాలిటీ ఎలా తీసుకురావాలి అది ప్యూరిటీకి మనం లింక్ చేసుకోవచ్చు. స్వామి చెప్పే ప్యూరిటీకి దాని గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్తారా?
1: మంచి క్వశ్చన్ అడిగారండి కోట గారు. మనం ఎప్పుడైతే క్వాలిటీ గురించి మాట్లాడతాం, ఈ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఓ సీసా లాంటిదండి. ఒక సైడ్ గాని క్వాంటిటీ పెరిగిందంటే క్వాలిటీ తగ్గిపోతుంది.
0: ఓకే,
1: సో అదే ఈ రకంగా క్వాలిటీ కానీ పెరిగిందంటే క్వాంటిటీ తగ్గుతుంది.
0: అంటే ఒక విధంగా పాపులేషన్ పెరగడం వల్ల సంఘంలో కూడా కొంచెం క్వాలిటీస్ తగ్గినట్టే వాల్యూస్, అదే విధంగా ఏది పెంచినా కూడా
1: మంది పెరుగుతే మంది
0: పల్చన అయినట్టు.
1: అదే ఆ కాన్సెప్ట్ అయితే ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ కాన్సెప్ట్,
0: అవును,
1: దాన్ని లా ఆఫ్ నేచర్ అంటాం.
0: కరెక్ట్.
1: సో ఇక్కడ మనం ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినా మన మనిషితాలక జీవితంలో మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి.
0: ఓకే,
1: మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో మనకి డ్రైవర్లెస్ కార్స్ వస్తాయని మనం వింటున్నాం. సో డ్రైవర్లెస్ కార్స్ వస్తే కొంతమందికి డ్రైవర్స్ కి ఉద్యోగాలు పోతాయి అని మనం ఊహించుకుంటున్నాం, కానీ ఈ డ్రైవర్లెస్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు కొంత టెక్నీషియన్స్ కావాలి, కొంత మ్యాన్ పవర్ కావాలి. సో దానిలోని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా కానీ మనం రీవ్యాంప్ చేయగలిస్తే టెక్నికల్ స్కిల్స్ ఈ మనుషుల తాలూకు ఎవరైతే ఇప్పుడు 10th class మనం అనుకుంటున్నట్టుగా 10th class లోనే వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ సరి చేసి వాళ్ళేమో డ్రైవర్ గా చేరుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం హయ్యర్ టెక్నికల్ స్కిల్స్ తీసుకుని నేర్చుకుని వాళ్ళేమో ఈ డ్రైవర్లెస్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ గా లేదంటే ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ లోకి వెళ్తారు. సో దానిలో ఏంటంటే మనం మన స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినప్పుడు మన థాట్ ప్యూరిటీ పెరుగుతుంది.
0: ఓకే,
1: సో మనం చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించే కంటే మనం కొంచెం ఇవాల్వ్ అయ్యి
0: బ్రాడ్గా చూసే
1: ప్రసక్తి ఉంది.
0: బాగుందండి. ఇక్కడ ఒక్క ప్రశ్న వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ప్యూరిటీ అన్నప్పుడు స్వామి చిత్తశుద్ధి అని చెప్పారు. చిత్తశుద్ధి మనకి సేవ చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి రావాలి, అసలు కర్మ చేసేది చిత్తశుద్ధి కోసం అని చెప్తారు. ఈ చిత్తశుద్ధి మనకి కలగాలి మామూలుగా 8 గంటలు 10 గంటలు మనం పనిచేసుకునే వృత్తిలో చేసుకునే దాన్ని బట్టి అంటే ఏ మనిషికైనా కూడా రావాలి అంటే, ఒకటి క్వాలిటీ మన స్కిల్స్ పెంచుకోవడము, ఆ విధంగా క్వాలిటీ పెంచుకుంటూ ఉండడం అనేది ఒక పద్ధతి కాదని అనట్లేదు, కానీ ఎక్కడో దాంతో పాటు మనము ఎందుకు చేస్తున్నాము, ఇందాక ఈయన అన్నట్టు వై అని అన్నారు, ఎందుకు చేస్తున్నాము, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీనివల్ల ఒకరికి మంచి ఎట్లా జరుగుతుంది అనే పాయింట్ కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే స్వామి అన్నారు, సైన్స్ ఈజ్ ఓన్లీ 1/2 ఆఫ్ ద సర్కిల్, ద అదర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ స్పిరిచువాలిటీ అన్నారు స్వామి. కాబట్టి మీరు దాని గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?
1: ఒక విధంగా అంటే స్వామి చెప్పారు మనం స్పిరిచువాలిటీని మళ్ళీ సైన్స్ వైపు తీసుకురావాలంటే ఒక హాఫ్ లోకి వెళ్ళామంటే ఇంకో హాఫ్ మర్చిపోవాల్సి వస్తుంది మనకి. అంటే అది స్వతహాగా హ్యూమన్ నేచర్, అది
0: అంటే డీప్ గా అందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు,
1: డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి మనం స్పిరిచువాలిటీ వైపు వెళ్ళామంటే సైన్స్ ని మనం వదిలేవలసి వస్తుంది. అలాగే సైన్స్ లోకి వెళ్ళినప్పుడు స్పిరిచువాలిటీ మనకు గుర్తురాదు కూడాను. సో ఆ విధంగా మనం చాలా పర్సనాలిటీస్ చూసాం, కానీ అల్టిమేట్ ఆఫ్ సైన్స్ లోకి వెళ్ళి ఎవరైతే వెళ్తారో వాళ్ళు స్పిరిచువాలిటీ ఆ కోషన్ ని టచ్ చేస్తారండి.
0: వెరీ గుడ్.
1: మన ఎగ్జాంపుల్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరినీ ఏంటంటే మహానుభావులు, వాళ్ళు మహానుభావుల కంటే వాళ్ళు మహర్షుల కింద మనం ఆలోచించవచ్చు. సో సైన్స్ అల్టిమేట్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకు స్పిరిచువాలిటీకి వచ్చేస్తుంది. ఈ మధ్యన మనం తెలియని జ్ఞానం సైన్స్ లో ఉన్నప్పుడు స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్, గాడ్ ఇస్ నథింగ్ అంటాం. కానీ మనం సైన్స్ లో డీప్ ఏదైనా వెళితే మళ్ళీ అక్కడ భగవంతుడు ఉంటాడు, ప్రత్యక్షంగా ఉంటాడు. అందుకు సైన్స్

0: స్పిరిచువాలిటీ వేరే వేరే
1: కాదు
0: కాదు వేరే కాదు అసలు.
1: అవును,
0: దయంలో అయినా మనం డీప్ గా వెళ్తే దీనిలో అది కనిపిస్తుంది, స్పిరిచువాలిటీలో సైన్స్ కనిపిస్తుంది, సైన్స్ లో స్పిరిచువాలిటీ.
1: చాలా బాగుంది. స్వామి చెప్పిన ఒక చక్కని ఉదాహరణ ఏమిటంటే, ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అన్నారు స్వామి. ఈ హిరణ్యకశిపుడు పెద్ద సైంటిస్ట్ అన్నారు. వారికి ఏంటంటే కాకపోతే ప్రహ్లాద తత్వం లేదు, అంటే సర్వం నిండి ఉన్న తత్వం అనేది అర్థం చేసుకోలేదు ఆయన. సైంటిఫిక్ గా అంతా బ్రేక్ చేయాలని చూశాడు ఆయన, అనలిటికల్ గా అది మాత్రమే పట్టుకున్నాడు. ఇక ప్రహ్లాదుడు కంప్లీట్ గా సర్వం ఒకటిగా చూశాడు ఆయన, ఎందుగలడు అందులేడన్న సందేహం వల్ల అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడికి వచ్చారు, ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో కోఎగ్జిస్ట్ అయ్యారు అన్నది ఎంత చక్కగా పురాణం చెప్తుంది అని స్వామి చెప్తారు. చాలా వండర్ఫుల్ అండి. అయితే ఈ రోజుల్లో కొంత ఈ హిరణ్యకశిపు తత్వం, రామకృష్ణ గారు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతాను, కొంత ఈ హిరణ్యకశిపు తత్వము మనకి సోషల్ మీడియా ద్వారా వస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక విషయం తీసుకోవడము, దాని గురించి ఘాటైన ఆలోచనలు వాటిలో పెట్టడము, ఆ వాట్సాప్ ఇటువంటి వాటిలో సోషల్ మీడియాలో పెట్టి 10 మందిని లేకపోతే 100 మందిని వేలాది మందిని మనస్సుల్ని ప్రభావం చేయడము, దాని ద్వారా వాళ్ళందరూ ఒక పోలరైజేషన్ కావడము, మేమంతా ఒక గ్రూపు మీరంతా ఒక గ్రూప్, ఇటువంటివి ఎక్కువ అయిపోతున్నాయి. అందుకని ఈ రోజు మనం సోషల్ మీడియాని తక్కువగా అంచనా వేయలేం. ఇది ఎంత చొచ్చుకుపోయిందంటే మనిషి లైఫ్ లోపలికి, అది ఏమన్నా చేయించగలదు, World War III కూడా తీసుకురాగలదని నా అభిప్రాయం సోషల్ మీడియా. కాబట్టి వీటిని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఏ విధంగా ఇక్కడ యూనిటీ ప్యూరిటీ యూనిటీ తీసుకురావాలి, మీ అభిప్రాయాలు చెప్తారు.
2: మీరు అన్నట్లుగానండి, ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నటువంటి డిజిటల్ మీడియా, ఆ సోషల్ మీడియాలో మనందరికీ తెలుసు దాదాపు నిమిషానికి కొన్ని వేల గిగాబైట్ల, కొన్ని లక్షల గిగాబైట్ల డేటా ట్రాన్స్ఫర్ అవుతోంది. దీంట్లో 50-50 సగం పాజిటివ్ సగం నెగటివ్ గా డేటా ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది, చూస్తూ ఉన్నాం. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మీరన్నట్లుగానే ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది, భగవంతుడికి సంబంధించిన ఒక మెసేజ్ వచ్చి దీన్ని ఒక 11 మందికి పంపించాలి, లేకపోతే మీకు 11 రోజుల్లో ఏదో నెగటివ్ అయిపోతుంది. సో ఇవాళ మనకి స్వామి చెప్పినట్టుగా దైవ ప్రీతి కంటే కూడా దైవ భీతి ఒకటి,
1: దైవ భీతి ఎక్కువ,
2: దైవ భీతి కలిగిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే, ముందు ఈ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఈ మెసేజెస్ ఈ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుందో, వాళ్లకి స్వతహాగా లోపల ప్రతి మనిషిలో కూడా ఆలోచనలు భావాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్యూర్ గా ఉండాలి అనేటువంటి స్వామి మనకి చెప్తూ ఉన్నారు. స్వామి మనకి ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, ముందు కంటైనర్ చాలా శుభ్రంగా ఉండాలి, అంటే మన బాడీ అనేటువంటిది నీట్ గా క్లీన్ గా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకి వచ్చినా కూడా అవి పాసింగ్ క్లౌడ్స్ లాగా ఉంటాయి, కానీ అవి లోపల మనకి
1: అంటవు
2: అనేటువంటిది స్వామి మనకి చెప్పిన, ఆ వాసనలు అనేటువంటిది ఏదైతే ఉంటాయో అవి క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పి స్వామి చెప్తూ వచ్చారు. సో పరిస్థితులు ఏంటంటే, ఈ మనిషికి స్వతహాగా తన యొక్క విలువలు, నైతిక విలువలు కానీ ఏవైనా సరే మనం పాటిస్తూ ఉన్నప్పుడు, సింపుల్ గా చెప్పాలంటే స్వామి మనకిచ్చినటువంటి ఏవైతే జీవితంలో 9 కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఏవైతే ఉంటాయో అవి కనుక పాటించినట్లయితే, సేమ్ ఇండివిజువల్ లెవెల్లో కానీ ఒక సంస్థ లెవెల్లో కానీ కూడా ఇట్లాంటి పాటించినప్పుడు మనకి సమాజంలో ఒక మంచి పాజిటివ్ మార్పుని, ఈ వచ్చేటువంటి డిజిటల్ రెవల్యూషన్ కూడా మనం ఒక పాజిటివ్ దానికి మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: చాలా బాగుందండి, చాలా బాగుంది. సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం దాని గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కార్యక్రమం పెట్టాలేమో, రేడియో సేవాళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఎప్పుడన్నా అటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలని. అయితే చాలా మంది ప్రేక్షకులకి గుర్తుండి ఉంటుంది, మనము క్రితం 7లోనే అంతకుముందు టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ అన్న ఒక మాట మాట్లాడుకున్నాము. ఇదే మాట స్వామి మనకి చెప్పారు, చాలా కేర్ఫుల్ గా ఉండేది, ట్రిక్స్ ప్లే చేస్తుంది ఇది కాబట్టి అంత ఇదే. టెక్నాలజీ మాత్రమే కాదు, అది మంచిదే కానీ టెక్నాలజీ కూడా అని అదే మాట మీరు మరో విధంగా చెప్పారు ఈరోజు. పర్టికులర్ మీరు చెప్పిన ఇటువంటివి సంఘంలో చాలా సమాచారాలు, చాలా మెసేజ్ వస్తూ ఉంటాయండి, ఏంటంటే ఇది 11 మంది పంపించండి, లేకపోతే ఇది భయం క్రియేట్ చేయడం అనేది మానేయాలి ఈ విధంగా. సో అయితే ఒక్క మాట వస్తుందండి మనకి, కార్పొరేట్ లోకి వెళ్ళేసరికి సత్యదీప్ గారు మనకి ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్న దాంట్లో అందరికీ కూడా అచీవ్ చేయాలి అనేది ఒక పద్ధతి ఉంది, అచీవ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తూ ఉంటారు. ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు ప్యూరిటీ మీద ఫోకస్ చేసుకుంటున్నప్పుడు మనకి కొంచెం ఏ విషయము అంటకుండా, ఆ పాత్రలో ఏం పాత్ర ఉన్నా కూడా అంటకుండా ఉండడం అనేది పనిలోకి మనం తీసుకొస్తే, దానికి ప్యారలల్ తీసుకొస్తే, నేను సక్సెస్ నాకు వచ్చినా, అచీవ్మెంట్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా కూడా అది నాకు మాత్రం అంటట్లేదు అన్న ఒక అహంకార రాహిత్యం, ఇదే నిష్కామకర్మ స్వామి చెప్పారు. కాబట్టి అహంకార రాహిత్యం కలగాలి అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏం జరుగుతోంది కార్పొరేట్స్ లో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అచీవ్ చేయాలి, నేను ఇంకా పెద్దగా చేయాలన్న భావంతో ముందరికి వెళ్తున్నారు, కానీ అహంభావాలు పెరిగి నేను చేశాను నువ్వు చేయలేదు లాంటి వాటిలో ఇంకా సమాజంలో గొడవలయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. పైగా నాకు రావాల్సింది నాకు రావట్లేదు అని అనుకుంటున్నారు. కాబట్టి దీని గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?
3: ఎక్స్పెక్టేషన్స్ అండ్ రివార్డ్స్ అన్నది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అండి కార్పొరేట్స్ లోని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, వి సెట్ అవుట్ టు డూ సంథింగ్, వి సెట్ అవుట్ టు అచీవ్ సంథింగ్. సో అది చేసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది ఈ ద రిజల్ట్ ఇలా ఉండాలి అని. ఆ రిజల్ట్ కానీ అలా రాకపోయినా మనకు ఒక బాధ ఉంటుంది. దట్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. ఇంకో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఆ రిజల్ట్ కానీ మనం అనుకున్నట్టు వస్తే మనకి రివార్డ్ వచ్చిందా లేదా అన్నది.
1: కరెక్ట్.
3: ఇది రెండో బాధ. మనం మొదటి గురించి ఆలోచిస్తే, ఏదైతే నేను ఎక్స్పెక్ట్ ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశాను, అది రాలేదు, దానికి ఒక సౌండింగ్ బోర్డ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ అడాప్టబిలిటీ. ఈ అడాప్టబిలిటీ అనేది ఎలా వస్తుంది? అడాప్టబిలిటీ అనేది వస్తుంది ఎప్పుడంటే, మనం ఒక ఇంట్రోస్పెక్షన్, రిఫ్లెక్షన్ దాని మీద చేసుకుంటే. దాన్ని స్వామి చాలా బాగా చెప్తారు, యూజింగ్ వివేకం యూజ్ చేయండి.
1: కరెక్ట్.
3: ఆ ఇంట్రోస్పెక్షన్ రిఫ్లెక్షన్ కొంతమంది వాళ్ళలో వాళ్ళే చేసుకోగలరు, అది వాళ్లకున్న ఎబిలిటీ, కేపబిలిటీ.
1: కరెక్ట్.
3: బట్ చాలా మందికి అది ఉండకపోవచ్చు. సో ఆ విధంగా ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ ని సెటప్ చేస్తాయి. దీన్ని మెంటరింగ్ అంటారు, కోచింగ్ అంటారు, ఆన్ ద జాబ్ డెవలప్మెంట్ అంటారు. ఎక్కడైతే సీనియర్స్ ఎవరైతే ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారో, వాళ్లు జూనియర్స్ తో కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి దాన్ని ఇంకెలాగా బెటర్ గా చేయొచ్చు, ఏ విధంగా మార్చొచ్చు, ఏ విధంగా అచీవ్ చేయొచ్చు అన్నది డిస్కషన్ చేస్తారు. దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ విత్ రెస్పెక్ట్ టు రిజల్ట్.
1: రైట్.
3: మనం ఇంకో టైం మాట్లాడుకున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ విత్ రెస్పెక్ట్ టు రివార్డ్స్.
1: రైట్.
3: దాని గురించి చూసుకుంటే, ద ఫండమెంటల్ థింగ్ ఏదైతే మిస్సింగో అది ఎక్నాలెడ్జ్మెంట్. ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, ఇది ఆయన చేయవలసిన పని, ఆయన చేశారు.
1: కరెక్ట్.
3: కానీ ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది, ఎక్నాలెడ్జ్మెంట్ కొంచెం రికగ్నిషన్ కి కొంచెం తేడా ఉందండి.
1: ఓకే.
3: రికగ్నిషన్ అన్నది ఆహా నువ్వు చేయవలసిన పని చేసావు, చాలా బాగా చేసావు అన్నది. ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది నువ్వు ఆ చేయవలసిన పని చేసినప్పుడు నువ్వు ఎవరు. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నేను ఒక ప్లాన్ తయారు చేశాను, ఆ ప్లాన్ తయారు చేసినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ప్లాన్ చేశాను. ఇప్పుడు రికగ్నిషన్ ఇవ్వడానికి నువ్వు నీ ప్లాన్ చాలా బాగా తయారు చేసావు అనొచ్చు, కానీ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలంటే యు ఆర్ వెరీ డీటెయిల్డ్ ఇన్ యువర్ ప్లానింగ్ అని మీరు ఎక్నాలెడ్జ్ చేశారనుకోండి, నాలోని ఉన్న డీటెయిల్డ్ కాన్షియస్ పర్సన్ ని మీరు ఎక్నాలెడ్జ్ చేశారు.
1: ఫీడ్బ్యాక్ ఆ విధంగా ఇవ్వచ్చు.
3: ఫీడ్బ్యాక్ ఆ విధంగా.
1: అది కాకుండా ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు అంటే, నువ్వు ఇది చేయడం వల్ల ఈ విధంగా నాకు కూడా ఉపయోగపడింది అని చెప్పగలగడం ఒక గొప్ప విషయం కూడా. ఇన్ఫాక్ట్ చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుంది అంటే, హనుమంతుడు వెనకాల ఉన్న శక్తి అంతా రాముడైనప్పుడు కూడా, ఆ హనుమంతుడు కార్యం చేసి తిరిగి వచ్చిన తర్వాత రాముడైన ఆలింగనం చేసుకుని నీ వల్ల నా కార్యం అయింది అని చెప్పినప్పుడు హనుమంతు, ఇది ఎంత గొప్ప విషయం అంటే, అట్లా స్వామి మనకి ఎన్ని చేశారు. స్వామి మనని అక్కడ కూర్చోబెట్టి ఆ సింగర్ ని వారి ద్వారా గొంతు స్వామి పాట పాడేది స్వామి అయినా కూడా, వారు పాడంగానే కళ్ళింత పెద్దవి చేసి వారి వైపు చూస్తూ ఎంత చక్కగా పాడేవరా అని చెప్పడము, ఇదొక డ్రామా, ఇదొక రాముడి డ్రామా. సో అంటే ఎక్నాలెడ్జ్మెంట్ అవతార స్వరూపమే చూపెడుతోంది ఏ విధంగా చేయాలి అని. అంతిమ
3: స్వామి మనల్ని అందరినీ ప్రేమ స్వరూపులారా అండమే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అండి.
1: అబ్సల్యూట్లీ 100% అండి. చాలా నచ్చింది నాకు ఈ మాట చెప్పింది, ప్రేమ స్వరూపులారా అని చెప్పడం ఎక్నాలెడ్జ్మెంట్, వాలిడేషన్, అథెంటికేషన్, ఎంకరేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇస్ దాట్ స్వామి చెప్పేది. కాబట్టి మీరు రెండు విషయాలు చెప్పారు ఇందులో, హ్యూమిలిటీ ఒకటి ఉండాలి, పెద్దవాళ్లతో మెంటర్స్ తో ఉండడం వల్ల, ఆ హ్యూమిలిటీ ఉండడం ఒక క్వాలిటీ వల్ల ప్యూరిటీకి వెళ్ళచ్చు అంటున్నారు, అంటకుండా మనకి అహంకార తత్వం. రెండోది ఏమన్నారంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, ఏ సిస్టమ్, ఏ ఎన్వైరన్మెంట్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిందో దాని వల్ల నేను చేయగలుగుతున్నా. ఈ రెండు ఉండడం వల్ల అంతగా ఆ రిజల్ట్స్ కి అంటకుండా కొంతవరకు సేఫ్ గార్డ్ అవ్వచ్చు. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నది యూనిటీ థాట్ వర్డ్ డీడ్ యూనిటీ ఉండి ప్యూరిటీకి రావచ్చు. ఆ ప్యూరిటీ ఉండడం వల్ల డివినిటీ మనలోంచి ఎక్స్ప్రెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి, కోరుకోవచ్చు తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము. స్వామి అన్నారు, యత్న ప్రయత్నము మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము, సత్యధర్మము శాంతి ప్రేమలతో అన్నారు. కాబట్టి జయాపజయాలు మన చేతులు లేవు కాబట్టి డివినిటీ ఎక్స్ప్రెషన్ అనేది ఆటోమేటిక్, అది ఆయన తత్వం. అయితే జీవ ప్రజ్ఞ తోడ దైవ ప్రజ్ఞ అన్నారు స్వామి. అంటే మన ప్రజ్ఞ ఏమిటి అంటే, ఇక్కడ మన ఒకవేళ ప్రజ్ఞ అంటూ ఉండి మనం చేయగలిగిందంటూ ఏమన్నా ఉంది అంటే అది ఫస్ట్ యునైటెడ్ గా ఉండడం. ఇది మీరు ముగ్గురు చెప్పిన దాంట్లో నేను చూసింది ఏంటంటే, థాట్ వర్డ్ డీడ్ దగ్గర పెట్టుకుని మనం కర్మాచరణలో వెళ్ళినప్పుడు మనకి రెండే రెండు నిమిషాలు ఉందండి. ఈ లోపల ఎవరు మీ ముగ్గురులో ఏదన్నా ఆలోచన ఎవరికన్నా ఉంటే అది మీరు తప్పకుండా చెప్పాలి. ఎవరికన్నా మైండ్ లో ఏదన్నా ఇమీడియట్ గా ఒక ఆలోచన ఉంటే చెప్పచ్చు.
2: అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ ఒరవడి ఏదైతే ఉందో, డేటా గానీ ఇన్ఫర్మేషన్ గానీ, ఇవాళ చెప్పుకున్నట్టుగా సగం సగంగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మనకి వచ్చినటువంటి బ్యూటిఫుల్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మెసేజెస్ లో నాకు బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. ఒక ఇలాంటిదే ఒక ప్యానల్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఇట్ ఈస్ అన్ గ్లోబల్ సమ్మిట్ లో, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి మోడరేటర్ ఆ ప్యానల్ మెంబర్స్ ని అడిగినప్పుడు దాంట్లో ఒక ఆయన చెప్తాడు, హీ కోట్స్ ఎన్ ఎపిసోడ్ ఫ్రమ్ రామాయణ. వార్ అయిపోయిన తర్వాత అందరూ సమావేశమై ఉన్నప్పుడు రాములు వారు ఒక రాతి మీద కూర్చొని ఉన్నారట. అందరూ సమావేశంలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఈ రావణాసురుడి వైఫ్ మండోదరి ఎవరైతే ఉందో, తను అసలు ఎవరు, నా భర్తని సంహరించినటువంటి వాడు ఏంటి, అతనికి ఉన్నటువంటి వేలరు ఇవన్నీ చూడాలి అని చెప్పేసి వస్తూ ఉన్నప్పుడు ఆయన వెనక నుంచి ఆ నీడ, ఒక మహిళ నీడగా, ఒక స్త్రీ నీడగా తను గమనించి ఆ నీడ కూడా తనకి తాకకూడదు అనేటువంటి ఉద్దేశంతో తను పక్కకి తప్పుకున్నాడు. ఆ విషయం గమనించి ఇతను నా భర్తను సంహరించినటువంటి వాడు వేలర్ వల్ల ఇతను సహరించలేదు, శక్తియుక్తుల వల్ల కాదు, ఇతనికి ఉన్నటువంటి ప్యూరిటీ ఆ క్యారెక్టర్ వల్ల తను
1: చాలా బాగుంది
2: సంహరించగలిగాడు అనేటువంటి చెప్తూ, సో సక్సెస్ అనేటువంటిది అంత వాల్యూస్ తో కూడా, వాల్యూస్
1: మీరు చెప్పిన నాకు అనిపించింది మీరు చెప్తున్నప్పుడు ఒక ఫ్రేజ్ ఏంటంటే క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్యాలిబర్.
2: క్యాలిబర్
1: సో అంత తక్కువ, ఎందుకంటే మనం వర్క్ లోకి వెళ్ళినప్పుడు ఈ అచీవ్మెంట్ ఇదంతా క్యాలిబర్ ఒక డెవలప్ చేసుకోవాలనుకుంటాం, కానీ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని మనం చివరికి అక్కడికే వచ్చాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మీరు ముగ్గురు మీ మీ వృత్తుల్లో మీ మీ ఫీల్డ్స్ లో క్షేత్రాల్లో యూనిటీ ప్యూరిటీ డివినిటీ గురించి ఏ విధంగా ఉండొచ్చు అని ఈ రోజు మనం ఎక్స్ప్రెస్ చేసింది, మనం మీకున్న ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా తక్కువ అని నాకు తెలుసు. మనకి వ్యవధి ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం వస్తుంది అని మీ ముగ్గురికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ రేడియో సేవ ప్రేక్షకులతో ఒకటే మాట మనం వెళ్ళిపోయేప్పుడు ఒక మాట చెప్పుకుందామండి. ఏమిటంటే స్వామి మనకి ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ ఇచ్చినది మనందరం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే, ఒక స్వామి మాటలో చెప్పాలంటే ఒక బాన్సురి ఒక వేణువులాగా తయారవ్వాలని. ఈ వేణువుగా తయారవడమే మనం చేయగలిగిన యూనిటీ. దానివల్ల మనలో వచ్చే ఒక విండ్ ఏదైతే ఉంటుందో, ఒక హిందీ కవి అంటారు, తూనే బన్సీ తపస్యా కౌనసి తపస్యా కరీ కౌనసి జబ్ మోహన్కి అదరిపే చెడే తబ్ హీ తూ బోలే. ఎప్పుడైతే మోహనుడు గోవిందుడు ఆయన లిప్స్ దగ్గర పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే నువ్వు పలుకుతావు. నహితో బయటీ రహీగి సదా మౌనిసి, లేకపోతే ఎప్పుడు కూడా అంత కామ్ గా ఉండిపోతావు. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కి నిర్వచనం. బీయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ స్వామి అంటే నిర్వచనం ఇదే. ఈ నిర్వచనం, ఈ ఇన్స్ట్రుమెంట్ గా మనం ఉండాలి. మన ద్వారా ఆ డివినిటీ ప్రసరించాలి, వ్యక్తం అవ్వాలి అంటే లోపల ప్యూరిటీకి యూనిటీకి మనం సదా ప్రయత్నించాలి. ఇది చేయాలి అంటే మనకి దొరికిన క్షేత్రము కర్మ. వర్క్ ఇస్ వర్షిప్ అని స్వామి మనకి విధంగా చెప్తున్నారు. అటువంటి కర్మలో మనందరము యూనిటీ ప్యూరిటీ డివినిటీ నిలపడానికి ప్రయత్నిద్దామని మరొక్కసారి అందరికీ నేను ప్రార్థిస్తూ వినవించుకుంటూ ఈనాటి ప్యానల్ డిస్కషన్ సమావేశం ముగిస్తున్నాను. సాయిరామ్.
2: సాయిరామ్, థ్యాంక్ యూ.
4: ఉద్యోగ ధర్మ నిర్వహణలో యూనిటీ ప్యూరిటీ డివినిటీలకు ఉన్న ప్రాధాన్యతను గురించి వివిధ వృత్తులలో స్థిరపడిన స్వామి పూర్వ విద్యార్థులతో చర్చా కార్యక్రమం విన్నారు డాక్టర్ భార్గవ, ఐఎస్ రామకృష్ణ, పి సత్యదీప్ ఈ చర్చలో పాల్గొన్నారు. సమన్వయకర్త శ్రీ కోటా శ్రీనివాస్ గారు. ద్వాపర యుగంలో ప్రవచించిన భక్తి, కర్మ, సాంఖ్య తదితర యోగాల కన్నా కలియుగంలో సేవాయోగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయి. మానవ జీవిత లక్ష్యమైన పరమాత్మ సన్నిధిని చేరడానికి భక్తులు పలు మార్గాలలో ప్రయాసపడుతూ ఉంటారు. దైవాన్ని చేరేందుకు సులభమైన దగ్గరదారి సేవయే అని చెప్పారు స్వామి. అట్టి సేవ, దాని ప్రాముఖ్యత గురించి స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు విందాం.
5: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మీరు సేవను చేయుటకై మీరు సిద్ధపడాలి, కానీ సేవను చేయించుకోవటానికై మీరు పూనుకోకూడదు. శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు ఈ మూడింటి ఎందుకును అతి తృప్తిగా మీరు ఉండటం చేత మీరు ఇతరులకు సేవ చేయటానికి తగినటువంటి వయసుగా ఉంటున్నది. కనుక మీరు ఇతరులకు వయసైనటువంటి వారికి, బలహీనులకు, దుర్బలులకు, దీనులకు, ఇలాంటి వారికి మీరు సేవ చేయటం లోపల మీ జీవితాన్ని భగవత్ సేవగా విశ్వసించి మీరు అట్టి సేవలో పాల్గొనటకు సంసిద్ధులు కావాలి. మీరు ఇతరుల దగ్గర సేవలు చేయించుకుంటారా, మీరు కేవలము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును ఒక అంధకారమైనటువంటి మార్గంలో ప్రవేశించుకున్నటువంటి వారమవుతారు. మనము అనేక మంది ధనవంతుల యొక్క గృహము లోపల ఇతరులతో సేవలు చేయించుకోవటానికి మనము ప్రయత్నం చేస్తుంటాం. ఇది సరైనటువంటిది కాదు. ఏదో ఈనాడు ఈ యొక్క స్థితి లోపల మనము ఇతరులతో సేవలు చేయించుకోవటము అధికార స్థానంగా మనం భావించినప్పటికీ, తిరిగి దీని యొక్క తత్ఫలితమైనటువంటి యొక్క దీని లోపల మనము ఇతరులకు సేవలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. కనుక మనం ఏమి చేసినా, ఏమి చూచినా, ఏమి చెప్పినా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అది రాక తప్పదు. కనుక మన పనిని మనం చేసుకునేటువంటి దీంట్లోపల మనము మొట్టమొదట సరైనటువంటి తర్బీదు జరగాలి. తదుపరి మన గృహము లోపల తల్లిదండ్రులకు సేవలు చేయడానికి పూనుకోవాలి. తదుపరి మనము ఈ సమాజం లోపల ప్రవేశించి సమాజమునకును సేవ చేయడానికి మనం సంసిద్ధులు కావాలి. ఇది కేవలము హృదయపూర్వకమైనటువంటి యొక్క భావముతో, త్యాగమైనటువంటి యొక్క బుద్ధితో, ప్రేమ భావంతో మనం ఈ యొక్క సేవలో మనం పాల్గొనాలి. ఫల నిమిత్తమై మనం సేవ చేయడానికి పూనుకోకూడదు. ప్రేమ నిమిత్తమై, సర్వుల యొక్క ఏకత్వమును అనుభవించేటువంటి నిమిత్తమై మనము సేవ చేయడానికి పూనుకోవాలి. ఒక చిన్న ఉదాహరణము. ఒక హాస్పిటల్లో దీనుడు ఎవరు దిక్కులేనటువంటి వాడిగా ఉంటున్నప్పుడు అతను హాస్పిటల్లో వేసి ఉంటారు. అతను అనేక రకములైనటువంటి బాధలతో తాను కుమ్ములుతుంటాడు. మీరు హాస్పిటల్కి వెళ్లి అతని దగ్గర చక్కని మాటలు మాట్లాడి, అయ్యా నీవు ఏడ్చద్దు, నీకేం కావాలి అని మంచి మాటలతో అతని సేవ చేయడానికి పూనుకున్నామంటే అతనికి నీకు ఎంత సన్నిహితమైనటువంటి యొక్క సంబంధం ఏర్పడిపోయింది. అతను అతని యొక్క బంధువులు కూడా మరచి, అయ్యో ఎవరో ఇతను, ఒక విద్యార్థి సమ్మర్ క్లాస్కి వచ్చాడట, మా హాస్పిటల్కి వచ్చి నాకు సేవ చేశాడు అని నీవు వెళ్లే సమయంలో, నాయన నీ అడ్రస్ ఏమిటి అని అడ్రస్ తీసుకుని తిరిగి నీకు లెటర్స్ రాసి మీ ఇరువురికి కూడా సంబంధం అనేటువంటి రీతి కింద అభివృద్ధి పరచుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క సంబంధం ఏ రీతిగా ఏర్పడింది? ఒక సేవ ద్వారా ఏర్పడింది. కనుక మానవుల యొక్క హృదయ సంబంధం అనేటువంటిది సేవాభావంతో ఏర్పడుతుంది కానీ నాయక భావంతో ఏర్పడదు. ఈనాడు ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్నాడంటే, ప్రైమ్ మినిస్టర్ ఒక గ్రామానికి వచ్చినాడంటే స్టేషన్ కి వెళ్తారు, ఒక 100 గార్లెంట్స్ వేస్తారు, ఇంకా ఒక 100 కార్లంతా కూడా అక్కడికి తీసుకెళ్లి వెళ్ళు, మా కారులో కూర్చోవాలి, మా కారులో కూర్చోవాలి అంటారు. అదే ప్రైమ్ మినిస్టర్ పని విడిచిపెట్టిన తక్షణమే రిక్షా వాడు కూడా ఛార్జీ అడుగుతాడు. ఇది అధికారం యొక్క గౌరవము అప్పటికి అప్పటికానే ఉంటుంటుంటది, కానీ హృదయ ప్రేమ యొక్క గౌరవము జీవిత పర్యంతం కూడాను సన్నిహితమైన సంబంధాన్ని చేరుస్తుంటది. కనుక మనము అధికార సంబంధమైనటువంటి దానితో మనము ఒక రిలేషన్షిప్ పెంచుకోవటానికి పూనుకోవటం అది కేవలం ఒక మూఢత్వమే. మనకు ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతత్వంతో మన యొక్క సంబంధాన్ని పెంచుకోవటానికి మనం చేయాలనుకున్నప్పుడు మనం సేవా వృత్తిని అందే దీనికి తగినటువంటి యొక్క భద్రత కుదురుతుంది. అది సరి అయినటువంటి భక్తి కింద కూడా రూపొందుతుంది. ఇట్టి పవిత్రమైనటువంటి భావములతో మనము సేవలు చేసి మన యొక్క గౌరవ అగౌరవములు ఎందు ఏమాత్రం కూడా మనము అభిమానమును ఉంచుకొనక హృదయపూర్వకమైనటువంటి భావంతో నా ఈ సేవ వల్ల ఈ వ్యక్తికి ఈ విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి భావము నీలో చేరినప్పుడు తప్పక నీవు ఎవరిని కూడా లెక్క చేయకుండా నీ ఇంటి యొక్క పెద్దలు కూడా వలదన్నప్పటికీ నీవు ఆ యొక్క సేవలో పాల్గొని తప్పక వారిని ఆనందించడానికి పూనుకో.
4: శ్రోతలు ఇంతవరకు సేవ, దాని ప్రాముఖ్యత గురించి స్వామివారి దివ్య ఉపన్యాసం విన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక కల్పవృక్షపు శాఖలలో ఆది శంకరాచార్యులు ప్రతిపాదించి ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతం ప్రత్యేకమైనది. ఇప్పుడు అద్వైతంలో ప్రతిఫలించే ఏకత్వం, పవిత్రత, దివ్యత్వం, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీలను వివరించే శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం విందాం.
6: వందే గురూణాం శరణారవిందే సందర్శిత స్వత్మసుఖావబోధే జనశ్చయే జంగలికాయమానే సంసార హలాహల మోహశాన్యై. శంకర భగవత్పాదులు శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప. ప్రపంచంలో అధ్యాత్మస్థానంలో గురుస్థానీయమైనటువంటి భారతదేశం బౌద్ధం తర్వాత నిర్వీర్యమై నిరాదరణకు గురై ఆపై నిరీశ్వరవాదాన్ని అవలంబించటం ప్రారంభించిన తర్వాత దేశం చిన్నాభిన్నమైపోతున్నటువంటి వేళ, జాతులు మతాలు వర్గాలు వర్ణాలు అన్నీ కూడా భగవంతుడికి భగవత్తత్వానికి దూరమైపోతున్నటువంటి వేళ, పరశివావతారమైనటువంటి శంకర భగవత్పాదులు ఒక అవతార కార్యక్రమాన్ని ప్రారంభించుకుని భారతదేశంలో వారు అవతరించి మళ్లీ వేదోద్ధరణ ధర్మోద్ధరణ చేస్తూ జాతిని ఏకం చేసినటువంటి ఒక మహనీయ సన్నివేశాన్ని మనం ఇవాళ మాట్లాడుకోవాలి. భారతదేశం అంతా కూడా ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో మళ్లీ ఏకత్వాన్ని సమన్వయంగా సమకాలీనంగా సమర్థవంతంగా సంయమనంతో సహనంతో ఉపాసన చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జాతి. అటువంటిది నిరీశ్వరవాదానికి లోనైనప్పుడు మళ్లీ ఈశ్వరవాదాన్ని పునఃప్రతిష్ట చేసి వేదవాంగ్మయానికి బ్రహ్మసూత్ర భాష్యాలకి అలాగే అష్టాదశ పురాణాలకి మళ్లీ పురుడు పోసి ప్రాణం పోసి ఊపిరులు ఊది ఈ జగత్తు ఈశ్వరమయమని ఈశ్వర సర్వభూతానామని ఆత్మే ఈ సర్వ జగత్తుకి మూలాధారమని అదే నడిపిస్తున్నదని అది కదలదని కాని అన్నింటినీ కదిలిస్తుందని మనోబుద్ది చిత్త అహంకారములు శరీరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ దానికి ప్రేరకమై చోదకమై ప్రచోదితమై అందరినీ నడిపిస్తుందనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావన, తద్వారా వసుధైక కుటుంబ నిర్మాణం. ఈ వసుధైక కుటుంబ నిర్మాణం అంతా కూడా వేదగతమైనటువంటి భావన. వసుధ అంటే భారతదేశమని మాత్రమే కాదు, సమస్త ప్రపంచము. వసుధ అంటే భూమండలం. ఈ భూమండలం అంతా ఒకటి కావాలి అంటే ఎక్కడ ప్రారంభం కావాలని నిర్ణయం అయినప్పుడు ఆదిశంకరులు శంకర భగవత్పాదులు ఆ పనిని ప్రారంభించారు. సమస్తమైనటువంటి జాతుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న భేదాలని వాటన్నింటినీ కూడా సవరణ చేసి వేదంతో వాదంతో సమన్వయం చేసి ఒక నినాదరహితమైన వివాదరహితమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శైలి విన్నానంతో వాంగ్మయ మహాసృష్టి చేస్తూ మళ్లీ జీవుడిని దైవం వైపు నడిపించినటువంటి ఒక అద్భుత ప్రవక్తగా సరస్వతి స్వరూపంగా మనం భావన చేసినట్లయితే భగవత్పాదులు ఏది చేసినా దేనిని చూసినా జ్ఞానదృష్టితో చుట్టం మొదలుపెట్టండి అన్నారు. అంటే భౌతిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు స్థాయిలలో వారు వెనక నుంచి వచ్చారు. అధ్యాత్మ స్థాయిలో గనక మనం విచారణ చేయటం మొదలుపెట్టినట్లయితే దాన్ని ఈవేళ ఆంగ్ల భాషలో మనం ఫిజికల్ మెటాఫిజికల్ స్పిరిచువల్ అని మూడు మాటలు వాడుతున్నాం. స్పిరిచువాలిటీ అంటే అధ్యాత్మ ఒక అంతర్వాహిని గనక కాగలిగినట్లయితే మన ఆలోచనలన్నీ కూడా స్పిరిచువలైజ్ కాగలిగినట్లయితే దానికంటే తర్వాత దానిని గనక మనం డివినైజ్ చేయగలిగితే దాని తర్వాత దానిని హ్యూమనైజ్ చేయగలిగినట్లయితే అంటే మన తలపులు మన మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు అది ఒక ప్రవాహ వేగంతో కదులుతున్నప్పుడు పారాడుతున్నప్పుడు తారాడుతున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా ఏం కావాలి అంటే స్పిరిచువలైజ్ కావాలి. ముందు స్పిరిచువలైజ్ అయిన తర్వాత దైవీ శక్తిని దానికి ఆపాదించాలి, దైవ భావనని అద్దాలి అలదాలి. ఈ రెండు అయిన తర్వాత మానవీయమైనటువంటి పరమాద్భుతమైనటువంటి భావనతో దాన్ని సమాజగతం చేయాలి. సమాజంలో నుంచి బుద్ధిలో నుంచి బుద్ధి కుశలతలో నుంచి ప్రజ్ఞలో నుంచి కర్మ సుకౌశలంలో నుంచి అధ్యాత్మకి ఎదుగుదాను అంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే మానవ జీవితం మానవుడి యొక్క ఆయుష్ చాలా అత్యల్పమైనది స్వల్పమైనది. కాబట్టి ముందే దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే కురులు వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బలని పదాబ్జములను శ్రీ కాళహస్తీశ్వర అన్నట్లుగా శంకర భగవత్పాదులు అధ్యాత్మలో మొదలుపెట్టి దానిని మేధోగతమైనటువంటి విచారధారతో సమన్వయం చేసి ఒక మానవతావాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసి మానవత్వము మాధవత్వము ఒక నాణానికి ఉన్నటువంటి బొమ్మా బురుసులుగా భావించమని యూనిటీ అనబడేటువంటి దానిని ఏకత అంటాం. ఏకత్వం కాదు ఏకత. తర్వాత ప్యూరిటీ పవిత్రత, డివినిటీ దివ్యత. ఇందులో ఏది ముందు అనంటే తలపులు కలవాలి, ఆలోచనలు కలవాలి, తలలు కలిసినంత మాత్రాన ఏకత్వాన్ని సాధించలేం. అదంతా ఒక గుంపుగా, ఒక సమూహంగా, ఒక జాతరగా, ఒక వేడుకగా సాగుతుంది. కాని తలపులన్నీ కలిసి ఒకే ఏకోన్ముఖమైనటువంటి భావనతో ఈ సర్వ జగత్తుని కూడా బ్రహ్మమయంగా చూడగలిగినట్లయితే, ఆ బ్రాహ్మీమయమైనటువంటి ఆ స్ఫూర్తితో జీవుడు తరతమ భేదాలు లేకుండా, అరమరికలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా

0: నువ్వు వేరు నేను వేరు అన్నటువంటి భావం లేకుండా నువ్వు నేను ఒక్కటే, త్వమేవాహం న సంశయ. ఇది శంకర భగవత్పాదుల కంటే ముందు ఒక మహా ఉపనిషత్తు బోధించినటువంటి ఒక బోధ. దాన్ని ఆచరణాత్మకం చేశారు శంకర భగవత్పాదులు. ఎట్లా? తమ బోధ ద్వారా. కేవలం ప్రబోధం చేశారా, ప్రచారం చేశారా అంటే ఆ రెండింటినీ దాటి సర్వోన్నతమైనటువంటి ప్రసార మాధ్యమం ఎన్నుకున్నారు. అంటే సర్వోన్నతులైనటువంటి గురువు, గురువులు మూడు రకాలు చెప్పుకుంటాం. ఒకడు ట్రాన్స్లేటర్, మొదటివాడు ట్రాన్స్పోర్టర్, మూడోవాడు ట్రాన్స్మిటర్. శంకర భగవత్పాదులు, సత్యసాయి భగవానుడు వీళ్ళు ట్రాన్స్మిటర్స్. వాళ్ళు ట్రాన్స్లేట్ చేయరు, ఎందుకంటే ఎక్కడో ఉన్నది తెచ్చి మనకు అందించరు. ఏది అందించాలో, ఏది ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. గనక ఈ అద్వైత భావనా స్థితి మనం కాస్త శంకర భాషలో, శంకర భావనలో, శంకరుడి యొక్క హృదయంతో మన హృదయాన్ని గనక రాపిడి పెట్టగలిగినట్లయితే, అద్వైతం మతం కాదు, అద్వైతం సిద్ధాంతము కాదు, అద్వైతం ఒక భావన. సామాన్యార్థంలో అద్వైతం అంటే రెండు లేవు అని. అసలు శంకర భగవత్పాదుల అద్వైతం రెండు లేవని కాదు, ఉన్నది ఒకటే అని. రెండు లేవు అంటే రెండింటినీ నువ్వు చూస్తున్నావని అర్థం. అసలు ఉన్నది ఒకటే, ఏకం సత్ విప్రాబుధా వదంతి. ఆ సత్యం అనేటువంటి ఆ ఏక వస్తువు అనేక కోణాలలో 360 డిగ్రీలలో ఆవిష్కృతమవుతూ ఉంటుంది. గనక జీవుడు తన సాధనా సంపత్తిని బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, బహుజన్మాంతర సంస్కారాన్ని బట్టి, మూలవాసనా క్షయం చేత అదే వస్తువుని భిన్న భిన్నంగా చూస్తూ ఉంటాడు. గనక వస్తువు మారటం లేదు, వస్తువును చూస్తున్న దృష్టి మారుతూ ఉన్నది. గనక శంకర భగవత్పాదులు ఆ దృష్టినంతా కూడా సృష్టితో సమన్వయం చేసి ఆ యూనిటీ అనేటువంటి ఆ తలపులు ఏకం కావాలి, షణ్మత స్థాపనాచార్యులై దానిలో ప్యూరిటీని నింపారు. ఈ ప్యూరిటీకి బెరామీటర్ ఏది, దీని కొలమానం ఏమిటి? మంచి చెడు రెండు తెలుసు, మరి పవిత్రత అపవిత్రతలో ఏది అపవిత్రత అంటే ప్రపంచానికి హాని కలిగించే ఆలోచనే అపవిత్రత, ఇంకేమీ లేదు. మరి ప్రపంచానికి సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని, భద్రతమైనటువంటి స్థాయిని, ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, గాంభీర్యాన్ని, ఉదాత్తతని, ఉన్నతిని, ఉత్కృష్టమైనటువంటి స్థితిని అందించగలిగితే అది పవిత్రత. పవిత్రత దేనికి బెదరదు. పవిత్రత అన్నింటినీ క్షాళన చేస్తూ వెళుతుంది, తాను పవిత్రమైనది కనుక. మళ్లీ అపవిత్రత అనేటువంటి రెండవ పదం రాగానే ద్వైతంలో పడిపోతాం. కనుక శంకరాద్వైతంలో పవిత్రత అపవిత్రత రెండు లేవు, జ్ఞానము అజ్ఞానము రెండు లేవు, చీకటి వెలుగు రెండు లేవు, జనన మరణాలు లేవు. అంటే ద్వంద్వాతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన. ఈ సమస్త సృష్టిని భగవంతుని యొక్క విలాసంగా, భగవంతుని యొక్క ఆనంద రేఖగా, ఒక పరమాద్భుతమైన జ్ఞాన వేదికగా గనక జీవుడు చూడగలిగినట్లయితే, శంకర భగవత్పాదులు అందుకనే ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు అని చెప్పారు. మరి ఏమీ లేదంటే ఆత్మ సాక్షాత్కారం అన్నారు, ఆత్మను పట్టుకోవాలన్నారు, ఆత్మ విచారణ చేయమన్నారు, ఆత్మ విచారణ మార్గం అన్నారు. మరి ఇన్ని ఏర్పడ్డాయే, మళ్లీ అదే భగవత్పాదులు లేదంటారంటే ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదు, ఉన్నదంతా ఆత్మే. నీవు ఆత్మవై ఉన్నావు, నీ దేహం కూడా ఆత్మే అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి మార్మికతని, ఒక రహస్యాన్ని, ఒక గుహ్యమైనటువంటి రాజవిద్యని ఈ జగత్తుకి అద్వైత భావనా భూమికలో నిలబెట్టారు. అందుకనే అద్వైతామృతధార కురియ అంతరంగమనడి పాత్ర తెరచి ఉంచు, బోర్లించి ఉండగా బొట్టైన చిక్కదు, తెరచి ఉంచిన చాలు తరచనగును. వర్షం పడుతూ ఉంటుంది, అది అద్వైతామృతధార కురుస్తూ ఉన్నది. ఆ వర్షంలో నీళ్లు పట్టుకుందామని వెళ్లాం, లేదా అమృతాన్ని పట్టుకోవాలని వెళ్లాం, పొరపాటున బోర్లించి ఇంట్లోకి వచ్చేశాం, వాన వెలిసింది, ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్లలేదు. కాబట్టి ఇక్కడ కావలసినది ఏమిటంటే, రసముయన్ నిష్ఠ అనేటువంటి అలంకార శాస్త్రంలో ఉన్న సూత్రం ప్రకారం, రసోవై సహా ఈశ్వర స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి అన్నిటా అంతటా సర్వవ్యాపకుడైనటువంటి మహా చైతన్యాన్ని, ఆ మూలాన్ని పట్టుకోవాలని భగవత్పాదులు దానికి ఒక పవిత్రత అనేటువంటి శబ్దాన్ని, దాన్ని వేళ మనం ఇవాళ భాషలో ప్యూరిటీ అని వాడుతున్నాం. ఆ ప్యూరిటీ పూర్ణత్వం, ప్యూరిటీ సమగ్రత్వం, ప్యూరిటీ సమన్వయం, ప్యూరిటీ సహనం, శాంతి, ప్రేమ, ఆనందం. ప్రపంచంలో ఏది ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుందో, జీవుడికి జీవితం పట్ల ఒక మమకారాన్ని చక్కగా పెంచగలదో, మమతానుబంధాలని బలీయం చేయగలదో, అహంకారాన్ని తుంచగలదో, అహంస్ఫురణని వెలిగించగలదో, తమస్సుని జార్చగలదో, తపస్సుని వెలిగించగలదో, అది ప్యూరిటీ. అటువంటి ఆ పవిత్రమైనటువంటి భావన ఎప్పుడైతే మనకి కలుగుతుందో, ఆ తర్వాత మనం అనుభవించేది, మనకు అక్కరకొచ్చేది, మనం మిగుల్చుకోగలిగేది, మనల్ని మనం సరిదిద్దుకోగలిగేది ఒక్కటే, దాని పేరు డివినిటీ. అందుకనే ఈ డివినిటీ అనేది భూలోకాన్ని విడిచిలేదు, లోకమును వీడి రసము లేదు, ఉన్నదంతా ఇహమేవా అన్నది వేదం. ఇక్కడే, ఇప్పుడే, నౌ అండ్ హియర్. దీనిని గనక మనం సమన్వయం చేసుకున్నట్లయితే, శంకర భగవత్పాదుల యొక్క బ్రహ్మసూత్ర భాష్యం గాని, సౌందర్య లహరి గాని, వారి భాష్యాలు గాని, వాటన్నింటినీ జాగ్రత్తగా విచారణ చేస్తూ వెళితే అంతఃసూత్రం ఏమిటంటే ఐక్యత. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. ఇది మనం చాలా తరచుగా వాడే మాట. అక్కడ మనస్యేకం అంటే ఆలోచన. నాలుగు ఆలోచనలలో మూడు చెడ్డవి, ఒకటి మంచిది అయితే ప్రయోజనం లేదు. ఆలోచన పుట్టగానే దానిని హ్యూమనైజ్ చేయాలి, దానిని స్పిరిచువలైజ్ చేయాలి, దానిని డివినైజ్ చేయాలి. అప్పుడు మన నుంచి ఆ ఆలోచన ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడ ప్రారంభమైందో, అది కంఠస్థానం వరకు వచ్చినప్పుడు వాక్ అవుతున్నది. వచస్ ఏకం, ఏది ఆలోచించానో అది అనాలి, ఏది అన్నానో అది చేయాలి. ఈ మూడింటి మధ్య సమన్వయం గనక లేకపోయినట్లయితే అనర్థం ఏర్పడుతుంది. గనక ఈ మూడు ఉన్నటువంటి వాడు మహాత్ముడవుతున్నాడు. మహాత్ముడు అంటే ఆత్మను ఎరిగిన వాడని కాదు, ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా ఈ మూడింటిని ఏకంగా చూడగలడో, అంటే ఏది ఆలోచించాడో, ఏది అన్నాడో, దేనిని చేశాడో, ఏది చేయగలడో దానిని మాత్రమే చెప్పినటువంటిది. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి దానిని అధ్యాత్మ భావనలో త్రిపుటీకరణము అంటాం. త్రిపుటి అంటే ఏం లేదు, మూడు ముళ్ళు ఒక్క చోట గట్టిగా వేసినట్టు. ఇది ఎట్లాగైతే ఒక బ్రహ్మముడి అవుతున్నదో, ఇక్కడిది అధ్యాత్మ సీమలో చాలా పరమ ఆనందదాయకమైనటువంటి విషయం. కాబట్టి శంకర భగవత్పాదుల అవనీ సంచారం కేవలం 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాలు జీవుడు కూడా ఇక్కడ ఎన్నాళ్లు ఉన్నామని కాదు, ఉన్నన్నాళ్లు ఏం చేశామన్నది జీవితాన్ని నిర్ణయిస్తుంది, జీవిత పరమార్థాన్ని చెప్తుంది. గనక ఈ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనబడేటువంటిది శంకర భగవత్పాదులు ఆంగ్లంలో చెప్పకుండా చక్కగా సంస్కృతంలో చెప్పారు. ఎందుకంటే వారు అప్పటికి ఆంగ్ల భాష లేదు గనక. ఇవాళ మనకు ఆంగ్లంలో చెప్తే తప్ప అర్థం కాదు గనక వీటన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకోవలసిన పనుంది. అయితే వారు చేశారా అంటే, శ్రీకృష్ణ కర్ణామృతంలో భావాలు ఎట్లా ఉన్నా శ్రీరామ కర్ణామృతం రాశారు ఆయన. శ్రీరామ కర్ణామృతంలో జానాతి రామ తవనామ రుచిం మహేశో అంటూ మొదలు పెడతారు. అంటే శివుడు ఏ మంత్రాన్ని చదువుకుంటాడు కైలాసంలో అంటే నారాయణ మంత్రం చదువుకుంటాడు. వైకుంఠంలో నారాయణుడు ఏ మంత్రం చదువుకుంటాడు, ఓం నమ శివాయ చదువుకుంటాడు. అద్వైత భావన. అందు జానాతి రామ తవనామ రుచిం మహేశో, రామాని నామం యొక్క రుచి ఎవరికి తెలుసంటే ఎవరికి తెలియదు, ఒక్క ఈశ్వరుడికి తప్ప అంటారు. అట్లాగే రామకర్ణామృతంలో వెళుతూ వెళుతూ వెళుతూ ఒక స్వగతంలాగా, ఒక ఆనంద రేఖ ఆయన హృదయంలో పటమరించినప్పుడు, ఒక కవితామృతధార పెల్లుబుకినప్పుడు శ్రీరామో లలితాంబికే అంటారు. చాలా కరుణాస్ఫోరకమైన భావన. నేను ఉపాసిస్తున్నా, నేను భావిస్తున్నా, నేను సంభావిస్తున్నా, నేను ఊహిస్తున్నా, నేను కాల్పనిక జగత్తులో విహారం చేస్తున్న వేళ చూస్తున్నా, ఇదంతా లలితాదేవి యొక్క స్వరూపమే ఈ రాముడా అంటారు. చూశారా, ఇది అద్వైత భావన. అక్కడ రెండుగా లేవు, రెండుగా చూసినంతసేపు దానికి కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ అంటాం, పోలికలు చాలికలు ఇవన్నీ ఉంటాయి కనుక ఆలోచనలు పేలికలైపోతాయి. ఇట్లా కాకుండా జీవుడు ఏకత్వాన్ని సాధించాలి అంటే మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని సమన్వయం చేసుకోవలసి ఉన్నది. ఇది శంకర భగవత్పాదుల వాంగ్మయం నిండా, అది శివానందలహరి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే. అందుకే వారు అంటారు శివానందలహరిలో, శంభుజ్ఞాన వసంత సంగిని హృదారామయ్యహ జీర్ణచ్ఛద స్రస్తాభక్తి లతాచ్ఛటా విలసిత పుణ్యప్రవాళశ్రితాః దీష్యంతే గుణకోరక జపవచ పుష్పాశ్చ సద్వాసన జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. అసలు ఈ ప్రకృతిలో పరమేశ్వర స్వరూపమైనటువంటి దీనిలోనే అన్నీ పుడుతున్నాయి, మొగ్గలు వికసిస్తున్నాయి, కాయలవుతున్నాయి, పళ్ళవుతున్నాయి. ఆ సంవిత్ఫలము ఎప్పుడు కలుగుతున్నదంటే జ్ఞానము పటమరించినప్పుడు, అది ఒక ఆనందమైనటువంటి సెలయేరై ఒక తేనవాకగా ప్రవహిస్తున్నప్పుడు దేనిని పొందాలో ఆ సంవిత్ఫలాన్ని మనం పొందాలి అని చెప్తూ ఈ సర్వ జగత్తు కూడా ఆత్మమయంగా భావన చేయమన్నారు. అయితే అది ముందే చేయగలవంటే చెప్పాలి. ముందే శంకర భగవత్పాదులు మూడేళ్లకే సన్యాసిగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. అంటే ఒక్కొక్క అవతారం కూడా ఈ మూడు భావాలని నాలుగు వేదాలలో దశోపనిషత్తులలో ఒక మహాసారంగా ఏర్పడి ఉన్నటువంటి భావన జ్యుతి అంటే కాంతిని జగత్తుకు అందించారు. ఈ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ మూడింట్లలో ఇంకొక విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాలి. శంకర భగవత్పాదులకి మనకి ప్రాతిపదిక వారి వాంగ్మయం, వారు చెప్పినటువంటి భాష, వారి అభివ్యక్తి, వారు మండన మిశ్రుడు లాంటి వ్యక్తితో చేసినటువంటి వాదన, దానిలో తర్కం ఉంది, మీమాంసం ఉంది, వ్యాకరణం ఉంది, అనేకమైనటువంటి అపారమైన భావ సంపద ఉంది. ఇది ఒక ఎత్తైతే కాలగమనంలో కాలం అనేకమైనటువంటి ఋతువు వెంట ఋతువు ప్రకృతి ఎట్లాగైతే రూపాంతరీకరణం చెందుతూ వస్తున్నదో, ఎట్లాగైతే యుగధర్మం మారుతూ వస్తున్నదో, కృతయుగం త్రేత అయింది, త్రేత ద్వాపర అయింది, ద్వాపర కలియుగం అయిపోయి 5478 సంవత్సరాల దీంట్లో సుమారు 85 సంవత్సరాలు ఈ సర్వ జగత్తుని కూడా ఈ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అన్నటువంటి మూడింటిని కూడా సమన్వయించేస్తూ వచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అవతారం. ఏమిటేదంటే ఔపధేయం మనకు సత్యనామం ఇచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చమా స్వామి కల్హారమై విచ్చమా స్వామి మల్హారమై. ఒక శతపత్ర సుందరంగా సహస్ర దళంగా అనేకానేకమైన తన దేహానికి సత్యమని పేరు పెట్టుకుని తాను నడిచిన ప్రతి అడుగులోనూ ధర్మాన్ని నిరూపణ చేసి తద్వారా ఈ జగత్తు మొత్తానికి శాంతి ప్రేమలను వరదానం చేసినటువంటి ఆ స్వామి కల్హారమై విచ్చుకున్నారు. మల్హారము అంటే బంగారం. ఆ బంగారమై బంగారం దేనికి సంకేతం అంటే పూర్ణమైనటువంటి ప్రజ్ఞకి, పూర్ణమైనటువంటి ఆత్మప్రజ్ఞకి, పరబ్రహ్మ తత్వానికి సంకేతం. కాబట్టి అది ఒక సాకారమై ఈ జగత్తులోకి వస్తే అది మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంటే ఆదిశంకరుల నుంచి ఆనందసాయి వరకు మనం గనక తీవ్రమైనటువంటి విచారధారలో మన మనస్సుని లగ్నం చేయగలిగినట్లయితే ఈవేళ మన అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో యూనిటీ ముందు సాధించండి, తలపులన్నీ ఒక్కటి చేయండి, పరమేశ్వరుడి వైపు మీ ఆలోచనలు పరిగెత్తించండి, మనస్సును అక్కడ స్థిమితం చేయండి, సంస్థితం చేయండి, ఒక్కరుగా ఉండండి, ఒక్క భావనతో ఉండండి, ఏకాత్మ భావనను మించిన అధ్యాత్మ సాధన లేదని ఆ యూనిటీకి స్వామిచ్చినటువంటి నిర్వచనం పరమాద్భుతం. ఇక పవిత్రతకి స్వామిచ్చినటువంటి నిర్వచనం అది అనిర్వచనీయమైన నిర్వచనం. ఆ ప్యూరిటీ అనేటువంటి దానికి సౌశీల్యాన్ని, శీలాన్ని ప్రధానం చేశారు. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరుచోట లేవు. ఇది అధ్యాత్మ. ఈ వెలుగులు బయట వెలుగులన్నీ సూర్యుడి వెలుగు సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దొరకదు. చంద్రోదయం మళ్లీ తెల్లవారేపటికి చంద్రకాంతులు సుషుమనా కిరణాలు దొరకవు. కాని లోపల ఉన్న లో వెలుగు ఉన్నదే యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఆత్మే ప్రకాశమానమై దాన్నే స్వామి చరాచరమయమై శ్రీమయమై వాంగ్మయమై పరాత్పరమయమై శ్రీమయమై నీ యందు వెలుగుతున్నది, అది నీవు అనేది తెలుసుకో. ఆ నీవు అనేటువంటి ఆత్మని గనక నీవు తెలుసుకోగలిగితే నాలో ఉన్న ఆత్మ సర్వులయందు ఉన్నది అన్నప్పుడు తరతమ భేదమే లేదు, ద్వైతం లేదు, ద్వంద్వాలు లేవు. వీడు గొప్ప, వాడు తక్కువ, వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు ధనవంతుడు, వాడు బీదవాడన్నటువంటి ఈ భావం మనస్సుకి రాకుండా హృదయంతో ఈ జగత్తుని చుట్టమే పవిత్రతకి అది ఒక దివ్యమైనటువంటి నిర్వచనం. మనస్సుతో చూసినంతకాలం స్పర్ధ గనక దాన్ని మనస్సుని దాటండి, అధిమానసికమైన స్థాయికి వెళ్లండి, శుద్ధ మనస్సుని ఏర్పరచుకోండి, దానిలో నుంచి హృదయావిష్కరణ చేసుకోండి. అందుకే మనందరికీ పరిచయమైన స్వామి మాటలలో ఈ ప్రపంచం మొత్తానికి ఒక్కటే ఒక్క భాష ఉంది, లిపిలేని భాష అది. ఆ భాష హృదయ భాష. ఆ హృదయ భాషను మీ భాష చేసుకోండి. సర్వ జగత్తులో విజేతగా మిగలండి. ఇంద్రియాలను జయిస్తే విజేత కాడు. మనల్ని మనం జయించుకోవాలి, ఆత్మను ఎరగాలి అనేటువంటి ఆ ప్యూరిటీ. ఇక డివినిటీ ఏమిటంటే మానవత్వానికి మాధవత్వానికి సన్నని సీమారేఖ, ఒక దారపు పోగంత ఎడ ఉన్నది. మానవత్వం గనక కాయ అయినట్లయితే మాధవత్వం పండిన పండు. కాయ పండు కావటానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ ఒక చిన్న మొగ్గ పువ్వు కావటానికి కొంత సమయం పడుతుంది. పువ్వు కాయ కావటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, కానీ కాయ పండు కావటానికి ఆవరణ మల విక్షేప దోషాలు లేకుండా పరమేశ్వర భావనతో ఈ సర్వ జగత్తు కూడా ఈశ్వర సంకల్పంగా కల్పితంగా, అదే శంకర భగవత్పాదులు దేశకాల కరణా వైచిత్ర్య చిత్రీకృతం అంటారు. దేశము కాలము, కరణం అంటే వస్తువు. కనపడుతున్న ఈ వస్తువులన్నీ చలచలితమైనవి, మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెంది చెంది కాలగర్భంలో కలిసిపోతాయి. జీవుడి దేహము అంతే కనుక జీవుడి లోపల ఉన్నటువంటి ఆలోచనాధార, దానిని ఆలోచనామృతము ఆపాతమధురము చేసుకుంటూ జగజ్జేగీయంగా ఈ సృష్టిలో వసుధైక కుటుంబ నిర్మాణం చేయాలి అని ప్రబోధం చేసినటువంటి పరమాద్భుత స్థాయి. అందుకనే సత్యసాయి భగవాను ప్రత్యేకంగా చూస్తే మనకు అర్థం కాదు, శంకరులని ప్రత్యేకంగా చదివితే ఆయన అర్థం కారు. శంకరులని స్వామిని సమన్వయం చేయాలి, స్వామిని జగత్తుని సమన్వయం చేయాలి, స్వామిని జీవుణ్ణి సమన్వయం చేయాలి. అప్పుడు స్వామి యొక్క ఉదాత్తమైనటువంటి వైఖరి, ఈ ఏకత ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, భిన్నత్వంలో యాతన ఉంది, ఏకత్వంలో ఆనందం ఉన్నది. ఈ పని నేను చేయాలి అని నిర్దేశించుకుని ఒకే లక్ష్యంతో, ఏక లక్ష్యంతో, ఏక గమ్యంతో గనక నేను ఆలోచన ప్రారంభించినట్లయితే నా ప్రయాణం తేలికవుతుంది. వెళదామనుకున్న ప్రదేశం వేరు, వెళుతున్న దారి వేరు, చేరుతానో లేదో తెలియదు, చివరికి చేరేది ఎక్కడికో. ఇది ఆనందానికి సుదూరమైనటువంటి భావన. ఇక రెండవది ప్యూరిటీ. ప్యూరిటీ మాట్లాడే వస్తువు కాదు, అది జీవధార, జీవితం యొక్క సంస్కార రేఖ అది. ఈ ప్యూరిటీ గురించి ఒక గంట రెండు గంటలు మాట్లాడే కంటే ప్యూర్గా మన ఆలోచన ఉంచుకోగలిగితే యూఆర్ ప్యూర్. అంటే ఎవరి పట్ల ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా, ఏ రకమైనటువంటి వైషమ్యం లేకుండా, పగ లేకుండా, కేవల ప్రేమతో గనక మనం ఉండగలిగితే అది నిజమైనటువంటి పవిత్రత. ఈ యూనిటీ ప్యూరిటీ రెండూ కలిపితే దాని పేరు డివినిటీ. అంటే ఈ రెండూ ఉన్నవాడు డివైన్ అయి ఉన్నాడు. డివైన్ అంటే పర్సన, ఆ పర్సనాలిటీ ఉన్నవాడు అదిగో సత్యసాయి భగవానుడు. ఐదడుగుల మూడంగుళాల దేహంలో సర్వ జగత్తుని కూడా ఈశ్వరమయం చేసి ఈ జగత్తుకి దిశానిర్దేశం చేసి ఒక మహాద్భుతమైనటువంటి జాతికి రెండు మార్గాలు ఉపదేశించి యూనిటీ వల్ల ఏమొస్తుంది? ప్రేమ ఏర్పడుతుంది. ప్యూరిటీ వల్ల ఏం ఏర్పడుతుంది? లవ్ ఏర్పడుతుంది, ఆ ప్రేమ ఏర్పడుతుంది. ఆ ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? అది సేవ నిష్కామకర్మ ఏర్పడుతుంది. ఒక భారతీయమైనటువంటి పరమాద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఆయన అలాగే చెప్పాలి ఈ లోకానికి వేళ. ఆ రెండు చెప్పారు. 18 పురాణాల సారాన్ని హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇవి మనకి నినాదాలుగా కాకుండా అధ్యాత్మ సాధనా మార్గాలుగా, నాలుగు మహావాక్యాలుగా మనం భావించగలిగినట్లయితే ఈ మనస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, గుళ్లు గట్టించి గోపురాలు గట్టించి పుణ్యక్షేత్రాలకు వెళ్లి నేను మహాత్ముడైనాను అనుకునే కంటే అవన్నీ చూస్తూ చేస్తూ ఆనందిస్తూ నేను నేనుగా జీవించగలిగితే ఒక యూనిటీతో, ఒక ప్యూరిటీతో, ఒక డివినిటీతో, అందరితో ఒకటిగా నాలో అందరిని చూడగలిగినటువంటి స్థాయికి వెళ్లగలిగినట్లయితే ఈ ఏకత, పవిత్రత, దివ్యత ఈ జాతికి మహాసందేశంగా వరదానమై జయకేతనం ఎగరవేస్తూ మళ్లీ ఒక మానవతావాదం దృఢంగా శంకరుల తర్వాత ఈ జగత్తు శంకరుల కాలంలో కేవల భారతదేశానికి హిమాలయాల వరకు పరిమితమైనటువంటి ఒక భావధారని స్వామి దారి మళ్లించారు. మళ్లించి ఎక్కడికి తీసుకెళ్లారంటే సమస్త ప్రపంచానికి ఇచ్చారు. ఆ వసుధైక కుటుంబ నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా చూపించండి, వేదంలో ఉన్నదంటే అదిగో ప్రశాంతి నిలయంలో కుల్వంత హాల్లో రోజు చూడొచ్చు అని చెప్పగలగాలి. ఇది కేవలం స్వామి 86 సంవత్సరాల తమ అవనీ సంచారంలో పరమోదారంగా, పరమోత్కృష్టంగా, పరమోన్నతంగా, పరమ పవిత్రంగా అందరి యందు ఆ ప్రేమ భావనతోనే ఉండి తాను ప్రేమమూర్తి అయినారు కనుకనే మన అందరి ప్రేమని కూడా స్వామి అందుకున్నారు. స్వామిని పూజించటం ఒక ఎత్తు, స్వామిని ప్రేమించటం ఒక ఎత్తు. ఇటువంటి ఇన్ని ఆలోచనలు కలగటానికి మనం ఇదిగో ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో వారి దివ్య శ్రీచరణాలకి దగ్గరగా కూర్చొని రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ సప్తమ వార్షికోత్సవ శుభ సందర్భంలో జాతులు మతాలు అన్ని కూడా ఏకమై అఖండమై చిద్ఘనమై అనాహతమై ఒక పూర్ణమైనటువంటి ఆనంద బిందువుగా భాషించగలిగినటువంటి ఈ మహత్తర మహాసన్మంగళ వేళ ఇవేళ రేడియో సాయిలో స్వామి అనుగ్రహం చేత తమ తమ పాత్రని పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐక్యత, ఈ పవిత్రత, ఈ దివ్యత ఉన్నాయి కనుకనే ఇట్లా 7 సంవత్సరాలు నిరాటంకంగా అందరి మన్ననలు పొందుతూ వెళుతున్నది గనక అందరికీ శుభకామనలు నేను తెలియజేస్తూ, ఇట్లాగే స్వామి మన యందు ఒక ప్రచోదితమైనటువంటి మహాచైతన్యాన్ని, ఆలోచనాగ్నిని నిరంతరము రగిలిస్తూ, జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేయిస్తూ, జన్మ ఎత్తినందుకు ఈ జన్మకి ఒక పూర్ణతని, సమగ్రతని, సంపూర్ణమైనటువంటి భావనని కలిగిస్తూ మన అందరి జీవితాలు ఒక ప్రవాహ వేగంత చక్కగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా పలవించుగాక అని స్వామిని మనసా వచస శిరస అదే యూనిటీ ప్యూరిటీ డివినిటీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మళ్లీ మరొక్కసారి శంకర భగవత్పాదులకి, సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామికి ప్రణమిల్లుతూ మీ అందరికీ సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు అద్వైతంలో ప్రతిఫలించే ఏకత్వం, పవిత్రత, దివ్యత్వం, యూనిటీ ప్యూరిటీ డివినిటీలను శ్రీ శంకర భగవత్పాదుల యొక్క అద్వైత సిద్ధాంతంతో సమన్వయిస్తూ శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు అందించిన ప్రసంగం విన్నారు. ప్రసాద్, ద్వైతమైనా అద్వైతమైనా ఆచరణ ద్వారా అనుభవపూర్వకంగా గ్రహించినదే సత్యం. ఏ మార్గమైనా దరిచేర్చేది సాధన ఒక్కటే. సేవకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన స్వామి సేవాతత్వం గురించి వివరించారు. సేవలో పాల్గొనే వారికి మార్గదర్శకాలను సూచించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సాయి యువత స్వామి నుండి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు, ఎన్నో అనుభూతులను పొందారు. ఆచరణలో అద్వైతం, సేవ నేర్పిన పాఠాలు, చర్చాగోష్ఠి ద్వారా వారిప్పుడు తమ అనుభూతులను మనతో పంచుకోబోతున్నారు. సమన్వయకర్త శ్రీ మాధవ్ గోష్ఠిని ప్రారంభిస్తారు.

0: సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 7వ వార్షికోత్సవం సంబంధంగా జరుగుతున్న యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనే అంశంపై జరుగుతున్న ప్రత్యక్ష ప్రసార భాగంగా ఆచరణలో అద్వైతం సేవ నేర్పిన పాఠాలు అనే అంశంపై మనం ఇప్పుడు చర్చాగోష్ఠి ప్రారంభిద్దాం. ఈ చర్చలో పాల్గొంటున్న వారు గోపి గారు. గోపి గారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఆయన హైదరాబాద్ యూత్ గ్రూప్ ని ఫౌండింగ్ మెంబర్గా, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీస్లో సేవనందిస్తున్నారు. ఆయన కుటుంబం 60 ఏళ్లుగా స్వామి భక్తులు. రమేష్ గారు వైజాగ్ వాస్తవ్యులు. ఆయన యూత్ కోఆర్డినేటర్గా పనిచేశారు. 3 జిల్లాలు కవర్ చేస్తూ 20 ఏళ్లుగా స్వామి సేవలో నిమగ్నులైనారు. ఈ అంశంపై మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ ఈ అంశంపై స్వామి మీకు వ్యక్తిగతంగా ఇచ్చిన సందేశాలు మీరు మా అందరితో పంచుకోగలరా?
1: తప్పకుండా మధు. సాయిరాం రమేష్, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం మనమందరూ. ఈరోజు మనం యూనిటీ ప్యూరిటీ డివినిటీ గురించి మాట్లాడుకుంటామంటే, ఈరోజు స్వామి ఆశీస్సులతో మనం అందరూ ఇక్కడ కలవడము, ఈ చర్చాగోష్ఠిలో ముఖ్య అంశాలు స్వామి చెప్పిన విషయాలు మనం అందరూ పంచుకుందామనే ఉద్దేశంతో ఉన్నాం. అయితే యూనిటీ అనే అంశంపై మాట్లాడుతున్నప్పుడు యూనిటీ ఎలా వస్తుంది అన్న విషయం స్వామి ఎన్నోసార్లు మనకు చెప్పింది ఉందన్నమాట. యూనిటీకి ముఖ్యంగా ప్రప్రథమంగా స్వామి క్రమశిక్షణ ఉండాలి అన్నారు. ఒక డిసిప్లిన్ ఆస్పెక్ట్ ఉండాలి అని ఎన్నోసార్లు చెప్పారు మనకి. ఎప్పుడైతే మన అందరిలో డిసిప్లిన్ ఉంటుందో ఆటోమేటిక్ గా యూనిటీ వస్తుంది. ఆ యూనిటీ నుంచి ప్యూరిటీ వస్తుంది. ఆ ప్యూరిటీ నుంచి మనం దివ్యత్వంకి వెళ్తాం అన్నమాట. అయితే ఈ సందర్భంలో నాకు ఒక బ్రహ్మాండమైన ఒక ఎపిసోడ్ అనండి, ఈవెంట్ అనండి గుర్తుకొస్తోంది. మేమందరూ హైదరాబాద్ యువత ఒకసారి స్వామి సన్నిధిలో సాయంత్రం ధ్వనిలో కూర్చుని ఉన్నాము. స్వామి బ్రహ్మాండంగా ఆ నడకతో, దివ్యమైన నడకతో వస్తూ ముందు వరకు వచ్చి, మనకందరికి తెలుసు స్వామి వచ్చినప్పుడు అడుగుతారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఎంతమంది ఉన్నారు ఏమిటి అని. అది కూడా ఇంగ్లీష్లో అడుగుతారు. స్వామి వచ్చి హౌ మెనీ అని అడిగారన్నమాట. అందరూ కూర్చున్నాం, లెక్క పెట్టుకున్నాం, 40 మంది ఉన్నాం మేము స్వామి దగ్గర. స్వామి అడగంగానే లేచి, స్వామి 40 మంది ఉన్నాం స్వామి మేము అని చెప్పాను అనమాట. అయితే చూసి ఒక చిరునవ్వుతో రాంగ్ అన్నారు స్వామి, అని ఒక అడుగు వెనకాలకేసి నేను లేను మీతోటి అని అన్నారు. అమ్మో మర్చిపోయాను స్వామిని అనుకుని, స్వామి 40+1 41 స్వామి అన్నాను. అది అలా అయిపోయింది. స్వామి వెళ్ళిపోయారు. మళ్ళా కొద్ది నెలల తర్వాత మళ్ళా ఇంకొక సన్నివేశంలో స్వామి వచ్చి 60 మంది కూర్చుని ఉన్నాం అనమాట. స్వామి వచ్చారు దగ్గరికి, వచ్చి హౌ మెనీ అని అడిగారు అనమాట. ఈసారి కాస్త మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, లాస్ట్ టైం మీరు ఉన్నారు స్వామి, నేను ఉన్నాను అని చెప్పడం జరిగింది కాబట్టి, స్వామి మేము 60 మంది ఉన్నాము, మీరు మాతో ఉన్నారు కాదు స్వామి, 61 స్వామి అన్నాను. అంటే స్వామి రాంగ్ అగైన్ అని ఒక అడుగు వేసి వెనకాలకి వెళ్ళారన్నమాట. ఇంకా అర్థం కాలేదు, ఏంటి నేను ప్రతి ఒక్కరితోటి లేను అన్నారన్నమాట. సో అక్కడ ఏమైంది, 60+60 120 అయింది. అదేవిధంగా రానున్న సంవత్సరంలో జనవరికి ఒక సేవా కార్యక్రమం వచ్చినప్పుడు 62 మంది ఉన్నాం మేము. స్వామి వచ్చారు, ఆనందంగా వచ్చి ఎంత వైభవంగా వచ్చారంటే నవ్వుకుంటూ వచ్చి, జగన్నాటక సూత్రధారిగా స్వామి వచ్చి హౌ మెనీ అని అన్నారు. పేపర్ అవుట్ అయిపోయింది, లీక్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా దీనికి ఏం చేంజ్ ఉండదు. 62 మంది, 62+62 స్వామి మేము, 124 స్వామి అని చెప్పాను అనమాట. చెప్తే నవ్వి రాంగ్ రా అన్నారు. ఎన్ని తూర్లు ఎన్నేళ్లగా వస్తున్నారా దగ్గరికి, విఆర్ ఆల్ వన్ రా, మనమంతా ఒక్కటే అని చెప్పారన్నమాట. ఈ నిదర్శనం ఏదైతే స్వామి విఆర్ ఆల్ వన్ అని చెప్పడంలో, ఆ రోజు ఒక ఆలోచన వచ్చిందన్నమాట. కాస్ట్ ఉండియండి, క్రీడ్, డిఫరెంట్ కలర్స్ ఉండండి, ఎక్కడి నుంచో ఏ ప్రదేశాల్లోనో వచ్చినా కూడా మనం అంతా ఒక్కటి అన్న భావం, ఆ యూనిటీ కాన్సెప్ట్, అది ప్రప్రథమంగా దివ్యత్వానికి వెళ్ళడానికి ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే యూనిటీ. ఈ యూనిటీ ఆస్పెక్ట్ ఆ రోజు స్వామి మాకు ఎలా ఆధ్యాత్మికంగా చూపించారంటే, ఫస్ట్ స్వామి ద్వైతం గురించి మాట్లాడారు, నేను వేరు నువ్వు వేరు. స్వామి తర్వాత విశిష్ట ద్వైతం మాట్లాడారు, దాని తర్వాత అద్వైతం మాట్లాడారనమాట. ఈ మూడు కలిక కలిక అక్కడే యూనిటీ వచ్చిందనమాట. అది మాకు అర్థమైంది.
2: గోపి చాలా బాగా చెప్పావు. ఇక్కడ నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. స్వామి, ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు సర్వ్ మైసెల్ఫ్ అని చెప్పి స్వామి చాలా చక్కగా
1: మళ్ళీ ఇంకొకసారి చెప్పు, అది ఏంటి అర్థం కాదు.
2: ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు సర్వ్ మైసెల్ఫ్ అంటే యూనిటీ అంటే ఉన్నది ఒకటే పదార్థం కానీ ఇన్ని రూపాలుగా అది చెందింది అని చెప్పి దీనికి సంబంధించిన ఒక మంచి అనుభవం నాకు 1991 సమ్మర్ కోర్స్ స్వామి ఆసారి నేను నేనే అనేటటువంటి టాపిక్ మీద మాట్లాడుతున్నారు. ఆ రోజు మ్యూజిక్ ప్రోగ్రామ్ అవుతోంది. ఆ సమయంలో ఏంటంటే నాకు స్టూడెంట్ బ్యాడ్జ్ ఇచ్చారు, టీచర్స్ బ్యాడ్జ్ ఇచ్చారు,
1: రెండు
2: నాకు ఇవ్వడం జరిగింది. సో అందు నుంచి స్టూడెంట్ టు సర్వ్ మైసెల్ఫ్ అని చెప్పి స్వామి చాలా చక్కగా
1: మళ్ళీ ఇంకొకసారి చెప్పు, అది ఏంటి అర్థం కాదు.
2: ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు సర్వ్ మైసెల్ఫ్ అంటే యూనిటీ అంటే

0: తీసుకున్న ప్రివిలేజెస్ అన్ని స్టూడెంట్ బ్యాడ్జ్ పెట్టుకుని పొందేవాడిని, టీచర్స్ కున్న ప్రివిలేజెస్ అన్ని టీచర్ బ్యాడ్జ్ పెట్టుకుని. ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు స్వామి పక్కన చైర్ పక్కనే కూర్చున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ ముందు వెళ్ళకూడదు, టీచర్స్ ముందు వెళ్ళొచ్చు. టీచర్స్ ముందు వెళ్లి ఆ చైర్ లో కూర్చున్నాను. ఆ చైర్ లో స్వామి పక్కన ఉన్న చైర్ లో టీచర్స్ కూర్చోకూడదు, స్టూడెంట్స్ కూర్చోవచ్చు. కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అదే పనిగా నేను ఒక 5-6 కర్చీఫ్స్ పెట్టుకున్నాను స్వామికి ఇవ్వడానికి. అలా ఇస్తూ ఉంటే 5వ కర్చీఫ్ తీసుకున్న తర్వాత స్వామి అరచేతిలో గిల్లారు, చిన్నది గిల్లారు. గిల్లేసరికి మొత్తం అంతా స్వామి అయిపోయింది. అంటే అక్కడ పాడుతున్న వాడు స్వామి, ఆ వాయిస్తున్న వాడు స్వామి, ఇన్స్ట్రుమెంట్ స్వామి, ఆ హాల్ స్వామి, మొత్తం అంతా స్వామిలా అయిపోయింది. అదే గుర్తొచ్చింది ఇప్పుడు. అంటే ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు సర్వ్ మైసెల్ఫ్ అని చెప్పి యూనిటీ అన్నది స్వామి ఇంత చక్కగా మనకి చెప్పడం జరిగింది. అది నాకు బాగా ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు యూనిటీ గురించి చెప్పు.
1: ఈ విషయంలో ఇంకొక మాట చాలా బ్రహ్మాండమైన మాట గుర్తుకొచ్చింది. ఒకసారి స్వామితో ఇంటర్వ్యూ రూమ్ లో హైదరాబాద్ యూత్ కాకుండా మిగతా రాష్ట్రాల యూత్ కూడా కూర్చున్నారు అన్నమాట. ఐ థింక్ మహారాష్ట్ర వాళ్ళు స్వామి నాయుడు, స్వామి మీరు పదే పదే ఈ హైదరాబాద్ యూత్ ఎందుకు పిలుస్తారు స్వామి, ఏంటి అసలు ఎందుకు పిలుస్తుంటారు వీళ్ళని అంటే, స్వామి సడన్ గా నన్ను చూసి ఏమ్రా పకోడా పకోడా అని పిలిచేవాళ్ళు అప్పుడు నన్ను, ఏమ్రా పకోడా చెప్పు అన్నారన్నమాట. స్వామి నేనేం చెప్తాను స్వామి అంటే చెప్పు చెప్పు అన్నారన్నమాట. అంటే స్వామి ఒకటి విషయం నాకు చాలా ముఖ్యంగా అనిపించేది అంటే స్వామికి యువత అంటే అపార ప్రేమ ఉంది స్వామికు, ఆ ప్రేమ వల్ల మీరు పిలుస్తున్నారు. రెండోది ఐకమత్యం, స్వామి మాలో ఉన్న ఐకమత్యం మీరు చూసి పిలుస్తున్నారు. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణేకం, ఈ మూడు కలిపి ఎప్పుడైతే ఇప్పుడు విఎస్ఆర్ మూర్తి గారు కొద్ది క్షణాల క్రితం చెప్పారో దివ్యత్వానికి మహాత్ముడు అవ్వాలంటే ఈ మూడు కలియక ఉండాలన్నారు స్వామి. ఆ ఏకత్వం చూసి మీరు పిలుస్తున్నారంటే మీరందరూ సాయి మాట మీద వెళ్తున్నారు, సాయి బాట మీద వెళ్తున్నారా, అందుకే మమ్మల్ని పిలుస్తున్నారు. అంటే ఈ విషయం మనం ఇంకొక ఎందుకు తెలుసుకోవాలంటే యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడి నుంచే మనం నెక్స్ట్ స్టెప్ ప్యూరిటీకి వెళ్ళగలుగుతాం, లేకపోతే అక్కడే ఆగిపోతాం అన్నమాట జీవితంలో మనం.
0: కరెక్ట్
1: ఈ విషయం అన్నమాట.
2: ఏకత్వం గురించి ఎంత చక్కగా సుందరంగా లీలలు మీరు డిస్క్రైబ్ చేశారు, చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరు ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో వందల సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉంటారు. ఎంత కష్టమైన పనైనా కూడా ఏకత్వంతో సాధించవచ్చు అని మనసుకు అనిపించి ఉంటుంది. అట్లాంటి సందర్భాల గురించి శ్రోతులందరికీ మా అందరితో మీరు షేర్ చేసుకోగలరా?
0: ఇక్కడ అంటే ఏకత్వం అన్నది మెంటల్ హాస్పిటల్ సర్వీస్, విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ అని ఒకటి ఉంది. ఆ మెంటల్ హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే సెల్స్ లో 70-80 మంది ఈ మెంటలీ ఇల్ పేషెంట్స్ అందరినీ పెట్టేస్తారు. పెట్టి నిజంగా నరకం అంటే ఏంటో అక్కడ చూడొచ్చు. అటువంటి ప్రదేశంలో విశాఖపట్నం నుంచి ఒక కుర్రవాడు, సాయిబాబా అనే కుర్రవాడు, అక్కడ ఏంటంటే మొత్తం ఈ సెప్టిక్ ట్యాంక్స్ లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, బయటకు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. అటువంటి ప్లేస్ లో ఈ సాయిబాబా అనే కుర్రవాడు ఆ సెప్టిక్ ట్యాంక్ లో దిగి అదంతా క్లీన్ చేశాడు. అడిగాను, నీకు అసలు మేము దగ్గరికే వెళ్ళడానికి చాలా భయపడ్డాం, అటువంటిది నువ్వు ఎలా దిగేవు అంటే, నాకు అక్కడ స్వామి కనిపించారు సార్, అక్కడ వాళ్ళందరూ కూడా అంత బాధపడుతుంటే ఆ బాధను చూడలేకపోయాను, అందు నుంచి నేను అది చేశాను అని. దానికి రివార్డ్ అంటే ఇప్పుడు అందరికీ కూడా రివార్డ్ రివార్డ్ అని ఆశిస్తున్న రోజులు కదా. తను ఏమి ఆశించకుండా స్వచ్ఛంగా చేశాడు. కానీ బెంగళూరులో స్వామి దానికి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, అరే నువ్వు ఆ రోజు చేసిన సేవ నాకు బాగా నచ్చింది అని చెప్పి ఒక గ్రిన్ క్రియేట్ చేసి, అంటే నేను అక్కడ కూడా ఉన్నాను, నీతోనే ఉన్నాను అనేటటువంటిది మంచి ఒక సందర్భం మాకందరికీ చూపించారు. అది
1: రివార్డ్ అంటే ఒక ఘటన అనని, దిస్ ఎ డివైన్ ఎక్స్పీరియన్స్ అనండి. ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ అన్నమాట. ఇది ఒకసారి మేము గ్రూప్స్ గా వచ్చి ఇక్కడ స్వామి దగ్గర సేవ చేస్తూనే ఉన్నాం, ఒక 20-25 ఏళ్లుగా చేస్తున్నాం, క్యాంటీన్ లో పనిచేయడం జరుగుతుంది. ఒకసారి స్వామి కబురు పంపించారు రమణరావు గారి ద్వారా. మన బివి రమణరావు గారని నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు మహాభక్తులు స్వామికి. అరే వాళ్ళకి చెప్పు హైదరాబాద్ యూత్ కి ప్రతిసారి వచ్చి ఒక 30-40 రోజులు ఆ క్యాంటీన్ లో పడి

0: సేవ చేసి వెళ్లిపోతున్నారంటే వాళ్ళు బస్ ఎక్కి, అప్పుడప్పుడు వచ్చి నా దర్శనం అన్నా చేసుకోమని చెప్పువాళ్ళని అని చెప్పడం జరిగింది అన్నమాట. నా దర్శనం చాలా ఇంపార్టెంట్, దర్శనం చేసుకోవాలి అని. అయితే ఆ విషయం ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము చాలా బాధపడి అందరూ కూర్చుని ఒక చర్చా గోష్ఠి చేసుకుని స్వామిని బాధ పెట్టామని చెప్పి, ఈసారి వచ్చేటప్పుడు మనం ఓన్లీ దర్శనం కోసమే వద్దాము, ఇంకేమి చేయకూడదు అని చెప్పి ఒక 40 మంది 3 రోజులు ప్లాన్ చేసుకుని హైదరాబాద్ నుంచి వచ్చాం అన్నమాట. సో పొద్దున్న తినడం, క్యాంటీన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం, రావడం, కూర్చోవడం, వెళ్ళాం. మా సోదరులందరూ ఏందన్నా ఎప్పుడు చూసినా మనం సేవ చేసేవాళ్ళం, ఇట్లా పడుకోవడం ఏంటన్నా, ఇది తినడం ఏంటన్నా ఇది అని మొదలెట్టారన్నమాట. లేదు లేదు, స్వామి దర్శనమే చేసుకోవాలి, ఇది ఓన్లీ దర్శన్ ట్రిప్ అని మేడ్ ఇట్ వెరీ క్లియర్ గా చెప్పాను అందరికి. సరే 2 రోజులు అయిపోయింది అట్లా. 3వ రోజు పొద్దున మేము ఆ వెనకాల షెడ్ నెంబర్ 1 లాస్ట్ చివరిగా ప్రశాంత్ నిలయం వెనకాల చివరి షెడ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఒక కంపు కొట్టడం మొదలెట్టింది. ఏంటా కంపు అని చూస్తే ఆ తలుపులు తెరిస్తే అక్కడ ఉన్న వెనకాల బాత్రూమ్ షెడ్స్, వెనకాల బాత్రూమ్లు అన్ని క్లాగ్ అయిపోయి పచ్చగా ఘోరంగా ఉన్నాయన్నమాట. సరే అప్పుడు నేను నా సోదరులు ఇద్దరు వై శ్రీనివాస్ ఉదయం మేము ముగ్గురు కలిసి బయటికి వెళ్లి ఇంకా పనిచేద్దాంలే చాలు దర్శనం చేసుకుంది అని చెప్పి చీపురు కట్టలు ఆసిడ్ బాటిల్స్ అని తీసుకొచ్చి పడుకున్న వాళ్ళందరినీ లేపి, రండరా మీరందరూ సేవ చేయాలని, ఎవడి బాత్రూమ్ తలతళా మెరుస్తుంది అని చెప్పి పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బాత్రూమ్ కడుగుతున్నాం అన్నమాట. ఆ టైంకి ఒక మారుతి కారులో చక్రవర్తి గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చారు. మనకందరికి తెలుసు చిరంజీవి గారు మహాభక్తుడు స్వామికి, వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినర్, చాలా కోపిస్ట్ కూడా, రియల్ ఒక్కసారి కోపం వస్తుంది ఆయనకి. చక్రవర్తి గారు మనకి తెలుసు. చిరంజీవి గారు వచ్చి పిలిచారు, ఏ జూనియర్ సీతాపతి ఇక్కడ రా నువ్వు అని చెప్పి. నేను వెళ్ళాను పరిగెత్తుండి. ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారు. అంకుల్ సేవ చేస్తున్నావు అంకుల్, బాత్రూమ్ కడుగుతున్నావు. ఎవరిచ్చారు నీకు పర్మిషన్ అన్నారు. ఎవరు ఇక్కడ లీడరు అంటే పక్కన సోదరుడు యుదయ్ నాకంటే 20 రోజులు పెద్ద, వాటిని చూపించి స్వామి అంకుల్ వీడే లీడరు అని చెప్పేశాడు. చెప్పేటప్పటికి ఆయన పిలిచాడు, ఆయన్ని టపాటపా అంటే ఎవరిచ్చా నీకు ఈ పర్మిషన్ అని అడిగితే వాడు పక్క తెలంగాణ వాళ్ళు, పర్మిషన్ ఏమి అంకుల్, పర్మిషన్ మా ఇంట్లో నేను బాత్రూమ్ కూడా పర్మిషన్ ఇవ్వాలా అన్నాడు. అని అంటే ఆయనకు సడన్గా కోపం వచ్చి ఇట్లా మాట్లాడతాను పెద్దవాళ్ళతో అని చెప్పి వెళ్ళిపోయాడు. మాకు తెలుసు ఇది, ఈ విషయం వెళ్ళి స్వామివారికి చెప్తారు, స్వామివారు రియాక్ట్ అవుతారు అని. సాయంత్రం దర్శనంలో కూర్చున్న స్వామి వచ్చారు. వచ్చి ఏంట్రా సంగతులు అని లోపలికి పిలిచారు అన్నమాట. మాట్లాడుతూ సడన్గా ఏం చేశారా ఈరోజు అని అడిగారు. స్వామి ఇట్లా బాత్రూమ్లు అడిగాము. అవునా, ఎవరిచ్చినారా పర్మిషన్ మీకు అని అడిగారు. సేమ్ క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయిందనమాట. అంటే వారు వచ్చి వీరికి చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి ఇంకేం చేస్తాం సడన్ గా అందరూ ఉదయం చూసాం అనమాట, ఏం చెప్తాడని. ఉదయం అన్నాడు, స్వామి మా ఇంట్లో మేము బాత్రూమ్ కడగడానికి పర్మిషన్ ఏంటి స్వామి, మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి సేవ చేసుకోవడానికి అంటే. స్వామి ఎంత ఆనందపడ్డారంటే ఆ రోజు చేసిన దాని తర్వాత స్వామి మాట్లాడుతూ, స్వామి తన వైపు ఇట్లా చూపించుకుంటూ, చెయ్యి చూపించుకుంటూ, ఏ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ఏం రివార్డ్ ఇస్తాడ్రా అని అడిగారు. మేమేమేమో చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట. స్వామి చెప్పి కాదు కాదు అని చెప్పి భగవంతుడు అని మళ్ళా స్వామి వైపు స్వామి చూపించుకుని, ఒక మంచి సేవా వర్కర్ కి ఇంకొక ఆపర్చునిటీ ఇస్తాడ్రా సేవ చేసుకోవడానికి, ఇదిరా స్వామి చెరివాడు అన్నారు.
1: చాలా బాగుంది
0: ఈ విషయం. ఒకసారి వింటే మనకి ఎన్నో ఆపర్చునిటీస్ వస్తుంటాయి సేవ చేయడానికి. వెన్ వీఆర్ యునైటెడ్ మనకి బోల్డ్ అని ఆపర్చునిటీ, మనం ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు, అది భగవంతుడి రివార్డ్ అనమాట. ఆ విషయం మనం అందరికీ గమనించాల్సిన విషయం అనమాట.
1: చాలా బాగా చెప్పావు,
2: ఇది ఎంత చక్కగా చెప్పారు. ఏకత్వం అనే భావం మనకు మనసులో ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఎట్లా ప్రవర్తించుకుంటామో మనం ఎక్కడికి వెళ్ళినా అలానే ప్రవర్తించుకుని, బాత్రూమ్లు క్లీన్ చేసినా ఏ విధంగా క్లీన్ చేసినా స్వామి మరో అవకాశం ఇచ్చే వరకు మనం అట్లానే సేవ చేస్తూ ఉండాలని అద్భుతమైన లెసన్ నేర్పారు స్వామి.
1: మాధవ్, ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అంటే భావం ప్రధానం అని చెప్పు కదా చెప్పారు, అంటే గోపి చెప్పిన దాంట్లో భావం ముఖ్యం. ఈ భావం ముఖ్యం గురించి స్వామి 2-3 ఇన్సిడెంట్స్ నాకు గుర్తొస్తున్నాయి. మొట్టమొదటిది, అగైన్ గోయింగ్ బ్యాక్ టు 1991 సమ్మర్ కోర్స్, ఆ రోజు స్వామి ఏంటంటే ఒకరోజు సేవాదినం అని పెట్టారు. సేవాదినం పెట్టినప్పుడు గ్రూప్స్ లా తయారు చేశారు, మొత్తం అక్కడ స్టూడెంట్స్ అందరినీ గ్రూప్స్ చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఇన్ ఒక గ్రూప్ లోను. ఆ గ్రూప్ ఏంటంటే కరెక్ట్ గా స్వామి ఉండే మందిరం, ఆ మందిరం చుట్టూ క్లీన్ చేయండి అని చెప్పి. సో మేమందరం ఏం చేశామంటే ఎవరికీ దక్కలేనటువంటి మంచి సేవ స్వామి ఉండేటటువంటి ప్రదేశంలో మాకు దొరికింది అని చెప్పి అందరూ గట్టిగా పాటలు పాడుతూ అందరి దృష్టి ఒకటే, మీద నుంచి స్వామి కిటికీ తలుపులు తీసి బ్లెస్ చెయ్యాలి అని చెప్పి. సో గట్టిగా పాటల కన్నా అరుపుల్లాగే అరిచాం. అరుస్తూ అక్కడ సేవ చేశాం. సేవ చేసేసరికి స్వామి ఆ గోళ భరించలేక ఏంటో వెంటనే తలుపులు తీశారు, మీదని కిటికీ తలుపులు, అందరినీ బ్లెస్ చేశారు. వెంటనే మాకు కొంచెం గర్వం వచ్చింది. కాలర్ అందరూ కొంచెం ఎగరేసి ఆ రోజు సాయంత్రం స్వామి డిస్కోర్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. స్వామి ఆ రోజు మొదలు పెడుతూ, ఈరోజు పిల్లలందరూ సేవ చేసామనుకుంటున్నారు, స్టంట్ చేశారు అన్నారు. చాలా బాధ అనిపించింది, అదేంటి సేవ చేస్తే స్టంట్ అంటారేంటి అని. అప్పుడు స్వామి ఏమన్నారంటే, సినిమాలో హీరో కొట్టినట్టు యాక్ట్ చేస్తాడు, విలన్ పడిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. నిజంగా హీరో కొట్టడు, విలన్ పడిపోడు, అదంతా స్టంట్. ఈ రోజు మీరు చేసింది కూడా స్టంటే. ఎందుకని, ఎందు నుంచి అంటే మీరందరూ కూడా తుడిచారు, గడ్డి పీకారు, ఇలాంటివన్నీ చేశారు. కానీ ఇదేమీ భగవంతుడు చూడడు. మీరు ఎటువంటి భావంతో చేస్తే ఆ భావమే భగవంతుడికి నచ్చుతుంది అని చెప్పి, మీరు గడ్డి పీకుతున్నప్పుడు, నేను గడ్డి పీకటం లేదు స్వామి, నాలో ఉన్న దుర్గుణాలను నేను పీక్కుంటున్నాను అనే భావంతో మీరు చేస్తే అది సేవ అవుతుంది. అలాగే మీరంతా ఊడ్చారు, క్లీన్ చేశారు, క్లీన్ చేస్తున్నప్పుడు ఇది నేను క్లీన్ చేయటం లేదు స్వామి, నా హృదయంలో బాగా చెత్త ఉండిపోయింది, ఆ చెత్తనంతా క్లీన్ చేస్తున్నాను అనే భావంతో చేస్తే అది సేవ అవుతుంది. అలాగే ఈరోజు రొట్టెలు పిండిలు మీరు ఒత్తారు, ఆడపిల్లలందరూ కూడా, నేను రొట్టెలు చేయటం లేదు స్వామి, చపాతి ఒత్తలేదు, హృదయాన్ని నేను విశాలం చేసుకున్నాను అనేటటువంటి భావంతో చేస్తే అప్పుడు అది సేవ అవుతుంది అని చెప్పారు. ఇక్కడే మరొక మంచి సన్నివేశం నాకు గుర్తొస్తుంది.
0: ప్రమాణం పోయం గుర్తుకొచ్చింది, నేను చెప్తాను. అధిక భాషించు సూరత్వమధికమయ్యే, కార్యసూరత శూన్యమై కరిగిపోయే, బ్రతుకులు ఆడంబరములాయే, బ్రతుకులు ఆడంబరములాయే, నేటి మానవుడు బ్రతుకు ఈ పదాయే అన్నారు స్వామి. ఈ స్వామి పద్యంలో మీరు చెప్పింది షో స్టంట్, షో సర్వీస్, సోషల్ సర్వీస్ అనేది ఇక్కడ బ్యూటిఫుల్ గా కనపడుతుంది అనమాట.
1: చాలా బాగా చెప్పావు గోపి, చాలా యాప్ట్ గా ఉంది నీ సన్నివేశం గుర్తు చేయడం అన్నది. ఇక్కడ మరొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఎక్కడ సేవ ఉంటే అక్కడ ఈగో ఉండకూడదు అని చెప్పి స్వామి అన్నారు, అప్పుడే అది సేవ అవుతుంది అని. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్సిడెంట్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి నాకు సంవత్సరం గుర్తులేదు, స్వామి ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూలో శామ్యూల్ శాండ్విస్, ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ అనుకుంటాను సత్సాయి సేవా ఆర్గనైజేషన్, ఆయన సాయిబాబా ద హోలీ సైక్రటిస్ట్ అనే బుక్ కూడా రాశారు. ఆయనతో పాటు శ్రీ భాటం శ్రీరామ్మూర్తి గారు, మహాభక్తులైన ఆయన విద్యామంత్రిగా పనిచేసేవారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోను. ఆ రోజు మాట్లాడుతూ, అరే నీకెందుకు రా ఇంత అహంకారం అని అడిగారు స్వామి నన్ను. అంటే నాకు అసలు మాటలు లేవు ఏంటి అని. అంటే అప్పుడు స్వామి అన్నారు, అహంకారం అంటే ఏంటో తెలుసా, అహం ఆకారం, అంటే నేను ఈ దేహాన్ని అనుకోవడమే అహంకారము, ఆ దేహం తాలూకా నేను దేహాన్ని కాదు, నేను ఆ డివైన్ స్పార్క్ ని అనేటటువంటి భావంతో నువ్వు ఏ పని చేసినా అది భగవంతుడి పని అవుతుంది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ఇక్కడే మరొక విషయం కూడాను, అంటే ఇదే సందర్భంలో అదే రోజు ఇంటర్వ్యూలో మరొకటి అయింది. స్వామి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి అనుకున్నానమాట, ఎందుకురా నీ మనస్సు అంతా కూడా కుళ్ళిపోయి ఉందిరా, దుర్వాసన వస్తుంది నీ హృదయం అంతాను, అందు నుంచి నువ్వు ఎప్పుడు చూసినా సరే హృదయం అందరిసే మత్తుజావో, హృదయం అందరిసే మత్తుజావో అని పాడుతున్నావు, నేను ఎలా నీ హృదయంలో ఉండేదిరా అని. దీనికి ముందుగా ఏంటంటే, విశాఖపట్నంలో మందిరంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో రోజు వెళ్లి స్వామి దగ్గర ఒక డైరీ చెప్పించుకోవడం అలవాటు. అంటే స్వామి ఈరోజు ఈ పని చేశాను, వాడు నన్ను తిట్టాడు, నేను వాడిని తిట్టాను, వీడు చాలా బాగా మాట్లాడాడు, వాడి గురించి కూడా చాలా బాగా మాట్లాడాను, ఇలా చెప్పేసుకుని చివరిలో ఒక పాట పాడేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఆ పాట ఏంటంటే,

0: ఇది రోజు పాడుకుని వెళ్ళిపోవడం అలవాటు. ఆ రోజు అక్కడ అంటే స్వామి నేను సర్వాంతర్యామిని, నువ్వేం చేస్తున్నా నాకు తెలుసు అన్న చెప్పడానికి ఆ రోజు నీ హృదయంలో నేను అలా కూర్చునేదిరా అని చెప్పి అక్కడ ఒక మాట. నేను వెంటనే నేనేమనుకున్నానంటే స్వామి నువ్వు సర్వాంతర్యంవి, సర్వాంతర్యం అయినప్పుడు హృదయం కూడా అందులో పార్టే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండక తప్పదు అని మనసులో అనుకున్నాను. అనుకుంటే వెంటనే స్వామి, ఏయ్ అశోకుడు చక్రవర్తి, మొత్తం రాజ్యం అంతా నాదే అలాగని చెప్పి అశోకుడు కుళ్ళుకాలు పక్కన కూచోడు. అతను తన మందిరంలో రత్నఖచిత సింహాసనం మీద కూచుంటాడు. అలాగే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే హృదయం ఎక్కడైతే ప్రేమపూర్వకంగా ఉంటుందో అక్కడ ఉంటాడు అని చెప్పి స్వామి అక్కడ చెప్పారు. అదే సమయంలో స్వామి మరొక విషయం కూడా చెప్పారు. అరే ఇంత చిన్న స్పెక్వి నువ్వు, భగవంతుణ్ణే ఎదురిస్తున్నారు ఇప్పుడు, నేనేంటో నీకు తెలుసా అని అడిగారు. తెలిసి నేను తెలియదు స్వామి అన్నాను. అంటే అరే మొత్తం ఈ గోళాలన్నీ కూడా ఎన్ని గోళాలు ఉన్నాయిరా అంటే తెలియదు స్వామి అన్నాను. అనంతమైన గోళాలు ఉన్నాయి, ఈ గోళాల్లో మనది ఏ గోళమో తెలుసా అంటే తెలియదు స్వామి అంటే స్వామి చెప్పారు, మన గోళంలో కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి, అందులో మన భూమి అన్నది చిన్న నక్షత్రం. ఈ భూమిలో ఎన్నో ఖండాలు ఉన్నాయి, ఆ ఖండాల్లో ఒక ఖండం ఆసియా ఖండం, ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, అందులో భారతదేశం చాలా చిన్న దేశం. ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఎంతరా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సిటీస్ ఉన్నాయి, అందులో విశాఖపట్నం ఎంతరా, విశాఖపట్నంలో బోల్డ్ కాలనీస్ ఉన్నాయి, ఆ కాలనీలో మీ కాలనీ ఎంతరా, ఈ కాలనీలో బోల్డ్ ఇళ్ళు ఉన్నాయి, అందులో మీ ఇల్లు ఎంతరా, మీ ఇంట్లో బోల్డ్ మంది మెంబర్స్ ఉన్నారు, అందులో నువ్వెంతరా. అందు నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ ఎ స్పార్క్ ఇన్ ద డివైన్ ఫైర్. ఆ విధంగా నువ్వు గాని గుర్తు పెట్టుకుని చేస్తే సమస్త కర్మలు కూడా సేవ అవుతుంది. దట్ ఈస్ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అని చెప్పి స్వామి అప్పుడు చెప్పడం జరిగింది.
1: రమేష్ దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అర్థమయ్యేది ఏంటంటే మనకు ముఖ్యంగా ప్యూరిటీ అనే కాన్సెప్ట్ లో మనం ఎక్కడైతే యూనిటీ నెక్స్ట్ స్టెప్ ప్యూరిటీకి వెళ్తాం, ఆ ప్యూరిటీ కాన్సెప్ట్ లో స్వామి చెప్పిన కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఒకటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మనం నిజ జీవితంలో మనం అందరూ భక్తులు, సత్యసాయి భక్తులు కానివ్వండి, దేవుడు కానివ్వండి, మనం ఎవరైతే పూజిస్తామో మనం అందరినీ భగవంతుడిని ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చేసుకుంటాం.
0: కరెక్ట్,
1: మనం అందరూ ఒక పార్ట్, స్వామి ఒక పార్ట్ అని అనుకుంటాం. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి స్వామిని పార్ట్ చేసి స్వామి మేక్ స్వామి యువర్ లైఫ్, స్వామి మీ జీవితం అని తీసుకోండి. స్వామి ఎప్పుడు చెప్పినప్పుడు స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నారు, అక్కడ ఆగకుండా స్వామి ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్ అన్నారు. మనం ఆ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ లో అవర్ లైఫ్ ఇస్ మెసేజ్ చేసుకుంటూ ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్ అన్నప్పుడు స్వామి మెసేజ్ అని అంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన స్వామి ఎంత విశాల హృదయం ఉందో ఆ స్వామిని మన హృదయవాసి అని అంటున్నప్పుడు వీ షుడ్ ఫీల్, మనం ఏమనుకోవాలి, మనం కూడా స్వామే. ఇప్పుడు స్వామిలాగా ఇంత పెద్ద బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలంటే యూ హ్యావ్ టు బికమ్ స్వామి. స్వామి ఒకసారి పూర్ణచంద్రలో ఆడిటోరియంలో మాట్లాడుతున్నప్పుడు బీ రామా అన్నారు, బీ లైక్ రామా అనలేదు. He has never used that verb there like. He said, "Be Rama, meer Ramudu aipondi, meer Swami aipondi." Eppudu avutaru manam eppudaithe mana niji jeevithamlo manam Swami ani anukuni mana Swame aipoyi Swami gunalu Swami tattvalu manam techukuni స్వామి లాగా మనం చేయాలి అని మన ఆయన మెసేజ్ మనం ముందుకు తీసుకెళ్తే అప్పుడు మనం ఈ ప్యూరిటీ తీసుకొచ్చుకోగలుగుతాం. ఎందుకంటే ఒకసారి స్వామి మాట్లాడుతున్నారు, అరే చాలా మంది అనుకుంటారా 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి అని. స్వామి అన్నారు, నాకు అట్లాంటి ఎంగిలి ఆకులు అవసరం లేదు అన్నారు. ఎంగిలి ఆకులు అవసరం లేదు అన్నారు స్వామి, నాకు అట్లాంటి ఎంగిలి ఆకులు అవసరం లేదు. మనం ఎప్పుడైతే మన జీవితం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనం ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి, దానికి యూనిటీ రావాలి, ప్యూరిటీ రావాలి. ఇప్పుడు మీ సేవ గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక ఈ స్టోరీ చెప్పారు స్వామి, మాతో చెప్పారు కూడా, మీరు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడినప్పుడు ఈ స్టోరీ చెప్పండి రా అని. అదేంటంటే ఒకసారి బుక్కపట్నం స్వామి చెప్పడం ఏంటంటే బుక్కపట్నం దగ్గర ఒక వంత దగ్గర మార్షి ల్యాండ్ లో బురదలో ఒక గొర్ర పిల్ల ఇరుక్కుందట. అది బయటికి కాళ్లు రావాలి, ఇరుక్కుపోయింది మడ్లో, బయటికి తీద్దామని చాలా కష్టపడుతోందట. ఆ సమయంలో ఆ గట్టు మీద కొన్ని కుర్రాళ్లు కూర్చుని అది కష్టపడుతోంది అని చూస్తూ దాన్ని ఇంకా కష్టపెట్టాలని రాళ్లు ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ లాగా. ఆ సమయంలో ఒక సాధువు ఎవరో నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ సడన్ గా చూశాడు. చూసి ఏ అరే బురదలో ఇరుక్కుంది ఈ గొర్రపిల్ల, నేను ఏమైనా చేయాలి అని చెప్పి ఇమీడియట్ గా జుప్పా తీసి పరిగెత్తి లోపలికి వెళ్లి ఆ బురదలో నుంచి తీసుకుని దాన్ని మెడ మీద వేసుకుని బయటికి తీసుకొచ్చాడు. ఈ కుర్రవాళ్ళు అందరూ వెళ్లి, ఏంటి మీరు పెద్ద హీరో అనుకుంటున్నారా, ఆ గొర్రపిల్ల అది మాకు ఎంటర్టైన్మెంట్ లాగా మేము రాళ్ళు ఇస్తుంది చూస్తున్నాము, దాన్ని ఎట్లా బాధపడుతుందా అని చూద్దామని చెప్పి మేము ఎంటర్టైన్ చేసుకుంటున్నామేమో అని చెప్తున్నాను. ఇక మీరు హీరో అనుకుంటున్నారంటే లేదు లేదు, నాకు హీరోయిజం ఏమీ లేదు. అక్కడ ఆ గొర్రపిల్ల అక్కడ బాధపడుతుంటే నా హృదయానికి బాధ కలిగింది, నా హృదయంలో జరిగిన బాధని నేను నివృత్తి చేసుకోవడానికి నేను నా షర్టు తీసి నేను వెళ్లి బయటికి కాపాడాను, నేనేదో పెద్ద సేవ చేశాను అని అనుకోవటం లేదు అని అన్నానమాట. స్వామి ఏమన్నారంటే ప్రేమ ఉండిన చోట యూనిటీ వస్తుంది, యూనిటీ వచ్చిన చోట ప్యూరిటీ వస్తుంది, ప్యూరిటీ వచ్చినప్పుడు డివినిటీ వస్తుంది. డివినిటీ ఏంటంటే సేవా దృక్పథంతో ముందుకెళ్తే అబ్సల్యూట్ డివినిటీ చూస్తారు మీరు అని చెప్పడం జరిగిందనమాట. ఈ విషయం మనం గమనించాలి.
0: ఇక్కడే దీనికే స్వామి మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, అంటే నువ్వు చెప్పిన దానికే. అదేంటంటే నీళ్లలో తేలి వెళ్ళిపోతూ ఉంటే ఒక సాధువు దాన్ని ఎలాగైనా తీయడానికి ట్రై చేస్తాడు, అది కుడుతూ ఉంటుంది, కుడుతూ ఉన్నా అలా అలా రెండు చాలా సార్లు ట్రై చేసి తీస్తారు. అప్పుడు మిగతా వాళ్ళు అడుగుతారు ఎందుకు చేస్తున్నావు అంటే, అది బాధపడుతుంది కాబట్టి చేస్తున్నాను, కాబట్టి కాకపోతే నేను ఏదో దానికి రక్షిద్దామని కాదు అని చెప్పారు. అదే నువ్వు చెప్పిన దానికి
2: సేవని భగవంతునికి అర్పిస్తే అదే దివ్యత్వాన్ని అనుభవిస్తాము అని చాలా సార్లు స్వామి చెప్తూ వచ్చారు. ఇదే అలవాటు మనం ఒకవేళ చేసుకుంటే మన పని తన పని అని ఏ భేదం ఉండదు అని చాలాసార్లు స్వామి చెప్పారు. ఈ సందర్భం ఈ విషయంలో మీరు మాకిచ్చే సూచనలు ఏమన్నా ఉన్నాయా?
0: అంటే స్వామి చెప్పేది భక్తికి ఊపిరి సేవ, భక్తికి సారం సేవ, భక్తికి స్వభావం సేవ. అందు నుంచి వేరే సజెషన్స్ ఏమీ లేవు. స్వామి చెప్పినవే ఒకటి రెండు గుర్తొస్తున్నాయి. మీరు సేవ చేస్తున్నప్పుడు నేను సేవ చేస్తున్నాను అనే భావం మీలో ఉంటే అది సేవ కాదు అన్నారు. సేవ ఎప్పటిదాకా చేయమంటారు అని అడిగినప్పుడు నేను సేవ చేస్తున్నాను అని మర్చిపోయేంత వరకు నువ్వు సేవ చేయాలి, అదే సేవ అవుతుంది అన్నది నాకు చెప్పడం గుర్తొచ్చింది.
1: నేను ఒక విషయం చెప్తాను. ఒకసారి స్వామి కూర్చొని మాట్లాడుతుంటే, స్వామి కొంచెం అప్పుడు హెల్త్ కూడా కొంచెం కండిషన్ కొంచెం జ్వరమో ఏదో ఉండింది స్వామికి, ఒంట్లో బాగాలేదన్నమాట. సో మేము అన్నాం, స్వామి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు ఇంత శ్రమపడి చేస్తున్నారు స్వామి, ఇది కాస్త మీరు కాస్త తగ్గించుకుని విశ్రాంతి తీసుకుని మళ్ళా మొదలెడితే బాగుంటుంది కదా అని స్వామిని ప్రాధాయపడ్డాం అనమాట. స్వామి నవ్వి, మీరు చెప్పినంత చాలా బాగుందిరా, చాలా ఆనందంగా ఉంది మీరు, కానీ ఒక్క పదం నాకు నచ్చలేదురా అన్నారు. అంటే మనం ఆశ్చర్యపోయాం, మీరు శ్రమ అని వాడారు చూడండి రా, ఆ పదం నాకు నచ్చలేదు, నేను శ్రమపడి చేస్తుంటే ఇన్ని రోజులు ఇంత వయసు వరకు చేసేవాడిని కాదరా నేను, ఏ సేవా కార్యకర్తనా శ్రమపడి చేస్తుంటే అది టైం లిమిట్ తోనే చేయగలుగుతాడు, మీరు ఏ సేవా కార్యక్రమం చేసినా ఆనందంతో చేయాలి, నేను ప్రతిదీ ప్రతి విషయము నేను ఆనందంతోనే చేస్తాను కాబట్టి నాకు ఇది లిమిట్లెస్, ఇది నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటాను అని చెప్పారనమాట.
0: సేవ అన్నది ఊరాలు గాని కోరకూడదు
1: అని అని చెప్పి స్వామి ఆ రోజు అన్నారన్నమాట. మా యువకుడు ఒకడు లేచి, స్వామి మాకు ఇంకా కాస్త సేవ చేసే అనుగ్రహం ఇవ్వండి స్వామి అన్నారు. స్వామి ఎంత ముచ్చటగా ఆ రోజు అన్నారంటే, రేయ్ వినండి, మీరు సేవ చేస్తూ పోండి చేస్తూ పోండి చేస్తూ పోండి, ఈ సాయి మీకు ఒక మాట ఇస్తున్నాడు, ఈ సాయి మీ సేవ చేస్తూ పోతాడు చేస్తూ పోతాడు చేస్తూ పోతాడు అన్నారు.
0: చాలా
1: అంటే యూ డూ మై వర్క్ ఐ డూ యువర్ వర్క్ అనేది కాన్సెప్ట్. అందుకని మనం అందరూ శ్రోతలు కూడా ఎవరైతే వింటున్నారో, మనం ఎక్కడైతే మనకు ఆపర్చునిటీ దొరుకుతుందో, ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో స్వామి సేవ చేయడానికని, స్వామి సేవ అయినా కాదు ఏ సేవా కార్యక్రమం చేసే ఆపర్చునిటీ దొరుకుతుందో ఆ అవకాశం వదులుకోవద్దండి. ఎందుకంటే ఒకసారి ఆ సేవ మీరు ఆనందంతో ఒక ప్యూర్ హార్ట్ తోటి యునైటెడ్ ఎఫర్ట్స్ తోటి దివ్యత్వాన్ని తలుచుకుంటూ చేసడం మొదలెడితే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మీ లైఫ్ లో మనకే తెలుస్తుంది, స్వామికి ఒక్కరికి తెలుస్తుంది అనమాట.
0: చాలా బాగుంది.
2: ఆచరణలో అహంకారం, అనుభూతి మీద ఆసక్తి లేకుంటే త్యాగం భోగం యోగం అన్ని ఒకటే అని భగవాన్ మనకు చెప్తూ వచ్చారు. మిమ్మల్ని ఈ విధంగా కలవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ విషయాల్ని మీరు అక్షరాలా ఆచరిస్తున్నందుకు మాకు మీరు మార్గదర్శులుగా ఉన్నారు. ఇన్ని అద్భుతమైన విషయాలు మాకు మా శ్రోతలందరికీ పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదములు.
3: పట్టనే పట్టి తిరి పట్టు నెగ్గెడుదాక అట్టె ఉండు, తలచినదేదియో తలచనే తలచి తిరి తలుపు తీరెడుదాక పోవకుండు, కోరినదేదియో కోరనే కోరి తిరి కోర్కె చెల్లుడుదాక పోవకుండు, అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడిగినదిడుదాక విడువకుండు, పోరు పడలేక తానైన బ్రోవ వలయు వడలు తెలియక నీవైన అడుగవలయు, అంతియే కాని నీయంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటిక నమామి భారతీయం. ఈ కార్యక్రమం హైదరాబాద్ సాయి యువత ప్రత్యేక సమర్పణ.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమ వారిధి, సనాతన సారథి, మా జీవిత పరమావధి అయిన స్వామి మీ చరణ కమల సన్నిధికి అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ, నమామి భారతీయం, సెల్యూట్ ద ఇండియన్ స్పిరిట్. నేటి యువతరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ, దిశానిర్దేశాన్ని లోపింపజేస్తూ, దేశం పట్ల బాధ్యతను విస్మరింపజేస్తూ అలుముకుంటున్న అనేక సమస్యలకు స్వామి మీ దివ్య సందేశాలు అమృతతుల్యమైన సమాధానాలు. వీటన్నిటి సమాహారమే సవినయంగా మేము సమర్పిస్తున్న నమామి భారతీయం, సెల్యూట్ ద ఇండియన్ స్పిరిట్.

0: శక్తి చూపిన దివ్యభూమి.
1: ఎవరో ఎవరది?
2: నేను తాతగారు, నేను పరశురామ్ని.
1: ఓ, క్యాప్టెన్ పరశురామా? ఏమిటయ్యా ఉట్టి పరశురామ్ అంటావు? క్యాప్టెన్ పరశురామ్ అనొచ్చుగా.
2: అదంతా బోర్డర్ దగ్గర తాతగారు. మీ దగ్గర మేమెప్పుడూ పిల్లలమే. ఇంతకీ మనవాడున్నాడా?
1: ఎవడో మా వీరకిషోరమా? ఉన్నాడు, బ్యాగ్ సర్దుకుంటున్నట్టున్నాడు. ఒరే కిషోర్, క్యాప్టెన్ కిషోర్.
3: వస్తున్నా తాతగారు, వస్తున్నా.
1: నీకోసం క్యాప్టెన్ పరశురామ్ వచ్చాడ్రా.
3: హాయ్ పరశురామ్, వచ్చావా?
2: ఆ కిషోర్, సాయంత్రం కలిసి బయలుదేరదాం రా, అది చెప్పడానికే వచ్చాను.
3: ఓకేరా, కలిసే వెళ్దాం.
1: వీర సైనికులు, ఒక్కసారి ఇలా దగ్గరికి రండి, ఇలా దగ్గరికి రండి. ఈ సైనికుల్ని ఇలా చూసినప్పుడల్లా అలుపెరుగని గంగా ప్రవాహంలా నాలోని దేశభక్తి భావావేశంతో పొంగిపోతుందిరా. మీ సైనికులు భరతమాత మాకు అందించిన రక్షణ కవచాలురా. రక్షణ కవచాలు?
2: మేము రక్షణ కవచాలా? మేము ఈ దేశాన్ని కాపాడుతున్నామా? అదంతా ఒకప్పుడు తాతగారు, ఇప్పుడు కాదు.
3: అవును తాతగారు, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మమ్మల్ని చూసినప్పుడు మీకు ఏ విధంగా దేశభక్తి ఉప్పొంగుతోందో, ఇప్పటి సమాజాన్ని, నేటి తరాన్ని చూస్తూ ఉంటే మనసంతా నిరాశ నిస్పృహలతో నిండిపోతోంది.
1: రామ రామ రామ, సైనికులు నిరాశకు లోను కావడమా? ఏమిట్రా, ఏమిటి నేను విన్నది? సైనికులకు నిరాశ అన్న విషయం ఈ దేశ అస్తిత్వాన్నే ప్రశ్నించే విషవలయంరా. మీకసలు ఏమైంది? మీలో ఆ నిరాశని ప్రేరేపించిన పరిణామం ఏమిటి? చెప్పండి, చెప్పు కిషోర్, చెప్పు పరశురామ్.
3: ఏమిటి తాతగారు చెప్పేది? నిత్యం కళ్లతో చూస్తున్నది, చెవులారా వింటున్నది, తలచుకుంటేనే మనసంతా కలచివేస్తుంది.
4: సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే ప్రాణాల్ని సైతం త్యాగం చేసి మేము నిర్వర్తిస్తున్న మా కర్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి తాతగారు.
1: ఏమిట్రా, ఏమిటి మిమ్మల్ని కలిచివేస్తున్న ఆ పరిణామాలు?
3: నేటి యువతరం ఆలోచన విధానాన్ని అద్దం పట్టే ఒక్క ఉదాహరణ చూపిస్తాను తాతగారు. మన ఊళ్ళో ఆ వినయ్ తెలుసుగా?
1: ఎవరు? మన బ్యాంకు ప్రకాశం గారు అబ్బాయేనా?
3: అవును తాతగారు, ఆ వినయ్యే.

0: ఒరేయ్ వినయ్, వినయ్ ఏం చేస్తున్నావురా?
1: హాయ్ నాన్నా, అమెరికాలో మా సీనియర్ కి ఈమెయిల్ చేస్తున్నాను.
0: ఏమిటి, ఉత్త కులాసా కబుర్లా, లేక అక్కడున్న యూనివర్సిటీ విషయాలు, ఆ వాటి మంచి చెడ్డాన్ని కనుక్కుంటున్నావా లేదా?
1: అబ్బా అదేనాన్నా, అమెరికా యూనివర్సిటీ విషయాల మంచి చెడ్డలే అడుగుతున్నాను, కులాసా కబుర్లు కాదు.
0: అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను రోయ్, మా కొలీగ్ మాధవరావు లేడు, వాళ్ల పెద్ద కొడుక్కి సిన్సినాటి యూనివర్సిటీలో సీట్ కన్ఫర్మ్ అయిందిరా, వీసా కూడా పోస్ట్ లో భద్రంగా వచ్చేసిందట. వాడి సంగతి అలా ఉంచు, ఆ మాధవరావు అన్న కేశవరావు కొడుకు అయితే ఎంఎస్ పూర్తయిపోయింది, ఉద్యోగం వెలబడుతున్నాడు, వాడు పంపించే డబ్బుతో ఈ కేశవరావు సెకండ్ ఫ్లోర్ కూడా మొదలెట్టేస్తున్నాడు.
1: అబ్బాబాబాబా, సర్లేనాన్నా, ఎప్పుడు వాళ్ల గురించి వీళ్ల గురించి చెబుతూనే ఉంటావు.
0: సర్లే, ఊరికే కాలక్షేపం చేయకుండా ఆ వీసా కావాల్సిన పనులేవో చూడు.
1: నానా, లేకపోతే అమెరికాలో ఎంఎస్ బదులు ఇక్కడే రోబోటిక్ సర్జరీలో ఎంటెక్ చేస్తే కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది నానా.
0: ఏమిటి, రోబోటిక్ సర్జరీనా? అంటే తమరిప్పుడు రోబోట్లతో ఆపరేషన్లు చేస్తారన్నమాట. అంతొద్దు గాని, అందరిలాగే నువ్వు కూడా అమెరికా వెళ్లి ఎంఎస్ చదువు.
1: నానా, నిన్న నాకు మా ఫ్రెండ్స్ కి ఇంకో మంచి ఐడియా వచ్చింది నానా. మేము నలుగురం కలిసి ఒక బ్యాంక్ లోన్ తీసుకుని ఒక కన్స్యూమర్ గూడ్స్ రీటైల్ అవుట్లెట్ ని సెటప్ చేద్దాం అనుకుంటున్నాం నాన్నా. నాన్న, నువ్వెలాగో బ్యాంక్ లోనే కదా నా పనిచేసేది, మాకు లోన్ ప్రాబ్లం కూడా ఉండదు. నానా, అవుట్లెట్ క్లిక్ అవ్వాలి నాన్నా, డబ్బే డబ్బు నాన్నా.
0: ఒరేయ్, బిజినెస్ చేయాలంటే ఎంతో కొంత అనుభవం కావాలి. పొద్ద సమానం డబ్బులు తగిలేసే వాళ్ళకి బిజినెస్ అంత ఈజీ కాదు. గాని అమెరికా వెళ్లి చదువుకో.
1: నానా నానా నానా, అమెరికా సంగతి సర్లే, అదొక ఆప్షన్ ఎప్పుడు ఉందిగా. నానా చెప్పడం మర్చిపోయా, నిన్న సిటీ మాల్ కెళ్ళినప్పుడు రీబాక్స్ షూస్ కొనడానికి సిటీ మాల్ కెళ్ళాను కదా, అక్కడ ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది నానా. అక్కడ గాని నార్త్ ఇండియన్ డిషెస్, సౌత్ ఇండియన్ థాలి, చైనీస్ మంచూరియన్, ఇలా అన్ని వెరైటీస్ మిక్స్ చేసి ఒక జబర్దస్త్ ఫుడ్ కోర్ట్ పెడితే నాన్నా ఎక్సలెంట్ ఉంటుంది నానా.
0: ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నువ్వు నీ ఐడియాలు ఇంకాపు, మన ఇంట్లో ఆవకాయ జాడి కూడా ఎక్కడుందో నీకు తెలీదు, ఫుడ్ కోర్ట్ పెట్టి జనాలను ఉద్ధరిస్తావా? అవన్నీ ఏం వద్దు గాని, నీ అమెరికా చదువు కోసం ఆల్రెడీ బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ కూడా అప్లై చేశాను, అమెరికా వెళ్లి ఆ చదువు ఏదో పూర్తి చెయ్యి.
1: అయితే ఓకే నాన్న, ఈ ఫాల్ కి అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి అప్లై చేస్తాను.

0: ఏంటా ప్రకాశం, ఏంటి వారం రోజుల నుంచి లీవ్ లో ఉన్నావు? విషయం ఏమిటో కనుక్కుందామని వచ్చాను.
1: రాబోయే అవతారం రా, కూర్చో. ఏదో కాస్త అనారోగ్యంగా ఉంది గాని ఏమిటి ఇంతకీ బ్యాంకు విశేషాలు?
0: ఏముంటాయి, ఎప్పుడు ఉండేవే. కాస్త ఆరోగ్యం బాగోపోవడం ఏమిటి ప్రకాశం? ఏదో పెద్ద సుస్థినే చేసింది. 2 రోజులు హాస్పిటల్లో కూడా ఉండొచ్చావని విన్నాను.
1: అవునయ్యా నిజమే, అయినా ఇక మనకంతా రాబోయేది వృద్ధాప్యమే కదా, దానికి సూచనగా ఇలాంటి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి.
0: వస్తూనే ఉంటాయి అనుకో, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ప్రకాశం. అందున నీ కొడుకు ఇక్కడ లేడాయే, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. మన పిల్లలు మన కళ్ళెదుటుంటే ఆ దారే వేరు కదా ప్రకాశం.
1: అవుననుకో, ఎదిగిన కొడుకు మన కళ్ల ముందరే ఉండాలని ఏ తల్లిదండ్రులకు మాత్రం ఉండదు చెప్పు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ధైర్యమే వేరు. కాని నేటి కాలమాన పరిస్థితుల్లో అదంతా వీలవుతుందా చెప్పు. అందరూ వెళ్లేదారిలోనే మనము వెళ్ళాలి. అందుకే నేను పంపించాను, వాడు వెళ్ళాడు. హలో హలో, ఎవరండి?
2: హలో, నేనన్నా వినయ్ని.
1: రే వినయ్, నువ్వట్రా? మావాడేనండి, అమెరికా నుంచి. వినయ్ ఎలా ఉన్నావురా?
2: హలో నానా, నేను బానే ఉన్నాను నాన్నా, మీరెలా ఉన్నారు?
1: నేను బాగానే ఉన్నాను రా. ఇంతకీ నువ్వు ఏ కంపెనీలో పనిచేసేది?
2: నేను అది సర్లే గాని నాన్నా, మీ హెల్త్ ఎలా ఉంది నాన్నా? ఏంటి తగ్గుతున్నారు?
1: మావాడు ఈ మధ్య ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. నేను ఓకే రా. నా అవతార అంకుల్ వచ్చారు. ఇంతకీ నువ్వు పనిచేసే కంపెనీ, కంపెనీ పేరు ఒకసారి చెప్పు.
2: అది ఒక ఆయిల్ కంపెనీ నానా, ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నా నానా.
1: ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నట్ట? అయితే వినయ్, ఇంకా నువ్వు సెటిల్ అయినట్లేనా?
2: సెటిల్ అయినట్లే నానా, ఆల్మోస్ట్ సెటిల్ అయినట్లే. ఓకే నాన్న, నేను ఉంటాను నాన్న, నేను మళ్ళీ మాట్లాడతానన్నా, బాయ్.
1: వినయ్, ఫోన్ పెట్టేశాడు. ఆయిల్ కంపెనీ అంటే ఆ పని వ్యవహారం చాలా బిజీగా ఉంటాడు. మళ్లీ చేస్తానన్నాళ్లే. ఏంటో అవతారం, మొత్తానికి వాడు సెటిల్ అయ్యాడని సంతోషంగా ఉన్నా ఆ దేశంలో వాడు ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో.
0: పర్లేదులే ప్రకాశం, బానే ఉంటారులే.

0: అరే వినయ్, నేనేమో హోటల్లో పనిచేస్తూ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా అని చెప్పాను. నువ్వేమో పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ పెద్ద ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నా అని చెప్పావు.
1: ఏం చేస్తానరా, నాన్న లోన్ తీసుకుని నన్ను అమెరికాకి పంపి చదివించారు. నేను కూడా బానే చదివాను, కాని ఇక్కడి పరిస్థితి వేరుగా ఉందిరా.
0: అవునరా, మా నాన్న కూడా నన్ను లోన్ తీసుకుని ఇక్కడ పంపించారు. ఇక్కడ మనకు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లైఫ్ కష్టంగా ఉందని ఇండియాకి తిరిగి వెళ్ళలేము. ప్రెస్టేజ్ క్వశ్చన్.
1: ఎగ్జాక్ట్లీ అజయ్, ప్రెస్టేజ్ క్వశ్చన్. ఏదో చేసేద్దామని మనం ఇక్కడికి వచ్చాం, తిరిగి ఏ మొహం పెట్టుకుని ఇండియాకు వెళ్తాం?
2: లెట్ సీ, గుడ్ టైమ్స్ ఆర్ బౌండ్ టు కమ్. వెళ్దాం పదరా.
0: సరేరా, వెళ్దాం పదా.

0: గుడ్ టైమ్స్ ఆర్ బౌండ్ టు కమ్ అని పరదేశంలో పరాయి వాళ్లుగా జీవించడానికి సిద్ధమవుతున్నారు తాతగారు. నేటి మన యువతరం
1: ఎండమావుల వెంట ప్రయాణమే పరమావధి అయిపోయింది తాతగారు. అసలు నేటి తరానికి జీవితం అంటే ఏమిటి, ఎటువంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలో తెలియట్లేదు. ఏ గాలి ఎటు వీస్తే అటే అన్నట్టుగా ఉంది. అందరూ చేసేదే అందలం అన్న అయోమయంలో ఉంది. పుట్టినప్పటి నుంచి 20 ఏళ్లు మాతృభూమి స్వేచ్ఛావాయువులను ఆస్వాదించి తరువాత విదేశీ మోజులో విదేశాలకు ప్రయాణం. పోనీ అక్కడికి వెళ్లి ఏమన్నా సాధిస్తున్నారా, ఏమిటి ఉద్ధరిస్తున్నారు? నో ఆన్సర్. ఇంతకు ముందు వినయ్ అంటున్నది విన్నారుగా తాతగారు, తిరిగి మాతృభూమికి రావటం ప్రెస్టీజ్ క్వశ్చన్ అట. ప్రెస్టీజ్ క్వశ్చన్?
0: ఎస్ కిషోర్, ఆ మాట వినయ్ ఒక్కడి మాటే కాదు, ఈనాడు అనేక మంది యువకులు అటువంటి భావనలో.
1: కాదు కాదు, భావన కాదు పరుశురావు, భ్రాంతిలో జీవిస్తుంది. పోనీ వీరిని సరైన దారిలో నడిపించేవారు ఎవరైనా ఉన్నారా? అదీ లేదు.
0: ఇదంతా నాణానికి ఒక్కవైపు మాత్రమే. మా సైనికులం జీవితాలను పణంగా పెట్టి దేశ సరిహద్దును రక్షిస్తుంటే దేశం లోపల ఎక్కడ చూసినా ప్రాంతాలని, భాషలని, కులాలని, మతాలని, ముఖ్యంగా యువత ఆవేశాలకు లోనై తమకున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ సాగుతున్న విభేదాలు, పోరాటాలు, మారణ హోమాలు ఏమిటి, ఏమిటి నేటి సమాజ పరిస్థితి,
1: ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఏం మోటివేషన్ ఉంటుంది తాతగారు?
0: మన దేశ జనాభాలో 50% మంది, అంటే 50 కోట్ల యువశక్తి మన భరతమాత సొంతం. ఈ అసంఖ్యాక యువ సంపదతో భారతావని యావత్ ప్రపంచానికే దిశానిర్దేశం చేసే రోజు ముందు ముందు రాబోతున్నదని మేధావులంతా భావిస్తుంటే, ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా దిశానిర్దేశం లోపించి విదేశీ వ్యామోహంతో, అనైక్యతతో విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మన యువత జీవనం సాగిస్తున్నారు తాతగారు.
2: పరశురాం, కిషోర్, మీరు చెప్పిన ఈ సమస్యలు మీలాంటి సైనికుల్ని ఎంతగా బాధిస్తాయో నేను అర్థం చేసుకోగలను. మీరే ఇలా అయిపోతే ఆ కాలంలో ఆశలని, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులు మేము ఎంతగా తలడిల్లిపోవాలి. మా సంగతి సరే, ఇన్ని కోట్ల మంది బిడ్డలను కలిగిన భారతమాత, మన భారతమాత ఎంత శోకించాలి. పరశురాం, నువ్వన్నట్లు పరాయి దేశంలో పరాయి వాళ్లుగా జీవించడానికి సిద్ధపడడం అంటే తన కన్న తల్లి కురూపిగా ఉందని మరొకరిని తల్లిగా ఎంచుకున్నట్లుంది.
0: అవును తాతగారు, దీనంతటికీ కారణం ఏమిటి, ఎందులో ఉంది లోపం? సమాజంలో వైషమ్యాలని రూపుమాపడానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? అసలు ఈ సమస్యలకి బాధ్యత ఎవరిది తాతగారు? బాధ్యత ఎవరిది?
2: ఎవరిదేమిటి, మనందరిది. ఇంట్లోని తల్లిదండ్రులది, విద్యాలయాల్లోని ఉపాధ్యాయులది, మనల్ని పాలించే నాయకులది, విద్యావేత్తలది, రచయితలది. ముఖ్యంగా ఈనాటి మన విద్యా విధానానికి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని నేటి తరానికి మనం బోధిస్తున్నామా?

సత్శీలం, సద్బుద్ధిని అందించే సనాతన భారతీయ సంస్కృతిని మన నేటి తరానికి అందించాలరా. వైషమ్యాలను రూపుమాపడానికి ఒక మహోన్నత శక్తి ఆధ్యాత్మిక చైతన్యం తన అత్యద్భుతమైన నాయకత్వంలో బృహత్ కార్యాన్ని నిరాటంకంగా నిర్వర్తిస్తూనే మన దృష్టిలోపమే కాని సృష్టిలోపం కాదురా. సమాజంలోని మంచిని కూడా చూడగలగాలి. ముఖ్యంగా మీ సైనికులు స్ఫూర్తిని కోల్పోకుండా ముందడుగు వేయాలి. సమస్యలనే కెరటాలకు తలవంచక ఎదురొడ్డి నిలవాలి. ఓరిమితో పోరాడాలి. ఓర్పుతో ప్రయత్నించేవాడికే దైవ సహాయం కూడా తోడవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని మీ శ్వాసగా మలుచుకోండి.

0: దేహముంది ప్రాణముంది
1: నెత్తురుంది సత్తు ఉంది
0: ఇంతకన్న సైన్యముండునా. ఈ వాక్యం ఎంత గొప్పగా ఉంది తాతగారు.
2: దేహము ప్రాణము నెత్తురు సత్తువ ఇవి అవసరమేరా, కాని వాటికన్నా

0: భుజబలము బుద్ధి బలము కన్నా దైవ బలం. దైవ బలం అన్నిటికన్నా ముఖ్యమని గుర్తించాలి. దైవానుగ్రహంతో మనం దేన్నైనా సాధించవచ్చు.
1: మీ మాటలు మాకు ఎంతో ఉత్తేజాన్ని అందిస్తున్నాయి తాతగారు.
0: అసలు దైవ బలాన్ని ఆధారంగా చేసుకునే కదరా ఆ రోజుల్లో ఆ పరాయి పాలనలో స్వాతంత్రోద్యమాన్ని విజయపథంలో నడిపించింది.
2: తాతగారు, అలనాటి స్వాతంత్రోద్యమ వీరగాథల్ని ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అప్పటి విషయాల్ని మాకు వివరిస్తారా?
0: ఆ మహోద్యమం, ఆ సమిష్టితత్వం, ఆ ధీరత్వం, వాటిని ఎప్పటికీ మరువలేదు. అప్పుడు దేశ ప్రజలందరికీ ఒకే ఆకాంక్ష, ఒకే స్ఫూర్తి. రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యపు దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తే మా అందరి ఏకైక లక్ష్యం. అది 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజు. అది జూలై 2వ తేదీ. నేను విద్యార్థిగా కాలేజీకి వెళుతున్నాను.

0: ఏయ్ గోపాల్, ఏంటి నువ్వు కాలేజీకి ఎందుకు రావట్లేదు? మధ్యలోనే చదువు ఎందుకు ఆపివేయడం గోపాల్? ఈ ఒక్క సంవత్సరం చదివితే నీకు ఆ పట్టా కూడా వస్తుంది కదా.
1: నాకు చదువు పూర్తి చేయాలనుంది రామం. ఇప్పుడు దేశం ఉన్న ఈ పరిస్థితిలో ఒక విద్యార్థిగా నేను నా చదువు నా కుటుంబమై ఆలోచించలేకపోతున్నాను. పట్టాల గురించి పట్టించుకునే సమయం కాదు రామం ఇది.
0: నువ్వు చదువుకోకపోతే నీ మీద ఆధారపడేవారి సంగతి ఏమిటి గోపాల్? ఆ విషయం ఆలోచించావా? మనలాంటి యువకులు ముందు చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ బాధ్యతలను ఎలా విస్మరిస్తావు గోపాల్?
1: మన స్వార్థం మన స్వప్రయోజనం చూసుకునే తరుణం కాదు రామం ఇది. మనం ఇప్పుడు కుటుంబంలోని ఒక సభ్యుడిగా కన్నా మొట్టమొదట ఈ దేశ పౌరులమ్మని గుర్తుంచుకోవాలి. మనలాంటి వేలాది మంది యువకులు స్వాతంత్ర స్ఫూర్తితో అకుంఠిత దీక్షతో ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది.
0: నువ్వు చెప్పింది నిజమే గోపాల్, కానీ నా పరిస్థితుల వల్ల నీలాగా దృఢ నిశ్చయంతో ముందుకు రాలేకపోతున్నాను.
1: ముందుకు రాలేకపోతున్నానని వెనకడుగు వేయకు రామం. మన లక్ష్యంలోని పవిత్రతే మనకి కావలసిన సంకల్ప బలాన్ని అందించి లక్ష్య సాధన వైపు ముందడుగు వేయిస్తుంది.
0: కానీ లక్ష్యం, ఉద్యమం నా వల్ల
1: పిరికితనం పిడికిళ్లలో బందీ అయిన వాడు దేశ సేవకు పనికిరాడు రామం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టిమేల్ తలబెట్టబోయ్. బ్రిటిష్ ఉన్మాద సైనికులు మన భారతీయులను కట్టు బానిసలుగా మార్చి హింసిస్తున్న దృశ్యాలు నీలో ఆవేశాన్ని రగిలించట్లేదా? దేశభక్తిని ప్రజ్వలింపజేయట్లేదా? వందే మాతరం వందే మాతరం అన్న నినాదం నీలో చైతన్యాన్ని కలిగించట్లేదా? చెప్పు రామం, వందే మాతరం
0: వందే మాతరం
1: వందే మాతరం
0: వందే మాతరం
1: వందే మాతరం.
2: Who said one day Mataram out here? Who's that fool asking for fractured bones and broken head?
3: It's me. And I don't need permission from you foreigners to sing the glory of my motherland.
2: Foreigner, my foot? We are the rulers. And you? You are our slaves. And how dare you sing the slogans in praise of India in this mighty British Empire?
3: Control your tongue, Captain. You are corrupted by power and know not what you are saying.
2: How dare you call us slaves?
3: Mark my words, Captain. Time has come to drive you out of our land.
2: Who's that fool asking for fractured bones and broken head?
3: It's me. And I don't need permission from you foreigners to

0: యువకులంతా స్వార్థ చింతన మాని దేశం పట్ల వారి బాధ్యతను గుర్తించి ముందడుగు వేసిన రోజు, ఎంతటి పర్వతం వంటి సమస్య అయినా సరే పగిలి ముక్కలవ్వాల్సిందే.
1: మదమెక్కిన బ్రిటిష్ సామ్రాజ్యం మెడలు వంచాల్సిందే.

0: దేశభక్తిని ప్రజ్వలింపచేసే అలనాటి వీరగాథలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు పరశురాం, తనివి తీరదు.
1: అవును కిషోర్, ఆనాటి స్ఫూర్తి మనమంతా మొదట భారతీయులం అని మనకి గుర్తు చేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగజేస్తుంది.
2: అవునరా, నేటి మన భారతీయులు మన తరతరాల సంస్కృతిని ఆధ్యాత్మిక మూలాలను విస్మరించకూడదు. అందరూ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఆధ్యాత్మిక తత్వం లేని రోజు భారతదేశమే లేదు. భారతదేశం లేని రోజు యావత్ ప్రపంచ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
3: తాతగారు, తాతగారు.
2: ఒరేయ్ సీను, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: ఏయ్ సీను, నువ్వా? నువ్వు చాలా పెద్దవాడివయ్యావురా, ఏం చేస్తున్నావేంటి? నువ్వు కూడా మీ నాన్నతో కలిసి పనిలోకి వెళ్తున్నావా లేదా?
3: పనిలోకి వెళ్తున్నాను సార్, కానీ ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లేస్. ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ మల్టీనేషనల్ కంపెనీ.
1: ఏమిటి శ్రీను, ఇంగ్లీష్ దంచేస్తున్నావు?
2: శ్రీను, మొత్తానికి ఉద్యోగస్తుడు అయ్యావు.
3: కేవలం ఉద్యోగస్తున్నే కాదు తాతగారు, ఐఎమ్ నాట్ ఓన్లీ అన్ ఎంప్లాయ్, నవ్ ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఏమిటి, రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా?
0: ఎక్సలెంట్ రా. నీకివన్నీ ఎవరు నేర్పించారు సీను? తాతగారు, సీనులో ఇంత మార్పు ఎలా వచ్చింది?
2: సమాజంలో జరుగుతున్న మంచిని గుర్తించాలి, దృష్టిలోపమే కాని సృష్టిలోపం కాదని ఇందాక చెప్పాను కదరా. మంచినే చూడాలి, మంచి మాటలాడాలి, మంచితనముతో నీవు మనిషిగానే మసలాలి, అందరి ఆనందం కోసం బ్రతుకు ధారపోయాలి, కొందరైన నీ వెంట అండగాను నిలవాలి. యువకులంతా మంచిని నేర్చుకుని మంచిని పెంచి మంచిని పంచినప్పుడు సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది, దైవానుగ్రహం అందరిపై వర్షిస్తుంది. అటువంటి మంచికి నిదర్శనమే రా ఈ సీను. సీను, వీళ్ళకి వివరంగా చెప్పు.
3: ఏమని చెప్పాను సార్? కుగ్రామంలో ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్చుకోలేని దీనస్థితిలో ఉన్న మాపై ఆ భగవంతుడు తన ప్రేమను కురిపించాడు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువకులు నాలాగా ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించలేకపోయిన వందలాది విద్యార్థులను చేరదీసి నిస్వార్థంగా సేవాభావంతో ఉచితంగా మమ్మల్ని చదివించారు. అదిగో తాతగారు, నాతోటి విద్యార్థులు వివిధ కోర్సులలో మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, మా అర్హతకు సరిపడ ఉద్యోగం వచ్చేటట్టు కూడా చేశారు. అంతేకాదు, మానవతా విలువలను, జీవితంలో వాటి ప్రాముఖ్యతను తెలియజేసి మమ్మల్ని మంచి మనసులుగా తీర్చిదిద్దారు. తాతగారే, తాతగారే నన్ను సత్యసాయి సేవా సంస్థల యువకులకి పరిచయం చేసి నన్ను అక్కడికి పంపించింది.
2: సీను, నేను కాదురా నిన్ను వాళ్ల దగ్గరికి పంపింది. ఆ మహామహిమాన్వితమూర్తి ఆ యువకులను నీ వద్దకు పంపించాడ్రా. కిషోర్, పరశురాం, సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అన్న మీ ప్రశ్నకు సమాధానమే భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా. నా జీవితమే నా సందేశమని సత్యసాయి సందేశ ధ్వనిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసి సత్యధర్మ శాంతి ప్రేమలతో వైషమ్యాలను వైరుధ్యాలను రూపుమాపుతున్నారు. ఆయన స్థాపించిన విద్యాలయాల ద్వారా వేలాది మంది విద్యార్థులను మంచి మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు. అంతేగాక ప్రభుత్వాలు సైతం మచ్చరు వందే రీతిలో ప్రపంచ స్థాయి వైద్యాలయాలు, లక్షలాది మంది దాహార్తి తీర్చే మంచినీటి పథకాలు, దీన జనోద్ధరణ కార్యక్రమాలు, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశం ఆధ్యాత్మిక కిరణాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపజేసి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన అనుగ్రహంతో భారతదేశం అగ్రగామిగా నిలవడం తథ్యం, తథ్యం.

మీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో భారతదేశం ఆధ్యాత్మిక కిరణాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపజేసి ప్రపంచంలో సత్యధర్మ శాంతి ప్రేమలను శాశ్వతంగా నెలకొల్పడం పరమసత్యం. సత్యసాయి అవతార ప్రస్థానంలో అప్రతిహతంగా ప్రవహిస్తున్న సత్యసాయి సేవా స్రవంతిలో పాలుపంచుకొని సేవా మాధుర్యాన్ని ఆస్వాదించగలగడం వేయి తల్లుల ప్రేమతో మీరు మా అందరికీ అందించిన అద్వితీయమైన దివ్యవరం. సమాజాన్ని సన్మార్గంలో సంచరింపజేస్తున్న సత్యసాయి మహా అవతార ఉద్యమంలో మా అందరికీ మరెన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనగలిగే శక్తిని అనుగ్రహించి అందరినీ ఆశీర్వదించాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాం స్వామీ.

ఇంతవరకు మీరు హైదరాబాద్ సాయి యువత అందించిన నమామి భారతీయం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మనం మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

అనంతం బ్రహ్మా. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా. సత్యం.

మీతగ జటాజూట ముని తిరుమున నెరయగ నారదుడు తంబుర మీత జటాజూట ముని తిరుమున నెరయగ నారదుడు తంబుర మీత జటాజూట ముని తిరుమున నెరయ త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు తదితకయనుచు త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు తది

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రశాంతి నిలయంలో 1979 డిసెంబర్ 8వ తేదీన అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీకు ఇప్పుడు అందిస్తున్నాము.

ప్రేమ స్వరూపులార, ప్రపంచము ఏ పదార్థమునకైనా కట్టలేక నిర్మాణం జరుగులేదు. ఇది ఒక వాచ్. ఈ వాచ్ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఏ జపానుందో, ఏ జర్మనీ ఉందో, ఏ స్విట్జర్లాండ్ ఉందో, ఏ అమెరికా ఉందో ఉండియో తీరాలి. ఆ వ్యక్తి ఎట్టి వాటి ఉండవు. ఈ వాచ్ యొక్క తత్వము పూర్ణంగా గుర్తించేటువంటి వాడే ఉండవడు. అట్టివాడే ఈ వాచ్ని నిర్మించడానికి అధికారి కావడం. అదే విధంగానే లోక ఆరాధకులైన, లోక పాలకులైన సూర్యుడు, చంద్రుడు, అనంత నక్షత్రములు, కాలకులు ఇవన్నీ కూడాను కేవలము సృష్టించటలో ఏదో ఒక నాయకత్వము, ఒక కర్తత్వము, ఒక పవిత్రమైనటువంటి నిర్మాణత్వము తెలిసినటువంటి వాడు ఒక ఉండవలే. ఈ కర్త సర్వజ్ఞుడై, సర్వవ్యాపకుడై, సర్వ మహిమానుడై ఉండినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క సూర్యచంద్రాలను, నక్షత్రములను, కాలమును సృష్టించుటకు అధికారి కాదు. అట్టి కర్తనే శాస్త్రజ్ఞులు అనేక విధమైనటువంటి పేర్లతో ఆరాధిస్తూ, స్మరిస్తూ, తరించుతూ వచ్చారు. ఈ కర్తకు అప్రమేయుడు అని ఒక పేరును కూడాను పెట్టారు. అప్రమేయుడనగా ఎట్టి ప్రమాణముల చేత కూడాను గుర్తించటకు సాధ్యం కానటువంటి వాడని అర్థం. ఇతను కేవలము వేదములకు మాత్రమే వేద్యుడు కనుక ఇతనికి వేదవేద్యుడు అని కూడాను మరొక పేరు. ఇట్టి సందర్భమైనటువంటి కర్తను గుర్తించడం, గుర్తించడం తగిన ప్రయత్నం చేయటం మానవుని యొక్క కర్తవ్యం. ఈ కర్తకు రెండు లక్షణములు కలవు. ఒకటి తటస్థ లక్షణం, రెండవది స్వరూప లక్షణం. తటస్థ లక్షణం అనగా తాత్కాలికంగా కొన్ని గుర్తులను నిరూపించి ఆ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని బోధించటం. ఆ పక్షి కూర్చున్నటువంటి ఇల్లు పలాని వారి ఇల్లు అని నిరూపించటము తటస్థ లక్షణం. అనగా ఆ పక్షి ఆ ఇంటి పైన తాత్కాలికంగా ఆ క్షణంలో కూర్చున్నదే కాని అది శాశ్వతంగా ఆ ఇంటి పైన ఉండేటువంటిది కాదు. అదేవిధముగా కొన్ని సద్గుణములు, సదాచారములు, సచ్చింతలు, చక్రవర్తనలు, సదాలోచనలు కలిగినటువంటి సమయం నందు ఇది దైవత్వము, ఇది దివ్యత్వం యొక్క ప్రతిబింబము అని నిరూపించటము తటస్థ లక్షణం. స్వరూప లక్షణం అనగా సత్, చిత్, ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అనగా సత్యమే బ్రహ్మస్వరూపం, జ్ఞానమే బ్రహ్మస్వరూపం, అనంతమే బ్రహ్మస్వరూపం అని నిరూపించటం. వీటిని అస్థి, భాతి, ప్రియ, రూప, నామములని కూడాను చెప్పవచ్చు. ప్రతి పదార్థమునందు కూడాను అస్థి, భాతి, ప్రియ, రూపనామములు మిశ్రమై ఉంటున్నది. అస్థి అనగా ఒక పదార్థం ఉన్నది అని తెలపటం. అయితే ఆ వస్తువును ప్రకాశింపచేసి ఆ ప్రకాశము ద్వారా ఈ వస్తువును నిరూపించటము భాతి. మన అవసరమును బట్టి దానిని తీర్చి చేయటము ఇది ప్రియం. ఇవి మూడు కూడా దివ్యమైనటువంటి దైవగుణములు. ఇవి ఆధారమైనటువంటివి. ఇంకా రూపనామములు ఆధేయమైనటువంటివి. ఇట్టి అస్థి, భాతి, ప్రియ, రూపనామములను నిరూపించటకు మూడు రకములైనటువంటి ప్రమాణములు ఉంటున్నది. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, రెండవది అనుమాన ప్రమాణం, మూడవది శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అనగా ఒక చిన్న ఉదాహరణ. పాలగా ఉండి వాటికి తోడంటు వేసినప్పుడు రేపటి దినమునకు అది పెరుగుగా మారుచున్నది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. మానవుని యొక్క ప్రయత్నముల చేత, సాధనల చేత, సంకల్పము చేత మరొక క్షణమునందు మరొక రూపంగా తీర్చిదిద్దుకోవటం ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఇది అనుభవ ప్రమాణం అని కూడా చెప్పవచ్చు. అనుమాన ప్రమాణం అనగా దూరమునందున్నటువంటి యొక్క పర్వతములో పొగను చూచి అక్కడ నిప్పు ఉన్నది అని నిరూపించడం ప్రయత్నించవచ్చు. అగ్ని మనకు కనిపించకపోయినప్పటికీ పొగను చూచి అనుమానము చేత అగ్ని ఉండవచ్చునని చెప్పటం ఇది అనుమాన ప్రమాణం. ఇంకా శబ్ద ప్రమాణం.
కాశీని చూచి వచ్చినటువంటి వ్యక్తి కాశీ యొక్క క్షేత్రం యొక్క వర్ణనను వాక్ ద్వారా చూడనటువంటి వ్యక్తికి నిరూపించటం. అయితే ఈ శబ్ద ప్రమాణమునందు మరి రెండు ప్రమాణములు కూడా కూడి ఉన్నవి. ఒకటి లౌకిక ప్రమాణము, రెండవది వైదిక ప్రమాణం. లౌకిక ప్రమాణము దైవత్వాన్ని తాను నిరూపించడం పూనుకొనదు. ఇంకా వైదిక ప్రమాణము ప్రత్యక్ష స్వరూపమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపించేటువంటి పవిత్రత కలిగి ఉంటారు. కనుక ఈ వైదిక ప్రమాణమును పురస్కరించుకొని ప్రతి మానవుడు కూడాను కర్తయ్యైనటువంటి భగవంతుని కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించడం అత్యవసరం. ఇక్కడ దివ్యత్వమైన మానవత్వం ధరించి పవిత్రమైనటువంటి ఆత్మను మనము స్వీకరించి తద్వారా దైవత్వమనేటువంటి యొక్క దారిని మనము కొంతవరకు ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడే ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కూడాను ప్రకటించినటువంటి వారమవుతాం. నిజముగా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము ప్రకటించడానికి కానీ అనుభవించడానికి కానీ ఆచరించడానికి కానీ అనేక విధమైనటువంటి సులభోపాయములు లేకపోలేదు. నిజముగా మానవునికి అనేక విధమైనటువంటి అపేక్షలో ఒక ప్రధానమైనటువంటి యొక్క అపేక్ష ఒకటి కలదు. ఆ అపేక్ష అకుంఠితమైనటువంటి యొక్క ఆనందము కావాలని ఆశ. కానీ ఈ ఆనందములకు రాత్రింపగలు అనేక విధమైనటువంటి శ్రమలకు పడి తద్వారా నిరాశకు గురి అవుతున్నాడు. నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనతో అప్రాప్త రూప ప్రాప్తి కలిగి ప్రాపురాడినటువంటి మానవులకు అశాంతికి గురి అయి కొంతవరకు నిస్పృహతో నిలిచిపోతున్నాడు. కారణమేమిటి? కేవలం మానవుడు తాను ఆశించినటువంటి ఆనందము దేహేంద్రియమునందు లభించునని భ్రమించి ఈ దేహేంద్రియమే వెంట పరిగెడుతున్నాడు. కాని తానే ఆనంద స్వరూపుడని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆనంద పిపాసి అనేటువంటి మానవుడి యందు పవిత్రమైనటువంటి దివ్య స్వరూపాన్ని ధరించి ఉన్నది. పిష్టాదిద్గుణ సంపర్క అని ఉపనిషత్తులు ప్రబోధిస్తూ వచ్చాయి. పిష్ట అనగా పిండి, గుడ అనగా బెల్లం. సహజంగా పిండికి తీయదనం అనేటువంటిది ఉండుట వీలు కాదు. ఏ పిండి అయినప్పటికీ బెల్లము కూడినప్పుడే ఆ పిండికి మాధుర్యము చేకూరుతున్నది. కనుక ఈ ప్రపంచం అంతా కూడాను కేవలము పిండి వంటిది. ఈ యొక్క జగత్ అనేటువంటి పిండి యందు దైవత్వం అనేటువంటి యొక్క మాధుర్యము బెల్లము కూడినప్పుడే ఈ పిండి సర్వత్రా కూడాను ఇట్టి మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది. నిజముగా ఈ జగత్తునందు సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము సర్వత్రా కూడి ఉండటం చేతని ఈ జగత్తును మనం ఈనాడు ఆకర్షింపగలుగుతున్నాం. ఆకర్షణ సౌందర్యము ఈ యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ ఎక్కడ కలదో అక్కడ అందరి కూడా దైవత్వమే తాండవమాడుతుంది. కేవలము దేహేంద్రియ భ్రాంతికి గురి అయి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క దివ్యానందముని భవ్యానందముని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. జగత్తునందు కలగినటువంటి ప్రతి చరమునకు ఒక స్థిరమైనటువంటిది ఒకటి ఉంటున్నది ఆధారమై. ఇది ఒక మాల. మనకు కనిపించినటువంటిది పుష్పములు. కానీ ఈ పుష్పములు తమంతట తాము నిలుచుకుని ఉండటకు వీలు కాదు. ఈ పుష్పములను బంధించినటువంటి దారం ఒకటి ఇందులో కలిగినటువంటి. ఈ పుష్పమును రూప నామము ధరించి ఉన్నది. పుష్పములు అనేకము. పుష్పమును బంధించినటువంటి దారం ఏకం. ఈ ఏకమైనటువంటి దారమును మనం గుర్తించవలనన్నా ఈ అనిత్యమైన అనేకత్వమైనటువంటి ఈ పుష్పమును మనం కొంతవరకు పరిశీలన సరిపినప్పుడే ఈ ఆధారమైన దారం మనకు గుర్తించడానికి వీలవుతుంది. ఈ వైపున ఉన్నటువంటి పూలు ఇటువైపున, ఇటువైపున ఉన్నటువంటి పూలు ఇటువైపున మనం నెట్టి వేసినప్పుడే మధ్యన ఉన్నటువంటి దారము మనకు కనిపించుతుంది. అదే విధముగానే అనిత్యమై అశాశ్వతమై అసత్యమై ఉండినటువంటి యొక్క రూపనామములను రెండు వైపులా మనం నెట్టినప్పుడే అందులో ఆధారమైనటువంటి ఆత్మతత్వం మనం అర్థమవుతుంది. కేవలం రూపనామములు ఎందే మన జీవితమును అంకితం గావించుకుని ఇదియే సత్యము ఇదియే నిత్యమని మనం విశ్వసించి తద్వారా మనము అంధకారములోకి బంధులమైపోతున్నాం. కదిలేటువంటి ప్రతి పదార్థమునందు కూడాను కదలినటువంటి యొక్క స్థిరత్వమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది. మనం రోడ్డు పైన కారులో కదిలిపోతున్నాము.
కానీ కారు కదులుతున్నదే కాని రోడ్డు కదలటం లేదు. అదే విధంగానే ప్రపంచమునందు మనం నిత్యము అనుభూతిలో ఉండేటువంటి సినిమాలు అనేక బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి కదిలిపోతున్నాయి, కానీ దాని యొక్క తెర మాత్రము కదలటం లేదు. అదే విధముగానే దేహమునందు 74,000 నాణముల తీత ఈ దేహమంతా కదిలిపోతున్నది. ఈ 74,000 నాణముల చేత కదిలిపోతున్నటువంటి ఈ దేహమునందు కదలనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉన్నది. అదే విధముగానే జగత్తునందు గల ప్రతి పదార్థము కూడాను చలనమైనటువంటివి కాని స్థిరమైనటువంటివి కాదు. దివ్యమైనటువంటి మానవత్వం మనకు ప్రాప్తించి ఈ మానవత్వంలో స్థిరమైనటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం ఆధారంగా తీసుకున్నప్పుడే ఈ ఆధేయం యొక్క తత్వము మనం అలక్ష్యం చేయటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. కాన మనము మానవత్వం ప్రాప్తించి కూడాను ఈ మానవత్వంతో మనము ప్రవర్తించవచ్చేటువంటి యొక్క కొన్ని రకమైనటువంటి నడవడికలను మనం ప్రధానమైనటువంటి దృష్టిలో మనం పరిశీలన చేయాలి. భారతీయ సంస్కృతి విజ్ఞానమైనటువంటి యొక్క మహాసముద్రం. అనాది కాలం నుండి భారతీయ సంస్కృతి పైన అనేక విధములైనటువంటి అవాంతరములు రాలి దానిని అనేక విధములుగా చేయడానికి ప్రయత్నాలు సాగుతూ వచ్చాయి. బుద్ధ మతము, జైన మతము, ముస్లిం మతము, క్రిస్టియన్ మతము, ఇంకా అనేక మతములు కూడాను ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క భారతీయ మతమును అనేక విధములుగా చిన్న భిన్నము చేయుటకై పూనుకున్నాయి. కానీ సర్వ మతముల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క మత స్వరూపమే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు. అన్ని మతములు కూడాను ఒక ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని బోధించేటువంటి యొక్క సత్య సూక్తులు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించుకోలేకపోయారు. మతములన్నీ చేరి మంచినే బోధించి తెలిసి మెలుగవలను తెలివి చూడ, మతులు మంచివైన మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుడు. ఈనాడు మత సంబంధమైనటువంటి యొక్క భేదముల చేత మానవత్వాన్ని మరచి కేవలం దానవత్వంగా విజృంభించిపోతున్నారు. కొంతమంది స్వార్థపరులు కులతత్వాలతో కుస్తీలు చేస్తున్నారు, మతతత్వాలతో మారణ హోమము సృష్టిస్తున్నారు. స్వార్థము, సంకుచితము భావములనేటువంటిది చంద్రుని నంటుతున్నాయి. శీలరాహిత్యము చితారి బొమ్మను చేరి ఉన్నది. అనైక్యత అనేటువంటిది బంధింపబడినది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందు భారతీయ సంస్కృతిని ఎవరు ఎన్ని విధములుగా కూడాను తూలనాడినప్పటికీ దాని చెడుపుటి ప్రయత్నించి చేసినప్పటికీ ఇది సాసాధ్యమయ్యేటువంటి విషయం. సముద్రమునకు ఎన్ని పంప్ సెట్లు వేసి కొట్టే కానీ సముద్రం ఖాళీ చేయడానికి వీలవుతుందా? ఏ విధమైనటువంటి నదులు ఎండిపోయి లేక నదులు అధికంగా ప్రవహించినప్పటికీ సముద్రము కరగటం కానీ పెరగటం కానీ ఉండదు. అదే విధముగా భారతీయ సంస్కృతిని ఎందరూ ఎన్ని విధములుగా కూడాను పరాభివింపజేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇది ఏనాటికి చెట్టు చెదరక కట్టు కదలక నిత్యమై సత్యమై ఉంటుండేటువంటి యొక్క దివ్యత్వాన్ని ధరించినటువంటిది భారతీయ సంస్కృతి. ఈనాడు మానవీయులు ఈ సమత్వమైన దివ్యమైనటువంటి యొక్క భావములు కోల్పోవటం చేత వాని ప్రవర్తన కూడాను చిన్న భిన్న రూపాన్ని ధరిస్తున్నారు. ఈ ప్రవర్తన ఏనాడు సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించినో ఆనాడే దివ్యమైన మానవత్వాన్ని కూడా తాను గుర్తించడానికి వీలవుతుంది. మానవుడు మానవ దేహము మరణించిన తర్వాత కూడా ప్రవర్తన అనేటువంటిది శాశ్వతంగా నిలిచేటువంటిది. జీవిత పర్యంతము మానవత్వాన్ని ప్రకటింపజేయడానికి వేదము అనేక రకమైనటువంటి ప్రమాణము నిరూపిస్తూ వచ్చింది. భారతీయుడు పుట్టిన తక్షణమే వేదవాక్కు చేత తాను తన యొక్క జీవితమును ప్రారంభిస్తూ వచ్చాడు. Veda is the first word spoken by man. అలాంటి దివ్యమైనటువంటి మానవత్వం మనకు ప్రాప్తించి కూడాను కేవలము తుచ్చమైన అల్పమైన అనిత్యమైన ఈ ఇంద్రియ భోగముల నిమిత్తమై మనం అనేక పాటు పడుతున్నాం. నిజముగా ఇచ్చి పవిత్రమైన పట్టణములందు ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించడానికి అనేక మంది అనేక కృషులు చేయవలసిన అవసరం ఉంది. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అంటున్నాం. ఏది ఆ మ్యాన్ కైండ్? సమాజం యొక్క సత్యాన్ని ప్రకటింపచేసే నిమిత్తమై తన యందు ప్రతిబింబించినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని సమాజం యొక్క ప్రతిబింబంగా నిరూపించాలి. ఈనాడు మానవుని యందు సత్ప్రవర్తన క్రాంతి విజృంభించిపోవాలి. క్రాంతి క్రాంతి క్రాంతి, దేనికి క్రాంతి, ఎందుకు క్రాంతి?
మనసు నందున్నటువంటి భావము, మాట నుండి పలికేటువంటి పలుకు, పేరు నుండి ఆచరించేటువంటి ఆచరణ, మూడింటికి సన్నిహిత సంబంధం లేనటువంటి క్రాంతి ఏమిటి? క్రాంతి తలంచడం ఒకటి, పలకటం మరొకటి, ఆచరించడం ఇంకొకటి. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం. కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏ మానవుడు గుర్తించి వర్తించునో అట్టి యొక్క మానవత్వం దివ్యమైనటువంటి మానవత్వం. మానవుని యందు మానవత్వము దేదీప్యమానంగా ప్రకాశించాలి. దీనిని లైట్ ఆఫ్ లైఫ్ అన్నారు. మానవత్వం లేనిటువంటి మానవుడు కేవలం ఆకార మానవుడే కాని సాక్షాత్ మానవుడు కాదు. ఈనాడు లోకములో కృత్రిమమైనటువంటి దానిని ఆకర్షిస్తూ ఆశిస్తూ సత్య నిత్యమైనటువంటి దానిని విస్మరిస్తూ వస్తున్నాడు మానవుడు. సత్య నిత్యమైనటువంటి విషయమునందు మానవుడు అనేక విధములుగా విరోధాన్ని విజృంభిస్తున్నాడు. దైవత్వము సర్వుల యందు ఉన్నటువంటి యొక్క ఏకశక్తి తత్వము అనేటువంటి దాన్ని ఈనాడు మనం గుర్తించాలి. ఈశావాస్యం విధం సర్వం. ప్రతి మానవుడు కూడా దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తిని ఆశిస్తున్నాడు. ఏ మానవుడు కూడాను దుఃఖ నివృత్తి కావాలని లేక ఆనంద ప్రాప్తి కావాలని ఆశించినటువంటి వాడు లేడు. ఏకావాట దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి అనగా ఏమిటి? ఇది మోక్షము అని. నాస్తికులు కాని, యాస్తికులు కాని, ఆస్తికులు కాని, ఆస్తిక నాస్తికులు కాని, యోగి కాని, భోగి కాని, జోగి కాని, వైరాగి కాని, వైరాగి కాని ఎవడైనా కూడాను దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి అత్యవసరంగా ఆశిస్తున్నాడు. ముక్తి అనగా ఏమిటో వాడు గుర్తించుకోలేకపోయినటువంటి మూర్ఖుడు మాత్రమే ఈ ముక్తి నాకు అక్కరలేదనవచ్చు. ముక్తి అనగా కేవలం ప్రత్యేకమైనటువంటి కట్టడం వచ్చేట ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేసి సర్వ సుఖములతో అమర్చినటువంటి యొక్క భవనము కాదు ముక్తి. కేవలం మోహక్షయమే మోక్షం. మోహం అనగా ఏమిటి? అహంకారమును నిర్మూలము చేసి కేవలము ఆశలను అరికట్టుకోవటమే ఇది ఒక మోక్షము అని కూడా చెప్పవచ్చు. కమలసాని చెప్పినట్టుగా ఐ వాంట్ మోక్షం, ఫ్రీడమ్ అన్నారు. ఐ అనేటువంటిది ఈగో, అహంకారం, వాంట్ కోరిక. కనుకని ఈ అహంకార అపేక్షలు ఏనాడు మానవుడు నిర్మూలం గావించుకున్నో ఆనాడే ఇతనికి స్వేచ్ఛ లభిస్తుంది. కనుక ఈనాడు ఏ నాస్తికునైనా పోయి ఏమైనా నాస్తిక నీకు మోక్షం కావాలంటే నాకు అక్కర్లేదు అంటాడు. కమ్యూనిస్టులు పోయి నీకు మోక్షం కావాలంటే నాకు ఆ మోక్షం అక్కర్లేదు అంటాడు. ఒక డిఎంకేలు పోయి నీకేమైనా మోక్షం కావాలంటే అదే పేరు నాకు అక్కర్లేదు అంటాడు. కానీ వాళ్ళు మోక్షం అంటే ఏమి అర్థాన్ని తీసుకుంటున్నారో అర్థం కావటం లేదు. అట్టి అక్కర్లేనటువంటి వ్యక్తుల దగ్గరికే వెళ్ళి ఆనంద ప్రాప్తి దుఃఖ నివృత్తి మోక్షము నీకు అవసరమా అని ప్రశ్నించినప్పుడు తప్పక కావాలి అని ఆశిస్తాడు. ఏకావాద జగత్తునందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను మోక్షాపేక్ష ఎండే ఉంటున్నాడు. కనుక జగత్తునందు నాస్తికుడు అనేటువంటి వాడు లేడు. ఆ రథములు వేరువేరుగా భావించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారే తప్ప సత్యాన్ని గుర్తించుకుంటే ఇది నానాస్తములో ఉన్నటువంటి నిరాత్మే మనకు గోచరిస్తుంది. ఈ నాస్తిక అనేటువంటి పదమునందు కూడాను మనం చక్కగా విభాగం చేసి చూస్తే ఇందులో కూడాను పవిత్రమైన సత్యం మనకు ప్రకటిస్తుంది. నాస్తికుడు దైవమున్నాడా అంటే దైవము లేడుంటాడు. దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు. నిజముగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఈ పదమునే చక్కగా లోతులు కలిగి విచారణ చేస్తే దేర్ ఈజ్ మొదలొచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వస్తా ఉంటుంది. నాస్తికత్వంలోనా ఆస్తికత్వంలోనూ ఉన్నటువంటి యొక్క ఇది వరల్డ్ బిల్డింగ్ అని చెప్పవచ్చు. నాస్తికునికి ఆస్తికునికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఎక్కడ అనేటువంటి దాన్ని విచారించాలి. నాస్తికుడు గాడ్ ఈజ్ నో వేర్ అంటాడు. గాడ్ ఈజ్ నో వేర్ ఇది నాలుగు పదములతో ఉంటుండాలి. ఇక్కడ కూడాను ఆస్తికుడు ఏమంటాడు? గాడ్ ఈజ్ నౌ హియర్ అంటాడు. ఈ వేర్ అనేటువంటి దాంట్లో డబ్ల్యూ నోపు చేర్చేస్తే నౌ హియర్ అయిపోయింది. ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చడం, అక్కడ ఉన్న డబ్ల్యూ ఇక్కడ చేర్చడం, ఇదే ఇందులో ఉన్నటువంటి వేర్. తెలుగు నందు లేక కన్నడం నందు సంస్కృతం నందు ఈ పదములకు సరైనటువంటి అర్థమేమైనా ఉన్నదాన్ని విచారణ చేస్తే నాస్తికుడు ఆస్తికుడు అని పేరు. ఈ నాస్తిక అనేటువంటి పదమును విభాగం చేసినప్పుడు నా ప్లస్ ఆస్తి నాస్తి అయిపోతుంది. కనుకని ఏ తర్వాత ప్రతి జీవి ఎందు ప్రతి మానవుని ఎందు ప్రతి అణువునందు కూడాను ఈ ఆస్తికత్వం అనేటువంటిది దైవత్వము అణుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. దీనిని పురస్కరించుకుని అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు. ఒక మర్రి విత్తనమును మనం కోసి
దానిని అనేక ప్రత్యేకమైనటువంటి అర్థములతో మనం చూసినప్పటికీ ఆ విత్తనంలో ఉన్నటువంటి అణుశక్తి మనకు గోచరించదు. కానీ దానిని పోషించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి వృక్షంగా రూపొందుతున్నాడు. పవిత్రమైన భారతదేశమునందు ఏ యొక్క ప్రదేశమునకు ఏ అణువు కూడాను సార్థకమైనటువంటిది, దివ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని మనము ఈనాడు గుర్తించాలి. దురదృష్టవశాత్తు దుర్భావములలో ప్రధాన కిరీటమును ధరించినటువంటి అసూయాతత్వము ఈనాడు అధికంగా పెరిగిపోవడం చేత అనేక విధమైనటువంటి యొక్క ఆస్తికత్వంలో కొన్ని అనుమానాలకు గురి అవుతూ వస్తున్నది. మంచి కాని చెడ్డ కాని కేవలం తన భావముల యొక్క ఉద్రేకములే తప్ప ఎదురు వ్యక్తి యొక్క తత్వములు కావు. నేను దోసకాయ తింటే నా ఎదుటి వ్యక్తికి మామిడికాయ వాసన రావడానికి వీలు కాదు. నేను తిన్నటువంటి దోసకాయ వాసన నాకే వస్తుంది, నీవు తిన్నటువంటి మామిడి పండు వాసన నీకే వస్తుంది. కానీ ఈనాడు నేను తిన్నటువంటి పదార్థం యొక్క వాసన మరొకడు నాకు తేపుగా వచ్చింది అని భావిస్తున్నాడు. ఇది ఎట్టనగా నా యొక్క మంచి చెడ్డలు అనేటువంటిది నాకు మాత్రమే తెలుసును కాని మరొక వ్యక్తికి తెలుసుకోవటానికి వీలు లేదు. ఏ విధమైనటువంటి యొక్క మంచిని నాలో చెప్తున్నాడో అది నాపై ఉన్నటువంటి మంచి భావం అతందే కాని నాది కాదు. లేక నాపైన ఏదైనా యొక్క దుర్బోధన చేత దుర్భాషి ఆడుతున్నాడా, నాలో ఒక విధమైనటువంటి దుష్టత్వాన్ని తాను నిరూపిస్తున్నాడా, అది కూడాను నాపై ఉన్నటువంటి దుష్టభావం అతందే కాని అది కూడా నాది కాదు. ఏ కలర్ గ్లాసెస్ వేసుకున్నటువంటి వ్యక్తికి జగమంతా ఆకలిదే కనిపిస్తుంది. కనుక సత్యసాయి యొక్క తత్వం అనేటువంటిది సత్యత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను నిరూపించటకు ఎవ్వరికి కూడాను సాధ్యము కాదు. సత్యసాయి యొక్క సంకల్పము యోగక్షేమం లోక సమస్త సుఖినోభవంతు, సర్వులు కూడాను ఆనందంగా ఉండాలి, సర్వులు కూడాను సౌఖ్యాన్ని అనుభవించాలి, సర్వులు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని లోకానందమును ఆశించటమే తప్ప స్వార్థానందము ఏ అణుమాత్రం కూడాను లేదనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడే సార్థకత పొందుతాడు. కాని కాలవశాత్తు కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు ఈ సత్యం కూడాను అతి త్వరలోనే కూడాను గుర్తించడానికి కొంతవరకు అవకాశం ఏర్పడుతుంది. మనిషికి ప్రక్కనే ప్రతిబింబంగా కూడాను చెడ్డ కూడాను జరుగుతూ వస్తుంటాడు. ఇవి రెండు కూడాను బింబ ప్రతిబింబముల యొక్క సంబంధం. ది ప్లెజర్ ఈజ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్య అంటే ఒక్క పవిత్రమైనటువంటి సుఖం కూడాను మనకు లభ్యమవుతుంది. ఈ సృష్టి యొక్క రహస్యమే ఇది ద్వైతం. ఒక మంచి ముసంబి లేక సాత్కోటి ఫలం ఉంటుండాలంటే ఆ ఫలమునందు తీయని మధుర రసం ఉంటున్నప్పుడు పైన పైన చేతి చర్మం కప్పుకుని ఉంటుంటాడు. ఈ యొక్క చెడ్డని ఎందుకు ఉంటుండాలి అంటే మంచిని రక్షించే నిమిత్తమే వచ్చిందే కాని మంచిని ధ్వంసం చేసే నిమిత్తమే రాలేదు. చీకటే లేకపోతే ఈ యొక్క లైట్లకు ప్రకాశములకు విలువనే ఉండదు. కనుకనే దూషణే లేకపోతే భూషణ ముందుకు రాదు. అందుకోసమే అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు కూడాను ఈ విధమైనటువంటి మార్గమును అవలంబించి కట్టగడిపటికీ దూషణ లేకపోతే దుడ్డైనా పెట్టి కొనుక్కోమన్నాడు. మంచి దానికి లభించేటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యలు ఇవన్నీ. అయితే ఈ భోగములనేటువంటివి కానీ కీర్తినేటువంటివి కానీ ప్రత్యక్షమైనటువంటివి కానీ ఇవి ప్రధానమైనటువంటివి కాదు. ఇవన్నీ కూడాను దుఃఖం అనేటువంటి యొక్క స్థానం నుండి ఉద్భవించినటువంటివి. సర్వ సుఖములకు సర్వ సంతోషములకు సర్వ సౌభాగ్యములకు దుఃఖమే కేంద్రం. ఏ యొక్క విషయము తాత్కాలికంగా మనం ఆనందాన్ని అనుభవింపచేస్తుందో మరుక్షణంలో దాన్ని దుఃఖంగా రూపొందింపచేస్తుంది. ఈ జగత్ అనేటువంటిది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహోత్కార తరంగమైన సాగరం. కనుక మన మన విశ్వాసములను మన మన ప్రేమతత్వాన్ని మన దివ్యమైన నమ్మకాన్ని మనం బలపరుచుకుంటూ మన యొక్క మానవత్వాన్ని ప్రకటించుతూ జగత్తుకు వికసింపచేస్తూ సమాజంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందింపచేయాలనేటువంటి యొక్క దివ్యమైన భావము ప్రతి మానవుడు కూడాను గుర్తించడం అత్యవసరమని నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1979 డిసెంబర్ 8వ తేదీన అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ ప్రసంగంలో స్వామి మానవునికి ఉన్న అపేక్షలను వివరిస్తూ అన్నిటికన్నా ప్రధానమైనది అకుంఠితమైన ఆనందం అన్నారు. మానవుడు దుఃఖ నివృత్తిని, ఆనందప్రాప్తిని ఎల్లవేళలా కోరుకుంటాడు. తాను ఆశించినటువంటి ఆ ఆనందం దేహేంద్రియాల వల్ల లభిస్తుందని వాని వెంట పరుగులు పెడుతున్నాడు. కాని తానే ఆనంద స్వరూపుడు అన్న సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు అని వాపోయారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: కథలు ఏనాటికీ మన వ్యధలు దూరము చెయ్యలేవు. మన వ్యధలను దూరము చెయ్యాలంటే మనము మన శక్తి సామర్థ్యములతో స్వయం కృషి సలపాలి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అయితే పురాణ గాథల్లోని పవిత్రతను మనం స్వీకరించాలి. మనం భుజించే సమయంలో హితమైన వస్తువులు భుజిస్తాము, కుళ్లిన పండ్లు పారవేస్తాము. అదేవిధముగానే మన చిత్తము నుండి ఆవిర్భవించే దుస్సంకల్పములు మరియు సత్సంకల్పములలో మనము స్వీకరించవలసినవి సత్సంకల్పములు, విసర్జించవలసినవి దుస్సంకల్పములు. ఇతరుల యొక్క చెడ్డను మనము ఏమాత్రమూ చూడకూడదు. ఎవరో మనకు అపకారం చేశారని తిరిగి వారికి అపకారం చేయటానికి ప్రయత్నించకూడదు. ఎవరో మనకు అపకారం చేస్తే వారిని చెడ్డవారిని అంటున్నాము. నీవు తిరిగి వారికి అపకారం చేస్తే మంచివాడు ఎట్లా అవుతావు? నీవు చెడ్డవాడే అవుతావు. నీకు అపకారం చేసిన వాడికి నీవు ఉపకారం చేస్తూ పోతే అదే నీ యొక్క మంచితనము. కనుక మనలో మంచిస్తువులు భుజిస్తాము, కుళ్లిన పండ్లు పారవేస్తాము. అదేవిధముగానే మన చిత్తము నుండి ఆవిర్భవించే దుస్సంకల్పములు మరియు సత్సంకల్పములలో మనము స్వీకరించవలసినవి సత్సంకల్ప

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో బాల వికాస్ చిన్నారులచే రూపొందించబడిన అర్హత అను నాటికను మీరు వింటారు.

అల్పజీవియు మంచి సంకల్పమున్న గొప్ప గౌరవాదరము గైకొనగలడు. ఉడుత బుడుత రాముని ప్రేమ నొందలేదే, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు. మనము చేసే ప్రతి పని పవిత్రమైనదిగాను స్వార్థరహితమైనదిగాను భగవంతునికి ప్రీతికరమైనదిగాను ఉండాలి. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది. జంతూనాం నరజన్మ దుర్లభం. భగవంతుని దృష్టిలో మానవ జన్మ మకుటంలాంటిది. సర్వకర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా గురువు వైపు విశ్వాసము భక్తి ప్రేమలతో అర్పితము గావించాలి. అదే ఉత్తమ మార్గము. తాను నమ్మిన గురువు తన ఇంట వెంట జంట కంట ఉన్నాడనే విశ్వాసముతో సాధన చేసినప్పుడు తప్పకుండా సద్గురువు హృదయంలో ప్రీతిపాత్రుడకు అర్హత సంపాదించుకోవచ్చు. అట్టి శ్రేష్ఠులైన శిష్యగణంలో మన అర్హత నాటికలోని సత్యకాముని పాత్ర చిరస్మరణీయం. అదిగో గౌతమ మహర్షి గురుకులాశ్రమం, శిష్యులు వేదపఠనం ఆలకిస్తున్నారు కదూ.

ಕಿದೇ ನಾ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಂ. ದೀಕ್ಷಾಶ್ಮಾನ್ ಭವ. ನಾಯನ, ನೀ ಪೇರೇಮಿಟಿ? ಎಕ್ಕಡ ನುಂಚಿ ವಚ್ಚಾವು? ನೀ ಅಭಿಷ್ಟಮು ಏಮಿ? ಗುರುವರ್ಯ, ಈ ಗುರುಕುಲ ವಿದ್ಯಾರ್ಥುಲ ವಿದ್ಯಾಧ್ಯಾನಮು, ಕ್ರಮಶಿಕ್ಷಣ, ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಲನ್ನು ಚೂಸಾನು. ನಾಕು ಕೂಡಾ ಮೀ ವದ್ದ ವಿದ್ಯನಭ್ಯಸಿಂಚವಲನನಿ ಆಸಕ್ತಿ ಕಲಿಗಿನದಿ. ದಯಚೇಸಿ ನನ್ನು ಕೂಡಾ మీ శిష్య గుణములలో ఒక్కరిగా చేర్చుకోమని అర్థిస్తున్నాను. చాలా సంతోషం నాయన. మీ పేరేమిటి? మీ తల్లిదండ్రులు ఎవరు? గురువర్య, నా పేరు సత్యకాముడు. నా తల్లి పేరు జాబాలి. నాకు తండ్రి ఎవరో, ఆయన పేరేమిటో తెలియదు. తల్లిదండ్రుల కులగోత్రాలు, సాంప్రదాయాలు పరిశీలించిన తరువాతే శిష్యుని అర్హతను, శ్రద్ధాశక్తులను పరిశీలించి సంతృప్తి చెందిన పిదప వారి తమ శిష్యులుగా చేర్చుకోవడం మా గురుకుల సాంప్రదాయం. నీవు నీ తల్లిని అడిగి తండ్రి పేరు, కులగోత్రాలు తెలుసుకురా. అలాగే స్వామి, రేపు ఆ వివరాలు అడిగి తెలుసుకుని తమ దర్శనార్థమై వస్తాను. కృతజ్ఞుణ్ణి. సకలాభీష్ట సిద్ధిరస్తు. అమ్మా,

0: ఉత్తమ మహర్షిల వారి గురుకులం వెళ్లాను. గురువు గారిని కలిసి గురుకులంలో చేరాలన్న నా అభిష్టము తెలిపాను. ఆయన నా తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. నీ తల్లిని అడిగి నీ తండ్రి పేరు, కులగోత్రాలు తెలుసుకురమ్మని ఆదేశించారు.
1: నన్ను క్షమించు నాయన, నా కడుపున పుట్టిన పాపానికి నీకు గురుకులంలో చేరి విద్యనభ్యసించే తలరాత లేదు, అర్హత అంతకంటే లేదు.
0: అలా అనవద్దమ్మా, ఎందువల్ల అలా విచారిస్తున్నావు? కారణమేమిటమ్మా?
1: నీకు నిజం చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. నాయన, నేను ఒక వేశ్యను. నీ తండ్రి ఎవరో అతని కులగోత్రాలు తెలుపలేను. నా కడుపున పుట్టిన పాపానికి గౌతమ మహర్షుల వారి గురుకులంలో విద్యనభ్యసించే అర్హత లేదు నాయన. నన్ను కరుణించి క్షమించు.
0: అమ్మా, నీవేమీ దిగులు పడవద్దు. రేపు ఉదయమునే లేచి గురుకులములకు వెళ్లి గురువర్యుల వారికి యథార్థము వివరిస్తాను. గౌతమ మునివర్యులు తప్పక నన్ను కనికరిస్తారు. అంతా వారి దయ. గురువర్యా, ప్రణామములు.
2: ఆయుష్మాన్ భవ. సత్యకామా, నీ తల్లిని అడిగి వివరాలు తెలుసుకుని వచ్చావా?
3: సత్యకాముడు తనకు తల్లికి జరిగిన సంభాషణను యథాతథంగా వివరించాడు.
0: క్షమించండి గురువర్యా, నా తల్లి వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది.
2: నాయనా సత్యకామా, నీ సత్య సాంద్రతలకు ముద్దున్నయ్యాను. నీ పేరు సార్థకం చేసుకుంటూ నిజం దాచకుండా నిస్సంకోచంగా నిష్కపటంగా చెప్పావు. సకలాభీష్ట సిద్ధిరస్తు. కల్లాకపటం లేని నీ సప్రవర్తనతో, శ్రద్ధాశక్తులతో నా మనసును జయించావు. నీకు మా గురుకులంలో చేరే అర్హతను ప్రసాదిస్తున్నాను.
0: ధన్యుణ్ణి స్వామి, ఆజన్మాంతం తమకి కృతజ్ఞుణ్ణి.
2: చాలా సంతోషం నాయన. నీ వినయ విధేయతలే నీకు శ్రీరామ రక్ష.
3: సత్యకాముడు గౌతమ మహర్షి గురుకులంలో విద్యార్థిగా అర్హత పొందాడు. అయితే తోటి విద్యార్థులు సత్యకామును చులకనగా చూసేవారు. సత్యకాముడు తాను వచ్చిన కార్యక్రమమును దృష్టిలో పెట్టుకుని ఎన్ని ఉడుదుడుకులు వచ్చిననూ సహనముతో, ఓర్పుతో, అకుంఠిత భక్తి విశ్వాసాలతో తన విద్యాభ్యాసమును కొనసాగించాడు. పైపెచ్చు గురువుగారికి సేవలు చేయుచూ ఆయన ఆజ్ఞానుసారం నడుచుకునేవాడు. ప్రశాంతముగా కాలం గడుస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి తీవ్రమైన కరువు కాటకాలు వాటిల్లాయి. అప్పుడు గౌతమ మహర్షి తన శిష్యులకొక పరీక్ష పెట్టాడు.
2: ప్రియమైన శిష్యులారా, తీవ్రమైన అనావృష్టి కారణం వల్ల మన ఆశ్రమంలో ఉన్న 400 గోవులు తగినంత గ్రాసం లేక మక్క చిక్కిపోయాయి. అందుచేత ఎవరైనా బాధ్యత వహించి ఈ గోవులను సస్యశ్యామలమైన ప్రాంతానికి తోలుకుపోయి అవి వెయ్యి అయ్యేంత వరకు వాటిని సంరక్షించి మరలా మన ఆశ్రమానికి తీసుకుని రావాలి. మీలో ఎవరు ఈ బాధ్యతను వహిస్తారు? వారు తమ అంగీకారము తెలిపిన ప్రయాణానికి సిద్ధం చేయిస్తాను.
0: పూజ్య గురువర్యా, ప్రణామములు. తమరు అనుమతిస్తే ఆ గురుతర బాధ్యతను మీ ఆ శిష్యులతో నేను శిరసావహిస్తాను.
2: కుమారా సత్యకామా, నీ ధైర్య సాహసాలకు చాలా ఆనందముగా ఉన్నది. కానీ నీవా వయసులో అందరికంటే చిన్నవాడివి. మరి నీవు ఈ బాధ్యతను, భారాన్ని స్వీకరించగలవా?
0: స్వామి, అపర త్రిమూర్తి స్వరూపులైన తమ కృపా కటాక్షములు ఆ శిష్యులు నాకుండగా అసాధ్యములకు తావులేదు. తమ ఆజ్ఞకై వేచి ఉన్నాను. మీరు నిశ్చింతగా నన్ను ఆశీర్వదించి పంపండి.
2: శుభం నాయన, విజయోస్తు. నీ దీక్ష, ఆత్మవిశ్వాసమే నీకు రక్ష. తక్షణమై ప్రయాణ సన్నాహానికి సిద్ధంగా విస్తా.

0: సత్యకాముడు గురువుగారి ఆజ్ఞానుసారం గోవులను తీసుకుని బయలుదేరి వెళ్లాడు. అలా వెళ్లిన సత్యకాముడు గోవులను సస్యశ్యామల ప్రదేశంలో వదిలి తపోనిష్టతో గురుబ్రహ్మణే నమః అను మంత్రాన్ని నిర్విరామంగా జపిస్తూ ఉంటాడు. అతని గురుభక్తికి కఠోర తపశ్శక్తికి ఆనందించి సాక్షాత్తు దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
1: కుమార సత్యకామ, సహస్ర సూర్య ప్రకాశ తేజోమయులైన దివ్య పురుషులకు శిరసాభివందనములు. మీరు ఎవరు? ఎందులకు ఈ చెటకి ఏతెంచారు?
2: చిరంజీవ, నేను సురాధిపతి దేవేంద్రుడిను. నీ గురుభక్తికి కార్యదీక్షకు మెచ్చాను. ఇక నీవిచ్చుటకొచ్చిన కార్యము నెరవేరినది. నీవు నీ గురుకులమునకు మరలిపొమ్ము. నీ గురువు చెప్పిన మాటను పూర్తి చెయ్యగలిగావు. నీ గోవుల సంఖ్య 1000కి చేరింది.
1: దయామయ, మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. కానీ నేను గురువాజ్ఞకు బద్ధుడను. ఈ గోవులు 1000 కావడానికి ఇంకా సమయమున్నది. అవి 1000 అయ్యేంత వరకు నేను తిరిగి గురుకులం వెళ్లలేను. ఆ శుభగడియల కోసమే వేచి ఉంటాను.
2: కుమార సత్యకామ, నీవు నీ గురువాజ్ఞాన పాలనలోనూ వారి పరీక్షలోనూ విజయం సాధించావు. నేటితో నీ గోవుల సంఖ్య 1000 అయ్యింది. నీవు వెళ్లి లెక్కించుకుని చూసి చెప్పు.
1: ఆశ్చర్యం! ఇది మా పూజ్య గురువర్యుల అనుగ్రహ ప్రభావం. గోవుల సంఖ్య 1000కి చేరింది. ధన్యుడను స్వామి.
2: కుమార, నీకు ఆత్మజ్ఞానం గురించి వివరిస్తాను. గోవులను తీసుకునిరా, దారి గుండా వెళ్తూ నీకు సవివరముగా బోధిస్తాను.
1: ధన్యోస్మి సురాధిప, నా జీవితం ధన్యమైంది.
0: గురుదేవులు గౌతమ మహర్షి అనుగ్రహంతో తన అర్హతను, ఆత్మవిశ్వాసాన్ని, నిర్విరామ కృషిని నిరూపించి సత్యకాముడు దేవేంద్రుని మెప్పించి ఆత్మజ్ఞానం సముపార్జించాడు. కల్లా కపటం లేని సత్యకాముడు అచంచలమైన గురుభక్తితో మహాజ్ఞాని అయ్యాడు.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో బాలవికాస్ చిన్నారులచే రూపొందించబడిన అర్హత అను నాటికను విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటికను వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి అవతార ప్రకటన చేసిన తర్వాత తన భక్తులు ఆర్తితో తన కోసం పిలుస్తుండగా, పాఠశాల విద్యార్థిగా రాజు కుటుంబ సభ్యునిగా ఇంక తాను నటించలేనని ఆ బండపై కూర్చుని వెల్లడి చేశారు. షిరిడీలో ఉన్నప్పుడు కొంత కార్యక్రమాన్ని నిర్వర్తించిన విషయాన్ని సూచిస్తూ, నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చవలసి ఉంది అని ప్రకటించారు. ఆ తర్వాత అక్కడున్న వారందరినీ భగవంతుని నామం జపిస్తూ భజన గీతాలు పాడమని ఆదేశించారు. దురాశతో దుఃఖంతో బాధపడే ప్రజలకు విముక్తిని ప్రసాదించటానికై గురువులకే జగద్గురువై స్వామి.

అన్న భజన గీతం ద్వారా దాట సాధ్యం కాని ఆ భయంకర సంసార సాగరాన్ని దాటి తరించటం కోసం గురుచరణాలను మనస్సులో భజించండి అని స్వామి బోధించారు. స్వామి సూచించిన ఆ చరణాలు ఏ జగద్గురువో, అక్కడ ఉన్నవారిలో కొద్దిమంది ఆ చరణాలు సాయి చరణాలే అని గుర్తించగలిగారు. ఆ తొలిదశలోనే స్వామి భగవంతునితో సంయోగం చెందాలంటే జీవకారుణ్యము, సౌభ్రాతృత్వము తప్పనిసరిగా కలిగి ఉండాలని నొక్కి వక్కాణించారు. తన చుట్టూ ఉన్న ప్రజల నిస్సహాయతను, వారి ఆనందాన్ని మింగివేస్తున్న దుఃఖాన్ని, వ్యాధిని చూచిన స్వామి దయతో కరుణతో కరిగిపోయేవారు. దీపం చిమ్నీలో దాగుండే సమయం ఇంకా అంతరించి ప్రతి పల్లెలో, పట్నంలో, పాఠశాలలో, పవిత్ర స్థలాలలో, ఇంటింటా, వాడవాడలా ప్రతి హృదయంలో వెలుగులు చిమ్మవలసిన సమయం ఆసన్నమైంది. నరక బాధలు అనుభవిస్తూ కలుషితమైపోయిన మానవజాతిని ఉద్ధరించటానికై భూమిపై మానవాకృతిని దాల్చి అవతరించిన దైవం పాదాలు గట్టిగా పట్టుకుని తరించవలసిందిగా ప్రపంచ ప్రజలందరకూ శంఖారావంతో స్వామి పిలుపునిచ్చారు. ఆనాడు అలా మహత్వపూర్ణమైన పిలుపునిచ్చిన స్వామి పాదపద్మాలు గులాబీ పూరేకులపై, మంచుకొండలు పరిచిన మంచు తివాచీలపై, వాననీటితో తడిసిన బురద నేలలపై, అందమైన విశాలమైన రహదారులపై, సముద్ర తీరాన గల ఇసుక తిన్నులపై నలుమూలలా బాధాతప్తులైన ప్రజలను ఓదారుస్తూ, అనుగ్రహిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉరవకొండలో గడిపిన కొద్ది కాలంలోనే స్వామి ఆ గ్రామంలోని పిన్నలు, పెద్దలు అందరి హృదయాలలో ప్రతిష్ఠింపబడ్డారు. వారి కన్నులను ఆనందపు కాంతితో వెలిగేలా ప్రకాశింపచేశారు. వారి చెవులలో భజన గీతాల మాధుర్యాన్ని నింపారు. ఉరవకొండ పాఠశాలలో సగర్వంగా చెప్పుకోదగ్గ ఉత్తమ విద్యార్థే స్వామి. ఆ ఊరి ప్రజలందరికీ స్వామి గర్వకారణం. బాబా అద్భుత శక్తిని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన అసాధారణమైన తెలివితేటలను గురించి ప్రతి ఇంట కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. తనకై పరితపించే భక్తుల కోసం, తన కర్తవ్య పాలన కోసం వెళుతున్నానని స్వామి ప్రకటించగానే ఆ గ్రామ ప్రజలంతా ధైర్యాన్ని కోల్పోయి అంతులేని విచారంతో మూగబోయారు. కేవలం 14 ఏళ్ల చిరుప్రాయంలోనే తను భక్త సంరక్షణార్థమై అవతరించానని, షిరిడీ సాయిబాబాయే తానని ఉరవకొండలో ప్రకటించి స్వామి పుట్టపర్తి రావటం జరిగింది. కాని చుట్టుపక్కల గ్రామాలలోనూ, 40 మైళ్ల దూరాన గల అనంతపురం ఆవలి గ్రామాలలోని వారు కూడా సత్యనారాయణరాజుని సాయిబాబాగా అప్పటికే గ్రహించటం జరిగింది. ఒకరోజునేమైందంటే, ఒకరోజున ఒక జీపు డ్రైవరు చిత్రావతి నదీ తీరాన్ని దాటి పుట్టపర్తి రహదారి వెంట స్వామి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. చిత్రావతి అవతలి ఒడ్డున ఉన్న అడవికి ఆ జీపు డ్రైవరు, యజమాని అయిన ఒక ఆంగ్ల సబ్ డివిజనల్ ఆఫీసరు వేట కోసం వెళ్లారు. కాని అడవి నుండి అనంతపురం తిరిగి వస్తుండగా త్రోవలో సరిగ్గా పుట్టపర్తి గ్రామానికి ఎదురుగా అతని వాహనం ఆగిపోయింది. జీపు డ్రైవరు, యజమాని కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వాహనాన్ని కదల్చలేకపోయారు. అప్పుడు ఆ డ్రైవరు పుట్టపర్తిలో ఒక అద్భుత బాలుడు ఉన్నాడని, అతడు తన హస్తచాలనంతో విభూతిని సృష్టించి అన్ని రకాల వ్యాధులకు నివారణౌషధంగా ఇస్తాడని, మన జీపు బాగవటానికి కూడా ఆ విభూతి ఉపయోగపడుతుందని తన యజమానికి సలహా ఇచ్చాడు. అందుకు ఆ ఆంగ్ల యువకుడు అంగీకరించి తను జీపులోనే కూర్చుని డ్రైవరుని బాబానడిగి విభూతి తెమ్మని పంపించాడు. ఆ డ్రైవరు వెతుక్కుంటూ స్వామి దగ్గరకొచ్చాడు. కాని స్వామి, "నేను వస్తున్నాను, పద జీపు దగ్గరికి" అనేసరికి అతడు ఆశ్చర్యపోయాడు. ఆ ఇసుక తీరం వెంబటి నడిచి జీపు దగ్గరికి రాగానే అందులో అంతకు 2 గంటల క్రితమే చంపబడ్డ పులి లేబరాన్ని తొంగి చూశారు. స్వామికి అన్ని రకాల జీవుల పట్ల ప్రేమ ఎంతో అధికం. అమాయక జీవులను హింసించటం, చంపటం చూసి సహించలేకపోయేవారు. ఈ స్థలంలో జీపును నేను ఎందుకు ఆపానో తెలుసా? నేనే ఆపాను. నీవు చంపి తెచ్చిన ఆ పులి పిల్లలు 3 తల్లి కోసం ఏడుస్తూ అరుస్తూ ఉన్నాయిప్పుడు. వెంటనే వెనక్కి వెళ్ళు. ఆ 3 పిల్లల్ని తెచ్చి వాటిని చక్కగా సంరక్షించగల జంతు ప్రదర్శనశాలకు బహుమతిగా ఇవ్వు.
ఎటువంటి హాని తలపెట్టని ఆ అడవి మృగాలను ఇక మీదట ఇలా సరదా కోసం వేటాడి చంపకు. ఎందుకు వాటిని అలా చంపుతావు? వాటిని షూట్ చేయవలసినది తుపాకీతో కాదు, కెమెరాతో. అలా చేస్తే వాటికి ఎలాంటి హాని కలగదు అన్నారు స్వామి.

ఆ ఆంగ్ల యువకుడు స్వామి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి తరువాత ఇంకెప్పుడూ అతని జీవితంలో తుపాకీ చేత పట్టుకోలేదు. తుపాకీతో వేటాడి జంతువులను చంపటం కంటే కెమెరాతో నేర్పుగా వాటి చిత్రాలను తీయటమే ఎక్కువ సాహసవంతమైన, వినోదభరితమైన, సాత్వికమైన చర్యగా అతనికి అనిపించింది. తల్లి మరణంతో దిక్కులేనివైన పులి పిల్లలను అతడు ఒక జంతు ప్రదర్శనశాలకు బహుమతిగా ఇచ్చేశాడు. ఆ పులి చర్మాన్ని చర్మకారుడు శుభ్రం చేసి ఇచ్చాక అతడు దానిని పుట్టపర్తికి తీసుకుని వచ్చాడు. అప్పటికి ప్రశాంతి నిలయం నిర్మాణంలో ఉంది. అతను పులి చర్మాన్ని తెచ్చి స్వామి పాదాల చెంత సమర్పించాడు. కూర్గ్ ప్రాంతానికి చెందిన సాకమ్మ స్వామిని చేతిలో రుద్రాక్ష జపమాలతో ఆ పులి చర్మంపై యోగముద్రలో కూర్చుని దర్శనమివ్వమని అర్థించారు. ఒక ఫోటోగ్రాఫర్ను కూడా సిద్ధంగా ఉంచి ఎప్పుడు ధ్యానం చేయటం కాని జపం చేయటం కాని స్వామి చెయ్యకపోయినా ధ్యానముద్రలో ఫోటో తీయించారు. భగవాన్ సత్యసాయిబాబా దివ్యలీలలు అన్న పేరుతో శ్రీమతి నాగమణి పూర్ణయ్య ఒక పుస్తకాన్ని తెలుగులో రాశారు. పుస్తక పీఠికలో స్వామి దివ్యశక్తిని దర్శించటానికి లభించిన ప్రతి అవకాశాన్ని తప్పక వినియోగించుకునేదాన్ని అని ఆవిడ వ్రాశారు. ఆ పుస్తకంలో 140 కంటే ఎక్కువ లీలను గురించి వ్రాయబడటం జరిగింది. వీటిలో 115 కంటే ఎక్కువ లీలలు నా కళ్లతో ప్రత్యక్షంగా దర్శించి మహదానందాన్ని పొందినవే అని వ్రాశారు ఆవిడ. ఆమె దక్షిణ రైల్వే భాగంలో చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్గా పనిచేసే పూర్ణయ్య గారి భార్య. ఆ పుస్తకంలో ఆమె వ్రాసిన లీలలన్నీ స్వామి దివ్యత్వ ప్రకటానంతరం పాత మందిరంలో జరిగినవే. 1950 ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి స్వామి అంతవరకు నివసించిన ఆ మందిరం పాత మందిరం అని పిలువబడుతోంది. స్వామి సృష్టించిన విభూతితో అనేక వ్యాధులు నయం కావటం, స్వామి ఆదేశిస్తే వరదలు కూడా తగ్గుముఖం పట్టటం వంటి లీలలు ఎన్నో ఆ పుస్తకంలో వివరించబడ్డాయి. ఉధృతంగా పొంగి పొరలుతున్న వరదనీటిని కూడా నీవు ప్రయాణిస్తున్న బస్సు నదిని దాటించగలిగిందంటే అందుకు ముఖ్య కారణం నీకు నా మీద గల భక్తి, విశ్వాసం, నమ్మకం అని ఆమెకు తెలియచేశారు స్వామి. తులసిమాలలు, ఉంగరాలు, లాకెట్లు మొదలైనవి సృష్టించి భక్తులకు ధరించటానికిచ్చేవారు స్వామి. అంతేకాకుండా ఆయన అద్భుతంగా శస్త్రచికిత్సలు కూడా చేశారు. ఒకరోజున స్వామి అరటి తొక్క వంటి వస్తువేదో గోడపై నుంచి బయటకు విసిరేయటం చూశాను అంటూ నాగమణిగారు ఆ సంఘటనను గురించి ఇలా వివరించారు. ఆ తర్వాత స్వామి నా దగ్గరకు వచ్చి రక్తంతో తడిసి ఎర్రగా ఉన్న తన చేతులను శుభ్రం చేసుకోవటానికి నీళ్లు కావాలని అడిగారు. ఆ భక్తుణ్ణి కాపాడమని నన్ను ప్రార్థించావు కదా, అందుకే అతనికి ఆపరేషన్ చేశాను అన్నారు స్వామి. మత్తుమందైనా ఇవ్వకుండా పూర్తిగా తెలివితో ఉన్న స్థితిలో ఆపరేషన్ చెయ్యబడ్డ ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో అన్న ఆందోళనతో నేను ఆ రాత్రి నిద్రపోలేకపోయాను. పక్క గదిలో నొప్పితో అతను పడే బాధను తలుచుకుంటూ రాత్రంతా భయంతో అలా మెలకుగానే గడిపాను. ఉదయం స్వామి నన్ను పిలిచి రోగికి కొంచెం దూది ఇచ్చి రమ్మని చెప్పారు. భయపడుతున్న నన్ను వెళ్ళు, వెళ్లి వెంటనే దూది ఇచ్చిరా అని ఆజ్ఞాపించారు. తలుపు తెరిచి లోపలికి వెళ్లటానికి కొంచెం తటపటాయిస్తూ భయపడుతూ మెల్లగా లోపలికి చూస్తే అతను చక్కగా ఒక పళ్ళెం నిండా ఇడ్లీలు పెట్టుకుని పచ్చడి నంచుకుంటూ తినడం చూసి నివ్వెరపోయాను. స్వామి నా వెనకనే నుంచునున్నారు. ఇది డాక్టర్లు చేసిన ఆపరేషన్ కాదు అంటూ తమాషాగా నవ్వుతూ, ఈ ఆపరేషన్ చేసింది నేను, అందుకే అతనికి ఏమాత్రం నొప్పి లేదు, ఇంక ఏమీ ఇవ్వవలసిన అవసరం కూడా లేదు, అతనికి ఇక ప్రత్యేకమైన పథ్యం కూడా ఏమీ అక్కర్లేదు, అతనికి ఏది కావాలంటే అది తినచ్చు అన్నారు స్వామి. అతని పొట్టపై ఆపరేషన్ జరిగినందుకు గుర్తుగా పొడవైన మచ్చను నాకు చూపించారు. కాని కుట్లు వేసినట్లుగా గుర్తు ఎక్కడా లేదు. నేను సృష్టించిన విభూతిని నుదుటికి రాయగానే అది మత్తుమందుగా పనిచేసింది. ఒక త్రిశూలాన్ని, కత్తిని కూడా సృష్టించి శస్త్రచికిత్స పూర్తి చేశాను. శస్త్రచికిత్స పూర్తి కాగానే విభూతి జల్లాను, అంతే, అంతా పూర్తయింది అని చెప్పారు స్వామి. ఇటువంటి స్వామి యొక్క దివ్యమైన ప్రేమతో అనుభవించిన అనుభూతులు కల
భక్తులు ఎంతమందో వారి అనుభవాలను వింటూ మన జీవితాలను పునీతం చేసుకుందాం.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధా శ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 4వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

తాతగారు కేవలం అప్పులు మాత్రమే మిగిల్చారు. అందువల్ల 21 సంవత్సరాల వయసులోనే కాలేజీ వదిలి చరిత్రలో ఆనర్స్ డిగ్రీ చేతపట్టుకుని బయటకు వచ్చిన నాపై మా అమ్మను నా భార్యను పోషించవలసిన భారం నెత్తిపై పడింది. ఏదైనా ఆధారం కోసం వేట ఆరంభించాను. అదృష్టవశాత్తు త్రివేంద్రంలోని ఒక పాఠశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం లభించింది. 1919లో ధైర్యం చేసి విడిగా కాపురం ఉండటం ప్రారంభించాము. కాని నాకు లోపల చాలా బాధగా క్షోభపడుతున్నట్లుగా ఉండేది. ఐఏఎస్ చదవమని ప్రొఫెసర్చే ఆప్యాయంగా భుజం తట్టించుకున్న నేను జీవన భృతి కోసమై నెలకు 40 రూపాయల వేతనానికి అమ్ముడుపోయాను. మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తానికే ఆనర్స్ డిగ్రీ పరీక్షలో 2వ స్థానం సంపాదించిన నాకు ఇలా ఇంత చిన్న ఉద్యోగంలో స్థిరపడవలసి రావడం చాలా చిన్నతనంగా అవమానంగా అనిపించేది. నా మనశ్శాంతి కోసం లా కాలేజీలో చేరి ఉదయం సాయంకాలం తరగతులకు హాజరై మెల్లగా లా డిగ్రీ కూడా సంపాదించాను. త్వరలోనే నన్ను అదృష్టం వరించింది. నా నెల జీతం సుమారు 50% పెరిగింది. దామోదరన్ పొట్టి అనబడే ఆయన పీపుల్స్ ఫ్రెండ్ అనే ఆంగ్ల మాసపత్రికకు తనను సంపాదకుడిగా ప్రకటించుకుని ఆయన పేరిట నన్ను ఆ పత్రికను నిర్వహించమని కోరాడు. అందుకోసం నాకు ప్రతి నెల 15 రూపాయలు ముట్టజెప్పేవాడు. ముఖ్య రహదారికి ఎదురుగుండా ఒక చిన్న గదిలో ఆయన ఆఫీసు నడుపుతూ ఉండేవాడు. ఆ గది పక్కగా ఒక కొబ్బరి చెట్టుండేది. ఆ కొబ్బరి బొండాలను చక్కగా ఉపయోగించుకోవటానికి కూడా ఆయన నాకు అనుమతినిచ్చాడు. ఆ రోజుల్లో పొట్టి మంచి దేశభక్తుడు. వందే మాతరం అనటమే నేరంగా ఉండే రోజులవి. పొట్టి ఎవరి గురించి రాయమంటే వాళ్ల గురించి పొగుడుతూనో విమర్శిస్తూనో ఆయన చెప్పినట్లుగా రాయవలసి వచ్చేది. అలా ఎవరి గురించైనా నొప్పించేలా రాయాల్సి వస్తే వాళ్లకంటే అది నన్నే ఎక్కువగా బాధించేది. ఈ వందే మాత్రం వైరస్ను పొట్టి నాకు కూడా అంటించాడు. మహాత్మాగాంధీ వస్తున్నారని తెలిసి ఆయనను చూడటానికి తన సొంత ఖర్చుతో నన్ను కూడా సేలం తీసుకువెళ్లాడు. మహాత్మాగాంధీ ఆగమనానికి కొద్ది రోజులు ముందుగానే సేలం చేరుకున్న మేము మున్సిపల్ కాలేజీ ప్రిన్సిపల్ గారింట్లో బస చేశాం. ఆయన ఈ ప్రిన్సిపల్ పదవీ బాధ్యత స్వీకరించకముందు నాకు త్రివేంద్రం కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. మహాత్మాగాంధీ తన 2 చేతులను మహమ్మద్ ఆలీ, షౌకత్ ఆలీ భుజాలపై వేసి నడిచేవారు. అలా ఆ ముస్లిం సోదరులతో కలిసి మహాత్మాగాంధీ సేలం రైల్వే స్టేషన్లో దిగగానే ఆ ప్రదేశం అంతా జయజయధ్వానాలతో నిండిపోయింది. ఆ జనసమ్మర్థంలో మేము గాంధీగారిని ఒక చెట్టుపై నుండి పొంచి చూస్తూ ఉన్నాం. కాని ఆయన మాకేసి చూడలేదు. బహుశా ఆలీ సోదరులను ఎవరూ కింద చూపు చూడటం ఆయనకు ఇష్టం లేదనుకుంటాను. అతి కష్టం మీద ఆ జనసమూహం నుండి గాయాలు తగలకుండా బయటపడి మహాత్మాగాంధీ ప్రసంగిస్తున్న బహిరంగ సభకు చేరుకున్నాం. అదంతా స్వదేశీ ప్రదర్శన స్థలంలాగా ఉంది. అక్కడ ఏర్పాట్లన్నీ శ్రీ రాజాజీ అంటే సి రాజగోపాలాచారి గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాజాజీ గాంధీజీకి స్వాగతం చెప్పటం, వారు వెళ్లిపోతున్నప్పుడు వందన సమర్పణ చెయ్యటం మాకు వినిపించింది. ఆ రెంటి మధ్య జరిగిన కార్యక్రమం జనం తొక్కిసలాటతో ఏమీ చూడటానికి వినటానికి అవకాశం లేకపోయింది. మేము బాగా అలిసిపోయినప్పటికీ అమితమైన ఉత్సాహంతో మా పీపుల్స్ ఫ్రెండ్ వద్దకు తిరిగి వచ్చాము. నాన్నగారిని నిర్దయగా కబళించివేసిన మసూచి దేవత త్రివేంద్రంలో కూడా మమ్మల్ని వెంటాడి అమ్మని కూడా బలితీసుకోవడానికి ప్రయత్నించింది. కాని అమ్మ ఎంతో ధైర్యంతో పోరాడి మసూచి మృత్యుదేవత బారి నుండి తప్పించుకోగలిగింది. అమ్మ కోలుకునే లోపలే నా భార్యపై కూడా ఆ తల్లి ముత్యాల జల్లు కురిపించింది. సంతోషంలోనూ దుఃఖంలోనూ కూడా నాతో పాలు పంచుకున్న నా భార్య కూడా త్వరలోనే కోలుకుంది. నా ప్రార్థన భగవంతుడు మన్నించటం వలన, మేము పెట్టుకున్న నైటింగేలు వంటి నర్సు వల్ల ఎటువంటి అపాయం జరగకుండా మా అమ్మ, నా భార్య ఇద్దరూ మసూచి నుండి బయటపడ్డారు.
ఏడేళ్ల నుండి ఎడతెగకుండా నా భార్యని బాధపెడుతున్న ఆస్తమా మరియమ్మ దెబ్బతో పారిపోయింది. నేను పాఠశాలకు లా కాలేజీకి కూడా వెళ్తూనే ఉన్నాను. విద్యేతర వ్యాపకాలతో నేను అంతరంగంలో ఎంతో ఆనందాన్ని అనుభవించగలిగే అవకాశం లభించింది. పాఠశాల నిర్వాహకులు వారికి తోచినప్పుడు మాకు జీతాలు ఇచ్చినప్పటికీ విద్యార్థులతో కలిసి మెలిసి అనేక వ్యాపకాలలో నా సమయం ఆనందంగా గడిపే అవకాశం కలిగింది. పాఠశాలలోని పేద విద్యార్థుల కోసం నేను రచించి నిర్వహించిన షాజహాన్ నాటకాన్ని తగిన ప్రతిభగల విద్యార్థులచే ప్రదర్శింపజేశాను. ప్రొఫెసర్ జాదూనాథ్ సర్కార్ రాసిన ఔరంగజేబు నాటకం నుండి కావలసిన విషయాన్ని సేకరించాను. ఆ నవల ఆ సంవత్సరమే ప్రచురింపబడింది. ఆ నాటకంలోని ముఖ్య పాత్ర షాజహాను అయినా నేను మాత్రం ఔరంగజేబు పాత్రనే ధరించాను. తరువాత కాలంలో పుట్టపర్తి చేరుకున్నాక సంస్కృత పాఠశాల విద్యార్థుల కొరకై బాబా, రాధ, ధ్రువ, ప్రహ్లాద, సక్కుబాయి నాటికలు, శంకరాచార్య, పాండవులు, జీసస్ క్రైస్ట్ మొదలైన నాటకాలు రాసి ప్రదర్శింపజేసినప్పుడు నేను ఆ నాటకాలను నిర్వహించటం, కళాకారులకు శిక్షణనివ్వటం, రిహార్సల్స్ నిర్వహించటం, చివరకు వేదికపై ప్రదర్శించడం వరకు అన్ని బాధ్యతల్లో ఎంతో ఆనందంగా పాలుపంచుకునేవాడిని. తొలి ఆధ్యాత్మిక పాఠాలు. నేను ఈలోగా వార్తాపత్రికల్లో ప్రకటనల కోసమే వెతుకుతూ ఉండేవాడిని. కళాశాల అధ్యాపక వృత్తి కోసం ఉపాధ్యాయ వృత్తికి కావలసిన డిప్లొమా లేకపోవటం, అందుకు కావలసిన శిక్షణ లేకపోవటం వల్ల నాకు ఏ ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసే అవకాశం లేదు. లెక్చరర్ ఉద్యోగానికైతే ఉపన్యాసం ఇవ్వగలిగితే చాలు. నేను లా కాలేజీలో చేరిన విషయం విన్నప్పటి నుండి మా మామయ్య గారు న్యాయవాదివి కావద్దు, చీట్ చెయ్యొద్దు, టీచ్ చెయ్యి అని చెప్పేవారు. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండగలడు అని ఆయన అనేవారు. బాగా దగ్గర బాగా దూరము కాని ప్రదేశంలో లెక్చరర్ వృత్తిలో చేరమని అమ్మ ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అందుచేత ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, గుజరాత్లోని జునాగఢ్, విశాఖపట్నం మొదలైన ప్రదేశాల నుండి వచ్చిన అవకాశాలను వదులుకోవలసి వచ్చింది. ఒకరోజు లా పరీక్ష రాసి కాలేజీలోని రీడింగ్ రూంలో వార్తాపత్రిక చదువుతూ ఉంటే నా దృష్టి ఒక ఉద్యోగ ప్రకటనపై పడింది. అది మైసూర్లోని డీబీసీ హైస్కూల్ వారు చరిత్ర ఉపన్యాసకుడు కావాలి అంటూ చేసిన ప్రకటన. మైసూరంటే మేమున్న చోటికి మరీ దూరమూ కాదు, మరీ దగ్గరా కాదు. అందువల్ల నేను ఉద్యోగం కోసం అభ్యర్థన పత్రం దాఖలు చేసుకున్నాను. చేసిన 10 రోజుల్లోనే నాకు ఉద్యోగం ఇస్తున్నట్లుగా వారి వద్ద నుండి జాబు వచ్చింది. బంగారుగనులకు మంచిగంధప వృక్షాలకు నిలయమైన మైసూరు నగరానికి వెళ్లాలని మేం నిశ్చయించుకున్నాం. కొచ్చిన్ రాష్ట్రంలో పాఠశాల చదువు, త్రావణ్కోర్ రాష్ట్రంలో కళాశాల చదువు ముగించుకుని చరిత్రలో ఆనర్స్ డిగ్రీ చేతపట్టుకుని నాకు పరిచయం లేని మైసూరు నగరానికి ప్రయాణమయ్యాం. చరిత్రలో చదువుకున్న 4 ముఖ్యమైన యుద్దాల గురించి తప్ప మైసూరు నగరంతో నాకు పరిచయం లేదు. ఏమాత్రం పరిచయం లేని ఆ భాషతో సాహిత్యం, సాంఘిక వాతావరణం ఎదుర్కోవలసి వస్తుందని నాకు తెలుసు. త్రివేంద్రం నుండి మైసూరు నగరానికి 68 గంటల సేపు సుదీర్ఘమైన ప్రయాణం. తోవలో 6 చోట్ల ఆగాల్సి వస్తుంది. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించింది. నాకుగాని నా భార్యకుగాని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరూ లేరు. ఎవరో ఒకరు దూరపు బంధువులు ప్రతీ నెలా మా ఇంటికి వస్తూ ఉండేవారు. కాని అమ్మ మాత్రం నా భార్యవైపు బంధువు ఒకరికి మాత్రం తప్పక ఆశ్రయం ఇచ్చి తీరాలి అని పట్టుబట్టింది. ఆవిడ మరెవరో కాదు, మా అత్తగారే. ఆవిడ కూడా చాలా కాలం నుండి ముసలివాడైన తండ్రికి భారం తగ్గించి మా దగ్గరకు వచ్చేయటం కోసం ఎదురుచూస్తోంది. అందువల్ల మైసూరు వెళ్లేటప్పుడు తోవలో మేము వృద్ధుడైన నా భార్య తాతగారి వద్ద సెలవు తీసుకుని మా అత్తగారిని కూడా మాతో తీసుకువెళ్లవలసి ఉంది. మేం ముగ్గురం మా సామాన్లతో ప్రయాణం చేయడానికి వీలుగా ఒక మధ్యరకం పడవను ఏర్పాటు చేశాను. అలా పడవలో 3 రాత్రుళ్ళూ 2 పగళ్ళూ ప్రయాణం చేయవలసి ఉంది. 2 పడవ నడిపేవాళ్లు ఒకరి తర్వాత ఒకరు తెడ్లతో నావను నడుపుతున్నారు. ఆడవాళ్లు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
నేను అలా బల్లపై కూచొని ఆకాశం వైపు చూస్తూ మైసూర్లో గడపబోయే జీవితాన్ని గురించి ఊహించుకుంటున్నాను. నిద్రపోతున్న ఆ ఇద్దరు ఆడవాళ్లను చూస్తుంటే వారిద్దరూ ఒక కప్పు కింద ఎలా ఎమడగలుగుతారు? ఇకనైనా వారి జీవితం ఏ కష్టాలు కన్నీళ్లు లేకుండా ఆనందమయంగా సాగుతుందా అని అనిపించింది. అర్ధరాత్రి గడుస్తోంది, చుట్టూ గాఢాంధకారం. ఆ చిక్కని చీకటిలోంచి అకస్మాత్తుగా ఒక స్వరం వింతగా వినవచ్చింది. అది ఆవలి ఒడ్డున ఉన్న కస్టమ్స్ బూత్లోని ఒక పోలీస్ అధికారిది. మేము ప్రయాణం చేస్తున్న ఆ ప్రాంతం కొచ్చిన్ త్రావణ్కోర్ రాష్ట్రాలను వేరుచేసే సరిహద్దు ప్రాంతం కావడంచేత అక్కడి తనిఖీ అధికారులు వచ్చిపోయే పడవలను తనిఖీ చేస్తూ ఉంటారు. ఆ పోలీస్ అధికారి మమ్మల్ని అక్కడ ఆపేసి తనిఖీ చెయ్యొచ్చు, కాని అతను మమ్మల్ని అలాంటి ప్రశ్నలు ఏమీ వెయ్యకుండా ఎవరు మీరు, ఎటువైపు వెళ్తున్నారు అని అడిగాడు. మైసూరు వెళ్తున్నాం అని ధైర్యంగా చెప్పాం. అప్పటికే మాకు చాలా ఆలస్యమైపోయింది. ఈ కస్టమ్స్ వాళ్లు ఇక్కడ ఆపేస్తే మరింత ఆలస్యం అవుతుందని నేను ఆందోళన పడుతున్నాను, కాని అదృష్టవశాత్తు ఆ కంఠస్వరం మరింత మెల్లగా మృదువుగా, మైసూరనే ఎందుకంటావు? మైసూరు దాటి మరో ప్రదేశం నీకు తెలీదా అని నవ్వుతూ ప్రశ్నించి ఆ స్వరం ఆగిపోయింది. ఇక మేము కొచ్చిన్లో ప్రవేశించడానికి అనుమతి లభించింది. 27 సంవత్సరాల తరువాత మైసూరు రాజధాని అయిన బెంగుళూరు నగరంలో పుట్టపర్తికిరా, నిన్ను నీవు తెలుసుకో అని బాబా అన్నప్పుడు మైసూరు దాటి మరో ప్రదేశం నీకు తెలియదా అన్న కంఠస్వరం తళుక్కున నా మస్తిష్కంలో మెరిసింది. అప్పుడర్థమైంది నాకు ఆ మాటలు చెప్పింది బాబాయేనని. ఆ ప్రదేశం మైసూరుకు దూరంగా ఉన్న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం అని. స్వామి మనోహరంగా నవ్వుతూ, ఆ వ్యక్తి తానేనని, నా భవిష్యత్తుని అనుగ్రహంతో సూచించానన్నట్లుగా అంగీకరించారు. ఎర్నాకులం నుండి రైల్లో ప్రయాణం చేసి అక్కడి నుండి ఒక బండిలో మా అత్తగారి ఊరైన తొట్టువాయి గ్రామానికి చేరుకున్నాం. ఆ గ్రామం పూర్ణానదికి ఎడమ ఒడ్డున ఉన్న కాలడి గ్రామానికి దగ్గరగా ఉంది. అప్పుడు పూర్ణానది నిండుగా ప్రవహిస్తూ వరదలతో ఉంది. ఆ స్థితిలో మేము నదిని దాటాల్సి వచ్చింది, కాని పడవ నడిపేవారు బాగా నేర్పరులు కావడంచేత ఆ వరద ఉన్న నదిని దాటించి మమ్మల్ని సురక్షితంగా మా అత్తగారి గ్రామానికి చేర్చారు. అక్కడ 2 రోజులు ఉండి మా అత్తగారిని తీసుకుని మైసూరొచ్చాం. మీ నలుగురం మైసూరు రైల్వే స్టేషన్లో దిగేటప్పటికీ స్టేషన్ అంతా మామిడాకుల తోరణాలతో పండుగ కోలాహలంతో కనబడింది. అక్కడ మైసూరు మహారాజు జన్మదినోత్సవ వేడుకలు జరుపుబడుతున్నాయి అని తెలిసింది. తీరా స్టేషన్లో దిగాక చూస్తే మా సామాను మాతో పాటు చేరలేదు, మా సామాను రైల్లో ఎక్కించబడలేదు. స్టేషన్ మాస్టారుకు నా బాధ చెప్పుకుంటే అతను నా గోడు వినే పరిస్థితిలో లేనంత తీరిక లేకుండా ఉన్నాడు. పండుగ హడావిడి అయ్యాక వచ్చి కలుసుకోమని, అప్పటికీ యాత్రికుల హడావిడి తగ్గుతుంది కాబట్టి అప్పుడు పరిశీలిస్తానని చెప్పాడు. నాకిది భరించలేని మరో పెద్ద ఆపద. కట్టుకోవడానికి బట్టలు, వండుకోవడానికి పాత్రలు అన్నీ నేను వెంటనే కొనవలసి వచ్చింది. ఆర్థికంగా అది నన్ను చాలా దెబ్బతీసింది. నేను మొదటి నెల ఖర్చు కోసం తెచ్చుకున్న డబ్బులో సగం ఖర్చయిపోయింది. కాలేజీకి వెళ్లినప్పుడు వేసుకోవడానికి మంచి దుస్తులు కూడా లేకుండా పోయాయి. మేం పోగొట్టుకున్న పెట్టిలో నాకున్న కోటు, మంచి పంట్లాంజత అన్నీ పోయాయి. ఈ మహారాజు జన్మదినోత్సవాల సందడిలో వసతి గృహాలన్నీ నిండిపోయాయి. ఎక్కడ బస చెయ్యడానికి నాకు ఖాళీ దొరకలేదు. ఎర్నాకులంలో నాకు మైసూర్లో వసతి గృహాలు చాలా ఉంటాయని, చౌకగా గది అద్దెకు తీసుకుని ఉండొచ్చని చెప్పారు. కాని మహారాజు పుట్టినరోజు పుణ్యమా అని నాకు ఎక్కడా బస దొరకకుండా పోయింది. నా ముఖం చూసి జాలిపడిన టాంగావాడు మరోసారి నగరమంతా తిప్పుతానని, గది వెతుక్కోమని చెప్పాడు. అతని మంచితనం చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా టాంగాలో వెళ్తూ విశ్రాంతి గృహం అని బోర్డు ఉన్న ఒక ఇంటికి వెళ్లాం. ఒక అతను కిటికీలో నుండి తొంగి చూస్తూ, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. అతని కంఠస్వరం ఏదో వింతగా ఉంది. అతను నేను పనిచేయబోయే పాఠశాలలో విద్యార్థినని చెప్పాడు. అతను ఆ ఇంటి యజమాని అల్లుడట.
అతను పరీక్షల్లో అప్పటికే 3 సార్లు తప్పి ఉన్నాడట. ఎవరో త్రివేంద్రం నుండి రాబోయే అధ్యాపకుడు తనని పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణి చేస్తాడని అతనికి తెలుసు. అతను ఆ భవనంలోని ఒక గది కొమని చెప్పాడు. అతని మంచితనం చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా టాంగాలో వెళ్తూ విశ్రాంతి గృహం అని బోర్డు ఉన్న ఒక ఇంటికి వెళ్లాం.

భాగం మాకు అద్దెకు ఇవ్వడానికి అంగీకరించాడు. అక్కడే ఆ గదిలోనే దుమ్ములో చీమల్లో కాసేపు అలాగే విశ్రమించాం. మన్నాడు పెందలాడే లేచి చకచకా తయారై నా ధోవతీ చొక్కా దులిపి వేసుకుని తోలుచెప్పులు తొడుక్కుని డీబీసీ పాఠశాలకు, అంటే ధర్మప్రకాశ్ భానుమయ్య కాలేజియేట్ హైస్కూల్ అక్కడికి బయలుదేరి వెళ్లి హెడ్మాస్టర్ గారి ఆఫీసు గదిలో ప్రవేశించాను. నా మాసిన బట్టలు అవతారం చూసి అతను ఎంత హేళనగా చూస్తాడో, ఎలా నన్ను స్వీకరిస్తాడోనని చాలా భయపడ్డాను. కాని నాకు అక్కడ ఎదురైన అద్భుతమైన ఆదరణ మాటల్లో వర్ణించలేనిది. ఆ హెడ్మాస్టరు గారు చేతులు కట్టుకు నిలబడి వారుంగో వారుంగో అని తమిళంలో రమ్మని ఆహ్వానించాడు. ఆయన ధోతి, తెల్లని తలపాగా ధరించి స్వదేశీ వస్త్రధారణలో ఉన్నాడు. మొదటి పరిచయంతోనే మేము మంచి స్నేహితులుగా, మంచి సోదరుల వలె కలిసిపోయాం. నేను ఇల్లు వెతుక్కున్న వైనం ఆయనకు వివరించి చెప్పాను. ఒక ఇల్లు వెతుక్కోగలిగినందుకు ఆయన నన్ను చాలా అభినందించాడు. అక్కడ పక్కనే శంకర్రావు అనబడే మరొక వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు. నా ప్రయాణం వివరాలు, సామాన్లు పోయిన వైనం అంతా ఆయన కూడా జాలిగా విన్నాడు. అతను కూడా అదే పాఠశాలలో సైన్స్ అధ్యాపకుడిగా చేరడానికి వచ్చాడని విన్నాను. మైసూర్ రైల్వే అధికారులు పోయిన నా సామాన్లు తిరిగి ఇచ్చేదాకా కొంత ధనం అప్పు ఇస్తానని కూడా నాకు చెప్పాడు. ఎంతో భయపడిపోయినప్పటికీ అక్కడి పరిస్థితులు అన్నీ నాకు ఆ విధంగా అనుకూలంగా పరిణమించాయి. విశ్వవిద్యాలయ పరీక్ష రాయబోయే విద్యార్థులకు చరిత్ర, ఎకనమిక్స్, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్లము బోధించాలని నాకు పని కేటాయించారు. తరగతులు మరీ అంత రద్దీగా ఉండేవి కావు. విద్యార్థులు కూడా మరీ ముద్దులు కాకుండా చురుగ్గానే ఉన్నారు. పాఠశాల నిర్వాహకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. అతను పాఠశాలను తన సొంత ఆస్తిగా భావించేవాడు. అతను ధాన్యం వర్తకుడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు. అంతేకాక నగర పురపాలక సంస్థలో సభ్యుడు కూడా. ప్రతి నెలా ఆయన సొంత దుకాణం యొక్క ధనం నుండి మాకు జీతాలు చెల్లించేవాడు. మేం చేసే పనిని గురించి అడిగి తెలుసుకుని సంతృప్తికరంగా ఉందని అనుకున్నాకే మా జీతాలు ఇచ్చేవాడు. సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో కనీస మార్కులు సంపాదించుకున్న వారికే ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి అర్హత లభించేది. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై మంచి మార్కులు సంపాదించుకున్న వారికి కళాశాలలో ప్రవేశం లభించేది. కళాశాలలో ప్రవేశించేవాళ్లు ఒక ఏడాది పాటు శిక్షణ పొంది ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావలసి ఉండేది. ఈ విధానం వల్ల మంచి తెలివైన విద్యార్థులు మాత్రమే చివరికి లక్ష్యాన్ని చేరుకోగలిగేవారు. మిగతావారు గాలికి పొట్టులాగా చెదిరిపోయేవారు. నాకు పాఠాలు చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించేది. నేను నా విద్యార్థుల్ని అమితంగా ప్రేమించేవాడిని. గోపాలకృష్ణ అయ్యర్, సుబ్బయ్యర్ల వద్ద నేను నేర్చుకున్న పాఠాలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ప్రతిరోజూ తరగతిలో విద్యార్థుల చేత చదివించటానికి ఒక కొత్త ప్రార్థనా గీతాన్ని నేను రాశాను. అది నేను రాసింది అన్నా సరే, లేక అన్ని ప్రాంతాల ప్రజలు రాసిన రచనల నుండి కూర్చినవి అన్నా సరే, ఆంగ్ల నాటికలు ప్రదర్శించటాన్ని నేను బాగా ప్రోత్సహించేవాడిని. చంద్రహాస నాటకంలో దుష్టుడైన మంత్రి పాత్రను నేనే పోషించేవాడిని. విద్యార్థుల చేత పార్లమెంటు ఏర్పాటు చేయించాను. పాఠశాల నుండి వెలువడే ఒక పత్రికకు సంపాదకత్వం కూడా వహించాను. నా స్నేహితుడైన శంకర్రావుతో కలిసి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రుల్ని వారి పిల్లల చదువు పట్ల ఆసక్తి పెంపొందింపజేయడానికి, వాళ్ల చదువు పట్ల సరైన శ్రద్ధ వహించటానికి ప్రోత్సహిస్తూ ఉండేవాడిని. మైసూరు నగరంలోని విద్యార్థుల ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి వారికి కళాశాలలో ప్రవేశం లభించాలని కోరాను. ఆ నివేదిక విశ్వవిద్యాలయం వారి పత్రికలో ప్రచురించబడింది. నేను తీసుకున్న విశాలమైన ఇంట్లో అమ్మా, మా అత్తగారు కూడా చక్కగా సర్దుకుపోయి గడిపేవారు. ఆ ఇంటి నుండి చూస్తే చాముండి పర్వతం, దేవాలయం చక్కగా కనపడుతూ ఉండేవి. మా అమ్మా, అత్తగారు కూడా ఏ గొడవలు లేకుండా కలిసి ఉండటం వల్ల ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేది. నా భార్య కూడా చాలా తెలివైంది. ఆమె

తన తల్లి కంటే ఎక్కువగా మా అమ్మగారికే శ్రద్ధతో సపర్యలు చేసేది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక బిడ్డకు తల్లై ఆవిడ ఇద్దరు తల్లుల అభిమానాన్ని ఆప్యాయతను చూరగుంది. 1923లో పుట్టిన మా అబ్బాయి తన అమ్మమ్మ నాన్నమ్మలు ఇద్దరికీ కూడా అంతులేని ఆనందాన్ని కలిగించాడు. మా జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. మా పాఠశాల వ్యవస్థాపకుడి అలవాట్లు పద్ధతులు మాత్రం మాకు విచారం కలిగించేవి. రాష్ట్ర అసెంబ్లీకి పురపాలక సంఘ సభ్యత్వానికి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనకు గెలుపు లభించేలా ప్రచారం చెయ్యమని మమ్మల్ని వేధించేవాడు. తన ధాన్యం బస్తాలు, ఉల్లిపాయల బళ్ళు ఇవన్నీ నిలవ చేసుకోవడానికి పాఠశాల హాలును ఉపయోగించుకునేవాడు. అతనికి గదులు అవసరం ఉన్నప్పుడు పాఠశాల మూసెయ్యమని, విద్యార్థులకు సెలవులు ప్రకటించమని చెప్పేవాడు. ఆ హాలు నాటక ప్రదర్శనలకు కూడా అద్దెకు ఇస్తూ ఉండేవాడు. అందువల్ల స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలని, స్వతంత్రంగా ఉండాలని నేను ఆరాటపడుతూ ఉండేవాడిని. నా సహోద్యోగి, తర్కశాస్త్ర అధ్యాపకుడు, గాంధేయవాది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిమాన శిష్యుడు అయిన ఒక స్నేహితుడు మైసూర్ మహారాజా కళాశాలలో పనిచేస్తూ ఉండేవాడు. అతడు న్యాయవాద వృత్తిని చేపట్టమని సలహా ఇచ్చాడు. మేమంతా కలిసి కూర్చున్నప్పుడు కాలేజీలో నేను వాదించటం, ప్రజాసేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాలుపంచుకోవటం అది చూసి నేను న్యాయవాద వృత్తిలో బాగా రాణిస్తానని ఆశించాడు. అతని మామగారు మైసూర్ రాష్ట్రంలోని సుమారు 50 గ్రామాలకు చెందిన వారికి అనువంశికంగా వస్తున్న గురువు. అతని సలహా కోసం మా స్నేహితుడు నన్ను 350 మైళ్ల దూరాన ఉన్న సిద్ధవనహళ్లి గ్రామానికి తీసుకువెళ్లాడు. ఆయన ఇచ్చిన హామీతో నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన నాతో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన చిత్రదుర్గకు వచ్చి అతని సొంత భవనంలో ఒక గదిని నాకు ఆఫీసుగా వాడుకోవడానికి ఉచితంగా ఇచ్చాడు. నాకు వృత్తిలో సంపాదన బాగా లభించేదాకా ఉచితంగా వాడుకోమని చెప్పాడు. కాని న్యాయవాద వృత్తిలో రాణించలేకపోవడానికి ముఖ్యంగా నాకున్న 3 బలహీనతలు కారణమని చెప్పుకోవచ్చు. 1, నా దగ్గరకు వచ్చే వాదులు మాట్లాడే కన్నడం, తెలుగు భాషలు నాకు బొత్తిగా రాకపోవటం. నా విద్యార్థులను బహువచనంలో సంబోధించి ఇబ్బంది పెట్టడం, పెద్దవారిని ఏకవచనంలో సంబోధించి అగౌరవపరచటం ఇంకా అప్పటికీ నాకు అలవాటుగా ఉండేది. 2 సమస్య ఏమిటంటే, న్యాయవాద వృత్తికి నేను తీసుకున్న లా డిగ్రీ మాత్రమే చాలదు. సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లలో కూడా శిక్షణ పొంది పరీక్ష పాసవ్వాల్సి ఉంది. అయితే ఆ డిప్లొమా కూడా తరువాత అతి కష్టం మీద సంపాదించాను. 3, లా గురించి నాకు సరైన పరిజ్ఞానం లేకపోవడం. అందువల్ల నా దగ్గరకు వచ్చే వ్యాజ్యగాళ్ల నుండే వారి తరపున ఎలా వాదించాలో నేర్చుకోవలసి వచ్చేది. అయినా కూడా ధైర్యం చేసి నన్ను లాయరుగా నమోదు చెయ్యమని మైసూరు హైకోర్టుకి దరఖాస్తు పెట్టుకున్నాను. కాని భగవాన్ రామకృష్ణ పరమహంస నన్ను ఆ ఊబిలో కూరుకుపోకుండా కాపాడారు. డిసెంబరు నెలలో చలితో వణుకు పుట్టిస్తున్న కాలంలో నా స్నేహితుడు శంకర్రావు బెంగుళూరు నుండి తనతో పాటు ఒకే కంపార్ట్మెంటులో ప్రయాణం చేసిన ఒక వ్యక్తిని నా వద్దకు తీసుకువచ్చాడు. అతను మరెవరో కాదు, రోజూ రాజభవనం నుండి స్కూలుకు వెళ్తూ తనతో పాటు నన్ను కూడా తన గొడుగులో తీసుకువెళ్తూ ఉండిన గోపాల్ మరార్. అతను తరువాతి కాలంలో మద్రాసు వెళ్లి క్రిస్టియన్ కళాశాలలో తన చదువు కొనసాగించాడు. తరువాత అతను రామకృష్ణ మఠంలో సన్యాసం స్వీకరించాడని నాకు తెలుసు. కాని మైసూరులో కాషాయ వస్త్రాలతో ఇలా నాకు ప్రత్యక్షమవుతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. నన్ను గుర్తుపట్టావా అని అతను అడిగాడు. అతను సన్యాసం తీసుకున్న తరువాత పెట్టుకున్న పేరు సిద్ధేశ్వరానంద అని నాకు తెలియకపోయినా గోపాల్ మరార్గా నాకు తెలుసు అని చెప్పాను. బేళూరు మఠం వారు మైసూరులో కొత్తగా నెలకొల్పిన రామకృష్ణ కేంద్రం బాధ్యతలు నిర్వహించడానికి నియమించారని చిన్ననాటి స్నేహితుడైన నేను మైసూరులో ఉన్నానని తెలిసి నన్ను చూడటానికి వచ్చానని అతను చెప్పాడు. కొత్త నగరంలో అతనికి కొద్దిగా ఆసరా ఇమ్మని నన్ను అతను కోరాడు. బెంగుళూరు రామకృష్ణ ఆశ్రమంలో చేరి
అక్కడ వారం రోజులు ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారందరినీ కేరళకు చెందిన కస్తూరి అనే పేరుగల అతను మీకు ఎవరికైనా తెలుసా అని అడుగుతూ ఉండేవాడట. నేను మైసూరు వెళ్లిపోవటం వల్ల వారెవరూ నా గురించి అతనికి తెలియచెప్పలేకపోయారు. మైసూర్ వచ్చేటప్పుడు కూడా రైలు ప్రయాణంలో ఆ పెట్టెలో ఉన్నవారిని కూడా అలాగే కస్తూరి అనే అతను తెలుసా అని అడిగినప్పుడు శంకర్రావు తనకు కస్తూరి తెలుసునని చెప్పి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఇక ఉపాధ్యాయ వృత్తిలో చావాలనిగాని లేదా కక్షలు కావేశాల న్యాయవాద వృత్తిలో కూరుకుపోవాలని గాని నేననుకున్నది ఎలా సాధ్యపడుతుంది? మైసూరు నగరంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించాలని ప్రతిపాదించి పథకం వేసి ప్రారంభోత్సవం చేసిన స్వామి శ్రీ వాసనానంద అదృష్టవశాత్తు మా ఇంటికి సరిగ్గా 10 గజాల దూరంలోని భవనాన్ని ఎన్నుకున్నారు. మా ఇంటికి మఠానికి మధ్య 2 ఇళ్లు ఉండేవి. శ్రీ వాసనానంద నగరంలోని టౌన్ హాల్లో ప్రసంగించినప్పుడు ఆయన చేసిన ప్రసంగంతో ఉత్తేజితులైన ప్రేక్షకుల్లో 20 మందిని ఒక్కొక్కరూ ప్రతి నెల 10 రూపాయల చొప్పున మఠం నిర్వహణ ఖర్చులకై చందా ఇచ్చేందుకు ఒప్పించారు. ఆ విధంగా సిద్ధేశ్వరానందకు ఒక మఠం, స్నేహితులు, ఒక కార్యదర్శి, అంటే అది నేనే, అన్నీ అమిరాయి. కాని కొద్ది నెలల్లోనే చందాదారులకి మఠం పట్ల ఆకర్షణ తగ్గిపోవటం వల్ల నిధులు రావడం కూడా తగ్గిపోయింది. మఠంలోని మేము సంతోషంగా ఉత్సాహంగా ఉన్నట్లు నటించడానికి ప్రయత్నిస్తూ ఉండాల్సి వచ్చేది. విచారణ చేయగా కళాశాలలోని విద్యార్థులు చాలామంది వ్యాపారస్తుల పిల్లలని, వారివారి తల్లిదండ్రులకు బంధువులకు కిరాణా దుకాణాలు ఉన్నాయని తెలిసింది. అందువల్ల కొంతమంది విద్యార్థి బృందంతో కలిసి వారి వద్ద నుండి సహాయం అర్థించడానికి వెళ్లడం జరిగింది. దుకాణం సొంతదారులు తలా కొంత సరుకుల్ని ఉచితంగా ఇస్తామని చెప్పారు. మాతో తీసుకువెళ్లిన లావుపాటి పుస్తకంలో ఎవరెవరు ఏ వస్తువును ఎంతెంత ఇవ్వగలరో రాసి ప్రతి నెలా ఆ ప్రకారంగా మాకు ఆయా సరుకులను ఉచితంగా అందజేసేవారు. ఫలితం చాలా ప్రోత్సాహంగా ఉంది కొన్నాళ్లు. కాని ఈ సత్సంకల్పం కూడా కొద్ది రోజుల్లోనే అంతరించిపోయి మళ్లీ మా మఠానికి నిధుల కొరత ఏర్పడటం జరిగింది. ఆశ్రమం కారణంగా నాకు కళాశాల ఆవరణ దాటి బయటకు వెళ్లే అవకాశం లభించింది. అమ్మతి పట్టణంలోని కూర్గు భూస్వాముల సమావేశంలో మొట్టమొదటిసారిగా నేను కన్నడంలో ప్రసంగించాను. స్వామి సిద్ధేశ్వరానంద ఆంగ్లంలో ప్రసంగించారు. రామకృష్ణునిపై కన్నడంలో రాయబడ్డ గ్రంథాల నుండి విషయం స్వీకరించి నా ప్రసంగాన్ని తయారు చేసుకున్నాను. కన్నడంలో బాగా మాట్లాడటం రాయటం అలవాటయ్యాక వేరే కార్యక్రమాల్లో కూడా నేను ప్రసంగించడానికి ఒప్పుకోవలసి వచ్చింది. రామకృష్ణ పతాకం కింద యువకుల్ని సేవా కార్యక్రమాలకు ఎన్నుకోవటం మాకు సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో చాలామంది నిజాయితీ గలవారు ఉండేవాళ్లు. కాని వచ్చిన చిక్కల్లా వాళ్ల ఉదాసీనత. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు రాయడం కోసం వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఉచితంగా నిర్వహించాలని నేను సూచించాను. అలాంటి వెనుకబడిన విద్యార్థులు చాలామంది ఉండేవారు. మెత్తని మనసు, మృదువైన అంతరంగం గల గోపాల్ మహారాజ్, స్వామి సిద్ధేశ్వరానంద ఇటువంటి వారికి ఆశ్రమంలో స్వాగతమిస్తారని నాకు తెలుసు. మహారాజా కళాశాల, కాలేజియేట్ హైస్కూల్స్లోని అధ్యాపకులు మాకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించడంలో సాయపడేవారు. ప్రతి సంవత్సరం 80% పైగా పరీక్షల్లో ఉత్తీర్ణులై కృతజ్ఞతతో వెళ్లిపోయేవారు. కొద్దిమంది మాత్రం మళ్లీ మళ్లీ పరీక్షల్లో తప్పుతూ మా దగ్గరికి వచ్చి శిక్షణ పొందుతూ విజయం పొందటానికి కృషి చేస్తూ ఉండేవాళ్లు. ఈ మధ్యకాలంలో నేను సీనియర్ బాయ్స్ స్కౌట్ క్యాంప్లో శిక్షణ పొంది వచ్చిన 20 మంది విద్యార్థుల్ని ఎన్నుకుని వివేకానంద సంచార బృందంగా తయారు చేశాను. వీరంతా కష్టపడి ఇళ్లకు సున్నాలు రంగులు వేసి పోస్టర్లు అంటించి డబ్బు సంపాదించి చందాలు పోగు చేసినప్పుడు వారిని చూసి నేనెంతో గర్వపడ్డాను. ఒకరోజు అకస్మాత్తుగా అనుకోని అదృష్టం మా తలుపు తట్టింది. ఆ రోజు మా వివేకానంద సంచార బృందం శ్రీ కృష్ణరాజేంద్ర నూలుమిల్లు సందర్శించి బయటకు వస్తుండగా
అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి దూదివేళ్లు అంటుకోవటం జరిగింది. మేమంతా ఆరుబయట చెట్టు కింద బఠానీలు నములుతూ కాలక్షేపం చేస్తుండగా అగ్ని ప్రమాదాన్ని సూచిస్తూ సైరన్ మోగింది. 3 గంటల సేపు ఈ బృందం ఎంతో కష్టపడి అతి ప్రయాసతో మంటల్ని ఆర్పివేయటం జరిగింది. అందుకుగాను కృతజ్ఞతలు తెలుపుతూ మిల్లు మేనేజింగ్ డైరెక్టర్ నుండి మాకు ప్రశంసాపత్రం అందింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవ్వింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 4వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి ప్రార్థించుకున్నాము.
1: అవునురా,
0: కోటి వరాల దేవుడు,
1: ఆహా,
0: ముక్కోటి దేవతల నాయకుడు,
1: ఓహో,
0: మా అమ్మ ఈశ్వరమస్తుతుడు, ప్రేమావతారుడు, యుగావతారుడు, సత్య సాయిషుడు, బ్రహ్మ కడిగిన పాదములివి, బ్రహ్మము తానైన పాదములివి, అటువంటి పాదములను పట్టుకుందాంరా.
1: ఆ సుందర పాదాన్ని, దివ్య భవ్యమైన పాదాలకు పాదాల చెంట మన బుర్రకలను అర్పితం చేద్దాంరా.
0: పదరా,

0: శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మాల చింత ప్రణమిల్లుతూ
1: ప్రణమిల్లుతూ
0: ఈనాడు మనం యుగావతార్ అనే బుర్రకథను చెప్పుకుందాంరా.
1: అయితే అన్నయ్య, మనది చాలా అదృష్టవంతులంరా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో నిత్యం అణువణువునా సతమతం అవుతున్న మనవాటి వారి కోసం దేవుడు మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అవతారం ఎత్తుతూనే ఉన్నాడురా.
0: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు గీతలు గీతాచార్యుల వారు.
1: ధనం మూలం ఇదం జగత్, పైసామే పరమాత్మహే, జాన్ కత్రేమేహే అంటాను నేను.
0: అదేమిట్రా?
1: ఏదో రైమ్ రీతమిగ్గా ఉందని వాడాను, ఏం బాగోలేదా?
0: బాగుంది నీ రైమ్ రీతం కానేక.
1: అయితే అన్నయ్య, ఆ రంగులాల కరెన్సీ ఆ రడుగుల మనిషిని ఆటాడిస్తోందిరా.
0: అవునరా.
1: ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చామా మనం?
0: ఏం తెచ్చాంరా?
1: అలెగ్జాండర్ అయినా బిల్గెట్లైనా పోయేటప్పుడు తీసుకెళ్లగలరా బంగారు బిస్కెట్లు?
0: ఏం తీసుకెళ్తారా?
1: డబ్బుకి దాసోహం, జబ్బుకి సోహం ఈనాటి మనిషిరా.
0: మంచి వేదంతం చెప్పారా తమ్ముడా. అందుకే ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికై విశ్వ రక్షణకు వెలుగు తేజమై ఆ భగవంతుడు మళ్లీ అవతరించాడు. ఈ అవతారమే కలియుగ అవతారం రా.

0: అయితా అయితే సోదరా
1: చెప్పరా,
0: అటువంటి యుగావతారుని పుట్టు పూర్వోత్తరాల గురించి, అసలు ఈ అవతారాన్ని గల అవసరాల గురించి కాస్త వివరంగా చెప్పరా?
1: చెప్తాను రవిను. 100 తప్పులు మించి చే శిశుపాల సమాజంలో
0: ఆహా
1: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదురా దేవునికి.
0: నిజమేరా.
1: కీచకులు, కంసులు, రావణాసులు, ఫ్రాక్షనిస్టులు వేలకు వేలు పుట్టుకొచ్చి సమాజాన్ని పీడిస్తుంటే
0: అయ్యో
1: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదు ఆ భగవంతునికి.
0: పరదారిని పంచదారగా భావించి అటు వాలి ఇటు రావణాసులు ఏమైపోయారా?
1: పులిని చూస్తే పులి భయపడదు.
0: అవును
1: రాని, మనిషిని చూస్తే మనిషి భయపడతాడు.
0: కలికాల ప్రభావం రాది.
1: నేడు సామాజిక న్యాయం పూర్తిగా నీరు కారిపోతోంది.
0: ఆహా,
1: సాటి మనిషికి తోటి మనిషి భేదాభిప్రాయాలు సృష్టించి నీతి నియమాలకు తిరోధకాలు ఇచ్చి నిరంకుశ పాలన కొనసాగిస్తుంటే
0: ఆహా
1: ఈ చీడ పురుగులను ఎవరు ఏరి పారేయగలరు?
0: ఓహో,
1: ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరా?
0: అందుకేరా, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను 5 గుణాలను తన ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ ఈ కలియుగంలో యుగావతారునిగా జన్మించారు మన స్వామి.

0: అయితే సోదరా,
1: ఏమిరా?
0: పరమశివుడు ఆనాడు భరద్వాజ మహామునికిచ్చిన మాట ప్రకారం ముమ్మార్లు మానవాకారంలో ఈ భూమి మీద అవతరించుటకు నిర్ణయించుకుని ముందుగా పత్రి గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబాగా అవతరించి 1918 సిద్ధి సమాధి యోగాన్ని పొందారా.
1: ఎంతటి పుణ్యస్థలం షిరిడి.
0: అవునరా, తన రెండవ అవతారం పుట్టపర్తి పుణ్యాల రాశి పుడిమి పైన రెండవ కాశి అన్నట్లుగా పుణ్యభూమి అయిన పుట్టపర్తి నించుకున్నారు, శివశక్తి అవతారణగా రూపుదిద్దుకున్నారు.
1: ఎంత చక్కగా వర్ణించేవారు.
0: అతడే మన కలియుగ అవతారుడు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారా.

0: రత్నాకర వంశంలోని శ్రీ పెద వెంకమరాజు గారికి మీసరగండ వంశంలోని శ్రీ ఈశ్వరమ్మ గారితో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్థానం జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పావురా. అయితే రత్నాకర వంశంలోని జాతి రత్నానికి జన్మనిచ్చారు మన ఈశ్వరమ్మ గారు.
1: ఓహో,
0: అయితే చిన్నడా
1: ఏమిట్రా,
0: ఇక్కడ మనం ఒక పవిత్రమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలరా.
1: పవిత్రమైన అంశమా, ఏమిట్రా అది?
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా,
1: అందరికీ తెలిసిన విషయమే.
0: అయితే పరమశివునికి చిరకాలంగా ఒక చిన్న కోరిక ఉండేదట.
1: ఏమిటేమిటి? దేవుడికి కూడా కోరిక, అదేమిట్రా?
0: తాను ఒక తల్లికి ధనుడిగా పుట్టారని, అమ్మ నాన్న అని పిలవారని, ఆ తల్లి ఒడిలోనే ఒదిగిపోవాలనిరా.
1: ఎంతటి చక్కటి కోరిక ఇది.
0: అయితే యాదృచ్ఛికంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ గారికి కూడా ఇటువంటి తపనే కలిగిందిరా.
1: అది క్వైట్ ఆబ్వియస్ రా. పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బుతుంది. ఇంతకీ మన ఈశ్వరమ్మ గారి కోరిక ఏమిట్రా?
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించి ఈశ్వరమ్మ అని నామధేయం పొందిన ఈశ్వరమ్మ గారు పరమభక్తురాలు. ఆమె ఆ త్రినేత్రుడే తనకి తనుడిగా పుట్టారని, ఆమెను అమ్మ అని పిలవాలని, పిలిపించుకోవాలని ఆకాంక్ష.
1: అమ్మా, ఈశ్వరమ్మ తల్లి నీ వ్యక్తిత్వానికి జోహార్లమ్మా. ఆడతనానికి అమ్మతనానికి అమ్మవమ్మా నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మా.

0: అటువంటి పుణ్యాలను పుణిగిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 నవంబర్ 23 కార్తీక సోమవారం నాడు మన స్వామివారు జన్మించారా.
1: కార్తీక సోమవారమా, వనభోజనాల పరంపర.
0: అబ్బా,
1: మెను మహా బేషుగ్గా ఉంటుంది తమ్ముడు.
0: ఆ బ్రహ్మాండం ఎనియట కాస్త చెప్పరా బాబు, ఊరించుకుంటా.
1: మాప కొమాప ఆలు ఓలు, అబ్బో మాలో మీలు గౌ గే పే.
0: ఈ ఆలు ఓలు మాలో మీలు ఏమిట్రా, చెరువులో కప్పలాగా.
1: ఏముందిరా, మాప అంటే మామిడికాయ పప్పన్నమాట.
0: అబ్బా, కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
1: కొమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడిరా.
0: బ్రహ్మాండం అనుకో ఇక.
1: ఓహో, ఇక ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలు.
0: అబ్బో అబ్బో అబ్బో,
1: మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
0: ఒరే, నాకు ఆకలిసేస్తుందిరా. ఇంకా
1: ఇంకా లాస్ట్ ఐటమ్ తినే, గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగు అన్నమాట.
0: ఇక చాలరా. అయినా ఒరే, ఇవన్నీ దట్టించి ఆ మనిషికి పైకి లేవగలుగుతాడారా?
1: ఏముందిరా, ఓ మినీ మొబైల్ ట్రైన్ తెప్పిస్తే ఈజీగా లేస్తాడు.
0: ఆ పరానే తిండికోలా, కథలోకి వెళ్దాం. పద
1: పదరా.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువు.
1: అవునరా.
0: భక్తి శక్తియే ముక్తికి తెరువు.
1: ఆహా,
0: సాయి శక్తికి తిరుగు లేదురా, సాయి భక్తులకు ఎదురు లేదురా.
1: జయోస్తు సాయి భక్తుడా,
2: జయోస్తు సాయి భక్తుడా, జయోస్తు.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: పుట్ట పత్తికెళ్ళినంత పుణ్యమొచ్చి పడదురా, గంగ ములిగినంతనే పాపమంతా పోదురా.
1: ఆహా, ఎంతటి నగ్న సత్యాన్ని చెప్పారు. నిజంగా
0: పుట్ట పత్తికి ఎన్నిసార్లు వెళ్ళామన్నది కాదురా లెక్క.
1: మరేమిట్రా,
0: అక్కడికి వెళ్లి మనం ఏమి నేర్చుకున్నామన్నదే పక్క.
1: కరెక్ట్ గా చెప్పారా.
0: పుట్ట పత్తికి వెళ్లినప్పుడల్లా మనలోని చెడు మార్గాలను దుర్మార్గాలను వదిలిపెట్టేయాలి, మిగిలినవి వాటంతట అవే పోతాయిరా.
1: నిజమేరా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు.
0: ఆహా
1: స్వామి, తన బాల్యం నుండి దివ్య శక్తులు కలిగి దివ్య లీలలు చేస్తూ ఎందరో మహానుభావుల్ని, పండితులను, అవధూతులను సంభ్రమాశ్చర్య చేతులు చేసేవారా.
0: మన స్వామి ఇప్పుడు చేస్తుంది అదే కదరా. 1940 స్వామి ఉరవకొండలో ఉండగా ఒకసారి స్వామిని తేలుకుట్టిందిరా.
1: అయ్యో పాపం.
0: తేలుకుట్టిన స్వామి తెలివి తప్పారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
1: మరి తర్వాత ఏమైందిరా?
0: స్వామికి ఏ దయ్యమో భూతమో పట్టిందని చెప్పి భూత వైద్యుల చేత చిత్రహింసల పాలు చేశారా.
1: ఎంతటి నిర్దయులు నిజంగా.
0: అంతు పట్టని స్వామి వింతపోకడం నేను చూసిన వెంకమ్మరాజు గారు స్వామిని నిలదీసి అడిగారు.
1: ఏమని?
0: తానెవరో చెప్పమని.
1: మరప్పుడు స్వామి ఏమన్నారా?
0: దానికి స్వామి చిరునవ్వు చిందిస్తూ ఈ విధంగా తన అవతార ప్రకటన చేశారు.
1: సాయిరామ్.

0: సాయిరామ్. ఆహాహా అన్నయ్య, మనసు రూతలూగుతోందిరా.
1: అవునరా,
0: ఈ స్వామి గురించి, మన స్వామి గురించి ఇంకాస్త వివరంగా చెప్పరా?
1: చెప్తాను రా విను. మన ఈశ్వరమ్మ గారంటే స్వామికి ప్రాణం.
0: ఆహా,
1: మరి స్వామి అంటే ఈశ్వరమ్మ గారికి పంచ ప్రాణం రా.
0: ఆ తల్లి తల్లిన అనుబంధం అద్భుతం, అమోఘం, అద్వితీయం, అపూర్వం, అమేయం రా.
1: అవునరా, ఈశ్వరమ్మ గారి సేవా తత్పరులు.
0: ఆహా,
1: ఆమె తన కోసం, తన వారి కోసం స్వామిని మూడు కోరికలు కోరారు.
0: మూడు కోరికల ఏమిటి?
1: విద్య, వైద్యం, త్రాగునీరు.
0: ఆహాహా,
1: నాలుగో కోరికగా స్వామిని పుట్టపడితే వదిలిపెట్టద్దని మాట తీసుకుందిరా.
0: అందుకే కదరా ఈ రోజు మన స్వామి మనతో కూర్చొని ఇక్కడ బుర్రకలు వింటున్నారు.
1: అవునరా, అయితే ఈశ్వరమ్మ గారు అలా స్వామిని కోరిన తర్వాత స్వామి ఈశ్వరమ్మకు మాట ఇచ్చారా?
0: ఏమని?
1: పుట్టపడితే వదిలిపెట్టానని.
0: ఆహా,
1: ఆనాడు ఆ మహాసాధీమ తల్లికి మన దేవుడిచ్చిన వరాలకు ప్రతిరూపాలే ఈనాటి పుట్టపడితలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, మొబైల్ హాస్పిటల్స్, ఇండోర్ స్టేడియం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మరియు వాటర్ ప్రాజెక్ట్స్ రా.
0: అవునరా,
1: ప్రతి గ్రామస్తులంతా కలలో కూడా ఊహించినంత వైభవాన్ని పరోక్షంగా తీర్చిదిద్దిందిరా మన ఈశ్వరమ్మ.
0: అయితే సోదరా,
1: చెప్పరా,
0: మన ఈశ్వరమ్మ గారు ఈ రోజు మనతో ఇక్కడుంటే స్వామి ఒరిస్సాలో ఆ వరద పీడిత బాధితులను ఏ విధంగా ఆదుకున్నారో చూసి చాలా సంబరపడిపోయేవారు రా.
1: అవునరా, అయితే చిన్నాడా,
0: ఏమిట్రా
1: ఆ తల్లి తనిలో ప్రేమానురాగులు హద్దులు లేనివిరా. సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాల్లో తీసుకువెళ్లారా. అమ్మ ఈశ్వరమ్మ, ధన్యమాయనమ్మా మా జన్మ, ప్రతివాసుల భాగ్యమమ్మ, పుడమి చేసుకున్న పుణ్యమమ్మ.
0: అవునమ్మా,
1: నీది జన్మ ఈశ్వర.

0: సోదర.
1: ఏమిరా?
0: అది ఒరిస్సా. మదర్ తెరీసా మనుగడ సాగిన సరిహద్దు.
1: ఆహా.
0: ప్రకృతి పగబట్టి కక్ష సాధించిన ఒరిస్సాలో సునామీని మించిన జల ప్రళయం ఉంచెత్తిందిరా.
1: అయ్యయ్యో,
0: చెట్టుకొకరు పుట్టకొకరైపోయారు అక్కడి ప్రజలంతా.
1: సాయిరాం,
0: ఇల్లులు పోగొట్టుకుని అందరూ రోడ్డు నెక్కారా?
1: అవునురా.
0: పడగలు విప్పిన ప్రకృతి కోరలు పెకిలించి పగ్గాలు బిగించాడా పరమేశ్వరుడు. కరుణను పుణిగి పుచ్చుకున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ కన్న బిడ్డ మన సాయిష్యుడు.
1: ఆహా.
0: తన భక్తులు తమ సర్వస్వం కోల్పోయి తమ బతుకులు చితుకులైపోతుంటే చూస్తూ ఊరుకునే తత్వం కాదురా మన స్వామిది.
1: కాదురా మన స్వామిది.
0: శాశ్వతం కాని ఆస్తులమ్మి శాశ్వతంగా ఆదుకున్నాడు తన భక్తులను.
1: ఆహా.
0: 10 కోట్ల రూపాయల ఖర్చుతో 700 కుటుంబాలకు ఇల్లులు కట్టించారా. నిన్ననే శ్రీరామనవ పర్వదినాన్న ఆ దివ్య గృహాలకు వారిని యజమానులుగా ప్రకటించారు మన స్వామి.
1: ఎంత అదృష్టవంతులురా వాళ్ళంతా.
0: అవునరా. ఆహా, వారి జన్మ ధన్యమాయరా. సాయి మనసే వెన్న పూసరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇక్కడ నుంచి కథ చాలా టర్నింగ్ పాయింట్ తిరుగుతుందిరా.
1: టర్నింగ్ పాయింటా? అదేలారా,
0: మన స్వామి శివశక్తి అవతారనుగా అవతారం ఎత్తి పరిధిలో వెలిసిన తరువాత కైలాసంలో వాతావరణం అంతా అల్లకల్లులంగా మారిపోయిందిరా.
1: ఇప్పుడు అక్కడ ఎలా ఉందిరా?
0: మన పెద్దనాడు చెప్తాడురా, వినరా.

0: గజం తరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: తల్లిదండ్రులు ఎడబాటు భరించలేని గణపతి కుమారస్వాములు ఏమి తోచిన పరిస్థితుల్లో ఉన్నారు.
2: అయ్యయ్యో,
1: ఆ పార్వతీ పరమేశ్వర అదృశ్యంతో నంది బృంగి ప్రమద గణాలు ఒకరేమిటి, మొత్తానికి వెండి కొండ వెలవెలబోతోందిరా.
2: సాయిరామ్,
1: నారదుడు తన మహతిని మీతుకుంటూ బయలుదేరాడు ఆ అరిదంపతుల జాడ కోసం.
2: అయితే అన్నయ్య,
1: చెప్పరా
2: మనలో మాట, ఈ నారదునికి అసలు బట్టతలు ఉండేదారా?
1: నారదుడికి బట్టతలుంటే నీకే ఉందిరా.
2: ఆహాహా, ఏమీ లేదు, బట్టతలు ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటారు కదా అందుకని.
1: నీ మొహన్లా ఉంది, బట్టతల కాదురా పట్టుదల, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అంటారు.
2: ఓహో, అయితే ఇక ఇప్పటి నుంచి నీ పట్టు వదలండిరా.
1: నీ తెలివిని అంచనవడం చాలా కష్టంగా ఉందిరా. కథలోకెళ్ళాం పద
2: పదరా.
1: కళలు తప్పిన కైలాసం వెలవెలబోతోందిరా.
2: ఆహా,
1: దేవుడే లేని దేవాలయమైంది కైలాసం. పార్వతీ పరమేశ్వరులు శివశక్తవతారంగా రూపుదిద్దుకుని శ్రీ సత్యసాయిగా పుట్టపర్తిలో వెలిసిన విషయం నారదుడు కైలాసంలో చెప్పేశాడు.
2: మహాఘటికుడు రాయుడు నారదుడు.
1: కైలాస వాసులంతా ఒక్కొక్కరు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి తరలి వస్తున్నారా.
2: ప్రశాంతి నిలయమా, అదెక్కడుంద్రోయ్?
1: అదిగోరా, అదే దేవుడుండే గుడి, దేవతలందరి బడి, ఈశ్వరాంబవుడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తవతారుని నానుడి. అదిగోరా అల్లది ప్రశాంతి నిలయం.

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఈ విధంగా గణపతి, కుమారస్వామి, గాయత్రి, మహాలక్ష్మి మరియు సీతారామ లక్ష్మణులు హనుమంతుడితో సహా అందరూ ప్రశాంతనిలయం చేరుకున్నారు.
1: ఆహా,
0: నంది, భృంగి, ప్రమదగణాలు మొత్తం గో సంపదంతా గోకులాన్ని చేరుకున్నాయిరా.
1: ప్రమదగణాలు మహిమాంతితమైన కమలాలుగా మారి ఆ పతీశుని దివ్య సౌదాలకి వన్న తెస్తూ ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయి. ప్రశాంతతకు భంగం కలగకుండా
0: మంచు కొండలోని మంచు మాయమైంది.
1: ఆహా,
0: మాన సరోవరం మౌనం దాల్చిందిరా.
1: అయ్యో,
0: పార్వతి వినపం మేరకు ఆ పరమేశ్వరుడు తన కంఠమందలి గరళాన్ని మంచు కొండపై వదిలి వచ్చాడు.
1: ఓహో,
0: ఆ గరళ తాపానికి మంచంతా కరిగి ఔషధి ప్రస్థపురం గుండా ప్రవహించి గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్ర జలాలుగా మారి శివుని ప్రస్తుత కొలువైన పుట్టపర్తికి చేరి సాయి గంగలా మారి ఊరూరిని పల్లె పల్లెని పునీతం చేస్తోందిరా.
1: ఎంత పెద్ద మిరాకిల్ రా ఇదంతా.
0: అవునరా, ఈ శుభ సందర్భంలో మన అన్నయ్య ఒక పాట పాడతాడు, ఆస్వాదించరా.

0: ముక్కోటి దేవతలు, విద్యార్థులై భక్తులై భాసిల్లుతున్నారు. ధన్వంతరులు, వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారా.
1: ఋషులు, మహర్షులు, శివులు, భూసువులు వేదాలను నిత్య పారాయణ గావిస్తున్నారు. అష్టదిక్పాలకులే ఆచార్యులై విద్యాసేవలు అందిస్తున్నారు.
0: అధినాయకులు, సెంట్రల్ ట్రస్ట్, సత్యసాయి సేవా సమితులు దీని జనోద్ధరణలు వృద్ధాశ్రమాలు చూసుకుంటున్నారు.
1: ఆహా,
0: కాకలు తీరిన కళా దిగ్గజాలు తయారవుతున్నారు.
1: ఓహో,
0: కళామ తల్లి సరస్వతీ మాత కనుసన్నలలో, మీరిపురి సంగీత కళాశాలలో.
1: అయ్యే, మన సాయిదత్త అక్కడి నుండి వచ్చాడు కదా.
0: అవునరా, మీరిపురి సంగీత కళాశాలలో భావరాగ తాళయుక్తంగా భక్తి ప్రవాహం ప్రత్యక్ష భగవానుని మురిపించి మరిపించి మైమరిపిస్తున్నారా.
1: అల్లా, యేసు, బుద్ధ, జోరాష్ట్ర, మహావీరులు పత్తి వైభవానికి కలగ్దులై తమ తమ స్థానాలను హిల్వ్యూ స్టేడియంలో అలంకరించారు.
0: ఇక ఏడు కొండలు దిగి వచ్చిన ఆ శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు ఇట వెలుగే పరతీశుడు నేడు పృథ్వీయందు.
1: నిత్యం వండి వాయిస్తూ నిత్యాన్నదాన నిలయానికి వేలుపై వెలుగుతోంది క్యాంటీన్ లో అన్నపూర్ణమాత.
0: ఇక సాయి గీత మానస్ పుత్రిక సత్యగీత మంగళానికి ప్రతీకంగా స్వామి చేసే ప్రతి శుభకార్యానికి మంగళాన్ని పలుకుతోందిరా.
1: మొన్న స్వామి 83వ జన్మదిన వేడుకల సందర్భంగా సహస్ర పూజ చంద్ర దర్శనం సలిపారురా.
0: అవునరా,
1: స్వామి లోక కళ్యాణార్థమై జరిగిన ఈ మహోత్సవాన్ని అందరూ తిలకించాల్సిందే.
0: యజ్ఞ యాగ క్రతువుల హవిర్భాగానికి అర్హుడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే శివశక్తి అవుతారుడైనా మన సాయిశుడురా.
1: ఆహా అన్నయ్య, మనసు ఎక్కడికో పోయిందిరా.
0: ఆహా,
1: ఆనందంలో ముంచెత్తుతోంది.
0: అవునరా,
1: సాయినామస్మరణే ముక్తికి సోపానమన్నా మన స్వామి. సాయినామస్మరణ చేసుకుందాం పద.

0: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచురీస్ అనే బుక్ లో స్వామి గురించి, స్వామి అవతార గురించి చాలా స్పష్టంగా రాశాడురా.
1: భారతీయ నాడీ గ్రంథాలన్నీ స్వామి ఆచార వ్యవహారాలు ఆకార సాకారాలతో సహా వర్ణించాయిరా.
0: పరమశివుని జటాజూటం స్వామికి ముచ్చటైన కురులుగా మారాయి.
1: ఆహా,
0: జటాజూటం అందరి చంద్రుడు పర్తిలో పూర్ణచంద్రుడై పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడురా. ఇక నాగాభరణం నాగేశ్వరునిగా ప్రశాంతి లేపు ప్రవేశ ద్వారం వద్ద వెలిశాడురా.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరం అయింది. త్రిశూలం ఉత్తర ద్వారం వందలి గోపురం అయింది. ప్రశాంతి నిలయంలో
0: ధమరుక భజన మందిరపు హారతి గంటైంది.
1: ఆహా,
0: భస్మం దివ్య లీలా విభూతిగా మారింది.
1: శివుని త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే ఆ సాయి నేత్రద్వయంలో కలిసిపోయిందిరా.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసను మరిపిస్తూ చల్లని చూపులలో వెన్నెల వెలుగులై సాయిమాతగా వెళ్లి విరిసిపోతుందిరా.
1: ఓహో,
0: స్వామి తన బాల్యంలోనే ఆ నటరాజి నాట్య వైభవానికి బదులుగా ఋషేంద్రమునికి బదులుగా శివ తాండవాన్ని మర్పించేటట్లుగా ఆనాటి శ్రోతలను మురిపించారురా.
1: ఏ విధంగా?
0: మన పెద్దాడు చెప్తాడు రా విను.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పరుగు పందెం లాంటి ఈ జీవనయానంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం.
1: అవునరా,
0: అప్పుడు ఆ దివ్య శక్తి అనుక్షణం మనని అనుసరిస్తూ నడిపిస్తూ ఉంటుందిరా.
1: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా జీవితం ముగింపు లేనిదిరా.
0: అవునరా,
1: స్వామి ఉపన్యాసాలు, ఉపదేశాలు, మాటలు, పాటలు మళ్లీ మళ్లీ మళ్లీ వినాలని, దర్శించాలని,
0: తద్వారా ఆ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని కోరుతూ మన స్వామి యొక్క ప్రేమామృత జలను మనందరిపైన కురిపింపజేయాలని ప్రార్థిస్తున్నాంరా. స్వామి, 1960 నుండి 70 సంవత్సరాలలో మా మాస్టర్ గారి బృందం మీ ముందు బుర్రకథ పాడుతుండగా మీరు ఒక భజన పాటని అడిగి మళ్లీ పాడించుకున్నారు ప్రేమతో. ఇప్పటికీ 40 సంవత్సరాలు గడిచాయి స్వామి. ఇప్పుడు ఈరోజు అదే పాటని ప్రేమతో హృదయపూర్వకముగా మీకు అర్పిస్తున్నాము స్వామి.

ఆశాగోష్ఠిని, అనంతరం బృందావన్ క్యాంపస్ కామర్స్ ప్రొఫెసర్ శ్రీ ఎన్ శివకుమార్ గారితో ముఖాముఖిని ఇప్పుడు శ్రోతల కోసం పునఃప్రసారం చేస్తున్నాం. వినండి మంత్రమూలం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2019 శ్రీ వికారినామ సంవత్సర ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమం గురుకృప. మంత్రమూలం గురో వాక్యం అని గురుగీతలో పరమశివుడు పార్వతీదేవికి బోధించాడు. ఈ అంశాన్ని వివరిస్తూ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అందించిన

0: ईश्वराम्बासुतम् देवम् सत्यधर्मस्वरूपिणम् विद्यारोग्य प्रदातारम् वन्देहम् सत्यसायिनम् वन्देहम् सत्यसायिनम् सुज्ञान मार्गदर्शकुलु అజ్ఞానాంధకార వినాశకులు విజ్ఞానజ్యోతి ప్రకాశకులు అయిన భగవాన్ విశ్వగురు శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములయందు మమ్ము మేము సహృదయంగా అర్పిస్తూ ప్రియాతి ప్రియమైన రేడియో సాయి శ్రోతలకు మరియు సాయిభక్త మహాశైలకు ప్రేమపూర్వక సాయిరాం. నేడు మనం గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గురువు యొక్క వివిధ అంశముల గురించి కూడా తెలుసుకుంటున్నాం. ధ్యానమూలం గురోర్ మూర్తి, పూజామూలం గురోహ్ పదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురోహ్ కృప అన్న ఈ దివ్యమైన శ్లోకం నుంచి మంత్రమూలం గురోర్ వాక్యం అన్న అంశంపై శ్రీ సత్యసాయి విద్యా విశ్వవిద్యాలయపు బృందావనం విద్యార్థులమైన మేము మా అభిప్రాయాలను మీ ముందు ఒక చిన్న చర్చ రూపంలో ఉంచబోతున్నాం.
1: గార్గయ్య, ఇంతకీ ఈ చర్చ అవసరమంటావా? మంత్రం కేవలం ఒక అక్షరం గుంపే కదా, అలాగే గురువు కూడా ఒక మానవ మాత్రుడే కదా.
2: ఏమన్నావు నీరజ్? మంత్రం అంటే అక్షరముల గుంపేనా, గురువులంటే మానవ మాత్రులేనా? చూడు నీరజ్, మనతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మనం దేని గురించి పూర్తిగా తెలుసుకోకుండా డైరెక్ట్ గా కన్క్లూజన్స్ కి వచ్చేస్తాము, చివరికి ఏమీ తెలియకుండా మిగిలిపోతాము. మంత్రమును కేవలం అక్షరములుగాను, గుడిలోనున్న విగ్రహములను కేవలం శిలలగాను, గురువులను కేవలం మానవ మాతృలుగాను భావించకూడదు. ఎందుకు భావించకూడదు అనేది డిస్కషన్ జరుగుతుండగా మనం తెలుసుకుందాం.
1: యోగానంద, నువ్వు చెప్పినది బాగానే ఉంది. అసలు మంత్రం అంటే ఏంటి, కాస్త వివరించగలవా?
2: మంత్రంకు అనేక వివరణలున్నాయి. వాటిల్లో ఎక్కువగా వాడే వివరణ ఏంటంటే, మరణాత్రాయతే ఇది మంత్ర, అంటే మననము చేస్తే కాపాడునదని అర్థం.
1: మంత్రం అంటే ఏమిటో తెలుసుకున్నాం, మరి మంత్రంలో ఉన్నది ఏంటో ఇప్పుడు మనకు అప్పల్ నరసయ్య చెబుతాడు.
3: మంత్రంలో ఉన్నది బీజక్షరములు. విశ్వానికి బీజం మూలం. ఎంత పెద్ద వృక్షమైనా చిన్న బీజం నుండే కదా వచ్చేది. బీజమాం సర్వభూతానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ విశ్వం కూడాను భగవంతుడనే బీజం నిండే కదా ఆవిర్భించే ఉంటారు. అందుకే అంటారు, దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. అంటే విశ్వంలో కొలిచే దేవుళ్ళు అందరూ మంత్రాధీనులై ఉంటారు. ఎవరైతే ఈ మంత్రాలను వల్లించి బోధపరచుకుని నేర్చుకుంటారో వారే నిజమైన బ్రాహ్మణులు అని చెప్పవచ్చును.
1: అప్పనర్సయ్య, విశ్వంలో కొలిచే దేవుళ్ళందరూ మంత్రాధీనంలో ఉంటారన్నావు, అంటే మంత్రం వల్ల దేవతల ఆశీస్సులను పొందవచ్చన్నమాట. మరి మంత్రానికి ప్రార్థనకు తేడా ఏంటి?
4: ప్రార్థన లేఖ వంటిది. మనం ఎవరికైనా లేఖ రాస్తే అది వారికి చేరడానికి కాస్త సమయం పడుతుంది. దీనిని మనం మహాభారతంలో కురు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణ జరుగుతుండగా ఆమె చేసినది ప్రార్థన. దానికి ఫలితం శ్రీకృష్ణుడి నుండి రావడానికి కాస్త సమయం పట్టింది. కాని మంత్రం అలాంటిది కాదు. మంత్రం ఫోన్ కాల్ వంటిది. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే అది వారికి వెంటనే చేరుకొని వారు స్పందిస్తారు. అలాగే మనం మహాభారతంలో మళ్లీ చూసుకున్నట్లయితే కుంతీదేవి పుత్రవాంఛతో ఉచ్చరించినది మంత్రం. దాని ఫలితంగా వెంటనే తనకు కొడుకు లభించాడు. ఇది మంత్రానికి ప్రార్థనకు గల తేడా. అయితే అలాంటి మంత్రాన్ని మనకు అందించేది గురువు.
1: వాసు మనందరకు మంత్రానికి ప్రార్థనకు మధ్య తేడాను చాలా బాగా వివరించాడు. మరి అసలు గురువు అంటే ఎవరు?
5: చూడు నీరజ్, గురువుకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనేక అర్థములు ఇచ్చారు. చెప్పే ముందు ఒక శ్లోకం చెప్తా విను. గుకారోహ్యంధకారస్యాత్ అంధకార నిరోధత్యాత్ గురురీత్యభిధీయతే. భగవంతుడు బాబావారు చెప్పినట్లుగానే గుకారం అనగా అంధకారము, రుకారం అంటే నశింపజేయువాడు అని అర్థము. అయితే గురువు అంటే అంధకారం నశింపజేయువాడు అని అర్థము. అంతేకాక మరో అర్థం కూడా చెప్పారు. గు అంటే గుణాతీతుడని, రు అంటే రూపవర్జితుడని. ఇప్పుడు మనందరికీ సులువుగా అర్థమయ్యేలాగా ఇంకో సందర్భంలో ఇంకో అర్థాన్ని కూడా ఇచ్చారు స్వామి. ఏమన్నారంటే, గురి చూపించేవాడే గురువు అని. ఇప్పుడు అర్థమైందా మరి గురువు అంటే ఎవరు?
1: రత్నాకర్, గురువు అంటే ఎవరు అన్న ప్రశ్నకు అందరికూ అర్థమయ్యేటట్లు చాలా సులువుగా సమాధానం ఇచ్చారు. భాస్కర్, మరి గురువు యొక్క లక్షణాలు ఏంటో చెప్పగలవా?
6: నీరజ్, గురువు లక్షణాలు ఎన్నని వివరించగలం. అనుపమైన వారి కీర్తిని వివరించడానికి కొన్ని మచ్చుతునుకులు మనం చెప్పుకుందాం. గురువు ఒక కొవ్వొత్తి వంటివారు. ఎలాగైతే కొవ్వొత్తి చీకటిని పారద్రోలుతుందో, అలాగే గురువు కూడా చీకటితో నిండిన శిష్యుల మనసులలో తన సాంగత్యం వలన వెలుగును పరిచి జ్ఞాన ప్రకాశవంతులుగా మారుస్తారు. గురువు తన విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి ఉన్నత స్థాయికి చేర్చుతారు. వారి ఎదుగుదలకు తనొక నిచ్చెన అవుతారు. ఒకరి గెలుపు చూసి ఆనందపడేది తల్లిదండ్రులు, వారి తర్వాత వారి గురువు మాత్రమే. అంత నిస్వార్థమైన ప్రేమాగుణం, సేవాగుణం గురువుకు మాత్రమే సాధ్యం.
1: ఇప్పటి వరకు మనం మంత్రం గురించి, గురువు గురించి చర్చించాం. ఇప్పుడు మంత్రమూలం గురువర్ వాక్యం అన్న వాక్యం గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే రెండు అర్థాలు వస్తాయి. సాధారణముగా గురువు పలికే ప్రతి వాక్యము మంత్రమే. దీనినే లౌకికమే గురువు పలుకుతాడు. మరి భాస్కర్, ఈ రెండిటిలోనున్న తేడాను కాస్త ఉదాహరణ ద్వారా వివరించగలవా?
6: సరే నీరజ్, ఈ ఉదాహరణ విను. నేనెక్కడో విన్న కథ ఇది. అదేమిటంటే, ఒక పాలావిడ రోజూ నదిని దాటి నది అవతల ఉన్న ఆశ్రమానికి పోయి అక్కడ గురుపత్నికి పాలు పోస్తూ ఉండేది. ఇలా రోజు పొద్దున్నే ఆశ్రమ కార్యక్రమాలు మొదలయ్యే ముందే పాలు పోస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె పడవలో నది దాటుతున్నది. అంతలోనే కుండపోత వర్షం మొదలైంది. దానివల్ల ఆ పడవవాడు ఆమెని సమయానికి అవతల ఒడ్డుకు చేర్చలేకపోయాడు. ఇలా ఆలస్యం అవ్వడం చేత ఆశ్రమంలో ఉన్న గురువు కోపానికి గురయ్యాడు. ఎందుకు ఆలస్యమైందని ఆమెను విచారించాడు. ఆమె జరిగిన సంఘటనను వివరించింది. అది విన్న గురువు ఇలా అన్నారు, హరినామం జపిస్తూ నీటిలోనైనా నడుచుకుంటూ రావచ్చు కదా అన్నారు. అది విన్న పాలావిడ గురువు ఆజ్ఞను పాటిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆ పాలావిడ మరెప్పుడూ ఆలస్యం కాలేదు. ఎంత వర్షం పడినా తుఫాను వచ్చినా ఆశ్రమానికి సమయానికి వచ్చేది. ఇది చూసిన ఆ గురువు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఆ పాలావిడితో తన సందేహం వెలుబుచ్చుకుంటారు. ఆమె ఈ విధంగా చెబుతుంది, గురువు గారు, మీరు చెప్పినట్టు వర్షం పడినప్పుడు ఆ హరినామం జపిస్తూ నీటిలో నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఇది ఉన్న గురువు గారు ఒక మారు చూపించమని అడుగుతారు. చెప్పిన విధంగానే ఎంతో శ్రద్దాభక్తులతో హరినామం జపించుకుంటూ ఏమాత్రం తడబడకుండా నీటి మీద నడిచింది ఆ పాలావిడ. గురువు మామూలుగా చెప్పిన వాక్యాన్ని శ్రద్దాభక్తులతో విన్నది కాబట్టి హరినామం మంత్రముగా మారింది.
1: సరే భాస్కర్, ఇలా గురువు పలికే ప్రతి వాక్యం శ్రద్దాభక్తులతో వింటే మంత్రంగా మారుతుందని తెలుసుకున్నాం. అయితే గురువు మంత్రమూలాన్ని మాత్రమే మాట్లాడతారని ఎలా చెప్పగలం?
2: చూడు నీరజ్, మన పెద్దలు ఎలాంటి వారంటే, వారు చేసే ప్రతి పని, వారు మాట్లాడే ప్రతి మాట ఒక మంచి ఉదాహరణగా మనకు నిలిచారు. వారు మంచి ఉదాహరణగా నిలిచారు కాబట్టే మనకు ఈరోజు మాట్లాడుకోవడానికి నాలుగు వాక్యాలైనా మిగిలాయి. గురువు మంత్రం మూలం మాత్రమే మాట్లాడతారు అని చెప్పడానికి కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. అదే రమణ మహర్షి గారి కథ. ఒకనొక రోజు కుంజస్వామి అనే పేరుగల భక్తుడు రమణ మహర్షి గారి వద్దకు వెళ్లాలనుకున్నాడు. కుంజస్వామి రమణ మహర్షి దగ్గర నుండి ఎలాగైనా ఒక మంత్రం తీసుకోవాలని అనుకుంటాడు. కాని మనకు తెలిసినదే కదా, రమణ మహర్షి గారు ఎప్పుడూ ఎవ్వరికీ ఏ మంత్రం అంత సులువుగా ఇవ్వలేదు. గురువు గారు మంత్రం అంత సులువుగా అయితే ఇవ్వబోడు. కాబట్టి గురువు మొట్టమొదట ఏదైతే పలుకుతాడో దాన్నే నేను మంత్రంగా భావిస్తా అని తలచి గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో రమణ మహర్షి గారు పాయసం తయారీలో ఉన్నారు. తయారు చేసిన పాయసంని బుట్టలోనున్న నాలుగు కుక్కపిల్లలకి పంచబోతున్నారు. అంతలో గురువుగారి చూపు కుంజస్వామి మీద పడింది. అప్పుడు గురువుగారు కుంజస్వామితో, ఆ నాలుగింటిని పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వదులు అని అన్నారు. గురువు చెప్పిన విధంగా కుంజస్వామి గారు చేశారు. ఆ నాలుగు కుక్కపిల్లను క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్లి పాయసం తాగాయి. దీనిని గమనించిన కుంజస్వామి ఇలా అర్థం చేసుకున్నారు, వేదంలో ఉన్న నాలుగు మహావాక్యాలను పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ దైవాన్ని చేరాలి. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే గురువు మంత్రం మూలంగానే మాట్లాడతారు.
1: యోగానంద చెప్పిన రమణ మహర్షి కుంజస్వామి కథలో వేదంలో ఉన్న నాలుగు మహావాక్యములను పట్టుకుని ఒకదాని తరువాత ఒకటి వదులుతూ దైవాన్ని చేరుకోవాలని చెప్పారు. ఇంతకు వేదంలో ఉన్న ఆ నాలుగు మహావాక్యాలు ఏంటి?
5: నేను చెప్తాను నీరజ్, విను. వేదంలో ఉన్న నాలుగు మహావాక్యాలు: మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, రెండు అయం ఆత్మా బ్రహ్మ, మూడోది అహం బ్రహ్మాస్మి, నాలుగోది తత్వమసి. అంటే ఇప్పుడు రమణ మహర్షి కథ చెప్పిన కథ చూసుకున్నట్లయితే మొదట నాలుగిట్టిని పట్టుకోవాలి, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వదలాలి. నాలుగిట్టిని పట్టుకోవడం అంటే నాలుగిట్టిని చదివి నిధిధ్యాసనం చేసుకోవాలని దాని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యమే బ్రహ్మ అని అర్థం. అయం ఆత్మ బ్రహ్మ, నాలో ఉన్న ఆత్మ బ్రహ్మ అని. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అని. తత్వమసి, నేనే అది అని దాని అర్థం. అయితే ఇప్పుడు అన్నిటినీ పట్టుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ వస్తూ ఉంటాం. మొదట వదలాల్సింది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యం బ్రహ్మ అంటున్నాం, అంటే మరేదో బ్రహ్మ అని ముందు నిశ్చయించుకుంటాం అన్నమాట. కానీ దీనిని వదలాలి. మొదట దీన్ని వదులుతూ ఉన్నప్పుడు అదేదో బ్రహ్మని అన్న బ్రహ్మని తీసేస్తాం. తర్వాత అయం ఆత్మ బ్రహ్మ అంటే నాలో ఉన్న ఆత్మే బ్రహ్మ అని నమ్ముతాం. అయినా దీన్ని కూడా ఆపకూడదు. ఏదో బ్రహ్మ అని, నాలో ఉన్న ఆత్మ బ్రహ్మ అని నిశ్చయించుకున్నాం. దీన్ని వదిలేసినాక ఆ ఆత్మే నేను అని నమ్మాలి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అని అనుకోవాలి. అయితే ఇది చేసినాక దీని తర్వాత దీన్ని కూడా వదిలేయాలంటారు. అహం బ్రహ్మాస్మి అన్న దాన్ని వదిలేసినాక తత్వమసి అనొస్తుంది. ఇప్పుడు తత్వమసి అంటే నేనే అది అని. ఇప్పుడు బ్రహ్మ కూడా లేడని. బ్రహ్మ అంటే అసలైన నిజాన్ని తెలుసుకున్నాడని. బ్రహ్మ రూపవర్జితుడు, గుణాతీతుడు, మరి ఏమన్నా పేరు పెట్టి వర్ణించగలవా? కాబట్టే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ అని నువ్వు చెప్పలేవు. మరి నేను అదే, ఆ సుప్రీంనే నేను, దానికి పేరు పెట్టగలమా? అయితే దీంతో ఆపేయాలా? లేదు లేదు, దీంతో కూడా ఆపేయకూడదు, దీన్ని కూడా వదలాలి. నేను అది అంటావు కదా, ఇప్పుడు దీన్ని వదిలేసినప్పుడు నేను అన్నదే లేదు, నువ్వు అది ఒకటే అయ్యావు. అందుకే స్వామి అంటూ ఉంటాను, పుట్టిన ప్రతి మనిషి కోహం కోహం అని ఏడుస్తారు. అంటే నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ ఉంటారు. తరువాత శ్వాస పీల్చుకోవటం మొదలు పెట్టినాక శ్వాసలో సోహం సోహం అంటూ ఉంటారు. అంటే నేనే అది నేనే అది అని. స్వామి దీన్ని ధ్యానం చేయమన్నాడు. నేనే అది నేనే అది అని నమ్ముతూ తర్వాత దానిలో ఒకటవ్వాలి, ఆ దైవంలో ఇలా ఒక్కటవుతాం అన్నమాట. ఆనాడు రమణ మహర్షి చెప్పిన కథలో ఇంత పరమార్థం ఉందని తెలుసుకున్నావా మరి నువ్వు?
1: అమ్మో, గురువు చెప్పిన వాక్యంలో ఇంత పరమార్థం ఉన్నదా? ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. మంత్రములు సులువుగా ఉండవా?
7: నీరజ్, జగద్గురువు విశ్వగురువు అయిన భగవాన్ ఎంతో పెద్ద వేదాంత సారాంశాలను చిన్న చిన్న పదాల్లో పెట్టారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అలా. ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తుంటే నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది. ఒకరోజు ఒక విద్యార్థి, స్వామి నాకు ఏదో మంత్రం చెప్పండి, ఒక్కటైనా చెప్పండి స్వామి అని చాలా ప్రాధేయపడ్డాడు. స్వామి ఆహా ఇప్పుడు కాదు, తర్వాత తర్వాత అని వాయిదా వేస్తూ వచ్చారు. ఇంకా ఎంతైనా స్వామి తల్లి కదా, కొడుకు అంత ప్రాధాయపడుతుంటే స్వామి ఏం చేస్తారు? స్వామి దయతో చెప్పారు. అప్పుడు చెప్పిన మంత్రం సరిగ్గా విని నీరజ్, ఇది జీవితంలో ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది. లవ్వు నవ్వు నవ్వు, సరిగ్గా విను. లవ్వు నవ్వు నవ్వు, లవ్ నవ్వు నవ్వు అంటే ఏమిటి? ప్రేమ లవ్, లవ్ అంటే సంతోషం. ఇది మనం ఎప్పుడో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, నవ్వు ఇప్పటి నుంచే మొదలుపెట్టు. ఇంకో విధంగా చూస్తే మనం ఎప్పుడూ కూడా ప్రేమి అందరినీ ప్రేమిస్తూ సంతోషంగా ఉండాలి. చూసావా మరి, స్వామి అంత ఏదో ఎంతో పెద్ద సత్యాన్ని చిన్న చిన్న పదాల్లో మనకి అర్థవంతంగా చెప్పేశారు.
8: గార్గయ్య చాలా బాగా చెప్పావు. ఇది వింటుంటే నాకు కూడా ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒకసారి స్వామి ఉపన్యాసంలో అందరికీ ఒక మంత్రంను బోధించారు. అప్పుడు అందరూ దైవమే మంత్రంను చెప్తున్నాడని, అది కూడా గురు పూర్ణిమ నాడే చెబుతున్నారని భక్తులందరూ ఎంతో శ్రద్ధతో ఆనందంతో వింటున్నారు. అప్పుడు స్వామి ఈ మంత్రంని ఇచ్చారు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడయా ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా. అంటే దేవుడు గతంలో మాత్రమే ఉన్నాడనో లేక భవిష్యత్తులో వస్తున్నాడనో దీనికి అర్థం కాదు. వర్తమాన కాలంలో కూడా ఉన్నారు. అందుకే స్వామి ఎల్లప్పుడూ ప్రజెంట్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అని అంటారు. స్వామి ఇచ్చిన ఈ రెండు మంత్రముల్లో కూడా వర్తమాన కాలంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ప్రజెంట్ లో ఉంటూ చేస్తున్న ప్రతి కార్యములను భక్తితో దైవానికి అంకితం చేయటమే మంత్రమూలం అని చెప్పవచ్చు.
1: మంత్రములు ఇంత సులువుగా కూడా ఉంటాయా? ఇప్పటి వరకు మంత్రమూలం గురువుల వాక్యం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గురు బోధన ఎలా పొందాలి అన్న దానిపై మనం చర్చిద్దాం.
7: భగవద్గీతలో శ్రీకృష్ణ వారు ఇలా చెప్పారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే మనం గురువు దగ్గర ఆత్మబోధన పొందాలంటే ఈ విధుల్ని నిర్వర్తించాలి. ఒకటి, ప్రణిపాతము అంటే గురువు దగ్గరికి వెళ్లగానే సాష్టాంగ నమస్కారం చేయడం, మనల్ని మనం గురువుకి అర్పించడం. అప్పుడు అహం అనేది ఉండదు, అప్పుడే గురువు ఏదైతే చెప్తాడో అది మనం తీసుకోగలం. ఆ తర్వాత గురువు మనకు చేసే చిన్న చిన్న ఏదైతే విద్య బోధ ఉంటుందో దాన్ని అర్థం చేసుకుని మనకేవైనా సందేహాలు వస్తే అవి గురువుని మళ్లీ అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత వారికి సేవ చేయాలి. ఇలా చేస్తే ఆయన ఈ జ్ఞానుడు తత్వదర్శనుడు మనకి ఆత్మబోధన చేస్తారు. స్వామి కూడా అంటారు, ఆత్మ జ్ఞానమే నిజమైన జ్ఞానము అని. ఈ సందర్భంలో మనకి కచుడు మంచి ఉదాహరణగా నిలుస్తాడు. దేవతల పక్షం నుంచి వచ్చినా కూడా శుక్రాచార్యుడి మనసు దోచుకోగలిగాడు కచుడు. దీనికి కారణం ఏమిటి? కచుడు శుక్రాచార్యుడికి ఎంతో సేవ చేశాడు, శుక్రాచార్యుడి మనసుని పట్టుకున్నాడు, శుక్రాచార్యుని కాదు. అందుకేనేమో మృత సంజీవని విద్యని కచుడికి శుక్రాచార్యుల వారు ఇచ్చారు. ఇదే క్రమంలో మా తెలుగు సార్ గారు కూడా ఒకసారి నాకు ఈ ఒక విద్యార్థి గురించి చెప్పారు. ఈ కథ విన్న తర్వాత నిజంగా ఈ విద్యార్థిలాగే ఉండాలి అని అనుకుంటాం. ఒక ఆశ్రమంలో ఒక గురువు ఉండేవాడు. ఆయన గురువుల్ని, ఆయన తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్నగా టెస్ట్ చేసేవారు. వీరందరిలో కూడా ఒక విద్యార్థి చాలా జిజ్ఞాసులా కనిపించేవాడు. అందుకే గురువు ఈ అబ్బాయిని ఏదో విధంగా పరీక్షిద్దాం అనుకున్నాడు. సరే ఈరోజు పరీక్షిస్తానని పాఠం సగంలోనే ఆపేసి ఆయన ఆ రోజు తరగతిని ముగించారు. కాని జిజ్ఞాసి అయిన ఈ పిల్లవాడు, లేదు గురువు గారు చెప్పింది ఏంటి నేను తెలుసుకోవాలి అని ఎంతో ప్రాధేయపడ్డాడు. అందుకే ఆయన ఏదో విధంగా నేను చదువుకోవాలనుకున్నాడు. సాయంత్రం గురుపత్ని అందరికీ ఆ సగం పాఠం చదువుకునే అంత నూనె మాత్రమే ఇచ్చింది దీపాల్లో వేసుకోవడానికి. ఈ అబ్బాయి ఆ సగం చదువుకున్నాడు, దీపం ఆగిపోయింది. కానీ తను ఆ మిగతా సగం ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఆసక్తి పడ్డాడు. అందుకే అందరూ పడుకున్న తర్వాత రాత్రి తను తన పుస్తకాన్ని పట్టుకుని దూరంగా ఒక దగ్గర వెలుగుంటే అక్కడికి వెళ్లి కూర్చొని చదువుకున్నాడు. మరుసటి రోజు గురువు ఎందులో అయితే తిని చెప్పలేదో ఆ అంశంపై ప్రశ్న వేస్తే అందరూ చెప్పకపోగా ఈ అబ్బాయి మాత్రం రెట్టింపుతేంత నేను చెప్తాను అన్నాడు. ఇది చూసిన గురువుకి మొదట ఆశ్చర్యానికి లోనయ్యాడు. కాని ఈయనకు కూడా సందేహం వచ్చింది, ఎలా చెప్పగలిగాడు, నే అసలు ఇతనికి ఏం చెప్పలేదే అని. అందుకే ఈరోజు కూడా అలాగే పాఠాన్ని సగంలో ఆపి ఈసారి గురుపత్నికి చెప్పాడు, ఈయనకి నువ్వు ప్రతిరోజు ఇచ్చే నూనె కన్నా తక్కువ ఇవ్వు, చూద్దాం ఎలా చదువుతాడో అని. గురుపత్ని కూడా అలాగే తక్కువ నూనె ఇచ్చింది. సాధ్యమైనంత వరకు తన సోదరు దగ్గరికి వెళ్లి చదువుకున్నాడు. కాని ఎంతైనా సగమే చదువుకోగలిగాడు, తన సోదరులు కూడా అంతే. కాని అందరూ పడుకున్న తర్వాత జిజ్ఞాసి కదా నీరజ్, ఇతని ఆసక్తి చూడు, మళ్లీ పుస్తకం పట్టుకుని బయటికి వెళ్లాడు. రాత్రి అడవి అయినా కూడా వెళ్లాడు, ఏ సర్పాలు ఏ ఉన్నా కూడా తను చూడలేదు వాటిని. వెళ్లాడు, అక్కడ నిప్పు మండుతోంది, కూర్చున్నాడు, చదువుకున్నాడు. కాని ఈసారి గురువు మాత్రం తన వెనకే వెళ్లాడు. ఇది చూసిన తర్వాత గురువుకి ఈ శిష్యుడి మీద ప్రేమ ఎంతగానో పెరిగింది. ఎందుకు తెలుసా? ఈ శిష్యుడు వెళ్లేంది ఒక శ్మశానంలోకి. అక్కడ ఒక చితి మండుతుంటే ఆ మంట దగ్గర కూర్చొని చదువుకుంటున్నాడు. తనకి తన పరిసరాల్లో ఏమున్నాయనేవి తెలియదు, తనకి తన విద్య తను నేర్చుకోడు అంతే. కాని గురువు ఇది చూసి, అమ్మా నాకు ఒక నిజమైన శిష్యుడు వచ్చాడు అని సంతోషపడ్డాడు. కాని ఎందుకో గురువుకి తనని మళ్లీ పరీక్షించాలనిపించింది. అందుకే అన్నం పెడుతున్నప్పుడు అందరికీ గోంగూర పచ్చడి వేయమని, ఈ అబ్బాయికి మాత్రం ఇంత ఆవు పేడ వేయమని చెప్పాడు. ఇది గురుపత్ని కూడా అలాగే ఇతనికి ఆవు పేడనే వేసింది. కానీ సంస్కృతంలో అంటారు కదా, విద్యాత్రాణం న సుఖం న నిద్ర అని. అలాగే ఈ రుచులు పచ్చులు ఏ సుఖాలు వాళ్లకి తెలియవన్నమాట. అందుకేనేమో ఆ ఆవు పేడని కలుపుకొని తినేశాడు. ఇది చూసిన గురువుకి నిజంగా మనసు తరుక్కుపోయింది. అబ్బా, ఇన్నాళ్లకి నాకు కావాల్సిన శిష్యుడు వచ్చాడు అని అతనికి ఎంతో ఆత్మబోధ చేశాడు. చూసావా నీరజ్, నువ్వు అడిగిన చిన్న ప్రశ్ననేమో, ఇదిగో జవాబు ఇంత పెద్దగా ఉంటుంది. గురువు నుంచి జ్ఞానం సంపాదించడం అంత కష్టం, అంత సులభం కూడా. మరి
1: గార్గయ్య, నిజమైన శిష్యుడు ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పావు. కానీ అటువంటి శిష్యులు ప్రస్తుత కాలంలో ఉంటారా అన్నదే నా సందేహం.
4: ఖచ్చితంగా ఉంటారు నీరజ్. దీనికి ఉదాహరణగా గురునానక్ శిష్యుడు మర్దానాను తీసుకోవచ్చు. ఈ మర్దానా యొక్క అసలు పేరు మర్జానా. అయితే ఒకరోజు గురునానక్ ముస్లిం ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటిలో ఉన్న తల్లి అప్పుడు ఏడుస్తూ కూర్చుంటుంది. గురునానక్ ఆమెను చూసి, అమ్మా, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు. నీకు పుట్టే ప్రతి బిడ్డ కూడా పసితనంలోనే చనిపోతున్నారు. ఇలాగే మర్దాన కూడా ఎప్పుడు చనిపోతాడో అని బాధపడుతున్నా కదా అని అంటారు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ అంటుంది, వీడు కూడా చనిపోతాడేమో అనే వీడికి కూడా మర్జాన మర్జాన అనే పేరు పెట్టాను. గురువులైన మీరే నా కొడుకుని కాపాడాలి అని వేడుకుంటుంది. అప్పుడు గురునానక్ మర్జాన వైపు చూసి, మర్దాన ఇలారా అని అంటారు. అది విన్న వాళ్ళంతా అవక్కవుతారు. ఇక్కడ మర్జాన అంటే చనిపోయేవాడు అని అర్థం. కాని గురువు అన్న మర్దాన అనే పదం చావు లేనివాడు అని అర్థమిస్తుంది. గురువు పలికిన మాటలు మర్జాన జీవితానికి మంత్రాల్లా పనిచేశాయి. ఇలా మర్జాన మర్దానాగా మారాడు. ఆ తరువాత గురునానక్ ఇచ్చిన తీగ వాయిద్యాన్ని తీసుకుని గురువు పాడే పాటలకు వాయిస్తూ తాను బ్రతికినంతకాలం గురువుకి సేవ చేస్తూ ఆత్మజ్ఞానం సంపాదించాడు. స్వామి కూడా అంటారు కదా, ఆత్మజ్ఞానమే అసలే జ్ఞానమని.
1: వాసు చెప్పిన కథలో మర్దాన ఒక శిష్యుడికి మంచి ఉదాహరణ. మరి ఇలాంటి శిష్యుల గురువుల యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉండాలో కదా. అసలు గురువు శిష్యుల జీవితాలను ఎలా మార్చగలడు?
4: ఇంతకు ముందు చెప్పిన మర్దాన కథలో మనం గురువు యొక్క మాట వల్ల తన జీవితం ఎలా మారిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం గురువు యొక్క తలంపు శిష్యుణ్ణి ఎలా మార్చగలదో చూద్దాం. మనందరికీ తెలిసిన శంకర భగవత్పాదులు గొప్ప గురువు. అయితే ఇతనికి గిరి అనే శిష్యుడు ఉండేవాడు. ఈ గిరి కాస్త మందబుద్ధి కలవాడు. ఏ పాఠం చెప్పినా సరే బుర్రకు సరిగ్గా ఎక్కేది కాదు. అయితే ఒకరోజు శంకరాచార్యులు శిష్యులందరికీ కూడా బ్రహ్మసూత్రాన్ని చెప్పాలి అని అనుకున్నారు. అది వినడానికి అందరూ వచ్చి కూర్చున్నారు. అయితే శంకర్లు మాత్రం ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నారు అని గమనిస్తారు శిష్యులు. అప్పుడు అడుగుతారు, గురువుగారు, అందరూ వచ్చేశారు కదా, ఇంకెవరికోసం ఎదురు చూస్తున్నారు అని అంటారు. శంకర్లు, గిరి ఇంకా రాలేదు కదరా అని సందేహిస్తారు. దానికి శిష్యులందరూ నవ్వుతూ, గురువుగారు, ఆ గిరి వచ్చినా సరే అతనికి ఏమీ అర్థం కాదు మీరు చెప్పేది, అతని కోసం ఎందుకు ఎదురు చూడడం, సమయం వృధా అని అంటారు. కాని మనం గమనించాల్సింది ఏమిటంటే సరిగ్గా అదే సమయంలో ఈ గిరి శంకరాచార్య యొక్క బట్టలు ఉతుకుతూ ఉంటాడు. శంకర్లు తమ జ్ఞాననేత్రం ద్వారా గిరి గురువుకై సేవ చేస్తూ ఉన్నాడని తెలుసుకుంటాడు. తన పరిస్థితిని చూసి అయ్యో అని అనుకుంటారు. అలా అయ్యో అని అనుకున్నారో లేదో అక్కడ గురుసేవ చేస్తున్న గిరి జ్ఞానవంతుడవుతాడు. అక్కడి నుంచి గురువు దగ్గరకు తోటకాష్టకం చదువుతూ పాడుతూ గురువు నన్ను జ్ఞానం చేశాడు అని అంటూ వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం గురువు యొక్క తలపు మందబుద్ధి గల గిరిని తోటకాచారునిగా మార్చింది. కాబట్టి గురుసేవ చేసిన శిష్యులకు జ్ఞానవంతులు అవడానికి అవకాశం వస్తుందని నా ఉద్దేశం.
9: అవును వాసు, ఈ కథ చాలా బాగున్నది. అయితే ఈ కథలో నాకు బాగా నచ్చినది గురువుకి శిష్యునికి మధ్య అనుబంధం. అవును అప్పల నర్సయ్య, ఇందులో నీ భావాలేమిటి?
10: అసలు రత్నాకర్ చెప్పాలంటే ఆనాడు శంకరులకు వారి శిష్యులకు మధ్య ఉన్న అనుబంధంను చూస్తే ఎంత ముచ్చటగా ఉండేది. ఎందుకంటే అప్పటి శిష్యులు గురువులతో పాటు ఉంటూ వారికే సేవ చేస్తూ విద్యను అభ్యసించేవారు. ప్రేమ, అనురాగం, ఆత్మీయత వీరి మధ్య ఎంతో దృఢంగా ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ సంబంధం బలహీనం అవుతుంది. ఈ కాలంలో శిష్యుల నడవడిక గురువులకు కోపం తెప్పించే విధంగా ఉంది. కాబట్టి శిష్యుడు గురువుకి కోపం తెప్పించకుండా నడుచుకోవాలి.
9: శిష్యుడు గురువునకు కోపం తెప్పిస్తున్నాడు అంటున్నావు, మరి ఇలా కోపం రావడానికి కారణం ఏమిటంటావు?
10: ఆలోచిస్తే రత్నాకర్, ఈ సంబంధం మారడానికి గల కారణాలు ఇవి కావచ్చు. మొదటిగా, ఆ కాలంలో గురువులు చెప్పే బోధనలు విద్యార్థి సంపూర్ణంగా గ్రహించేవాడు. కాని ఈ కాలపు విద్యార్థి గురు బోధనలు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. రెండు, ఆనాటి శిష్యులు గురువు ఆజ్ఞా వినయంతో పాటించేవారు. గురువు దండించినా దాన్ని సంతోషంగా స్వీకరించేవాడు. కాని నేడి దీన్ని శిష్యుల్లో చాలా తక్కువగా చూస్తున్నాం. ఇంకా బాగా పరిశీలించినట్లయితే ఆ కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం బోధించేవారు. గురువు దగ్గర నుండే మాత్రమే శిష్యులు జ్ఞానం పొందేవారు. ఈ కాలంలో శిష్యులు లౌకిక విద్యపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు, ఆధ్యాత్మిక విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. నాకు తెలిసి ఈ కారణముల వలనే ఆ గురు శిష్య సంబంధం తగ్గినట్లు తెలుస్తుంది.
9: అవునా? అవును, నిజమే. అయినా ఈ కాలంలో విద్యా రీతి మారిపోతుంది. విద్యా రీతి మారిపోవడానికి గల కారణాలు చాలా ఉండవచ్చును. నీ అభిప్రాయాలు ఏమిటి గార్గయ్య?
7: నాకెందుకో ఇలా ఈ విద్యను సరిగ్గా అభ్యసించట్లేదు అన్నది విన్నా కొద్దీ అందరూ బహుశా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు చూసుకుని కేవలం జేబులు నింపుకుంటున్నారు కానీ మనసును నింపుకోవట్లేదు. అందుకే ఎంతో ఐశ్వర్యవంతులు అవుతున్నారేమో కానీ శాంతి పొందట్లేదు. దీన్ని వేమన గారు ఒక పద్యంలో చాలా బాగా చెప్పారు. చదువు చదివి చాలా చదవంగా చదువు చదివి ఇంత చదువు చదివి చదువు మర్మములను చదవలేడయ్యను విశ్వదాభిరామ వినరవేమ. అంటే ఎంతో పెద్ద పట్టాలు ఎంతో పెద్ద చదువులు పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారేమో కానీ ఆ చదువులో ఉన్న సారం స్వామిన్నట్టు విద్యాధిరాతి వినయం అంటే ఆ చదువులో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో బహుశా వాటిని ఎవరు పట్టుకోవట్లేదు. అందుకేనేమో ఈనాడు ఇంత అశాంతి అన్నట్టు. ఇంతకుముందు మీరు గురువు కోపం గురించి మాట్లాడారు కదా, ఈ శ్లోకం ఎందుకో దీనికి బాగా సూట్ అవుతుందనిపించింది. హరవృష్ట గురుస్త్రాత గురవృష్ట కదాచనం. అంటే ప్రళయంకరుడైన శివుడికి కోపం వచ్చినా కూడా గురువు తన శిష్యుని ఆ కోపం నుంచి దాన్ని కాపాడొచ్చేమో, కానీ గురువుకి కోపం వస్తే ఈ విశ్వంలో ఎవరు గురువుని శిష్యుని కాపాడలేడు అని. అందుకే ఎంత పాపం కోపాన్ని అణచినా కూడా గురువు ఒక చిన్న మాట అంటారేమో కానీ ఆ మాటకి కఠినమైన ఫలితాలు ఉంటాయి సుమా. అందుకే మనం గురువు దగ్గర సరిగ్గా నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళిచ్చే సూక్ష్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నార్మల్ గా వచ్చే విద్యను అందరూ నేర్చుకుంటారు, అందులో గొప్ప లేదు. మనం వాళ్ళిచ్చే ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి.
9: అవును, మరి నిజానికి ఈ కాలంలో విద్య యొక్క విశిష్టతను మర్చిపోతున్నారు అందరూ. ఈ సమయంలో నాకు భర్తృహరి సుభాషితం గుర్తుకొచ్చింది. విద్య నిగూఢ గుప్త మగు విత్తము రూపము పురుషాలికన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదను విద్య నృపాల పూజితము విద్య నిరంగని వాడు మర్త్యుడే. దీని అర్థము విద్య నిగూఢ గుప్త మగు విత్తము, విద్య రహస్యముగా దాచిపెట్టినటువంటి ధనము వంటిది. రూపము పురుషాలికన్ పురుషములకు ఇదే రూపం వంటిది. విద్య యశస్సు భోగకరి విద్యే కీర్తి ఇస్తుందని విద్య గురుండు విదేశ బంధుడు విదేశాల్లో విద్యే బంధువు మరియు గురువుగా ఉంటుందని. విద్య విశిష్ట దైవతము విద్య విశిష్టమైన దైవతమని విద్యకు సాటి ధనంబు లేదను విద్య నృపాల పూజితము రాజులు పూజించేది విద్య. ఇట్లాంటి విద్యను తెలుసుకునేవాడు మనిషేనా అంటారు.
7: అవునన్నా, ఈ విషయంలో యో వేదాహ ప్రభు సంస్థితాహ అన్నారు. అంటే ఎంత రాజ్యాన్ని తను ఆదేశించే రాజు కూడా తను వేదం యొక్క ఆజ్ఞలో ఉంటాడని. అందుకే అప్పుడు ఆశ్రమాలున్నప్పుడు పేద ధనిక ఏ భేదం లేకుండా అందరూ ఆశ్రమంలోకి వెళ్లి నేర్చుకునేవారు. ఇంకా విద్య గొప్పతనం ఏంటంటే నువ్వు ఎంత చెప్పినా కొద్దీ నీ జ్ఞానం ఇంకా పెంపొందుతుంది. అంటే నువ్వు చెప్పినా కొద్దీ నీకింకా అభివృద్ధి పడుతుంది.
1: ఆనాడు ఆధ్యాత్మిక విద్యను చెప్పేవారు ఉన్నారన్నారు, కానీ ఈ రోజు సరస్వతి మందిరములు లక్ష్మీ మందిరములుగా మారుతున్నాయి. మరి ఆధ్యాత్మిక విద్యను చెప్పేవారు నేడు లేరు కదా?
4: దీనికి స్వామి చక్కని సమాధానం ఇచ్చారు నీరజ్. ప్రతి గురుపూర్ణం ప్రసంగంలో స్వామి ఇలా అన్నారు, ఈ రోజుల్లో ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి గురువు మనకు దొరకనప్పుడు నీకు నువ్వే గురువుగా మారాలి అని స్వామి మనకు చెప్పారు. అయితే మరొక సందర్భంలో స్వామి ఇలా అన్నారు, ఈ రోజుల్లో విద్యార్థులకు కావలసింది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్య. ఇవన్నీ నేర్చుకోవాలంటే కావలసిన గురువు అందరికీ దొరకకపోవచ్చు. అందుకే నేను పెట్టిన విశ్వవిద్యాలయాల్లో వాళ్లకు విద్యార్థులందరికీ లౌకికమైన విద్యను అందిస్తూ కూడా ఆధ్యాత్మిక విద్యను భజనల ద్వారా, అలాగే ప్రసంగాల ద్వారా, సత్సంగాల ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని పెంపొందిస్తున్నాను. అయితే దీనికి ఈ విద్యార్థులను ఎలా తీసుకున్నాడు స్వామి అని స్వామికి చిన్న అనాలజీలో చెప్పారు. ఆ రోజు యశోద బాలకృష్ణుడికి, అదే చిన్న ముద్దుడు కృష్ణుడికి వెన్న చూపించి ఇంకొక చేతిలో కర్ర పెట్టుకుని కర్రను దాచి వెన్నన చూపి అతనికి దగ్గరకు లాక్కునేది. అలాగే స్వామి ఇక్కడ ఏం చెప్పారంటే, ఆ యశోదలాగే నేను కూడా మీ అందరినీ కూడా లౌకికమైన విద్య అని వెన్నన చూపించి మిమ్మల్ని కూడా నా దగ్గరికి లాక్కున్నాను. అయితే నా ఇంకొక చేతిలో కర్ర అనే ఆధ్యాత్మికత ఉంది. ఇది దండన అనేది మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించాలి, అంటే మనం ముక్తికి దగ్గర అవడానికి మనకు ఉపయోగపడుతుంది. కనుక మీకు ఉపయోగపడడానికి కాస్త మీరు కష్టపడినా సరే మిమ్మల్ని దగ్గర లాక్కొని మీకు అన్ని చెప్తున్నాను. అయితే ఈ సమయంలో స్వామి నీకు నువ్వే గురువుగా మారాలి అని చెప్పిన తర్వాత గురువు గుణాతీతుడు, రూపవర్జితుడు అని చెప్పారు. అట్టి గురువు నీలోనే ఉన్నాడు అని తెలుసుకోవాలి మనం. విశ్వ గురువైన స్వామి చెప్పిన ప్రతి వాక్యం కూడా మంత్రానికి మూలం. స్వామి చెప్పిన ప్రతి వాక్యంలో ఒక బోధన ఉంటుంది. అలాంటి బోధనలు పాటిస్తూ మనం ముందుకు సాగాలి.
9: ఇలా చెప్పావు, బానే ఉంది వాసు, కానీ నీలోనే గురువు అంటున్నావు, నీలోనే గురువు ఉన్నాడు అంటున్నావు. మంత్రం ఇచ్చేవారెవరు? మంత్రమే దైవానికి దగ్గరగా చేరుస్తుంది కదా, మంత్రం లేకుండా మరి ముందుకే ఎలా సాగేది?
1: రత్నాకర్, ఈ సందర్భంలో నాకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు కస్తూరి గారు మంచి ముహూర్తమును చూసుకుని స్వామి నుండి మంత్రాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుని ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. అన్ని అడిగిన స్వామి కస్తూరి గారిని భోజనానికి రమ్మన్నారు. స్వామి ప్రక్కనే కస్తూరి గారిని కూర్చోబెట్టుకుని తినమన్నారు. కస్తూరి గారు దేవుడి ఆజ్ఞను ఎదిరించలేక గుండె నిండా బాధతో భోజనం చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత స్వామివారు కస్తూరి గారిని ఆ సంఘటన గురించి చెప్పమన్నారు. అప్పుడు కస్తూరి గారు జరిగిందంతా వివరించారు. అప్పుడు స్వామివారు కస్తూరి గారిని మంత్రం కోసం చేసిన ఉపవాస దీక్ష గురించి చెప్పమనగా కస్తూరి గారు స్వామివారి ఆజ్ఞను శిరసావహించారు. అప్పుడు స్వామి చిన్న చిరునవ్వు నవ్వి, ఎందుకు మంత్రం కావాలి అని అడగ్గా కస్తూరి గారు, స్వామి మీ దగ్గర కావడానికి అని సమాధానమిచ్చారు. అప్పుడు స్వామి కస్తూరి గారికి దగ్గరగా వచ్చి ఇంకెంత దగ్గర అవుతావు అని అడిగారు. దీన్ని మనం చూసినట్లయితే స్వామి వాక్యాన్ని పాటిస్తే అదే సరిపోతుంది, మరి మంత్రం యొక్క అవసరం ఉంటుందా?
9: ఆహా నీరజ్, ఎంత చక్కగా చెప్పావు. ఆ జగద్గురు సత్యసాయి బాబా వారు చెప్పిన వాక్యములే మంత్రములనేసే అర్థం చేసుకున్నాం. కాని ఆనాడు ఉన్నటువంటి గురుకులాలు ఈనాడుంటే బాగుండేది కదా. అయినా అట్లాంటి గురుకులాలు ఏమైనా ఉన్నాయంటారా?
11: ఎందుకు లేవు రత్నాకర్. మన శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఆధునిక విద్యను, లౌకిక విద్యను, ఆధ్యాత్మికతను ఏకం చేసి పూర్వకాలం లాంటి గురుకుల పద్ధతిలోనే విద్యాబోధన జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు గురువులతో పాటే ఉంటూ వారి ప్రేమానురాగాలు పొందుతూ వారికి సేవ చేస్తూ విద్యను అభ్యసిస్తారు. గురువులు కూడాను తల్లిదండ్రుల వలె ప్రేమనందిస్తూ శిష్యుల జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. దీన్ని మనం మోడర్న్ గురుకులగా చెప్పవచ్చును. ఇక్కడ మనం సహనావవతు అన్నదాన్ని సింపుల్ గా, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం అంటూ జీవిస్తాం. ఇలా స్వామి చెప్పిన బోధనలను పాటిస్తూ ఆయన్నే మనం ఆదర్శగా తీసుకుని జీవిస్తూ ఉంటాం. ఇక్కడ ఒకరి కోసం ఒకరం, అందరం దైవం కోసం జీవిస్తూ ఆధ్యాత్మికత మార్గంలో ముందుకెళ్తూ ఉంటాం. భగవాన్ బాబా వారు మనకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన ప్రతి వాక్యం మంత్రానికి మూలం. పలికిన ప్రతిఫలకు మంత్రమే. ఇట్టి జగద్గురుని మనమంతా ఆదర్శంగా తీసుకుని ఒకరినొకరు ప్రేమిస్తూ సేవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి.
12: సహనాభవతు.
1: మనల్ని భగవంతుడు రక్షించుగాక.
12: సహనో భునక్తు.
11: భగవంతుడు మనల్ని పోషించుగాక.
12: సహ వీర్యం కరవావహై.
2: ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాం గాక.
12: తేజస్వినావధీతమస్తు.
4: మన బుద్ధి ప్రకాశించుగాక.
12: మా విద్వేషావహై.
4: పరస్పరం ద్వేషం లేకుండా ఉండుగాక.

0: సాయిరామ్. ఇంతవరకు మనం బృందావన్ పిల్లలు ఎంతో చక్కగా మంత్రమూలం గురుర్వాక్యం అనే అంశం మీద చక్కగా విశ్లేషించి మనకందించారు. మరి ఈరోజు మనతో పాటు బృందావన్ క్యాంపస్ నుంచి ఒక ప్రొఫెసర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన శ్రీ ఎన్ శివకుమార్.
1: సాయిరామ్.
0: సాయిరామ్ సార్.
1: సాయిరామ్
0: సార్, 1982లో మీరు మొట్టమొదటిసారి స్వామి కాలేజీలో జాయిన్ అయ్యారు.
1: అవును, ఇంటర్ కు జాయిన్ చేశాను.
0: మరి అప్పటి నుంచి 2019 స్వామి దగ్గర మీరు విద్య నేర్చుకుని ఇప్పుడు విద్యార్థులందరికీ ఒక గురువుగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఆచార్యుడిగా మీరు ఉంటున్నారు. 37 సుదీర్ఘమైనటువంటి ఈ టైంలో ఎన్నో లెసన్స్ స్వామి దగ్గర నుంచి మీరు నేర్చుకుని ఉంటారు. ఈరోజు మన శ్రోతలందరితో ఈ గురు పూర్ణిమ సందర్భంగా అవి పంచుకోమని మా ప్రార్థన సార్.
1: సాయిరామ్,
0: ఈ మన బృందావన్ పిల్లలు మంత్రమూలం గురుర్వాక్యం అనే దాని మీద చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు. అసలు మంత్రం అంటే ఏమిటి, గురుర్వాక్యం ఎలాగా ఆ మంత్రం అవుతుంది అనేది జనరల్ టర్మ్స్ లో చెప్పారు. మరి స్వామితో ఇంత అనుబంధం ఉన్న మీకు స్వామి పరంగా అసలు స్వామి మాటలు, స్వామి వాక్కులు, అసలు స్వామి దీని గురించి ఏం చెప్పారనేవి కొంచెం మీరు చెప్తారా సార్?
1: తప్పకుండా గణేష్. సాయిరామ్, అందరికీ స్వామి వారి పాద పద్మములోన ప్రణామాలు. మన పిల్లలు ఇంత బాగా చెప్పారు మంత్రమూలం గురుర్వాక్యం దాని గురించి. నాకు ఈ టైంలో ఒక మంచి చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. ఈ కథ స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇది మహాభారతం నుంచి స్వామి చెప్తారు. పాండవాళ్ళు అరణ్యాలు ఉండేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగాయి. అప్పుడు వాళ్ళు కృష్ణ పరమాత్మని దగ్గర ప్రార్థన చేసి, కృష్ణ దీనికి ఈ ఇబ్బందాలకి ఏమైనా ఉపాయం ఏమైనా ఉందా, ఇది ఎంత ఎప్పుడు పోతాయి అని ప్రార్థన చేశారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక దగ్గర ఉండే ఒక పత్రాన్ని తీసి దాంట్లో ఒక వాక్యాలు రాసి ఒక మంత్రాన్ని రాసి ధర్మజన్ దగ్గర ఇచ్చి చెప్పారు, ధర్మజ ఇది చాలా మంచి మంత్రం, కానీ నువ్వు ఇప్పుడు దీన్ని ప్రయోగం చేయొద్దు, నీకు ఎప్పుడు అన్నికింత ఎక్కువ ఇబ్బంది కలుగుతుందో అప్పుడు దీన్ని తీసి చదువు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అరణ్యాలు ఉండేటప్పుడు కొన్ని వారాలు జరిగాయి. ఒక్కతూరి చాలా ఇబ్బంది కలిగింది. అప్పుడు ధర్మజనికి ఇది జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు కృష్ణ పరమాత్మ మాకు ఒక మంత్రం ఇచ్చారే, అది ఏం చూస్తామని ఆ పత్రాన్ని తీసి అదిని చదివారు. దాంట్లో ఒక చిన్న వాక్యమే ఉండింది, కానీ అది పెద్ద మంత్రం అయింది. అదేమంటే తెలుగులో ఇది కూడా పోతుంది. స్వామి ఇంగ్లీష్ లో చెప్తారు దిస్ టూ షెల్ పాస్. దాన్ని చదివిన తరువాత ధర్మజునికి చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే అన్ని ఇబ్బందులు, అన్ని సంకటాలు తప్పకుండా పోతాయి, ఏమి ఉండదు. కానీ దానికింత ఇంకా ఒక మంచి లెసన్ ఏంటంటే, ఇబ్బందులు మాత్రము శాశ్వతం కాదు, సుఖాలు కూడా శాశ్వతం కాదు, ఏమి కూడా శాశ్వతం కాదు. అదే భగవద్గీతలో చెప్తారు, సుఖే దుఃఖే సమే కృప్త్వ లాభాలాభో జయాపజయ. స్థిత ప్రజ్ఞానానికి ఏమి ముఖ్యమంటే అన్ని చోట్ల అన్ని టైంలో స్థిరంగా ఉండాలి. ఎప్పుడును ఏమి అది భయపడకూడదు, చాలా సంతోషపడకూడదు. ఎందుకంటే అన్ని సమంగా ఉంటాయి, అన్ని ఎప్పుడు శాశ్వతం కాదు. అదే మంచి ముఖ్యమైన మంత్రం. ఎందుకంటే దీన్ని మేము మనం చేస్తా ఉంటే మనకి ఎప్పుడు అది ఉంటుంది, తప్పకుండా స్థిరంగా ఉంటాము, తప్పకుండా స్వామియే మాత్రమే శాశ్వతం అనుకుని తప్పకుండా సంతోషంగా ఉంటాం. ఇదే స్వామి చెప్పేది, మంత్రమూలం గురుర్ వాక్యం అంటే ఒక్కొక్క వాక్యం స్వామిది అంత మంత్రంకి సమానం సమానము అంటే అర్థం.
0: చాలా బాగుంది సార్. ఇందాక మన పిల్లలు చెప్పినట్టు మననాత్ త్రాయతే ఇది మంత్ర, దాన్ని అలాగ గుర్తు తెచ్చుకుంటూ ఉంటూ ఉంటే తప్పకుండా దాని సత్యం ఏంటో మనకి ఆటోమేటిక్ గా అది మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది సార్.
1: అవును అవును కరెక్ట్
0: సార్. మరి ఇన్ని ఏళ్ల స్వామితో అనుబంధంలో అసలు స్వామి వాక్యాలు ఎలాగ మంత్రాలు అవుతాయి, మీ అనుభవాల ద్వారా మాకు చెప్తారా?
1: యా తప్పకుండా చెప్తాను. ఎందుకు స్వామి వాక్యాలు మంత్రాలు అవుతాయని ఒక తూరి మేము అనలైజ్ చేయవచ్చు. ఎందుకంటే స్వామి మాట్లాడేదంతా టోటల్ సెల్ఫ్లెస్, అంతా టోటల్ ప్యూరిటీ. ఎందుకంటే స్వామి వాళ్ళకి మన హ్యాపీనెస్, మన వెల్ఫేర్ అదే ముఖ్యము. స్వామికి వాళ్ళకి సెల్ఫిష్నెస్ ఏమి లేవు, టోటలీ సెల్ఫ్లెస్. అప్పుడు ఉండేటప్పుడు స్వామి చెప్పే ఒక్కొక్క పదాలు ఒక్కొక్క వాక్యాలు టోటల్ గా ప్యూర్ గా ఉంటుంది. అట్లా ఉండేటప్పుడు అది అంత శక్తివంతది అండి, టోటల్ పవర్ ఉంటుంది. నాకు ఒక చిన్న అనుభవం ఉంది
0: చెప్పండి.
1: అదేమంటే ఇది నా అబ్బాయి సాయి శ్రీరామ్ అంటే పేరు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడే పుట్టపర్తిలోనే ఫస్ట్ క్లాస్ నుంచి చదివాడు, తర్వాత ఇప్పుడు బృందావన్ లో థర్డ్ బీకామ్ చదువుతున్నాడు. వాళ్ళు ఫోర్త్ స్టాండర్డ్ లో ఉండేటప్పుడు ఒకతూరి వాళ్ళు చెవిలో చిన్న ఇంజురీ ఎట్లా ఉండింది, అప్పుడు మన ప్రిన్సిపాల్ మేడం పిలిచి ఒకతూరి బృందావన్కి పిలిచిపోయి అక్కడ ఏమైనా డాక్టర్ దగ్గర చూపించండి అని చెప్పారు. మన స్వామి హాస్పిటల్లో ENT డాక్టర్ దగ్గర చూపించాము. వాళ్ళు ఒకతూరి ఎగ్జామిన్ చేసి దీంట్లో ఏమో ఒక పెద్ద ప్రాబ్లం అట్లా ఉందని అనుకున్నాను, మీరు ఒకతూరి మణిపాల్ హాస్పిటల్ వెళ్లి అక్కడ ఒకతూరి అక్కడ డాక్టర్ దగ్గర చూపించండి అని చెప్పారు. అక్కడ వెళ్లినప్పుడు డాక్టర్ ఒక ఆడియోమెట్రీ టెస్ట్ అంటే ఏమి వినపడుతుందని టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ రాసి ఇచ్చారు. శ్రీరామ్ ని మేము అక్కడ ఆడియోమెట్రీ టెస్టింగ్ మణిపాల్ హాస్పిటల్ అని పిలుచుకుపోయాము. అక్కడ టెస్ట్ తర్వాత మాకు ఒక షాక్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ చదువుంటే వాళ్ళు ఏమి వినపట్టలేదు, కంప్లీట్ గా బ్లాంక్ గా ఉండింది. అప్పుడు అక్కడ ఉండే డాక్టర్స్ చెప్పారు ఇది చెవుల కింద ఏమో లిక్విడ్ అది కొద్దిగా అక్కడ అక్యుములేట్ అయింది, అది తక్షణం ఆ లిక్విడ్ ని తీయాలి, ఆ తీసేస్తేనే వాళ్ళకి కర్క ఇంకా వినపడుతుంది అని చెప్పారు. నేను తర్వాత మన జనరల్ హాస్పిటల్లో అక్కడ ENT డాక్టర్ తో ఒక ఇచ్చాను, వాళ్ళు కూడా అట్లనే, కానీ ఇప్పుడు కొద్దిగా అట్లా ఏమైనా ఇంజురీ అట్లా ఉంది, మేము ఒక 2-3 వీక్స్ చూస్తామని చెప్పారు. నేను అప్పుడు చెప్పాను డాక్టర్ తో, సార్ మీరు అట్లా ఏమైనా ఆపరేషన్ చేయాలంటే ముందే చెప్పాలి నాకు, ఎందుకంటే నేను స్వామి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తాను, స్వామి అనుగ్రహం చేసి స్వామి పర్మిషన్ ఇస్తేనే మేము ఆపరేషన్ వెళ్తామని. తర్వాత ఒక వారం తర్వాత డాక్టర్ చెప్పారు తప్పకుండా ఆపరేషన్ చేయాలని. నేను ఆ వీకెండ్ నేను పుట్టపర్తికి వచ్చాను. తర్వాత స్వామి దగ్గర వెళ్లి ప్రార్థన చేసుకున్నాను, స్వామి ఇట్లా డాక్టర్స్ చెప్తున్నారు అబ్బాయి జస్ట్ 3rd-4th స్టాండర్డ్ చదువుతున్నాడు కానీ ఇప్పుడు ఏమి వినపట్టలేదు, ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే చెవుల కింద ఏమో లిక్విడ్ అక్యుములేషన్ ఉంది, దీన్ని తీయాలని. అప్పుడు స్వామి విభూతి ప్రసాదం ఇచ్చి, స్వామి ఇయర్స్ మాత్రం కాదు ENT ఇయర్ నోట్ థ్రోట్ అన్ని ఆపరేషన్లు చేయాలని అట్లా చెప్పేశారు స్వామి.
0: ఓకే.
1: తర్వాత నేను నెక్స్ట్ డే నేను ఆ విభూతి తీసుకుని శ్రీరామ్కి ఇచ్చాను స్వామి ప్రసాదంని. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఇంకొక తూరి డాక్టర్ దగ్గర పిలుచుకుని వెళ్ళాము. అప్పుడు ఒకతూరి డాక్టర్ ఎగ్జామ్ చేసి ఏమో అంతా కొద్దిగా మారినట్లు ఉంది, ఇంకొక తూరి మీరు మణిపాల్ హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పారు. ఇంకొక తూరి వాళ్ళని పిలుచుకుపోయాము. అప్పుడు అక్కడ ఆడియోమెట్రీ టెస్ట్ ఇంకొక తూరి చేశారు. అప్పుడు చేసినప్పుడు వాళ్ళకే చాలా సర్ప్రైజ్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు పర్ఫెక్ట్ నార్మల్ అంతా ఉండింది, ఏమి ప్రాబ్లం లేదు, ఎగ్జాక్ట్ ఎట్లా వినాలో అందరికీ అట్లానే పర్ఫెక్ట్ నార్మల్ అయింది. స్వామి ఒక వాక్యం ఈఎన్టీ ఇయర్ నోస్ థ్రోట్ ఆపరేషన్ చేయాలని చెప్పినది అన్నిటినీ స్వామినే ఆపరేషన్ చేసేశారు. ఆ క్షణం స్వామినే ఆపరేషన్ చేసేశారు, అంతా నార్మల్ గా పోయింది. 2 డేస్ లో మేము ఇక్కడ వచ్చి తిరిగా వాళ్ళని స్కూల్లో అడ్మిట్ చేసేసాము. ఇదే స్వామి వాళ్ళ పదాలనికి వాళ్ళ వాక్యాలనికి అంత పవర్. ఎందుకంటే ఈ స్వామి ఏమేమి చెప్తారో అదంతా ఈ ప్రపంచం అంతా వింటుంది. ఈ ఇంగ్లీష్ లో చెప్తారు, వెన్ స్వామి టెల్ సంథింగ్ ద ఎంటైర్ వరల్డ్ ద ఎంటైర్ యూనివర్స్ ద ఎంటైర్ నేచర్ చేంజెస్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ భగవాన్. అట్లా ఉండేటప్పుడు స్వామి చెప్పిన ఒక్క వాక్యానికి అన్ని మారిపోయింది. అదే స్వామి వాళ్ళి మేము చెప్పేది వాక్యాలని పవర్. ఎందుకంటే అదే మంత్రం, మననాత్ త్రాయతే ఇది మంత్ర. అది ఒక్క వాక్యము మనందరినీ రక్షిస్తుంది. అదే చాలా ముఖ్యమైనది.
0: సార్, మరి సార్ మీరు త్రయ సెషన్స్ కి ఎన్నో అటెండ్ అయిన అదృష్టానికి నోచుకున్నారు. త్రయిలో గాని లేకపోతే స్వామితో క్లోజ్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా జరిగిన అనుభవాలు, స్వామి చెప్పిన మాటలు ఎలాగ రియాలిటీలోకి వస్తాయి అనేది?
1: అవును, ఇది ఒక హాస్యమైన సంభవము. నేను చెప్పాను స్వామి వాక్యాలు స్వామి పదాలు అన్ని చాలా ముఖ్యమైనది. కానీ స్వామి కొన్ని తొరి హాస్యాలతో చెప్తారు, దున్నపోతని చెప్తారు. కానీ అది కూడా ఒక మంత్రమే. ఇది ఎట్లా అయిందంటే 2000 ఆ టైంలో మేము స్వామి ఆశ్రమ ముందు ఒక ఇల్లు కొనుక్కున్నామంటూ ఒక ప్లాన్ చేశాం. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏమంటే అది ఒక 3rd ఫ్లోర్ లో ఉండేది. అక్కడి నుంచి చూస్తే డైరెక్ట్ గా త్రయి కనపడుతుంది. మేము దర్శనకే రావని అక్కర్లేదు, అక్కడి నుంచి చూస్తేనే స్వామి దర్శనం అట్లా చాలా కనపడుతుంది. మంచి అవకాశం అని మేము నేను నా భార్య ఇద్దరు ప్లాన్ చేశాము. ఇద్దరు ఒకే లెటర్ రాశాము, కానీ 2 కాపీలు, వాళ్ళతో ఒకటి నాతో ఒకటి. ఆ లెటర్ రాసుకొని ఇట్లా ప్లాన్ చేశాము, ఒకే దర్శన్ వేళలో ఇద్దరు ఆ లెటర్ తో కూర్చుంటాము. స్వామి ఆ లెటర్ మా భార్యతోనూ తీసుకోవాలి, నాతోనూ తీసుకుంటే మేము దీని ఇల్లు గురించి ఇంకా అరేంజ్ ప్లాన్ చేస్తామని. స్వామి దర్శనకి మేము ఒకే దర్శన్ టైంలో, అది ఆఫ్టర్నూన్ దర్శన్ టైం, అప్పుడు కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు అక్కడ రమేష్ హాల్ కి. ఫస్ట్ మా భార్య దగ్గర వెళ్లి ఆ లెటర్ తీసుకున్నారు. అప్పుడే నాకు చాలా సంతోషం అయింది, ఓ 50% స్వామి క్లియర్ చేశారని. తర్వాత మా సైడ్ వచ్చారు, నా దగ్గర వచ్చినప్పుడు నన్ను చూసి కూడా లెటర్ తీసుకున్నారు. ఆ క్షణం నాకు చాలా సంతోషం అయింది, ఓ స్వామి మీరు 100% మాకు ఈ పర్మిషన్ చేశారు ఇల్లు గురించి తీసుకో ఇంకా ప్లాన్ చేయడానికి. కానీ స్వామి ఒక 2 స్టెప్స్ తీసుకొని నన్ను చూసి ఆ దున్నపోతని చెప్పి ఆ లెటర్ నా పైన తింగి ఒక తూరి పారేసి వెళ్ళిపోయారు స్వామి. ఇప్పుడు స్వామి పర్మిషన్ లేదు, ఎందుకంటే అదే మేము ప్లాన్, స్వామి మా ఇద్దరి దగ్గర లెటర్ తీసుకుని వెళ్లాలని. కానీ స్వామి నా దగ్గర లెటర్ తీసుకుని నా పైనే పారేసి వెళ్ళిపోయారు, చెప్పినప్పుడు దున్నపోతని చెప్పి కూడా వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఆ ప్లాన్ మార్చేశాము, తీసుకోలేదు ఆ ఇల్లు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత 10-15 ఇయర్స్ తర్వాత చూసేటప్పుడు ఒక్క చిన్న పదం స్వామి చెప్పినది, దున్నపత అని చెప్పి మాకు ఆ ప్లాన్ మార్చినది ఎంత పెద్ద మంచి విషయం అని ఇప్పుడే కనపడుతుంది.
0: ఏమైంది సార్?
1: ఏమైందంటే ఆ ఇల్లు నేను చెప్పినట్ల అప్పుడు స్వామి త్రయి చూడొచ్చున్నట్లు ఉండింది, కానీ ఇప్పుడు ఆ ఇల్లుకు త్రయికి మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చేసింది,
0: ఫ్లైఓవర్
1: వచ్చేసింది. ఇప్పుడు ఏమి కనపడదు అక్కడ, త్రయి బృందాన్ని ఏమి కనపడదు. కానీ ఆ ఇల్లు బాల్కనీ దగ్గరనే ఉండే బ్రిడ్జ్ ఉంది, ఎప్పుడు నాయిస్ శబ్దం ఉంటా ఉంటుంది. ప్లస్ అక్కడ ఎక్కువ పొల్యూషన్, ఎందుకంటే అన్ని లారీలు అంట అదే హైట్ లో ఉండే దగ్గర ఎక్కువ పొల్యూషన్. ఇంకొకటి లిఫ్ట్ కూడా లేదు దాంట్లో, 3 ఫ్లోర్స్ పైన పోయేది చాలా కష్టమైపోతుంది. ఇంకా ఏమి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉండే ఫ్లైఓవర్ చాలా తక్కువ ఉంది, ఇంకొక ఫ్లైఓవర్ కట్టాలి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. అట్లా ఉంటే ఆ ఇల్లు ఫస్ట్ అదే డెమాలిష్ చేసేస్తారు. ఇప్పుడు అట్లా ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతాయి. స్వామి ఒక్క పదాలతో ఒక్క వాక్యంతో దున్నపోతని చెప్పి ఎట్లా మనను రక్షిస్తారని అదే స్వామి వాళ్ళు చెప్పేది కంట మా మంత్రాలు అట్లా మనందరినీ త్రాయతే అంటే రక్షిస్తుంది. ఇది అట్లా మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క స్వామి పదాలు ఒక్కొక్క వాక్యాలు అంత ముఖ్యంగా ఉంటుంది. ఇంకొకటి ఇది ఎట్లా అయిందంటే నేను బీకామ్ ఫినిష్ చేశాను. ఫినిష్ చేయటప్పుడు ఇది 1987 లో నేను బీకామ్ ఫినిష్ చేయటప్పుడు 86 డిసెంబర్ లో నేను స్వామి దగ్గర అక్కడ దర్శన్ టైంలో స్వామి దగ్గర, స్వామి నేను వెళ్లి మీ పర్మిషన్ తో మీ బ్లెస్సింగ్స్ తో నేను క్యాట్ ఎగ్జామ్ రాస్తానని చెప్పాను. అప్పుడు స్వామి క్యాట్ ఎగ్జామ్ అంటే ఏమని అడిగారు. నేను చెప్పాను స్వామి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఎంబీఏ దొరకడానికి అడ్మిషన్ టెస్ట్ అదే క్యాట్ ఎగ్జామ్. తక్షణం స్వామి చెప్పారు ఎంబీఏ మన ఇన్స్టిట్యూట్ లోనే ఉందే, ఎందుకంటే ఆ సంవత్సరమే 1986 లోనే స్వామి మన ఇన్స్టిట్యూట్ లో ఎంబీఏ ప్రారంభం చేస్తారు స్టార్ట్ చేశారు. అప్పుడు స్వామి చెప్పారు మన ఇన్స్టిట్యూట్ లోనే ఎంబీఏ ఉంది, ఎందుకంటే బయట వెళ్లి చదువుతున్నాడు. అప్పుడు స్వామి దర్శనానికి వెళ్లే ముందు నాతో ఒక 5 మినిట్స్ ఎందుకు మేమందరూ మనందరూ స్వామి కాలేజీలోనే చదవాలని, ఎందుకంటే అంత ముఖ్యము స్వామి కాలేజీలో చదివేది అంత విలువైనట్టుంది స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు.
0: ఏం చెప్పారు సార్?
1: స్వామి చెప్పినది మన కాలేజీలో దొరికే టీచర్స్, మన కాలేజీలో దొరికే ఓ ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడనూ బయట దొరకదు, ఇక్కడ ఉండే గురువులు అంతా మంచి వాళ్ళు, వాళ్ళు చెప్పేది అంతా స్వామి ఏమేమి చెప్తారో దాని ప్రకారం వాళ్ళు మీకు టీచ్ చేస్తారు, అదే ముఖ్యము. బయట వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకి ఈ అది ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఇక్కడ ఉండే టీచర్స్ అందరికీ స్వామి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా, దానికోసం అంతా చాలా మంచిగా ఉంటుంది అని స్వామి చెప్పారు. అప్పుడు నాకు అర్థం కావట్లేదు స్వామి నా ఫ్యూచర్ గురించి స్వామి ప్లాన్ చేస్తున్నారని, నాకు అంత అదంతా నేను గుర్తుపడలేదు నాకు. తర్వాత అప్పుడు స్వామి నాతో మాట్లాడేటప్పుడు అక్కడ ఆ సైడ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కుక్క వచ్చేసింది, సడన్ గా వచ్చి వెళ్లిపోయింది ఆ కుక్క. అప్పుడు స్వామి ఆ కుక్కను చూసి నువ్వు, స్వామి చెప్పినది నువ్వు బయట వెళ్తే ఆ కుక్క అట్లా నువ్వు తిరుగాడుతుంటావు అని చెప్తావు స్వామి. ఇంగ్లీష్ లో స్వామి చెప్పినది ఇంగ్లీష్ లో ఇఫ్ యు గో అవుట్ సైడ్ యు విల్ రోమ్ లైక్ దట్ డాగ్ అని చెప్పారు స్వామి. అప్పుడే నాకు అర్థమైంది ఎట్లా స్వామి మనందరినీ రక్షిస్తున్నారని. ఒక్క వాక్యంతో స్వామి నా ప్లాన్స్ అన్ని మార్చేశారు.
0: ఎంత ప్రొఫౌండ్
1: స్టేట్మెంట్! అది అంత గురు దగ్గర నుంచే వస్తుంది, ఇటువంటి ఒక సద్గురు నుంచే వస్తుంది. ఎందుకంటే స్వామికి ఏది కావాలో ఆ ఎగ్జాంపుల్ కావాలంటే ఆ ఎగ్జాంపుల్ ఆ టైమ్ లో అక్కడ వస్తుంది స్వామికి, కరెక్ట్ గా వచ్చింది. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ టైంలో ఆ కుక్క అక్కడ వచ్చి స్వామికి అది ఎగ్జాంపుల్ తీసుకుని స్వామి కరెక్ట్ గా చెప్పారు ఇంగ్లీష్ లో. స్వామి చెప్పినది ఇంగ్లీష్ లో ఇఫ్ యు గో అవుట్ సైడ్ యూ విల్ రోమ్ లైక్ దట్ డాగ్ అని చెప్పారు స్వామి. అప్పుడే నాకు అర్థమైంది ఎట్లా

0: లేకపోతే ఇంకా మీ మైండ్ లో ఆ డౌట్ ఉండేది?
1: ఆ డౌట్ ఉండేది. అట్లా అయిపోయింది. తర్వాత స్వామి అనుగ్రహంతో నేను ఇక్కడనే ఎంబీఏ చేశాను. 1987 లో జాయిన్ చేసుకుని ఎంబీఏ చేశాను. తర్వాత స్వామి బ్లెస్సింగ్స్ తో ఫస్ట్ పిహెచ్డి స్కాలర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యి అక్కడనే ఇక్కడనే పిహెచ్డి అంతా ఫినిష్ చేసి తర్వాత అంతా స్వామి కాలేజీలోనే ఇప్పుడంతా టీచింగ్ అంతా చేస్తున్నాను. కానీ ఒక్క వాక్యము ఎట్లా మన అందరికీ మేము అది దాన్ని ఫుల్ అర్థం అప్పుడు కనపడుతుంది మాకు. ఏమంటే మేము అనలైజ్ చేసేటప్పుడు మాకు ఆ టైంలో చిక్కదు. కానీ ఒక టైం తరువాత ఓకే 10-15 ఇయర్స్ తరువాత ఎంత ప్రొఫౌండ్ గా ఉంటుంది అని మాకు అప్పుడు కనపడుతుంది. అది ఇదే చాలా ముఖ్యమైనది.
0: సార్ మీరు టీచర్ గా స్టూడెంట్ గా ఇన్ని అనుభవాలు పొందారు, మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఎలాగా స్వామి వాళ్ళకి చెప్పడము, అది వాళ్ళకి మంచి చేయటము, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే చెప్తారు?
1: చాలా ఉన్నాయి. నాకు మాత్రం కాదు, పిల్లలతో కూడా స్వామి ఎట్లా ఉండాలని స్వామి చెప్తా ఉంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగినది 1997-98 టైంలో. అప్పుడంతా వింటర్ వెకేషన్ కి బృందావన్ పిల్లలు కూడా ఫస్ట్ టైం అదే వింటర్ వెకేషన్ స్టార్టింగ్ అప్పుడు ఇక్కడ పుట్టపర్తికి వస్తారు. ఒక 10-15 డేస్ ఇక్కడ పుట్టపర్తిలోనే కాలేజ్ జరుగుతుంది. అది తర్వాత వాళ్ళ బర్త్డే తర్వాత వాళ్ళు
0: బృందావన్
1: వెళ్తారు. అప్పుడు ఫస్ట్ డే క్లాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక అబ్బాయి అక్కడ భజన్ హాల్లో కూర్చున్నారు. అప్పుడు స్వామి వచ్చి వాళ్ళతో ఈ రోజు ఫస్ట్ పీరియడ్ ఏమని అడిగారు. వాళ్ళు టైం టేబుల్ కూడా చూడలేదు. వాళ్ళు ఏమో తక్షణం స్వామి అడిగారు కదా చెప్పాలని వాడు స్వామి ఈ రోజు ఫస్ట్ పీరియడ్ మార్కెటింగ్ అని ఇట్లా చెప్పేశాడు. నేనే మార్కెటింగ్ టీచర్ అప్పుడు. స్వామి వాళ్ళతో ఎందుకు ఫస్ట్ క్లాస్ కూడా కాలేదు, స్వామి వాళ్ళతో మార్కెటింగ్ అంటే ఏమని అడిగారు. అబ్బాయికి ఏమీ తెలియదు, మార్కెటింగ్ గురించి ఏమీ తెలియదు. అప్పుడు స్వామి చెప్పారు, మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ మీన్స్ బై లవ్ టు లవ్ విత్ లవ్ అట్లా చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి నాతో వచ్చి సార్ ఇట్లా స్వామి చెప్పారని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఇప్పుడు దాకా మార్కెటింగ్ చెప్పేటప్పుడు నేను ఇది తప్పకుండా క్లాసులు చెప్తా ఉంటాను. ఎందుకంటే స్పిరిచువల్ మార్కెటింగ్ అంటే ఇట్లనే. మేము మార్కెటింగ్ అంటే ఒక వ్యాపార రీతాలుగా చూస్తాం, కానీ స్వామి దాన్ని దానికింత ఎక్కువ ఒక స్టెప్ మేము పైన తీసుకుపోయని స్వామి చెప్పి ఇది ప్రేమతో ఉండాలి, అన్ని వ్యాపారం మాత్రం కాదు, దాని ప్రేమతో ఉండాలి. ఫార్ లవ్, బై లవ్, టు లవ్ మార్కెటింగ్ దీనికి మంచి డెఫినేషన్ స్వామి ఇచ్చారు. ఇదే స్వామి నాతో మాత్రం కాదు మా స్టూడెంట్స్ తో కూడా స్వామి ఇట్లా చెప్పి నాకు మాత్రం కాదు అందరికీ స్వామి ఒక మంచి ఉపదేశాలు ఇస్తారు స్వామి. ఇదే చాలా ఇంపార్టెంట్. అదే మంత్రమూలం గురువర్ వాక్యం.
0: సార్ స్వామి అప్పుడప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు చాలా హ్యూమరస్ గా ఆ దున్నపోతూ అన్నారు. ఇలాంటి సందర్భాలు త్రై బృందావన్ లో జరిగినవి, స్వామి మాట్లాడినవి, ఎంతో మంది ఎల్డర్స్ కూడా స్వామి దగ్గరికి వస్తూ ఉంటారు కదా, స్వామి మాట్లాడింది నిజమవుతుంది, అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే?
1: ఇది ఒక పెద్ద హాస్య ఇన్సిడెంట్ అక్కడ త్రై బృందావన్ లో జరిగినది. మనకు ఒక పెద్ద భక్తుడు ఆఫ్రికా నుంచి విక్టర్ కానూన్ ఒకరు, ఆయన చాలా మంచివాళ్ళు. ఒకతూరి స్వామి ఆ విక్టర్ కానూన్ వాళ్ళని పిల్లలతో మాట్లాడమని చెప్పారు. ఆయన ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతారు. ఒకతూరి వాళ్ళు స్వామితో ప్రార్థన చేసుకున్నారు, స్వామి మీ పర్మిషన్తో నేను ఒక ఆఫ్రికన్ సాంగ్ పాడతాను స్వామి. స్వామి పాడు అని చెప్పారు. అప్పుడు కానీ అది ఆ పదాలు అంతా మాకు చాలా హాస్యంగా ఉంటుంది. ఫస్ట్ నేను దానికి అర్థం చెప్తాను, తర్వాత నేను పాడతాను. ఎందుకంటే ఇప్పుడు కూడా పాడేటప్పుడు అదంతా నాకు అంతా నవ్వు వస్తుంది. దానికి అర్థం ఏంటంటే ఇది దీనికి సాయిబాబాకి జై అంతే దీనికి అర్థం. ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో, కానీ నాకు తెలిసినట్లు నేను పాడతాను. ఇట్లే వాళ్ళు పాడాడు స్వామి.

0: చాలా నవ్వారు విన్న తర్వాత. సాయిబాబా ఈ బాత్రూము, సాయిబాబా ఈ బాత్రూము, ఈ బాత్రూము, ఈ బాత్రూము, సాయిబాబా ఈ బాత్రూము. స్వామికి చాలా నవ్వు వచ్చింది, ఇక్కడ సాయిబాబా బాత్రూము, సాయిబాబా బాత్రూము పడుతున్నారని. స్వామి చెప్పారు, చూడండి మీ బాత్రూమ్ లో కూడా నేను ఉన్నానని చెప్పారు స్వామి. అప్పుడు స్వామి చెప్పారు, ఇది దీనికి అర్థం ఏంటంటే సాయిబాబాకి జై ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో. వాళ్ళు స్వామి అప్పుడు ఏం చూపించారంటే, మాకు ఒక భక్తుడు ఎంత భక్తితో పాడుతున్నారు, వాళ్ళకి కూడా తెలుసు బాత్రూమ్ అంటే అందరూ నవ్వుతారని తెలుసు, కానీ అది ముఖ్యం కాదు, వాళ్ళ భావమే ముఖ్యం అట్లా. అది స్వామికి అంత నవ్వు వచ్చేసింది. కానీ తర్వాత స్వామి చెప్పారు, ఎంత ముఖ్యమో భావం ఎంత ముఖ్యమని స్వామి అందరికీ చూపించారు. అదే మంత్రమూలం గురోర్ వాక్యం, ఒక్కొక్క పదాలు ఎట్లా అందరికి ఒక మంచి బోధనాలు ఇస్తాయని అది స్వామి చూపించారు మాకు.
1: సరే, మీకు వచ్చిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ స్వామి దగ్గర, ఒక స్టూడెంట్ గా ఒక పిహెచ్డి స్కాలర్ గా స్వామి దగ్గర ఎన్నో డ్రామాస్ యాక్ట్ చేసే అవకాశం దొరికింది. దాంట్లో చాలా హిస్టారిక్ డ్రామా స్వామికి ఎంతో నచ్చింది, భజగోవిందన్ డ్రామా.
0: అవును,
1: దాంట్లో మీరు కూడా యాక్ట్ చేశారు కదా.
0: అవును,
1: ఆదిశంకర్ల వారు లైఫ్ ని డిపిక్ట్ చేస్తూ ఇది చెప్తున్నది. కంపల్సరీగా స్వామి ఈ మంత్రమూలం గురువాక్యం దానికి రిలేటెడ్ గా తప్పకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ గాని స్వామి ఇచ్చిన మెసేజ్ గాని ఉండుంటుంది.
0: అవును,
1: దాని గురించి చెప్తారా?
0: తప్పకుండా. ఇది నాకు ఒక పెద్ద ఆశీర్వాదం అని చెప్పాలి. ఎందుకంటే మేము బృందావన్ లో థర్డ్ ఇయర్ లో ఉండేటప్పుడే అప్పుడు స్వామి ఒక తూరి చెప్పారు, ఈ సంవత్సరము కాన్వకేషన్ టైంలో బృందావన్ పిల్లలు ఈ భజగోవిందం డ్రామాని వేయొచ్చని చెప్పారు. అప్పుడు మేమంతా అప్పుడు వింటర్ వెకేషన్ లో బృందావన్ లో ప్రాక్టీస్ చేసి, మాకు త్రయి బృందావన్ లోపల స్వామి ముందు ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం దొరికింది. ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు వ్యాకరణ పండితుడు ఆ రోల్ నాకు ఇచ్చారు. స్వామికి చాలా సంతోషం అయిపోయింది దాన్ని చూసి. నెక్స్ట్ ఇయర్ 1987 లో నేను ఇక్కడ ఎంబీఏ జాయిన్ చేశాను. ఆ సంవత్సరము స్వామి ఒక వైస్ ఛాన్సలర్ స్కార్ఫరర్స్ ఒక ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ప్రశాంత నిలయంలో. అప్పుడు స్వామికి అన్ని రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డి చేసే రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఈ డ్రామాని ఇంకొక తురి వేయాలని స్వామి ప్లాన్. వాళ్ళు అక్కడ ఉండే పెద్ద మంచి రీసెర్చ్ స్కాలర్స్ ఒక హెడ్ వాళ్ళని పిలిచి స్వామి అన్ని రీసెర్చ్ స్కాలర్స్ కు ఒక్కొక్క రోల్ ఇచ్చేసే, ఆ రోల్ ఇచ్చి నాతో నా దగ్గర లిస్ట్ తీసుకురాని స్వామి చెప్పారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్నింటినీ ప్రిపేర్ చేశారు, ఎవరెవరు ఏ రోల్ చేయాలి, రీసెర్చ్ స్కాలర్ ఏ రోల్ చేయాలని స్వామి వాళ్ళు లిస్ట్ తీసుకుని స్వామి దగ్గర వెళ్లారు. అప్పుడు స్వామి అన్నింటిని చూసి, ఈ వ్యాకరణ పండిత రోల్ వచ్చింది కదా, వాళ్ళు ఎవరికైనా ఇచ్చినారు ఆ రోల్ ని స్వామి, అది మాత్రము ఈ రోల్ చేసిన వాళ్ళు గడిచిన సంవత్సరం అక్కడ బృందావన్ లో ఈ రోల్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ ఎంబీఏకి వచ్చినాడు వాళ్ళనే వేసేసే అని చెప్పేశారు.
1: సేమ్ క్యారెక్టర్.
0: అదే నాకే చాలా పెద్ద ఒక అవకాశం, ఆశీర్వాదం. ఎందుకంటే ఆ డ్రామా స్వామి ప్లాన్ లో అన్ని రీసెర్చ్ స్కాలర్స్ చేసినది, అది అదే ప్లాన్ స్వామిది. కానీ నాకు, నేను రీసెర్చ్ కూడా చేయలేదు అప్పుడు, ఎంబీఏ చేస్తున్నాను, కానీ స్వామి నాకు ఆ ప్లాన్ అది ఆ అవకాశం ఇచ్చారు. చాలా స్వామి మంచి ఆశీర్వాదం. అప్పుడు చేసేటప్పుడు నా వ్యాకరణ పండిత రోలు స్వామి ఫస్ట్ 2-3 times స్వామి చూశారు. ఒక అది తర్వాత ఒక 2-3 times అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రశాంత నిలయం వేశాము. తర్వాత స్వామి మేము బాంబే అక్కడ షణ్ముఖానంద హాల్ లో వేస్తామని స్వామి చెప్పారు. అప్పుడు ఇంకొక మంచి ప్రాక్టీస్ చేయండి అని స్వామి చెప్పారు. అప్పుడు ఒక తూరి నన్ను చూసి స్వామి చెప్పారు, ఒక్క పదం అక్కడ దాంట్లో వస్తుంది, ఒక్కరు మన ఫ్రెండ్ నా ఫ్రెండ్ వచ్చి చెప్తారు, ఈ రోజు మంచి ఏకాదశి రోజు, మీరు అక్కడ శివ దర్శనానికి వస్తున్నారని అడుగుతారు. నేను అప్పుడు నేను వ్యాకరణం చదివితే ఆ టైంలో నేను చెప్తాను వాళ్ళకి ఆ డ్రామా ప్రకారం స్క్రిప్ట్ అంటే నేను ఏకాదశిని చెప్పాలి. ఏమేం పెద్ద ఏకాదశి అని అట్లా చెప్పాలి. నేను ముందు దాన్ని చెప్పేటప్పుడు నా చేయిని ఇట్లా పెట్టుకుని ఏకాదశి అట్లా చెప్పేది. అది స్వామికి అది నచ్చలేదు. స్వామి కొద్దిగా మార్చుకొని చెప్పారు. ఒకే వాక్యము ఒకే పద మార్చుకొని చెప్పారు. నేను దాన్నే మననం చేసి ఎట్లా మార్చాలి అట్లే. అది నేను అట్లే థింక్ చేసేటప్పుడు ఒక చిన్న ఐడియా దొరుకుతుంది. స్వామి అనుగ్రహంతో ఒక చిన్న ఐడియా దొరికింది నాకు. అప్పుడు అక్కడ ఫైనల్ రోజు అక్కడ షణ్ముఖానంద హాల్లో ఆ డ్రామా వేయటప్పుడు ఈ యాక్షన్ ప్లస్ యాక్సెంట్ రెండింటిని నేను మార్చాను.
1: ఏం చేశారు సార్?
0: అది ముందు చెప్పి నేను చేసేది ఏకాదశి అట్లా చెప్పేది. ఆ రోజు మాత్రము నేను కొద్దిగా యాక్షన్ మార్చాను. ఇట్లా హ్యాండ్ చైన్ ఇట్లా చేసుకుని ఏకాదశి అట్లా కొద్దిగా యాక్సెంట్ మార్చాను. అది స్వామికి చాలా నచ్చింది. ఆ రోజు స్వామి అది డ్రామా పూర్తి అయిన తర్వాత స్వామి మనందరితో ధర్మక్షేత్రాల్లో స్వామి ఒక మాట్లాడేటప్పుడు స్వామి దాని దగ్గర చూసి చాలా బాగుండింది అని యాక్షన్ బెస్ట్ ఈ రోజు అట్లా చెప్పారు. స్వామి వాక్యానికి అంత ముఖ్యమైనది. మేము స్వామి చెప్పేది అంతా ఒక చిన్న మార్చుకొని స్వామి చెప్పారు. అది మాత్రం మేము చేసినప్పుడు అంత స్వామికి అంత సంతోషం ఇస్తాం మేము, అంత ఆనందం ఇస్తాం. ఎందుకంటే మేము చేసేది అంత స్వామి సంతోషంకమే ఉండాలి. అంత సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. ఇది ఒక్క చిన్న యాక్షన్ మార్చిన తర్వాత స్వామికి అంత సంతోషం అయిపోయింది. సర్వకర్మ భగవత్ ప్రీత ఈ భగవత్ ప్రీత్యార్థం స్వామికి అంత ఆనందం కలిగిపోయింది. ఇట్లా మేము స్వామి ఏం చెప్తారో అది కరెక్ట్ గా మేము చేస్తే స్వామికి చాలా సంతోషం ఉంటుంది. ఇదే దానికి ముఖ్యమైన అర్థం. గురోర్ మంత్రమూలం గురోర్ వాక్యం. స్వామి చెప్పినది కరెక్ట్ గా చేస్తే ఇక్కడ ఉండే ఈ ప్రపంచానికి చాలా సంతోషం అయిపోతుంది, స్వామికి చాలా సంతోషం అయిపోతుంది, అందరికి చాలా సంతోషం అయిపోతుంది. ఇదే ముఖ్యం.
1: చాలా బాగుంది సార్. సార్ మనం చాంట్ చేసే ప్రతి మంత్రం చేసే ప్రతి జపం ఏ సాధన అయినా సరే ఆ భగవంతుని చేరటానికే.
0: అవును.
1: కానీ సాక్షాత్తు ఆ భగవంతుడే మన దగ్గరికి వచ్చి ఒక గురువుగా మనకి ఒక మంత్రం ఇస్తున్నారు, మనకు ఒక వాక్యం చెబుతున్నారు అంటే అది మన మంచి కోసం, మన శ్రేయస్సు కోసం.
0: అవును.
1: అది పాటిస్తే తప్పకుండా ఆ భగవంతుణ్ణి, ఆ లివింగ్ విత్ గాడ్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ అంటాం కదా సార్, ఆ విషయం ఇక్కడ స్వామి దగ్గర పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది.
0: కరెక్ట్.
1: సో స్వామి చెప్పింది తూచా తప్పకుండా అలాగా మనం ఆచరిస్తే అది మన లైఫ్ లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది.
0: కరెక్ట్
1: సార్. మరి ఇంకొక ఫైనల్ ఒక ఎక్స్పీరియన్స్ తో ఏదైనా ఈ మంత్రమూలం గురు వాక్యంతో మాట్లాడుకుని చేద్దాం సార్.
0: ఓకే. ఇది కూడా ఒక 1992 అట్లా జరిగింది. మనందరికి తెలుసు నువ్వు కూడా ఎంబీఏ చేసావు. ఆగస్ట్ 21st ఎంబీఏ డే అంతా మేము సెలబ్రేట్ చేస్తా ఉంటాం. ఆ ఇయర్ ఆగస్ట్ 21st సాయంత్రం దర్శనానికి వచ్చినప్పుడు పిల్లలందరినీ స్వామి పిలిచి ఒక లైన్ లో నిలుచుకుని స్వామి పాద నమస్కారాలు చేసుకోండి అని స్వామి చెప్పారు. వాళ్ళందరూ కరెక్ట్ గా మంచిగా లైన్ లో నిలుచుకుని వాళ్ళు ఒక్కొక్కరు వెళ్లి పాద నమస్కారం చేశారు. నేను అప్పుడు పిహెచ్డి స్కాలర్. నేనేం అనుకున్నానంటే పిల్లలందరూ లైన్ లో వెళ్తున్నారు, నేను స్టూడెంట్ కాదు, నేను పిహెచ్డి స్కాలర్ కాదా, నేను అట్లా సైడ్ కి వెళ్లి నేను పాద నమస్కారం తీసుకుంటానని నేను ప్లాన్ చేసుకుని స్వామి దగ్గర వెళ్లాను. అప్పుడు స్వామి దగ్గర వెళ్లి స్వామి మీ అనుగ్రహం కావాలి అంట చెప్పాను నేను. అప్పుడు స్వామి నన్ను చూసి నీకేం స్పెషల్, నువ్వు కూడా లైన్ లో రా అని చెప్పారు స్వామి. అప్పుడే నాకు అర్థమైంది స్వామికి పిల్లలు టీచర్స్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ ఒక్కటే స్వామికి. ఎందుకంటే అందరూ స్వామి పిల్లలే. స్వామి ఆ రోజు పిల్లలకి పాద నమస్కారం ఇస్తున్నారు. పిల్లలంటే స్టూడెంట్స్ మాత్రమే కాదు, టీచర్స్ రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ స్వామి పాద నమస్కారం ఇస్తాను. అందరూ స్వామి పిల్లలే. స్వామి నా దగ్గర నువ్వు కూడా లైన్ లో రమ్మని చెప్పారు. నేను అప్పుడే నాకు అర్థమైంది స్వామి దగ్గర వెళ్లేటప్పుడు అందరూ హంబుల్ గా ఉండాలి. అది నేను రీసెర్చ్ స్కాలర్, నేను టీచర్, అట్లా ఆరోగన్స్ ఉండకూడదు, ఈగో ఉండకూడదు. స్వామి సింపుల్ గా చెప్పారు నువ్వు కూడా లైన్ లో రమ్మని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఇది ముఖ్యమై అర్థమైంది. ఎందుకంటే ఒక టీచర్ గా ఉండేటప్పుడు కొద్దిగా ఈగో ఉండొచ్చు, కానీ స్వామి చెప్పినప్పుడు, స్వామి చెప్పినట్ల అందరూ చాలా హంబుల్ గా ఉండాలి. అట్లా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ స్టూడెంట్స్, టీచర్స్, మిగిలిన అందరూ స్వామి కోసం వచ్చినారు. అప్పుడు వచ్చినప్పుడు అట్లా వచ్చినప్పుడు హంబుల్ గా ఉండాలి, అందరూ ఒక్కడిగా ఉండాలి. అదే స్వామి చెప్పినది. ఒక్క వాక్యము ఎట్లా మన లైఫ్ లెసన్ కట్లా అయిపోతుందని నేను అనుకున్నాను ఆ రోజు.
1: శివకుమార్ సార్, ఇన్ని మంచి అనుభవాలు ఈరోజు మంత్రమూలం గురు వాక్యం దాని మీద మీరు చెప్పినట్టు స్వామి అనుభవాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
0: సాయిరాం. సాయిరాం గణేష్. సాయిరాం అందరికీ నా ధన్యవాదాలు. సాయిరాం.
1: సాయిరాం.
0: సాయిరాం.
2: ఇంతవరకు శ్రోతలు 2019 శ్రీ వికారినామ సంవత్సర గురు పూర్ణిమ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమం గురుకృపలో భాగంగా శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావన్ క్యాంపస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందించిన మంత్రమూలం గురోహ్ వాక్యం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలను listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ద డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని వింటారు. పఠించిన వారు శ్రీ కె సత్యనారాయణ ప్రసాద్.

వైద్యులు ఎందరో, కాని దివ్యవైద్యుడు ఒక్కడే. ఆ భవరోగ వైద్యుడు ఎవరో కాదు, శ్రీ సత్యసాయిబాబావారు. సర్వలోకాలకు యజమాని ఆయనే. సాయి కథే సాయి కీర్తి, సాయి కీర్తియే సాయి కథ. మీకు పరిచయమైన వారందరికీ దివ్య ప్రేమ మరియు స్నేహ సుగంధ పరిమళంను పంచండి. మొదటి అధ్యాయము, భగవంతుని పిలుపు. నాకు ఎటువంటి ప్రచారమూ అవసరము లేదు. అసలు నా గురించి మీకేం తెలుసని? నా వైభవము, ఘనత మీ ఊహకు అంతుపట్టనివి. మీరు నా గురించి ఏదైనా వ్రాయాలని అనుకుంటే మీ స్వంత అనుభవములను గురించి మాత్రమే ఖచ్చితంగా వ్రాయండి, అతిశయోక్తి వద్దు అంటారు భగవాన్. మీరు దైవమే అని గుర్తించడం కోసమే మీరు ఈ శరీరంలో ఉన్నారు. ఒక్క క్షణం ఈ విషయం గురించి ఆలోచించండి. మీలోని ప్రేరణలు, భావాలు, కోరికలతో మీకు మీరే ఒక గూడు అల్లుకుంటున్నారు. రెక్కలు ఎదిగే వరకు దానిని ఉపయోగించుకుని అందునుంచి బయటకి పారిపోవటానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలోకి మీరు రోదిస్తూ ప్రవేశించారు. మీ యథార్థాన్ని గుర్తించి చిరునవ్వుతో వెనుకకు వెళ్లటం ఎలాగో తెలుసుకోండి అంటూ బాబా ఇంకా ఇలా అంటారు, మీ ప్రయాణం యొక్క పరమార్థమును మీ శరీరం నెరవేర్చాలి. అయితే ఆ ప్రయాణం ఎక్కడికి? శ్మశానంలో విశ్రాంతి తీసుకోవడం కోసం కాదు. చనిపోవటం కంటే సాధించవలసిన గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. చనిపోయేలోగా మీ యథార్థతత్వాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మానందంలో లీనం కావాలి. మీ ప్రయాణంలోని ప్రతి క్షణము పవిత్రమైన కార్యములతో, పవిత్రమైన ఆలోచనలతో గడపాలి అని చెబుతారు స్వామి. నేను 1945 జూన్ 29 షిమోగా జిల్లాలోని బిదారెలో జన్మించాను. 5 వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉన్నాను. ఎవరైనా సాధువు లేక యోగి లేక సిద్ధపురుషుడు తటస్థపడినప్పుడు మా నాన్నగారు వారిని ఇంటికి తీసుకుని వచ్చేవారు. నేను 5 వయసులో ఉన్నప్పుడు ఒక సాధువు మా ఇంటికి వచ్చారు. ఆయన తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. షిరిడీ బాబా తనకు కలలో కనిపించారని, మా ఇంటికి వెళ్లమన్నారని ఆ సాధువు నాన్నగారితో చెప్పారు. ఆయన నాన్నగారికి షిరిడీ బాబా ఫోటోలు 5 షిరిడీ సాయిబాబా దేవుడు, ఆయన్ని పూజించండి అని చెప్పారు. ఏం చదువుతున్నావు, ఏమవ్వాలని అనుకుంటున్నావు అని ఆ సాధువు నన్ను ఎంతో ఆప్యాయంగా అడిగారు. నేనింకా స్కూలుకు వెళ్లటం లేదు, కాని SSLC అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ వరకు మాత్రం చదవాలని అనుకుంటున్నాను అని చెప్పాను. ఆయన నవ్వుతూ, లేదమ్మా, నీవింకా చాలా చదువుతావు, నీవొక టెక్నికల్ గ్రాడ్యుయేట్ అవుతావు అన్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లలను పై చదువులు చదివించడం విషయంలో నాన్నగారికి అంత ఆసక్తి లేదు. కాని మా చదువుల కోసం మా మేనమామ చాలా పట్టుబట్టి నాన్నగారిని ఒప్పించాడు. హయ్యర్ సెకండరీ చదువు చదువుతున్నప్పుడు 3 పాటు మా మేనమామ ఇంట్లోనే ఉన్నాను. పెళ్లి కాని మా పిన్ని కూడా మాతోనే ఉండేది. ఆమె ఆధ్యాత్మిక బాటలో ఉండేది. ఆమెకు భజనలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లోకి షిరిడీ బాబా ఫోటోలు వచ్చాక ఇంట్లో రోజూ పూజా భజనలు చేస్తూ ఉండేవాళ్లం. మా నాన్నగారు రోజూ రుద్రాభిషేకం చేస్తుండేవారు. అన్ని పండుగలు ఎంతో బాగా జరుపుకునేవాళ్లం. భద్రావతిలో SSLC చదవటం పూర్తయిన తరువాత 1961 కాలేజీ చదువు కోసం మైసూరు వచ్చాను. నేను, మా అమ్మ, అన్నదమ్ములు, అక్కజెల్లెళ్ళు అందరితో కలిసి ఉండేదాన్ని. గొప్ప అవధూత అయిన ఒక దేవీ ఉపాసకుడితో మా తల్లిదండ్రులకు పరిచయం ఏర్పడింది. ఆయన
బ్రహ్మజ్ఞాని. ఆయన తన మహిమాన్వితమైన శక్తితో మా కుటుంబానికి ఎంతో సహాయం చేశారు. మాలో చాలా బలమైన ఆధ్యాత్మిక పునాదిని వేశారు ఆయన. మేము చదువుకునే రోజుల్లో మాకున్న ఒకే ఒక ఆకర్షణ ఈ స్వామీజీ. ఆయన ఆహారాన్ని కాని పానీయం కాని ఎప్పుడూ తీసుకునేవారు కాదు. మైసూర్ మహారాజా మైసూర్ ప్యాలెస్ ప్రధాన ద్వారం దగ్గర ఈ అవధూత కోసం ఒక గుడిని కట్టించారు. ఆ స్వామీజీ దయవలన నాకు మెడికల్ కాలేజీలో సీటు దొరికింది. 1963 నేను ప్రీ ప్రొఫెషనల్ కోర్సులో చేరాను. నేను మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతూ ఉండగా మా ప్రియతమ స్వామీజీ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. మమ్మల్నందరినీ విడిచిపెట్టి మా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతిలో షాక్లో ఉన్నాము. దుర్భరమైన విషాదంలో మునిగిపోయాము. ఆయన మా గురించి ఎంత ప్రేమ ఎంత శ్రద్ధ తీసుకునేవారంటే మేము ఈనాటికి ఆయన గురించి ఎంతో కృతజ్ఞతతో తలుచుకుంటూ ఉంటాము. పుట్టపర్తి వెళ్లి శ్రీ సత్యసాయిబాబా వారిని ప్రార్థిస్తే స్వామీజీ ఎక్కడ ఉన్నారో చెప్తారని ఎవరో మాకు సలహా చెప్పారు. మేము ఇంకా పుట్టపర్తి వెళ్లాలన్న ఆలోచనలో ఉండగానే శ్రీ సత్యసాయిబాబా 1963 మైసూరుకి వచ్చి శ్రీ రామచంద్రశెట్టి అనబడే నగలవర్తకునింట్లో బస చేశారు. మా పెద్దక్క అక్కడికి వెళ్లి మొట్టమొదటిసారిగా భగవాన్ దర్శనం చేసుకుని వచ్చింది. ఆ తరువాత మా పెద్దక్క తన స్నేహితురాలితో పుట్టపర్తి వెళ్లి స్వామి ఫొటోలు తెచ్చి మా పూజగదిలో పెట్టింది. బ్లిడ్జ్ న్యూస్ పేపర్ను చదివిన నా స్నేహితులు ఒకరు భగవాన్ను గురించి విమర్శించేవారు. నాకు కూడా ఆయనంటే నమ్మకం ఉండేది కాదు. నేను ఆయన్ను పూజించేదాన్ని కాదు. ఆ ఫొటోలు పూజగదిలో పెట్టొద్దని మా అక్కకి చెప్పాను. ఒక వింతైన సంఘటన జరిగింది. నేను చదువులో ఎంతో చురుకుగా తెలివిగా ఉన్నప్పటికీ పరీక్షలు తప్పాను. మా పెద్దక్కకి తప్ప మిగిలిన మా కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం చాలా షాక్లా అనిపించింది. ఇదంతా భగవంతుడైన శ్రీ సత్యసాయిబాబా వారిని నేను గౌరవించకపోవడం వల్లనే ఇలా జరిగిందని మా పెద్దక్క అన్నది. మా పొరుగువారు స్వామి భక్తులు. వారు భజనలు పాడుతూ ఉండేవారు. నాకు ఆ భజనలు చాలా నచ్చేవి. మా పొరుగింటి వారితో కలిసి మనశ్శాంతి కోసం పుట్టపర్తి వెళ్లిరమ్మని మా పెద్దక్క చెప్పింది. 1968 మహాశివరాత్రి పండుగకు మా పొరుగింటి వారితో కలిసి పుట్టపర్తి వెళ్లాను. బస్సు ప్రయాణం ఆలస్యమైంది. పుట్టపర్తి వెళ్లటానికి బుక్కపట్నం నుంచి వేరే దారి లేదు. అందువల్ల మేము మహాశివరాత్రి అయిన మరునాడు పుట్టపర్తి చేరుకున్నాము. అప్పటికే స్వామి విభూతి ప్రసాదం పంచుతున్నారు. పాద నమస్కారం కూడా ఇస్తున్నారు. నన్ను ఒక వరుసలో కూర్చోబెట్టారు. స్వామి వచ్చి సరిగ్గా నా ఎదురుగా విభూతి పొట్లాల బుట్టతో నిలబడ్డారు. నేను నా చేతులు జోడించి స్వామి ముఖం వైపు చూశాను. స్వామి ఎదురుగా ముఖాముఖి ఉన్నాను. రెండు విభూతి పొట్లాలు స్వామి నా ఒళ్ళోకి విసిరేసి పాద నమస్కారం చేసుకోమని చెప్పారు. నేను వారి పాదాలకు నమస్కరించాను. ఆ విధంగా మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్లినప్పుడే నాకు దర్శనం స్పర్శనం పాద నమస్కారం సంభాషణం లభించాయి. మరునాడు నేను మైసూరు తిరిగి వచ్చేశాను. 10 రోజుల తరువాత మా నాన్నగారితో మళ్లీ పుట్టపర్తికి వెళ్లాను. రోజూ ఆయన దర్శనం చేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో ఆడవాళ్లు మందిరం లోపలే పడుకునేవాళ్లు. నేను కూడా లోపలికి వెళ్లి తలుపు దగ్గరే నా పక్క వేసుకున్నాను. కాని నిద్ర పట్టలేదు. బ్లిడ్జ్ న్యూస్ పేపర్లో చదివిన వార్తల చేత ప్రభావితమైన నా మనస్సులో రకరకాల ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. నేను మందిరంలో అలా పడుకుని ఉండగా ఒక స్త్రీ లోపలికి వచ్చింది. తలుపు తెరచి ఉంది. నాకు కొంచెం భయం వేసింది. ఆమె కూడా లోపలే ఉండి ఉంటుంది. బహుశా
ఎందుకో బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆమె తలుపు వేసి లోపలికి వెళ్లి పడుకుంది. కాని నాకు మాత్రం నిద్ర రావటం లేదు. ఇంతలో హఠాత్తుగా స్వామి లోపలికి వచ్చారు. నా వైపు ఎంతో దయతో చూస్తూ నా దగ్గరే నిలబడ్డారు. ఆయన ఏం చేయదలుచుకున్నారోనని ఆసక్తిగా గమనిస్తున్నాను. ఆయన అలాగే నిలబడి ఉన్నారు. ఆయన చుట్టూ ఒక తేజోవలయం కనిపించింది. నా వైపు చూస్తూ అలాగే చాలాసేపు నిలబడ్డారు. ఆయన్ను సందేహించటానికి కాని భయపడటానికి కాని నాకు కారణమేమీ కనిపించలేదు. ఆయన ఎంతో కరుణతో ఉన్నారే తప్ప హాని కలిగించేలా లేరు. ఆయన దివ్య సన్నిధి గురించి నాకు అవగాహన కలిగేలోగా స్వామి మెల్లగా కదిలి వెళ్లి పలుచని గాలిలో మాయమైనారు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు రథంలో ఉన్న చిత్రం ఉన్న దగ్గర గోడలోకి అదృశ్యమైనారు. నేను డిటెక్టివ్ నవలను చాలా చదివేదాన్ని. ఆ గోడలో ఏదైనా రహస్య ద్వారం ఉందేమోనని తట్టి చూస్తే అక్కడ తలుపు ఏమీ లేదు. వెనుకకు వచ్చి ఒక స్త్రీ వలంటీర్ను ఆ గోడలో వేరే ఏదైనా తలుపు ఉన్నదా అని అడిగాను. ఆమె లేదు అని చెప్పింది. మరుసటి రోజు మందిరం లోపల పడుకున్న కొందరు స్త్రీలను ముందు రోజు రాత్రి భగవాన్ మందిరంలోనికి వచ్చారా అని అడిగాను. రాత్రివేళ స్వామి ఎప్పుడూ మందిరంలోనికి రారని, ముందు రోజు రాత్రి కూడా రాలేదని చెప్పారు. కాని నేను ఆయన్ను చూశానని చెప్పారు. వాళ్లంతా నేను ఆయన్ను కళ్ళలో చూసి ఉండవచ్చునని నవ్వేశారు. స్వామి సజీవంగా రక్త మాంసాలతో నాకు కనిపించారని అప్పుడు నేను నిర్ధారణ చేసుకున్నాను. కాని ఆయన గోడ లోపలికి ఎలా మాయమయ్యారన్నది నాకు అర్థం కాలేదు. అది ఎవరి ఊహకు అందనట్టి విషయం. నిజంగా ఆయన మానవాతీతుడు. మా అక్క చెప్పినట్లుగా ఆయన మన అంచనాకు అందని వారని నాకు అర్థమైంది. మరుసటి రోజు మేము మైసూరు వచ్చేశాము. పుట్టపర్తిలో జరిగినదంతా నాన్నగారికి చెప్పాను. ఆయన నిజంగా భగవంతుడా అని స్వామిని గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఆయన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది. ఈలోగా మా అమ్మగారికి స్వామి బాల్కనీలో నించున్నట్లు కలలో కనిపించి ఆమెను పత్తి రమ్మని పిలిచారు. ఆమె నిద్రలేచి ఈ కల గురించి మా నాన్నగారితో చెప్పింది. మొత్తం కుటుంబమంతటినీ పుట్టపత్తి తీసుకువెళ్లాలని నాన్నగారు నిశ్చయించినారు. మేమందరం కలిసి పుట్టపత్తి వెళ్లాము. మూడవ రోజు స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆయన నన్ను చూడగానే కన్నడంలో అష్టమత గలల్లి విద్యామదవుదు వందు, అంటే ఎనిమిది రకములైన మదములలో విద్యామదం ఒకటి అని అన్నారు. నీవు పరీక్షలో ఎందుకు తప్పావు? ప్రాక్టికల్ పరీక్షలో 5 మార్కులు వేయటం నా చేతుల్లోనే ఉంది అంటూ తన పిడికిల్ని చూపిస్తూ అన్నారు స్వామి. ఈ మార్కులు నీకు వెయ్యనివ్వలేదు. ఒక కారణంతోనే నేను ఈ పని చేశాను. నిన్ను సరిదిద్దాలన్నదే ఆ కారణం అన్నారు. తరువాత స్వామి అమ్మతో మాట్లాడారు. అవధూత మిమ్మల్ని విడిచి వెళ్లిన దగ్గరుంచి మీకు వండుకోవటం తినటంలో ఆసక్తి పోయింది. ఎందుకంటే మీరంతా ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టేశారేమో అని భయపడటం వలన. ఆయన అవధూతాన్ని మొదటిసారిగా స్వామి నోట వెంట విన్నాము. లేదు, ఆయన సజీవంగానే ఉన్నాడు, హిమాలయంలో తపస్సు చేసుకుంటున్నాడు అన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మా సోదరుడు అడిగాడు. ఎందుకు? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వెళ్లేటప్పుడు అతడు మీ గురించి ఆలోచించలేదు, పూర్తి వైరాగ్యంతో ఉన్నాడు. అదేవిధంగా మీరు కూడా వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నారు స్వామి. అతన్ని మీకు చూపించనా అని స్వామి అడిగారు. వద్దు స్వామి, మీరు చెప్పినట్లుగా అతన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోవటం లేదు అన్నది అమ్మ. ఇక మీదట నన్నే మీరు గురువుగా ఎంచుకోండి అన్నారు స్వామి. స్వామి మా నాన్నగారిని పిలిచి మాట్లాడారు. మేమంతా ఎంతో సంతోషంగా వెనుకకు తిరిగి వచ్చాం. అప్పటి నుంచి ఆయన నిరంతరం మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ ఉన్నారు. ఈసారి నేను మైసూర్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఎక్కడ ఉన్నదో కనుక్కుని సమితి కార్యకలాపాల్లో పాలు పంచుకునేదాన్ని. ఒకసారి ఒక కుటుంబం పెద్దతో నాకు వాగ్వివాదం జరిగింది. స్వామి నిజంగా దేవుడే అయితే ఆయన ఆధ్యాత్మికతకు ఎందుకు ప్రాధాన్యతనివ్వటం లేదు అని. ఈసారి నేను
ఆయుర్వేదిక్ కాలేజీ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ విశాలాక్షి గారితో కలిసి మళ్లీ పుట్టపర్తి వెళ్లాను. నేను చెప్పిన దాంట్లో సత్యమును తెలుసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ గదిలో అప్పుడు 5 డాక్టర్లు ఉన్నారని స్వామి అన్నారు. స్వామి పైకి వెళ్లినప్పుడు 5వ డాక్టర్ ఎవరా అని మాలో మేము చర్చించుకోగాం. స్వామి పైకి వెళ్లినప్పుడు స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ గదిలో అప్పుడు 5 డాక్టర్లు ఉన్నారని స్వామి అన్నారు. స్వామి పైకి వెళ్లినప్పుడు 5వ డాక్టర్ ఎవరా అని మాలో మేము చర్చించుకోసాగాము. స్వామి క్రిందికి వచ్చాక, ఇదిగో ఈ అమ్మ డాక్టర్ అన్నారు. తరువాత స్వామి నా వైపుకు తిరిగి ఆధ్యాత్మిక విషయాల గురించి ముచ్చరించారు. శరీరం నీటి బుడగ వంటిది. శరీరం మట్టితో చేయబడింది, నశించిపోయేది. జీవిత పరమార్థము ఆత్మ సాక్షాత్కారము. ప్రతి ఒక్కరూ ఈ గమ్యాన్ని చేరుకోవాలి అన్నారు. ఏముంది వివాహంలో క్షణిక సుఖం అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆయన భగవంతుడేనన్న గట్టి నమ్మకం కలిగింది. మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన పరమాత్మ ఆయన. స్వామి నన్ను లోపలికి పిలిచి నా వ్యక్తిగత విషయముల గురించి మాట్లాడారు. తరువాత 2 నేను పుట్టపత్తి వెళ్లలేదు. కాని స్వామి ప్రతిరోజు నాకు కలలో కనిపించేవారు. మా అమ్మగారు దేవీ ఉపాసకురాలు. నాకు కూడా దేవీ రూపం అంటే చాలా ఇష్టం. ఒక రోజున నాకు కలలో జగజ్జనని సర్వాలంకార భూషితగా దర్శనమిచ్చింది. నేను ఆమె వెనక నడుస్తున్నాను. తరువాత ఆమె తన తలపై కిరీటాన్ని తీసివేసింది. నాకు ముఖం శిరోజాలు కనిపించాయి. ఓహ్, ఆయనే ఈమె అనుకున్నాను ఆశ్చర్యంతో. స్వామి నవ్వారు. ఈలోగా ఇద్దరూ ఒకటైనారు. ఎందుకు సందేహిస్తావు? ఆయన మళ్లీ తలపై కిరీటాన్ని పెట్టుకున్నారు. జగజ్జనని మళ్లీ చిరునవ్వుతో దర్శనమిచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఆయన్ని శివశక్తి స్వరూపుడని ఎందుకు అంటారో. 1969 నేను MBBS పూర్తి చేశాను. మైసూరులోని ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్లో 1970 గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. నేను ఉద్యోగంలో చేరిన 15 స్వామి ముంబై వెళ్లారు. నేను మా పెద్దక్కతో కలిసి స్వామిని చూడటానికి బొంబాయి వెళ్లాను. నేను ఇంకా ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉండటం వలన ప్రభుత్వం వారు సెలవు ఇవ్వరని నాన్నగారు అన్నారు. కాని నేను ఏమీ పర్వాలేదన్నాను. కాని నాకు ఆశ్చర్యం కలిగేలా నేను తిరిగి వచ్చాక ప్రభుత్వం నాకు సెలవు మంజూరు చేశారు. నేను నా పనిని కొనసాగించాను. నాకు సెలవు ఎలా దొరికిందని నాన్నగారు అడిగారు. అది ఒక అద్భుతం అని చెప్పాను. ఆయన మౌనంగా ఊరుకున్నారు. నన్ను మైసూరులోని మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. నేను సేవాదళ్లలో చేరాను. ఒకసారి స్వామి మందిరంలో సేవాదళ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. స్వామి నా దగ్గరకు వచ్చి, నువ్వు డాక్టర్వి కావా అని అడిగారు. అవును అని చెప్పగానే నన్ను వెళ్లి ఇతర డాక్టర్లతో పాటు కూర్చోమని చెప్పారు. నన్ను వెళ్లి హాస్పిటల్లో పనిచేయమని చెప్పారు. మహిళా విభాగానికి ఇన్ఛార్జి అయిన డాక్టర్ జయలక్ష్మి గారికి స్వామి నన్ను పరిచయం చేశారు. పండుగ రోజుల్లో పుట్టపత్తి వచ్చి భగవాన్ చేత ప్రారంభించబడి ఆ పండుగ రోజుల్లో మాత్రమే నిర్వహించబడే వైద్య శిబిరాల్లో పనిచేసేదాన్ని. స్వామి వైద్య పరీక్షల నిమిత్తం కొంతమంది రోగులను నా వద్దకు పంపిస్తూ ఉండేవారు. రోగుల చికిత్స గురించి స్వామి అడుగుతుండేవారు. ఒకసారి స్వామి మా అమ్మగారి నొక్కదన్నే ఇంటర్వ్యూకి పిలిచి మా తమ్ముళ్లను స్వామి బృందావన్ కాలేజీలో చదువుకోవటానికి పంపించమని చెప్పారు. అమ్మ అందుకు అంగీకరించి నా తమ్ముళ్ళిద్దరినీ చదువుకు పంపించింది. 1973 స్వామి కలలో కనిపించి నన్ను సమ్మర్ కోర్సుకు హాజరుకమ్మని చెప్పారు. నాకు ఈ సమ్మర్ కోర్సు గురించి ఏమీ తెలియదు. నాకు సెలవు దొరకటం కూడా చాలా కష్టమే. నేను మౌనంగా ఊరుకున్నాను. మరుసటి రోజు కూడా స్వామి నాకు కలలో కనిపించి నన్ను సోమరివి అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితికి వెళ్లి కనుక్కోమని చెప్పారు. నేను వెళ్లి అడిగినప్పుడు వాళ్లు అప్పటికే అప్లికేషన్లు ఇవ్వటం, అభ్యర్థులను ఎంపిక చేయటం కూడా అయిపోయిందని చెప్పారు. అందువల్ల నేను ఇంకేమీ మాట్లాడక ఊరుకున్నాను. కాని నాకు వచ్చిన కళ నిజమో కాదో తెలుసుకోవాలని నేను అనుకున్నాను. బహుశా May 21 అనుకుంటాను సమ్మర్ కోర్సు ప్రారంభానికి ఒకరోజు ముందుగా వైట్ ఫీల్డ్కి వెళ్లాను.
సాయంత్రం దర్శనం కోసం కాసేపు సాయిరాం షెడ్లో కూర్చున్నాను. దర్శనమిచ్చిన తరువాత వెనుకకు వెళ్లబోతూ స్వామి నా దగ్గరకు వచ్చి ఎప్పుడు వచ్చావని అడిగారు. ఇప్పుడే అని చెప్పాను. ఉండు, నువ్వు ఏమి చేయాలో రేపు చెబుతాను అన్నారు. మర్నాడు నేను ఇతర డాక్టర్లతో కలిసి బయట కూర్చొని ఉన్నాను. ప్రారంభోత్సవానికి సరిగ్గా 5 నిమిషాల ముందు స్వామి మమ్మల్ని పిలిపించారు. మేము లోపలికి వెళ్లగానే ఫంక్షన్ ప్రారంభమైంది. సాయంత్రం మాకు బ్యాడ్జీలిచ్చి నన్ను 1 నెలపాటు ఇక్కడే ఉండి డార్మిటరీ డిస్పెన్సరీకి ఇన్ఛార్జిగా ఉండమని చెప్పారు. నేను టెలిగ్రామ్ పంపించి ఉండిపోయాను. భగవాన్తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. మమ్మల్ని సేవ చేయటం కోసం గ్రామీణ ప్రాంతాలకు పంపించేవారు. మాతో మాట్లాడేవారు. అన్నింటినీ స్వామి స్వయంగా పర్యవేక్షించేవారు. ఉదయం దర్శనం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఇంచుమించు అన్ని కార్యక్రమాల్లో ఆయన ఉండేవారు. తన ప్రేమను కురిపించేవారు. ఆదివారాల్లో సాంఘిక కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. అటువంటి సమయాలలో స్వామి బహిరంగంగా ప్రసంగించి భాగవతం నుంచి కథలను చెప్పేవారు. సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉండేవి. 1974 సమ్మర్ కోర్సు కూడా స్వామి నన్ను ఆహ్వానించారు. నేను మరొక డాక్టర్ జగదీశ్వర్తో కలిసి డిస్పెన్సరీలో ఉండేదాన్ని. ఒకరోజున శ్రీమతి నాగమ్మ అనబడే భక్తురాలి అంత్యక్రియల కోసం ఆమె మృతదేహంతో పాటు శ్మశానానికి వెళ్లవలసిందిగా స్వామి చెప్పారు. స్వామి చెప్పినట్లే మేం చేశాం. మర్నాడు స్వామి వచ్చారు. ఆమెది చాలా మంచి ఆత్మని చెప్పి స్వామి అంత్యక్రియలు జరిపించారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక విషయముల గురించి స్వామి చేసే ప్రసంగములు వింటూ ఉండేవాళ్లం. ఒకవేళ అర్థం కాకపోతే స్వామి డైనింగ్ హాలుకు వచ్చి మాకు అర్థం కాని విషయాలను వివరించి చెప్పేవారు. ప్రశ్నలు అడగటాన్ని స్వామి ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మాకు ఏవైనా సందేహాలు ఉంటే అప్పటికప్పుడే అక్కడికక్కడే తీరుస్తుండేవారు. ఒకరోజు మధ్యాహ్నం నేను నా గది నుంచి క్లాసుకు వస్తుండగా స్వామి వరండా నుంచి వెళ్లవలసి వచ్చింది. స్వామి అక్కడ నుంచొని ఉండటం నేను చూశాను. ఆయన చుట్టూ కాంతివంతమైన తేజోవలయం చాలా వెడల్పుగా ఆవరించి సూర్యకిరణాల మాదిరిగా ఉండటం నేను చూశాను. అది ఆయన పాదాల క్రింద కూడా వ్యాపించి ఉన్నది. స్వామి భూస్థాయి కొంచెం ఎగువన ఉన్నారు. ఇది చూసిన నేను దిగ్భ్రాంతికి లోనైనాను. మోకాళ్లపై వంగి చేతులు జోడించాను. కొద్దిసేపటి తర్వాత స్వామి నా వైపు చూసి, ఇక్కడెందుకున్నావు అని అడిగారు. అప్పుడే నా గది నుంచి వస్తున్నానని చెప్పాను. స్వామి నవ్వి, మంచిది, నమస్కారం చేసుకో అన్నారు. అప్పటికి ఆ వలయం మాయమైపోయింది. నేను నమస్కారం చేసుకుని తరగతి గదికి వెళ్లిపోయాను. ఈ దివ్యదర్శనం పొందటం కోసమే స్వామి నన్ను సమ్మర్ కోర్సుకు రమ్మన్నారేమోనని నాకు అనిపించింది. అప్పుడప్పుడు స్వామి తన దివ్యత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. సమ్మర్ కోర్సు కన్వీనర్ అయిన డాక్టర్ గోకాక్ ఒకరోజు నన్ను క్యాన్సర్ వ్యాధితో మరణించిన ఒక భక్తునికి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం తీసుకువెళ్లారు. అతను ఢిల్లీ నుంచి వచ్చాడు. మేము అక్కడ వేచి ఉండగా స్వామి కిటికీ దగ్గరకు వచ్చి డాక్టర్ గోకాక్తో, ఈ లేడీ డాక్టర్తో ఎక్కడికి వెళుతున్నామని అడిగారు. ఆయన చెప్పారు. అప్పుడు స్వామి అన్నారు, అవును, అసలు జననము మరణము అనేవే లేకుంటే నాకు ఇక్కడ అసలు పనేముంది అన్నారు. మేము నివ్వెరపోయాము. తప్పకుండా, ఆయన భగవంతుని అవతారమే. సృష్టికర్త లయకారుడు కూడా ఆయనే. తరువాత మమ్మల్ని వెళ్లి మా పనులు చూసుకోమని చెప్పారు. మన ప్రభు స్వభావం అది. ఆయన చాలా సామాన్యంగా నిరాడంబరంగా ఉండే కరుణామయుడు, ప్రేమమూర్తి, దయాసముద్రుడు. కొన్ని రోజుల పాటైనా ఆయనకు అతి సన్నిహితంగా గడిపే అవకాశం లభించటం వలన నిజంగా మేము అనుగ్రహించబడ్డాము.

ఇంతవరకు మీరు ది డివైన్ డాక్టర్ దివ్య వైద్యుడు పుస్తక పఠనాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సాయిరాం.

0: ఇప్పుడు ఉద్యోగ ధర్మ నిర్వహణలో యూనిటీ, ప్యూరిటీ, డివినిటీలకు ఉన్న ప్రాధాన్యత గురించి వివిధ వృత్తులలో స్థిరపడిన స్వామి పూర్వ విద్యార్థులతో చర్చా కార్యక్రమం విందాం. శ్రీ కోటా శివకుమార్ ఈ చర్చా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో శ్రోత అందరికీ కూడా ఈరోజు మరొక చక్కని కార్యక్రమం, ఒక ప్యానెల్ డిస్కషన్. స్వామి భగవద్గీత సందర్భంగా మనకి చెప్తూ 18 యోగాలున్నా కూడా అందులో మనందరికీ కూడా కర్మపరమైన కర్మయోగం అనేది చాలా ముఖ్యమని చెప్తారు. మనం చేసే పనులలో, జీవితంలో మనం సాగించే జీవితంలో, బ్రతుకులో, బ్రతుకు కోసం మనం చేసే జీవనోపాధిలో, అన్నిట్లో కూడా ఈ కర్మ అనేది ముఖ్యమవుతోంది. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలి అనేది ఈ రోజు ఈసారి మనం ఎన్నుకున్న యూనిటీ, ప్యూరిటీ అనే డివినిటీ అన్న శీర్షికకు ఎంతో దగ్గరదని స్వామి చెప్తారు. మొట్టమొదట గనక మనం చేసే కర్మలో మన మనస్సు, మాట, కార్యము అనేవి దగ్గరికి తీసుకురాగలిగితే, ఒక చక్కని విచక్షణ మనం అలవర్చుకోగలిగితే, మనస్సు, బుద్ధి మధ్య వ్యత్యాసం చూసుకుని బుద్ధిని అనుసరించగలిగితే, జ్ఞానం కర్మలో ఉదయించి ఆ కర్మ పరిపక్వం చెందుతుంది, అక్కడి నుంచి ప్యూరిటీ అనేది తప్పకుండా వస్తుంది, దాని ద్వారా డివినిటీ అనేది వ్యక్తం అవుతుంది అని స్వామి చెప్పిన మాటలు మనము నిజంగా ఈ జీవితంలో ఇటువంటి ప్రొఫెషన్స్ జరుగుతున్న ఏ విధంగా దానికి ఉపయోగపడుతోంది అనే విషయం గురించి మాట్లాడుకోవడానికే ఈనాటి ప్యానెల్ డిస్కషన్. నాతో ఈరోజు ప్యానెల్ డిస్కషన్ కోసం ముగ్గురు వ్యక్తులు అనడానికి అది చిన్న మాటలాగా అనిపిస్తుంది, వారు చక్కని ప్రొఫెషన్స్ లో ఉన్నారు. అయితే వారి గురించి పెద్దగా నేను గొప్పగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వారంతా స్వామి స్టూడెంట్స్. అది స్వామి స్టూడెంట్ అనిపించుకోవడమే అంతకన్నా గొప్ప విషయం లేదు. కాబట్టి వారిని ఒక్కొక్కరిగా నేను మొట్టమొదట పరిచయం చేస్తాను. డాక్టర్ భార్గవ్ గారు, ఈయన 1983-90లో స్వామి ప్రశాంతి నిలయం క్యాంపస్ లో ఎంఎస్సీ చేసి, దాని తర్వాత ఉత్కల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి జియో కెమిస్ట్రీలో, ఆయన ప్రస్తుతానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ సైంటిస్ట్ గా ఉన్నారు. అట్లాగే ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద వస్తుంది. మొత్తం 27 ఏళ్ల ఆయన ఎక్స్పీరియన్స్ లో ఆయన వాటర్ సప్లై, మినరల్ ఎక్స్ప్లోరేషన్ లాంటి సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చాలా వాటిల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన ద్వారా కొన్ని విషయాలు ఈ రోజు ఉందాము. తర్వాత ఐఎస్ రామకృష్ణ గారు, ఈయన 1993లో బీఏ ఆనర్స్ స్వామి దగ్గర చేసి ప్రశాంతి నిలయంలో, తర్వాత ఎంబీఏ ఆయన చేసిన తర్వాత ఆయన 20 ఏళ్లుగా స్టార్ టీవీ, జీటీవీ లాంటి అతి గొప్ప మీడియా పార్ట్నర్స్ తో ఉన్నారు, మీడియా కంపెనీస్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఐఆన్ బ్రాడ్బ్యాండ్ అనే కంపెనీలో సేల్స్ హెడ్ గా, ఆయన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ స్టేట్స్ మొత్తానికి సేల్స్ హెడ్ గా ఉంటున్నారు ఐఎస్ రామకృష్ణ గారు. తర్వాత సత్యదీప్ గారు, మూడో ప్యానెల్ మెంబర్ మనకి, ఈయన 2007లో ప్రశాంతి నిలయం క్యాంపస్ లో ఎంబీఏ చేసి ఒక 9.5 ఏళ్ల పాటు టీవీఎస్ లో, టీవీఎస్ కంపెనీలో ఆయన హెచ్ఆర్ లో ఉండి అక్కడ చక్కని పనులు చేసి, ప్రస్తుతానికి బెంగళూరులో టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్న కంపెనీలో ఏవీపీ, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ గా ఉంటున్నారు. వీరు సొంతగా ఒక పుస్తకం ప్రచురించడం కావించడమే కాకుండా ఆయన ఎన్ఎల్పీ సర్టిఫైడ్ ట్రైనర్ గా, అట్లా పర్ఫార్మెన్స్ కోచ్ లాగా ఉంటున్నారు. ఈ విధంగా మనకి ఈ రోజు ఉన్న ముగ్గురు ప్యానలిస్టులు కూడా ఎంతో ఘనత కలవారు. వారు కర్మ, వారు చేసే కర్మలో ఒక నిపుణత పొందినవారు. కాబట్టి వారి ద్వారా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అన్న విషయాలు ఏ విధంగా మనం సాధించవచ్చు అనేది మనం తెలుసుకుందాము. మీ ముగ్గురికి స్వాగతం అండి నేటి ప్యానల్ డిస్కషన్ లోకి. మొట్టమొదట భార్గవ్ గారు, మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తాను. మీరు చూసినట్టు మీరు సైంటిస్ట్, సైంటిఫిక్ ఫీల్డ్ లో ఈ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనేది ఏ విధంగా మనము దైనందిక జీవితంలో ప్రాక్టీస్ చేయొచ్చు?
2: గత 27 ఏళ్ల నుంచి నేను ఈ సైంటిఫిక్ ఫీల్డ్ లో ఉన్నానండి. అంటే పర్యావరణ సంరక్షణ, గ్రౌండ్ వాటర్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లోయిటేషన్, ఎక్స్ప్లోరేషన్, ఆ ఫీల్డ్ లో ఉంటూ ఉండు నాకు కొన్ని విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. స్పెసిఫిక్ గా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కానీ మనం చూస్తే అనేక రంగాల్లోని చాలా అడ్వాన్స్మెంట్ పొందిందండి. అంటే ఫార్మసీ, బయోమెడికల్ రీసెర్చ్ అనుకోండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అలాంటి వాటిలోని, న్యాచురల్ రిసోర్సెస్ యూటిలైజేషన్, ఎక్స్ప్లోరేషన్ అనుకోండి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనుకోండి, అన్నిట్లోని చాలా ముందుకెళ్ళిపోయింది ఈ రీసెర్చ్ అనేది. అయితే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చాలా మట్టుకు మనకి చాలా ఉపయోగంగా ఉన్నా దానివల్ల కొంచెం మేలు జరిగినా కొంత నష్టాలు కూడా జరుగుతున్నాయి మనకి. అది ఎలా చెప్పాలంటే మనకి క్వాంటిటీ క్వాలిటీ అనేది మధ్యన బ్యాలెన్స్ ఉండాలి. క్వాంటిటీ క్వాలిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, గ్రౌండ్ వాటర్ అనుకోండి ఆర్ మినరల్ రిసోర్సెస్ అనుకోండి. ఎందుకంటే నేను జియాలజీకి సంబంధించింది ఆ ఫీల్డ్ లో ఉన్నానని నాకు ఈ ఎగ్జాంపుల్ తడుతున్నది. రెండోది ఇది బర్నింగ్ టాపిక్ కూడా,
3: బర్నింగ్ టాపిక్.
2: సో గ్రౌండ్ వాటర్ విషయం తీసుకోండి, మనం చాలా నీళ్లు వేస్ట్ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మనకేమో స్కూల్లోని తర్వాత చాలా టీవీస్ లో మీడియాలో మీరు చూస్తూ ఉంటారు, మనమేమో వాక్ ఫర్ రివర్స్ లేదంటే కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి వీ షుడ్ సేవ్ గ్రౌండ్ వాటర్, వీ షుడ్ సేవ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇలాంటివన్నీ మనం సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాం. ఇంకో సైడ్ నుంచి మనం దాన్ని వేస్ట్ చేస్తూ
3: అవుతూనే ఉంటుంది.
2: సో ఇక్కడ ఒక విధంగా త్రికరణ శుద్ధి అనేది లేకపోవడం అనేది కనిపిస్తున్నది. ఒక సైడ్ ఏమో మనకి అన్ని కంఫర్ట్స్ కావాలి, ఇంకో సైడ్ ఏమో మనం చూడలేకపోతున్నామా లేదంటే మనం ఆలోచించలేకపోతున్నామా అనేది వస్తుంటే నాకు తక్కింది ఏంటంటే దీంట్లో యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ లేదు ఏమో అని నాకు అనిపిస్తున్నది. ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో గత 27 ఏళ్ల నుంచి ఉన్నాను. దీన్ని గవర్నమెంట్ మీద మనం బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ లో చాలా చాలా పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేసింది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి ప్రాబ్లం అవుతున్నది. సో ఇక్కడ యూనిటీ అనేది మనకి లేదు. ఈ యూనిటీ కానీ వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ఈ యూనిటీని ఎలాగ మనం తీసుకురావాలి అనేది పెద్ద
3: ఇష్యూగా ఉంటుంది. సో మీరు అంటున్నది ఏంటంటే మనకి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అతి ఎక్కువ శాతంలో ఉన్నా, ప్లాన్స్ అన్ని ఉన్నా కూడా ఎక్కడో వాటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడము, అక్కడ చిత్తశుద్ది లేకపోవడం వల్ల మనకి ఆ క్వాలిటీని తీసుకురాలేకపోతామని.
2: అవునండి, కరెక్ట్ గా
3: చాలా చక్కని విషయం చెప్పారండి. అంటే ఇది కేవలం ఒక ఈ వనరులు వాటర్ నీరు వంటివే కాకుండా మన జీవితాల్లో, మామూలు జీవితాల్లో ఉండే క్వాలిటీలో కూడా ఎఫెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రామకృష్ణ గారు మీరు మీడియాలో ఉన్నారు, ఈ రోజు సామాన్య మానవుడు చూసుకుంటే గనక మీడియాకి సామాన్య మానవుడి జీవితానికి ఎక్కువ మనం విడదీయలేము, అంతగా వెళ్లిపోయింది మీడియా అందరి జీవితాల్లోకి. కాబట్టి దీని పద్ధతి ఎలా ఉంది, ఇది ఎంతవరకు యూనిటీ ప్యూరిటీ డివినిటీ తీసుకురాగలుగుతోంది మీరు ఒకసారి చెప్తారా?
4: ఇక్కడ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ అనేటువంటి టాపిక్ ని మనం డిస్కస్ చేసే ముందు అసలు ఈ మీడియా ఎలా ఇవాల్వ్ అయింది గత 50 సంవత్సరాలుగా చూసుకుంటే మనకి మీడియా అనేటువంటిది, నేను ఈ చర్చని ఒక 4 విభాగాలుగా నేను విభజించదలుచుకున్నాను. మొదటిది సినిమా. సినిమా అనేటువంటిది ఎలా ప్రభావం చూపింది, దీంట్లో ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనేటువంటిది ఎలా ఇవాల్వ్ అయితే వస్తోంది. దాని తర్వాత న్యూస్ అండ్ ప్రింట్ మీడియా, ప్రింట్ అండ్ టెలివిజన్ మీడియా రెండోది. మూడోది వచ్చేసి మనకి కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి డిజిటల్ మీడియా ఒకటి. నాలుగోది ఈ రీసెంట్ పాస్ట్ లో వచ్చినటువంటి సోషల్ మీడియా. ఈ 4 మీడియాల్లో అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ ఎలా వస్తుంది అనేటువంటి చూసుకుంటే, మొదటిది సినిమాలు చూస్తే మనకి ఎంతో కాలంగా ఎన్నో రకాల సినిమాలు వచ్చినాయి. దాంట్లో భక్తిరస ప్రధానంగా వచ్చినటువంటి సినిమాలు, దాని తర్వాత ఒక మెసేజ్ ని పాస్ చేస్తూ ఒక కుటుంబ విలువల్ని వ్యక్తపరుస్తూ వచ్చినటువంటి సినిమాలు కొన్ని. ఇలాంటివి వస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కువ భక్తిరస ప్రధానమైనటువంటి సినిమాలనే మనకి మనసులో రిజిస్టర్ అయిపోయినటువంటి సందర్భం మనకి. అందువల్ల అలాగే చూసినప్పుడు ఇంతకుముందు ఈ న్యూస్ రిపోర్టింగ్ గాని ప్రింట్ మీడియా గాని మనకి చూసినట్లయితే ఒక మన భారత ప్రజలందరూ కూడా ఒక స్వాతంత్ర్యం కోసం పోరాటం, ఐకమత్యంతో ఉండటం, తర్వాత అందరూ కలిసికట్టుగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ దాన్ని సంపాదించుకున్నట్టుగా మనం తీసుకుంటూ వస్తోంది ఈ ప్రింట్ మీడియా. సో ఇలా చూస్తూ ఉంటే మనకి ఈ మీడియాలో అందరూ కలిసి ఒకటి సంపాదించుకోవటం, ఒక సాధించటం అనేటువంటిది మనకు కనిపిస్తూ వస్తుంది. కాకపోతే ఈ తర్వాత వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ చూస్తూ ఉంటే టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది, దాని తర్వాత రకరకాల విభిన్నమైనటువంటి మనస్తత్వాలు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి సంస్థల వల్ల కూడా మనకి మార్పులు కూడా కనిపిస్తూ వస్తున్నాయి. సో ఈ విధంగా చూస్తే ఒక ఎట్లా ఇవాల్వ్ అవుతోంది అని చెప్పి చూస్తే మనకి ఈ ఒక రకంగా పాజిటివ్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ కూడా కొంచెం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. అది
3: చక్కగా చెప్పారండి. అయితే మనము వనరులు గురించి మాట్లాడుకున్నాము, ప్రకృతి సిద్ధమైన వనరులు నీరు వంటివి, అట్లాగే మీరు చెప్పినట్టు మాధ్యమాలు మాట్లాడుకున్నాము. ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి అంటే ఒక విధంగా మానవ వనరుల కోసమే, మానవుల కోసమే ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఈ మానవుల క్వాలిటీ ఎలా ఉంటుంది, మనం ఉంటున్న ఈనాటి సమాజంలో మన ప్రొఫెషనల్ లైఫ్ లో మానవుల క్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్ పనిపైన ఎలా ఉంటుంది, పని ఇన్ఫ్లుయెన్స్ వారిపైన ఎలా ఉంటుంది అని ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ కన్నా వేరే వాళ్ళతో మనం మాట్లాడడం అంత సంభవం కాదేమో. కాబట్టి ఈ రోజు మనతో ఈ విషయాలు చర్చ చేయడానికి సతీప్ గారు ఉన్నారు. సతీప్ గారు మీతో ఈ విషయాన్ని చర్చ ఈ రోజు చూసుకుంటే కార్పొరేట్స్ లోకి చూసుకుంటే మనందరం ఇక్కడ మన పిల్లలందరూ కూడా వెళ్ళి జాయిన్ అవుతున్నారు, చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. వారు ఈ వర్క్ ఇక్కడ యూనిటీ ప్యూరిటీ డివినిటీ డెవలప్ చేసుకోవాలంటే మొట్టమొదటగా మీ ఆలోచనలు కొన్ని చెప్తారా, ఏ విధంగా దీన్ని చూడొచ్చు పనిలో?
5: ఓం శ్రీ సాయిరాం. ఇది యూనిటీ ప్యూరిటీ డివినిటీ అని మనం మాట్లాడుకుంటే భార్గవ్ గారు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. పాలసీస్ ఫార్ములేట్ చేయడం ఒక విభాగం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అన్నది దాట్ కమ్స్ డౌన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆర్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ది ఆర్గనైజేషన్. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇఫ్ యూనిటీ ప్యూరిటీ డివినిటీ హ్యాస్ టు బి సీన్ ఇన్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ లో మనం యూనిటీ ప్యూరిటీ డివినిటీ చూద్దాం అనుకుంటే కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ట్రాన్సెండ్ ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్.
3: ఓకే,
5: అది చాలా అవసరమైంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సో సాధారణంగా ఆఫీసుల్లోని ఆర్గనైజేషన్లో జరిగేది ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ప్రకారం ఆలోచించేవాళ్లు కొంతమంది, ప్లాన్ చేసేవాళ్లు కొంతమంది, పాటించేవాళ్లు కొంతమంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుతాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవడం వలన ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తారు, ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే ఆ రోజు మరి ఏం చేస్తారో మనకే తెలియాలి. సో ఆ విధంగా
3: అంటే ఎంతవరకు వారికి చెప్పబడుతోందో ఆ మేరకు మాత్రమే వారు చేస్తున్నారని
5: కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేయడానికి అది చేసి పని అయిందా కాలేదా అని కూడా చూడరు. ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ది యాక్షన్ బట్ నాట్ అబౌట్ ద రిజల్ట్.
3: రైట్.
5: సో దానివల్ల ఏమవుతుందంటే థాట్స్, ఆలోచన లేదు ఏం చేయాలో అన్నది, మనం ఏం మాట్లాడుతున్నదన్నది లేదు, మనం చేసేది కూడా ఎవరో చెప్పిన పని చేస్తున్నాం. సో స్వామి దానికి బ్యూటిఫుల్ గా మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ కూడా అంటారు.
3: అవును.
5: సో ఇది ఎలా మార్చేది అని అనుకుంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి యాజ్ ఎ మేనేజర్ ఆర్ యాజ్ ఎ లీడర్ మనం ఆలోచించాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనతో పనిచేసే వాళ్ళకి ఆ ఆలోచన అన్నది బట్ నాట్ అబౌట్ ద రిజల్ట్.
3: రైట్.
5: సో దానివల్ల ఏమవుతుందంటే థాట్స్, ఆలోచన లేదు ఏం చేయాలో అన్నది,

0: అర్చన అన్నది ఎలా డెవలప్ చేస్తాం అన్నది ముఖ్యం. సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి వెళ్తే, నేను కొత్తగా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవారు. సో ఆయన దగ్గరికి నేను గానీ ఏమైనా ప్రాబ్లం అయినా ఇష్యూ అయినా తీసుకెళ్తే, ఆయన ఫస్ట్ మొదటి నేను ఇలా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఇలా చేస్తే మంచిదనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని ప్రశ్న అడిగేవారు.
1: కరెక్ట్.
0: దాంతో ఏమయ్యేదంటే నాకు ఆలోచించవలసి వచ్చేది, ఇది కరెక్టా కాదా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఇమీడియట్ గా నాకేమైనా డౌట్స్ ఉంటే నేను అవి క్లారిఫై చేసుకోగలను. క్లారిఫై చేసుకోవడంతో ఆయన సజెస్ట్ చేసిన సొల్యూషన్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లైన్.
1: కరెక్ట్ కరెక్ట్.
0: ఇంకొందరిసార్లు ఏంటంటే హీ యూస్ టు ఆస్క్, నువ్వేం
1: చేయాలనుకుంటున్నావు,
0: నీ ఒపీనియన్ ఏంటి, ఇది ఎలా చేయొచ్చు, ఇది ఎలా రిజాల్వ్ చేయొచ్చు. సో ఈ మూలాన ఏమవుతుందంటే మన ఐడియాస్ మన సొల్యూషన్స్ పెట్టడం మూలాన మనకి ఒక కమిట్మెంట్, మనం కమిట్మెంట్ ఇస్తున్నాం మనం ఇలా చేయాలి అని. దాంతో మనం పెట్టిన లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్, మన ఎగ్జిక్యూషన్ లో పెట్టిన సిన్సియారిటీ, జెన్యున్నెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ ఈస్ వెన్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ అవుతుంది. మన ఆలోచన, మన ఐడియాస్, మన సొల్యూషన్స్ మనం అది కమిట్ చేస్తున్నాం, మనం కమిట్ చేసింది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
1: అంటే ఇన్ షార్ట్ సజీవ్ గారు మీరు చెప్పేది మనది అని అనుకుని ఓనర్షిప్ అనేది తీసుకుంటే గనక అందులో ఆటోమేటిక్ గా యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్, డీడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మీరు చెప్తున్నారు. చాలా బాగుంది స్వామి. ఇటువంటి మనకి మన చేసే సేవా కార్యక్రమాల్లో మనం ఏ పని చేసినా కూడా ఈ విధంగా చేయాలని స్వామి చెప్తూ ఉంటారు. మీరు చేసే మీకు వచ్చే జీతం కన్నా పని ఎక్కువ చేయండి అంటారు. అంటే ఇది ఒక లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ స్వామి మనకి చెప్పేది. కాబట్టి ఇటువంటివి ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు చెప్పిన ఎన్నో విషయాలు అయితే మళ్లీ వచ్చి నేను మీతో ఒకసారి మాట్లాడతానండి ఈ రౌండ్స్ లో కొంత వ్యవధి తర్వాత. ఎందుకంటే భార్గవ్ గారు ఇందాక చక్కని మాట చెప్పారు, ఆ మాట నాకు చాలా నచ్చింది. ఏమిటంటే రీసెర్చ్ అండ్ ప్రోగ్రెస్ అవ్వవలసిందే అన్నారు. ప్రోగ్రెస్ అనేది ప్రపంచం అంతా ఒక విధంగా ప్రోగ్రెస్ అవుతోంది. ఈ రోజు టెక్నాలజీ చూసుకుంటే వెళుతోంది, సైన్స్ చూసుకుంటే అటువంటి ప్రోగ్రెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, మెషిన్ లెర్నింగ్ అంటున్నాము, ఇటువంటి ఎన్నో ప్రోగ్రెస్లు అవుతున్నాయి. అయితే ఆయన అన్న ఇంకొక చక్కని మాట అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి దీనికన్నారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్న రెండు మాటలు తీసుకొచ్చారు భార్గవ్ గారు మీరు. కాబట్టి ఇప్పుడు నాకు మొట్టమొదట ఎటువంటి ఛాలెంజెస్ మనం చూస్తున్నాం, మీరు ఏమన్నా కొన్ని ఉదాహరణలు తీసుకుని ఎటువంటి ఛాలెంజెస్ మనకు వస్తున్నాయి ఇందులో బ్యాలెన్స్ చేయడానికి ప్రోగ్రెస్ ని అనేది కొంచెం చెప్పగలిగితే.
2: ఒకటి, కోటా గారు, ప్రస్తుతానికి మన రీసెర్చ్ ఎలా జరుగుతున్నదంటే అంతా హెడ్ నుంచి జరుగుతున్నది. ఇదే గాని హార్ట్ తో రీసెర్చ్ గాని చేస్తే మనకి ఛాలెంజెస్ తర్వాత ఇష్యూస్ అనేవి ఉండవు. ప్రస్తుతానికి మనకి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయంటే అంత పంచపక్ష పరిమాణాలు మనం ఎదుర్కొండా ఉన్నాయి కానీ మనం తినలేకపోతున్నాం. పాలసీలు అన్నీ ఉన్నాయి కానీ మన వాళ్ళు దానికి కింద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రైజ్ అయ్యి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. దానిలో చిన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఫ్యామిలీలోని పిల్లడు స్కూల్కి వెళ్లిన తర్వాత టీచర్ ఏమో యు మస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఎన్వైరన్మెంట్ అంటారు, డోంట్ వేస్ట్ వాటర్ అంటారు. ఆ పిల్లడు ఇంటికి వచ్చిన తర్వాత వేస్టేజ్ ఆఫ్ వాటర్ అనేది కళ్ళారా
1: చూస్తూ ఉంటాడు.
2: అంటే పిల్లడు రెండు విధాలుగా నేర్చుకుంటుంటాడు, ఒకటి త్రూ స్కూల్ ఇన్పుట్స్ పుస్తకాలు చదివి, ఇంకోటేమో పేరెంట్స్ ని టీచర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ
1: చెప్పినట్టు చేస్తారని స్వామి
2: చెప్పినట్టు చేస్తారని. చాలా మంచి నాటకం
1: అది.
2: సో ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఉంది. ది మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఒకటి అనుకుంటున్నాం ఇంకోటి జరిగిపోతున్నది, ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా లేదు. ఆ కమ్యూనికేషన్ రావాలి అంటే మనకి మిగతా ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ లో మీడియా వస్తుంది, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లోని. అది స్వామి చాలా చక్కగా బాల్ వికాస్ పెట్టి హ్యూమన్ రిసోర్సెస్ ని డెవలప్ చేయడం అనేది త్రూ బాల్ వికాస్ చేశారు. ఈ బాల్ వికాస్ లో గాని మనం ఇలాంటి పర్యావరణ సంరక్షణ ఇలాంటివి గాని తీసుకొచ్చి మనం పిల్లలకి ఈ టెండర్ ఏజ్ లోని గాని మనం గాని ఆ ట్రైనింగ్ ఇచ్చామంటే ఇది చాలా ముందుకు వెళ్తుందేమో నా అభిప్రాయం.
1: చాలా బాగుందండి. అండ్ నిన్న ఈ వార్షికోత్సవాల్లో భాగంగా కూడా నిన్న బాల వికాస దినంగా చేసుకోవడం రేడియో సాయి అందులో ఉదాహరణ. మీరన్న మాట నిజమే, స్వామి అన్నది మొక్క ఏవంగనది మానేవంగున అని స్వామి అంటారు. సో పెద్ద అయిపోయింది స్వామి. ఇంకో మాట అంటారు, మీకు అందరికీ తెలిసింది, పెరిగి పెరిగి పెద్దబాబు కోతయ్యాడు అంటారు స్వామి. సో మనం ఆలోచనలన్నీ పెరుగుతున్న కొద్ది ఇంకా హార్డెన్ అయిపోయి సంఘానికి వ్యతిరేకంగా

0: చెబుతున్నట్టే ఉంది కానీ చక్కని మాట చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది నాకు భార్గవ్ గారు, ఏంటంటే మీరు ఒకటనే హార్ట్ నుంచి మనం ఆపరేట్ చేయాలి హెడ్ కన్నా కూడా అన్నారు. సైన్స్ అంటే ఎక్కువ మనకి హెడ్ నుంచనే అభిప్రాయం ఉంటుంది, ద ఎనాలిసిస్ లాజిక్ సైన్స్ నుంచి. హార్ట్ నుంచి ఆపరేట్ చేయడం అంటే ఏ విధంగా ఉండొచ్చు అని మీ అభిప్రాయం?
1: అంటే ఇక్కడ మనం స్వామి చెప్పింది హ్యూమన్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన విద్యావాహినిలో హ్యూమన్ వాల్యూ కంటెంట్ అని ఒక అసెట్ ఉంటుంది, 7 అసెట్స్ లో.
0: ఓకే,
1: సో ఈ ప్రస్తుతానికి ప్రతి సిలబస్ లోనే ఈ 7 అసెట్స్ పెడతారు. దాంట్లో హ్యూమన్ వాల్యూ కంటెంట్, వాల్యూ కంటెంట్ అనేది ఒక టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్రూ హ్యూమన్ వాల్యూస్ పెడతారు.
0: కరెక్ట్.
1: ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
0: చెప్పండి.
1: స్వామి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది డివోటీస్ అండ్ ఆల్ ది పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. వాటర్ వేస్ట్ చేయకూడదు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, ఒకరోజు దర్శనంకి వచ్చినప్పుడు స్వామితో కళ్ళు ఎర్రగా ఉండాలి. మన సీనియర్ స్టూడెంట్స్ అడిగారు, స్వామి మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే, ఏం లేదురా నేను మొహం కడుక్కుంటున్నప్పుడు సబ్బు రాసుకున్నాను, అది కొళాయేమో బంద్ చేసి ఉంచాను, ఈ లోపల సబ్బు జారిపోయిన తర్వాత కొళాయి ఎక్కడో నాకు తగలలేదు, చేతికి తగలలేదు, కొంచెం టైం ల్యాప్స్ అయినప్పటికీ ఆ సబ్బు ఏమో కంట్లోకి వెళ్ళింది, ఎందుకు ఎర్రగా అయిపోయింది అంటే దీంట్లోని స్వామి మొహం కడుకుంటు మనం ఏం చేస్తామంటే తిప్పే కొళాయి ఇప్పేసి మనం పళ్ళు తోముకోవడం 5 నిమిషాలు రన్ అవుతూ ఉంటుంది. ఈ స్వామి మాత్రం ఎంత చక్కగా మనకి చెప్పారంటే కన్సర్వ్ వాటర్ అంటే అది ఆయన చెప్పదలుచుకున్నారు ఏంటంటే, మీరు యూ థింక్ అబౌట్ అదర్స్, మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచించండి, కన్జర్వేషన్ లో మిగతా వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. అందుకు దట్ ఈస్ దట్ హ్యూమన్ వాల్యూ ఆఫ్ కన్సర్న్ ఫర్ అదర్స్ అంటే మిగతా వాళ్ళ కోసం మీరు ఎక్కువ ఆలోచించేది, సెల్ఫ్లెస్నెస్ అనేది అక్కడ వస్తుంటుంది.
0: స్వామితత్వం ప్రకారం చెప్పుకోవాలంటే ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఇన్ని జిల్లాలకి నీరిచ్చిన ఆయన పర్సనల్ యూజ్ కు వచ్చేసరికి మాత్రము
1: ఆయన
0: ఒక బొట్టు కూడా ఆయనకు అంత ఇంపార్టెంట్, అలా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక వాల్యూ, ఇటువంటి వాల్యూస్ మనకి నిండి ఉంటే గనక సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఉన్నా కూడా బానే ఉంటుంది అని మీరు చెప్తున్నారు. చాలా చక్కగా ఉందండి, బాగుంది ఇది మీరు చెప్పిన ఉదాహరణ. ఇటువంటిదే మనము మీడియా దీనికి అప్లై చేయొచ్చా? ఇప్పుడు మనకి మాధ్యమాలు పెరిగిపోతున్నాయండి రామకృష్ణ గారు, స్మార్ట్ ఫోన్స్ అని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, మీరు బ్రాడ్ బ్యాండ్ కంపెనీకి పనిచేస్తున్నారు, అందరికీ బాగా బ్రాడ్ బ్యాండ్ ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఇటువంటివన్నీ ఉన్న ఈ రోజుల్లో ఏ విధంగా ఈ ఛాలెంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎదుర్కొనొచ్చు, ఎలా దీన్ని చూడాలి అనేది మీరు, ఎందుకంటే ఇందాక మీరు కొన్ని చక్కని విషయాలు చెప్పారు ఏంటంటే ఎలా ఇది ఎవాల్వ్ అవుతోంది అనేది, కొంచెం పాజిటివ్స్ నెగిటివ్ రెండు ఉంటాయండి అని. సో మీరు పాజిటివ్స్ పరంగా కానీ నెగిటివ్స్ పరంగా కానీ మొట్టమొదటి ఏ విధంగా చూడాలనుకుంటున్నారు?
2: అంటే ఇందాక నేను చెప్పినట్లుగా సినిమా అనేటువంటిది ఒక మీడియాగా చూసుకుంటే, మనం గత 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి సినిమాల్లో మనకి ఉదాహరణకి భక్త ప్రహ్లాద, భక్త తుకారాం, లేదంటే లవకుశ, లేదంటే శ్రీరామదాసు, అన్నమయ్య, ఇట్లాంటి సినిమాలు చూస్తే మనకి ఏంటంటే భక్తిరస ప్రధానమైనటువంటివి అయినప్పటికీ కూడా దాంట్లో వాల్యూస్ అనేటువంటిది మనస వాచ కర్మణ ఈ మూడు కూడా ఎట్లా దాన్ని మూడింటిని కలిపి ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేస్తున్నారు.
0: కరెక్ట్.
2: ఇప్పుడు సపోజ్ ఒక రాముని చూపించినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ, లేదంటే రాముడు ఒక బెస్ట్ పర్సనాలిటీగా మనకి చూపిస్తూ వస్తున్నారు. సో దానివల్ల మనకేమవుతుందంటే ఒక క్యారెక్టర్ ఎలా థాట్, వర్డ్ అండ్ డీడ్ మూడు కలిసి ఎట్లా అయితే ఇవాల్వ్ అవుతున్నాడు ఒక పర్సనాలిటీ.
0: అంటే మనం అంతా రామాయణం లో చదివినది తప్ప మనకి తెర మీద చూసినప్పుడు చాలా మందికి మనసులో నిలిచిపోయింది రాముడు అంటే ఇలా ఉండాలి
2: అనేటువంటి. అలా వస్తున్నప్పుడు ప్రింట్ మీడియా దీని గురించి ఆలోచించినప్పుడు కూడా మనకేమవుతుందంటే రాముడు ఒక రిపోర్టర్ కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అనేటువంటిది హనుమంతుడి గురించి చెప్తూ లక్ష్మణుడికి చెప్తాడు.
0: ఓ,
2: లక్ష్మణుడికి చెప్తూ ఈ శబ్ద బ్రహ్మాన్ని తను కంట్రోల్ చేసుకున్నటువంటి వాడు హనుమంతుడు, రిపోర్టర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి చెప్తూ అవిస్తరం, అవిలంబితం, అసందిగ్ధం, అవ్యధం, ఈ 4 క్వాలిటీస్ ఒక రిపోర్టర్ కి ఉండాలి అని చెప్పి హనుమంతుడు చెప్తాడు. ఇలాంటి క్వాలిటీస్ గనక ఉన్నటువంటి వాడు మన వైపు గనక ఉంటే,
0: అంటే మరీ విస్తారం చేయకుండా చిన్నగా
2: విస్తారంగా
0: అన్నమాట,
2: తర్వాత అవిలంబితం,
0: వెరీ గుడ్,
2: బాగా ఎలాంగేట్ చేయకుండా ఎంత చెప్పాలో అంత చెప్పడం,
0: లేట్ కూడా చేయకూడదు,
2: టైం సెన్స్ ఉండేటువంటి. రెండోది అసందిగ్ధం, సందర్భోచితంగా. తర్వాత అవ్యధం, ముక్కలు ముక్కలుగా కాకుండా ఎంత చెప్పాలో అంత చెప్పి సందర్భాన్ని మనం వివరిస్తూ కంటిన్యూటీ ఉండేటటువంటిగా ఈ నాలుగు క్వాలిటీస్ రిపోర్టర్ కి ఉండాలి అనేటువంటిది ఆ రోజుల్లోనే రాముడు లక్ష్మణుడికి హనుమంతుని గురించి చెప్తూ హీ షుడ్ బి ద బెస్ట్ రిపోర్టర్.
0: ఈ రోజు ఏ మీడియా రిపోర్ట్ చేస్తున్నా కూడా న్యూస్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇటువంటి ఫాలో అవుతే ఆటోమేటిక్ గా ఉంటాయి,
2: ఆటోమేటిక్ గా ఇలాంటి వాల్యూస్ మనకి ఇలాంటి విలువలన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అలాంటిది చెప్తూ, అప్పుడు అలాగే చెప్తూ కూడా ఇంకొక సందర్భంలో సీతామ్మవారిని ఆంజనేయ స్వామి అంటే ఎక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి అనేటువంటిది కూడా మామూలుగా ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తూ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలి అని చెప్తూ కూడా సీతమ్మవారిని చూసి వచ్చిన తర్వాత హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చేసి నేనేం చేసి వచ్చాను అని చెప్పేసి 200 శ్లోకాల్లో చెప్తాట, నేను అది చేసి వచ్చాను, ఇది చేసి వచ్చాను, లంకని గాల్చి వచ్చాను, మొత్తం అదో అంత అని చెప్పేసి చాలా ఇదిగా. బట్ అలాంటి హనుమంతుడే మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చేసి 4-5 మాటల్లోనే క్లుప్తంగా చెప్పేస్తాడు, అశోకవనంలో సింసుపా వృక్షఛాయలో మబ్బు కమ్మిన చంద్రబింబంలా, మకిల పట్టిన అద్దంలా, ఎండిపోయిన అరటి మొవ్వలా ఉన్నటువంటి అమ్మవారిని చూసొచ్చానని చెప్పాడే తప్ప ఇంత క్లియర్ గా ఇంత విస్తారంగా చెప్పలేదు. సో ఎక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి అనేటువంటిది కూడా విలువలతో కూడినటువంటి రిపోర్టింగ్ మనకి ఎప్పటి నుంచో అందిస్తూ వస్తుంది.
0: చాలా బాగుందండి. మీరు రామకృష్ణ రామాయణంలో అంశాలు తీసుకుని ఈ రోజు రిపోర్టింగ్ ఏ విధంగా ఉండాలి అనేది ఎంత చక్కగా చెప్పారంటే ఐఎమ్ వెరీ షూర్ మన రేడియో సైడ్ నుంచి అవుతున్న రిపోర్టింగ్ ఆ విధంగానే అవుతూ ఉంటుంది తప్పకుండా. అయితే ఇది ముందరికి తీసుకెళ్తూ ఇటువంటి రిపోర్టింగ్ చేయాలి ఎవరన్నా అంటే కూడా అక్కడ ఒక మానవుడే చేస్తున్నాడు, ఒక మనిషే చేస్తున్నాడు కాబట్టి ఆ మనిషిలో యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనే క్వాలిటీ రాకపోతే ఇది అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నదానికి ఇంత ఇంపార్టెన్స్ ఉందని మనం మొదటి చెప్పుకున్నాం. సత్యప్ గారు, మీరు ఇందాక చెప్పిన మాటల్లో ఒక మాట నాకు చాలా నచ్చింది. మీరు ఏమన్నారంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్ అన్నారు. అది స్వామి కూడా లీడర్షిప్ ను ఒకసారి ఆయన డిఫైన్ చేస్తూ స్వామి అన్నారు, టు బీ, టు డూ, టు సీ, టు టెల్ అన్నారు స్వామి. ఈ 4 మాటల్లో చెప్పారు స్వామి లీడర్షిప్ గురించి. మీరు బీయింగ్ నుంచి డూయింగ్ నుంచి బీయింగ్ అంటున్నారు, ఇది ఎంత ఛాలెంజింగ్ అండి ఈ రోజు కార్పొరేట్స్ కి? వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మానవత వనరులు అంటే రిసోర్సెస్ అనేది మానవులను అట్లా విధంగా అనడం అంత బాగుండదు, అయితే అంతా వనరులే కాబట్టి కార్పొరేట్ గా మాట ఉపయోగిస్తున్నాము. అయితే మనం ఎగ్జిక్యూటివ్స్ ని కానీ ఫ్రెషర్స్ ని కానీ కూడా తీసుకుంటున్నప్పుడు ఎలా ప్రిపరేషన్ చేయగలుగుతున్నారు కార్పొరేట్స్ డూయింగ్ నుంచి బీయింగ్ కి తీసుకెళ్ళడానికి?
3: చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో డూయింగ్ టు బీయింగ్ వెళ్ళడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్ నాట్ జస్ట్ టు ద కార్పొరేట్ యాజ్ ఎ హోల్ బట్ ఈవెన్ టు ది ఇండివిజువల్. ఒక మనిషి డూయింగ్ టు బీయింగ్ వెళ్ళాలి అనుకోవడం కూడా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. డూయింగ్ టు బీయింగ్ అంటే ఫ్రమ్ ఎ కార్పొరేట్ పర్స్పెక్టివ్ కానీ మనం మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అవుతుంది ఓరియంటేషన్ టు ది ఆర్గనైజేషన్స్ విజన్ అండ్ వాల్యూస్. మనం ఆ అలైన్మెంట్ గాని తేలేకపోతే ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యే ఇండివిజువల్స్ కి ఆ అలైన్మెంట్ గాని లేకపోతే ఈ ఆర్గనైజేషన్ ఏం చేయబోతుంది, ఎలా చేయబోతుంది, దీని వెనకాతల వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఏంటి,
0: చాలా బాగుంది,
3: అవి ఆ అలైన్మెంట్ గాని మనం తేలేకపోతే వీ విల్ హ్యావ్ ఎ హెరిక్యులన్ టాస్క్. చాలా కష్టమైన పని అది. అది ఎలా తెస్తాం? అది తేవాలి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ కి ఒక అవేర్నెస్ ఉండాలి.
0: ఓకే,
3: ఆ అవేర్నెస్ తన గురించి స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, హూ ఆమ్ ఐ అన్నది ఫస్ట్ ప్రశ్నించుకోండి అని. అది చాలా ముఖ్యమైనది, సెల్ఫ్ అవేర్నెస్ అన్నది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇక్కడ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్ అంటే యాజ్ అన్ ఇండివిజువల్ నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నేను ఏ ఏరియాస్ లోని కంఫర్టబుల్. కొంతమంది ప్లానింగ్ లోని చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, కొంతమంది ఆర్గనైజింగ్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, కొంతమంది మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. సో నా స్ట్రెంగ్స్ ఏంటి, నా ప్రిఫరెన్సెస్ ఏంటి. సెకండ్, వాల్యూస్, నా ఫండమెంటల్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఏంటి, నేను దేని గురించి మాట జాడను, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐఎమ్ వెరీ ప్రిన్సిపల్డ్ అబౌట్. ఈ వాల్యూస్, ఈ స్ట్రెంగ్స్ మనం తెలుసుకుని ఇఫ్ వీఆర్ ఏబుల్ టు అలైన్ టు ద ఆర్గనైజేషనల్ వాల్యూస్, మన ఆర్గనైజేషన్ వాల్యూస్ అండి.
0: చాలా బాగుందండి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది నాకు. మనము ఈరోజు సంఘంలో చూసుకుంటే మన స్వామి ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నట్టే కాకుండా చాలా ఎక్కువ మటుకు 80-90% ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే మీ దాంట్లో ఆర్గనైజేషన్స్ జాయిన్ అవుతారో వీళ్ళకి ఈ వాల్యూ ఓరియంటేషన్ అంతగా లేదు. అంటే అక్కడ యూనివర్సిటీలో ఉన్న కరికులంలో గానీ ఇతర విధాలుగా కూడా అంతగా లేదు. మనకిక్కడ ఫార్చునేట్లీ స్వామి అనుగ్రహం వల్ల స్వామి కాకుండా స్వామి డివోటీస్ గా ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పే ఉపాధ్యాయుల దగ్గర నుంచి అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉంటున్నారు. అటువంటి సంభవం చాలా తక్కువ బయట. కాబట్టి అట్లాంటి వచ్చే వాళ్ళకి నిజంగా మీకు ఛాలెంజ్ గానే ఉంటుంది వాళ్ళ ఫండమెంటల్ వాల్యూస్ ని వాళ్ళు అడగడానికి, లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఎలైన్ అవుతారని. సో ఎటువంటి ఛాలెంజెస్ మీకు వస్తాయంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీరు చెప్పగలరా, దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు?
3: ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్, మేము ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. సో మేము లోన్స్ ఇస్తాం, ఆటో లోన్స్, వెహికల్స్ కొనుక్కోవడానికి. సో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ బోల్డ్ అని ఉన్నాయి. సో ఇఫ్ మనం అడిగితే, ఇఫ్ వి ఫోకస్ ఆన్ ద వాట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ బ్యాంక్స్ ఉన్నాయి, టొయోటా ఉంది, వేరే కంపెనీలు ఉన్నాయి. ఇఫ్ వి ఫోకస్ ఆన్ ద హౌ, ఎలా ఇస్తున్నారు అన్నది, కస్టమర్ సర్వీస్ అవనండి, లేక ఫాస్టర్ సర్వీస్, ఫాస్టర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అవనండి, అలాంటివి అవ్వచ్చు. బట్ ద రియల్ క్వశ్చన్ ఇస్ ద వై, మనం ఈ పని ఎందుకు
0: చేస్తున్నాం.
3: అండ్ ఇఫ్ దిస్ ఇస్ డిఫైన్డ్ ఇన్ ద విజన్, ఇప్పుడు మన విజన్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే, వీ బిలీవ్ దట్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్ టు పీపుల్స్ లైఫ్స్
0: అనే టొయోటా వాళ్ళ విజన్.
3: సో ఇక్కడ మనం చూసుకుంటే వీ బిలీవ్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్. అంత బ్యూటిఫుల్ గా విజన్ స్టేట్మెంట్ లోనే మీకు రెండు వాల్యూస్ వచ్చాయి, బిలీఫ్, హ్యాపీనెస్. ఇది, అండ్ వీ బిలీవ్ దట్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్ టు లైఫ్ అండ్ వీఆర్ హియర్ టు డెలివర్ దట్ హ్యాపీనెస్. సో చేసే పని ఎవరు చేసినా కూడా, హ్యూమన్ రిసోర్సెస్ లో అవనండి, సేల్స్ లో అవనండి, మార్కెటింగ్ లో అవనండి, ఆపరేషన్స్ లో అవనండి, దేర్ ఫోకస్ ఈస్ టువర్డ్స్ హ్యాడింగ్ హ్యాపీనెస్ టు కస్టమర్స్ లైఫ్స్.
0: కరెక్ట్.
3: సో ఈ సింపుల్ వాల్యూస్, ఇఫ్ దీస్ సింపుల్ వాల్యూస్ ఆర్ ఏబుల్ టు బి పర్క్యులేటెడ్ డౌన్
0: కరెక్ట్
3: అట్ అన్ ఎగ్జిక్యూషన్ లెవెల్, పని చేస్తున్న వాళ్ళకి, కస్టమర్ కి హ్యాపీనెస్ మనం ఇవ్వాలి, అది ఎలా ఇవ్వగలం అన్నది గాని మనం, ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు పుట్ దట్ డౌన్
0: కరెక్ట్,
3: దట్ ఈస్ జాబ్ డన్.
0: చాలా బాగుంది, బాగుంది. అంటే ద అదర్ పర్సన్ హూమ్ యు ఆర్ సర్వింగ్, అక్కడ స్వామి సేవా తత్వమే వచ్చేస్తుంది. మళ్ళీ కస్టమర్ అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కస్టమరే కాబట్టి ఆర్గనైజేషన్ లో ఎవరికి సర్వీస్ ఇస్తున్నావో వారికి హ్యాపీనెస్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే అల్టిమేట్లీ నాకు నచ్చింది ఏమిటంటే ఇందులో హ్యాపీనెస్, టొయోటా అందరికీ తెలిసిన విషయమే ప్రేక్షకులందరికీ, ఏంటంటే అది చాలా పాత కంపెనీ జపనీస్, దానికి చక్కని వాల్యూస్ ఉన్నాయి టొయోటాకి, అటువంటి వాల్యూస్ ఉన్న కంపెనీ కాబట్టి ఇటువంటి విషయాలు చేయగలుగుతోందని. అయితే మనం మళ్ళీ ఈ సైన్స్ అనే ఏరియాకి వస్తే, భార్గవ్ గారు ఒక మాట మీరు ఇందాక చెప్పారు ఏంటంటే, క్వాలిటీ అనేది హార్ట్ నుంచి వస్తుంది, అది ప్యూరిటీకి సంబంధించింది. యూనిటీ ప్యూరిటీ, యూనిటీలో ఎక్కువ క్వాలిటీ అనేది ప్యూరిటీకి సంబంధించింది. ఈరోజు సైన్స్ ఏరియాలో మన టెక్నాలజీగా ఎక్కువ వస్తుందనుకోండి, ప్రబలతోంది, అది ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, మరి ఏదైనా దాంట్లో కూడా టెక్నాలజీలోకి ఎక్కువ వెళ్తున్నారు. ఫ్యూచర్ లో ఏమో చాలా పెద్ద పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ లేకపోతే దానివల్ల ఏ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కానీ వస్తాయని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల చాలా ఉద్యోగాలు కూడా పోయి ఇప్పుడున్న వాళ్ళు ఇంకా హయ్యర్ థింగ్స్ చేయగలగాలి, స్కిల్స్ డెవలప్ అవ్వాలి, ఇటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక సైన్స్ సైడ్ వెళ్ళాలి, టెక్నాలజీ యూజ్ చేయాలి అనుకునే ఎవరన్నా ఒక వ్యక్తికి క్వాలిటీ ఎలా తీసుకురావాలి వాళ్ళు చేసే పనిలో అనేది ఒక ముఖ్యమైన విషయం అవుతుంది. అదే తెలుసుకోవడం వల్ల చాలా మందికి, ఎందుకంటే ఉద్యోగం వచ్చేస్తుంది, దానివల్ల ఒక స్థాయి వస్తుంది సొసైటీలో అనుకోవడం ఒక మాట, బట్ మనం చేసే పనిలో క్వాలిటీ ఎలా తీసుకురావాలి, అది ప్యూరిటీకి మనం లింక్ చేసుకోవచ్చు స్వామి చెప్పే ప్యూరిటీకి. దాని గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్తారా?
1: మంచి క్వశ్చన్ అడిగారండి కోట గారు. మనం ఎప్పుడైతే క్వాలిటీ గురించి మాట్లాడతాం, ఈ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఓ సీసా లాంటిదండి. ఒక సైడ్ గానీ క్వాంటిటీ పెరిగిందంటే క్వాలిటీ తగ్గిపోతుంది.
0: ఓకే.
1: సో అదే ఈ రకంగా క్వాలిటీ గానీ పెరిగిందంటే క్వాంటిటీ తగ్గుతుంది.
0: అంటే ఒక విధంగా పాపులేషన్ పెరగడం వల్ల సంఘంలో కూడా కొంచెం క్వాలిటీస్ తగ్గినట్టే వాల్యూస్, అదే విధంగా ఏది పెంచినా కూడా
1: మంది పెరుగుతా మంది
0: పల్చనైనట్టు.
1: అదే ఆ కాన్సెప్ట్ అయితే ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ కాన్సెప్ట్.
0: అవును,
1: దాన్ని లా ఆఫ్ నేచర్ అంటాం.
0: కరెక్ట్.
1: సో ఇక్కడ మనం ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినా మన మనిషితాలక జీవితంలో మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి.
0: ఓకే,
1: మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో మనకి డ్రైవర్లెస్ కార్స్ వస్తాయని మనం వింటున్నాం. సో డ్రైవర్లెస్ కార్స్ వస్తే కొంతమందికి డ్రైవర్స్ కు ఉద్యోగాలు పోతాయి అని మనం ఊహించుకుంటున్నాం. కానీ ఈ డ్రైవర్లెస్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు కొంత టెక్నీషియన్స్ కావాలి, కొంత మ్యాన్ పవర్ కావాలి. సో దానిలోని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా కానీ మనం రీవ్యాంప్ చేయగలిస్తే టెక్నికల్ స్కిల్స్ ఈ మనుషుల తాలూకా ఎవరైతే ఇప్పుడు 10th class మనం అనుకుంటున్నట్టుగా 10th class లోనే వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ సరిచేసి వాళ్ళేమో డ్రైవర్ గా చేరుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం హయ్యర్ టెక్నికల్ స్కిల్స్ తీసుకుని నేర్చుకుని వాళ్ళేమో ఈ డ్రైవర్లెస్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ లోకి వెళ్తారు. సో దానిలో ఏంటంటే మనం మన స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినప్పుడు మన థాట్ ప్యూరిటీ పెరుగుతుంది.
0: ఓకే,
1: సో మనం చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించే కంటే మనం కొంచెం ఇవాల్వ్ అయ్యి
0: బ్రాడ్గా చూసే
1: ప్రసక్తి ఉంది.
0: బాగుందండి. ఇక్కడ ఒక్క ప్రశ్న వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ప్యూరిటీ అన్నప్పుడు స్వామి చిత్తశుద్ధి అని చెప్పారు. చిత్తశుద్ధి, మనకి సేవ చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి రావాలి, అసలు కర్మ చేసేది చిత్తశుద్ధి కోసం అని చెప్తారు. ఈ చిత్తశుద్ధి మనకి కలగాలి మామూలుగా 8 గంటలు 10 గంటలు మనం పనిచేసుకునే వృత్తిలో చేసుకునే దాన్ని బట్టి అంటే ఏ మనిషికైనా కూడా రావాలి అంటే ఒకటి క్వాలిటీ, మన స్కిల్స్ పెంచుకోవడము, ఆ విధంగా క్వాలిటీ పెంచుకుంటూ ఉండడం అనేది ఒక పద్ధతి కాదని అనట్లేదు. కానీ ఎక్కడో ఆ దాంతో పాటు మనము ఎందుకు చేస్తున్నాము, ఇందాక ఈయన అన్నట్టు వై అని అన్నారు, ఎందుకు చేస్తున్నాము, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీనివల్ల ఒకరికి మంచి ఎట్లా జరుగుతుంది అనే పాయింట్ కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే స్వామి అన్నారు, సైన్స్ ఈజ్ ఓన్లీ 1/2 ఆఫ్ ద సర్కిల్, ద అదర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ స్పిరిచువాలిటీ అన్నారు స్వామి. కాబట్టి మీరు దాని గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?
1: ఒక విధంగా అంటే స్వామి చెప్పారు, మనం స్పిరిచువాలిటీని మళ్ళీ సైన్స్ వైపు తీసుకురావాలంటే ఒక హాఫ్ లోకి వెళ్ళామంటే ఇంకో హాఫ్ మర్చిపోవాల్సి వస్తుంది మనకి. అంటే అది స్వతహాగా హ్యూమన్ నేచర్. అది
0: అంటే డీప్ గా అందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు,
1: డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి మనం స్పిరిచువాలిటీ వైపు వెళ్ళామంటే సైన్స్ ని మనం వదిలేవలసి వస్తుంది. అలాగే సైన్స్ లోకి వెళ్ళినప్పుడు స్పిరిచువాలిటీ మనకు గుర్తురాదు కూడాను. సో ఆ విధంగా మనం చాలా పర్సనాలిటీస్ చూసాం. కానీ అల్టిమేట్ ఆఫ్ సైన్స్ లోకి వెళ్ళి ఎవరైతే వెళ్తారో వాళ్ళు స్పిరిచువాలిటీ ఆ కోషన్ ని టచ్ చేస్తారండి.
0: వెరీ గుడ్.
1: మన ఎగ్జాంపుల్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరినీ ఏంటంటే మహానుభావులు. వాళ్ళు మహానుభావుల కంటే వాళ్ళు మహర్షుల కింద మనం ఆలోచించవచ్చు. సో సైన్స్ అల్టిమేట్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్పిరిచువాలిటీకి వచ్చేస్తుంది. ఈ మధ్యన మనం తెలియని జ్ఞానం సైన్స్ లో ఉన్నప్పుడు స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్, గాడ్ ఇస్ నథింగ్ అంటాం. కానీ మనం సైన్స్ లో డీప్ ఏదైనా వెళితే మళ్ళీ అక్కడ భగవంతుడు ఉంటాడు, ప్రత్యక్షంగా ఉంటాడు. అందుకు సైన్స్ స్పిరిచువాలిటీ వేరే వేరే కాదు, వేరే కాదు అసలు.
0: అవును,
1: దయంలో అయినా మనం డీప్ గా వెళితే దీనిలో అది కనిపిస్తుంది స్పిరిచువాలిటీలో, సైన్స్ కనిపిస్తుంది సైన్స్ లో స్పిరిచువాలిటీ.
0: చాలా బాగుంది. స్వామి చెప్పిన ఒక చక్కని ఉదాహరణ ఏమిటంటే ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అన్నారు స్వామి. ఈ హిరణ్యకశిపుడు పెద్ద సైంటిస్ట్ అన్నారు. వారికి ఏంటంటే కాకపోతే ప్రహ్లాద తత్వం లేదు, అంటే సర్వం నిండి ఉన్న తత్వం అనేది అర్థం చేసుకోలేదు ఆయన. సైంటిఫిక్ గా అంతా బ్రేక్ చేయాలని చూశాడు ఆయన, అనలిటికల్ గా అది మాత్రమే పట్టుకున్నాడు. ఇక ప్రహ్లాదుడు కంప్లీట్ గా సర్వం ఒకటిగా చూశాడు ఆయన, ఎందుగలడు అందులేడన్న సందేహం వల్ల అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడికి వచ్చారు, ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో కోఎగ్జిస్ట్ అయ్యారు అన్నది ఎంత చక్కగా పురాణం చెప్తుంది అని స్వామి చెప్తారు. చాలా వండర్ఫుల్ అండి. అయితే ఈ రోజుల్లో కొంత ఈ హిరణ్యకశిపు తత్వం, రామకృష్ణ గారు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతాను, కొంత ఈ హిరణ్యకశిపు తత్వం మనకి సోషల్ మీడియా ద్వారా వస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక విషయం తీసుకోవడము, దాని గురించి ఘాటైన ఆలోచనలు ఆ వాటిలో పెట్టడము, ఆ వాట్సాప్ ఇటువంటి వాటిలో సోషల్ మీడియాలో పెట్టి 10 మందిని లేకపోతే 100 మందిని వేలాది మందిని మనస్సుల్ని ప్రభావం చేయడము, దాని ద్వారా వాళ్ళందరూ ఒక పోలరైజేషన్ కావడము, మేమంతా ఒక గ్రూపు, మీరంతా ఒక గ్రూప్, ఇటువంటివి ఎక్కువ అయిపోతున్నాయి. అందుకని ఈ రోజు మనం సోషల్ మీడియాని తక్కువగా అంచనా వేయలేం. ఇది ఎంత చొచ్చుకుపోయిందంటే మనిషి లైఫ్ లోపలికి, అది ఏమన్నా చేయించగలదు, వరల్డ్ వార్ 3 కూడా తీసుకురాగలదని నా అభిప్రాయం. సోషల్ మీడియా. కాబట్టి వీటిని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఏ విధంగా ఇక్కడ యూనిటీ ప్యూరిటీ యూనిటీ తీసుకురావాలి, మీ అభిప్రాయాలు చెప్తారు.
1: మీరు అన్నట్లుగానండి, ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నటువంటి డిజిటల్ మీడియా, ఆ సోషల్ మీడియాలో మనందరికీ తెలుసు దాదాపు నిమిషానికి కొన్ని వేల గిగాబైట్ల, కొన్ని లక్షల గిగాబైట్ల డేటా ట్రాన్స్ఫర్ అవుతోంది. దీంట్లో 50-50 సగం పాజిటివ్ సగం నెగటివ్ గా డేటా ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది, చూస్తూ ఉన్నాం. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మీరన్నట్లుగానే ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది, భగవంతుడికి సంబంధించిన ఒక మెసేజ్ వచ్చి దీన్ని ఒక 11 మందికి పంపించాలి, లేకపోతే మీకు 11 రోజుల్లో ఏదో నెగటివ్ అయిపోతుంది. సో ఇవాళ మనకి స్వామి చెప్పినట్టుగా దైవ ప్రీతి కంటే కూడా దైవ భీతి ఒకటి,
0: దైవ భీతి ఎక్కువ,
1: దైవ భీతి కలిగిస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే ముందు ఈ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఈ మెసేజెస్ ఈ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుందో, వాళ్లకి స్వతహాగా లోపల ప్రతి మనిషిలో కూడా ఆలోచనలు భావాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్యూర్ గా ఉండాలి అనేటువంటి స్వామి మనకి చెప్తూ ఉన్నారు. స్వామి మనకి ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే ముందు కంటైనర్ చాలా శుభ్రంగా ఉండాలి, అంటే మన బాడీ అనేటువంటిది నీట్ గా క్లీన్ గా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకి వచ్చినా కూడా అవి పాసింగ్ క్లౌడ్స్ లాగా ఉంటాయి, కానీ అవి లోపల మనకి
0: అంటవు
1: అనేటువంటిది స్వామి మనకి చెప్పిన ఆ వాసనలు అనేటువంటిది ఏదైతే ఉంటాయో అవి క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పి స్వామి చెప్తూ వచ్చారు. సో పరిస్థితులు ఏంటంటే ఈ మనిషికి స్వతహాగా తన యొక్క విలువలు, నైతిక విలువలు కానీ ఏవైనా సరే మనం పాటిస్తూ ఉన్నప్పుడు, సింపుల్ గా చెప్పాలంటే స్వామి మనకిచ్చినటువంటి ఏవైతే జీవితంలో 9 కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఏవైతే ఉంటాయో అవి కనుక పాటించినట్లయితే సేమ్ ఇండివిజువల్ లెవెల్లో కానీ ఒక సంస్థ లెవెల్లో కానీ కూడా ఇట్లాంటి పాటించినప్పుడు మనకి సమాజంలో ఒక మంచి పాజిటివ్ మార్పుని, ఈ వచ్చేటువంటి డిజిటల్ రెవల్యూషన్ కూడా మనం ఒక పాజిటివ్ దానికి మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగుందండి, చాలా బాగుంది. సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం దాని గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కార్యక్రమం పెట్టాలేమో, రేడియో సేవలను రిక్వెస్ట్ చేయాలి ఎప్పుడైనా అటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలని. అయితే చాలా మంది ప్రేక్షకులకి గుర్తుండి ఉంటుంది, మనము క్రితం ఏడులోనే అంతకుముందు టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ అన్న ఒక మాట మాట్లాడుకున్నాము. ఇదే మాట స్వామి మనకి చెప్పారు, చాలా కేర్ఫుల్ గా ఉండేది, ట్రిక్స్ ప్లే చేస్తుంది ఇది కాబట్టి అంత ఇదే. టెక్నాలజీ మాత్రమే కాదు, అది మంచిదే కానీ టెక్నాలజీ కూడా అని అదే మాట మీరు మరో విధంగా చెప్పారు ఈరోజు. పర్టికులర్ మీరు చెప్పిన ఇటువంటివి సంఘంలో చాలా సమాచారాలు, చాలా మెసేజ్ వస్తూ ఉంటాయండి, ఏంటంటే ఇది 11 మంది పంపియండి, లేకపోతే ఇది భయం క్రియేట్ చేయడం అనేది మానేయాలి ఈ విధంగా. సో అయితే ఒక్క మాట వస్తుందండి మనకి కార్పొరేట్ లోకి వెళ్ళేసరికి, సత్యదీప్ గారు మనకి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న దాంట్లో అందరికీ కూడా అచీవ్ చేయాలి అనేది ఒక పద్ధతి ఉంది. అచీవ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తూ ఉంటారు. ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు ప్యూరిటీ మీద ఫోకస్ చేసుకుంటున్నప్పుడు మనకి కొంచెం ఏ విషయము అంటకుండా, ఆ పాత్రలో ఏం పాత్ర ఉన్నా కూడా అంటకుండా ఉండడం అనేది పనిలోకి మనం తీసుకొస్తే, దానికి ప్యారలల్ తీసుకొస్తే, నేను సక్సెస్ నాకు వచ్చినా, అచీవ్మెంట్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా కూడా అది నాకు మాత్రం అంటట్లేదు అన్న ఒక అహంకార రాహిత్యం, ఇదే నిష్కామకర్మ స్వామి చెప్పారు. కాబట్టి అహంకార రాహిత్యం కలగాలి అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏం జరుగుతుంది కార్పొరేట్స్ లో? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అచీవ్ చేయాలి, నేను ఇంకా పెద్దగా చేయాలన్న భావంతో ముందరకు వెళ్తున్నారు, కానీ అహంభావాలు పెరిగి నేను చేశాను నువ్వు చేయలేదు లాంటి వాటిలో ఇంకా సమాజంలో గొడవలయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, పైగా నాకు రావాల్సింది నాకు రావట్లేదు అని అనుకుంటున్నారు. కాబట్టి దీని గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?
3: ఎక్స్పెక్టేషన్స్ అండ్ రివార్డ్స్ అన్నది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అండి కార్పొరేట్స్ లోని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, వి సెట్అవుట్ టు డూ సంథింగ్, వి సెట్అవుట్ టు అచీవ్ సంథింగ్. సో అది చేసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది ఈ ద రిజల్ట్ ఇలా ఉండాలి అని. ఆ రిజల్ట్ గాని అలా రాకపోయినా మనకు ఒక బాధ ఉంటుంది, దట్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. ఇంకో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ రిజల్ట్ గాని మనం అనుకున్నట్టు వస్తే మనకి రివార్డ్ వచ్చిందా లేదా అన్నది,
0: కరెక్ట్.
3: ఇది రెండో బాధ. మనం మొదటి గురించి ఆలోచిస్తే ఏదైతే నేను ఎక్స్పెక్ట్ ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశాను అది రాలేదు, దానికి ఒక సౌండింగ్ బోర్డ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. What is important is adaptability. ఈ అడాప్టబిలిటీ అనేది ఎలా వస్తుంది? అడాప్టబిలిటీ అనేది వస్తుంది ఎప్పుడంటే మనం ఒక ఇంట్రోస్పెక్షన్ రిఫ్లెక్షన్ దాని మీద చేసుకుంటే. దాన్ని స్వామి చాలా బాగా చెప్తారు, యూజింగ్ వివేకం యూజ్ చేయండి,
0: కరెక్ట్.
3: ఆ ఇంట్రోస్పెక్షన్ రిఫ్లెక్షన్ కొంతమంది వాళ్ళలో వాళ్ళే చేసుకోగలరు, అది వాళ్లకున్న ఎబిలిటీ, కేపబిలిటీ.
0: కరెక్ట్.
3: బట్ చాలా మందికి అది ఉండకపోవచ్చు. సో ఆ విధంగా ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ ని సెటప్ చేస్తాయి. దీన్ని మెంటరింగ్ అంటారు, కోచింగ్ అంటారు, ఆన్ ద జాబ్ డెవలప్మెంట్ అంటారు. ఎక్కడైతే సీనియర్స్ ఎవరైతే ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారో వాళ్లు జూనియర్స్ తో కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి దాన్ని ఇంకెలాగా బెటర్ గా చేయొచ్చు, ఏ విధంగా మార్చొచ్చు, ఏ విధంగా అచీవ్ చేయొచ్చు అన్నది డిస్కషన్ చేస్తారు. దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ విత్ రెస్పెక్ట్ టు రిజల్ట్.
0: రైట్.
3: మనం ఇంకోటేం మాట్లాడుకున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ విత్ రెస్పెక్ట్ టు రివార్డ్స్.
0: రైట్.
3: దాని గురించి చూసుకుంటే ద ఫండమెంటల్ థింగ్ ఏదైతే మిస్సింగో అది ఎక్నాలెడ్జ్మెంట్. ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఇది ఆయన చేయవలసిన పని, ఆయన చేశారు.
0: కరెక్ట్.
3: కానీ ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది, ఎక్నాలెడ్జ్మెంట్ కొంచెం రికగ్నిషన్ కి కొంచెం తేడా ఉందండి.
0: ఓకే.
3: రికగ్నిషన్ అన్నది ఆహా నువ్వు చేయవలసిన పని చేసావు, చాలా బాగా చేసావు అన్నది. ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది నువ్వు ఆ చేయవలసిన పని చేసినప్పుడు నువ్వు ఎవరు. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నేను ఒక ప్లాన్ తయారు చేశాను. ఆ ప్లాన్ తయారు చేసినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ప్లాన్ చేశాను. ఇప్పుడు రికగ్నిషన్ ఇవ్వడానికి నువ్వు నీ ప్లాన్ చాలా బాగా తయారు చేసావు అనొచ్చు. కానీ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలంటే యు ఆర్ వెరీ డీటెయిల్డ్ ఇన్ యువర్ ప్లానింగ్ అని మీరు ఎక్నాలెజ్ చేశారనుకోండి, నాలోనే ఉన్న డీటెయిల్డ్ కాన్షియస్ పర్సన్ ని మీరు ఎక్నాలెజ్ చేశారు.
0: ఫీడ్బ్యాక్ ఆ విధంగా ఇవ్వచ్చు.
3: ఫీడ్బ్యాక్ ఆ విధంగా.
0: అది కాకుండా ఎక్నాలెజ్ చేసినప్పుడు అంటే నువ్వు ఇది చేయడం వల్ల ఈ విధంగా నాకు కూడా ఉపయోగపడింది అని చెప్పగలగడం గొప్ప విషయం కూడా. ఇన్ఫాక్ట్ చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుంది అంటే హనుమంతుడు వెనకాల ఉన్న శక్తి అంతా రాముడైనప్పుడు కూడా ఆ హనుమంతుడు కార్యం చేసి తిరిగి వచ్చిన తర్వాత రాముడు ఆయన ఆలింగనం చేసుకుని నీ వల్ల నా కార్యం అయింది అని చెప్పినప్పుడు హనుమంతు ఇది ఎంత గొప్ప విషయం అంటే అట్లా స్వామి మనకి ఎన్ని చేశారు. స్వామి మనని అక్కడ కూర్చోబెట్టి ఆ సింగర్ ని వారి ద్వారా గొంతు స్వామి పాట పాడేది స్వామి అయినా కూడా వారు పాడంగానే కళ్ళింత పెద్దవి చేసి వారి వైపు చూస్తూ ఎంత చక్కగా పాడేవరా అని చెప్పడము ఇదొక డ్రామా, ఇదొక రాముడి డ్రామా. సో అంటే ఎక్నాలెడ్జ్మెంట్ అవతార స్వరూపమే చూపెడుతోంది ఏ విధంగా చేయాలి అని. అంతిమ
3: స్వామి మనల్ని అందరినీ ప్రేమ స్వరూపులారా అండమే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అండి.
0: అబ్సల్యూట్లీ 100% అండి. చాలా నచ్చింది నాకు ఈ మాట చెప్పింది ప్రేమ స్వరూపులారా అని చెప్పడం. ఎక్నాలెడ్జ్మెంట్ వాలిడేషన్ అథెంటికేషన్ ఎంకరేజ్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ దాట్ స్వామి చెప్పేది. కాబట్టి మీరు రెండు విషయాలు చెప్పారు ఇందులో. హ్యూమిలిటీ ఒకటి ఉండాలి, పెద్దవాళ్లతో మెంటర్స్ తో ఉండడం వల్ల ఆ హ్యూమిలిటీ ఉండడం ఒక క్వాలిటీ వల్ల ప్యూరిటీకి వెళ్ళచ్చు అంటున్నారు. అంటకుండా మనకి అహంకార తత్వం. రెండోది ఏమన్నారంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. ఏ సిస్టమ్, ఏ ఎన్వైరన్మెంట్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిందో దాని వల్ల నేను చేయగలుగుతున్నా. ఈ రెండు ఉండడం వల్ల అంతగా ఆ రిజల్ట్స్ కి అంటకుండా కొంతవరకు సేఫ్ గార్డ్ అవ్వచ్చు. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నది యూనిటీ థాట్ వర్డ్ డీడ్ యూనిటీ ఉండి ప్యూరిటీకి రావచ్చు. ఆ ప్యూరిటీ ఉండడం వల్ల డివినిటీ మనలోంచి ఎక్స్ప్రెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి, కోరుకోవచ్చు తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము. స్వామి అన్నారు యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము సత్యధర్మము శాంతి ప్రేమలతో అన్నారు. కాబట్టి జయాపజయాలు మన చేతులు లేవు కాబట్టి డివినిటీ ఎక్స్ప్రెషన్ అనేది ఆటోమేటిక్, అది ఆయన తత్వం. అయితే జీవప్రజ్ఞతో దైవ ప్రజ్ఞ అన్నారు స్వామి. అంటే మన ప్రజ్ఞ ఏమిటి అంటే ఇక్కడ మన ఒకవేళ ప్రజ్ఞ అంటూ ఉండి మనం చేయగలిగిందంటూ ఏమన్నా ఉంది అంటే అది ఫస్ట్ యునైటెడ్ గా ఉండడం. ఇది మీరు ముగ్గురు చెప్పిన దాంట్లో నేను చూసింది ఏంటంటే థాట్ వర్డ్ డీడ్ దగ్గర పెట్టుకుని మనం కర్మాచరణలో వెళ్ళినప్పుడు మనకి రెండే రెండు నిమిషాలు ఉందండి. ఈ లోపల ఎవరు మీ ముగ్గురులో ఏదన్నా ఆలోచన ఎవరికన్నా ఉంటే అది మీరు తప్పకుండా చెప్పాలి. ఎవరికన్నా మైండ్లో ఏదన్నా ఇమీడియట్ గా ఒక ఆలోచన ఉంటే చెప్పచ్చు.
1: అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ ఒరవడి ఏదైతే ఉందో డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవాళ చెప్పుకున్నట్టుగా సగం సగంగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మనకి వచ్చినటువంటి బ్యూటిఫుల్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మెసేజెస్ లో నాకు బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో ఒక ఇలాంటిదే ఒక ప్యానల్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ అన్ గ్లోబల్ సమ్మిట్ లో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి మోడరేటర్ ఆ ప్యానల్ మెంబర్స్ అడిగినప్పుడు దాంట్లో ఒక ఆయన చెప్తాడు, హీ కోట్స్ ఎన్ ఎపిసోడ్ ఫ్రమ్ రామాయణ. వార్ అయిపోయిన తర్వాత అందరూ సమావేశమై ఉన్నప్పుడు రాములు వారు ఒక రాతి మీద కూర్చొని ఉన్నారట. అందరూ సమావేశంలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఈ రావణాసురుడి వైఫ్ మండోదరి ఎవరైతే ఉందో తను అసలు ఎవరు నా భర్తని సంహరించినటువంటి వాడు, ఏంటి అతనికి ఉన్నటువంటి వేలరు వెండి చూడాలి అని చెప్పేసి వస్తూ ఉన్నప్పుడు ఆయన వెనక నుంచి ఆ నీడ
2: ఒక మహిళ నీడగా, ఒక స్త్రీ నీడగా తను గమనించి ఆ నీడ కూడా తనకి తాకకూడదు అనేటువంటి ఉద్దేశంతో తను పక్కకి
0: తప్పుకున్నాడు.
2: ఆ విషయం గమనించి ఇతను నా భర్తను సంహరించినటువంటి వాడు వేలర్ వల్ల ఇతను సంహరించలేదు, శక్తియుక్తుల వల్ల కాదు, ఇతనికి ఉన్నటువంటి ప్యూరిటీ ఆ క్యారెక్టర్ వల్ల తను
0: చాలా బాగుంది
2: సంహరించగలిగాడు అనేటువంటి చెప్తూ, సో సక్సెస్ అనేటువంటిది అంత వాల్యూస్
0: మీరు చెప్పిన నాకు అనిపించింది. మీరు చెప్తున్నప్పుడు ఒక ఫ్రేజ్ ఏంటంటే క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్యాలిబర్.
2: క్యాలిబర్
0: సో అంత తక్కువ, ఎందుకంటే మనం వర్క్ లోకి వెళ్ళినప్పుడు ఈ అచీవ్మెంట్ ఇదంతా క్యాలిబర్ ఒక డెవలప్ చేసుకోవాలనుకుంటాం, కానీ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని మనం చివరికి అక్కడికి వచ్చాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మీరు ముగ్గురు మీ మీ వృత్తుల్లో మీ మీ ఫీల్డ్స్ లో క్షేత్రాల్లో యూనిటీ ప్యూరిటీ డివినిటీ గురించి ఏ విధంగా ఉండొచ్చు అని ఈ రోజు మనం ఎక్స్ప్రెస్ చేసింది మనం మీకున్న ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా తక్కువ అని నాకు తెలుసు. మనకి వ్యవధి ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం వస్తుంది అని మీ ముగ్గురికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ రేడియో సేవ ప్రేక్షకులతో ఒకటే మాట మనం వెళ్ళిపోయేప్పుడు ఒక మాట చెప్పుకుందామండి. ఏమిటంటే స్వామి మనకి ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ ఇచ్చినది మనందరం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ఒక స్వామి మాటలు చెప్పాలంటే ఒక బాన్సురి ఒక వేణువులాగా తయారవ్వాలని. ఈ వేణువుగా తయారవడమే మనం చేయగలిగిన యూనిటీ. దానివల్ల మనలో వచ్చే ఒక విండ్ ఏదైతే ఉంటుందో, ఒక హిందీ కవి అంటారు, తూనే బన్సీ తపస్యా కౌనసి తపస్యా కరీ కౌనసి జబ్ మోహన్కి అదరిపే చెడే తబ్ హీ తూ బోలే. ఎప్పుడైతే మోహనుడు గోవిందుడు ఆయన లిప్స్ దగ్గర పెట్టుకుంటారు అప్పుడు మాత్రమే నువ్వు పలుకుతావు, నహితో బయటి రహీగి సదా మౌనిస్తే, లేకపోతే ఎప్పుడు కూడా అంత కామ్ గా ఉండిపోతావు. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కి నిర్వచనం. బీయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్వామి అంటే నిర్వచనం ఇదే. ఈ నిర్వచనం, ఈ ఇన్స్ట్రుమెంట్ గా మనం ఉండాలి. మన ద్వారా ఆ డివినిటీ ప్రసరించాలి, వ్యక్తం అవ్వాలి అంటే లోపల ప్యూరిటీకి యూనిటీకి మనం సదా ప్రయత్నించాలి. ఇది చేయాలి అంటే మనకి దొరికిన క్షేత్రము కర్మ. వర్క్ ఇస్ వర్షిప్ అని స్వామికి విధంగా చెప్తున్నారు. అటువంటి కర్మలో మనందరము యూనిటీ ప్యూరిటీ డివినిటీ నిలపడానికి ప్రయత్నిద్దామని మరొక్కసారి అందరికీ నేను ప్రార్థిస్తూ వినవించుకుంటూ ఈ నాటి ప్యానల్ డిస్కషన్ సమావేశం ముగిస్తున్నాను. సాయిరామ్.
2: సాయి సాయిరామ్. థ్యాంక్ యూ.
4: ఉద్యోగ ధర్మ నిర్వహణలో యూనిటీ ప్యూరిటీ డివినిటీలకు ఉన్న ప్రాధాన్యతను గురించి వివిధ వృత్తులలో స్థిరపడిన స్వామి పూర్వ విద్యార్థులతో చర్చా కార్యక్రమం విన్నారు. డాక్టర్ భార్గవ, ఐఎస్ రామకృష్ణ, పి సత్యదీప్ ఈ చర్చలో పాల్గొన్నారు. సమన్వయకర్త శ్రీ కోటా శ్రీనివాస్ గారు. ద్వాపర యుగంలో ప్రవచించిన భక్తి, కర్మ, సాంఖ్య తదితర యోగాల కన్నా కలియుగంలో సేవాయోగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయి. మానవ జీవిత లక్ష్యమైన పరమాత్మ సన్నిధిని చేరడానికి భక్తులు పలు మార్గాలలో ప్రయాసపడుతూ ఉంటారు. దైవాన్ని చేరేందుకు సులభమైన దగ్గరదారి సేవయే అని చెప్పారు స్వామి. అట్టి సేవ, దాని ప్రాముఖ్యత గురించి స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు విందాం.
5: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మీరు సేవను చేయుటకై మీరు సిద్ధపడాలి, కాని సేవను చేయించుకోవటానికై మీరు పూనుకోకూడదు. శారీర, మానసిక, ఆధ్యాత్మిక బలములు ఈ మూడింటి ఎందుకును అతి తృప్తిగా మీరు ఉండటం చేత మీరు ఇతరులకు సేవ చేయటానికి తగినటువంటి వయసుగా ఉంటున్నది. కనుక మీరు ఇతరులకు వయసైనటువంటి వారికి, బలహీనులకు, దుర్బలులకు, దీనులకు ఇలాంటి వారికి మీరు సేవ చేయటం లోపల మీ జీవితాన్ని భగవత్ సేవగా విశ్వసించి మీరు అట్టి సేవలో పాల్గొనటకు సంసిద్ధులు కావాలి. మీరు ఇతరుల దగ్గర సేవలు చేయించుకుంటారా, మీరు కేవలము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును ఒక అంధకారమైనటువంటి మార్గంలో ప్రవేశించుకున్నటువంటి వారమవుతారు. మనము అనేక మంది ధనవంతుల యొక్క గృహము లోపల ఇతరులతో సేవలు చేయించుకోవటానికి మనము ప్రయత్నం చేస్తుంటాం. ఇది సరియైనటువంటిది కాదు. ఏదో ఈనాడు ఈ యొక్క స్థితి లోపల మనము ఇతరులతో సేవలు చేయించుకోవటము అధికార స్థానంగా మనం భావించినప్పటికీ, తిరిగి దీని యొక్క తత్ఫలితమైనటువంటి యొక్క దీని లోపల మనము ఇతరులకు సేవలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. కనుక మనం ఏమి చేసినా, ఏమి చూచినా, ఏమి చెప్పినా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అది రాక తప్పదు. కనుక మన పనిని మనం చేసుకునేటువంటి దీంట్ లోపల మనము మొట్టమొదట సరైనటువంటి తర్బీదు జరగాలి. తదుపరి మన గృహము లోపల తల్లిదండ్రులకు సేవలు చేయడానికి పూనుకోవాలి. తదుపరి మనము ఈ సమాజం లోపల ప్రవేశించి సమాజమునకు సేవ చేయడానికి మనం సంసిద్ధులు కావాలి. ఇది కేవలం హృదయపూర్వకమైనటువంటి యొక్క భావముతో, త్యాగమైనటువంటి యొక్క బుద్ధితో, ప్రేమ భావంతో మనం ఈ యొక్క సేవలో మనం పాల్గొనాలి. ఫల నిమిత్తమై మనం సేవ చేయడానికి పూనుకోకూడదు. ప్రేమ నిమిత్తమై, సర్వుల యొక్క ఏకత్వమును అనుభవించేటువంటి నిమిత్తమై మనము సేవ చేయటానికి పూనుకోవాలి. ఒక చిన్న ఉదాహరణము, ఒక హాస్పిటల్లో దీనుడు ఎవరు దిక్కులేనటువంటి వాడిగా ఉంటున్నప్పుడు అతను హాస్పిటల్లో వేసి ఉంటారు. అతను అనేక రకమైనటువంటి బాధలతో తాను కుమునుతుంటాడు. మీరు హాస్పిటల్కి వెళ్లి అతని దగ్గర చక్కని మాటలు మాట్లాడి, అయ్యా నీవు ఏడ్చద్దు, నీకేం కావాలి అని మంచి మాటలతో అతని సేవ చేయటానికి పూనుకున్నామంటే అతనికి నీకు ఎంత సన్నిహితమైనటువంటి యొక్క సంబంధం ఏర్పడిపోయింది. అతను అతని యొక్క బంధువులు కూడా మరచి, అయ్యో ఎవరో ఇతను. ఒక విద్యార్థి సమ్మర్ క్లాస్కు వచ్చాడట, మా హాస్పిటల్కి వచ్చి నాకు సేవ చేశాడు అని నీవు వెళ్లే సమయంలో, నాయన నీ అడ్రస్ ఏమిటి అని అడ్రస్ తీసుకుని తిరిగి నీకు లెటర్స్ రాసి మీ ఇరువురికి కూడా సంబంధం అనేటువంటి రీతి కింద అభివృద్ధి పరచుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క సంబంధం ఏ రీతిగా ఏర్పడింది? ఒక సేవ ద్వారా ఏర్పడింది. కనుక మానవుల యొక్క హృదయ సంబంధం అనేటువంటిది సేవాభావంతో ఏర్పడుతుంది కానీ నాయక భావంతో ఏర్పడదు. ఈనాడు ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్నాడంటే, ప్రైమ్ మినిస్టర్ ఒక గ్రామానికి వచ్చినాడంటే స్టేషన్ కి వెళ్తారు, ఒక 100 గార్లెండ్స్ వేస్తారు, ఇంకా ఒక 100 కార్లంతా కూడా అక్కడికి తీసుకెళ్లి వెళ్ళు, మా కారులో కూర్చోవాలి మా కారులో కూర్చోవాలి అంటారు. అదే ప్రైమ్ మినిస్టర్ పని విడిచిపెట్టిన తక్షణమే రిక్షా వాడు కూడా ఛార్జీ అడుగుతాడు. ఇది అధికారం యొక్క గౌరవము అప్పటికి అప్పటికానే ఉంటుంటుంటది, కానీ హృదయ ప్రేమ యొక్క గౌరవము జీవిత పర్యంతం కూడాను సన్నిహితమైన సంబంధాన్ని చేరుస్తుంటది. కనుక మనము అధికార సంబంధమైనటువంటి దానితో మనము ఒక రిలేషన్షిప్ పెంచుకోవటానికి పూనుకోవటం అది కేవలం ఒక మూఢత్వమే. మనకు ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతత్వంతో మన యొక్క సంబంధాన్ని పెంచుకోవటానికి మనం చేయాలనుకున్నప్పుడు మనం సేవా వృత్తిని అందే దీనికి తగినటువంటి యొక్క భద్రత కుదురుతుంది. అది సరి అయినటువంటి భక్తి కింద కూడా రూపొందుతుంది. ఇట్టి పవిత్రమైనటువంటి భావములతో మనము సేవలు చేసి మన యొక్క గౌరవం అగౌరవముల ఎందు ఏమాత్రం కూడా మనము అభిమానమును ఉంచుకొనక హృదయపూర్వకమైనటువంటి భావంతో నా ఈ సేవ వల్ల ఈ వ్యక్తికి ఈ విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి భావం నీలో చేరినప్పుడు తప్పక నీవు ఎవరిని కూడా లెక్క చేయకుండా నీ ఇంటి యొక్క పెద్దలు కూడా వలదన్నప్పటికీ నీవు ఆ యొక్క సేవలో పాల్గొని తప్పక వారిని ఆనందించడానికి పూనుకో.
4: శ్రోతలు ఇంతవరకు సేవ దాని ప్రాముఖ్యత గురించి స్వామివారి దివ్య ఉపన్యాసం విన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక కల్పవృక్షపు శాఖలలో ఆది శంకరాచార్యులు ప్రతిపాదించి ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతం ప్రత్యేకమైనది. ఇప్పుడు అద్వైతంలో ప్రతిఫలించే ఏకత్వం, పవిత్రత, దివ్యత్వం, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీలను వివరించే శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి ప్రసంగం విందాం.
6: వందే గురూణాం శరణారవిందే సందర్శిత స్వత్మసుఖావబోధే జనశ్చయే జంగలికాయమానే సంసార హలాహల మోహశాన్యై. శంకర భగవత్పాదులు శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప. ప్రపంచంలో అధ్యాత్మస్థానంలో గురుస్థానీయమైనటువంటి భారతదేశం బౌద్ధం తర్వాత నిర్వీర్యమై నిరాదరణకు గురై ఆపై నిరీశ్వరవాదాన్ని అవలంబించటం ప్రారంభించిన తర్వాత దేశం చిన్నాభిన్నమైపోతున్నటువంటి వేళ జాతులు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్నీ కూడా భగవంతుడికి భగవత్తత్వానికి దూరమైపోతున్నటువంటి వేళ పరశివావతారమైనటువంటి శంకర భగవత్పాదులు ఒక అవతార కార్యక్రమాన్ని ప్రారంభించుకుని భారతదేశంలో వారు అవతరించి మళ్లీ వేదోద్ధరణ, ధర్మోద్ధరణ చేస్తూ జాతిని ఏకం చేసినటువంటి ఒక మహనీయ సన్నివేశాన్ని మనం ఇవాళ మాట్లాడుకోవాలి. భారతదేశం అంతా కూడా ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో మళ్లీ ఏకత్వాన్ని సమన్వయంగా, సమకాలీనంగా, సమర్థవంతంగా, సంయమనంతో, సహనంతో ఉపాసన చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జాతి. అటువంటిది నిరీశ్వరవాదానికి లోనైనప్పుడు మళ్లీ ఈశ్వరవాదాన్ని పునఃప్రతిష్ఠ చేసి వేదవాంగ్మయానికి, బ్రహ్మసూత్ర భాష్యాలకి, అలాగే అష్టాదశ పురాణాలకి మళ్లీ పురుడు పోసి, ప్రాణం పోసి, ఊపిరులు ఊది ఈ జగత్తు ఈశ్వరమయమని, ఈశ్వర సర్వభూతానామని, ఆత్మే ఈ సర్వ జగత్తుకి మూలాధారమని, అదే నడిపిస్తున్నదని, అది కదలదని కాని అన్నింటినీ కదిలిస్తుందని, మనోబుద్ది చిత్త అహంకారములు శరీరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ దానికి ప్రేరకమై, చోదకమై, ప్రచోదితమై అందరినీ నడిపిస్తుందనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావన, తద్వారా వసుధైక కుటుంబ నిర్మాణం, ఈ వసుధైక కుటుంబ నిర్మాణమంతా కూడా వేదగతమైనటువంటి భావన. వసుధ అంటే భారతదేశమని మాత్రమే కాదు, సమస్త ప్రపంచము. వసుధ అంటే భూమండలం. ఈ భూమండలమంతా ఒకటి కావాలి అంటే ఎక్కడ ప్రారంభం కావాలని నిర్ణయమైనప్పుడు ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు ఆ పనిని ప్రారంభించారు. సమస్తమైనటువంటి జాతుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న భేదాలని, వాటన్నింటినీ కూడా సవరణ చేసి వేదంతో వాదంతో సమన్వయం చేసి ఒక నినాదరహితమైన, వివాదరహితమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శైలీ విన్నానంతో వాంగ్మయ మహాసృష్టి చేస్తూ మళ్లీ జీవుడిని దైవం వైపు నడిపించినటువంటి ఒక అద్భుత ప్రవక్తగా, సరస్వతి స్వరూపంగా మనం భావన చేసినట్లయితే, భగవత్పాదులు ఏది చేసినా దేనిని చూసినా జ్ఞానదృష్టితో చుట్టం మొదలుపెట్టండి అన్నారు. అంటే భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు స్థాయిలలో వారు వెనక నుంచి వచ్చారు. అధ్యాత్మ స్థాయిలో గనక మనం విచారణ చేయటం మొదలుపెట్టినట్లయితే దాన్ని ఈవేళ ఆంగ్ల భాషలో మనం ఫిజికల్, మెటాఫిజికల్, స్పిరిచువల్ అని మూడు మాటలు వాడుతున్నాం. స్పిరిచువాలిటీ అంటే అధ్యాత్మ ఒక అంతర్వాహిని గనక కాగలిగినట్లయితే, మన ఆలోచనలన్నీ కూడా స్పిరిచువలైజ్ కాగలిగినట్లయితే, దానికంటే తర్వాత దానిని గనక మనం డివినైజ్ చేయగలిగితే, దాని తర్వాత దానిని హ్యూమనైజ్ చేయగలిగినట్లయితే, అంటే మన తలపులు, మన మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు, అది ఒక ప్రవాహ వేగంతో కదులుతున్నప్పుడు, పారాడుతున్నప్పుడు, తారాడుతున్నప్పుడు, ఈ ఆలోచనలన్నీ కూడా ఏం కావాలి అంటే స్పిరిచువలైజ్ కావాలి. ముందు స్పిరిచువలైజ్ అయిన తర్వాత దైవీ శక్తిని దానికి ఆపాదించాలి, దైవభావనని అద్దాలి, అలదాలి. ఈ రెండు అయిన తర్వాత మానవీయమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి భావనతో దాన్ని సమాజగతం చేయాలి. సమాజంలో నుంచి, బుద్ధిలో నుంచి, బుద్ధి కుశలతలో నుంచి, ప్రజ్ఞలో నుంచి, కర్మ సుకౌశలంలో నుంచి అధ్యాత్మిక ఎదుగుదాను అంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే మానవ జీవితం, మానవుడి యొక్క ఆయుష్షు చాలా అత్యల్పమైనది, స్వల్పమైనది. కాబట్టి ముందే దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, కురులు వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్బలని పదాబ్జములను శ్రీ కాళహస్తీశ్వర అన్నట్లుగా శంకర భగవత్పాదులు అధ్యాత్మలో మొదలుపెట్టి దానిని మేధోగతమైనటువంటి విచారధారతో సమన్వయం చేసి ఒక మానవతావాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసి మానవత్వము, మాధవత్వము ఒక నాణానికున్నటువంటి బొమ్మా బొరుసులుగా భావించమని యూనిటీ అనబడేటువంటి దానిని ఏకత అంటాం. ఏకత్వం కాదు, ఏకత. తర్వాత ప్యూరిటీ పవిత్రత, డివినిటీ దివ్యత. ఇందులో ఏది ముందు అనంటే తలపులు కలవాలి, ఆలోచనలు కలవాలి. తలలు కలిసినంత మాత్రాన ఏకత్వాన్ని సాధించలేం. అదంతా ఒక గుంపుగా, ఒక సమూహంగా, ఒక జాతరగా, ఒక వేడుకగా సాగుతుంది. కానీ తలపులన్నీ కలిసి ఒకే ఏకోన్ముఖమైనటువంటి భావనతో ఈ సర్వ జగత్తుని కూడా బ్రహ్మమయంగా చూడగలిగినట్లయితే, ఆ బ్రాహ్మీమయమైనటువంటి ఆ స్ఫూర్తితో జీవుడు తరతమ భేదాలు లేకుండా, అరమరికలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా, నీవు వేరు నేను వేరు అన్నటువంటి భావం లేకుండా, నువ్వు నేను ఒక్కటే, త్వమేవాహం న సంశయ. ఇది శంకర భగవత్పాదుల కంటే ముందు ఒక మహా ఉపనిషత్తు బోధించినటువంటి ఒక బోధ. దాన్ని ఆచరణాత్మకం చేశారు శంకర భగవత్పాదులు. ఎట్లా? తమ బోధ ద్వారా. కేవలం ప్రబోధం చేశారా, ప్రచారం చేశారా అంటే ఆ రెండింటినీ దాటి సర్వోన్నతమైనటువంటి ప్రసార మాధ్యమం ఎన్నుకున్నారు. అంటే సర్వోన్నతులైనటువంటి గురువు, గురువులు మూడు రకాలు చెప్పుకుంటాం. ఒకడు ట్రాన్స్లేటర్, మొదటివాడు ట్రాన్స్పోర్టర్, మూడోవాడు ట్రాన్స్మిటర్. శంకర భగవత్పాదులు, సత్యసాయి భగవానుడు వీళ్ళు ట్రాన్స్మిటర్స్. వాళ్ళు ట్రాన్స్లేట్ చేయరు. ఎందుకంటే ఎక్కడో ఉన్నది తెచ్చి మనకు అందించరు. ఏది అందించాలో, ఏది ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. గనక ఈ అద్వైత భావనా స్థితి మనం కాస్త శంకర భాషలో, శంకర భావనలో, శంకరుడి యొక్క హృదయంతో మన హృదయాన్ని గనక రాపిడి పెట్టగలిగినట్లయితే, అద్వైతం మతం కాదు, అద్వైతం సిద్ధాంతము కాదు, అద్వైతం ఒక భావన. సామాన్యార్థంలో అద్వైతం అంటే రెండు లేవు అని. అసలు శంకర భగవత్పాదుల అద్వైతం రెండు లేవని కాదు, ఉన్నది ఒకటే అని. రెండు లేవు అంటే రెండింటినీ నువ్వు చూస్తున్నావని అర్థం. అసలు ఉన్నది ఒకటే, ఏకం సత్ విప్రాబుధావదంతి. ఆ సత్యం అనేటువంటి ఆ ఏక వస్తువు అనేక కోణాలలో 360 డిగ్రీలలో ఆవిష్కృతమవుతూ ఉంటుంది. గనక జీవుడు తన సాధనా సంపత్తిని బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, బహుజన్మాంతర సంస్కారాన్ని బట్టి, మూలవాసన క్షయం చేత అదే వస్తువుని భిన్న భిన్నంగా చూస్తూ ఉంటాడు. గనక వస్తువు మారటం లేదు, వస్తువును చూస్తున్న దృష్టి మారుతూ ఉన్నది. గనక శంకర భగవత్పాదులు ఆ దృష్టినంతా కూడా సృష్టితో సమన్వయం చేసి ఆ యూనిటీ అనేటువంటి ఆ తలపులు ఏకం కావాలి, షణ్మత స్థాపనాచార్యులై దానిలో ప్యూరిటీని నింపారు. ఈ ప్యూరిటీకి బెరామీటర్ ఏది, దీని కొలమానం ఏమిటి, మంచి చెడు రెండు తెలుసు, మరి పవిత్రత అపవిత్రతలో ఏది అపవిత్రత అంటే ప్రపంచానికి హాని కలిగించే ఆలోచనే అపవిత్రత, ఇంకేమీ లేదు. మరి ప్రపంచానికి సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని, భద్రతమైనటువంటి స్థాయిని, ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, గాంభీర్యాన్ని, ఉదాత్తతని, ఉన్నతిని, ఉత్కృష్టమైనటువంటి స్థితిని అందించగలిగితే అది పవిత్రత. పవిత్రత దేనికి బెదరదు. పవిత్రత అన్నింటినీ క్షాళన చేస్తూ వెళుతుంది, తాను పవిత్రమైనది కనుక. మళ్లీ అపవిత్రత అనేటువంటి రెండవ పదం రాగానే ద్వైతంలో పడిపోతాం. కనుక శంకరాద్వైతంలో పవిత్రత అపవిత్రత రెండు లేవు, జ్ఞానము అజ్ఞానము రెండు లేవు, చీకటి వెలుగు రెండు లేవు, జనన మరణాలు లేవు, అంటే ద్వంద్వాతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన. ఈ సమస్త సృష్టిని భగవంతుని యొక్క విలాసంగా, భగవంతుని యొక్క ఆనంద రేఖగా, ఒక పరమాద్భుతమైన జ్ఞాన వేదికగా గనక జీవుడు చూడగలిగినట్లయితే శంకర భగవత్పాదులు అందుకనే ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు అని చెప్పారు. మరి ఏమీ లేదంటే ఆత్మ సాక్షాత్కారం అన్నారు, ఆత్మను పట్టుకోవాలన్నారు, ఆత్మ విచారణ చేయమన్నారు, ఆత్మ విచారణ మార్గం అన్నారు. మరి ఇన్ని ఏర్పడ్డాయే, మళ్లీ అదే భగవత్పాదులు లేదంటారంటే ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదు, ఉన్నదంతా ఆత్మే, నీవు ఆత్మవై ఉన్నావు, నీ దేహం కూడా ఆత్మే అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి మార్మికతని, ఒక రహస్యాన్ని, ఒక గుహ్యమైనటువంటి రాజవిద్యని ఈ జగత్తుకి అద్వైత భావనా భూమికలో నిలబెట్టారు. అందుకనే అద్వైతామృతధారకురియ అంతరంగమనడి పాత్ర తెరచి ఉంచు, బోర్లించి ఉండగా బొట్టైన చిక్కదు, తెరచి ఉంచిన చాలు తరచనగును. వర్షం పడుతూ ఉంటుంది, అదే అద్వైతామృతధార కురుస్తూ ఉన్నది, ఆ వర్షంలో నీళ్లు పట్టుకుందామని వెళ్లాం, లేదా అమృతాన్ని పట్టుకోవాలని వెళ్లాం, పొరపాటున బోర్లించి ఇంట్లోకి వచ్చేశాం, వాన వెలిసింది, ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్లలేదు. కాబట్టి ఇక్కడ కావలసినది ఏమిటంటే రసముయన్ నిష్ఠ అనేటువంటి అలంకార శాస్త్రంలో ఉన్న సూత్రం ప్రకారం రసోవై సహా ఈశ్వర స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి అన్నిటా అంతటా సర్వవ్యాపకుడైనటువంటి మహా చైతన్యాన్ని, ఆ మూలాన్ని పట్టుకోవాలని భగవత్పాదులు దానికి ఒక పవిత్రత అనేటువంటి శబ్దాన్ని, దాన్ని వేళ మనం ఇవాళ భాషలో ప్యూరిటీ అని వాడుతున్నాం. ఆ ప్యూరిటీ పూర్ణత్వం, ప్యూరిటీ సమగ్రత్వం, ప్యూరిటీ సమన్వయం, ప్యూరిటీ సహనం, శాంతి, ప్రేమ, ఆనందం. ప్రపంచంలో ఏది ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుందో, జీవుడికి జీవితం పట్ల ఒక మమకారాన్ని చక్కగా పెంచగలదో, మమతానుబంధాలని బలీయం చేయగలదో, అహంకారాన్ని తుంచగలదో, అహంస్ఫురణని వెలిగించగలదో, తమస్సుని జార్చగలదో, తపస్సుని వెలిగించగలదో, అది ప్యూరిటీ. అటువంటి ఆ పవిత్రమైనటువంటి భావన ఎప్పుడైతే మనకి కలుగుతుందో, ఆ తర్వాత మనం అనుభవించేది, మనకు అక్కరకొచ్చేది, మనం మిగుల్చుకోగలిగేది, మనల్ని మనం సరిదిద్దుకోగలిగేది ఒక్కటే, దాని పేరు డివినిటీ. అందుకనే ఈ డివినిటీ అనేది భూలోకాన్ని విడిచి లేదు, లోకమును వీడి రసము లేదు, ఉన్నదంతా ఇహమేవా అన్నది వేదం. ఇక్కడే, ఇప్పుడే, నౌ అండ్ హియర్. దీనిని గనక మనం సమన్వయం చేసుకున్నట్లయితే శంకర భగవత్పాదుల యొక్క బ్రహ్మసూత్ర భాష్యం గాని, సౌందర్య లహరి గాని, వారి భాష్యాలు గాని, వాటన్నింటినీ జాగ్రత్తగా విచారణ చేస్తూ వెళితే అంతఃసూత్రం ఏమిటంటే ఐక్యత. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, ఇది మనం చాలా తరచుగా వాడే మాట. అక్కడ మనస్యేకం అంటే ఆలోచన. నాలుగు ఆలోచనలలో మూడు చెడ్డవి, ఒకటి మంచిది అయితే ప్రయోజనం లేదు. ఆలోచన పుట్టగానే దానిని హ్యూమనైజ్ చేయాలి, దానిని స్పిరిచువలైజ్ చేయాలి, దానిని డివినైజ్ చేయాలి. అప్పుడు మన నుంచి ఆ ఆలోచన ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడ ప్రారంభమైందో అది కంఠస్థానం వరకు వచ్చినప్పుడు వాక్కు అవుతున్నది. వచస్సు ఏకం, ఏది ఆలోచించానో అది అనాలి, ఏది అన్నానో అది చెయ్యాలి. ఈ మూడింటి మధ్య సమన్వయం గనక లేకపోయినట్లయితే అనర్థం ఏర్పడుతుంది. గనక ఈ మూడు ఉన్నటువంటి వాడు మహాత్ముడవుతున్నాడు. మహాత్ముడు అంటే ఆత్మను ఎరిగిన వాడని కాదు, ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా ఈ మూడింటిని ఏకంగా చూడగలడో, అంటే ఏది ఆలోచించాడో, ఏది అన్నాడో, దేనిని చేశాడో, ఏది చేయగలడో దానిని మాత్రమే చెప్పినటువంటిది. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి దానిని అధ్యాత్మ భావనలో త్రిపుటీకరణము అంటాం. త్రిపుటి అంటే ఏం లేదు, మూడు ముళ్ళు ఒక్కచోట గట్టిగా వేసినట్టు. ఇది ఎట్లాగైతే ఒక బ్రహ్మముడి అవుతున్నదో, ఇక్కడ ఇది అధ్యాత్మ సీమలో చాలా పరమ ఆనందదాయకమైనటువంటి విషయం. కాబట్టి శంకర భగవత్పాదుల అవనీ సంచారం కేవలం 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాలు జీవుడికి కూడా ఇక్కడ ఎన్నాళ్లు ఉన్నామని కాదు, ఉన్నన్నాళ్లు ఏం చేశామన్నది జీవితాన్ని నిర్ణయిస్తుంది, జీవిత పరమార్థాన్ని చెప్తుంది. గనక ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనబడేటువంటిది శంకర భగవత్పాదులు ఆంగ్లంలో చెప్పకుండా చక్కగా సంస్కృతంలో చెప్పారు. ఎందుకంటే వారు అప్పటికి ఆంగ్ల భాష లేదు గనక. ఇవాళ మనకు ఆంగ్లంలో చెప్తే తప్ప అర్థం కాదు గనక వీటన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకోవలసిన పనుంది. అయితే వారు చేశారా అంటే శ్రీకృష్ణ కర్ణామృతంలో భావాలు ఎట్లా ఉన్నా శ్రీరామ కర్ణామృతం రాశారు ఆయన. శ్రీరామ కర్ణామృతంలో జానాతి రామ తవనామ రుచిం మహేశో అంటూ మొదలు పెడతారు. అంటే శివుడు ఏ మంత్రాన్ని చదువుకుంటాడు కైలాసంలో అంటే నారాయణ మంత్రం చదువుకుంటాడు. వైకుంఠంలో నారాయణుడు ఏ మంత్రం చదువుకుంటాడు, ఓం నమ శివాయ చదువుకుంటాడు. అద్వైత భావన అందే జానాతి రామ తవనామ రుచిం మహేశో. రామాని నామం యొక్క రుచి ఎవరికి తెలుసంటే ఎవరికి తెలియదు, ఒక్క ఈశ్వరుడికి తప్ప అంటారు. అట్లాగే రామకరణామృతంలో వెళుతూ వెళుతూ వెళుతూ ఒక స్వగతంలాగా ఒక ఆనంద రేఖ ఆయన హృదయంలో పటమరించినప్పుడు, ఒక కవితామృతధార పెళ్లుబుకినప్పుడు శ్రీరామో లలితాంబికే అంటారు. చాలా కరుణాస్ఫోరకమైన భావన. నేను ఉపాసిస్తున్నా, నేను భావిస్తున్నా, నేను సంభావిస్తున్నా, నేను ఊహిస్తున్నా, నేను కాల్పనిక జగత్తులో విహారం చేస్తున్న వేళ చూస్తున్నా, ఇదంతా లలితాదేవి యొక్క స్వరూపమే ఈ రాముడా అంటారు. చూశారా, ఇది అద్వైత భావన. అక్కడ రెండుగా లేవు, రెండుగా చూసినంతసేపు దానికి కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ అంటాం, పోలికలు చాలికలు ఇవన్నీ ఉంటాయి కనుక ఆలోచనలు పేలికలైపోతాయి. ఇట్లా కాకుండా జీవుడు ఏకత్వాన్ని సాధించాలి అంటే మనస్సుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని సమన్వయం చేసుకోవలసి ఉన్నది. ఇది శంకర భగవత్పాదుల వాంగ్మయం నిండా, అది శివానందలహరి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఏదైనా సరే. అందుకే వారు అంటారు శివానందలహరిలో, శంభుజ్ఞాన వసంత సంగిని హృదారామయ్య జీర్ణచ్ఛద స్రస్తాభక్తి లతాచ్చటా విలసిత పుణ్యప్రవాళశ్రితాః దీష్యంతే గుణకోరక జపవచ పుష్పాశ్చ సద్వాసన జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. అసలు ఈ ప్రకృతిలో పరమేశ్వర స్వరూపమైనటువంటి దీనిలోనే అన్నీ పుడుతున్నాయి, మొగ్గలు వికసిస్తున్నాయి, కాయలవుతున్నాయి, పళ్ళవుతున్నాయి. ఆ సంవిత్ఫలము ఎప్పుడు కలుగుతున్నదంటే జ్ఞానము పటమరించినప్పుడు, అది ఒక ఆనందమైనటువంటి సెలయేరై ఒక తేనవాకగా ప్రవహిస్తున్నప్పుడు. దేనిని పొందాలో ఆ సంవిత్ఫలాన్ని మనం పొందాలి అని చెప్తూ ఈ సర్వ జగత్తు కూడా ఆత్మమయంగా భావన చేయమన్నారు. అయితే అది ముందే చేయగలవంటే చెప్పాలి, ముందే. శంకర భగవత్పాదులు 3 ఏళ్లకే సన్యాసిగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. అంటే ఒక్కొక్క అవతారం కూడా ఈ 3 భావాలని 4 వేదాలలో దశోపనిషత్తులలో ఒక మహాసారంగా ఏర్పడి ఉన్నటువంటి భావన జ్యుతి అంటే కాంతిని జగత్తుకు అందించారు. ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ మూడింట్లలో ఇంకొక విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాలి. శంకర భగవత్పాదులకి మనకి ప్రాతిపదిక వారి వాంగ్మయం, వారు చెప్పినటువంటి భాష, వారి అభివ్యక్తి, వారు మండలమిశ్రుడి లాంటి వ్యక్తితో చేసినటువంటి వాదన, దానిలో తర్కం ఉంది, మీమాంసం ఉంది, వ్యాకరణం ఉంది, అనేకమైనటువంటి అపారమైన భావ సంపద ఉంది. ఇది ఒక ఎత్తైతే కాలగమనంలో కాలం అనేకమైనటువంటి ఋతువు వెంట ఋతువు ప్రకృతి ఎట్లాగైతే రూపాంతరీకరణం చెందుతూ వస్తున్నదో, ఎట్లాగైతే యుగధర్మం మారుతూ వస్తున్నదో, కృతయుగం త్రేత అయింది, త్రేత ద్వాపరైంది, ద్వాపర కలియుగం అయిపోయి 5478 సంవత్సరాల దీంట్లో సుమారు 85 సంవత్సరాలు. ఈ సర్వ జగత్తుని కూడా ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అన్నటువంటి మూడింటిని కూడా సమన్వయం చేస్తూ వచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అవతారం. ఏమిటి అదంటే, ఔపధేయం మనకు సత్యనామం ఇచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చమా స్వామి కల్హారమై విచ్చమా స్వామి మల్హారమై ఒక శతపత్ర సుందరంగా సహస్ర దళంగా అనేకానేకమైన తన దేహానికి సత్యమని పేరు పెట్టుకుని తాను నడిచిన ప్రతి అడుగులోనూ ధర్మాన్ని నిరూపణ చేసి తద్వారా ఈ జగత్తు మొత్తానికి శాంతి ప్రేమను వరదానం చేసినటువంటి ఆ స్వామి కల్హారమై విచ్చుకున్నారు. మల్హారము అంటే బంగారం. ఆ బంగారమై బంగారం దేనికి సంకేతమంటే పూర్ణమైనటువంటి ప్రజ్ఞకి, పూర్ణమైనటువంటి ఆత్మప్రజ్ఞకి, పరబ్రహ్మ తత్వానికి సంకేతం. కాబట్టి అది ఒక సాకారమై ఈ జగత్తులోకి వస్తే అది మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంటే ఆదిశంకరుల నుంచి ఆనందసాయి వరకు మనం గనక తీవ్రమైనటువంటి విచారధారలో మన మనస్సుని లగ్నం చేయగలిగినట్లయితే ఈవేళ మన అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో యూనిటీ ముందు సాధించండి, తలపులన్నీ ఒక్కటి చేయండి, పరమేశ్వరుడి వైపు మీ ఆలోచనలు పరిగెత్తించండి, మనస్సుని అక్కడ స్థిమితం చేయండి, సంస్థితం చేయండి. మల్హారము అంటే బంగారం. ఆ బంగారమై బంగారం దేనికి సంకేతమంటే పూర్ణమైనటువంటి ప్రజ్ఞకి, పూర్ణమైనటువంటి ఆత్మప్రజ్ఞకి.

చేయండి, ఒక్కరుగా ఉండండి, ఒక్క భావనతో ఉండండి. ఏకాత్మ భావనను మించిన అధ్యాత్మ సాధన లేదని ఆ యూనిటీకి స్వామిచ్చినటువంటి నిర్వచనం పరమాద్భుతం. ఇక పవిత్రతకి స్వామిచ్చినటువంటి నిర్వచనం అది అనిర్వచనీయమైన నిర్వచనం. ఆ ప్యూరిటీ అనేటువంటి దానికి సౌశీల్యాన్ని, శీలాన్ని ప్రధానం చేశారు. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరుచోట లేవు. ఇది అధ్యాత్మ. ఈ వెలుగులు బయట వెలుగులన్నీ సూర్యుడి వెలుగు సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దొరకదు. చంద్రోదయం మళ్లీ తెల్లవారేపటికి చంద్రకాంతులు సుషుమ్నా కిరణాలు దొరకవు. కాని లోపల ఉన్న లో వెలుగు ఉన్నదే యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఆత్మే ప్రకాశమానమై దాన్నే స్వామి చరాచరమయమై శ్రీమయమై వాంగ్మయమై పరాత్పరమయమై శ్రీమయమైని ఎందు వెలుగుతున్నది అది నీవు అనేది తెలుసుకో. ఆ నీవు అనేటువంటి ఆత్మని గనక నీవు తెలుసుకోగలిగితే నాలో ఉన్న ఆత్మ సర్వులయందు ఉన్నది అన్నప్పుడు తరతమ భేదమే లేదు, ఈ ద్వైతం లేదు, ద్వంద్వాలు లేవు. వీడు గొప్ప, వాడు తక్కువ, వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు ధనవంతుడు, వాడు బీదవాడన్నటువంటి ఈ భావం మనస్సుకి రాకుండా హృదయంతో ఈ జగత్తుని చుట్టమే పవిత్రతకి అది ఒక దివ్యమైనటువంటి నిర్వచనం. మనస్సుతో చూసినంతకాలం స్పర్ధ గనక దాన్ని మనస్సుని దాటండి, అధిమానసికమైన స్థాయికి వెళ్లండి, శుద్ధ మనస్సుని ఏర్పరచుకోండి, దానిలో నుంచి హృదయావిష్కరణ చేసుకోండి. అందుకే మనందరికీ పరిచయమైన స్వామి మాటలలో ఈ ప్రపంచం మొత్తానికి ఒక్కటే ఒక్క భాష ఉంది, లిపిలేని భాష అది. ఆ భాష హృదయ భాష. ఆ హృదయ భాషను మీ భాష చేసుకోండి, సర్వ జగత్తులో విజేతగా మిగలండి. ఇంద్రియాలను జయిస్తే విజేత కాదు, మనల్ని మనం జయించుకోవాలి, ఆత్మను ఎరగాలి అనేటువంటి ఆ ప్యూరిటీ. ఇకపై ఇక డివినిటీ ఏమిటంటే మానవత్వానికి మాధవత్వానికి సన్నని సీమారేఖ, ఒక దారపు పోగంత ఎడ ఉన్నది. మానవత్వం గనక కాయ అయినట్లయితే మాధవత్వం పండిన పండు. కాయ పండు కావటానికి ఎక్కువ సమయం పట్టదు, కాని ఒక చిన్న మొగ్గ పువ్వు కావటానికి కొంత సమయం పడుతుంది, పువ్వు కాయ కావటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, కాని కాయ పండు కావటానికి ఆవరణ మల విక్షేప దోషాలు లేకుండా పరమేశ్వర భావనతో ఈ సర్వ జగత్తు కూడా ఈశ్వర సంకల్పంగా కల్పితంగా, అదే శంకర భగవత్పాదులు దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అంటారు. దేశము కాలము, కలనం అంటే వస్తువు, కనపడుతున్న ఈ వస్తువులన్నీ చలచ్చలితమైనవి, మార్పు చెందుతూ ఉంటాయి, మార్పు చెంది చెంది కాలగర్భంలో కలిసిపోతాయి. జీవుడి దేహము అంతే కనుక జీవుడి లోపల ఉన్నటువంటి ఆలోచనాధార, దానిని ఆలోచనామృతము ఆపాతమధురము చేసుకుంటూ జగజ్జేగీయంగా ఈ సృష్టిలో వసుధైక కుటుంబ నిర్మాణం చేయాలి అని ప్రబోధం చేసినటువంటి పరమాద్భుత స్థాయి. అందుకనే సత్యసాయి భగవాను ప్రత్యేకంగా చూస్తే మనకు అర్థం కాదు, శంకరులని ప్రత్యేకంగా చదివితే ఆయన అర్థం కారు. శంకరులని స్వామిని సమన్వయం చేయాలి, స్వామిని జగత్తుని సమన్వయం చేయాలి, స్వామిని జీవుణ్ణి సమన్వయం చేయాలి. అప్పుడు స్వామి యొక్క ఉదాత్తమైనటువంటి వైఖరి, ఈ ఏకత ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, భిన్నత్వంలో యాతన ఉంది, ఏకత్వంలో ఆనందం ఉన్నది. ఈ పని నేను చేయాలి అని నిర్దేశించుకుని ఒకే లక్ష్యంతో, ఏక లక్ష్యంతో, ఏక గమ్యంతో గనక నేను ఆలోచన ప్రారంభించినట్లయితే నా ప్రయాణం తేలికవుతుంది. వెళదామనుకున్న ప్రదేశం వేరు, వెళుతున్న దారి వేరు, చేరుతానో లేదో తెలియదు, చివరికి చేరేది ఎక్కడికో. ఇది ఆనందానికి సుదూరమైనటువంటి భావన. ఇక రెండవది ప్యూరిటీ. ప్యూరిటీ మాట్లాడే వస్తువు కాదు, అది జీవధార, జీవితం యొక్క సంస్కార రేఖ అది. ఈ ప్యూరిటీ గురించి ఒక గంట రెండు గంటలు మాట్లాడే కంటే ప్యూర్గా మన ఆలోచన ఉంచుకోగలిగితే యూఆర్ ప్యూర్. అంటే ఎవరి పట్ల ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా, ఏ రకమైనటువంటి వైషమ్యం లేకుండా, పగ లేకుండా, కేవల ప్రేమతో గనక మనం ఉండగలిగితే అది నిజమైనటువంటి పవిత్రత. ఈ యూనిటీ ప్యూరిటీ రెండూ కలిపితే దాని పేరు డివినిటీ. అంటే ఈ రెండూ ఉన్నవాడు డివైన్ అయి ఉన్నాడు. డివైన్ అంటే పర్సనా, ఆ పర్సనాలిటీ ఉన్నవాడు అదిగో సత్యసాయి భగవానుడు. ఐదడుగుల మూడు అంగుళాల దేహంలో సర్వ జగత్తుని కూడా ఈశ్వరమయం చేసి ఈ జగత్తుకి దిశానిర్దేశం చేసి ఒక మహాద్భుతమైనటువంటి జాతికి రెండు మార్గాలు ఉపదేశించి యూనిటీ వల్ల ఏమొస్తుంది? ప్రేమ ఏర్పడుతుంది. ప్యూరిటీ వల్ల ఏం ఏర్పడుతుంది? లవ్ ఏర్పడుతుంది, ఆ ప్రేమ ఏర్పడుతుంది. ఆ ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? అది సేవ నిష్కామకర్మ ఏర్పడుతుంది. ఒక

0: అద్వితీయమైనటువంటి పరమాద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఆయన అలాగే చెప్పాలి ఈ లోకానికి వేళ. ఆ రెండు చెప్పారు. 18 పురాణాల సారాన్ని హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇవి మనకి నినాదాలుగా కాకుండా అధ్యాత్మ సాధనా మార్గాలుగా 4 మహావాక్యాలుగా మనం భావించగలిగినట్లయితే ఈ మనశ్యేకం కర్మణ్యేకం మహాత్మనః, గుళ్లు గట్టించి గోపురాలు గట్టించి పుణ్యక్షేత్రాలకు వెళ్లి నేను మహాత్ముడైనాను అనుకునే కంటే అవన్నీ చూస్తూ చేస్తూ ఆనందిస్తూ నేను నేనుగా జీవించగలిగితే ఒక యూనిటీతో ఒక ప్యూరిటీతో ఒక డివినిటీతో అందరితో ఒకటిగా నాలో అందరిని చూడగలిగినటువంటి స్థాయికి వెళ్లగలిగినట్లయితే ఈ ఏకత పవిత్రత దివ్యత ఈ జాతికి మహాసందేశంగా వరదానమై జయకేతనం ఎగరవేస్తూ మళ్లీ ఒక మానవతావాదం దృఢంగా శంకరుల తర్వాత ఈ జగత్తు శంకరుల కాలంలో కేవల భారతదేశానికి హిమాలయాల వరకు పరిమితమైనటువంటి ఒక భావధారని స్వామి దారి మళ్లించారు. మళ్లించి ఎక్కడికి తీసుకెళ్లారంటే సమస్త ప్రపంచానికి ఇచ్చారు. ఆ వసుధైక కుటుంబ నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా చూపించండి వేదంలో ఉన్నదంటే అదిగో ప్రశాంతి నిలయంలో కుల్వంత్ హాల్లో రోజు చూడొచ్చు అని చెప్పగలగాలి. ఇది కేవలం స్వామి 86 సంవత్సరాల తమ అవనీ సంచారంలో పరమోదారంగా పరమోత్కృష్టంగా పరమోన్నతంగా పరమ పవిత్రంగా అందరి యందు ఆ ప్రేమ భావనతోనే ఉండి తాను ప్రేమమూర్తి అయినారు కనుకనే మన అందరి ప్రేమని కూడా స్వామి అందుకున్నారు. స్వామిని పూజించటం ఒక ఎత్తు, స్వామిని ప్రేమించటం ఒక ఎత్తు. ఇటువంటి ఇన్ని ఆలోచనలు కలగటానికి మనం ఇదిగో ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో వారి దివ్య శ్రీ చరణాలకి దగ్గరగా కూర్చొని రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ సప్తమ వార్షికోత్సవ శుభ సందర్భంలో జాతులు మతాలు అన్ని కూడా ఏకమై అఖండమై చిద్ఘనమై అనాహతమై ఒక పూర్ణమైనటువంటి ఆనంద బిందువుగా భాషించగలిగినటువంటి ఈ మహత్తర మహాసన్మంగళ వేళ ఇవాళ రేడియో సాయిలో స్వామి అనుగ్రహం చేత తమ తమ పాత్రని పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐక్యత ఈ పవిత్రత ఈ దివ్యత ఉన్నాయి కనుకనే ఇట్లా 7 సంవత్సరాలు నిరాటంకంగా అందరి మన్ననలు పొందుతూ వెళుతున్నది గనక అందరికీ శుభకామనలు నేను తెలియజేస్తూ ఇట్లాగే స్వామి మన యందు ఒక ప్రచోదితమైనటువంటి మహాచైతన్యాన్ని ఆలోచనాగ్నిని నిరంతరము రగిలిస్తూ జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేయిస్తూ జన్మ ఎత్తినందుకు ఈ జన్మకి ఒక పూర్ణతని సమగ్రతని సంపూర్ణమైనటువంటి భావనని కలిగిస్తూ మన అందరి జీవితాలు ఒక ప్రవాహ వేగంత చక్కగా ప్రసన్నంగా ప్రశాంతంగా హాయిగా పలవించుగాక అని స్వామిని మనసా వచసా శిరస అదే యూనిటీ ప్యూరిటీ డివినిటీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మళ్లీ మరొక్కసారి శంకర భగవత్పాదులకి సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామికి ప్రణమిల్లుతూ మీ అందరికీ సాయిరాం.
1: శ్రోతలింతవరకు అద్వైతంలో ప్రతిఫలించే ఏకత్వం పవిత్రత దివ్యత్వం యూనిటీ ప్యూరిటీ డివినిటీలను శ్రీ శంకర భగవత్పాదుల యొక్క అద్వైత సిద్ధాంతంతో సమన్వయిస్తూ శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు అందించిన ప్రసంగం విన్నారు. ప్రసాద్, ద్వైతమైనా అద్వైతమైనా ఆచరణ ద్వారా అనుభవపూర్వకంగా గ్రహించినదే సత్యం. ఏ మార్గమైనా దరిచేర్చేది సాధన ఒక్కటే. సేవకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన స్వామి సేవాతత్వం గురించి వివరించారు. సేవలో పాల్గొనే వారికి మార్గదర్శకాలను సూచించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సాయి యువత స్వామి నుండి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు, ఎన్నో అనుభూతులను పొందారు. ఆచరణలో అద్వైతం, సేవ నేర్పిన పాఠాలు, చర్చాగోష్ఠి ద్వారా వారిప్పుడు తమ అనుభూతులను మనతో పంచుకోబోతున్నారు. సమన్వయకర్త శ్రీ మాధవ్ గోష్ఠిని ప్రారంభిస్తారు.

0: సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 7వ వార్షికోత్సవం సంబంధంగా జరుగుతున్న యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనే అంశంపై జరుగుతున్న ప్రత్యక్ష ప్రసార భాగంగా ఆచరణలో అద్వైతం, సేవ నేర్పిన పాఠాలు అనే అంశంపై మనం ఇప్పుడు చర్చాగోష్ఠి ప్రారంభిద్దాం. ఈ చర్చలో పాల్గొంటున్న వారు గోపి గారు. గోపి గారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఆయన హైదరాబాద్ యూత్ గ్రూప్ ని ఫౌండింగ్ మెంబర్గా, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫీస్లో, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్లో సేవను అందిస్తున్నారు. ఆయన కుటుంబం 60 ఏళ్లుగా స్వామి భక్తులు. రమేష్ గారు వైజాగ్ వాస్తవ్యులు. ఆయన యూత్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. 3 జిల్లాలు కవర్ చేస్తూ 20 ఏళ్లుగా స్వామి సేవలో నిమగ్నులైనారు. ఈ అంశంపై మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ ఈ అంశంపై స్వామి మీకు వ్యక్తిగతంగా ఇచ్చిన సందేశాలు మీరు మా అందరితో పంచుకోగలరా?
1: తప్పకుండా మధు. సాయిరాం రమేష్, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం మనమందరూ. ఈరోజు మనం యూనిటీ ప్యూరిటీ డివినిటీ గురించి మాట్లాడుకుంటామంటే, ఈరోజు స్వామి ఆశీస్సులతో మనం అందరూ ఇక్కడ కలవడము, ఈ చర్చాగోష్ఠిలో ముఖ్య అంశాలు, స్వామి చెప్పిన విషయాలు మనం అందరూ పంచుకుందామనే ఉద్దేశంతో ఉన్నాం. అయితే యూనిటీ అనే అంశంపై మాట్లాడుతున్నప్పుడు యూనిటీ ఎలా వస్తుంది అన్న విషయం స్వామి ఎన్నోసార్లు మనకు చెప్పింది అన్నమాట. యూనిటీకి ముఖ్యంగా ప్రప్రథముగా స్వామి క్రమశిక్షణ ఉండాలి అన్నారు. ఒక డిసిప్లిన్ ఆస్పెక్ట్ ఉండాలి అని ఎన్నోసార్లు చెప్పారు మనకి. ఎప్పుడైతే మన అందరిలో డిసిప్లిన్ ఉంటుందో ఆటోమేటిక్ గా యూనిటీ వస్తుంది. ఆ యూనిటీ నుంచి ప్యూరిటీ వస్తుంది. ఆ ప్యూరిటీ నుంచి మనం దివ్యత్వంకి వెళ్తాం అన్నమాట. అయితే ఈ సందర్భంలో నాకు ఒక బ్రహ్మాండమైన ఒక ఎపిసోడ్ అనండి, ఈవెంట్ అనండి గుర్తుకొస్తోంది. మేమందరూ హైదరాబాద్ యువత ఒకసారి స్వామి సన్నిధిలో సాయంత్రం ధోరణిలో కూర్చుని ఉన్నాము. స్వామి బ్రహ్మాండంగా ఆ నడకతో, దివ్యమైన నడకతో వస్తూ ముందు వరకు వచ్చి, మనకందరికి తెలుసు స్వామి వచ్చినప్పుడు అడుగుతారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఎంతమంది ఉన్నారు ఏమిటి అని. అది కూడా ఇంగ్లీష్లో అడుగుతారు. స్వామి వచ్చి హౌ మెనీ అని అడిగారన్నమాట. అందరూ కూర్చున్నాం, లెక్క పెట్టుకున్నాం, 40 మంది ఉన్నాం మేము స్వామి దగ్గర. స్వామి అడగంగానే లేచి, స్వామి 40 మంది ఉన్నాం స్వామి మేము అని చెప్పాను అన్నమాట. అయితే చూసి ఒక చిరునవ్వుతో రాంగ్ అన్నారు స్వామి, అని ఒక అడుగు వెనకాలకేసి నేను లేను మీతోటి అని అన్నారు. అమ్మో మర్చిపోయాను స్వామిని అనుకుని, స్వామి 40+1 41 స్వామి అన్నాను. అది అలా అయిపోయింది. స్వామి వెళ్ళిపోయారు. మళ్ళా కొద్ది నెలల తర్వాత మళ్ళా ఇంకొక సన్నివేశంలో స్వామి వచ్చి 60 మంది కూర్చుని ఉన్నాం అన్నమాట. స్వామి వచ్చారు దగ్గరికి. వచ్చి హౌ మెనీ అని అడిగారు అన్నమాట. ఈసారి కాస్త మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, లాస్ట్ టైం మీరు ఉన్నారు స్వామి నేను ఉన్నాను అని చెప్పడం జరిగింది కాబట్టి, స్వామి మేము 60 మంది ఉన్నాము, మీరు మాతో ఉన్నారు కాదు స్వామి, 61 స్వామి అన్నాను. అంటే స్వామి రాంగ్ అగైన్ అని ఒక అడుగు వేసి వెనకాలకి వెళ్ళారన్నమాట. ఇంకా అర్థం కాలేదు, ఏంటి నేను ప్రతి ఒక్కరితోటి లేను అన్నారన్నమాట. సో అక్కడ ఏమైంది, 60+60 120 అయింది. అదేవిధంగా రానున్న సంవత్సరంలో జనవరికి ఒక సేవా కార్యక్రమంకి వచ్చినప్పుడు 62 మంది ఉన్నాం మేము. స్వామి వచ్చారు ఆనందంగా. వచ్చి ఎంత వైభవంగా వచ్చారంటే నవ్వుకుంటూ వచ్చి, జగన్నాటక సూత్రధారి కదా స్వామి, వచ్చి హౌమిని అని అన్నారు. పేపర్ అవుట్ అయిపోయింది, లీక్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా ఇంకేం చేంజ్ ఉండదు. 62 మంది, 62+62 స్వామి మేము, 124 స్వామి అని చెప్పాను అన్నమాట. చెప్తే నవ్వి రాంగ్ రా అన్నారు. ఎన్ని తూర్లు ఎన్నేళ్లగా వస్తున్నారా దగ్గరికి, వీఆర్ ఆల్ వన్ రా, మనమంతా ఒక్కటే అని చెప్పారు అన్నమాట. ఈ నిదర్శనం ఏదైతే స్వామి వీఆర్ ఆల్ వన్ అని చెప్పడంలో, ఆ రోజు ఒక ఆలోచన వచ్చిందన్నమాట. కాస్ట్ ఉండియండి, క్రీ డిఫరెంట్ కలర్స్ ఉండండి, ఎక్కడి నుంచో ఏ ప్రదేశాల్లో వచ్చేసినా కూడా మనం అంతా ఒక్కటి అన్న భావం, ఆ యూనిటీ కాన్సెప్ట్, అది ప్రప్రథంగా దివ్యత్వానికి వెళ్ళడానికి ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే యూనిటీ. ఈ యూనిటీ ఆస్పెక్ట్ ఆ రోజు స్వామి మాకు ఎలా ఆధ్యాత్మికంగా చూపించారంటే, ఫస్ట్ స్వామి ద్వైతం గురించి మాట్లాడారు, నేను వేరు నువ్వు వేరు. స్వామి తర్వాత విశిష్ట ద్వైతం మాట్లాడారు. దాని తర్వాత అద్వైతం మాట్లాడారనమాట. ఈ మూడు కలిక అక్కడే యూనిటీ వచ్చిందనమాట. అది మాకు అర్థమైంది.
2: గోపి చాలా బాగా చెప్పావు. ఇక్కడ నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. స్వామి, ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు సర్వ్ మైసెల్ఫ్ అని చెప్పి స్వామి చాలా చక్కగా
1: మళ్ళీ ఇంకొకసారి చెప్పవాలి ఏంటి అర్థం కాలేదు.
2: ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు సర్వ్ మైసెల్ఫ్ అంటే యూనిటీ అంటే ఉన్నది ఒకటే పదార్థం కానీ ఇన్ని రూపాలుగా అది చెందింది అని చెప్పి దీనికి సంబంధించిన ఒక మంచి అనుభవం నాకు 1991 సమ్మర్ కోర్స్ స్వామి ఆసారి నేను నేనే అనేటటువంటి టాపిక్ మీద మాట్లాడుతున్నారు. ఆ రోజు మ్యూజిక్ ప్రోగ్రామ్ అవుతోంది. ఆ సమయంలో ఏంటంటే నాకు స్టూడెంట్ బ్యాడ్జ్ ఇచ్చారు, టీచర్స్ బ్యాడ్జ్ ఇచ్చారు, రెండు నాకు ఇవ్వడం జరిగింది. సో అందు నుంచి స్టూడెంట్స్ కున్న ప్రివిలేజెస్ అన్ని స్టూడెంట్ బ్యాడ్జ్ పెట్టుకుని పొందేవాడిని, టీచర్స్ కున్న ప్రివిలేజెస్ అన్ని టీచర్ బ్యాడ్జ్ పెట్టుకుని. ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు స్వామి పక్కన చైర్ పక్కనే కూర్చున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ ముందు వెళ్ళకూడదు, టీచర్స్ ముందు వెళ్ళొచ్చు. టీచర్స్ ముందు వెళ్లి ఆ చైర్ లో కూర్చున్నాను. ఆ చైర్ లో స్వామి పక్కనున్న చైర్ లో టీచర్స్ కూర్చోకూడదు, స్టూడెంట్స్ కూర్చోవచ్చు. కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అదే పనిగా నేను ఒక 5-6 కర్చీఫ్స్ పెట్టుకున్నాను స్వామికి ఇవ్వడానికి. అలా ఇస్తూ ఉంటే 5వ కర్చీఫ్ తీసుకున్న తర్వాత స్వామి అరచేతిలో గిల్లారు, చిన్నది గిల్లారు. గిల్లేసరికి మొత్తం అంతా స్వామి అయిపోయింది. అంటే అక్కడ పాడుతున్నవాడు స్వామి, ఆ వాయిస్తున్న వాళ్ళు స్వామి, ఇన్స్ట్రుమెంట్ స్వామి, ఆ హాల్ స్వామి, మొత్తం అంతా స్వామిలా అయిపోయింది. అదే గుర్తొచ్చింది ఇప్పుడు. అంటే ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు సర్వ్ మైసెల్ఫ్ అని చెప్పి యూనిటీ అన్నది స్వామి ఇంత చక్కగా మనకి చెప్పడం జరిగింది. అది నాకు బాగా ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు యూనిటీ గురించి చెప్పి
1: ఈ విషయంలో ఇంకొక మాట చాలా బ్రహ్మాండమైన మాట గుర్తుకొచ్చింది. ఒకసారి స్వామిలో ఇంటర్వ్యూ రూమ్ లో హైదరాబాద్ యూత్ కాకుండా మిగతా రాష్ట్రాల యూత్ కూడా కూర్చున్నారు అనమాట. ఐ థింక్ మహారాష్ట్ర వాళ్ళు స్వామి నాయుడు, స్వామి మీరు పదే పదే ఈ హైదరాబాద్ యూత్ ఎందుకు పిలుస్తారు స్వామి, ఏంటి అసలు ఎందుకు పిలుస్తుంటారు వీళ్ళని అంటే, స్వామి సడన్ గా నన్ను చూసి ఏమ్రా పకోడా పకోడా అని పిలిచేవాళ్ళు అప్పుడు నన్ను, ఏమ్రా పకోడా చెప్పు అన్నారనమాట. స్వామి నేనేం చెప్తాను స్వామి అంటే చెప్పు చెప్పు అన్నారనమాట. అంటే స్వామి ఒకటి విషయం నాకు చాలా ముఖ్యంగా అనిపించేది అంటే స్వామికి యువత అంటే అపార ప్రేమ ఉంది స్వామికు, ఆ ప్రేమ వల్ల మీరు పిలుస్తున్నారు. రెండోది ఐకమత్యం, స్వామి మాలో ఉన్న ఐకమత్యం మీరు చూసి పిలుస్తున్నారు. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణేకం, ఈ మూడు కలిపి ఎప్పుడైతే ఇప్పుడు విఎస్ఆర్ మూర్తి గారు కొద్ది క్షణాల క్రితం చెప్పారో దివ్యత్వానికి మహాత్ముడు అవ్వాలంటే ఈ మూడు కలియక ఉండాలన్నారు స్వామి. ఆ ఏకత్వం చూసి మీరు పిలుస్తున్నారంటే మీరందరూ సాయి మాట మీద వెళ్తున్నారు, సాయి బాట మీద వెళ్తున్నారా, అందుకే మమ్మల్ని పిలుస్తారు. అంటే ఈ విషయం మనం ఇంకొక ఎందుకు తెలుసుకోవాలంటే యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడి నుంచే మనం నెక్స్ట్ స్టెప్ ప్యూరిటీకి వెళ్ళగలుగుతాం, లేకపోతే అక్కడే ఆగిపోతాం అన్నమాట జీవితంలో మనం.
2: కరెక్ట్
1: ఈ విషయం అన్నమాట.
0: ఏకత్వం గురించి ఎంత చక్కగా సుందరంగా లీలలు మీరు డిస్క్రైబ్ చేశారు, చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరు ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో వందల సేవా కార్యక్రమాల్లో పాల్గొనుంటారు. ఎంత కష్టమైన పని అయినా కూడా ఏకత్వంతో సాధించవచ్చు అని మనసుకు అనిపించి ఉంటుంది. అట్లాంటి సందర్భాల గురించి శ్రోతులందరికీ మా అందరితో మీరు షేర్ చేసుకోగలరా?
2: ఇక్కడ అంటే ఏకత్వం అన్నది మెంటల్ హాస్పిటల్ సర్వీస్, విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ అని ఒకటి ఉంది. ఆ మెంటల్ హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే సెల్స్ లో 70-80 మంది ఈ మెంటలీ ఇల్ పేషెంట్స్ అందరినీ పెట్టేస్తారు. పెట్టి నిజంగా నరకం అంటే ఏంటో అక్కడ చూడొచ్చు. అటువంటి ప్రదేశంలో విశాఖపట్నం నుంచి ఒక కుర్రవాడు, సాయిబాబా అనే కుర్రవాడు, అక్కడ ఏంటంటే మొత్తం ఈ సెప్టిక్ ట్యాంక్స్ లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, బయటకు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. అటువంటి ప్లేస్ లో ఈ సాయిబాబా అనే కుర్రవాడు ఆ సెప్టిక్ ట్యాంక్ లో దిగి అదంతా క్లీన్ చేశాడు. అడిగాను, నీకు అసలు మేము దగ్గరికే వెళ్ళడానికి చాలా భయపడ్డాం, అటువంటిది నువ్వు ఎలా దిగేవు అంటే, నాకు అక్కడ స్వామి కనిపించారు సార్, అక్కడ వాళ్ళందరూ కూడా అంత బాధపడుతుంటే ఆ బాధను చూడలేకపోయాను, అందు నుంచి నేను అది చేశాను అని. దానికి రివార్డ్ అంటే ఇప్పుడు అందరికీ కూడా రివార్డ్ రివార్డ్ అనే ఆశిస్తున్న రోజులు కదా. తను ఏమి ఆశించకుండా స్వచ్ఛంగా చేశాడు. కానీ బెంగళూరులో స్వామిదానికి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, అరే నువ్వు ఆ రోజు చేసిన సేవ నాకు బాగా నచ్చింది అని చెప్పి ఒక గ్రీన్ క్రియేట్ చేసి, అంటే నేను అక్కడ కూడా ఉన్నాను, నీతోనే ఉన్నాను అనేటటువంటిది మంచి ఒక సందర్భం మాకందరికీ చూపించారు. అది
1: రివార్డ్ అంటే ఒక ఘటన అనని, దిస్ ఎ డివైన్ ఎక్స్పీరియన్స్ అనండి. ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ అన్నమాట. ఇది ఒకసారి మేము గ్రూప్స్ గా వచ్చి ఇక్కడ స్వామి దగ్గర సేవ చేస్తూనే ఉన్నాం. ఒక 25 ఏళ్లుగా చేస్తున్నాం, క్యాంటీన్ లో పనిచేయడం జరుగుతుంది. ఒకసారి స్వామి కబురు పంపించారు రమణరావు గారి ద్వారా. మన బివి రమణరావు గారని నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు మహాభక్తులు స్వామికి. అరే వాళ్ళకి చెప్పు హైదరాబాద్ యూత్ కి ప్రతిసారి వచ్చి ఒక 30 రోజులు 40 రోజులు ఆ క్యాంటీన్ లో పడి సేవ చేసి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు బస్ ఎక్కి, అప్పుడప్పుడు వచ్చి నా దర్శనం అన్నా చేసుకోమని చెప్పు వాళ్ళని అని చెప్పడం జరిగింది అన్నమాట. నా దర్శనం చాలా ఇంపార్టెంట్, దర్శనం చేసుకోవాలి అని. అయితే ఆ విషయం ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము చాలా బాధపడి అందరూ కూర్చుని ఒక చర్చా గోష్ఠి చేసుకుని స్వామిని బాధ పెట్టామని చెప్పి, ఈసారి వచ్చేటప్పుడు మనం ఓన్లీ దర్శనం కోసమే వద్దాము, ఇంకేమి చేయకూడదు అని చెప్పి ఒక 40 మంది 3 రోజులు ప్లాన్ చేసుకుని హైదరాబాద్ నుంచి వచ్చాం అన్నమాట. సో పొద్దున్న తినడం క్యాంటీన్లో, వెళ్ళి దర్శనం చేసుకోవడం, రావడం, కూర్చోవడం, వెళ్ళాం. మా సోదరులందరూ ఏందన్నా ఎప్పుడు చూసినా మనం సేవ చేసేవాళ్ళం, ఇట్లా పడుకోవడం ఏంటన్నా, ఇది తినడం ఏంటన్నా ఇది అని మొదలెట్టారన్నమాట. లేదు లేదు స్వామి దర్శనమే చేసుకోవాలి, ఇది ఓన్లీ దర్శన్ ట్రిప్ అని వి మేడ్ ఇట్ వెరీ క్లియర్ గా చెప్పాను అందరికి. సరే 2 రోజులు అయిపోయింది అట్లా. 3rd రోజు పొద్దున మేము ఆ వెనకాల షెడ్ నెంబర్ 1 లాస్ట్ చివరిగా ప్రశాంత్ నిలయం వెనకాల చివరి షెడ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఒక కంపు కొట్టడం మొదలెట్టింది. ఏంటా కంపు అని చూస్తే ఆ తలుపులు తెరిస్తే అక్కడ ఉన్న వెనకాల బాత్రూమ్ షెడ్స్, వెనకాల బాత్రూమ్లు అన్ని క్లాగ్ అయిపోయి పచ్చగా ఘోరంగా ఉన్నాయన్నమాట. సరే అప్పుడు నేను నా సోదరులు ఇద్దరు వై శ్రీనివాస్ ఉదయం మేము ముగ్గురు కలిసి బయటికి వెళ్లి ఇంకా పనిచేద్దాంలే చాలు దర్శనం చేసుకుంది అని చెప్పి చీపురు కట్టలు ఆసిడ్ బాటిల్స్ అని తీసుకొచ్చి పడుకున్న వాళ్ళందరినీ లేపి, రండరా మీరందరూ సేవ చేయాలని, ఎవడి బాత్రూమ్ తలతళా మెరుస్తుంది అని చెప్పి పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బాత్రూమ్ కడుగుతున్నాం అన్నమాట. ఆ టైంకి ఒక మారుతి కారులో చక్రవర్తి గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చారు. మనకందరికి తెలుసు చిరంజీవి గారు మహాభక్తుడు స్వామికి, వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినర్, చాలా కోపిస్ట్ కూడా, రియల్ ఒక్కసారి కోపం వస్తుంది ఆయనకి. చక్రవర్తి గారు మనకి తెలుసు. చిరంజీవి గారు వచ్చి పిలిచారు, ఏ జూనియర్ సీతాపతి ఇక్కడ రా నువ్వు అని చెప్పి. నేను వెళ్ళాను పరిగెత్తుండి. ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారు. అంకుల్ సేవ చేస్తున్నావు అంకుల్, బాత్రూమ్ కడుగుతున్నావు. ఎవరిచ్చారు నీకు పర్మిషన్ అన్నారు. ఎవరు ఇక్కడ లీడరు అంటే పక్కన సోదరుడు యుదయ్ నాకంటే 20 రోజులు పెద్ద, వాటిని చూపించి స్వామి అంకుల్ వీడే లీడరు అని చెప్పేశాడు. చెప్పేటప్పటికి ఆయన పిలిచాడు. ఆయన్ని టపాటపా అంటే ఎవరిచ్చారు నీకు ఈ పర్మిషన్ అని అడిగితే, వాడు పక్క తెలంగాణ వాళ్ళు, పర్మిషన్ ఏమిటి అంకుల్, పర్మిషన్ మా ఇంట్లో నేను బాత్రూమ్ కూడా పర్మిషన్ ఇవ్వాలా అన్నాడు. అని అంటే ఆయనకు చరంగా కోపం వచ్చి, ఇట్లా మాట్లాడతాను పెద్దవాళ్ళతో అని చెప్పి వెళ్ళిపోయాడు. మాకు తెలుసు ఇది, ఈ విషయం వెళ్ళి స్వామివారికి చెప్తారు, స్వామివారు రియాక్ట్ అవుతారు అని. సాయంత్రం దర్శనంలో కూర్చున్న స్వామి వచ్చారు. వచ్చి ఏంట్రా సంగతులు అని లోపలికి పిలిచారు అన్నమాట. మాట్లాడుతూ సడన్ గా ఏం చేశారా ఈరోజు అని అడిగారు. స్వామి ఇట్లా బాత్రూమ్ లో అడిగాము. అవునా, ఎవరిచ్చినారా పర్మిషన్ మీకు అని అడిగారు. సేమ్ క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయిందన్నమాట. అంటే వారు వచ్చి వీరికి చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి ఇంకేం చేస్తాం, సడన్ గా అందరూ ఉదయం చూసాం అనమాట, ఏం చెప్తాడని. ఉదయం అన్నాడు, స్వామి మా ఇంట్లో మేము బాత్రూమ్ కడగడానికి పర్మిషన్ ఏంటి స్వామి, మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి సేవ చేసుకోవడానికి అంటే. స్వామి ఎంత ఆనందపడ్డారంటే ఆ రోజు చేసిన దాని తర్వాత స్వామి మాట్లాడుతూ, స్వామి తన వైపు ఇట్లా చూపించుకుంటూ, చెయ్యి చూపించుకుంటూ, ఏ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ఏం రివార్డ్ ఇస్తాడ్రా అని అడిగారు. మేమేమేమో చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట. స్వామి చెప్పి కాదు కాదు అని చెప్పి భగవంతుడు అని మళ్ళా స్వామి వైపు స్వామి చూపించుకుని, ఒక మంచి సేవా వర్కర్ కి ఇంకొక ఆపర్చునిటీ ఇస్తాడ్రా సేవ చేసుకోవడానికి, ఇదిరా స్వామి చెరివాడు అన్నారు.
2: చాలా బాగుంది
1: ఈ విషయం. ఒకసారి వింటే మనకి ఎన్నో ఆపర్చునిటీస్ వస్తుంటాయి సేవ చేయడానికి. వెన్ వీఆర్ యునైటెడ్ మనకి బోల్డ్ అని ఆపర్చునిటీ, మనం ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. అది భగవంతుడి రివార్డ్ అనమాట. ఆ విషయం మనం అందరికీ గమనించాల్సిన విషయం అనమాట.
2: చాలా బాగా చెప్పావు.
0: ఇది ఎంత చక్కగా చెప్పారు. ఏకత్వం అనే భావం మనకు మనసులో ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఎట్లా ప్రవర్తించుకుంటామో, మనం ఎక్కడికి వెళ్ళినా అలానే ప్రవర్తించుకుని, బాత్రూమ్లు క్లీన్ చేసినా ఏ విధంగా క్లీన్ చేసినా స్వామి మరో అవకాశం ఇచ్చే వరకు మనం అట్లానే సేవ చేస్తూ ఉండాలని అద్భుతమైన లెసన్ నేర్పారు స్వామి.
2: మాధవ్, ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అంటే భావం ప్రధానం అని చెప్పు కదా చెప్పారు, అంటే గోపి చెప్పిన దాంట్లో భావం ముఖ్యం. ఈ భావం ముఖ్యం గురించి స్వామి రెండు మూడు ఇన్సిడెంట్స్ నాకు గుర్తొస్తున్నాయి. మొట్టమొదటిది, అగైన్ గోయింగ్ బ్యాక్ టు 1991 సమ్మర్ కోర్స్, ఆ రోజు స్వామి ఏంటంటే ఒకరోజు సేవాదినం అని పెట్టారు. సేవాదినం పెట్టినప్పుడు గ్రూప్స్ లా తయారు చేశారు, మొత్తం అక్కడ స్టూడెంట్స్ అందరినీ గ్రూప్స్ లా చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఇన్ ఒక గ్రూప్ లోను. ఆ గ్రూప్ ఏంటంటే కరెక్ట్ గా స్వామి ఉండే మందిరం, ఆ మందిరం చుట్టూ క్లీన్ చేయండి అని చెప్పి. సో మేమందరం ఏం చేశామంటే ఎవరికీ దక్కలేనటువంటి మంచి సేవ స్వామి ఉండేటటువంటి ప్రదేశంలో మాకు దొరికింది అని చెప్పి అందరూ గట్టిగా పాటలు పాడుతూ, అందరి దృష్టి ఒకటే, మీద నుంచి స్వామి కిటికీ తలుపులు తీసి బ్లెస్ చేయాలి అని చెప్పి. సో గట్టిగా పాటల కన్నా అరుపుల్లాగే అరిచాం. అరుస్తూ అక్కడ సేవ చేశాం. సేవ చేసేసరికి స్వామి ఆ గోళ భరించలేక ఏంటో వెంటనే తలుపులు తీశారు, మీదని కిటికీ తలుపులు, అందరినీ బ్లెస్ చేశారు. వెంటనే మాకు కొంచెం గర్వం వచ్చింది, కాలర్ అందరూ కొంచెం ఎగరేసి ఆ రోజు సాయంత్రం స్వామి డిస్కోర్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. స్వామి ఆ రోజు మొదలు పెడుతూ, ఈరోజు పిల్లలందరూ సేవ చేసామనుకుంటున్నారు, స్టంట్ చేశారు అన్నారు. చాలా బాధ అనిపించింది, అదేంటి సేవ చేస్తే స్టంట్ అంటారేంటి అని. అప్పుడు స్వామి ఏమన్నారంటే, సినిమాలో హీరో కొట్టినట్టు యాక్ట్ చేస్తాడు, విలన్ పడిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. నిజంగా హీరో కొట్టడు, విలన్ పడిపోడు, అదంతా స్టంట్. ఈ రోజు మీరు చేసింది కూడా స్టంటే. ఎందుకని, ఎందు నుంచి అంటే మీరందరూ కూడా తుడిచారు, గడ్డి పీకారు, ఇలాంటివన్నీ చేశారు, కానీ ఇదేమీ భగవంతుడు చూడడు. మీరు ఎటువంటి భావంతో చేస్తే ఆ భావమే భగవంతుడికి నచ్చుతుంది అని చెప్పి, మీరు గడ్డి పీకుతున్నప్పుడు, నేను గడ్డి పీకటం లేదు స్వామి, నాలో ఉన్న దుర్గుణాలను నేను పీక్కుంటున్నాను అనే భావంతో మీరు చేస్తే అది సేవ అవుతుంది. అలాగే మీరంతా ఊడ్చారు, క్లీన్ చేశారు, క్లీన్ చేస్తున్నప్పుడు ఇది నేను క్లీన్ చేయటం లేదు స్వామి, నా హృదయంలో బాగా చెత్త ఉండిపోయింది, ఆ చెత్తనంతా క్లీన్ చేస్తున్నాను అనే భావంతో చేస్తే అది సేవ అవుతుంది. అలాగే ఈరోజు రొట్టెలు పిండిలు మీరు ఒత్తారు, ఆడపిల్లలందరూ కూడా, నేను రొట్టెలు చేయటం లేదు స్వామి, చపాతి ఒత్తలేదు, హృదయాన్ని నేను విశాలం చేసుకున్నాను అనేటటువంటి భావంతో చేస్తే అప్పుడు అది సేవ అవుతుంది అని చెప్పారు. ఇక్కడే మరొక మంచి సన్నివేశం నాకు గుర్తొస్తుంది.
1: ప్రమాణం పోయం గుర్తుకొచ్చింది, నేను చెప్తాను.
2: అధిక
3: భాషించు సూరత్వమధికమయ్యే, కార్యసూరత శూన్యమై కరిగిపోయే, బ్రతుకులు ఆడంబరములాయే, బ్రతుకులు ఆడంబరములాయే, నేటి మానవుడు బ్రతుకు ఈ పదాయే
1: అన్నారు స్వామి. ఈ స్వామి పద్యంలో మీరు చెప్పింది షో స్టంట్, షో సర్వీస్, సోషల్ సర్వీస్ అనేది ఇక్కడ బ్యూటిఫుల్ గా కనపడుతుంది అనమాట.
2: చాలా బాగా చెప్పావు గోపి, చాలా యాప్ట్ గా ఉంది నీ సన్నివేశం గుర్తు చేయడం అన్నది. ఇక్కడ మరొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఎక్కడ సేవ ఉంటే అక్కడ ఈగో ఉండకూడదు అని చెప్పి స్వామి అన్నారు, అప్పుడే అది సేవ అవుతుంది అని. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్సిడెంట్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి నాకు సంవత్సరం గుర్తులేదు, స్వామి ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూలో శామ్యూల్ శాండ్విస్, ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ అనుకుంటాను సత్సాయి సేవా ఆర్గనైజేషన్, ఆయన సాయిబాబా ద హోలీ సైక్రటిస్ట్ అనే బుక్ కూడా రాశారు. ఆయనతో పాటు శ్రీ భాటం శ్రీరామ్మూర్తి గారు, మహాభక్తులైన ఆయన విద్యామంత్రిగా పనిచేసేవారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోను. ఆ రోజు మాట్లాడుతూ, అరే నీకెందుకు రా ఇంత అహంకారం అని అడిగారు స్వామి నన్ను. అంటే నాకు అసలు మాటలు లేవు ఏంటి అని. అంటే అప్పుడు స్వామి అన్నారు, అహంకారం అంటే ఏంటో తెలుసా, అహం ఆకారం, అంటే నేను ఈ దేహాన్ని అనుకోవడమే అహంకారము. ఆ దేహం తాలూకా నేను దేహాన్ని కాదు, నేను ఆ డివైన్ స్పార్క్ ని అనేటటువంటి భావంతో నువ్వు ఏ పని చేసినా అది భగవంతుడి పని అవుతుంది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ఇక్కడే మరొక విషయం కూడాను, అంటే ఇదే సందర్భంలో అదే రోజు ఇంటర్వ్యూలో మరొకటి అయింది. స్వామి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి అనుకున్నానమాట, ఎందుకురా నీ మనస్సు అంతా కూడా కుళ్ళిపోయి ఉందిరా, దుర్వాసన వస్తుంది నీ హృదయం అంతాను, అందు నుంచి నువ్వు ఎప్పుడు చూసినా సరే హృదయం అందరిసే మత్తుజావో, హృదయం అందరిసే మత్తుజావో అని పాడుతున్నావు, నేను ఎలా నీ హృదయంలో ఉండేదిరా అని. దీనికి ముందుగా ఏంటంటే, విశాఖపట్నంలో మందిరంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో రోజు వెళ్లి స్వామి దగ్గర ఒక డైరీ చెప్పించుకోవడం అలవాటు. అంటే స్వామి ఈరోజు ఈ పని చేశాను, వాడు నన్ను తిట్టాడు, నేను వాడిని తిట్టాను, వీడు చాలా బాగా మాట్లాడాడు, వాడి గురించి కూడా చాలా బాగా మాట్లాడాను, ఇలా చెప్పేసుకుని చివరిలో ఒక పాట పాడేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఆ పాట ఏంటంటే,

0: ఈ రోజు పాడుకుని వెళ్ళిపోవడం అలవాటు. ఆ రోజు అక్కడ అంటే స్వామి నేను సర్వాంతర్యామిని, నువ్వేం చేస్తున్నా నాకు తెలుసు అన్న చెప్పడానికి ఆ రోజు నీ హృదయంలో నేను అలా కూర్చునేదిరా అని చెప్పి అక్కడ ఒక మాట. నేను వెంటనే నేనేమనుకున్నానంటే స్వామి నువ్వు సర్వాంతర్యంవి, సర్వాంతర్యం అయినప్పుడు హృదయం కూడా అందులో పార్టే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండక తప్పదు అని మనసులో అనుకున్నాను. అనుకుంటే వెంటనే స్వామి, ఏయ్ అశోకుడు చక్రవర్తి, మొత్తం రాజ్యం అంతా నాదే అలాగని చెప్పి అశోకుడు కుళ్ళుకాలు పక్కన కూచోడు. అతను తన మందిరంలో రత్నఖచిత సింహాసనం మీద కూచుంటాడు. అలాగే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే హృదయం ఎక్కడైతే ప్రేమపూర్వకంగా ఉంటుందో అక్కడ ఉంటాడు అని చెప్పి స్వామి అక్కడ చెప్పారు. అదే సమయంలో స్వామి మరొక విషయం కూడా చెప్పారు. అరే ఇంత చిన్న స్పెక్వి నువ్వు, భగవంతుణ్ణే ఎదురిస్తున్నారు ఇప్పుడు, నేనేంటో నీకు తెలుసా అని అడిగారు. తెలిసి నేను తెలియదు స్వామి అన్నాను. అంటే అరే మొత్తం ఈ గోళాలన్నీ కూడా ఎన్ని గోళాలు ఉన్నాయిరా అంటే తెలియదు స్వామి అన్నాను. అనంతమైన గోళాలు ఉన్నాయి, ఈ గోళాల్లో మనది ఏ గోళమో తెలుసా అంటే తెలియదు స్వామి అంటే స్వామి చెప్పారు, మన గోళంలో కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి, అందులో మన భూమి అన్నది చిన్న నక్షత్రం. ఈ భూమిలో ఎన్నో ఖండాలు ఉన్నాయి, ఆ ఖండాల్లో ఒక ఖండం ఆసియా ఖండం, ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, అందులో భారతదేశం చాలా చిన్న దేశం. ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఎంతరా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సిటీస్ ఉన్నాయి, అందులో విశాఖపట్నం ఎంతరా, విశాఖపట్నంలో బోల్డ్ కాలనీస్ ఉన్నాయి, ఆ కాలనీలో మీ కాలనీ ఎంతరా, ఈ కాలనీలో బోల్డ్ ఇళ్ళు ఉన్నాయి, అందులో మీ ఇల్లు ఎంతరా, మీ ఇంట్లో బోల్డ్ మంది మెంబర్స్ ఉన్నారు, అందులో నువ్వెంతరా. అందు నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ ఎ స్పార్క్ ఇన్ ద డివైన్ ఫైర్, ఆ విధంగా నువ్వు గాని గుర్తు పెట్టుకుని చేస్తే సమస్త కర్మలు కూడా సేవ అవుతుంది. దట్ ఈస్ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అని చెప్పి స్వామి అప్పుడు చెప్పడం జరిగింది.
1: రమేష్ దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అర్థమయ్యేది ఏంటంటే మనకు ముఖ్యంగా ప్యూరిటీ అనే కాన్సెప్ట్ లో మనం ఎక్కడైతే యూనిటీ నెక్స్ట్ స్టెప్ ప్యూరిటీకి వెళ్తాం, ఆ ప్యూరిటీ కాన్సెప్ట్ లో స్వామి చెప్పిన కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఒకటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మనం నిజ జీవితంలో మనం అందరూ భక్తులు, సత్యసాయి భక్తులు కానివ్వండి, దేవుడు కానివ్వండి, మనం ఎవరైతే పూజిస్తామో మనం అందరినీ భగవంతుడిని ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చేసుకుంటాం.
0: కరెక్ట్,
1: మనం అందరూ ఒక పార్ట్, స్వామి ఒక పార్ట్ అని అనుకుంటాం. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి స్వామిని పార్ట్ చేసి స్వామి మేక్ స్వామి యువర్ లైఫ్, స్వామి మీ జీవితం అని తీసుకోండి. స్వామి ఎప్పుడు చెప్పినప్పుడు స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నారు, అక్కడ ఆగకుండా స్వామి ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్ అన్నారు. మనం ఆ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ లో అవర్ లైఫ్ ఇస్ మెసేజ్ చేసుకుంటూ ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్ అన్నప్పుడు స్వామి మెసేజ్ అని అంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన స్వామి ఎంత విశాల హృదయం ఉందో ఆ స్వామిని మన హృదయవాసి అని అంటున్నప్పుడు వీ షుడ్ ఫీల్, మనం ఏమనుకోవాలి, మనం కూడా స్వామే. ఇప్పుడు స్వామిలాగా ఇంత పెద్ద బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలంటే యూ హ్యావ్ టు బికమ్ స్వామి. స్వామి ఒకసారి పూర్ణచంద్రలో ఆడిటోరియంలో మాట్లాడుతున్నప్పుడు బీ రామా అన్నారు, బీ లైక్ రామా అనలేదు. He has never used that verb there like. He said, "Be Rama, meer Ramudu aipondi, meer Swami aipondi." Eppudu avutaru manam eppudaithe mana niji jeevithamlo manam Swami ani anukuni mana Swame aipoyi Swami gunalu Swami tattvalu manam techukuni స్వామి లాగా మనం చేయాలి అని మన ఆయన మెసేజ్ మనం ముందుకు తీసుకెళ్తే అప్పుడు మనం ఈ ప్యూరిటీ తీసుకొచ్చుకోగలుగుతాం. ఎందుకంటే ఒకసారి స్వామి మాట్లాడుతున్నారు, అరే చాలా మంది అనుకుంటారా 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి అని. స్వామి అన్నారు, నాకు అట్లాంటి ఎంగిలి ఆకులు అవసరం లేదు అన్నారు. ఎంగిలి ఆకులు అవసరం లేదు అన్నారు స్వామి, నాకు అట్లాంటి ఎంగిలి ఆకులు అవసరం లేదు. మనం ఎప్పుడైతే మన జీవితం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనం ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి, దానికి యూనిటీ రావాలి, ప్యూరిటీ రావాలి. ఇప్పుడు మీ సేవ గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక ఈ స్టోరీ చెప్పారు స్వామి, మాతో చెప్పారు కూడా, మీరు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడినప్పుడు ఈ స్టోరీ చెప్పండి రా అని. అదేంటంటే ఒకసారి బుక్కపట్నం స్వామి చెప్పడం ఏంటంటే బుక్కపట్నం దగ్గర ఒక వంత దగ్గర మార్షి ల్యాండ్ లో బురదలో ఒక గొర్ర పిల్ల ఇరుక్కుందట. అది బయటికి కాళ్లు రావాలి, ఇరుక్కుపోయింది మడ్లో, బయటికి తీద్దామని చాలా కష్టపడుతోందట. ఆ సమయంలో ఆ గట్టు మీద కొన్ని కుర్రాళ్లు కూర్చుని అది కష్టపడుతోంది అని చూస్తూ దాన్ని ఇంకా కష్టపెట్టాలని రాళ్లు ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ లాగా. ఆ సమయంలో ఒక సాధువు ఎవరో నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ సడన్ గా చూశాడు. చూసి ఏ అరే బురదలో ఇరుక్కుంది ఈ గొర్రపిల్ల, నేను ఏమైనా చేయాలి అని చెప్పి ఇమీడియట్ గా జుప్పా తీసి పరిగెత్తి లోపలికి వెళ్లి ఆ బురదలో నుంచి తీసుకుని దాన్ని మెడ మీద వేసుకుని బయటికి తీసుకొచ్చాడు. ఈ కుర్రవాళ్ళు అందరూ వెళ్లి, ఏంటి మీరు పెద్ద హీరో అనుకుంటున్నారా, ఆ గొర్రపిల్ల అది మాకు ఎంటర్టైన్మెంట్ లాగా మేము రాళ్లు ఇస్తుంది చూస్తున్నాము, దాన్ని ఎట్లా బాధపడుతుందా అని చూద్దామని చెప్పి మేము ఎంటర్టైన్ చేసుకుంటున్నామేమో అని చెప్తున్నాను. ఏ మీరు హీరో అనుకుంటున్నారంటే, లేదు లేదు నాకు హీరోయిజం ఏమీ లేదు, అక్కడ ఆ గొర్రపిల్ల అక్కడ బాధపడుతుంటే నా హృదయానికి బాధ కలిగింది, నా హృదయంలో జరిగిన బాధని నేను నివృత్తి చేసుకోవడానికి నేను నా షర్టు తీసి నేను వెళ్లి బయటికి కాపాడాను, నేనేదో పెద్ద సేవ చేశాను అని అనుకోవటం లేదు అని అన్నానమాట. స్వామి ఏమన్నారంటే, ప్రేమ ఉండిన చోట యూనిటీ వస్తుంది, యూనిటీ వచ్చిన చోట ప్యూరిటీ వస్తుంది, ప్యూరిటీ వచ్చినప్పుడు డివినిటీ వస్తుంది. డివినిటీ ఏంటంటే సేవా దృక్పథంతో ముందుకెళ్తే అబ్సల్యూట్ డివినిటీ చూస్తారు మీరు అని చెప్పడం జరిగిందనమాట. ఈ విషయం మనం గమనించాలి.
0: ఇక్కడే దీనికే స్వామి మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, అంటే నువ్వు చెప్పిన దానికే. అదేంటంటే నీళ్లలో తేలి వెళ్ళిపోతూ ఉంటే ఒక సాధువు దాన్ని ఎలాగైనా తీయడానికి ట్రై చేస్తాడు, అది కుడుతూ ఉంటుంది, కుడుతూ ఉన్నా అలా అలా రెండు చాలా సార్లు ట్రై చేసి తీస్తారు. అప్పుడు మిగతా వాళ్ళు అడుగుతారు ఎందుకు చేస్తున్నావు అంటే, అది బాధపడుతుంది కాబట్టి చేస్తున్నాను, కాబట్టి కాకపోతే నేను ఏదో దానికి రక్షిద్దామని కాదు అని చెప్పారు. అదే నువ్వు చెప్పిన దానికి,
2: సేవని భగవంతునికి అర్పిస్తే అదే దివ్యత్వాన్ని అనుభవిస్తాము అని చాలా సార్లు స్వామి చెప్తూ వచ్చారు. ఇదే అలవాటు మనం ఒకవేళ చేసుకుంటే మన పని తన పని అని ఏ భేదం ఉండదు అని చాలాసార్లు స్వామి చెప్పారు. ఈ సందర్భం ఈ విషయంలో మీరు మాకిచ్చే సూచనలు ఏమన్నా ఉన్నాయా?
0: అంటే స్వామి చెప్పేది భక్తికి ఊపిరి సేవ, భక్తికి సారం సేవ, భక్తికి స్వభావం సేవ. అందు నుంచి వేరే సజెషన్స్ ఏమీ లేవు. స్వామి చెప్పినవే ఒకటి రెండు గుర్తొస్తున్నాయి. మీరు సేవ చేస్తున్నప్పుడు నేను సేవ చేస్తున్నాను అనే భావం మీలో ఉంటే అది సేవ కాదు అన్నారు. సేవ ఎప్పటిదాకా చేయమంటారు అని అడిగినప్పుడు నేను సేవ చేస్తున్నాను అని మర్చిపోయేంత వరకు నువ్వు సేవ చేయాలి, అదే సేవ అవుతుంది అన్నది నాకు చెప్పడం గుర్తొచ్చింది.
1: నేను ఒక విషయం చెప్తాను. ఒకసారి స్వామి కూర్చొని మాట్లాడుతుంటే, స్వామి కొంచెం అప్పుడు హెల్త్ కూడా కొంచెం కండిషన్ కొంచెం జ్వరమో ఏదో ఉండింది స్వామికి, ఒంట్లో బాగాలేదన్నమాట. సో మేము అన్నాం, స్వామి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు ఇంత శ్రమపడి చేస్తున్నారు స్వామి, ఇది కాస్త మీరు కాస్త తగ్గించుకుని విశ్రాంతి తీసుకుని మళ్ళా మొదలెడితే బాగుంటుంది కదా అని స్వామిని ప్రాధాయపడ్డాం అనమాట. స్వామి నవ్వి, మీరు చెప్పినంత చాలా బాగుందిరా, చాలా ఆనందంగా ఉంది మీరు, కానీ ఒక్క పదం నాకు నచ్చలేదురా అన్నారు. అంటే మనం ఆశ్చర్యపోయాం, మీరు శ్రమ అని వాడారు చూడండి రా, ఆ పదం నాకు నచ్చలేదు, నేను శ్రమపడి చేస్తుంటే ఇన్ని రోజులు ఇంత వయసు వరకు చేసేవాడిని కాదరా నేను, ఏ సేవా కార్యకర్త అయినా శ్రమపడి చేస్తుంటే అది టైం లిమిట్ తోనే చేయగలుగుతాడు, మీరు ఏ సేవా కార్యక్రమం చేసినా ఆనందంతో చేయాలి, నేను ప్రతిదీ ప్రతి విషయము నేను ఆనందంతోనే చేస్తాను కాబట్టి నాకు ఇది లిమిట్లెస్, ఇది నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటాను అని చెప్పారనమాట.
0: సేవ అన్నది ఊరాలు గాని కోరకూడదు
1: అని అని చెప్పి స్వామి ఆ రోజు అన్నారన్నమాట. మా యువకుడు ఒకడు లేచి, స్వామి మాకు ఇంకా కాస్త సేవ చేసే అనుగ్రహం ఇవ్వండి స్వామి అన్నారు. స్వామి ఎంత ముచ్చటగా ఆ రోజు అన్నారంటే, రేయ్ వినండి, మీరు సేవ చేస్తూ పోండి చేస్తూ పోండి చేస్తూ పోండి, ఈ సాయి మీకు ఒక మాట ఇస్తున్నాడు, ఈ సాయి మీ సేవ చేస్తూ పోతాడు చేస్తూ పోతాడు చేస్తూ పోతాడు అన్నారు.
0: చాలా
1: అంటే యూ డూ మై వర్క్ ఐ డూ యువర్ వర్క్ అనేది కాన్సెప్ట్. అందుకని మనం అందరూ శ్రోతలు కూడా ఎవరైతే వింటున్నారో, మనం ఎక్కడైతే మనకు ఆపర్చునిటీ దొరుకుతుందో, ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో స్వామి సేవ చేయడానికని, స్వామి సేవ అని కాదు ఏ సేవా కార్యక్రమం చేసే ఆపర్చునిటీ దొరుకుతుందో ఆ అవకాశం వదులుకోవద్దండి. ఎందుకంటే ఒకసారి ఆ సేవ మీరు ఆనందంతో ఒక ప్యూర్ హార్ట్ తోటి యునైటెడ్ ఎఫర్ట్స్ తోటి దివ్యత్వాన్ని తలుచుకుంటూ చేసడం మొదలెడితే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మీ లైఫ్ లో మనకే తెలుస్తుంది, స్వామికి ఒక్కరికి తెలుస్తుంది అనమాట.
0: చాలా బాగుంది.
2: ఆచరణలో అహంకారం, అనుభూతి మీద ఆసక్తి లేకుంటే త్యాగం భోగం యోగం అన్ని ఒకటే అని భగవాన్ మనకి చెప్తూ వచ్చారు. మిమ్మల్ని ఈ విధంగా కలవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ విషయాల్ని మీరు అక్షరాలా ఆచరిస్తున్నందుకు మాకు మీరు మార్గదర్శులుగా ఉన్నారు. ఇన్ని అద్భుతమైన విషయాలు మాకు మా శ్రోతలందరికీ పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదములు.
3: పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడుదాక అట్టె ఉండు, తలచినదేదియో తలచనే తలచితిరి తలుపు తీరెడుదాక పోవకుండు, కోరినదేదియో కోరనే కోరితిరి కోర్కె చెల్లుడుదాక పోవకుండు, అడిగినదేదియో అడగనే అడిగితిరి అడిగినదిడుదాక విడువకుండు, పోరు పడలేక తానైన బ్రోవవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు, అంతియే కాని నీయంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటిక నమామి భారతీయం. ఈ కార్యక్రమం హైదరాబాద్ సాయి యువత ప్రత్యేక సమర్పణ.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమ వారిధి, సనాతన సారథి, మా జీవిత పరమావధి అయిన స్వామి, మీ చరణ కమల సన్నిధికి అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ నమామి భారతీయం, సెల్యూట్ ద ఇండియన్ స్పిరిట్. నేటి యువతరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ, దిశానిర్దేశాన్ని లోపింపజేస్తూ, దేశం పట్ల బాధ్యతను విస్మరింపజేస్తూ అలుముకుంటున్న అనేక సమస్యలకు స్వామి మీ దివ్య సందేశాలు అమృతతుల్యమైన సమాధానాలు. వీటన్నిటి సమాహారమే సవినయంగా మేము సమర్పిస్తున్న నమామి భారతీయం, సెల్యూట్ ద ఇండియన్ స్పిరిట్.

0: బుద్ధి శక్తి చూపిన దివ్య భూమి.
1: ఎవరు? ఎవరది?
2: నేను తాతగారు, నేను పరశురామ్ని.
1: ఓ, కెప్టెన్ పరశురామా? ఏమిటయ్యా ఉట్టి పరశురామ్ అంటావు? కెప్టెన్ పరశురామ్ అనొచ్చుగా.
2: అదంతా బోర్డర్ దగ్గర తాతగారు, మీ దగ్గర మేమెప్పుడూ పిల్లలమే. ఇంతకీ మన వాడున్నాడా?
1: ఎవడు? మా వీరకిషోరమా? ఉన్నాడు, బ్యాగ్ సర్దుకుంటున్నట్టున్నాడు. ఒరే కిషోర్, కెప్టెన్ కిషోర్!
3: వస్తున్నా తాతగారు, వస్తున్నా.
1: నీకోసం కెప్టెన్ పరశురామ్ వచ్చాడ్రా.
3: హాయ్ పరశురామ్, వచ్చావా?
2: ఆ కిషోర్, సాయంత్రం కలిసి బయలుదేరదాం రా, అది చెప్పడానికే వచ్చాను.
3: ఓకేరా, కలిసే వెళ్దాం.
1: ఒరే వీర సైనికులు, ఒక్కసారి ఇలా దగ్గరికి రండి, ఇలా దగ్గరికి రండి. ఈ సైనికుల్ని ఇలా చూసినప్పుడల్లా అలుపెరుగని గంగా ప్రవాహంలా నాలోని దేశభక్తి భావావేశంతో పొంగిపోతుందిరా. మీ సైనికులు భరతమాత మాకు అందించిన రక్షణ కవచాలురా. రక్షణ కవచాలు?
2: మేము రక్షణ కవచాలా? మేము ఈ దేశాన్ని కాపాడుతున్నామా? అదంతా ఒకప్పుడు తాతగారు, ఇప్పుడు కాదు.
3: అవును తాతగారు, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మమ్మల్ని చూసినప్పుడు మీకు ఏ విధంగా దేశభక్తి ఉప్పొంగుతోందో, ఇప్పటి సమాజాన్ని నేటి తరాన్ని చూస్తూ ఉంటే మనసంతా నిరాశ నిస్పృహలతో నిండిపోతోంది.
1: రామ రామ రామ, సైనికులు నిరాశకు లోను కావడమా? ఏమిట్రా, ఏమిటి నేను విన్నది? సైనికులకు నిరాశ అన్న విషయం ఈ దేశ అస్తిత్వాన్నే ప్రశ్నించే విషవలయం రా. మీకసలు ఏమైంది? మీలో ఆ నిరాశని ప్రేరేపించిన పరిణామం ఏమిటి చెప్పండి. చెప్పు కిషోర్, చెప్పు పరశురామ్.
3: ఏమిటి తాతగారు చెప్పేది? నిత్యం కళ్లతో చూస్తున్నది, చెవులారా వింటున్నది, తలచుకుంటేనే మనసంతా కలచివేస్తుంది.
2: సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే ప్రాణాల్ని సైతం త్యాగం చేసి మేము నిర్వర్తిస్తున్న మా కర్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి తాతగారు.
1: ఏమిట్రా, ఏమిటి మిమ్మల్ని కలిచివేస్తున్న పరిణామాలు?
3: నేటి యువతరం ఆలోచన విధానాన్ని అద్దం పట్టే ఒక్క ఉదాహరణ చూపిస్తాం తాతగారు. మన ఊళ్ళో ఆ వినయ్ తెలుసుగా?
1: ఎవరు? మన బ్యాంకు ప్రకాశం గారు అబ్బాయేనా?
3: అవును తాతగారు, ఆ వినయ్.

0: ఒరే వినయ్, వినయ్ ఏం చేస్తున్నావురా?
1: హాయ్ నాన్న, అమెరికాలో మా సీనియర్ కి ఈమెయిల్ చేస్తున్నాను.
0: ఏమిటి, ఉత్త కులాసా కబుర్లా, లేక అక్కడున్న యూనివర్సిటీ విషయాలు, ఆ వాటి మంచి చెడ్డాన్ని కనుక్కుంటున్నావా లేదా?
1: అబ్బా అదేనాన్న, అమెరికా యూనివర్సిటీ విషయాల మంచి చెడ్డలే అడుగుతున్నాను, కులాసా కబుర్లు కాదు.
0: అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను రోయ్, మా కొలీగ్ మాధవరావు లేడు, వాళ్ల పెద్ద కొడుక్కి సిన్సినాటి యూనివర్సిటీలో సీట్ కన్ఫర్మ్ అయిందిరా, వీసా కూడా పోస్ట్ లో భద్రంగా వచ్చేసిందట. వాడి సంగతి అలా ఉంచు, ఆ మాధవరావు అన్న కేశవరావు కొడుకు అయితే ఎంఎస్ పూర్తయిపోయింది, ఉద్యోగం వెలబడుతున్నాడు, వాడు పంపించే డబ్బుతో ఈ కేశవరావు సెకండ్ ఫ్లోర్ కూడా మొదలెట్టేస్తున్నాడు.
1: అబ్బాబాబాబా, సర్లేనాన్న, ఎప్పుడు వాళ్ల గురించి వీళ్ల గురించి చెబుతూనే ఉంటావు.
0: సర్లే, ఊరికే కాలక్షేపం చేయకుండా ఆ వీసా కావాల్సిన పనులేవో చూడు.
1: నానా, లేకపోతే అమెరికాలో ఎంఎస్ బదులు ఇక్కడే రోబోటిక్ సర్జరీలో ఎంటెక్ చేస్తే కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది నాన్న.
0: ఏమిటి, రోబోటిక్ సర్జరీనా? అంటే తమరిప్పుడు రోబోట్లతో ఆపరేషన్లు చేస్తారన్నమాట. అంతొద్దు గాని, అందరిలాగే నువ్వు కూడా అమెరికా వెళ్లి ఎంఎస్ చదువు.
1: నానా, నిన్న నాకు మా ఫ్రెండ్స్ కి ఇంకో మంచి ఐడియా వచ్చింది నానా. మేము నలుగురం కలిసి ఒక బ్యాంక్ లోన్ తీసుకుని ఒక కన్స్యూమర్ గూడ్స్ రీటైల్ అవుట్లెట్ ని సెటప్ చేద్దామనుకుంటున్నాం నాన్న. నాన్న, నువ్వెలా బ్యాంక్ లోనే కదా నా పనిచేసేది, మాకు లోన్ ప్రాబ్లం కూడా ఉండదు. నాన్న, అవుట్లెట్ క్లిక్ అవ్వాలి నాన్న, డబ్బే డబ్బు నాన్న.
0: రేయ్, బిజినెస్ చేయాలంటే ఎంతో కొంత అనుభవం కావాలి. పొద్ద సమానం డబ్బులు తగిలేసే వాళ్ళకి బిజినెస్ అంత ఈజీ కాదు. గాని అమెరికా వెళ్లి చదువుకో.
1: నానా నానా నానా, అమెరికా సంగతి సర్లే, అదొక ఆప్షన్ ఎప్పుడు ఉందిగా. నానా చెప్పడం మర్చిపోయా, నిన్న సిటీ మాల్ కి వెళ్ళినప్పుడు రీబాక్స్ షూస్ కొనడానికి సిటీ మాల్ కి వెళ్ళాను కదా, అక్కడ ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది నానా. అక్కడ గాని నార్త్ ఇండియన్ డిషెస్, సౌత్ ఇండియన్ థాలి, చైనీస్ మంచూరియన్, ఇలా అన్ని వెరైటీస్ మిక్స్ చేసి ఒక జబర్దస్త్ ఫుడ్ కోర్ట్ పెడితే నానా ఎక్సలెంట్ ఉంటుంది నానా.
0: ఒరే ఒరే ఒరే, నువ్వు నీ ఐడియాలు ఇంకాపు, మన ఇంట్లో ఆవకాయ జాడి కూడా ఎక్కడుందో నీకు తెలీదు, ఫుడ్ కోర్ట్ పెట్టి జనాలు ఉద్ధరిస్తావా? అవన్నీ ఏం వద్దు గాని, నీ అమెరికా చదువు కోసం ఆల్రెడీ బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ కూడా అప్లై చేశాను. అమెరికా వెళ్లి ఆ చదువు ఏదో పూర్తి చెయ్యి.
1: అయితే ఓకే నాన్న, ఈ ఫాల్ కి అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి అప్లై చేస్తాను.

0: ఏంటా ప్రకాశం, ఏంటి వారం రోజుల నుంచి లీవ్ లో ఉన్నావు? విషయం ఏమిటో కనుక్కుందామని వచ్చాను.
1: ఆ రాబోయే అవతారం రా, కూర్చో. ఏదో కాస్త అనారోగ్యంగా ఉంది కాని ఏమిటి ఇంతకీ బ్యాంకు విశేషాలు?
0: ఏముంటాయి, ఎప్పుడు ఉండేవే. కాస్త ఆరోగ్యం బాగోపోవడం ఏమిటి ప్రకాశం? ఏదో పెద్ద సుస్థినే చేసింది. 2 రోజులు హాస్పిటల్లో కూడా ఉండొచ్చావని విన్నాను.
1: అవునయ్యా నిజమే, అయినా ఇక మనకంతా రాబోయేది వృద్ధాప్యమే కదా, దానికి సూచనగా ఇలాంటి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి.
0: వస్తూనే ఉంటాయి అనుకో, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ప్రకాశం. అందున నీ కొడుకు ఇక్కడ లేడాయే, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. మన పిల్లలు మన కళ్ళెదుటుంటే ఆ దారే వేరు కదా ప్రకాశం.
1: అవుననుకో, ఎదిగిన కొడుకు మన కళ్ల ముందరే ఉండాలని ఏ తల్లిదండ్రులకు మాత్రం ఉండదు చెప్పు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ధైర్యమే వేరు. కాని నేటి కాలమాన పరిస్థితుల్లో అదంతా వీలవుతుందా చెప్పు. అందరూ వెళ్లేదారిలోనే మనము వెళ్లాలి. అందుకే నేను పంపించాను, వాడు వెళ్లాడు. హలో హలో, ఎవరండి?
2: హలో, నేనన్నా వినయ్ని.
1: ఒరే వినయ్, నువ్వట్రా? మావాడేనండి, అమెరికా నుంచి. ఆ వినయ్, ఎలా ఉన్నావురా?
2: హలో నానా, నేను బానే ఉన్నా నాన్నా, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగానే ఉన్నాను రా. ఇంతకీ నువ్వు ఏ కంపెనీలో పనిచేసేది?
2: నేను అది సర్లే గాని నాన్నా, మీ హెల్త్ ఎలా ఉంది నాన్నా? ఏంటి తగ్గుతున్నారు?
1: మావాడు ఈ మధ్య ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. నేను ఓకే రా. నా అవతారం అంకుల్ వచ్చారు. ఇంతకీ నువ్వు పనిచేసే కంపెనీ, ఆ కంపెనీ పేరు ఒకసారి చెప్పు.
2: అది అది ఒక ఆయిల్ కంపెనీ నానా. ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాను నానా.
1: ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నట్ట? అయితే వినయ్, ఇంకా నువ్వు సెటిల్ అయినట్లేనా?
2: సెటిల్ అయినట్లే నానా, ఆల్మోస్ట్ సెటిల్ అయినట్లే. ఓకే నాన్నా, నేను ఉంటాను నాన్నా, నేను మళ్ళీ మాట్లాడతానన్నా, బాయ్.
1: వినయ్, ఫోన్ పెట్టేశాడు. ఆయిల్ కంపెనీ అంటే ఆ పని వ్యవహారం చాలా బిజీగా ఉంటాడు. మళ్లీ చేస్తానన్నాళ్లే. పనిచేసే కంపెనీ, ఆ కంపెనీ పేరు ఒకసారి చెప్పు.
2: అది ఒక ఆయిల్ కంపెనీ నానా.

0: మొత్తానికి వాడు సెటిల్ అయ్యాడని సంతోషంగా ఉన్నా ఆ దేశంలో వాడు ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో.
1: పర్లేదులే ప్రకాశం, బానే ఉంటారులే.

0: అరే వినయ్, నేనేమో హోటల్లో పనిచేస్తూ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా అని చెప్పాను. నువ్వేమో పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ పెద్ద ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నా అని చెప్పావు.
1: ఏం చేస్తానురా, నాన్న లోన్ తీసుకుని నన్ను అమెరికాకి పంపి చదివించారు. నేను కూడా బాగానే చదివాను, కానీ ఇక్కడి పరిస్థితి వేరుగా ఉందిరా.
0: అవునరా, మా నాన్న కూడా నన్ను లోన్ తీసుకుని ఇక్కడ పంపించారు. ఇక్కడ మనకు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లైఫ్ కష్టంగా ఉందని ఇండియాకి తిరిగి వెళ్ళలేము. ప్రెస్టేజ్ క్వశ్చన్.
1: ఎగ్జాక్ట్లీ అజయ్, ప్రెస్టేజ్ క్వశ్చన్. ఏదో చేసేద్దామని మనం ఇక్కడికి వచ్చాం, తిరిగి ఏ మొహం పెట్టుకుని ఇండియాకు వెళ్తాం?
2: లెట్స్ సీ, గుడ్ టైమ్స్ ఆర్ బౌండ్ టు కమ్. వెళ్దాం పదరా.
0: సరేరా, వెళ్దాం పదా.

0: గుడ్ టైమ్స్ ఆర్ బౌండ్ టు కమ్ అని పరదేశంలో పరాయి వాళ్లుగా జీవించడానికి సిద్ధమవుతున్నారు తాతగారు. నేటి మన యువతరం
1: ఎండమావుల వెంట ప్రయాణమే పరమావధి అయిపోయింది తాతగారు. అసలు నేటి తరానికి జీవితం అంటే ఏమిటి, ఎటువంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలో తెలియట్లేదు. ఏ గాలి ఎటు వీస్తే అటే అన్నట్టుగా ఉంది. అందరూ చేసేదే అందలం అన్న అయోమయంలో ఉంది. పుట్టినప్పటి నుంచి 20 ఏళ్లు మాతృభూమి స్వేచ్ఛావాయువులను ఆస్వాదించి తరువాత విదేశీ మోజులో విదేశాలకు ప్రయాణం. పోనీ అక్కడికి వెళ్లి ఏమన్నా సాధిస్తున్నారా, ఏమిటి ఉద్ధరిస్తున్నారు? నో ఆన్సర్. ఇంతకు ముందు వినయ్ అంటున్నది విన్నారుగా తాతగారు, తిరిగి మాతృభూమికి రావటం ప్రెస్టీజ్ క్వశ్చన్ అట. ప్రెస్టీజ్ క్వశ్చన్.
0: ఎస్ కిషోర్, ఆ మాట వినయ్ ఒక్కడి మాటే కాదు, ఈనాడు అనేక మంది యువకులు అటువంటి భావనలో.
1: కాదు, భావన కాదు పరుశురాం, భ్రాంతిలో జీవిస్తుంది. పోనీ వీరిని సరైన దారిలో నడిపించేవారు ఎవరైనా ఉన్నారా? అదీ లేదు.
0: ఇదంతా నాణానికి ఒక్కవైపు మాత్రమే. మా సైనికులం జీవితాలను పణంగా పెట్టి దేశ సరిహద్దును రక్షిస్తుంటే దేశం లోపల ఎక్కడ చూసినా ప్రాంతాలని, భాషలని, కులాలని, మతాలని, ముఖ్యంగా యువత ఆవేశాలకులోనై తమకున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ సాగుతున్న విభేదాలు, పోరాటాలు, మారణ హోమాలు ఏమిటి, ఏమిటి నేటి సమాజ పరిస్థితి,
1: ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఏం మోటివేషన్ ఉంటుంది తాతగారు?
0: మన దేశ జనాభాలో 50% మంది, అంటే 50 కోట్ల యువశక్తి మన భరత మాత సొంతం. ఈ అసంఖ్యాక యువ సంపదతో భారతావని యావత్ ప్రపంచానికే దిశానిర్దేశం చేసే రోజు ముందు రాబోతున్నదని మేధావులంతా భావిస్తుంటే, ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా దిశానిర్దేశం లోపించి విదేశీ వ్యామోహంతో, అనైక్యతతో విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మన యువత జీవనం సాగిస్తున్నారు తాతగారు.
2: పరశురాం, కిషోర్, మీరు చెప్పిన ఈ సమస్యలు మీలాంటి సైనికుల్ని ఎంతగా బాధిస్తాయో నేను అర్థం చేసుకోగలను. మీరే ఇలా అయిపోతే ఆ కాలంలో ఆశలని, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులు మేం ఎంతగా తలడిల్లిపోవాలి. మా సంగతి సరే, ఇన్ని కోట్ల మంది బిడ్డలను కలిగిన భారతమాత, మన భారతమాత ఎంత శోకించాలి. పరశురాం, నువ్వన్నట్లు పరాయి దేశంలో పరాయి వాళ్లుగా జీవించడానికి సిద్ధపడడం అంటే తన కన్న తల్లి కురూపిగా ఉందని మరొకరిని

0: తల్లిగా ఎంచుకున్నట్లుంది.
1: అవును తాతగారు, దీనంతటికీ కారణం ఏమిటి? ఎందులో ఉంది లోపం? సమాజంలో వైషమ్యాలని రూపుమాపడానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? అసలు ఈ సమస్యలకి బాధ్యత ఎవరిది తాతగారు? బాధ్యత ఎవరిది?
0: ఎవరిదేమిటి? మనందరిది. ఇంట్లోని తల్లిదండ్రులది, విద్యాలయాల్లోని ఉపాధ్యాయులది, మనల్ని పాలించే నాయకులది, విద్యావేత్తలది, రచయితలది. ముఖ్యంగా ఈనాటి మన విద్యా విధానానికి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని నేటి తరానికి మనం బోధిస్తున్నామా?

సత్శీలం, సద్బుద్ధిని అందించే సనాతన భారతీయ సంస్కృతిని మన నేటి తరానికి అందించాలరా. వైషమ్యాలను రూపుమాపడానికి ఒక మహోన్నత శక్తి ఆధ్యాత్మిక చైతన్యం తన అత్యద్భుతమైన నాయకత్వంలో బృహత్ కార్యాన్ని నిరాటంకంగా నిర్వర్తిస్తూనే మన దృష్టిలోపమే కాని సృష్టిలోపం కాదురా. సమాజంలోని మంచిని కూడా చూడగలగాలి. ముఖ్యంగా మీ సైనికులు స్ఫూర్తిని కోల్పోకుండా ముందడుగు వేయాలి. సమస్యలనే కెరటాలకు తలవంచక ఎదురడ్డి నిలవాలి. ఓరిమితో పోరాడాలి. ఓర్పుతో ప్రయత్నించేవాడికే దైవ సహాయం కూడా తోడవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని మీ శ్వాసగా మలుచుకోండి.

0: దేహముంది ప్రాణముంది
1: నెత్తురుంది సత్తు ఉంది
0: ఇంతకన్న సైన్యముండునా. ఈ వాక్యం ఎంత గొప్పగా ఉంది తాతగారు.
2: దేహము ప్రాణము నెత్తురు సత్తువ ఇవి అవసరమేరా, కాని వాటికన్నా
3: భుజబలం.

0: భుజబలము బుద్ధిబలము కన్నా దైవబలం. దైవబలం అన్నిటికన్నా ముఖ్యమని గుర్తించాలి. దైవానుగ్రహంతో మనం దేన్నైనా సాధించవచ్చు.
1: మీ మాటలు మాకు ఎంతో ఉత్తేజాన్ని అందిస్తున్నాయి తాతగారు.
0: అసలు దైవబలాన్ని ఆధారంగా చేసుకునే కదరా ఆ రోజుల్లో ఆ పరాయి పాలనలో స్వాతంత్రోద్యమాన్ని విజయపథంలో నడిపించింది.
2: తాతగారు, అలనాటి స్వాతంత్రోద్యమ వీరగాథల్ని ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అప్పటి విషయాల్ని మాకు వివరిస్తారా?
0: ఆ మహోద్యమం, ఆ సమిష్టితత్వం, ఆ ధీరత్వం, వాటిని ఎప్పటికీ మరువలేదు. అప్పుడు దేశ ప్రజలందరికీ ఒకే ఆకాంక్ష, ఒకే స్ఫూర్తి. రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యపు దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తే మా అందరి ఏకైక లక్ష్యం. అది 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజు. అది జూలై 2వ తేదీ. నేను విద్యార్థిగా కాలేజీకి వెళుతున్నాను.

0: ఏయ్ గోపాల్, ఏంటి నువ్వు కాలేజీకి ఎందుకు రావట్లేదు? మధ్యలోనే చదువు ఎందుకు ఆపివేయడం గోపాల్? ఈ ఒక్క సంవత్సరం చదివితే నీకు ఆ పట్టా కూడా వస్తుంది కదా.
1: నాకు చదువు పూర్తి చేయాలనుంది రామం. ఇప్పుడు దేశం ఉన్న ఈ పరిస్థితిలో ఒక విద్యార్థిగా నేను నా చదువు నా కుటుంబమై ఆలోచించలేకపోతున్నాను. పట్టాల గురించి పట్టించుకునే సమయం కాదు రామం ఇది.
0: నువ్వు చదువుకోకపోతే నీ మీద ఆధారపడేవారి సంగతి ఏమిటి గోపాల్? ఆ విషయం ఆలోచించావా? మనలాంటి యువకులు ముందు చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ బాధ్యతలను ఎలా విస్మరిస్తావు గోపాల్?
1: మన స్వార్థం మన స్వప్రయోజనం చూసుకునే తరుణం కాదు రామం ఇది. మనం ఇప్పుడు కుటుంబంలోని ఒక సభ్యుడిగా కన్నా మొట్టమొదట ఈ దేశ పౌరులమ్మని గుర్తుంచుకోవాలి. మనలాంటి వేలాది మంది యువకులు స్వాతంత్ర స్ఫూర్తితో అకుంఠిత దీక్షతో ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది.
0: నువ్వు చెప్పింది నిజమే గోపాల్, కానీ నా పరిస్థితుల వల్ల నీలాగా దృఢ నిశ్చయంతో ముందుకు రాలేకపోతున్నాను.
1: ముందుకు రాలేకపోతున్నానని వెనకడుగు వేయకు రామం. మన లక్ష్యంలోని పవిత్రతే మనకి కావలసిన సంకల్ప బలాన్ని అందించి లక్ష్య సాధన వైపు ముందడుగు వేయిస్తుంది.
0: కానీ లక్ష్యం, ఉద్యమం నా వల్ల
1: పిరికితనం పిడికిళ్లలో బందీ అయిన వాడు దేశ సేవకు పనికిరాడు రామం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టిమేల్ తలబెట్టబోయ్. బ్రిటిష్ ఉన్మాద సైనికులు మన భారతీయులను కట్టు బానిసలుగా మార్చి హింసిస్తున్న దృశ్యాలు నీలో ఆవేశాన్ని రగిలించట్లేదా? దేశభక్తిని ప్రజ్వలింపజేయట్లేదా? వందే మాతరం వందే మాతరం అన్న నినాదం నీలో చైతన్యాన్ని కలిగించట్లేదా? చెప్పు రామం, వందే మాతరం
0: వందే మాతరం
1: వందే మాతరం
0: వందే మాతరం
1: వందే మాతరం.
2: Who said one day Matram out here? Who's that fool asking for fractured bones and broken head?
3: It's me. And I don't need permission from you foreigner to sing the glory of my motherland.
2: Foreigner, my foot? We are the rulers. And you? You are our slaves. And how dare you sing the slogans in praise of India in this mighty British Empire?
3: Control your tongue, Captain. You are corrupted by power and know not what you are saying.
2: How dare you call us slaves?
3: Mark my words, Captain. Time has come to drive you out of our land. And very soon, we are going to breathe the air filled with freedom.
2: Soldiers, hold him! Arrest him! We shall teach him lesson for his life. Or, trust me, today you have invited yourself some very big trouble.
3: Vande Mataram!
2: Shut his mouth!
3: Vande Mataram!
2: Shut his mouth!
4: What about you, boy? Looks like a student, sir.
2: Ah, just a student?
3: No! I am not just a student! I am an Indian! A true son of this soil!
2: True son of this soil? Your soil has soiled my shoe! And you better clean it! Right now, right here! Anyhow, you're good at this job! And this is your right place! Come on, do it! Do it!
3: Captain! What do you know about this soil? This sacred land is Karma Bhumi, Punya Bhumi, Yoga Bhumi, Tyaga Bhumi, Veda Bhumi. Captain, you will never understand the sanctity of this land. Count yourself lucky to have set your foot on this holy land. How dare you mock this land, Captain? Your days are numbered now. With one clarion call, there will be hundreds of Indians.

0: యువకులంతా స్వార్థ చింతన మాని దేశం పట్ల వారి బాధ్యతను గుర్తించి ముందడుగు వేసిన రోజు, ఎంతటి పర్వతం వంటి సమస్య అయినా సరే పగిలి ముక్కలవ్వాల్సిందే.
1: మదమెక్కిన బ్రిటిష్ సామ్రాజ్యం మెడలు వంచాల్సిందే.

0: దేశభక్తిని ప్రజ్వలింపచేసేయాలనాటి వీరగాథలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు పరశురాం, తనివి తీరదు.
1: అవును కిషోర్, ఆనాటి స్ఫూర్తి మనమంతా మొదట భారతీయులం అని మనకి గుర్తు చేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలగజేస్తుంది.
2: అవునరా, నేటి మన భారతీయులు మన తరతరాల సంస్కృతిని ఆధ్యాత్మిక మూలాలను విస్మరించకూడదు. అందరూ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఆధ్యాత్మిక తత్వం లేని రోజు భారతదేశమే లేదు. భారతదేశం లేని రోజు యావత్ ప్రపంచ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
3: తాతగారు, తాతగారు.
2: ఒరేయ్ సీను, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: హేయ్ సీను, నువ్వా? నువ్వు చాలా పెద్దవాడివయ్యావురా, ఏం చేస్తున్నావేంటి? నువ్వు కూడా మీ నాన్నతో కలిసి పనిలోకి వెళ్తున్నావా లేదా?
3: పనిలోకి వెళ్తున్నాను సార్, కానీ ఇట్స్ అ డిఫరెంట్ ప్లేస్. ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ మల్టీనేషనల్ కంపెనీ.
1: ఏమిటి శ్రీను, ఇంగ్లీష్ దంచేస్తున్నావు?
2: శ్రీను, మొత్తానికి ఉద్యోగస్తుడు అయ్యావు.
3: కేవలం ఉద్యోగస్తుని కాదు తాతగారు, ఐఎమ్ నాట్ ఓన్లీ అన్ ఎంప్లాయీ, నవ్ ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఏమిటి, రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీయా?
0: ఎక్సలెంట్ రా, నీకివన్నీ ఎవరు నేర్పించారు సీను? తాతగారు, సీనులో ఇంత మార్పు ఎలా వచ్చింది?
2: సమాజంలో జరుగుతున్న మంచిని గుర్తించాలి, దృష్టిలోపమే కాని సృష్టిలోపం కాదని ఇందాక చెప్పాను కదరా. మంచినే చూడాలి, మంచి మాటలాడాలి, మంచితనముతో నీవు మనిషిగానే మసలాలి, అందరి ఆనందం కోసం బ్రతుకు ధారపోయాలి, కొందరైన నీ వెంట అండగాను నిలవాలి. యువకులంతా మంచిని నేర్చుకుని మంచిని పెంచి మంచిని పంచినప్పుడు సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది, దైవానుగ్రహం అందరిపై వర్షిస్తుంది. అటువంటి మంచికి నిదర్శనమే రాయి సీను. సీను, వీళ్ళకి వివరంగా చెప్పు.
3: ఏమని చెప్పాను సార్? కుగ్రామంలో ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్చుకోలేని దీనస్థితిలో ఉన్న మాపై ఆ భగవంతుడు తన ప్రేమను కురిపించాడు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువకులు నాలాగా ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించలేకపోయిన వందలాది విద్యార్థులను చేరదీసి నిస్వార్థంగా సేవాభావంతో ఉచితంగా మమ్మల్ని చదివించారు. అదిగో తాతగారు, నాతోటి విద్యార్థులు వివిధ కోర్సులలో మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, మా అర్హతకు సరిపడా ఉద్యోగం వచ్చేటట్టు కూడా చేశారు. అంతేకాదు, మానవతా విలువలను జీవితంలో వాటి ప్రాముఖ్యతను తెలియజేసి మమ్మల్ని మంచి మనసులుగా తీర్చిదిద్దారు. తాతగారే, తాతగారే, నన్ను సత్యసాయి సేవా సంస్థల యువకులకి పరిచయం చేసి నన్ను అక్కడికి పంపించింది.
2: సీను, నేను కాదురా నిన్ను వాళ్ల దగ్గరికి పంపింది. ఆ మహామహిమాన్వితమూర్తి ఆ యువకులను నీ వద్దకు పంపించాడురా. కిషోర్, పరశురాం, సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అన్న మీ ప్రశ్నకు సమాధానమే భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా. నా జీవితమే నా సందేశమని సత్యసాయి సందేశ ధ్వనిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసి సత్యధర్మ శాంతి ప్రేమలతో వైషమ్యాలను వైరుధ్యాలను రూపుమాపుతున్నారు. ఆయన స్థాపించిన విద్యాలయాల ద్వారా వేలాది మంది విద్యార్థులను మంచి మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు. అంతేగాక ప్రభుత్వాలు సైతం మచ్చరు వందే రీతిలో ప్రపంచ స్థాయి వైద్యాలయాలు, లక్షలాది మంది దాహార్తి తీర్చే మంచినీటి పథకాలు, దీన జనోద్ధరణ కార్యక్రమాలు, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశం ఆధ్యాత్మిక కిరణాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపజేసి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన అనుగ్రహంతో భారతదేశం అగ్రగామిగా నిలవడం తథ్యం, తథ్యం.

మీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో భారతదేశం ఆధ్యాత్మిక కిరణాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపచేసి ప్రపంచంలో సత్యధర్మ శాంతి ప్రేమలను శాశ్వతంగా నెలకొల్పడం పరమసత్యం. సత్యసాయి అవతార ప్రస్థానంలో అప్రతిహతంగా ప్రవహిస్తున్న సత్యసాయి సేవా స్రవంతిలో పాలుపంచుకుని సేవా మాధుర్యాన్ని ఆస్వాదించగలగడం వేయి తల్లుల ప్రేమతో మీరు మా అందరికీ అందించిన అద్వితీయమైన దివ్యవరం. సమాజాన్ని సన్మార్గంలో సంచరింపజేస్తున్న సత్యసాయి మహా అవతార ఉద్యమంలో మా అందరికీ మరెన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనగలిగే శక్తిని అనుగ్రహించి అందరినీ ఆశీర్వదించాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాం స్వామీ.

ఇంతవరకు మీరు హైదరాబాద్ సాయి యువత అందించిన నమామి భారతీయం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మనం మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

సాయి శరణం, సత్యసాయి శరణం. సత్యసాయి భగవానుడు కైలాసం నుంచి సాయి శ్రీహరిగా వైకుంఠానికి చేరుకుంటున్నటువంటి శుభ సందర్భంలో స్వామి దివ్య పాదారవిందాల చెంత ఈ సంగీత విభావరిని ఒక పూజాపుష్పంగా సమర్పిస్తున్నాం.

ఈనాడు కైలాసం చూడలేదనే చింత మాకు లేదు, వైకుంఠం దర్శించలేదనే నిరాశ మాకంతకన్నే లేదు. ఎందుచేతనంటే ఈ ప్రశాంతి నిలయమే మాకు కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము.

స్వామి, ప్రేమామృతమూర్తివి నీవు, మా దైవం నీవే, సర్వేశ్వర సత్యసాయీశ్వర తల్లివై మా హృదయాల్లో ప్రేమలతలు పూయించావు, తండ్రివై మానవతా విలువలు జోడించావు, గురువువై అజ్ఞాన తిమిరాలు తొలగించావు. స్వామి, దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి మా హృదయాలలో కలిగించావు. ఈనాడు నీ ప్రేమ యజ్ఞంలో సమిధిలమవుతాం స్వామి. కులమత విద్వేషాలను రూపుమాపుతాం. సాయీశ్వర, నీవే మాకు ప్రాణము, మనసారా నేను కొలిచిన బ్రతుకు ధన్యము స్వామి. సాయిరాం.

మా స్వామి పాదాలు సత్యధర్మ శాంతి ప్రేమ సందేశాలు. కమలాసనుడు పట్టి కడిగిన పాదాలు శివుడు చిత్తములోన సేవించు పాదాలు. తలపైన శేషుడు దాల్చిన పాదాలు ఇలా నాలుగు చెరగులా ఏలిన పాదాలు. మోదాలు కలిగించు మోహన పాదాలు, ఖేదాలు కలిగించు కేశవ పాదాలు మా స్వామి పాదాలు. అటువంటి మీ పాదార విందాల్ని హృదయపూర్వకంగా నమ్ముకుంటూ స్వామి మీ పాదాల చెంత ఈ గీతాన్ని వినిపిస్తున్నాం.

ఈ పుడమి ఎంత పుణ్యం చేసుకున్నది స్వామి. ఎందుచేతనంటే పురుషోత్తముడు అవతరించాడు. ఈ పుట్టపర్తి మీ అవతరణతో పుణ్యక్షేత్రమై వెలిసింది. ప్రేమామృతధారతో జగతిని ఉద్ధరింపగా సత్యధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా పురుషోత్తమ నీవు అవతరించావు స్వామి.

ప్రేమస్వరూపుడైనటువంటి సత్యసాయి పరమాత్మని భక్తితో భజనలు చేయాలి. సాయిని మన హృదయ డోలికలలో ఊయలు రూపాలి.